ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి ప్రేమామృతం కార్యక్రమంలో భగవాన్ బాబావారు 1996 జూన్ జూలై మాసాలలో అందించిన దివ్యోపన్యాసాల పరంపరలో ఒక ఉపన్యాసాన్ని మీకు అందిస్తున్నాం.

0: విభీషణ శరణాగతి, విభీషణుకి పట్టాభిషేకం, రామనామ మహత్యంతో వారధి నిర్మాణం, శ్రీరాముడు వానరసేనతో లంకకు చేరుకొనడం, రామరావణ సంగ్రామం, లక్ష్మణుని మూర్ఛ.
1: సముద్ర తీరమునందు రామ, లక్ష్మణ, సుగ్రీవ, అంగద, జాంబవంత ఈ వీరందరూ చేరి అనేక విధములైనటువంటి యొక్క ముందుకు జరగవలసినటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. నలుని ఒకవైపున, అంగదుని ఒకవైపున, జాంబవంతుని ఒకవైపున నియమిస్తూ వచ్చాడు రాముడు. ఈ విధమైనటువంటి యొక్క ఏర్పాట్ల యందు మునిగినటువంటి రాముడు అలసినట్టుగా లక్ష్మణుని తొడపైన తలపెట్టి పండుకున్నాడు. అది పూర్ణిమ రాత్రి, కాని రాములకు అలసట లేదు. ఈ చెంత చేరినటువంటి యొక్క ప్రవృత్తి యొక్క తత్వాలను నివృత్తిగా మార్చే నిమిత్తమై ఒక విధమైనటువంటి యొక్క పరీక్షగా పూనుకున్నాడు. సుగ్రీవుడు కూడాను ప్రవృత్తి లక్షణమే, అంగదుడు కూడాను ప్రవృత్తి లక్షణమే, జాంబవంతుడు ప్రవృత్తి లక్షణమే, నరుడు ప్రవృత్తి లక్షణమే, వీరుడు ప్రవృత్తి లక్షణమే. వీరందరినీ చేర్చుకొని అనేక విధములుగా రామచంద్రుడు తమాషగా పలుకరిస్తూ వచ్చాడు. అంగదుణ్ణి పిలిచాడు. అంగద, చంద్రుడు ఎంత ప్రకాశిస్తున్నాడో చూడు, మచ్చలేని చంద్రుడిగా ఉంటున్నాడు అన్నాడు. కాని సుగ్రీవుడు వచ్చి, స్వామి, అందులో మచ్చ కూడా కనిపిస్తుండాలి అన్నాడు. ఏమిటి ఆ మచ్చ అన్నాడు. ఈ చంద్రుడు ప్రకృతి నుండియే పోయినటువంటి వాడు కనుక ప్రకృతి యొక్క స్వరూపమైనటువంటి కొండలు గుట్టలు ఆ చంద్రుడిలో కనిపిస్తున్నాయన్నాడు. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే స్వరూపుడే. ఈ మూడు కూడాను మూడు ముక్కలుగా ఉంటున్నాయి. కనుక ప్రకృతి యందు ఏ ఏ దృశ్యములు ఉంటున్నావో అవన్నీ కూడాను చంద్రుడి యందే కనిపిస్తూ ఉంటున్నవి అన్నారు. హనుమంతుణ్ణి పిలిచాడు. హనుమంత, ఈ చంద్రుల్లో ఉన్నటువంటి మచ్చ ఏమిటి అన్నాడు. రామచంద్ర, నాకే మచ్చలు కనిపించటం లేదు. ప్రియ సోదరుడైనటువంటి లక్ష్మణుడి తొడపైన నీవు పరుండినప్పుడు నీ ముఖము యొక్క ప్రతిబింబమే చంద్రుడి యందు అద్దం వలె కనిపిస్తుంటుండాది అన్నాడు. కనుక చంద్రుడు ఒక అద్దం వంటివాడు, అందులో నీ ముఖం యొక్క ప్రతిబింబమే ఈ మచ్చ వలె కనిపిస్తుంటుండాది అన్నాడు. అనగా సర్వత్రా రామచింతనే, రామస్వరూపమునే నిరూపిస్తూ వస్తున్నాడు హనుమంతుడు. ఈ విధమైనటువంటి సంభాషణ జరుగుతుండగా రామా, రామా, రామా అని అరుస్తూ వచ్చాడు ఒక వ్యక్తి. అతని వెంట నలుగురు పరిచారకులు. ఈ వానరుడు అక్కడనే అతన్ని ఆపివేశారు. నీవెవరు అని ప్రశ్నించాడు. నేను విభీషణున్నాను, నాకు ఈ రాజ్యం పైన రోత పుట్టింది. మా సోదరుడైనటువంటి రావణుడు చేసేటువంటి కార్యములు చాలా విపరీతమైనటువంటి మార్గాన్ని అనుసరిస్తున్నాయి. సాక్షాత్ నారాయణుడే కూడా హింసించడానికి పూనుకుంటున్నాడు. ఇలాంటి క్రూరుడైనటువంటి ఒక సోదరుడి దగ్గర నేను ఉండడానికి ఇష్టం లేదు. నాకు ఏదీ అక్కర్లేదు. రామ పాదముల యొక్క చేరటమే నా యొక్క ప్రధాన లక్ష్యము. రామునికి నేను కేవలము శరణాగతుడను. అతని యొక్క అనుగ్రహమునకై నేను ప్రాకులాడుతూ వచ్చాను. నన్ను క్షమించి అతని చెంత చేర్చండి అన్నాడు. కాని ఈ వార్తను తెచ్చి సుగ్రీవునికి చెప్పారు. సుగ్రీవుడు పోయి విచారించి వచ్చి రామునితో చెప్తున్నాడు, స్వామి, విరోధి సోదరుడైనటువంటి విభీషణుడు మీ పాదముల చెంత వచ్చి రాలనుకుని ఆశిస్తున్నాడు. కాని ఇతను నమ్మతగినటువంటిది కాదు. ఇతను ఏదో ఒక విధమైనటువంటి మన రహస్యాన్ని గుర్తింపజేయడానికోసం వస్తున్నాడు. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క సలహాలు ఇస్తూ వచ్చారు. అప్పుడు హనుమంతుడు లేచి, రామచంద్ర, మీరెవరికి నీ శాస్త్ర పరిచయం లేదు, సత్సంగం యొక్క ప్రభావము లేదు, అందువల్ల పవిత్రమైనటువంటి హృదయాల యొక్క తత్వం వీరికి అర్థం కాదు. రాజుకు రెండు రకములైనటువంటి విరోధులు ఉంటారు. మొదటి వారు తన సొంతపు జనులు, రెండవది పరదేశం వారు, సమీపస్థులు. ఈ విధంగా ఉండినటువంటి దీంట్లో మనకు విభీషణుడు మనకు ఏ విధమైనటువంటి యొక్క సొంత కులం వారు కాదు. కనుక అతను మనపైన ద్వేషంతో ఏ విధమైన రహస్యాన్ని గుర్తించడానికి అవకాశమే లేదు. ఇంకా ప్రక్కరాజ్యం వారనుకోవడానికి మనం ఈ లంకకు ప్రక్కరాజ్యం వారు కాదం. దీనిని బట్టి చూసినప్పటికీ మన యందు అతనికి ఏ విధమైనటువంటి దోషములు, ఏ విధమైన ద్వేషములు లేవు. కనుక ఇక్కడ ద్వేషభావములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అతని యొక్క భక్తి భావములకు మాత్రమే అవకాశం ఇచ్చి అనుగ్రహించండి అన్నాడు. ఇది చక్కని సరి అయినటువంటి సలహాలని భావించాడు రాముడు. విభీషణ్ణి పిలిచాడు. ఈ జరిగినటువంటి విషయంనంతా విన్నవించమన్నాడు. రావణుడు చేసినటువంటి క్రూరమైనటువంటి కార్యములకు తాను ఎంతో అడ్డు తగిలి అనేక సలహాలు చెప్పినప్పటికీ తాను దానినంతా విస్మరించి తన కర్తవ్యాన్ని ఏమాత్రం కూడా గుర్తించుకోకుండా క్రూరమైన మార్గంలో మరింత అధికంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఇది రాజుకు తగినటువంటి లక్షణములు కాదు. కేవలం అల్పులకు తగినటువంటి యొక్క బుద్ధులు ఇవన్నీ. అల్ప బుద్ధులను పెట్టుకుని రాజ్యం ఏలటము రాజ్యమునికే శ్రేయస్కరం కాదు అన్నాడు. నేను ఈ విధంగా రావణుడితో వాదించుండగా రావణునికి కోపం వచ్చింది. ఇంద్రజిత్తు కోపం వచ్చింది. ఇలాంటి మిత్రద్రోహి, సోదరద్రోహి, రాజ్యద్రోహి ఈ లంకలో ఉండకూడదు, బయట వెళ్లమన్నారు. ఇది నా యొక్క మంచి కోసమని భావించి తక్షణమే అతని యొక్క ఆజ్ఞను తీసుకుని మీరు మీ లంక క్షేమంగా ఉందురు కాక అని ఆశీర్వదించి నేను వచ్చేశాను. కనుక నాకు ఆ లంకతో ఇంత సంబంధం లేదు. నాకు కావలసినటువంటిది భగవంతుడే. భగవంతుని యొక్క పాద సన్నిధిని చేరి నా జీవితం సార్థకం గావించుకోవాలనేటువంటి సంకల్పమే ప్రధాన సంకల్పము. నేను ఈనాడు కాదు, ఏనాటి నుండియో రామనామాన్ని స్మరిస్తూ ఉంటున్నాను. మొట్టమొదటి హనుమంతుడు లంకలో ప్రవేశించినప్పుడు కూడాను అతనికి నాకు కలిగినటువంటి సంబంధ బాంధవ్యం కూడాను ఈ రామభక్తి యొక్క ప్రభావమే ముచ్చటించుకున్నాము. ఈ విషయాన్ని హనుమంతుడు కూడాను అంగీకరించాడు. నీ పాదములు తప్ప నాకు అన్యము నాకు అక్కర్లేదు. ఆలు బిడ్డలు కూడాను నాకు అక్కర్లేదు. నాకు కావలసిన నీ పాద సన్నిధియే. నీ సేవాభాగ్యమే నాకు నిజమైనటువంటి భాగ్యము. ఇటువంటి ఘనమైనటువంటి భాగ్యం నాకుండగా ఈ అల్పమైనటువంటి ఆశలకు నేను ఎందుకు తల్లనొగ్గాలి అని విభీషణుడు చెప్పుకోగా దగ్గరికి పిలిచి, విభీషణ నీవు భయపడవద్దు. ఈ సోదరుడు చేసినటువంటి యొక్క క్రూరమైనటువంటి యొక్క కృత్యములకు తగిన శిక్షను త్వరలోనే అనుభవిస్తున్నాడు. ఈ యొక్క దీనిని త్వరలోని నీ కన్నులారా చూడగలవు. నిన్నే ఆ లంకకు రాజుగా చేయగలను అని లక్ష్మణుని సుగ్రీవుణ్ణి పిలిచి ఇతన్ని సముద్రం దగ్గరికి తీసుకుని వెళ్లి సముద్ర జలముతో అతన్ని స్నానం గావించి అతనికి రాజ్యమును అనగా లంకాపట్టణముకు రాజుగా చేయండి అన్నాడు. విభీషణుడు ప్రార్థించాడు, స్వామి నేను రాజాభిమానంతో నేను రాలేదు. నాకు ఏ రాజ్యమూ నాకు అక్కర్లేదు. రామనామ సామ్రాజ్యమే నా యొక్క రాజ్యము. ఆ రాజ్యములో నన్నొక వ్యక్తిగా నన్ను భావించండి. ఆ రాజ్యంలో నన్నొక దూతగా విశ్వసించండి. ఆ రాజ్యంలో నేను ఒక సేవకుడిగా ఉంటుంటానన్న. కాని రాములు అంగీకరించక ఇంకా యుద్దము ప్రారంభమే కాలేదు, లంకకు రాజ్యాధిపతిగా చేశాడు. అప్పటి నుంచి కూడాను సుగ్రీవుడు, జాంబవంతుడు, అంగదుడు వీరందరూ కూడాను ఒక కన్ను విభీషణ పైన పెట్టుకుని ఇది ఏ విధమైనటువంటి ఒక కుట్రలు జరగడానికి వచ్చారా అని విచారణ జరుపుతూనే ఉంటున్నారు. నిజముగా విభీషణ యొక్క హృదయము తెల్లని బట్టవలే ఉంటుండాలి, నిర్మలంగా ఉంటుంది, సమైన భావంతో ఉన్నాడు, నిస్వార్థమైనటువంటి సేవలు చేయాలని వచ్చాడు. ఇట్టి తత్వాన్ని ఎందరు గమనిస్తే మాత్రము అది బయటపడుతుంది, పడదు. కనుక నీ రాముడు ఇతన్ని అంగీకరించి, నన్నాయన నీవు నావాడుగా నేను భావిస్తున్నాను అని చెప్పేటప్పటికీ ఆ విభీషణుడు పట్టలేని ఆనందంతో ఉట్టిపడ్డాడు. అప్పటి నుంచి కార్యములు ప్రారంభమైనాయి. ఈ రాములు సముద్ర తీరమును చేరి అనేక విధములైనటువంటి యొక్క యుద్దములకు తగినటువంటి సన్నాహములు జరుగుతున్నాయని వార్తలు వచ్చింది రావణాసునికి. ఇంకా ఈ యొక్క సముద్రమునకు వారధి కట్టాలి. అది కడితే కాని దీన్ని లంకను చేరడానికి వీలు కాదు. అప్పుడు ఈ విషయం లోపల సుగ్రీవుణ్ణి చేర్చుకుని విభీషణుడు కూడాను యోచన చేస్తూ వచ్చారు. విభీషణుడు ఒకే ఒక్క చక్కని ఆదర్శమైనటువంటి వాక్యాన్ని చెప్పాడు, రామచంద్ర ఈ సాగరమును సగరపుత్రులైనటువంటి మీ వంశీయులే కట్టినటువంటి త్రవ్యనటువంటిది, కనుక మీరు దీన్ని సరైనటువంటి రీతిగా మీరు దీన్ని అర్థం చేసుకుని అతన్ని అడుక్కుంటున్నంటే తప్పక ఈ సముద్రం మీకు దారినిస్తాడు. ఇది చక్కని మార్గమే. దీనికి వంతెన కట్టడము, దీనికి తగినటువంటి శ్రమలు పట్టడము చాలా కష్టంగా ఉంటుంటుంది. సముద్రుడే అనుగ్రహించి దారినిచ్చినప్పుడు ఇది అన్ని విధాలా సులభంగా నెరవేరుతుంది అన్నారు. దర్భచాపను పరుచుకున్నాడు రాముడు, కూర్చున్నాడు ఏకదీక్షతో. ఎంతసేపు పిలిచినప్పటికీ సముద్రుడు ప్రత్యక్షం కాలేదు. కాని రాములకు ఓపిక తగ్గింది. ఇంకా అమ్మును తీశాడు. తక్షణమే పరిగెత్తి వెళ్లి లక్ష్మణుడు ఆ అమ్మును పట్టుకున్నాడు. కారణాన్ని గుర్తించి కార్యములు జరపాలి అనేటప్పటికీ అప్పుడు ప్రత్యక్షమయ్యాడు సముద్రుడు. రామచంద్ర, నీవు సాక్షాత్ నారాయణమూర్తి, సృష్టి లోపల ఉన్నటువంటి రహస్యములన్నీ నీకు తెలుసును. పంచభూతములు ఏ విధమైనటువంటి తమ తమ కర్తవ్యాన్ని తాము పాటిస్తున్నావో అదే విధంగానే నా కర్తవ్యాన్ని నేను పాటిస్తున్నాను. నాలో అనేక కోట్ల జీవరాశులు ఉంటున్నాయి, వీటికి ఏమాత్రం కూడా భంగం కలిగించకుండా ప్రమాదం జరగకుండా నేను చూసుకోవాలి. గాలికి వీచే శక్తి ఉంటుండాలి, దీపమునకు ఆరే శక్తి ఉంటుండాలి. కానీ గాలిలో దీపం పెట్టినప్పుడు గాలి ఆ దీపం తక్షణమే పరిగెత్తి వెళ్లి లక్ష్మణుడు ఆ అమ్మును పట్టుకున్నాడు. కారణాన్ని గుర్తించి కార్యములు జరపాలి అనేటప్పటికీ అప్పుడు ప్రత్యక్షమయ్యాడు సముద్రుడు.

దీపమునకు ఆరే శక్తి ఉంటుండాలి. కానీ గాలిలో దీపం పెట్టినప్పుడు గాలి ఆ దీపం ఆరుస్తుంది. దీపం వెలగటము దీపం యొక్క సహజము, ఆర్చటము గాలి యొక్క సహజము. తమ తమ కర్తవ్యాన్ని తాము పాటిస్తున్నాయి. అదే విధంగానే నేను ఈ యొక్క పంచభూతములో ఒక భూతమును, నా కర్తవ్యం ఏమాత్రం కూడాను విసర్జించక వక్రమైన మార్గం నేను అనుసరిస్తున్నాను. కనుక నేను ఈ వక్ర మార్గం నేను అనుసరించను, కానీ ఒక్కటి మాత్రం మీకు సహాయం చేస్తానన్నాడు. మీరు ఒక వంతెనను మీరు నిర్మించండి, దానిని మునగకుండా మాత్రం నేను చూసుకుంటానన్నా. దానికి కూడాను మరొక సలహా ఇచ్చాడు, సాక్షాత్ విశ్వకర్మ కుమారు నరుడు ఉన్నాడు మీ యొక్క దీంట్లో. విశ్వకర్మ శిల్పి శాస్త్రంలో చాలా గొప్ప ప్రావీణుడు, అతని కుమారుడే నరుడు మీ యొక్క సమావేశంలో ఉంటున్నాడు, కాబట్టి నరుణ్ణి పిలవండి అన్నారు. నరుడు పరిగెత్తొచ్చాడు, ఇది సత్యమే, నేను దీనిని నిర్మించగలను అన్నాడు. 100 మైళ్ల దూరము దీన్ని ఏ విధంగా నిర్మించగలవు స్వామి, నీ అనుగ్రహం ఉంటే 100 మైల్స్ కాదు ఇంకా 1000 మైళ్లు కూడా నేను నిర్మించగలను అన్నాడు ఈ నరుడు. రేపటి దినమే ప్రారంభం అన్నాడు, ముహూర్తం పెట్టాడు. ఒక్కొక్క దినం 25 మైళ్లంతా బ్రిడ్జులు కడుతూ వచ్చారు. ఈ వానరులంతా పోవటము, రాళ్లు తీసుకుని రావటము, ఈ రాళ్లు వేసేటప్పటికీ మునిగిపోతూ వచ్చాయి. సముద్రుడు అసత్యమాడినాడని సముద్రుడి పైన కోపం వచ్చింది. తిరిగి సముద్రుడు ప్రత్యక్షమయ్యి, రామచంద్ర, ఈ ప్రపంచంలో మునగనటువంటిది లోకంలో ఒక్కటి లేదు, అన్నీ మునిగిపోయేటువంటివే, తేలేది ఒక్కటే నీ నామము, సర్వమును కాలగర్భంలో కలిసిపోయేటువంటివే, కాకపోయినా రేపటికైనా కూడా నువ్వు సర్వులు కూడా ఇందులో మసి కలిపేటువంటి వారే, కనుక నీ నామం ఒక్కటే మునగనటువంటిది, ఆ నామంతో దీన్ని ప్రారంభించండి అన్నారు. ఒక్కొక్క రాతిపైన రామ రామ రామ రామ అని రాస్తూ అందులో పడవేశారు. కానీ ఆ రాళ్లు ఒక రాయి ఇటువైపున ఒక రాయి అటువైపున అలల ఒత్తిడికి ఎక్కడికడుకో పోతున్నాయి, తేలినాయి కానీ ఎక్కడికడు వెళ్తున్నాయి. తిరిగి హనుమంతుడు వచ్చి, సరియైన పద్ధతి కాదు చెప్పి, ఒక రాతిపైన రా మరొక రాతిపైన మా అని రాసి అంకం వేయమని చెప్పన్నాడు. రామా రామా అని రాళ్ళంతా చేరుతూ వచ్చేసాయి. ఈ విధమైనటువంటి భక్తి ప్రపత్తులతో వచ్చినటువంటి భావములు, ఇది పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ స్వరూపం. హనుమంతుడు గొప్ప భక్తుడు. ఈ భక్తిలో 3 రకములైనటువంటి భక్తి ఉంటుండాలి. నేను నేను అనేటువంటి అహంభావం పెట్టుకుని భగవంతుని ప్రార్థించటము, ఇది సాధారణ భక్తి. అయితే నాలోనే నీవున్నావు నీలోనే నేనున్నాను అనేటువంటి ద్వైతభావాన్ని పురస్కరించుకుని భగవంతుని ప్రార్థించేటువంటిది, ఇది మధ్య భక్తి. నేను అనేదే లేదు, అంతా నీవే అంతా నీవే, నీవు తప్ప అన్యం ఈ జగత్తులో లేదు అనేటువంటి యొక్క భావంతో ప్రార్థించేటువంటిది అనన్య భక్తి. కనుక రామచంద్ర, నేను దేహాత్మ భావం చేత నేను నీ దాసుడని మాత్రమే, జీవాత్మ భావం చేత నేను నీ ప్రతిబింబమునే, ఆత్మభావం చేత నేనే నీవు నీవే నేను, అంత ఇద్దరు ఒకటే, రెండవదే లేదు అని అనన్య భక్తి అనేటువంటి తత్వాన్ని ఈ హనుమంతుడు అందరికీ ప్రబోధిస్తూ వచ్చాడు. 4 దినముల లోపల ఈ యొక్క వంతెన పూర్తి అయింది. వానరులందరూ కూడాను లంకను చేరారు. ఆ యొక్క లంకను చేరి ప్రవేశించడానికి సంసిద్ధులై ఉంటున్నారు. ఈ సమయం లోపల సీతను బాధించడానికి మరింత అధికంగా ప్రయత్నం చేస్తూ వచ్చాడు. విద్యుత్తిహుడు అనేటువంటి వాడిని పిలిచాడు. అతన్ని పిలిచి, నీ మాయలు అందరికీ తెలుసును, ఈ మాయ వేషధారి అయినటువంటి వాడు ఈ విద్యుత్తిహుడు ఒక్కడే ఆ లంకలో, ఇప్పుడు నీ యొక్క ప్రవృత్తమైనటువంటి శక్తులను ప్రదర్శించాలి, రాముల వంటి శిరస్సునే ఖండించి తెచ్చుకునిరా, రాముల్ని ముట్టడానికి వీలు కాదు కానీ ఆ శిరస్సు రాముల వలె ఉంటుండాలి, అతని అమ్ములన్నీ కూడా రాముని వలె ఉంటుండాలి, అన్ని తీసుకుని తక్షణమే సీత ముందు పెట్టమన్నాడు. సీత ఆ శిరస్సును చూచింది, రాముడు కూడా వెళ్లాడు. చూచితివా, ఇంతకాలం 10 నెలలు నిన్ను ఎంతో ప్రార్థించాను, నా మాట ఏమాత్రం కూడా నేను విశ్వసించలేదు, నిరంతరం రామా రామా రామా అని నీవు చింతిస్తూ వచ్చావు, రాముడు ఏ గతి అయినాడో చూడమని చెప్పాడు. నమ్మలేకపోయింది, కానీ ఆ శిరస్సును చూస్తే బాధ తట్టుకోలేకపోయింది. 2 చేతులు జోడించింది, రావణ నీవు నాకొక్క సహాయం చెయ్యాలి, రామ శిరస్సు ఇక్కడ వచ్చింది కానీ దేహం అక్కడ ఉంటుండాలి, నా శిరస్సును కూడా ఖండించి ఆ దేహమును ఈ శిరస్సును రెండు నీ కాల్చివేయండి, అదొక ఉపకారమైనా చెయ్యండి అన్నాడు.

మొదలు నేను ఉండలేను. కనుక ఆ బొంద ఈ బొంద రెండింటి చేర్చి దహనం చేయించండి. నా కడపటి కోరిక అనింది. ఈ విధంగా రావణంతో చెప్పి ఏడుస్తున్నటువంటి సమయంలో అంగదు నుంచి వార్త వచ్చింది, త్వరగా నీవు రావాలి. రావణుడు వెళ్లిపోయాడు. ఈ దృశ్యాన్ని చూచినటువంటి సరమ విభీషణుని యొక్క భార్య, ఆమె అక్కడే ఉంటుండి తల్లి, రామును చంపేటువంటి వాడు ఈ జగత్తులో ఉన్నాడా? రాముడు శ్రీమన్ నారాయణమూర్తి. ఇదంతా రాక్షసుల యొక్క మాయ. ఇలాంటివన్నీ రావణు దగ్గర అనేకంగా ఉంటున్నాయి. కనుక మీరేమి బాధపడనక్కర్లేదు, రామచంద్రుడు సుఖంగా ఉంటున్నాడు, సుక్షేమంగా ఉంటున్నాడు. శిరస్సు కేవలం కల్పితమైనటువంటి శిరస్సు, మీరు బాధపడకండి అని చెప్తూ ఆ శిరస్సును ముట్టింది. ఆ శిరస్సు మాయమైపోయింది. రాక్షసులు ఎందు ఇంత శక్తులు కూడా ఉంటుంటాయి, ఒక వికృతమైనటువంటి శక్తులు. ఈ లోపల రెండవ దినము రావణుడు కూడాను దీనికి తగినటువంటి ఏర్పాట్లంతా చేశాడు. ఈ రావణుడు రెండవ దినము వెళ్లి సీతతో అనేక విధములుగా కూడా వాదోపవాదం చేస్తున్నాడు. సీత 10 నెలలు లంకలో ఉండినప్పటికీ ఒక్కనాడైనా కూడా రావణుని ముఖం చూడలేదు. ఇంకా కొన్ని గంటల లోపల రావణుడు రాములు మరణిస్తున్నాడు. నీవు నా రాణివి, ఈ అంతఃపురం అంతా నీదే, కనుక నీవు ఇంకా దృఢం చేసుకో. నా ఆశ్చర్యం కాని, నా బలము కాని, నా పరాక్రమం కాని, నా సంపద కాని, ఇట్టిది అట్టిది ఇంతది అంతది అని చెప్పడానికి వీలు కాదు. సర్వ సంపదతో కూడినటువంటి వాడను, సర్వజ్ఞుడని నేను, సర్వశక్తిమయుడని నేను, కనుక నన్ను అంగీకరించమని చెప్పని బలవంత పెట్టాడు. ఆ కాలి కింద ఉన్నటువంటి గడ్డి పోచను ఒకదాన్ని తీసింది ఈ సీత. రావణ, రాముని యొక్క సంపదకు నీ సంపత్తుకు ఈ గడ్డిపోచతో సమానం. రాముడు ప్రజ్ఞాన సంపత్తు గలవాడు, ఆత్మజ్ఞాన సంపన్నుడు, అనేక విధమైనటువంటి తేజోమయుడు, అమృత స్వరూపుడు, ఆనందమయుడు. రామునకును ఇటు తుచ్చమైనటువంటి గడ్డి పోచకును నీవు పోల్చుకుంటున్నావా? ఎంత తుచ్చమైనటువంటి భావం నీది. రావణ, నీవింత పెద్ద రాజువని భావిస్తున్నావు, నీకెవరు కూడా నువ్వు ఈ రావు ఈ లంక లోపల చక్కని సలహాలు చెప్పేటువంటి వారు లేరా? లేక సలహాలు చెప్పేటువంటి వారు ఉండి కూడా నువ్వు వారి సలహాలు నీవు తీసుకోవటం లేదా? ఇంత దుర్గతి పాలైపోతున్నావు, ఎంత అల్పజ్ఞుడిగా మారిపోతున్నావు. ఇంత అల్పజ్ఞుడికి రామునికి పోల్చుకోవటం ఎక్కడైనా సాధ్యముందా? వెళ్ళిపోమని చెప్పింది. ఈమె అనేక రకమైన ఏనాడు కూడా మాట్లాడనటువంటి సీత ఆ గడ్డిపోచును చూస్తూ ఆ గడ్డిపోచనే రావణుడిగా భావించుకుని దానిని అనేక రకములుగా విమర్శిస్తూ వచ్చింది. రావణుడు పట్టలేని కోపం పడింది. సీత, ఇంకా 2 నెలలు మాత్రమే నీకు గడువిస్తున్నారు. ఆ 2 నెలలు జరిగిన తర్వాత మా వంటవారే వచ్చి నిన్ను ముక్కలు ముక్కలు చేసి నాకు ఆహారంగా వండుతారు. ఎప్పుడైనా నీ కండలను నేను భుజించగలను. కనుక ఇదే కడపటి యొక్క శాసనం అన్నాడు. ఆమె దేనికి నీ లెక్క చేయలేదు. ఇలాంటి తుచ్చులతో నాకేం పని? మూర్ఖులైనటువంటి వారితో మాట్లాడటం కూడా ఒక విధమైనటువంటి యొక్క హాస్యమే, ఇది ఒక పాపమే. ఇలాంటి మూర్ఖులతో సంభాషణ సల్పి ప్రయోజనం ఏమిటి? కాలం వ్యర్థము అనుకుని అతన్ని రావణ్ణి అన్నిటికీ హీనుడిగా భావిస్తూ వచ్చింది. తదుపరి 2వ దినం నుంచి ఇంక యుద్దం ప్రారంభమైంది. ఒక్కొక్క దినము ఒక్కొక్క 100 మంది హతమారిపోతున్నారు. కాని రాముల యొక్క కుమారుడైనటువంటి అంగదుడు కూడాను గొప్ప సైన్యంతో వచ్చాడు. ఈ విధమైనటువంటి యుద్దంలో రాత్రిం పగలు జరుగుతూ ఉన్నాయి. రాక్షసులకు వానరులకు లంకంతా కూడా భయకంపితమై ఉంటుండాలి. వానరులకు ఎవరికీ భయం లేదు. 3వ దినము ఈ వానరులందరూ కూడా మూర్చబడినట్టుగా పడిపోయారు. ఏ అస్త్రం వేశారో ఏమిటో. ఇక్కడ విభీషణుడుండి మీరెవరూ భయపడనక్కర్లేదు, ఇది రాక్షసుల యొక్క మాయాచాలము, కనుక ఏమాత్రం కూడా మీరు ప్రాణము పోలేదు, ధైర్యంగా ఉండండి. కానీ వాళ్ళకి ధైర్యం ఇచ్చి తాను ఒక మంత్రంగా రూపొందింపజేశాడు. అందరూ లేచారు. ఈ విధమైనటువంటి ఒక చర్యల లోపల అనేక మాయలు పన్నుతూ వచ్చాడు రావణాసురుడు. ఈ విధంగా ఉండగా తిరిగి సీత తలను ఖండించి సీతను తలను తీసుకుని పోయి రాములకు చూపుతూ వచ్చాడు. విభీషణుడు భార్య సరమ్మ సీతకు ఏ విధంగా బోధించిందో అక్కడ విభీషణుడు రాములు కూడా ఆ విధంగా బోధిస్తూ వచ్చాడు. రామ, ఆ సీతామహాసాధ్యమని ముట్టడానికి ఎవరికి వీలు కాదు. శీతం ఖండించేటువంటి వాడు ఎవడు? ఇది కేవలము ఒక విధమైనటువంటి హాస్యం, దీన్ని మీరు నమ్మకండి అన్నారు. ఈ విధంగా అనేక రకమైనటువంటి యొక్క దోషములు కల్పిస్తూ విచిత్రమైనటువంటి దృశ్యాలను చూపిస్తూ రాముని కూడా ఆశ్చర్యకరమైనటువంటి రీతిగా మారుస్తూ వచ్చాడు. రాముని కూడా తెలుసును. అయినప్పటికీ ఆ ఖండించిన శిరస్సును చూసేటప్పటికే లక్ష్మణుడు భ్రాంతి పొందిపోయాడు. 2వ దినం ఆ క్రోధంతో లక్ష్మణుడు యుద్దంలో ప్రవేశించాడు. ఈ లక్ష్మణుడు కూడాను యుద్దంలో మూర్చిపోయాడు. మూర్చిపోయినటువంటి లక్ష్మణుడు చూచి రాముడు చాలా బాధపడుతున్నాడు.
రామ నీవు ఆరో ప్రాణంగా తీసుకున్నాను లక్ష్మణ, కనుక నీ ఈనాడున ఆరో ప్రాణం కూడా పోయిందా అని లక్ష్మణుని పైన పడి అనేక విధములుగా విలపిలిచినట్టుగా నటన చేస్తూ వచ్చాడు. విభీషణుడు వచ్చి దీనికి ఒక విధమైనటువంటి మందు కలదు, ఇదియే సంజీవిని అనేటువంటి మందు, దీనికి ఫలాని యొక్క పర్వతం పైన ఉంటున్నదని హనుమంతుణ్ణి పంపించాడు. ఏ వృక్షమో ఏమిటో అది ఎవరికి తెలియదు, కానీ పోవటము రావటం లోపల లక్ష్మణ్ వచ్చి ఏమవుతుందో ఏమిటో. కొండల ఎత్తుకుని వచ్చాడు హనుమంతుడు. ఇందులో ఏ వృక్షమో మీరే నిర్ణయం చేసుకోండి అన్నాడు. వచ్చేటప్పటికి ఆ వృక్షం యొక్క రసమును పోసేటప్పటికీ లక్ష్మణుడు లేచాడు. ఆ లక్ష్మణుడు రాములు కౌగలించుకొని, నాయన ఈనాడు నాకు పునర్జన్మము, ఇది అంతా కూడా లోక నటనకై ఆడిస్తున్నాడు ఆటలు. ఇంకా మూడవ దినము లక్ష్మణుడు ముచ్చి తేలిన తక్షణమే నాలుగవ దినం రాములే బయలుదేరాడు. మహాఘోరమైనటువంటి యుద్ధములు జరుగుతూ వచ్చాయి. ఇటువైపున అటువైపున కూడా అనేక ప్రాణములు పోతూ వచ్చాయి. కాని ఆనాడు రాములు వేసినటువంటి అస్తముల చేత ఒక రావణాసురుడు మూర్చి అలసిపోయినట్టుగా కనిపించాడు. రాముడు దయాహృదయుడు, ప్రేమ స్వరూపుడు, ఇలాంటి అలసిపోయినాడు కదా అని అతనితో యుద్ధం చేయలేదు. అలసిపోయినట్టుగా కనిపిస్తున్నావు, నీవు వెళ్లి నీ యొక్క పరిణశ నీ యొక్క గృహములకు విశ్రాంతి తీసుకుని రేపటి దినం రమ్మన్నాడు. ఎవరైనా యుద్ధంలో ఈ రీతిగా చెప్తారా? ధర్మయుద్ధము ఆనాటి శ్రీరాములది. తిరిగి యొక్క రావణ్ణి ఇంటికి పంపించి ఆ రాత్రి విశ్రాంతి తీసుకున్నారు. రేపటి దినం తిరిగి రావణ్తో యుద్ధం ప్రారంభం. కానీ మండోదరి కూడాను అక్కడ రావణ్ణకు అనేక విధములైనటువంటి బోధలు చేస్తూ వచ్చింది. రామలక్ష్మణులు సామాన్యులు కాదు, సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి ఆదిశేషుడు. నీకు ఏసీ వినాశకాలే విపరీత బుద్ధి, ఈ విపరీత బుద్ధులు నీకెందుకు పుట్టాయి? ఎప్పటికైనా మించిపోలేదు. ఆ సీతను తీసుకుని వెళ్లి ఆ రాములకు అప్పచెప్పి పాదాలపైన పడండి అని. వీడు ఏమాత్రమూ అంగీకరించలేదు. ఈ వినాశకాలం వస్తుండాలి, మంచి మాట ఎట్లా వింటారు? నేను చెప్పాను, మంచి మాట వినరు మనసిచ్చి చెప్పినా చెడ్డ మాటలట్లే చెవిని చేర్చు. మంచి మాటలు ఎవరూ వినరు, ఆనాడే కాదు ఏనాడు కూడా ఇట్టి మంచి మాటలు వినరు. చెడ్డ మాటలంటే ఎన్నో కర్ణములు పెట్టుకుని వింటారు. ఇది మానవుని యొక్క ప్రవృత్తి యొక్క లక్షణములు. ఈ ప్రవృత్తి అనగా ఏమిటి? ఇంద్రియములతో కూడినటువంటిదే ప్రవృత్తి. కనుక ఇంద్రియములను అరికట్టుకున్నప్పుడే నివృత్తి. ఈ ప్రవృత్తి మార్గంలో జీవించేటువంటి ప్రతి మానవులకు ఈ కామ క్రోధ లోపమోహమదవాచ్యమైనటువంటి అరిషత్ వర్గములు అనేక విధముగా శత్రువులుగా బాధిస్తుంటారు. మన ఆయుధం తప్పుడు ఎవరు శత్రువులు, ఎవరో యముడు శత్రువుడని, ఇంకెవరో శత్రువులని భావిస్తున్నాము. కాదు కాదు, మన దుర్గుణములే మనకు శత్రువులు. ఈ దుర్గుణములే మన ఆయువును ముక్కలు ముక్కలు చేస్తుంటున్నాయి. ఈ అసూయ మహాదుర్గుణము, దీనికి మందే లేదు. ఇది క్యాన్సర్ వ్యాధి వంటిది. ఇలాంటి అసూయ కలిగినటువంటి వాడు ఇంకా క్షీణించిపోతాడు. క్రోధము, క్రోధం అనుకునేటువంటిది మహారాక్షసి. ఈ రాక్షసికి రాక్షస గుణములు తప్ప మరొక గుణములు ఉండవు. కనుక ఈ రాక్షసులకు అందరికీ ఈ విధమైనటువంటి యొక్క దుర్గుణములతో అభివృద్ధి పొందుతూ వస్తున్నారు. ఏ కాలమునందైనా, ఏ యుగమునందైనా, ఏ అవతారమునందైనా కూడా దుర్గుణములు కలిగినటువంటి వారంతా రాక్షసులే. అయితే ఆ దుర్గుణములు ఆహార విహారంతో కలిగేటువంటివి కదా అంటే అది శాశ్వతమైనవి కాదు, క్షణంలో మార్పు చెందేటువంటివి. కానీ రాక్షస గుణములు అట్ట కాదు, అవి ఇతన్ని వదలనే వదలవు. ఎట్టి పరిస్థితులు ఎందుకు కూడా మార్పులు చెందవు. కనుకని ఈ కామక్రోధం అనేటువంటి రెండు శత్రువులే మానవునికి మహాగ్రహములు. లోకములో నవగ్రహములు అంటున్నారు. కాదు కాదు, రెండే గ్రహములు. ఆ రెండే కామము క్రోధము, ఈ రెండే గ్రహములు. ఈ రెండు గ్రహములే మానవుని పట్టి పీడిస్తూ ఉంటున్నాయి. అవి ఇంకా అనేక రకమైనటువంటి రూపాన్ని ధరిస్తూ ఉంటున్నాయి. దేహంలో ఎన్ని అంగములు ఉంటున్నాయో అదే విధంగానే మనసులో కూడాను అన్ని రకమైనటువంటి వికార అంగములు ఉంటున్నాయి. శరీరం నశించిన తర్వాత కూడాను మనసు నశించదు, తిరిగి మరుజన్మంలో కూడా అందులో ప్రవేశిస్తూ ఉంటుంది. ఈ విధంగా ప్రవేశించి అనేక రకమైనటువంటి మాయలు జలుపుతూ ఉంటుంది. కనుకని మనస్సును సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టడానికి నివృత్తి మార్గాన్ని అనుసరించాలి. నివృత్తి మార్గం అనగా ఏమిటి? కర్మ భగవత్ ప్రీత్యార్థం. ఏ పని చేసినప్పటికీ ఇది భగవంతుని ప్రీతిగా నేను చేస్తున్నాను. ఈ విధమైనటువంటి సులభ మార్గం ఉండి కూడాను మానవులు ఎందుకో దీనిని అనుసరించకుండా కష్టమైనటువంటిది, శ్రమైనటువంటి మార్గాన్ని అనుసరిస్తూ ఉంటున్నారు. ఈనాటి మానవులకు తెలివితేటలు మితిమీరిపోతున్నాయి. తెలివితేటలు ఉంటున్నాయి కానీ గుణం మాత్రం క్షీణించిపోతుండాలి. ఎంత గొప్ప విద్యావంతులైనప్పటికీ జనరల్ నాలెడ్జ్ కామన్ సెన్స్ జీరో. జనరల్ నాలెడ్జ్ ఉండినటువంటి సమయం నుండి మానవుడు ఉత్తమ మానవుడిగా ఉంటాడు. ఇప్పుడు ఎంతో చదువుకుంటారు కానీ చిన్న చిన్న విషయాలు వాళ్ళకి తెలియదు. కారణమేమిటి? ఆ జనరల్ నాలెడ్జ్ వాళ్ళకి తెలియదు. ఈ శిల్పి అనేటువంటి వాడు ఎంత గొప్ప పనివో చేస్తుంటాడు, కానీ నలుడు
చిన్న విషయం లోపల రాయిని మునగి లేకుండా చేసుకోలేకపోయాడు. అదేవిధంగానే ఈ ప్రపంచంలో ఇప్పుడు అనేక మంది మేధావులు ఉంటున్నారు. మేధాశక్తి ఉన్నది కానీ కామన్ సెన్స్ తక్కువగా ఉంది. జనరల్ నాలెడ్జ్ చాలా అవసరమైనాడు. ఏ పని చేయడానికి పోయినా ఇది మంచిదా చెడ్డదా, ఇది సత్యమా అసత్యమా, ధర్మమా అధర్మమా, ఏమి చేయవలసిందా చేయతగలిదా అనేటువంటి విచారణ శక్తి శూన్యమైపోతుండాలి. కనుకని ఆ జనరల్ నాలెడ్జ్ లేకపోవటం చేతనే ఎంత గొప్ప విద్యావంతుడైనప్పటికీ వాడు ఒక అవివేకుగా రూపొందుతున్నాడు. కనుకని అవివేక గుణములు మనలో ప్రవేశించకుండా ఉండాలనుకుంటే ప్రవృత్తిని వదలి కొంత నివృత్తిలో ప్రవేశించాలి. అనిత్యము అశాశ్వతమైనటువంటి యొక్క గుణములు కొన్ని దూరం గావించుకుని నిత్య సత్యమైనటువంటి గుణములను పెంచుకోవడానికి ప్రయత్నించాలి. అది మన వేదాంతుడిని బోధించి సత్యం వద ధర్మం చెర, ఈ సత్యాన్ని ధర్మాన్ని నీవు కాపాడుకుంటూ పో. నీలో ప్రవేశించినటువంటి దుర్గుణములు అన్ని కూడా శూన్యమైపోతాయి. కనుకనే లంకలో ప్రవేశించి రాక్షసులందరినీ హతమార్చుతుండగా రాముని కూడా ఒక విధమైనటువంటి విషాదం ప్రారంభించింది. దోషము చేసిన వాడెవడు, ఈ పాపమును అనుభవించేవారెవరు? అయితే ఇది వీరి దోషం కాదు, ఆ మాస్టర్ దోషం. అయితే అతను చేసినటువంటి దోషం వల్ల అతని పరిసరములు వారందరికీ ఈ యొక్క దీనిని అనుభవించక తప్పదు. కాననమ్మున రేగిన కారు చిచ్చు వేములను గాల్చి మామిళ్ళ విడచి చనునా. అడవి అగ్ని అన్నింటినీ కాల్చేస్తుంది. చేను పదములిస్తుంది అని మామిడి చెట్టును వదలదు, ఇది చేను పదములిస్తుంది అని వేప చెట్టును కాల్చదు. కనుకనే అడవిలో పుట్టినటువంటి మల్లె తీగ అన్నింటికీ సుగంధాన్ని అందిస్తుంది, అడవిలో పుట్టినటువంటి అగ్ని అన్నింటినీ కాల్చివేస్తుంది. అదే రీతిగా సమాజమే ఒక పెద్ద అడవి. ఈ సమాజంలో సద్గుణవంతులు ఉంటుంటే సర్వులను సద్గుణవంతులుగా చేస్తుంది, కాని దుర్గుణవంతుడు ఒక్కడుంటే చాలు సమాజంనే నాశనం చేస్తుంది. ఆ ఊదుటి తాను కారిపోతూ కారిపోతూ సుగంధాన్ని అందరికీ అందిస్తుంది. స్వార్థమును నాశనం చేసుకున్న పరార్థమనేటువంటి పవిత్రతను అందరికీ అందిస్తుంది. కనుక ఈ లంకా రాజ్యం అనేటువంటిది మహాదుర్మార్గ రాజ్యం. అందరి ఎందుకు అంతో ఇంతో ఈ స్వార్థ స్వప్రయోజనం అనేటువంటి రాక్షసత్వాలు ఉంటున్నాయి. తప్పినది కాదు, అందులో కూడా మంచివారు లేకపోలేదు. రావణుడు వీరితో యుద్దం చేసే సమయంలో కొంతమంది స్త్రీలు పరిగెత్తిపోతున్నారు. ఒక స్త్రీ చిన్న బిడ్డను పట్టుకుని పరిగెత్తుతుండాలి. లక్ష్మణుడు ఆయుధం విదిలేచ్చినప్పటికీ ఈ చిన్న బిడ్డకు తగిలింది, చిన్న బిడ్డ పడిపోయింది. కానీ ఆ బిడ్డను వదిలిపెట్టి ఈ తల్లి పరిగెత్తుతుండాలి తన తాను రక్షించుకోసమని. అన్న, ఈ రాక్షసుల యొక్క స్వభావం చూడు, పాక్షణ్యం కూడా లేకుండా కఠినంగా ప్రవర్తిస్తున్నారు. కానీ సర్వజ్ఞుడైనటువంటి రామునికి తెలుసును, లక్ష్మణ నీవు పొరపడుతున్నావు చూడు, ఆమెకు స్వార్థం కాదు, ఆమె నిండుకు పరార్థమే ఉంటుండాలి అని వారిని పంపించి ఆమెను పిలిపించారు. ఆమెను అడిగారు, అమ్మా నీ బిడ్డ పోయినప్పటికీ నీకు దుఃఖం లేకుండా నిన్ను నీవు రక్షించుకునేటువంటి స్వార్థంలో పరిగెత్తిపోతున్నావు, దీనికి కారణమేమిటి అన్నారు. వారి బిడ్డ భావం నాకు లేదు, శ్రీరామచంద్రుడు శ్రీమన్నారాయణమూర్తి, అతను ఈ రక్తనంతా నాశనం చేయడం కోసం వచ్చాడు. కట్టగడపడికి లంకను నాశనం చేసి లంకనే ఏలాలని తాను ఉంటున్నాడు, లేక తిరిగి అయోధ్యకు పోయి చేరాలని ఉంటుండొచ్చు. మమ్మల్ని కూడా నువ్వు అయోధ్యకు తీసుకుని వెళ్లి రామసేవ చేయించుకుంటాడో ఏమో అనేటువంటి ఉద్దేశంతో నేను బ్రతకాలని ఆశ ఉంటుండాలి అని. రామసేవ చేయాలి, రామరాజ్యం రావాలి, దాని నిమిత్తమే నేను జీవించడానికి ప్రయత్నిస్తున్నాను. అంతేకాని నాకు ఈ తుచ్చ జీవితం పైన నాకు ఆశ లేదు. రామసేవ చేస్తూ రాములకు అత్యంత సమీపంలో ఉండేటువంటి వాంఛనే నాది. చెప్పాడు రాములు, చూచావా లక్ష్మణ, ఎవరెవరు హృదయం ఏ విధమైన మార్పులో ఉంటుంటాదో, అందరూ రాక్షసులే కాదు, దాంట్లో కూడా సాత్వికులు ఉంటున్నారు. ఇందులో విభీషణుడే దీనికి ప్రత్యక్ష ప్రమాణం. కనుక అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటుంటారు. వారిని ఒకరు రక్షించనక్కరలేదు, ధర్మో రక్షతి రక్షిత, ఆ ధర్మనే వారిని రక్షిస్తా అని ఈ విధంగా కూడా వానరులకు సుగ్రీవునకు అంగదులకు వీరందరికీ బోధిస్తూ వచ్చాడు. ఎందుకంటే రావణ్ణి ఇంటికి పంపాడు, రెండవ దినం ఇంక యుద్దమును సిద్ధం కావాలి. వీరందరూ కూడా రామ చేస్తున్నాడు యుద్దము, దీంట్లో ఎవరెవరు ఏ ఏ యొక్క భాగాన్ని వహించాలి అనేటువంటి దీంట్లో చాలా తీక్షణంగా విచారిస్తున్నారు. తెల్లవారింది, రాక్షస ఇది శబ్దములు బ్రోగిందాయి. తిరిగి ఇక్కడ రామ శబ్దములు కూడాను మహాఘోరంగా బ్రోగినాయి. ఇరువురు సంసిద్ధులై ఉంటున్నారు. ఇలాంటి సమయం లోపల రావణి యొక్క రెండో కుమారుడు ప్రవేశించి అనేక విధమైనటువంటి మాయలు చేస్తూ వచ్చాడు. ఈ కోతులకు అనేక విధమైనటువంటి శ్రమలు కలిగిస్తూ వచ్చాడు. కానీ వీరికి మధ్యలో ఉండేటువంటి విభీషణుడు, దీనికి ఏమాత్రమూ మీరు భయపడనక్కర్లేదని దానికి పరిహారంగా తానొకటి చేస్తూ వచ్చాడు. చెప్పాడు లక్ష్మణ, దీవుణ్ణి అంగీకరించడానికి అనేక మంది అనేక రకమైనటువంటి ఉదాహరణలు చెప్పారు.
సలహాలు చెప్పారు. కానీ ఈనాడు విభీషణుడు మనతో ఉండటం ఎంతో మంచిదైంది. విభీషణుడు చాలా గొప్పవాడు, అన్న చేసినటువంటి పని చాలా తప్పు అని చెప్పి చెప్తున్నాడు. దాన్ని ఖండిస్తూ వస్తున్నాడు. సీతను తీసుకుని రాములకు అప్పచెప్పమని బోధిస్తున్నాడు. కానీ కడపటికి ఈ అన్ననైనా సరే వదిలిపెట్టి రాముని పాదం పట్టాడు. కనుక విభీషణుడు గొప్పవాడు కాదా? దోషముని దోషంగా భావించి చెప్తూ వచ్చాడు. ఈ దోషమును తాను వదలలేకపోవటం చేత అతన్నే త్యజించి వచ్చాడు. కనుకనే రామతత్వమే నాకు ప్రధాన ప్రాణతత్వము అనేటువంటి ఒక సత్యాన్ని విశ్వసింపజేస్తూ వచ్చాడు. కనుక ఆనాడు ఈ రకమైనటువంటి యొక్క మాయల చేతను, మహాప్రమాదకరమైనటువంటి యొక్క యుద్ధము చేతను అటువైపున ఇటువైపున కూడాను అనేక మంది మరణించారు. ఈ యుద్ధముని యొక్క స్వభావములు చాలా విపరీతమైనటువంటివి. కారణకులు ఒకడైతే కారణం మరొకరైపోతుంటారు, కారణం ఒకటైతే కార్యం మరొకటిగా మారుతుంటారు. కనుకని దీనిలో ఉండేటువంటిది మూల కారణము ద్వేషమే. దీనికి మూల కారణం ఈ ద్వేషములకు వాంఛలే మూల కారణం. వాంఛలు విఫలమైనా క్రోధం పెరుగుతుంది, వాంఛలు నెరవేరినా అహంకారం పెరుగుతుంది. కనుకనే వాంఛను తగ్గించుకోవటమే చాలా ఉత్తమమైన మార్గము. కనుక క్రమక్రమేణ వాంఛను తగ్గించుకుని ద్వేషమును అణగుదొక్కుని దైవానుగ్రహములకై పాటుపట్టము ప్రతి మానవుని యొక్క ప్రధాన కర్తవ్యము.

ఇప్పటిదాకా మీరు భగవాన్ బాబా వారు 1996 జూన్ జూలై మాసాల్లో అందించిన దివ్యోపన్యాసాల పరంపరలో ఒక ఉపన్యాసాన్ని విన్నారు.

మాటల చేతనే మానవుడు రాజ్యములు సాధిస్తున్నాడు. మాటల చేతనే సర్వ సంపదలను కోల్పోతున్నాడు. మాటల చేతనే మిత్రబంధువులను చేకూర్చుకుంటున్నాడు. మాటల చేతనే బంధువులను చేరతీస్తున్నాడు. మాటల చేతనే మరణము కూడా తెప్పించుకుంటున్నాడు. అన్నింటికనే మాటలే మూలము. కష్టసుఖములకు, శాంతి సుఖములకు, సిరి సంపదలకు మానవుని యొక్క వాక్కు చాలా ప్రధానమైనది. జీవితము అరుదైనది, కాలము విలువైనది, హృదయము మృదువైనది, మనస్సు మహా గొప్పది. ఇట్టి సంపద కలిగిన మానవుడు ఈనాడు అల్పుడై, అజ్ఞుడై, అవివేకుడై, అశాంతిని అనుభవిస్తున్నాడు.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంతకోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృత గుళికల్లాంటి చిన్న కథలు చెప్తూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: సత్యాన్ని మించిన మానవతా విలువ లేదని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. సత్యమేవ జయతే అనే ఈ కథని విందాం. ఒక ఊర్లో దొంగతనం తన జీవనోపాధిగా చేసుకున్నాడు ఒక యువకుడు. పొద్దుపోవడానికి జోదం అలవాటు చేసుకున్నాడు. ఒకసారి ఆ ఊరికి ఒక మహనీయుడు వచ్చాడు. ప్రతిరోజు సాయంకాలం ఆ ఊరు ప్రజలకు ఆధ్యాత్మిక విషయాలపై చక్కని ప్రబోధాలిస్తూ వచ్చాడు. ఒకరోజు అందరితో పాటు ఈ దొంగ కూడా ఆ మహనీయుని ప్రసంగం వినడానికి కూర్చున్నాడు. కొంతసేపటికి ప్రసంగం పూర్తయింది. అందరూ వెళ్లిపోయారు. ఆ దొంగ ఆ మహనీయుని పాదాల మీద పడి, "స్వామి, నన్ను కూడా మీ శిష్యుడిగా చేర్చుకోండి" అని ప్రార్థించాడు. అప్పుడు ఆ మహనీయుడు, "నాయనా, నీ నిత్యకృత్యమేమిటి?" అని ప్రశ్నించాడు. "స్వామి, పగలంతా జోదం ఆడటం, రాత్రి దొంగతనం చేయటం" అన్నాడు దొంగ. "చిచి, ఇటువంటి వాణ్ణి నేను ఏ విధంగా శిష్యుడిగా చేర్చుకుంటాను? వీటిని నీ వదిలేయాలి" అన్నాడు. "స్వామీజీ, నేను దొంగతనం వదలటానికి వీలు కాదు. అది నా వృత్తి. నాకింకేం మార్గం? నా కుటుంబాన్ని పోషించాలి కదా. ఇక జోదం నా కాలక్షేపం. దానిని వదిలేస్తే పగలంతా ఎట్లా గడపాలి?" అని అడిగాడు. ఆ మహనీయుడు ఆ దొంగ ఉన్నదున్నట్లు చెప్తున్నాడని తెలుసుకున్నాడు. కాని ఏమీ మాట్లాడలేదు. దొంగ అతని పాదాలను పట్టుకుని, "స్వామి, నాకెలాగైనా మీరు జ్ఞానబోధ చెయ్యాలి" అన్నాడు. ఆ మహనీయుడు, "సరే, నీవు నీకున్న దుర్గుణాల్లో ఏదో ఒకటి వదిలేయి. నిన్ను శిష్యుడిగా స్వీకరిస్తాను" అన్నాడు. "స్వామి, నేను ఈ క్షణం నుంచి అసత్యమాడను" అని వాగ్దానం చేశాడు దొంగ. "మంచిది. ఆ ఒక్క నియమాన్ని దీక్షగా పాటించు" అని ఆశీర్వదించాడు ఆ మహనీయుడు. కొంతకాలం అయిన తర్వాత ఆ దొంగ రాజభవనంలో దొంగతనం చేయటానికి సంకల్పించి ఒక అర్ధరాత్రి రాజభవనంలోని పై అంతస్తుకు చేరుకున్నాడు. అప్పుడక్కడ రాజుగారు నిద్రపట్టక గాలి కోసం అటు ఇటూ పచారులు చేస్తున్నాడు. దొంగ అడుగుల చప్పుడు విని, "ఎవరక్కడ?" అని గట్టిగా ప్రశ్నించాడు. దొంగ అతని వద్దకొచ్చి, "నేను దొంగనన్నాడు." రాజుగారు ఆశ్చర్యపడ్డాడు. కాని ఏమాత్రం బయటపడక అతని భుజం మీద చేయివేసి, "నేను కూడా దొంగనే. నాకు ఈ రాజభవనంలోని రహస్యాలన్నీ తెలుసు. రా, ఇద్దరం కలిసి దొంగతనం చేద్దాం" అన్నాడు. అప్పుడు దొంగ, "అయితే ఒక్క షరతు. ఇద్దరం కలిసి చేస్తాం కనుక దొంగిలించిన దాలో నువ్వు సగం, నేను సగం తీసుకుందాం" అన్నాడు. "సరే, నేను వెళ్లి ఒక గది తాడపు చెవి తీసుకొస్తాను" అని రాజు లోపలికి వెళ్లి ఒక తాడపు చెవి తీసుకొచ్చాడు. దాన్ని దొంగకిచ్చి, "అదుగో, ఆ వైపు రెండో గదిలో ఉన్నాయి నిధులు. వెళ్ళు, నేనిక్కడ ఉండి కాపలా కాస్తాను" అన్నాడు. దొంగ ఆ గదిలోకి వెళ్లి అన్నింటినీ తెరచిచూశాడు. అతని దృష్టిని ఆకర్షించింది ఒక పెట్టిలో ఉన్న అతి విలువైన మూడు వజ్రాలు. వాటిని తీసుకున్నాడు. వెంటనే అతనికి బయట ఉన్న దొంగకు తాను చేసిన వాగ్దానం గుర్తుకొచ్చింది. మూడు వజ్రాలు చెరిసగం పంచుకోవడం కష్టమని ఒక వజ్రాన్ని ఆ పెట్టెలోనే ఉంచి రెండింటిని తన చేతిలో దాచుకుని బయటకొచ్చాడు. "ఇదిగో రెండు వజ్రాలు, నీకొకటి నాకొకటి. ఇంకొక వజ్రం ఆ పెట్టెలోనే ఉంచేశాను. అది రాజుగారికి ఉండని" అని చెప్పి, "నేనింక వెళ్తానన్నాడు. రాజుగారు అతడు ఎక్కడ నివసిస్తాడో చెప్పమని అడిగాడు. దొంగ ముందు కాస్త సందేహపడ్డాడు. కాని తాను మహనీయుడికి చేసిన వాగ్దానం గుర్తుకొచ్చింది. అందుచేత రాజుగారికి తన ఇంటికి చేరే మార్గం చక్కగా చెప్పాడు. చెప్పి గోడ దూకి వెళ్లిపోయాడు. మర్నాడు రాజభవనంలో దొంగతనం జరిగిందని అందరికీ తెలిసింది. రాజుగారు ఏమీ ఎరగనట్లు సర్వాలంకారాలతో నిండు కొలువులో ప్రవేశించాడు. సింహాసనం మీద కూర్చుని మంత్రిగారిని దొంగతనం గురించి అడిగాడు. మంత్రిగారు తాను విన్నవి కన్నవి చెప్పాడు. అంతా విని రాజు, "మీరు ఖజానాలో ఏ ఏ వస్తువులు దొంగిలింపబడ్డాయో బాగా వివరంగా పరిశీలించి నాకు చెప్పండి" అని ఆజ్ఞాపించాడు. మంత్రి ఖజానాలో ప్రవేశించి అన్నింటినీ పరిశీలించాడు. ఎక్కడి వస్తువులు అక్కడే ఉన్నాయి. ఒక్క పెట్టి మాత్రం తెరిచి ఉంది. అందులో ఒక వజ్రం మిలమిలా మెరుస్తూ కనిపించింది. దాన్ని తీసి తన దుస్తుల్లో దాచుకుని రాజుగారి దగ్గరికి వచ్చాడు. మహారాజా, ఈ దొంగతనం మహావిచిత్రంగా ఉంది. ఒక్క పెట్టె తప్ప తక్కినవన్నీ అలాగే ఉన్నాయి. వజ్రాలుండే పెట్టె మాత్రం ఖాళీగా ఉంది అన్నాడు.
2: రాజుగారు మంత్రి చేసిన కుట్రను కనిపెట్టాడు.
1: కాని ఏమీ ఎరగనట్టు తన భటులను పిలిచి దొంగ యొక్క ఇంటి గుర్తులు చెప్పి అతన్ని పట్టుకుని రావాల్సిందిగా ఆజ్ఞాపించాడు. రాజభటులు దొంగను తీసుకొచ్చారు. రాజుగారిని దొంగ పోల్చుకోలేకపోయాడు. రాజుగారు అతనిని, నువ్వు నిన్న రాత్రి ఖజానాల నుంచి ఏం దోచుకున్నావు అని అడిగాడు. దొంగ అసత్యం ఆడకూడదు కదా. అందుకని, మహారాజా, నిన్నటి రాత్రి మేమిద్దరం వచ్చాం, కాని దొంగతనం చేసింది నేనే. ఒక పెట్టెలో 3 వజ్రాలున్నాయి. వాటిని చెరిసగం పంచుకోవడం కష్టమని 2 మాత్రం తీశాను. ఒకటి ఇంకొక దొంగకిచ్చాను, నేనొకటి తీసుకున్నాను అన్నాడు. వెంటనే మంత్రి, ఇతడు చెప్పేదంతా అబద్ధం మహారాజా, దొంగ ఎక్కడైనా సత్యాన్ని పలుకుతాడా అని అరిచాడు. రాజుగారు భటులను పిలిచి, మంత్రిగారి దుస్తులను బాగా సోదా చేయండి అని ఆజ్ఞాపించాడు. వాళ్లు సోదా చేస్తే ఒక వజ్రం దొరికింది. మంత్రి అవమానంతో తల వంచుకున్నాడు. అప్పుడు రాజుగారు మంత్రిగారు చేసిన దొంగతనాన్ని, దొంగ అయినప్పటికీ నిర్భయంగా సత్యాన్నే పలికినటువంటి దొంగను గురించి సభికులందరికీ వివరంగా చెప్పాడు. దొంగ యొక్క సత్యవ్రతాన్ని ప్రశంసించి అతనిని తన మంత్రిగా నియమించాడు. దొంగ యొక్క జీవన విధానమే మారిపోయింది. దొంగతనం చేయవలసిన అవసరం లేకపోయింది. మరి జూదం ఆడటానికి వ్యవధే లేదు. అతనికి తన ప్రవర్తనను అభివృద్ధి చేసుకోవడానికి మంచి అవకాశం దొరికింది. ఈ విధంగా దొంగ మంత్రిగా శ్రద్ధాభక్తులతో తన గురువుగారిని స్మరిస్తూ సత్యవ్రతాన్ని పాటిస్తూ ఉన్నాడు. ఒకరోజు ఆ ఊరికి దొంగ యొక్క గురువుగారు వచ్చారు. శిష్యునిలో వచ్చిన మార్పుని విని ఆనందించారు. గురువుగారు వచ్చారని తెలిసి మంత్రి అయిన దొంగ ఆయన వద్దకు వెళ్లి ఆయన పాదాలపై పడి, స్వామి, మీ దివ్యోపదేశం వల్లే నాకీ ఔన్నత్యం లభించింది అన్నాడు. గురువుగారు అతనిని ఆశీర్వదించి, నాయన, సత్యమేవ జయితే దీనిని ఎప్పుడూ గుర్తుంచుకో అన్నాడు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? శ్రీ సత్యసాయి భగవానుడు 1968 మే 17 తేదీన 1200 మంది యావత్ ప్రపంచ సభికులను ఉద్దేశించి ఈ విధంగా ప్రకటించారు. నా తత్వము అగమ్యమును అగోచరమును అయినవి. ఇప్పుడే కాదు, ముందెప్పటికైనను ఎంత శ్రమించి విచారించినను నా తత్వము సర్వమానవులకును గ్రహించుటకు సాధ్యమైనది కాదు. కాని నా ఆనందానుభూతి మాత్రము నమ్మిన వారెల్లరకును ఖండాంతర మతాంతర మానవులకు సహితము అనుభవైకవేద్యముగా ఉంటుంది. మాయామానుష దేహినై ఉండుట వలన మానవులు నన్ను గుర్తింపరైరి. నా నిజస్వరూపమును గుర్తింపుడు. మానవులు పూజించు ఇతర దైవరూపములను పోలినదే ఈ దివ్య మానవ రూపోపాధి అని తెలియుడు. ఈ సత్యసాయినామ రూపోపాధి శ్రీ భగవానుని దివ్యావతారమే అని మీరు ఎరగండి. ముందెన్నటికో కాక వర్తమానములోనే ఈ లీలోపాధిని కేవలము సత్యతత్వముగా గుర్తించి గ్రహించి విశ్వసించి పూజించుచుండుట మీ జన్మాంతర పుణ్యఫలము వలననే మీకు లభించిందని తెలుసుకోండి. విశ్వమెల్లను అచిరకాలములోనే శ్రీ సత్యసాయి దివ్యావతారమును సందర్శించి బ్రహ్మానంద సాగరమున ఓలలాడగలదు అని సెలవిచ్చారు. ఈ ప్రకటనము సర్వదేశములందు ప్రతిధ్వనించింది. ఆఫ్రికా దేశము సత్యసాయి భగవానుని పూజింపగల భాగ్యము మున్ముందే లభించునని ఉవ్విళ్ళూరుతోంది. ఆహా, ఏమి విచిత్రము! ఆఫ్రికా వారి ఆహ్వానమును అంగీకరించి ఆతిథ్యమును శీఘ్రకాలంలోనే స్వీకరింతునని స్వామి ప్రకటించారు. 1968 జూన్ 30 తేదీ ఈస్ట్ ఆఫ్రికా ప్రయాణానికి స్వామిచే నిర్ణయింపబడింది. ఆనాడు బొంబాయిలో వేదచోదిత ధర్మమును విశ్వమున వెలయింప నేను కంకణబద్ధుడనై ఉన్నాను. ఈ నా ఉద్యమమును నా శక్తిచేత సర్వప్రజలను ఆకర్షించి భయాశ్చర్యచక్తులనుగా చేసి విశ్వాసమును కలిగించి అధర్మమును అడుగంట చేసి సత్యధర్మమును పునఃస్థాపితము చేసెదను అని స్వామి సెలవిచ్చారు. ఈ ప్రపంచమే స్వామివారి సువిశాల నిలయమనియు వివిధ దేశములను ఆ నిలయమందు గదులనియు అట్టిగదులలోనే ఒకటియగు ఆఫ్రికాదేశమను గదిని ప్రప్రథమంగా స్వామి దర్శించుట లాంఛనప్రాయమనియు మున్ముందు జరగనున్న మహద్విషయములకు ఇది సూచనాప్రాయమని భక్తులందరూ గుర్తించి పరమానంద భరితులయ్యారు. జూన్ 28 తేదీ స్వామి బెంగుళూరులో విమానాశ్రయము వద్ద బొంబాయికి విమానమును అధిరోహించు సమయంలో వేల కొలది భక్తులు భజనలతో పుష్పమాలలతో జయ జయ ధ్వానాలతోడ స్వామికి వీడ్కోలోసగారు. బొంబాయి నగరం చేరగానే ధర్మక్షేత్రము దగ్గర బ్రహ్మాండమైన సభ యావన్ మహారాష్ట్ర సత్యసాయి సేవా సమితుల వారిచే ఏర్పరచబడింది. సాయంకాలం 6 గంటలకు మహాసభ ప్రారంభమైంది. శ్రీ సావంత్ గారు స్వామి సర్వకాలములందునూ సర్వదేశములందునూ సన్నిహితులై ఉందురు. వారి సందేశము విశ్వవ్యాప్తమైనదనుటకు ధర్మక్షేత్ర ప్రపంచ సమ్మేళనమే నిదర్శనము. తమ ప్రేమ సందేశమును జ్ఞానబోధను ఖండాంతరమున విస్తరింపచేయుటకే స్వామి స్వయముగా వెళ్తున్నారు. ఇంతకు మునుపు మహాపురుషులనేకులు భారతదేశము నుండి పాశ్చాత్య దేశములకు వెళ్లి భారతదేశ ఆర్ష సంస్కృతిని చక్కగా బోధించి వచ్చి ఉన్నారు. ప్రపంచమందలి సర్వ మతములయందు సంశోభితమైన అనంత శక్తి జ్ఞానము ప్రేమల యొక్క మూర్తిభావమే సత్యసాయి భగవానుని దివ్యరూపము. ఇట్టి ఖండాంతర సందర్శనముల వలన అన్యోన్యానురాగము సహోదర భావము దేశముల నెలకొని విశ్వకళ్యాణమునకు దారితీయును. ఖండాంతరమునకు వెడలినను స్వామి దివ్యాశీర్వాదములు
అనుగ్రహము మనచెంతనే ఉంటాయి. సర్వవేళల యందును మన హృదయములందు స్వామివారికి సుస్వాగత సత్కారములు నొసగుచూ వారి రక్షను ఆశీర్వాదమును మనందరము పొందుదముగాక అని అధ్యక్షోపన్యాసములో సావంత్ గారు వివరించారు.

జూన్ 30వ తేదీ బొంబాయిలో శ్రీ సాయి భజన సమితులు మొదలగు సంస్థల వారు శ్రీ సావంత్, శ్రీ భారడే, శ్రీ దుర్గారావు మొదలగు ఉన్నతాధికారులను, భక్తులను స్వామివారికి పుష్పాహారములు సమర్పించి తమ భక్తి విశ్వాసములను తెలియపరుచుకున్నారు. 20,000 పౌరులు జయ జయ ధ్వానాలతో వీడ్కోలు నసగారు. శాంతాక్రూజ్ విమానాశ్రయంలో ఉదయం 9 గంటలకు ఎయిర్ ఇండియా బోయింగ్ విమానంలో స్వామి భక్తుల హర్షధ్వానములు మిన్నుమిట్టుచుండా భక్తులందరినీ ఆశీర్వదించి నైరోబీకి ప్రయాణమయ్యారు. విమాన చోదకులను, ప్రయాణము చేయుచున్న ఉన్నతాధికారులను స్వామిని దర్శించి స్వామి సృష్టించిన విభూతిని, ఆశీర్వాదములను వడసి ఆనందించారు. అరేబియా సముద్రంపై 35,000 అడుగుల ఎత్తున గంటకు 590 మైళ్ల వేగముతో విమానము పయనించుచుండా ప్రయాణీకులను మధురోపదేశములతో ఆనందింపజేయుచు స్వామి సుఖముగా నైరోబీకి సమీపించారు. ప్రయాణ సమయంలో అమెరికాదేశపు రేమర్స్తో స్వామి విలాసముగా ఉత్తర ప్రత్యుత్తరములు జరుపుచున్నారు. మార్గమధ్యంలో మౌంట్ కెన్యాను సందర్శించు భాగ్యము కలిగింది. సుమారు 2 గంటలకు ఎంకాసీ విమానాశ్రయంలో విమానం దిగారు. భగవాన్ సత్యసాయిబాబావారు విచ్చేస్తున్నారని ప్రకటింపబడినంతనే 1,000 కొలది భక్తులు విమానాశ్రయాన్ని చేరి సంతోషాతిశయంతో జయజయధ్వానాలు చేశారు. కంపాలా నివాసియు శ్రీ స్వామివారిని ఆఫ్రికాకు ఆహ్వానించిన ముఖ్య కార్యకర్తయు అయిన డాక్టర్ ఛోటాభాయ్ జి పటేల్ అను ప్రముఖుడు ఈస్టాఫ్రికా ప్రజల తరఫున స్వామికి స్వాగతమోసగి దివ్యాలంకృతమైన కారులో స్వామిని నందలాలా నందలాలా అని భజన చేయు భక్త సమూహముతో నిండి ఉండెడు మహాప్రదేశమునకు మిక్కిలి వైభవముగా కొనివచ్చారు. మరుక్షణమే స్వామి వేదికపైకి అమర్చబడి ఉన్న దివ్య సింహాసనాసీనుడై తమ ప్రేమ సందేశమును, శాంతి సుఖ సందేశమును వ్యాపింపచేయనారంభించారు. ఆ మధుర సంకీర్తన విధానము హిందూ దేశము నుంచి వెలువడినదా లేక ఆఫ్రికా నుండియే వెలువడుచున్నదా అను సందేహము హిందూ దేశము నుంచి స్వామి వెంట వచ్చిన భక్తులకు కలుగుతోంది. ఆఫ్రికా భక్త సంఘము వారి సంకీర్తనము మృదు మధురమై భావోన్మత్తమై హృదయానంద సాగరమున ఉర్రూతలూగుతోంది. ఆ సంఘటనను గూర్చి బెంగళూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ గోకాక్ గారికి స్వామి లేఖ ద్వారా ఇలా రాశారు. భక్తులు పుష్పములు వెదజల్లుతూ మంగళహారతల నొసుగుచున్నప్పటి దృశ్యము కన్నుల పండువ కొలుపుతోంది. వారు హృదయపూర్వకముగా మధురగాన మునర్చుచుండగా గౌరాంగ జయదేవుల నాటి సంకీర్తనా వైభవము జ్ఞప్తికి వస్తోంది. హిందూ దేశము నుంచి నా వెంట వచ్చిన వారి మహత్తర సన్నివేశాలను, సంకీర్తనలను కని విని ఎరుగక మహదానంద భరితులై ఆనంద బాష్ప నేత్రులై తన్మయత్వమునందారు అని స్వామి లేఖలో పేర్కొన్నారు. విమానాశ్రయము నుంచి 400 మైళ్ల దూరములో ఉండు కంపాలా పట్టణమునకు డాక్టర్ పటేల్ గారి కారులో స్వామి చనుచుండా మిగతావారు స్వామి వెనువెంటనే కార్లలో ప్రయాణం చేశారు. నిమ్నోన్నతములతో కూడిన మార్గమున ఇరువైపులా ప్రకృతి దృశ్యములు రమణీయములై మనోహరముగా ఉన్నాయి. 2,000 అడుగుల లోతున ఉండు లోయలు, నకురు సరస్సునకు సమీపమందలి నకురు పట్టణములో మాజీ మేయర్ గారైన ఠాకూర్ గృహమున వేలాది భక్తులు భజన చేస్తూ స్వామి ఆగమనమునకు నిరీక్షిస్తున్నారు. భగవానుని ఆకర్షించుటకు హృదయపూర్వకమైన సంకీర్తనమే ఉత్తమోత్తమమని వారు సంపూర్ణముగా నమ్మి ఉన్నారు. స్వామి కొంత తడవు విశ్రమించి ఆ భక్తులందరినీ సంతోషింపచేసి అచ్చట నుంచి ఇంకనూ వెళ్లవలసి ఉన్న 310 మైళ్ల ప్రయాణమును కొనసాగించారు. సుందర దృశ్యములతో కూడిన మార్గమున పయనించుచూ ఎల్డోరెట్ పట్టణ ప్రాంతమున చేరిన ప్రజానీకమునకు కారు నుండియే దర్శనమొసగి ఉగాండా రాష్ట్రపు సరిహద్దును చేరగానే ఆ రాష్ట్రపు పద్ధతిననుసరించి మల్బా నుంచి మార్గదర్శక కారు అనగా పైలట్ కారు
స్వామికి స్వాగత చిహ్నముగా ముందు పోవుచుండా విక్టోరియా సరస్సు నుంచి ప్రవహించు నైల్ నది సమీపమందలి జింజా పట్టణము మీదుగా కార్లు పయనించుచుండా ప్రజలు జయజయ ధ్వానాలతో స్వామి దర్శనం చేసుకుంటున్నారు. ఆ రాత్రి 1:30 స్వామి కంపాలా పట్టణానికి చేరారు. దారి పొడవునను పట్టుజెండాలు తోరణములు కట్టబడి ఉన్నాయి. విద్యుద్దీప కాంతులతో మార్గమును సూచించుచున్నాయి. అట్టి తోరణములు 108 ఉన్నాయి. ఆ స్తంభములకు అరటిమానులు కట్టబడి నేత్రానందమును కూర్చుచున్నాయి. ఆఫ్రికా దేశీయులకు అరటిపండు మిక్కిలి ప్రీతికరమైనదని విశదమైంది. 1 జూలై ఉదయము స్వామి దివ్యపదకమల సన్నిధికి అసంఖ్యాకముగా ప్రజలు సభామందిరములోనికి చేరుతున్నారు. సభామధ్యమమున దివ్య సింహాసనంపై శ్రీ భగవాన్ సత్యసాయిబాబావారు అధిష్ఠించి భక్తులకు సందర్శన భాగ్యాన్ని ఒసగారు. సంకీర్తనములో వేల కొలది భక్తులు పాల్గొన్నారు. స్వామి సింహాసనం నుంచి దిగివచ్చి ప్రజామధ్యమమున సంచరించుచూ భక్తులకు పాద నమస్కారావకాశమిస్తూ కృపాత్ర దృష్టుల భక్త సంఘముపై ప్రసరింపచేస్తూ ఆశీర్వదిస్తూ దుఃఖితులను రోగబాధితులను గమనించి సృష్టించి విభూతి ఒసగి అందరినీ అనుగ్రహించారు. యుగాండా రాష్ట్రపు పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ ఓరియన్ భగవానుని భక్తితో సందర్శించి శ్రీవారి ఆశీర్వాదములను వడసి ఆనందించారు. యుగాండా సైనిక ముఖ్యాధికారి జనరల్ ఇడ్డి అమింగ్ గారు కుటుంబ సహితముగా స్వామిని దర్శించి సంభాషించారు. ఈ సందర్శన సమయంలో ప్రాచ్యదేశ మతాచార్యవర్యుని అనుగ్రహమును పొంది స్వామివారి సర్వజ్ఞత్వాది దివ్యశక్త్యనుభూతిని పొంది పరమానందులై స్వామికి నమస్సుమాన్యులర్పించారు. అనేక మంది భక్తులకు ప్రత్యేక సందర్శనాన్నొసగి రాత్రనక పగలనక భక్తుల వాంఛలు తీరుస్తూ స్వామి వారి హృదయములందు శాంతిని తృప్తిని ఆనందాన్ని అనుగ్రహించారు.

0: స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org వ్రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.
1: అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 1985లో వారికి ప్రసారించిన ఒక ఇంటర్వ్యూలో ఇందిరమ్మ గారికి ఏ విధంగా మానవుని నిజతత్వం గురించి స్వామి బోధిస్తున్నారో, స్వామితో శ్రీమతి ఇందిరమ్మ గారి అనుభవాల శీర్షిక

సాయిరామ్, ఇది 15785 లో. నేనంటే ఏమిటి స్వామి? స్వామి, మళ్ళీ రెండు నేళ్లున్నాయి. అది మళ్ళీ వివరణ అట్లా చెప్పలేదన్నమాట దానికి. బహుశా అది శారీరకంగా నేననేది ఒకటి, అహం బ్రహ్మోస్మి అనేది ఒకటి అయి ఉండొచ్చు. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, ఈ మూడు స్థూల సూక్ష్మ కారణ జాగ్రత్త సుషుప్తి అవస్థలు. స్థూల శరీరం జాగ్రత్త అవస్థ, సూక్ష్మ శరీరం స్వప్నావస్థ, మహాకారణ శరీరం సుషుప్త అవస్థ. అంతటి దాన్ని వదిలేశారు అనమాట. ఏది అంటుకోకుండా ఉండటమే, బంధం లేకుండా ఉండి భావశుద్ధి, జ్ఞానశుద్ధి, హృదయ పవిత్రత, ఈ తురి అవస్థయే బ్రహ్మస్థితి. ఇవన్నీ మహాకారణానికి తురి అవస్థకు చేరుస్తాయన్నమాట. ఇది ఏ బంధం లేకుండా భావశుద్ధి, జ్ఞానశుద్ధి, హృదయ పవిత్రత, ఈ తురి అవస్థయే బ్రహ్మస్థితి. అహం బ్రహ్మాస్మి అనేది అసలు నేను అనేటటువంటిది, అది మెయిన్. అని ఆత్మ అనాత్మ బ్రహ్మస్థితి, అనాత్మ శరీరస్థితి, అహం నేను అనేది శరీరస్థితి. దీంట్లోకి ఏదో చెప్పారు. దీంట్లో మానులో మాను పుట్టే, శంకరుడు పుట్టే, తినరాని పండు తీపి మెండు, ఆ లైన్ ఏంటి చెప్పారు? మానులో మాను పుట్టే, శంకరుడు పుట్టే, తినరాని పండు తీపి మెండు, శరీరమే మాను. దానికి ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ ఇచ్చాను. మానులో మాను పుట్టే అంటే బిడ్డ పుట్టే, మనిషిలోంచి బిడ్డ పుట్టాడు, అట్లే దాంట్లో ఉంచి అనమాట. తీపి అనగా బిడ్డపై ప్రీతి, ఆ ప్రేమే శంకరుడు, ఆ ప్రేమను శంకరుడి పైన పెట్టుకోండి. ఇది ఎప్పుడు వెళ్ళనేది, ఫస్ట్ టైం స్వామి దగ్గర విన్న ఆ లైన్ అది. అన్ని పదాలు స్వరూపాలు అక్షరాలు కాదు, ఓంకారం మాత్రమే అక్షర స్వరూపం, ఓం మిత్యేకాక్షర బ్రహ్మ. మనం బయట ప్రకృతిని కలిసిపోతున్నాం. అంతర్ముఖంగా తిప్పుకుంటే భావశుద్ధి సులభం. మాయ మనసు ఒకటే, మనసు అనేది వేరుగా ఉండదు, సంకల్పాలతో కూడింది. మనసు సంకల్పాలు వదిలినప్పుడు మనసే ఉండదు, పరమాత్మలో లీనమవుతుంది. చేప నీటిలో ఉండినా మురికంతా తిని నీటిని శుభ్రం చేస్తుంది. మనిషి అలా కాదు, మంచి పదార్థాన్ని తిని చెడు పదార్థాన్ని వేస్తాడు. చేప కంటే మనిషి చెడ్డ. మనోవాకాయ కర్మలు మూడు ఏకం చేయాలి, అదే త్రికరణ శుద్ధిగా చేయాలి. అసత్యమాడినటువంటి నోరు, దూషితం కానటువంటి శరీరము, సంకల్పం లేని మనసు, ఇదే త్రికరణ శుద్ధి. దాన్ని కూడా చెప్తారు, సత్యం చెప్పేటప్పుడుగా ప్రీతికరంగా ఉండాలి. దాన్ని కూడా కరెక్ట్ గా దాన్ని వేసి నేరుగా ఇట్లా చెప్పకూడదు అనేసి. అసత్యం ఆడినటువంటి నోరు, దూషితం కానటువంటి శరీరము, సంకల్పం లేని మనస్సు, అదే త్రికరణ శుద్ధి. ఆ త్రికరణ శుద్ధితో చేసినప్పుడు అదే భావశుద్ధి, అదే జ్ఞానశుద్ధి. సరస్వతి, గాయత్రి, సావిత్రి, సత్యాన్ని కాపాడే సావిత్రి, గాయత్రి మంత్రం కోసం అక్కడ దాంట్లో కొంచెం చెప్పినాడు. బుద్ధిని వికసింపజేసేది గాయత్రి, జ్ఞానాన్ని అభివృద్ధి చేసేది సరస్వతి, అదే గాయత్రి మంత్రం. ఈ గుడ్డ చూడని స్వామి హ్యాండ్ కర్చీఫ్ తీసుకొని నూలు పోగులన్నీ చేర్చితే గుడ్డ అవుతుంది. దీనిని ఒక్కొక్క పోగు తీసేస్తే ఏమీ ఉండదు. అలాగే మనస్సు అనేది వేరే ఉండదు, కోరికలు చేరికే మనస్సు. ఒక్కొక్క కోరికను వదిలివేస్తే ఏమీ ఉండదు, మనస్సే ఉండదు. అప్పుడు భీష్మాచార్యుల భక్తి వేరు, ద్రోణాచార్యుల భక్తి వేరు. భీష్మాచార్యుల భక్తి పాలని చిలికి వెన్న తీసినటువంటిది, ద్రోణాచార్యుల భక్తి పాలలో నీళ్లు కలిపినటువంటిది. దానికి ఏమీ భావన తెలియలేదు సరిగా. ఆ నీళ్లను వేరు చేయటం వీలు లేనిది, పాలు నీళ్లు మనం వేరు చేయలేం కదా. ఇంకా నేనే గురువును, విలు విద్యలు నాకంటే ఎక్కువలైనటువంటి వారు లేరు అనే అహంకారంతో కూడిన వాడు ద్రోణాచార్యుడు. ఏకలవ్యుడు ద్రోణాచార్యుని విగ్రహాన్ని పెట్టుకుని విలు విద్య నేర్చుకున్నాడు. ద్రోణాచార్యుల వద్దకు వెళ్లి గురుదక్షిణ, ద్రోణాచార్యుడు సరకలేనప్పుడు అర్జునుడు అడుగుతాడు, నాకంటే ఎవరికి నేర్పిస్తున్నా ఎవరికి లేదన్నా, చుడిపోతే నేర్చుకున్నాడని నేను, కానీ నేను నేర్పలేదంటే విన్నమాట. అప్పుడు గురుదక్షిణ ఇవ్వమంటే ఇస్తానంటాడు. ఏకలవుడు విలువిద్యలో గొప్పవాడవుతాడు అని బాణం వేయకుండా ఉండేదానికి బొటన వేలిని తగ్గొట్టి ఇవ్వమన్నాడు తన శిష్యుడు. అర్జునునికి విలువిద్యలో పేరు పొందాలి, అతనికి మించిన వాడు ఉండకూడదని ద్రోణాచార్యుడు స్వార్థ బుద్ధితో అట్లా చేశాడు. అంటే శిష్యుడికి ఇట్లా చేయకూడదు, గురుభక్తి ఉన్నాడు దానికోసం చెప్తూ చెప్తున్నారు. సముద్రంలో ఈత వచ్చిన వాళ్లు ముందు నీళ్లు తట్టుకుంటూ పోతేనే ముందుకు పోగలరు. అంటే మనసులో ఉండవన్నీ నెట్టేస్తే దైవత్వాన్ని తెలుసుకోగలరు, అది చాలా సులభం. గులాబీ రేకునైనా చెదడం కష్టమేమో కానీ
దైవత్వాన్ని తెలుసుకోవడం చాలా సులభం. రోజును మనం నలిపేయడం చాలా అదే కష్టం అంటున్నారు. దీన్ని భగవంతుడి తత్వం తెలుసుకోవడమే ఇంకా సులభమని. భజనలు పూజలు మనస్సు నిర్మలంగా ఉండడానికి పెట్టినవి. దుస్సంగత్వం వదిలి సత్సంగత్యానికి సమావేశం కావాలి. దొరికినప్పుడంతా సమాజ సేవ చేయాలి. గాయత్రి మంత్రం కాని ఏ మంత్రం కాని హృదయ పరిశుభ్రతతో చేయాలి. ఒక భక్తుడు శ్రీరంగంలో దేవాలయం దగ్గర గీత చదువుతున్నాడు. అన్ని తప్పులే. అప్పుడు చైతన్యుడు, కృష్ణ చైతన్య, ఇదేమిటి అన్ని తప్పులు చదువుతున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ భక్తుడు, నేను నా కృష్ణుపై మనసు పెట్టాను, తప్పులు ఒప్పులు చూసుకుంటూ పోతే కృష్ణుడు మనసులో నిలవడు. చైతన్యుడు, ఇతనే నా శిష్యుడని అతని శిష్యుడిగా తీసుకుంటాడు. అప్పుడు ఉపమానం ఎందుకు చెప్తారు అంటారు. ఉపమానం చెప్పందే అర్థం కాదు. నిన్ను నువ్వు తెలుసుకుని హృదయ పరిశుభ్రత కలుగుటకు కర్మలు చేయవచ్చు. కృష్ణుడు ధర్మరాజుని దుర్యోధను ఇద్దరిని పిలిచి, ఎవరు మంచివాళ్ళు చూసి రమ్మని పంపిస్తారు, ప్రపంచంలో మంచి చెడు ఉండో చూసి రమ్మన్నాడు. ఇద్దరు పోయి అంతా తిరిగి ప్రపంచమంతా చూసి మళ్లీ తిరిగి వచ్చినారు. ధర్మరాజు, ఎక్కడ చెడు కనిపించలేదు, చెడు ఏదైనా ఉంటే నాలోనే ఉండాలి అన్నాడు. దుర్యోధనుడు, ప్రపంచంలో ఎక్కడ మంచి కనిపించలేదు, మంచి ఏదైనా ఉంటే నాలోనే ఉంది, నేనే మంచివాడిని అన్నాడు. మంచి వాళ్లకు మంచే కనిపిస్తుంది, చెడు వాళ్లకు చెడు కనిపిస్తుంది. కీచకుడు ద్రౌపదిని చెడ్డ చూపుతో చూచి హతుడైపోయినాడు. చెడ్డవాళ్లు పేర్లు కూడా ఇష్టపడరు, పెట్టుకోరు. దుర్యోధనుడి పేరు, కీచకుడి పేరు, శూర్పణఖ, మందర, ఈ పేర్లు ఎవరైనా పెట్టుకుంటారా? వాళ్ల పేర్లు పెట్టుకుంటే వాళ్ల బుద్ధులే వస్తాయి. కౌసల్య రాముని కన్నదే కాని పెంచి విలువిద్య నేర్పి లాలించినంతా కైకేయి. రాముని మీద పంచ ప్రాణాలతో ఉండేది కైకేయి. అలాంటి కైకేయి మందర దుర్బోధంతో చెడు మనసుగా మారింది. రాముని మీద లక్ష్మణుడికి చాలా భక్తి. రాజ్యాన్ని, ఊర్మిళ్ళను, తల్లిని వదిలి అడవిలోకి రాముడితో వెళ్లాడు. ఇలాంటి రాముడు దొరుకుతాడు అని అనుకున్నాడు. చూడండి, రాముడున్న చోట లక్ష్మణుడు ఉంటాడు. అహోరాత్రులు రామసేవతోనే గడుపుతూ వచ్చాడు. రాముడు అన్నాడు, అక్కడ యుద్ధంలో మా లక్ష్మణుడు పడిపోయినప్పుడు అంటాడు, సీత లాంటి భార్య దొరుకుతుంది కానీ లక్ష్మణుడు లాంటి తమ్ముడు దొరకడు అని రాముడు అంటాడు. సీతైనా రామాన్ని వదిలి ఉండేది కానీ లక్ష్మణుడు వదిలి ఉండలేదు. రామాయణంలో లక్ష్మణుడి పాత్ర అంత గొప్పది. అందరికీ సెక్రటరీలు ఉంటారు, నాకు సెక్రటరీయే లేడు కదా, అన్నీ నేనే చూసుకుంటాను స్వామి తనది చెప్తా చెప్తుంది, నా గుడ్డలు నేనే ఉతుక్కుంటాను, ఆర వేసుకుంటాను, బాత్రూమ్ నేనే కడుక్కుంటాను, అన్నీ నేనే చూసుకుంటాను, నీళ్లు నేనే పట్టుకుంటాను. తర్వాత తర్వాత చెప్పేటప్పుడు వీళ్ళందరూ నన్ను చేయనిచ్చేవాడు కాదు, వాళ్ళు చేస్తున్నారు, నేను సేవ చేయాలనేసి స్వామి అనుకోని ఆనందాన్ని ఇచ్చారు స్వామి మాకు. అడిగితే ఇస్తానా? అడిగితే అడుగును పడిపోతుంది. మనకు పోయిన చెప్తారు కదా, చెప్తారు అది. శబరి అడిగితే రాముడు ఇచ్చాడా? ఆంజనేయులకి ఏమడిగితే ఇచ్చాడు, జటాయుకి ఏమడిగితే కర్మ చేసినాడు, తండ్రికి కూడా చేయింది, జటాయుకి చేసినాడు. ఉద్ధవుడు తనకంటే భక్తులు ఎవరూ లేరనుకున్నాడు. కృష్ణుడు ఉద్ధవంతో రేపలికెళ్లి గోపికలు ఎలా ఉన్నారో చూసి రమ్మన్నాడు. అప్పుడు ఉద్ధవులు గోపికల దగ్గరికి వెళ్ళాడు. గోపికల మనసంతా కృష్ణ ధ్యానంతా లయమై ఉంది. తుమ్మిదం చూచినా, ఓ తుమ్మిదా నీవు నలిపే, మా కృష్ణుడు కూడా నలిపే, ఏది చూచినా కృష్ణమయమే, వారి హృదయాలు కృష్ణనామంతో వేడిక్కినంది. అట్లా అలమటించే గోపికల్ని చూచి ఉద్ధవుడు సిగ్గుపడి తిరిగి కృష్ణుని దగ్గరికి వచ్చి వారి విషయం చెప్పినాడు. మనం భక్తులు అనుకుంటే లాభం లేదు, భగవంతుడు నా భక్తుడు ఇతరని చెప్పాలి. అంతే, ఇది లాస్ట్ వాళ్ళదాంత. ఇంకా తర్వాత ఒకసారి స్వామి 1776 నా శిష్యులు నాకు సుజాత తమ్ముడు భార్య అన్నాను కదా, సుజాతానికి ఒక రక్ష క్రియేట్ చేశారు. దాంట్లో వచ్చి మహిషాసుర మర్దిని ఉంది, పెద్దదిగా మహిషాసుర మర్దిని కింద ముత్యాలు వెలడతాను అనమాట. చాలా పెద్దది, బాగా అది ఇచ్చి చేతికిచ్చి చేతిలో పెట్టి, ఇది శివశక్తి అంటే హెల్త్ కి మంచిది, అన్నిటికి మంచిది అన్నిటిగా. ఈ శివశక్తి చాలా పెద్దది ఆ మహిషాసుర మర్దిని. నమస్కారం చేసుకో, దీర్ఘ సుమంగళి భవ, ధనధాన్య సుపుత్ర జ్ఞాన ప్రాప్తిరస్తు అని చెప్పి తల మీద పెట్టి మళ్ళీ జయించారనమాట. తర్వాత అదే సంవత్సరంలో 1176 ఈ తమ్ముడు పాప పెళ్ళన్ని చేశాను మొన్న చెప్పాను కదా, ఆ పాపకు 7 ఏళ్ళు 76లో చెవులు కుట్టానన్నారు. కానీ మా అమ్మ బయట ఉండిపోయింది, రాలేదు. పాప నా అమ్మ వాళ్ళందరి వరకే ఉన్నారు. వారు ఆమె ఎట్లా మిస్ అయిందో తెలియలే. సమ్మొద్దు, వాళ్ళ నాయనమ్మ చూడాలా, అందుకని రేపు కుడతానని చెప్పి మళ్ళీ ఆ రోజు ఇంటర్వ్యూలో ఊరికేదో మాట్లాడేసి పంపించి మళ్ళీ మరో రోజు రమ్మన్నారు. వాళ్ళందరూ పెద్దవాళ్ళందరూ చూడాలా,
సుధా కల్పన చెవులు కుట్టాలనుకున్నారు. ముందు రోజు పిలిచినప్పుడు వాళ్ళ నాయనమ్మ రాలేదు కదా, రేపు ఆమెను కూడా తీసుకుని రండి, పెద్దవాళ్లు మనమరాలి చెవులు కుట్టే చూసి సంతోషిస్తారు. పోగులు తీశారు, ఒకటి పాప చేతిలో పెట్టి, మీరు కుట్టించాలంటే కంసాలు రావాలి, చుక్క పెట్టాలి, కుట్టాలి, నేను కుడితే నొప్పి కూడా ఉండదు. ఏడేండ్ల పాప, ఆ పాపకు చెంపలు నిమిరి, నీ పెళ్లికి నేనే చేస్తాను, నీ బిడ్డకి నేనే పేరు పెడతాను అప్పుడు అన్నారు. ఏడేళ్ల పాప అప్పుడు అంటే పెళ్లి నేనే చేస్తానన్నారు. తర్వాత నీ బిడ్డకి నేనే పేరు పెడతాను, ఎప్పుడైనా ఒకటే నేనే ఇస్తాను. కానీ అట్లా పిలిచిన పెళ్లి రాగానే ఆశ్రయించారు, ఆ బిడ్డకి పేరు కూడా పెట్టారు. దట్ బాయ్ ఈజ్ నౌ ఫినిషింగ్ 12th ఎగ్జామ్, ఇప్పుడు రాస్తా ఉన్నాడు. మేమంటే మా పెద్దమ్మ మా అమ్మ ఫస్ట్ వచ్చిందన్నమాట ఇక్కడికి. మాకొక అవ్వకా వచ్చింది, ఆమె చెప్పింది ఫస్ట్ సాంగ్ సంగతి. ఆ మెల్ల క్వైట్గా ఉండేది, రెండు మూడు సార్లు అక్కడికి ఎన్నెళ్ళ నుంచి వచ్చిందో మాకు తెలియదు, కానీ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఆమె ఇచ్చింది. ఇట్లా స్వామి అక్కడ ఉన్నారు, పెద్దమ్మ మా అమ్మ ఫస్ట్ వచ్చాము, ఇంకొక పిన్నమ్మలు ఇద్దరు. ఈ నలుగురు ఫ్యామిలీలు పిల్లలందరూ రావడం మొదలుపెట్టారు. తర్వాత ఇప్పటి వరకు కంటిన్యూస్గా పెద్దమ్మ చనిపోయారు, అందరూ పిన్నమ్మలందరూ చనిపోయారు, వాళ్ళు నలుగురు చనిపోయారు. ఇప్పుడు మా అమ్మ లేరు, ఇద్దరు పిన్నమ్మలు లేరు. పెద్దమ్మ కూతురు ఇద్దరు ఇప్పుడు కొంచెం ఏజ్ అయిపోయి కొంచెం హెల్త్ సరిగా లేక రాలేకుండా ఉన్నారు. వాళ్ళు ఎవరైనా తోడిస్తే మిగతా వాళ్ళందరూ వస్తూ పోతూనే ఉన్నారన్నమాట. వాళ్ళు వీళ్ళల్లో ఇంకొక పిన్నమ్మకు దుస్తులు వచ్చినది, వాళ్ళకి చాలా నమ్మకం. ప్రతిదీ ఏదో స్వామి అడగం తెచ్చేయరు, అంత చాలా ఇదిగా ఉంటారన్నమాట. వాళ్ళు తనకి ఏదో బాగాలేకుండా వస్తే కూడా స్వామి విభూది తీసిచ్చి నిన్నే కాపాడుతుందిలే విభూది అన్నారన్నమాట. సరేనే అదే తీసుకుంటా ఉంది, ఏమొచ్చినా తినేది కాదనమాట, మందులు తినేది కాదు. అట్లే దాంతోనే సరిపోతా ఉండింది అనమాట. తర్వాత థైరాయిడ్ కూడా వచ్చింది. థైరాయిడ్ వచ్చినప్పుడు వాళ్ళు మెడిసిన్స్ తీసుకోవాలంటే నేను తీసుకోను అనేది. సరే ఒకరోజు స్వామి దగ్గరికి వచ్చింది, ఇట్లా మీ ఇంటర్వ్యూలో రూమ్లో వస్తుంటే, చూడు విభూది పనిచేస్తుంది నిజమే, నీ నమ్మకం ఉందే నమ్మకం వల్లే పనిచేస్తుంది, కానీ దీనికి మందు తీసుకో అన్నారు. తర్వాత కొద్ది రోజులు మందు తీసుకుందనమాట, హైపర్ థైరాయిడిజం ఉంది, బాగు ప్రొట్రూడెడ్ ఐస్ తెలుస్తా ఉందన్నమాట. కొద్ది రోజులు తీసుకుంది, అయిపోయింది. తర్వాత తనే మానేసి సర్జరీ చేయాలన్నారు వాళ్ళు. నేను చేసుకుని స్వామి చెప్పిందంట ఇక్కడికి వచ్చింది. మళ్ళీ తర్వాత ఇంటర్వ్యూలో ఒకరోజు, అక్కర్లేదులే నీకు ఇంకా, అంతే మళ్ళీ మందు లేదు, ఇప్పుడు అన్ని నార్మల్ లెవెల్స్ లో ఉన్నాయి. తనకి చాలా ఏళ్ళకి పిల్లలు పుట్టలేదన్నమాట. కానీ తను అడిగింది లేదు, పిల్లలు లేరని అడిగింది లేదు. ఊరికి ఇట్లా మీకు అప్పటికి నేను డాక్టర్ అయినానమాట, ఏం మీ నీకు సజెస్ట్ చేయలేదా డిఎన్సీ అన్నారంట. వాళ్ళ అమ్మండి లేదు లేదు స్వామి అనేసారు. తర్వాత ఇక్కడికి వస్తే ఇస్తాలే అన్నారు, అంతేగాని తనకి తెలియదు. చాలా ఏళ్ళకి అనమాట, 10-17 ఏళ్ళ తర్వాత ఒక కొడుకు పుట్టాడు, తర్వాత ఒక కూతురు ఇట్లా. కానీ ఆ కొడుకు పుట్టిన తర్వాత ఒకటే డయరీ వచ్చేసింది ఆ పిల్లడికి, కొద్ది రోజులకే వచ్చినట్టుంది. ఇంకా బతుకడు అట్లా అనుకుంటా ఉన్నారు. ఇక్కడికి తీసుకొచ్చేసింది అనమాట. ఇక్కడ తీసుకొచ్చినప్పుడు నాగమణి వాళ్ళ తాత వాళ్ళు ఉన్నారు అప్పుడు, మొదట్లో సీతారామయ్య గారు, ఇంకొక డాక్టర్ ఉన్నారు, ఈస్ట్ లో ఉన్నాడు. తర్వాత స్వామి చెప్పారనమాట, హాస్పిటల్ చేర్చుకోండి, ఆ అబ్బాయి ట్రీట్మెంట్ ఇవ్వండి అనేసి. పాపం స్వామి తల్లి ఉన్నారు అప్పుడు. ఇక్కడే మాకు కజిన్ మా రిలేటివ్స్ ఒక ఉంటే ఎదురుగ్గా స్వామి కింద ఈ లైన్లో ఈస్ట్ లో సౌత్ లో 10 రూమ్లు వరుసగా ఉండేదంతే. అప్పుడు అటు కొన్ని రూమ్లు ఇటు కొన్ని రూమ్లు, ఎన్ని లేవు అప్పుడు వెళ్ళి. ఆ రూమ్లో ఉండేది ఆమె, పడుకోనండి, చాలా బాగా మాట్లాడి నెమ్మదిగా మాట్లాడేవాళ్ళు, అమ్మాయి అమ్మాయి అంటే మాట్లాడిచ్చేవాళ్ళందని. స్వామి దగ్గరికి వెళ్ళి, ఏమి గూడూరు వాళ్ళు చూడు ఎట్లా ఏడుస్తున్నారు, వాళ్ళు అడిగారా బిడ్డనిమ్మని, స్వామి నువ్వే ఇస్తే బిడ్డని, ఇచ్చే బిడ్డని మంచి బిడ్డని ఇవ్వచ్చు కదా, ఇట్లా జబ్బుగా ఉండే బిడ్డని ఇచ్చేది చూడు పాపం, వాళ్ళు ఏడుస్తున్నారు, నువ్వు బాగా చేయకూడదా స్వామి అంటే, వాళ్ళు వచ్చిందే జబ్బుతో వచ్చినారు అన్నారంటే స్వామి, రావడమే సీరియస్ గా వచ్చినారు అనేసి. సరే ఇక్కడ పెట్టారు, డ్రిప్ ఇచ్చారు, స్వామి బతుకే వస్తుందని ఆయన అడిగేసి నేను పోయి స్వామిని చూసి వస్తాను వెళ్ళిపోయిందంట. ఈ బిడ్డ ఉంటాడో ఎట్టుంటాడో ఇక్కడ డ్రిప్ పోతుందో ఏంటో అది కూడా పట్టించుకోలేదన్నమాట. అంత తెలియనిది, అయ్యో మిస్ అవుతాం స్వామిని అనేటట్టు. అక్కడికి వెళ్ళిపోయింది, వచ్చేసారు. ఎన్ని అయిపోయి పార్వతమ్మ గారు అన్నారు, ఆయన స్వామి గారి అక్కగారు. ఆమె అడిగిందంట స్వామిని, ఇట్లే పాపం వాళ్ళు ఏడుస్తున్నారు స్వామి, కొంచెం మందే కదా అందరూ తెలిసేవాళ్ళు అనమాట బాగా. అందులో ఈ ఆమె దగ్గర తల్లిగారి దగ్గర కాదు కూర్చుంటాం, ఏదో ఒకటి చెప్తా ఉండేది వింటుండేవాళ్ళం. ఆమె సేపు భయం అనమాట, స్వామి దేవుడని తెలిసినా కూడా మాతృ హృదయం కదా, బిడ్డలాగా మళ్ళీ
ఏమమ్మా ఆ స్వామి ఎన్నే చేస్తారు, ఎంతమందికి ఇదో ఏమో, ఏం చేస్తారో స్వామిని వీళ్ళు, స్వామి ఏమీ పట్టించుకోరు, భయమే లేదు స్వామికి, అట్లా అన్నమాట ఆమె పాపం. అంటే మనుషులు ఏదన్నా ఆయనకి ఏదన్నా మందులు పెడతారో ఏం చేస్తారో ఆమె భయం అన్నమాట ఆమెకి. అమ్మాయి అమ్మాయి అంటే మాట్లాడేవాళ్ళు పాపం, ఎవరిని పిలిచినా బాగున్న అమ్మాయి అది అమ్మాయి ఏదన్నా పోయి స్వామి దగ్గర కూడా అడిగేసేది అట్లా ఓపెన్ గా ఇట్లా ఇదే మాదిరిగా. అది అయిపోయాక స్వామి చెప్పారంటే ఇంకా మళ్ళీ బాగయ్యాక రెండు రోజులు కొంచెం తగ్గిందనమాట, ప్రసాదం పంపించి ఇవ్వమని, ఇంకా తీసుకెళ్లొచ్చు రెండు రోజులని. తనకి భయమంట, ఇంత శవంని అందరు కాదంటే తీసుకొచ్చాను, ఈ పిల్లడు అటు బతుకుతాడో బతుకడో తీసుకెళ్లిపోమంటున్నారే స్వామిని. సరే ఏమైతే తీసుకుని మళ్ళీ అక్కడ పోయి లైన్లో కూర్చుంది, పెద్ద లైన్ అప్పుడు లైన్లు టోకన్లు లేదు కదా. స్వామి అట్లా పోయి తిరుగుతా వచ్చి ముందుకు పోయి వెనక్కి వచ్చి సాయి మనోహర్ అని పేరు పెట్టేసి వీపు తల మీద పొసుగుద్దేసి ఊరికి వెళ్ళన్నారంట. అప్పుడు కూడా ఇంకా కోలుకునే లేదన్నమాట ఇంకా, కానీ ఇంకా స్వామి చెప్పారు కదా అనేసి తీసుకెళ్లిపోయింది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు కొంచెం బాగా సర్దుకోపోయింది. అప్పటి నుంచి అబ్బాయికి ఇంజక్షన్ గాని బాగా లేకుండా గాని ఏమీ లేదన్నమాట, అదే ఎక్కువ వచ్చింది. ఇప్పుడు బెంగళూరు ఉన్నాడు అతను కూడా కూతురు వెల్ సెటిల్డ్ అనమాట. అట్లా ఆమెది తర్వాత ఆ అమ్మాయి కూడా చెప్తుంది ఎక్కువ కళలు అది విపరీతంగా దొరుకుతుంది. ఫస్ట్ అసలు చూడలేదు అమ్మాయి ఎప్పటికీ. ఆ పిన్న మాతో కూడా ఇక్కడికి వచ్చింది. అందరికప్పుడు స్వామి ఇవన్నీ లేవు బయట షాప్స్ లేదా ఆయనే ఫోటోలు ఇచ్చేవాళ్ళు, ఏదో ఇట్లా ప్రింట్ చేసినట్టు ఏదో కొంచెం రెడ్ డ్రెస్సులు స్వామి డ్రెస్ ఉంటాయి బస్ సైజు అట్లా లేదంటే మనిషి ఫుల్ గా అట్లా అట్లా వాళ్ళ అమ్మ నాయనకి కూడా ఫోటో ఇచ్చారనమాట. వాళ్ళు ఆయన ఇంటికి పోయినా ఈ అమ్మాయి చెతికిచ్చి ఫోటో లోపలికి పెట్టమన్నారు. అప్పుడు ఎనపెట్లు ఉండేది అందరి ఇళ్ళలో, దాని మీద పెట్టేసింది మర్చిపోయింది మళ్ళీ ఎత్తుకుపోయి దేవుడి ఇంట్లో పెట్టడానికి. అదే రాత్రి కొంతసేపు దీపావళి ఆ కాల్చడాలు ఏమైందంటే స్వామి ఫోటో మీద ఎట్లా పడిందో తెలియలేదు, ఎడం ఒక కాలు కాలిందంట. తనకి భయం వేసిందంట, వాళ్ళు ఫోటో ఇచ్చి దేవుడి ఇంట్లో పెట్టమంటే ఇక్కడ పెట్టానే ఏంటని. ఇంకా వాళ్ళ హస్బెండ్ ఊర్లోంచి పల్లెటూరికి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు రాలేదంట, ఇంకా గూడూరికి రాలే. తీసుకోండి కొంచెంసేపు 12 గంటలకు అతన్ని తీసుకొచ్చారు, కాలు అసలు నడవలేకుండా అదే సైడ్ కాల్ అంట. అతనికి దానికి విపరీతంగా భయం వేసిందంట, అయ్యో నేను పొరపాటు చేశాని. తనకి అసలు చూడలే అప్పటికి స్వామిని చూడలేదు, స్వామి సంగతి అంత పెద్దగా తెలియలేదు. కానీ వీళ్ళు పోయి వచ్చినారు స్వామి ఫోటో ఇచ్చినారు ఇట్లా చేసిన వాళ్ళ ఆయనకి చెప్పడానికి కూడా భయపడింది అన్నమాట. భయపడేసి తీసుకొచ్చారు ఆయన, అట్లే పోయి ఒకటే ఏడుస్తా ఆ ఫోటో దగ్గర ఇట్లా చెప్పిందంట. తర్వాత హాస్పిటల్ తీసుకెళ్లారు, కొంచెం మీద వచ్చేసరి తర్వాత తగ్గింది, కానీ అదే సైడ్ కాలు. సరే దండం పెట్టి తర్వాత చెప్పిందనమాట, ఈ మారికి పొరపాటు అయింది నాకు తెలియదు. వెంటనే ఆయన తీసుకుని ఇక్కడికి వచ్చేసింది భయానికి, ఇట్లా జరిగిపోయింది అనేసి స్వామి బ్లెస్ చేసి స్వామి కాలు మీదంతా ఇట్లా వద్దు స్వామి మేము పూసుకుంటామంటే వద్దు, బహుశా ఏదో పెద్దది ఆయన పోగొట్టేసినట్టున్నారు అట్లే ఆయనే పూసేశారంట. ఇంకొక ఇన్సిడెంట్ కూడా తన్నట్టే చెప్తుంది జరిగింది. ఏదో కింద పడింది ఆ చిన్న పాప, తర్వాత పాప ఈ అమ్మాయికి కొడుకు కూతురు, కూతురు నిద్రపో చిన్న బిడ్డ నిద్రపోతా ఉన్నారు పైన అందరు వరుసగా అంట. వీళ్ళు గమనించలేదు ఈ అమ్మాయి బాత్రూమ్ లేచడానికి పైనుంచి కింద దిగేసింది, ఆ మెట్లలో దిగడంలో మెట్ల రెండు మెట్లల్లో పడిపోయింది పడిపోయింది. ఈ పాప ఇంకా తెలియలే అసలు వీళ్ళు కింద ఆమె ఎందుకో, అప్పుడు టాయిలెట్స్ కొంచెం దూరం ఉండేది, వీళ్ళు కింద బాడీ ఇచ్చేసినారు పైన ఉన్నారు, కానీ వాళ్ళు లెట్టిన కొంచెం క్యాంపస్ లోనే కానీ కొంచెం దూరం. ఆమె ఎందుకో కింద ఆమె తలుపు తీసుకుని బయట వచ్చింది, ఈ డమ్మామని శబ్దం వినింది, ఏంటో పడింది అనుకుందాము. చూస్తే ఈ బిడ్డ అక్కడ ఉంది, అది ఎట్లా పడింది ఎవరి ఆమెకి తెల్ల బిడ్డని చేతికి తీసేసుకుని పెద్ద కాక పెట్టేసింది. పైన వీళ్ళే అనుకున్నారు దొంగలు పడ్డారు అనుకున్నారు. తిరిగి వచ్చి చూస్తే వీళ్ళ పాపే ఏం మాట్లాడుకున్నట్ట ఉంది అనమాట. ఏంటమ్మా ఇదంటే వీళ్ళ పాప లేని కూడా చూసుకోలేదు, ఈ తొందరలో దిగొచ్చారు దొంగలు పడ్డారని చూస్తే వీళ్ళ పాప. సరే పైకెత్తికి తీసుకెళ్లి విభూతి పెట్టేసి దానికి ముందు అమ్మకి ఇదే కాల వచ్చిందంట, పైన నుంచి పాప పడ్డం కింద స్వామి చేతులు పెట్టి పట్టుకున్నట్టు వచ్చిందంట. ఏంటో అనుకుందంట అప్పుడు. అది వచ్చిన తర్వాత కొద్ది రోజులకి ఒక్క ఇది లేదనమాట, ఏమి దెబ్బ ఏమి లేదంట. ప్రసాదం పెట్టిందంట అంటే అప్పుడు బహుశా అర్ధరాత్రి పోయేదాన్ని కూడా తోచుండదు వాళ్ళకి. పొద్దున్నేసి ఏమి లేదు, బాబు మామూలుగా పాలు తాగడం అన్ని చేయడం మామూలుగా ఆడుకుంటూ తిరుగుతాడంట. అంటే కళలు మనం మామూలుగా ఉన్న కమింగ్ ఈవెంట్స్ కాస్త షాడోస్ అంటాం కదా అట్లా, కానీ స్వామి ముందే ఏదో జరుగుతుందని చూపిస్తే మనకు మనోధైర్యం వస్తుందని ఉంటుందో లేకపోతే ఏంటో అర్థం కాలేదు. అది
అట్లా తనకి ఎక్కువ ఆ మాదిరి అనుభవాలు చాలా ఇచ్చారు. తను చాలా ఫ్రీగా మాట్లాడేసేది. అడిగొచ్చు, స్వామి నాకు సరిగా కనిపించడం లేదు స్వామి అంటే, ఏంది లైన్లో బాగా చూసి నేను ఏమన్నాను ఎట్లున్నాను అన్ని చెప్తున్నావు కదా అందరికీ పలాన రంగు వేసుకున్నారని, మళ్ళీ కనపడలేదా వింటావేంటి లైన్లలోనే అడిగేసేది. అంటే కొన్ని మనం పక్కన ఎవరిని వింటే బాగుంటుందని అనుకుంటా, సిల్లిగా ఉంటాయి కొన్ని అనుకుంటా, స్వామిని అడగాలనుకున్నా కూడా అట్లేం లేదన్నమాట. స్వామి నువ్వే కదా ఇది చేసావు, మళ్ళీ మన నాకెందుకు ఇది ఇచ్చావు అట్లా ఇన్నోసెంట్ వే ఉంటుంది అనుకుంటా. అది పూర్తి భక్తి ఏదో అట్లా ఉన్నప్పుడు అనిపించదేమో అనుకుంటా. మనం కొంచెం పది మంది ఏమనుకుంటారో ఇట్లా అడిగితే ఆ ఫీలింగ్ వస్తుందో లేదో తనకు అది లేదో నాకైతే అర్థం కాదు. అది అట్లా చాలా అడిగేదన్నమాట ఆమె.

ఇంతవరకు మీరు స్వామితో డాక్టర్ శ్రీమతి ఇందిరమ్మ గారి అనుభవాల శీర్షిక 14వ భాగం విన్నారు. ఈ శీర్షిక యొక్క తర్వాయి భాగం రేపు మీరు వింటారు.

భవ భయ హర వందిత చరణ భవ భయ హర భవ భయ హర వందిత చరణ భవ భయ హర

ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పాదపద్మాములకు నమస్కరించుకుంటూ రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. దుర్ముఖి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. కర్ణాటక సంగీత సరస్వతిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన మహనీయుడు శ్రీ త్యాగరాజస్వామి. వీరు ప్రకాశం జిల్లాలోని కంబం సమీపమున గల కాకర్ల గ్రామము వారైనను వీరి పూర్వీకులు సుమారు 400 ఏళ్ల క్రితమే తంజావూర్ తమిళనాడు రాజుల యొక్క ఆస్థాన పండితులుగా ఉండేవారు. స్థానిక భాష తమిళం అయినప్పటికీ సంగీతము, సంగీత రచనలు అనగా కీర్తనలు తెలుగు భాషలోనే రాయవలనని రాజాజ్ఞ. ఇటువంటి వాతావరణంలో పెరిగిన త్యాగయ్య అతి పిన్న వయస్సులోనే తండ్రి వద్ద సంస్కృతము, తెలుగు భాషలు నేర్చుకుని చిన్న చిన్న రచనలు చేయసాగాడు. ఆ విధంగా కీర్తనలు రచిస్తూ పాడుతూ శ్రీమద్ రామాయణము యందలి 24,000 శ్లోకములకు 24,000 కీర్తనలు రచించారు. చరమదశలో సంగీత నాటకాలు కూడా రచించారు. అవి నౌకాచరితము, ప్రహ్లాద భక్త విజయము, శ్రీ సీతారామచరితము. ఈ 3 సంగీత నాటకాల్లో మొదటిది అయిన నౌకాచరితము గురించి ముచ్చటించుకుందాం. బాలకృష్ణుని పట్ల వ్యామోహముతో గోపికలు ప్రవర్తించగా వారి గర్వాన్ని భంగపరచి సంసార సాగరాన్ని దాటించే నౌక భక్తి ఒక్కటే అని తెలియజెప్పిన శ్రీ కృష్ణలీలా అమృత సంకీర్తనాలహరి ఈ నౌకాచరితం. త్యాగయ్య రచించిన సంగీత రూపకాల్లో అత్యంత ప్రసిద్ధి చెందినది నౌకాచరితం. ప్రముఖ సంగీతజ్ఞులు, శ్రీ కంచి కామకోటి ఆస్థాన విద్వాంసులు, కొణికి శ్రీ సత్యనారాయణరావు గారు, వారి బృందము ఈ సంగీత నాటకాన్ని అనేక సభలలో గానము చేసి ప్రజాబాహుళ్యాలోనికి తీసుకెళ్తున్నారు. వీరి శైలిని వినడం ఒక సదవకాశం. లీలామానుష స్వరూపముగా శ్రీ సత్యసాయి భగవానుడు కొనసాగించిన అతిమానుష మహిమా ప్రదర్శన మన అందరికీ తెలిసినదే. గత సంవత్సరం ఉగాది నుండి శ్రీరామనవమి వరకు వీరిదే శ్రీకృష్ణలీలా తరంగిణి కార్యక్రమంలో అనేక తరంగాలు రేడియో సాయి ద్వారానే విన్నాం. మన ప్రియతమ స్వామికి దివ్యగాన నీరాజనంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, కోటి సమితి హైదరాబాద్ రేడియో సాయి ద్వారా ఈ నౌకాచరితము అనే సంగీత నాటకాన్ని ఈ ఉగాది సందర్భాన మీకు సమర్పిస్తుంది. విందామా మరి సాయిరాం.

భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క దివ్య ఆశీస్సులతో ఈనాడు మీ ముందు ఒక సంగీత రూపకాన్ని ఏర్పాటు చేసుకున్నాం. సద్గురు శ్రీ త్యాగరాజస్వామి వారు కర్ణాటక సంగీతమునకు ఆద్యుడు, సంగీత త్రిమూర్తులలో జ్యేష్ఠుడు. ఆయన ఒక ప్రబంధాన్ని రచించారు, అంటే కల్పనాగాథ. దాని పేరు నౌకాచరితం. నౌక అంటే ప్రయాణము చేసేటువంటి ఓడ. మరి ఆ మాట ఎందుకు వాడాడంటే, మనమంతా కూడా నన్ను పుట్టుట పోవుట అనేటువంటి సంసారంలో పడి కొట్టుకుంటున్నాం. కనుక మానవుడు తరించాలి అంటే భక్తి అనేటువంటి నావలో కూర్చొని సంసారం అనేటువంటి సముద్రమును దాటిపోవాలి అని భావం. ఒకనొక రోజున గోపికలందరూ కూడాను సుమారు 9 ఏళ్ల వయసు గల బాలకృష్ణమూర్తిని తీసుకుని యమునాతీరములోనికి విహారానికి వెళుతారు. వెళ్ళక్కడ ఒక తెల్లటి ఓడను చూసి, మనమందరం కూడాను ఆ ఓడలో విహరిద్దామా అని సంకల్పిస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో మనం ముందు ముందు చెప్పుకుంటూ పోతాం. ఆ రోజున బాలకృష్ణమూర్తి యొక్క వేణుగాన విని అందరూ కూడా ఆకర్షించబడ్డారుట. ఆ వేణుగానం ఎలా ఉందంటే, ఋషీశ్వరులకు ప్రణవనాదము, రాక్షసులకు ప్రళయనాదము, గోపికలకు ప్రేణాయనాదము. అలాంటి నాదాన్ని విని అందరూ కూడా ఇంటికి వెళ్ళి, అమ్మా యశోదమ్మ బాబుని తీసుకుని మేము వెళ్తున్నాం, యమునాతీరంలో కొంచెం వివాహం చేసుకుని సరదాగా తిరిగి వస్తాం. కాని ఆవిడ మాటలు వినలే, వచ్చేసారు తీసుకుని. వచ్చేసి ఎలా బయలుదేరారు అంటే, అందరూ కూడా చక్కగా శృంగారించుకుని మంచి మంచి బట్టలు ధరించి పుష్పాలు పెట్టుకుని హాయ్ హాయ్ అంటూ ఎలా బయలుదేరారో త్యాగరాజస్వామి వారు శృంగారించుకుని వెడలిడి అనేటువంటి కీర్తనలో వర్ణించారు. అది మనం విందాం.

అని త్యాగరాజుల వారు తాను రచించేటువంటి ప్రబంధానికి ఆ గణేష స్తోత్రం చేసి శారదాదేవిని వేడుకొని తర్వాత తనకు సమకాలీన కవులకు నమస్కరించుకొని తన గురువైనటువంటి యొక్క నారద మహర్షి వారిని స్మరించుకుని అంటున్నాడు, అయ్యా నేను రాయబోయేటువంటి ఒక్కొక్క ప్రబంధాన్ని మీకు వినిపిస్తాను. ఎవరైతే ఆ ప్రబంధాన్ని ఆశాంతం వింటారో వాళ్ళకి చక్కగా పెళ్లి గాని వాళ్ళకి పెళ్లి, పెళ్ళైనటువంటి వాళ్ళకి ఆరోగ్యము ఐశ్వర్యము ఇవన్నీ కూడా చేకూరుతాయి అని ప్రారంభంలోనే ఫలశ్రుతి కూడా చెప్పేసేసాడు త్యాగరాజు. ఎలాగా తం దరణం

అని ఆ గోపికలంతా కూడాను సోటి రాగంలో పాడుకుంటూ ఎలా బయలుదేరాడో ఈ కీర్తన మనం విందాం.

ఈ ప్రకారముగా అందరూ కూడా చక్కగా ఆ బాలకృష్ణమూర్తిని కొంతమంది ముద్దు పెట్టుకున్నారు, కొంతమంది అతనితో హాస్యమాడుతున్నారు. హాయి హాయమంటూ ఆ యమునాతీరానికి బయలుదేరారు. బయలుదేరి ఆ సమయంలో మన్మధుడుట వీళ్ళందరి మీద పుష్పబాణాలు వేశాడట. వాళ్ళ సంతోషం ఇంకా ఇనుమడించిందంట. ఆ తర్వాత ఆ యమునా తీరంలోకి వెళ్ళారండి. ఆ ఇసుక తిన్నెలు, ఆ రకరకాల గులాబీ పూలు, మల్లె పూలు, కొబ్బరి చెట్లు, తాడి చెట్లు, తెల్లగా ఉండేటువంటి ఇసుక, నల్లగా ఉండేటువంటి యొక్క నీటి ప్రవాహాన్ని చూసి అందరూ ఆనందపడిపోయి ఆ యమునా తీరాన్ని ఎంత అందంగా ఉందో అని ఒక కీర్తనలో పంతువడాల రాగంలో సాపుతాళంలో ఆ గోపికలు ఇలా వర్ణించి ఆ సమయంలో మన్మధుడుట వీళ్ళందరి మీద పుష్పబాణాలు వేశాడట. వాళ్ళ సంతోషం ఇంకా ఇనుమడించిందంట. ఆ తర్వాత ఆ యమునా తీరంలోకి వెళ్ళారండి. ఆ ఇసుక తిన్నెలు, గులాబీ పూలు.

తీరాన్ని, ఆ పుష్పాలు, ఆ ఇసుక తిన్నెలు, నీటి ప్రవాహాన్ని, రకరకాల పుష్పాల చెట్లు చూచి ఎంత బాగుందర్రా అని అనుకుంటూ అనుకున్నట్ట కొంచెం ముందుకు అటు ఇటు తిరుగుతున్నారు. సరదాగా తిరుగుతూ ఉంటే దూరంగా తెల్లగా ఉన్నటువంటి యొక్క నవరత్న ఖచ్చితమైనటువంటి పెద్ద ఓడ కనిపించింది. అరే ఎక్కడిది ఓడ? తెల్లగా ఉందే, దాని నిండా రత్నాలు, మణులు బంధించబడ్డాయే అని అందరూ కూడా చూస్తుండగానే ఆ ఓడ నెమ్మదిగా నెమ్మదిగా ఒడ్డుకొస్తుందిట. సంతోషించారు. ఏమర్రా, మనమంతా కూడా ఆ ఓడలోకి వెళ్ళి విహరిద్దామా సరదాగా? పోదాము, కానీ ఒక సమస్య ఉందన్నారు ఒక ఆవిడ. ఏమిటా సమస్య? చిన్నపిల్లవాడున్నాడు, ఈ బాలకృష్ణమూర్తి ఆ పడవను చూసి భయపడతాడేమో అని ఒక ఆవిడ. ఒక ఆవిడ అందిట, తీసుకెళ్దాము అన్నట. ఇంకొక ఆవిడ, వద్దు వద్దు, భయపడతాడు, రేపు పొద్దున ఏదన్నా నీళ్ళలో దూకితే వాళ్ళమ్మకి ఏం చెప్పాలి మనం అని ఒక ఆవిడ. ఒక ఆవిడ అన్నట, ఇదిగో ఎందుకు ఆలస్యం చేస్తారు, ఎలాగైతే అలా అవుతుంది, పిల్లవాడు లేకుండా మనం వెళ్ళగలమా అని ఒక ఆవిడ. ఏమనమ్మా, నేనైతే పిల్లవాడు వద్దంటాను, అంతకైతే ఇంటికి పంపిద్దాం, ఇప్పుడు ఇంకా టైం ఎక్కడుంది ఇంటికి పంపడానికి అని ఒక ఆవిడ. పెద్ద ఆవిడ అందిట, మీరు ఇలాంటి ముచ్చటతోనే మీరు కాలక్షేపం చేస్తారా, లేకపోతే వ్యవహారం చూస్తారా? ఆ లేదు, ఎక్కడి ఇప్పటికే సాయంత్రం అయిదైంది, ఎక్కడి ఎక్కడి చూద్దాం అని మనమంతా కూడా ఈ పడవ ఎలా నడపాలో అని వాళ్ళు వాళ్ళు ఇలా అనుకుంటూ ఆడవాళ్ళమందరం కలిసి మేము నడిపిస్తామండి పడవని చూడండి అని ఈ ప్రకారంగా ఎదుగుల కాంభోజరాగంలో త్యాగరాజస్వామి వారు ఇది కచేరీ పద్ధతిగా కాకుండా యక్షగాన పద్ధతిలో రాశాడు. ఎందుకంటే రాశాడంటే వాళ్ళ తాతగారు రాసేవారట.

అనుకుంటున్నారుట. ఏమని? ఇదిగో పిల్లవాడిని తీసుకెళ్దాము. మళ్ళీ వద్దు, మరి వాడి మెడలో బంగారు ఆభరణాలు కూడా ఉన్నాయి కదా అని మనం అనుకున్నాం కదా మాటలు. ఆ పిల్లవాడు విన్నాడంటారా ఈ మాటలు? వాడి మొహం, చిన్నవాడికి ఏం తెలుస్తుంది? ఆయనకి అర్థమై ఉండే మన మాటలు. అలా అనుకుంటుండగానే బాలకృష్ణస్వామి పరమాత్మ కదండి ఆయన, మహానుభావుడు, అంటున్నాడు, ఓహో నేను లేకుండా పడవ ఎక్కి విహారం చేస్తే మీకేం సుఖం వస్తుంది అంటే, ఇక్కడేమంటాడు, నేను ఒకణ్ణి, కోట్లాది మంది నేను పరిపాలిస్తాను నేను అని అక్కడ త్యాగరాజస్వామి వారు ఒక ద్విపదలో మంచి సంభాషణ రాశారు. కృష్ణుడు గోపికలు, కృష్ణుడు గోపికలు ఏమంటున్నాడు, అదిగా నైనా నువ్వు చిన్నపిల్లవాడు కదా, మరి ఆ అంత పెద్దవాడిని నువ్వు ఎలా నడిపిస్తావు, అందుకని మేము భయపడుతున్నాం అంటే, కోచి పిచ్చివాళ్ళారా, నేను సామాన్య బాలకుని అని అనుకుంటున్నారేమో, కానే కాదు, నేను సాక్షాత్తు వైకుంఠవాసుణ్ణే. మరి ఎందుకొచ్చాడు ఇక్కడికి, మన కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు పాలు పెరుగు తాగుతూ అంటుంటే చెబుతున్నారు. ఇప్పుడు ఇది ఒక ద్విపద సాహిత్యం. రాగము అఠానా రాగంలో కృష్ణ పరమాత్మ ప్రారంభించాడు.

తాను లేకుండా ఆడవాళ్ళందరూ విహారానికి పోదాం అనుకున్నారు కదా, అందుకని పిచ్చివాళ్ళలారా, ప్రపంచంలో గోవులు 1000 గొల్ల నేనొకడా అన్నాడు. అంటే ఒక గొల్లవాడు మేకల్ని గొర్రెల్ని పరిపాలిస్తూ ఉంటాడు, మేపుతూ ఉంటాడు. 100 జంతువులు ఉంటాయి, ఒక్కడే వాడు గొల్లవాడు. కనుక అలాంటి వాడు నేను. ప్రపంచమంతా కూడా దైవాధీనం జగత్సర్వం అన్నారు పెద్దలు. ఈ ప్రపంచమంతా కూడా పరమాత్మ యొక్క అనుగ్రహంలోనే ఉంటుంది అని చెప్పడానికి అంటున్నారు గోపికలు. ఏమని? ఏమోనాయనా, నిన్ను నమ్మిందెవరు? మేమంతా స్నానం చేస్తూ ఉంటే మా చీరలు పట్టుకెళ్ళి ఆ చెట్టుకి కూర్చున్నావే. మా ఇంటికొచ్చి వెన్నపూస బాగా తిని పోనీ తింటే తిన్నాళ్లే అనుకుంటే ఆ పోతూ పోతూ నువ్వేం చేశావు తెలుసా? ఒకసారి ఆ పక్కింట్లో ఒక కొత్తగా వచ్చినటువంటి కోడలుంది, ఆ పిల్ల మూతికి పూసిపోయినావు. అత్తగారు వచ్చి చూచి కుండలో వెన్నంత ఏమైందే అని కోడల్ని చావుకుట్టింది పాపం. ఒకసారి ఏం చేశావు? దొరికావు మాకు, అందరం కలిసి నిన్ను పట్టుకుని ఇంటికి వెళ్ళాం. మీ ఇంటికి యశోదమ్మ ఇడివో మీ పిల్లవాడు అని చెప్పే లోపుని మరి ఎలా వెళ్ళావో హఠాత్తుగా ఆవిడ ఒళ్ళో కూర్చున్నావు. అందుకు నిన్ను నమ్మిందేవో నాయన అంటుంది యశోదమ్మ అనేటప్పుడు. అదేమిటర్రా, మా పిల్లవాడి మీద మీరంతా వచ్చి నేరాలు చెప్తున్నారు. వెన తిన్నాడు, కుండలు కూడా పగలగొట్టాడు. మేం బీదవాళ్ళం కదా, ఆ కుండ మళ్ళీ మేం కొనుక్కోగలమా? ఇవన్నీ అంటున్నారట అన్న. వాడు పొద్దునుంచి ఇక్కడే ఉన్నాడు నా దగ్గరే. అంటే ఒక ఆవిడంది, లేదు లేదు పొద్దున్నుంచి మా ఇంట్లో ఉన్నాడు. ఇంకొక ఆవిడంది, లేదు లేదు మా ఇంట్లో ఉన్నాడు ఇవాడు పొద్దున్నుంచి. అంటే ఏమిటి,

అంటాడు ప్రహ్లాదుడు. నాన్నగారు, ఆ శ్రీహరి ఎక్కడున్నాడని చెప్తాను, నువ్వు ఎక్కడ కావాలనుకుంటే అక్కడే ఉన్నాడు అని ఈ విషయాలన్నీ కూడాను చారాస్వామి వారు ఒక చిన్న కీర్తనలో, ఏమని నెర నమ్ముకొందుము కృష్ణ అంటే దానికి చెబుతున్నాడు జవాబు. ఏమర్రా, నా సంగతి మీకు బాగా తెలిసినట్లేదే, ఎందుకంటే పూర్వకాలంలో ఆ దేవతలు దానవులు పాలసముద్రంలో మధురం చేస్తున్నారు అమృతం కోసం. చేస్తూ ఉంటే ఎప్పుడైతే ఆ కొండ మునిగిపోయిందో నేను అడుగున కుర్మావతారం ఎత్తి నన్ను కాపాడింది నేనే కదా అంటున్నాడు. ఇంకా ఆ గజేంద్రుడు మకరి పట్టుకుని వాడి యొక్క కాలుని అనేక సంవత్సరాలు వాడిని హింస పెడుతూ ఉంటే వాడు, స్వామి విష్ణుమూర్తి నాయన రక్షించు రక్షించు అని వాడు గోల పెడుతూ ఉంటే నేను వెంటనే వెళ్ళి ఆ మకరిని సంహరించింది, వాణ్ణి కాపాడింది నేనే కదా. అలాగే ఆ సోమకాసురుడు ఏం చేశాడు, వేదాలు పట్టుకెళ్ళి ఆ సముద్రంలో దాచిపెట్టాడు, నేను వెంటనే మత్స్యావతారం ధరించాను, సముద్రంలోకి వెళ్ళాను, ఆ వేదములు మళ్ళీ పట్టుకొచ్చి వేదాలను ఉద్ధరించాను, తెలుసా మీకు. అలాగే ఆ కాళీయుణ్ణి వాడు విషం కక్కుతున్నాడు యమునా తీరంలో, అనేక మంది పిల్లల్ని చంపేశాడు, ఆవుని చంపేశాడు, లేగల్ని చంపేశాడు, అటువంటి వాణ్ణి వాడి యొక్క మదం అణిచి వాడి మీద దూకి నృత్యం చేసి రక్తం కక్కించి చివరికి వారి భార్యలంతా వచ్చి మొత్తుకుంటే వాణ్ణి క్షమించి వెళ్ళిపోమ్మను అక్కడి నుంచి అనగానే కొంతమంది అనుకున్నారట, ఏమిటి ఇంత పని చేశాడా ఈ బాలుడు, సరే కానివ్వండి చూద్దాం ఏమో చేశాడు అని. అప్పుడు అనుకున్నారట, ఇది ఒక పని చేద్దాం, మన అందరం కూడా ఇప్పుడు ఇంకా మనం ఆలస్యం చేయదు, చీకటి పడుతోంది కాబట్టి ఆడవాళ్ళం మనమే నడిపిద్దాం ఈ పడవని అని చారాస్వామి వారు అందముగా, ఓడను జరిపే ముచ్చట కనరే ఆడువారు యమునాగడ కృష్ణుని కూడి ఆడుచూ పాడుచూ అందరూ చూస్తుండగా ఆ ఓడ ఎలా నడిపారో వర్ణిస్తున్నాడు.

విశేషములు చూడ్డానికి ఆకాశములో దేవాంగనలందరూ కూడానున్ను. విమానాల్లో ఎక్కువ వచ్చేటండి. వచ్చి అనుకున్నారట, ఎక్కడో వైకుంఠంలో ఉండే పరమాత్మ ఏమిటి, ఈ పడవేమిటి, ఈ వెళ్ళడమేమిటి, బ్రహ్మాండంగా ఉండే వ్యవహారం అని సంతోషంతో వాళ్ళంతా కూడాను పుష్పాలు కురిపించారట. పుష్పవర్షం కురిపించారు. కురిపించే వరకు వీళ్ళకేమైంది తెలిసినా అండి, వాళ్లకంటే మనమే అందంగా ఉన్నావు కదా, లేకపోతే వాళ్లు మనపైన పుష్పాలు ఎందుకు కురిపిస్తారు అని అనుకోని వాళ్ళకి బాగా గర్వం వచ్చింది. ఏమిటా గర్వం? మేము వాళ్ళకంటే అందంగా ఉన్నాం. నిజమే, మరి గర్వం అనేక రకాలుగా ఉంటుంది. ధనం ఉంటే గర్వం, అధికార గర్వం, యవ్వన గర్వం, ఇట్లా ఉంటుంది. పదవి గండం, పదవి అంటే గర్వం అనుకున్నట్ట. మనము ఏనాడో మంచి నోము నోల్చుకున్నాం, ఏనాటి నోము ఫలమో ఏ దాన మొసగితిమో అంటాడు త్యాగరాజు. ఇక్కడ మనం ఏం పుణ్యం చేసుకున్నామో, బాలకృష్ణమూర్తితోటి ఇలా విహారం చేసేటువంటి భాగ్యం మనకు కలిగిందర్రా అని ఆ సంతోషంలో అందరూ కూడానున్ను కొంచెం గర్వంతో కొద్దిమంది అహంకారంగా కూడా మాట్లాడారట. అన్నాటప్పుడు, అమ్మా ఎంతో అందంగా ఉన్నారు మీరు, నిజమే మరి, కాదంటారా, మరి మా మీద వాళ్ళు పూలు కురిపించారుగా, అబ్బబ్బాయి కాదు కాదు, నిజంగా మీరు అందంగా ఉన్నారు, ఒక పంచి అయ్యిండర్రా, ఏమిటి, ఆ తెడ్లు నీళ్ళలో పడేసేయండి, చూద్దాం పడవ ఎలా వెళ్తుందో అంటే అనుకున్నట్ట. ఆకాశంలో ఉండేటువంటి యొక్క గంధర్వులంతా కూడా నన్ను చూసి ఈ సంభాషణలు విని ఆశ్చర్యపోతున్నారు. ఆ చెడ్డు పడేసేస్తే ఓడ ఎలా పోతుంది అనగానే ఒక ఆవిడ అందిట, బాలకృష్ణమూర్తి చిన్నవాడే గాని ఇంత పెద్ద ఓడను జరిపేటువంటి అవకాశం ఆయనకి ఏముంది అని త్యాగరాజ స్వామి వారు చక్కగా ఒక పద్యంలో చెబుతున్నాడు.

కాదు అని అందరూ కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతారు. ఈ పిల్లవాడు ఆయన వల్ల అవుతుందా ఆహా అనుకున్నాడు పరమాత్మ. మీ వ్యవహారం ఇలా ఉందా అని అనుకుని అంటున్నాడు చారాస్వామి, అనుచు భావింపమాదవుడది ఎరింగి. ఓహో సరే మంచిది,

అనుకున్నాట పరమాత్మ, వీళ్ల యొక్క గర్వాన్ని అణిచివేస్తాను అని హఠాత్తుగా పెద్ద గాలి, వాన, చీకటి, ఓడ తబ్బిబ్బైపోతున్నది, రంధ్రాలు పడ్డాయి అక్కడక్కడ, జళ జళ మణి మేరుపూలు, ధళ ధ్వళ ధ్వనుల పిడుగులు అన్నాడు ఇక్కడ. కాబట్టి అందరూ కూడా భయభ్రాంతులైపోయారు. ఆ గాలి, వాన, చీకటి, అయ్యయ్యో నీళ్లొస్తున్నాయి ఓళ్ళలోకి, రంధ్రాలు పడ్డాయి అని మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒక ఆవిడ అందిట మన యొక్క అందం చూసి ఎవరో మనకు శాపం పెట్టారు, లేకపోతే ఎందుకు ఇట్లా వచ్చింది? కాదు కాదు, మనం వెళ్ళినప్పుడు పంచాంగం చూశారు ఎవరన్నా వర్జ్యం ఉందేమో అని ఒక ఆవిడ, చాలు చాలులే ఆ రంధ్రాలు పడ్డాయి, అవి మునిగిపోతుంది పడవ కాస్త, ఏదో మార్గం చేయండి అని ఆ యమునాదేవిని, అమ్మా యమునాదేవి ఏమిటమ్మా ఈ పరిస్థితి, అల్లకలోలమైపోయింది, ఈ చీకటేమిటి, గాఢాంధకారం ఏమిటి, వర్షమేమిటి, రాళ్ళవాన కురిపిస్తున్నాడు పరమాత్మ, ఒక పని చేస్తాను తల్లి, మేము ఏమన్నా కాని చచ్చిపోయినా సరే పిల్లవాడిని కాపాడు, పిల్లవాడిని తీసుకెళ్లి క్షేమంగా వాళ్ళ అమ్మగారికి అప్పచెప్పాలి, పొరపాటు చేశాం మేము అని ఆ యొక్క యమునాదేవిని ప్రార్థన చేస్తున్నారు ఈ రీతిగా.

మేము ఒకటి అనుకున్నాము, జరిగింది ఇంకోటి. అమ్మా యమునాదేవి ఆ పిల్లవాణ్ణి కాపాడుతుంది. మేము చచ్చిపోయినా పర్వాలేదు, పిల్లవాడిని క్షేమంగా చేర్చాలి కదా మేము అని అనుకుంటూ ఉండగా ఆకాశంలో దేవతలంతా వచ్చారుట. వచ్చి ఈ యొక్క వినోదాన్ని చూస్తున్నట్టు వాళ్ళందరికీ వినోదంగా ఉందిట. వాళ్ళకి అనుకున్నారట, సాక్షాత్ వైకుంఠవాసుడే పక్కన పెట్టుకుని, వైకుంఠవాసునే పక్కన పెట్టుకుని కృష్ణమూర్తిని, యమునాదేవి మమ్మల్ని కాపాడమ్మా, యమునాదేవి కాపాడుతుందా అండి అని అనుకున్నట్టు వాళ్ళు. వీళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళకి తెలియదు ఆ సంగతి. ఆయన ఆశ్రయిస్తే మన సంగతి చూస్తాడులే అని తెలియక వాళ్ళు వాళ్ళు ఇప్పుడేం చేయాలి అనుకుందోటి జరిగింది ఒకటి అంటూ అంటున్నారు.

పిల్లవాడు మాతో సరదాగా తిరుగుతూ హాయిగా ఉండేటువంటి చిన్నపిల్లవాడిని తీసుకొచ్చి, మాదే తప్పు నాయనా, తప్పు మాదే మాదే అని మా అహంకారం తగ్గిపోతున్నది అనుకుంటూ, కాదర్రా,

స్త్రీ బుద్ధి ప్రళయాంతకాని శాస్త్రం. మా బుద్ధి తక్కువైందని లెంపలు వేసుకుంటున్నారు. వేసుకుంటున్న ఆ సమయంలో పరమాత్మ ఏం చేస్తున్నాడు? ఎలుకగు ప్రాణ సంకటం, పిల్లికి తెలగాటం అన్నట్టుగా ఉంది అంటున్నాడు. నాకేం తెలుసర్రా ఏం చెయ్యాలో. ఇప్పుడు మీరేమో నాకు బరుగులు కొనిపెడతాను రండి అని అంటే వచ్చా. మరి ఇప్పుడేమో ఇలా ఇలా వచ్చింది, మరి ఇప్పుడేం చేద్దాం మనం అని అనుకుంటే చారాస్వామి వారు అంటున్నాడు, ఇక్కడ ఇది ఎలా ఉందంటే, ఒకనొక రోగి చాలా ప్రమాదంలో ఉన్నట రోగి, వెంటనే పిలిచారు డాక్టర్ గారిని. ఆ డాక్టర్ గారు కూడా వచ్చి పేషెంట్ను చూసి తాను కూడా పెద్దగా ఏడ్చాయట, అలా ఉంది మన కథ అనుకుంటున్నారు అని ఇలా బాధపడుతూ ఉంటే కొంతమంది గోపికలు అంటున్నారు, ఆలోచించారు, సాక్షాత్తుకు భగవంతుడే సందేహం లేదు అని ఒక వృద్ధ గోపిక, ఓ గోపికలారా సాక్షాత్తు ఇతను దేవుడే, కృష్ణదేవుడు, లోకాధారుడు, శరణాగత వత్సలుడు, సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపుడు. ఇతని మాటల్లో ఎలాంటి మర్మం లేదు, అందరూ కూడా నన్ను వినవలసిందే, ఆయన మాట వినండి, ఆ ప్రకారం చేయండి. ప్రబంధం అంటే ఇది ఒక నవరస గ్రంథం, ఇందులో అన్ని రసాలు ఉంటాయి. ప్రేమ, మరి భయం, భయానకం, మళ్ళీ సంతోషం, ఆనందం, అన్నీ ఉంటాయి నవరసాలు. అంటున్నాడు ఆయన యొక్క మాట ఎలా విన్నారు అందరూ, దాన్ని వేదవాక్యంగా భావించారయ్యా, మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటావు.

రమణుల మదమెల్ల జరిగెను అన్నాడు త్యాగరాజు. ఎవరైతే గర్వపడతారో వాళ్ల గర్వాన్ని భంగం చేస్తాడు. సత్యభామ యొక్క గర్వభంగం చేశాడు, హనుమంతుని యొక్క గర్వాన్ని కూడా ఇలాగే భంగం చేశాడు ఒక సందర్భంలో రాముల వారు. కనుక ఎప్పుడైతే ఇది జరిగిందో అనుకున్నట్ట వాళ్ళకి సంపూర్ణంగా పరమాత్మయందు విశ్వాసం కలిగింది. పిల్లవాడిని తీసుకున్నారు, హత్తుకున్నారు. కృష్ణస్వామి యొక్క బోధ అంటే తత్వబోధ వాళ్ళకి జరిగింది. పొరపాటు చేశాం, ఎవరో చెప్పిన మాటలు విన్నాం, వచ్చేశాం, ఏం సంపాదించుకున్నాం గనక మనం అని అన్నట్ట పరమాత్మ అనుకున్నట్ట ఎప్పుడైతే గర్వం అణిగిపోయిందో ఇంకా ఎందుకు వీళ్ళని బాధపెట్టడం, పాపం అనుగ్రహిద్దాం అనుకుని కళ్ళు మూసుకోండర్రా అన్నట్ట కళ్ళు మూసుకున్నారు. కళ్ళు మూసుకోగానే ఏం జరిగింది, తన యొక్క విరాట్ రూపం చూపించాడు మహానుభావుడు. వందలాది చేతులు, వందలాది తలలు, ఆ కృష్ణ పరమాత్మ యొక్క విరాట్ రూపం చూపించాడు. ఆ విరాట్ రూపం సందర్శనం జరిగింది. అప్పుడు వీళ్ళందరూ కూడాను చూసి, అమ్మో ఈయన కృష్ణుడంటే, ఈ బాలకృష్ణమూర్తి అంటే ఏమో అనుకున్నాం అని అన్నట్ట స్వామి అని కళ్ళు మూసుకొని చక్కగా పరమాత్మ యొక్క ధ్యానం చేశారు. పున్నాగ పరాల రాగంలో ఈ ప్రకారంగా

ఎప్పుడైతే వాళ్ళ గర్వానికి భంగం జరిగిందో ఈ ప్రకారంగా నీ యొక్క దివ్య పాదార విందాలు మా కటాక్షించినాయనా అనగానే పరమాత్మ కరుణించి వాళ్ళన్నారు, స్వామీ

మమ్మల్ని నీ పాదముల చెంత చేర్చుకుని రక్షించు రక్షించు అంటున్నారు. అప్పుడు ఆ గోపికలను చూచి బాలకృష్ణమూర్తి, ఆ పరమ దయాకరుడు, శరణాగతవత్సలుడు, భక్తజన రక్షకుడు అని ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడు పరమాత్మ వాళ్ళతోటంటే,

అని కదా గీతావాక్యము. గీతలో ఏమంటున్నాడు, ఎవరైతే ఇతర చింతలు మానుకొని నన్నే ధ్యానం చేస్తారో వాళ్ళ యొక్క యోగక్షేమాలు నేనే చూస్తా. ఆ భావాన్ని చారాస్వామి వారు చక్కటి చిన్న పద్యంలో ఇలా అన్నారు.

భజింపుడు అంటున్నాడు, కళ్ళు మూసుకోండి, బాగా ఉంది, మీకు జ్ఞానం వచ్చింది, చక్కగా మీరందరూ కూడా జ్ఞానవంతులైనారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే, మీరు కళ్ళు మూసుకొని మరొక్కసారి నామ సంకీర్తనం చేయండర్రా అన్నాడు. కన్నులు మూసి భజింపుడు పన్నుగ మీ పాలు వేల్పు ఫలమిచ్చుదయన్ అనగానే వెంటనే చాలా నమ్మకంతో, చాలా అఖండ విశ్వాసంతో, ఎలాగైతే ప్రమాదంలో ఉండేటువంటి ఒక రోగి డాక్టర్ గారు ఏం చెబితే అని చేస్తాడు, వాడు నుంచోమంటే నుంచుంటాడు, కూర్చోమంటే కూర్చుంటాడు, అలా వీళ్ళు వెంటనే ఈ ప్రకారంగా ఒక నామ సంకీర్తనం చేశారయ్యా అంటున్నాడు.

0: అని ఎప్పుడైతే వాళ్ళంతా కూడా నన్ను అత్యంత విశ్వాసంతో పరమాత్మ పట్ల సాక్షాత్తు కృష్ణదేవుడే ఆ వైకుంఠవాసుడే అనే భావంతో చేసేసరికి ఒక అద్భుతం జరిగిందండి. ఏమిటి అద్భుతం?
1: అంధకారంబు వర్షంబు అణగిపోయే

తూచి అందరూ కూడాను ఆ ఓడ ఎక్కడుందో ప్రారంభంలో అక్కడికే వచ్చింది. వర్షం ఆగిపోయింది, రాళవాన్ లేదు. చూచి ఒప్పుంగిరి ఆ సుధతులెల్లా అన్నాడు త్యాగరాజు. అందరూ కూడా ఇలా చూచుకున్నారు. చూచుకునగానే ఏం జరిగింది? అన్నీ పోయినాయి, ఏమీ లేదు. ఎందుకు? వాళ్ళ యొక్క గర్వాన్ని భంగం చేశాను అని. ఇది ఒక కల్పనాగాథ, అందుకే దీని పేరు ప్రబంధం. పద్య గద్య గేయ ప్రబంధం అన్నాడు త్యాగరాజు. కనుక అప్పుడేం చేశారు? అంతా కూడా యథాపూర్వంగా, అంటే ఇదివరకు ఎలా ఉందో అలాగే ఉంది. ఆ కోటి మన్మథాకారుణ్ణి, ఆ దివ్యమంగళ విగ్రహుణ్ణి, ఆ స్వామిని మనమంతా పూజిద్దాం రండి అని జరిగిందంతా మర్చిపోయినారుట. మర్చిపోయి ఎక్కడా కృష్ణుడు అని ఆ పిల్లవాడిని ఎత్తుకొని చక్కగా అలంకరించి గంధం పూశారు, బొట్టు పెట్టారు, మంచి బట్టలు కట్టారు, హారతి పెట్టారు, పూజ చేశారుట. ఈ ప్రకారంగా ఎలాగా

ఆ సమయంలో కృష్ణ పరమాత్మ ఎలా ఉన్నాడు? దేదీపమానంగా వెలుగుతూ ఉన్నాడు, ఎంతో శోభగా ఉన్నాడు. వెంటనే దేవతలంతా వచ్చారు, బ్రహ్మదేవుడు కూడా వచ్చాటండి. వచ్చి అందరి మీద పుష్పాలు కురిపించాడు. అందరూ కూడా జరిగింది మర్చిపోయినారు. ఆ యొక్క చారాస్వామి వారిని అంటున్నాడు, ఆ కృష్ణమూర్తిని వాళ్ళు కూడా మెచ్చుకుంటూ, దేవతలు కూడా మెచ్చుకుంటూ, అందరు కూడా చక్కగా మంగళగానం చేసి మంగళహారతి పాడి ఎవరెళ్ళకి వాళ్ళు క్షేమంగా వెళ్ళారండి అని ఇలా మంగళహారతి పాడారు. అయ్యా పెద్దలారా, ఈ మంగళహారతి పాడిన తర్వాత మనం ఈ యొక్క ఫలశ్రుతి అంటే ఇది విన్నవారికి ఏం జరుగుతుంది అనే విషయం కూడా చెప్పుకుని దీంట్లోనే ఉన్నటువంటి వేదాంత రహస్యాలు సంగ్రహంగా క్లుప్తంగా చెబుతాను. అందరూ కూడా ఆలకించమని ప్రార్థన.

ఫలశ్రుతి. ఎవరైతే ఈ నౌకాచరితం అంటే భక్తిగాథ వింటారో, గానం చేశారో, భక్తిగా ఆలకించారో, వాళ్ళకి ఏమవుతుందిటండి?

ఉన్నారు. అలాంటి వారందరి కూడా శృణ్వంతి విన్నవాళ్ళకి కృష్ణ ప్రసీదతి. ప్రసీదతి అంటే వాళ్లకు క్షేమం అవుతుంది, వారి ప్రసాదం. కృష్ణ ప్రసాదం అంటే ఇది మనకి, అది ప్రసీదతి.

పెద్దలారా, క్లుప్తంగా ఇప్పుడు ఈ కథలో ఏమిటి పరమాత్మ తత్వం తెలుసుకుందాం. గోపికలు అంటే ఎవరు? గోపికలు అంటే వాళ్ళంతా కూడా జీవాత్మలు. అసలెవరు వాళ్ళు? రామాయణ కాలంలో వాళ్ళంతా కూడా ఋషీశ్వరులు. పరమాత్మ యొక్క ఆలింగ సౌఖ్యం కోరి వస్తే నాయన కృష్ణావతారంలో పుట్టాడన్నట్ట. ఆలింగనం ఇవ్వలేదు, ఏమీ లేదు, వాళ్ళకి మోక్షమిచ్చాడంతే. ఇక్కడ కృష్ణుడెవరయ్యా అంటే సాక్షాత్తు పరమాత్మయే. తెల్లగా ఉన్న ఓడ అంటే ఏమిటి? తెల్లగా ఉన్న ఓడంటే తెలుపు అనేటువంటిది భక్తికి చిహ్నం, సాత్విక భక్తి. ఇంకోటి ఉంది రాజస భక్తి, ఇంకోటి తామస భక్తి, కోపంతో భక్తి. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు వాళ్ళంతా కోపంతో పరమాత్మను సేవించారు. ఎక్కడ్రా మీ దేవుడు అంటూ వాళ్ళు ధ్యానం చేశారు. కంసుడేం చేశాడు? ఎక్కడ్రా కృష్ణుడు? అష్టమగర్భం, అష్టమగర్భం అని ధ్యానం చేశాడట. కనుక వాళ్ళకి మోక్షం ఇచ్చాడు. కనుక అలాంటి భక్తి అనేటువంటి ఎవరైతే పడవలో కూర్చున్నారో వాళ్ళు సంసారము అనేటువంటి పుట్టుట మరణించుట, పుట్టుట పోగుట అనేటువంటి ఈ యొక్క చక్రాన్ని దాటి హాయిగా పోతారయ్యా. మరి ఓడకి చిల్లి పడింది కదా అంటే ఏంటి? ఎవరైతే భక్తి సాధన చేస్తూ ఉంటారో మధ్య మధ్య దానికి భంగాలు వస్తుంటాయి. మనం చక్కగా కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటాం, ఆ సమయంలోనే ఏ పాలవాడో పెరుగువాడో వచ్చి కేకలేస్తుంటారు, మనం డిస్టర్బ్ అవుతాం, అది చిల్లులు పడ్డం అంటే. మరి వాళ్ళు తెడ్లుతో నడిపించారు కదా, తెడ్లు ఓడ నడిపేటువంటి తెడ్లు అంటే ఏమిటంటే భక్తి సాధనలు. అందుకే వాటిని పారేయమన్నాడు, వాళ్ళు మేము పారేయమన్నారు. కనుక ఇక్కడ జరిగింది ఏమిటంటే జీవాత్మ వెళ్ళి పరమాత్మలో కలిసిపోయినట్ట. జీవాత్మ పరమాత్మ యొక్క కలయికే ఈ నౌకాచరితం. అదే శ్రీమద్భాగవతంలో రాసలీల రసోవై సహహ పరమాత్మ రసస్వరూపుడు, ఆయనలో చేరటమైనటువంటిదే రాసలీల. కనుక చాలా భక్తిగా పాడవలసినటువంటి ఆ రాసలీల ఘట్టాన్ని మనమంతా కూడా తెలుసుకుంటాం. తర్వాత ఈ ప్రబంధం ఆయన మామూలుగా సురటి రాగంతో ప్రారంభించరు. శృంగరించు కొని వెడలేది, అది సురటి రాగంలో పాడారు, అది తీసుకున్నారు. మళ్లీ మంగళహారతి కూడాను సురటి రాగమే ముగించాడు, అది ఒక విశేషం. తర్వాత మరి ఫలశ్రుతి ఏమంటున్నాడు, ప్రారంభంలో చెప్పాడు, ధరలో హరికుత నౌకాచరితంబును విన్నవారు వరసుత ధనములను బడసి వర్ధిల్లుదురే అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్పాడు ఇక్కడ? అందరికి కూడాను మోక్షమేనయ్యా విన్నవాళ్ళకి. కాదండి, మేము చిన్నవాళ్ళం కదా అంటే మీకు ఏ ఏ కోరికలు ఉన్నట్లయితే అవి తీరుతాయి, అంచెల్లో మోక్షం వస్తుంది సుమా అని చెబుతున్నాడు. శ్రీయకాంతాయ కళ్యాణ నిదయే నిదయర్ధినాం శ్రీవెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అంత్యమందు మోక్షము, ఉన్నంతకాలం సౌఖ్యము, అంత్యములో మోక్షం. పెద్దలారా, మంగళం గురుదేవాయ

సర్వేశ్వరుడు, పాప సంహారుడు, శాశ్వత ఐశ్వర్యుడు, ఆత్మ సంసారీయగు సత్య సాయీశునకు ఆదిలాబాదు జిల్లా ప్రణమిల్లుతున్నది. ప్రభు, ఆదిలాబాదు అన్న నా నామాన్ని మీ సమక్షాన ఉచ్చరిస్తే చాలు, అక్కడి నాలోని ప్రతి అణువు పవిత్రమగుచున్నది.

0: ಸಾಯೇಶ್ವರಾಯ ವಿದ್ಮಹೆ ಸತ್ಯದೇವಾಯ ಧೀಮಹಿ ತನ್ನ ಸರ್ವ ಪ್ರಚೋದಯಾತ್. ಪ್ರಪಂಚವ್ಯಾಪ್ತಂಗಾ ರೇಡಿಯೋ ಸಾಯಿ ತೆಲುಗು శ్రోతలందరికీ సాయిరామ్. ఈనాడు మొట్టమొదటిసారిగా శ్రీ సత్యసాయి భగవానుని దివ్య అనుగ్రహ ఆశీర్వాదములతో రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ద్వారా పర్తియాత్ర సందర్భంగా ప్రశాంతలయం విచ్చేసిన ఆదిలాబాద్ జిల్లా నుండి శ్రీ సత్యసాయి సేవా సంస్థల కార్యకర్తల భక్తుల అనుభవాలను రేడియో సాయి ప్రశాంతలయం స్టూడియోస్ నుంచి ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాం. గత 2 రోజులుగా స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులను అందుకోవటానికి తమ పదకొండవ పర్తియాత్రకై 2,300 మందికి పైగా భక్తులు ఆదిలాబాద్ జిల్లా నలుబూలల నుండి ప్రశాంతలయానికి విచ్చేశారు. ఈనాడు వారితో ముచ్చటిస్తూ పర్తియాత్ర విశేషాలను, జిల్లాలో జరిగే సేవా కార్యక్రమాలు, భక్తుల అనుభవాలను గురించి తెలుసుకుందాం. ముందుగా ఆదిలాబాద్ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు శ్రీ వెంకట్రావు గారు
1: పర్తియాత్ర విశేషాలను, సేవా కార్యక్రమాల వివరాలను శ్రోతలతో పంచుకుంటారు. ఈ పర్తియాత్ర కార్యక్రమాల నిర్వహణలో వీరికి తోడ్పడ్డ ఆదిలాబాద్కు చెందిన స్వామి పూర్వ విద్యార్థి శ్రీ రంగనాథరాజు కూడా ఈ ప్రత్యక్ష ప్రసారాలలో పాలు పంచుకుంటున్నారు.
2: సాయిరాం, ఆదిలాబాద్ జిల్లా నుంచి 2,300 మంది భక్తులతో విచ్చేసినటువంటి ఆదిలాబాద్ భక్త బృందం, రేడియో సాయిలో ఈనాడు ప్రత్యక్ష ప్రసారం చేయించేటువంటి అపూర్వమైనటువంటి ఆశీర్వాదాన్ని స్వామి అందించినందుకు స్వామివారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఆదిలాబాద్ జిల్లాను 11 సంవత్సరాలుగా ముందుండి నడిపిస్తున్నటువంటి జిల్లా అధ్యక్షులు వెంకట్రావు గారు తన అనుభవాలను శ్రోతలతో పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. అంకల్, మీరు 11 సంవత్సరాలుగా ఆదిలాబాద్ పర్తియాత్ర చేస్తూ వచ్చారు. ఎన్నో అపూర్వమైనటువంటి సంఘటనలు, మధురమైనటువంటి జ్ఞాపకాలు స్వామికి ప్రసాదించారు, అవేంటో కొంచెం మీరు చెప్తారా?
3: తప్పకుండా. శ్రోతలందరికీ సాయిరాం. ఈరోజు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ మొట్టమొదటిగా లైవ్ ప్రోగ్రామ్ ని ఆదిలాబాద్ జిల్లాతో ప్రారంభించుకోవటం నిజంగా మా అదృష్టం. స్వామివారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వామి ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. శ్రీ పుట్టపర్తి నిలయుడు, కాపాడు నిన్నెప్పుడు కరుణాకరుడై, చేపట్టి నిన్ను బ్రోచును, ఏ పట్టున విడవకుండా ఏలు నిన్ను. స్వామి చెప్పిన ఈ పద్యం సంపూర్ణంగా ఆదిలాబాద్ జిల్లాకే చెప్పారేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. గత 11 సంవత్సరాలుగా ఆదిలాబాద్ జిల్లా స్వామి యొక్క కనుసన్నల్లో నడపబడుతుందని చెప్పి నేను ఒక జిల్లా అధ్యక్షుడిగా పూర్తిగా నమ్మగలను. ఎందుకంటే మొట్టమొదటిసారి 2007 సంవత్సరంలో స్వామి దగ్గరికి వచ్చినప్పుడు స్వామి అన్న ఒక మాట ఇప్పటికీ నేను మర్చిపోలేకపోతున్నాను. రేపటి నుంచి పుట్టపర్తిలో పర్తియాత్ర

0: ప్రారంభమవుతుందంటే ఈ రోజు సాయంకాలం స్వామివారు దర్శన సమయంలో ఆదిలాబాద్ జిల్లా నుంచి వస్తున్నారు స్వామి, తమ దివ్య దర్శన భాగ్యానికి అనుమతించండి స్వామి అంటే ఎంతమంది వస్తున్నారని అడిగారు. నేను ఆ సమయంలో ఆ గాబరాలో తొందరపాటులో నేను సరిగ్గా సంఖ్య చెప్పలేకపోయాను. స్వామి చెప్పారు 3,300 మంది వస్తున్నారు, చక్కటి ఏర్పాట్లు చేయండి అని చెప్పి స్వామి తన ప్రక్కనున్న ఆశ్రమ అధికారులతో అధికారులకు ఆదేశించడం ఇప్పటికీ నేను మర్చిపోలేని సంఘటన అది. ఆ మరుక్షణం నుంచి స్వామి చేసిన ఏర్పాట్లు చక్కగా స్వామి ఆదరించి ఆదిలాబాద్ను హక్కును చేర్చుకుని అద్భుతమైన రీతిలో అనుగ్రహం అందరికీ అందించి అప్పుడన్న డైలాగ్ స్వామి ఎంతమంది వస్తున్నారు అన్నది ఇప్పటికీ ఆ ప్రవాహం కొనసాగుతూనే ఉంది. స్వామి ప్రతి పత్యాత్రలో ముఖ్యంగా మేము చేసుకున్న ప్రయాణపు ఏర్పాట్లలో స్వామే స్వయంగా ఉండి చూస్తున్నారేమని చెప్పి కొన్ని అనుభవాలు మాకు జరిగినాయి. ఆ రకంగా స్వామి ఆదిలాబాద్ జిల్లాతో ఉన్న అవినాభావ సంబంధం, మొదటి పత్యాత్ర 2007 నుంచి ప్రారంభమైంది.
1: అంటే మీరు అవినాభావ సంబంధం అంటే నాకు గుర్తుకొస్తుంది అంకుల్, ఆ రోజు సాయంత్రం ఆ సాంస్కృతిక కార్యక్రమం డ్రామా జరిగిన తర్వాత స్వామి మైక్ తెప్పించుకుని మరి ఆదిలాబాద్ది నాది అవినాభావ సంబంధము, ఇది అన్యోన్య అనురాగం అన్నారు కదా.
0: అవును రఘునాథ్.
1: ఆ అన్యోన్య అనురాగాన్ని, ఆ అవినాభావ సంబంధాన్ని మీరు పలు విధాలుగా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు, దాన్ని చాలా విధాలుగా మీరు అనుభవించే ఉంటారు, మీతో పాటు వందల మంది భక్తులు అనుభవించి ఉంటారు. దాంట్లో ఒక అలాంటి ఒక రెండు సంఘటనలు మీరు.
0: అదే నిన్ననే నాకు ఇచ్చిన అవకాశంలో కుల్వంత్ సభామండపంలో ఒక ఇన్సిడెంట్ చెప్పడం జరిగింది. అది కాకుండా ఒక ఇన్సిడెంట్ ఇంకోటి చెప్తాను. మేము పత్యాత్రకు ప్రత్యేక ట్రైన్ ఏర్పాటు చేసుకునేవాడానికి మేము ఐఆర్సిటీసీకి వెళ్లి కన్సల్ట్ చేయడం జరిగింది. వాళ్ళు చేసినప్పుడు వాళ్ళని కాంటాక్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే తప్పకుండా మేము ఏర్పాటు చేస్తాం, కానీ మీకు 17 కంపార్ట్మెంట్స్ ఉన్న ట్రైనే మీకు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి అన్నారు. ఓకేనండి అని చెప్పి మేము ఇంటికి వచ్చేసాం. వచ్చిన తర్వాత మా ఏర్పాట్లు ఇవన్నీ చూసిన తర్వాత మేము అనుకున్న సంఖ్య దాటిపోయింది. మేము సుమారు 2,000 పత్యాత్రికులు వస్తారనుకుంటే అది 3,000 క్రాస్ అయిపోయింది అప్పటికే. ఇంకా మిగతా 1,000 ఎలా తీసుకెళ్లాలని మేము చాలా ఆలోచనలు చేస్తున్నాం, కానీ ఆలోచన మా పరిధిలో లేదు, అది సాధ్యం కాదు ఈ 1,000, ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లా నుంచి పుట్టపర్తికి రావాలంటే డైరెక్ట్ ట్రైన్ ఫెసిలిటీ లేదు, మేము హైదరాబాద్ రావాలి, అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక ట్రైన్ పట్టుకుని రావాలి. సో ఈ క్రమంలో మాకు స్వామి తప్పించి ఇంకా మాకు వేరే ఇంకా అండలేదు. మాకు ఇంకా మొదటి నుంచి స్వామి నేర్పింది అదే కాబట్టి స్వామిని ప్రే చేస్తూనే ఉన్నాం. ఈ లోపల మళ్లీ ఎందుకైనా మంచిది ఐఆర్సిటీసీ వాళ్ళని ఒకసారి వెళ్లి కనుక్కుందామని అంటే ఫోన్లో ముందు కాంటాక్ట్ చేసినప్పుడు లేదండి సాధ్యం కాదు, అది మేము ఆ రకంగా మీకు ఇవ్వలేము, అది ఎట్టి పరిస్థితుల్లో కూడా బోగీలను పెంచలేమని చెప్పన్నారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్లీ ఇంకొకసారి వెళ్లి లాస్ట్ ప్రయత్నంగా స్వామికి ప్రేయర్ చేసి స్వామి ఇంకా మీరే లేకుంటే ఈ 1,000 యాత్రికులు మీ దర్శన భాగ్యం పొందలేరేమో స్వామి అని చెప్పి అనుకుని వెళ్లిన తర్వాత స్వామి మరి ఏం చేశారో, ఏ మహిమ చేశారో, ఏ మాయ చేశారో తెలియదు, గాని అదే ఐఆర్సిటీసీ అధికారులు ఇంకా ఎక్స్ట్రా 5 వేసి మాకు వీళ్ళందరికీ ప్రయాణం ఏర్పాట్లు చేయించడం అనేది ఇప్పటికీ అది మర్చిపోలేన ఒక అద్భుతమైన సంఘటనగా నేను గుర్తుపెట్టుకుంటాను.
1: అంటే అది 23-24
0: బోగీల ట్రైన్ డబుల్ ఇంజిన్ పెట్టి వాళ్ళు మాకు ఎలాంటి ఎక్స్ట్రా ఛార్జ్ తీసుకోకుండా డబుల్ ఇంజిన్ పెట్టి పుట్టపర్తి వరకు రాను పోను వేయడం జరిగిందండి. అది మొదటగా మేము అనుభూతి చెందిన ఒక పెద్ద మహిమ, స్వామి చూపిన పెద్ద మహిమ.
1: స్వామి చెప్పినట్టు అడవిలో ఉన్న ఆకాశం,
0: తప్పకుండా అడవిలో నున్న ఆకాశం, నున్న గుట్టలోనున్న నట్టేటనున్న మదిని సాయి నిన్ను మరువుడెప్పుడు.
1: మరి ఈ పత్యాత్ర చేస్తున్నప్పుడు మీకు ఏ విధమైనటువంటి టీమ్ బిల్డింగ్ జరుగుతుంది? ఇప్పుడు ప్రవాహం లాగా భక్తులు పొద్దున మనం చూస్తున్నాం, ప్రవాహం లాగా వస్తున్నారు, ప్రవాహం ఇది 2,300 భక్తులు. ఏ విధంగా ఇంతమంది భక్తుల్ని ఒకరి తర్వాత ఒకరిని ఏ విధంగా తీసుకురాగలరు?
0: ఇది ఒక చక్కటి ప్రశ్న అండి. మేము 2006 స్వామిని అడిగాము, స్వామి ఆదిలాబాద్ జిల్లా సత్యసాయి సేవా సంస్థల యొక్క కార్యక్రమాలు ఆదిలాబాద్ జిల్లాలో ఇంకా ఘనంగా జరగాల్సి ఉన్నాయి అనే ఒక చిన్న కోరిక నా మనసులో ఒక కోరిక ఉండే. నేను ఇతర జిల్లాల్లో చూస్తున్నప్పుడు ఎంత చక్కటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, మన ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని ఒక తీవ్రమైన కోరిక స్వామి ముందర పెట్టినప్పుడు స్వామి దాన్ని ఆశీర్వదించి పత్యాత్రకు అంటే 2006లో నేను డిసెంబర్ 5వ తారీఖు నాడు స్వామి నా దగ్గర నుంచి ఉత్తరం స్వీకరించి స్వామి 450 గ్రామాల్లో గ్రామ సేవలు చేసి మీ దగ్గరికి గ్రామానికి ఒక ఇద్దరు చెప్పున్న స్వామి వైభవాన్ని చూడడానికి స్వామి యొక్క దర్శన స్పర్శన సంభాషణ భాగ్యాలు పొందాలని ఒక సత్సంకల్పంతో స్వామి దగ్గర తీసుకురావాలని చెప్పి 900 మంది ముఖ్యంగా 900 మంది ప్రతి గ్రామం నుంచి ఇద్దరు చెప్పున్న 900 మంది సత్యసాయి సేవా సంస్థలు అప్పటి వరకు ఉన్న కార్యకర్తలు 100 మంది చెప్పున్న 1000 మందిని మేము ప్లాన్ చేసుకున్నాం. అట్లాంటిది 3300 మంది స్వామి తెచ్చుకున్నారు ఆయన ఏర్పాట్లతో. ఆ రకంగా వచ్చిన తర్వాత మేము పత్యాత్రకి మీరు ఇప్పుడు అడిగిన ఇది మేము ఒక యజ్ఞంలాగా మేము తీసుకున్న సంకల్పము తీవ్రంగా ప్రతి కార్యకర్త కూడా 100% రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి గ్రామాల్లోకి ఎంత దూరం ఉన్నా కూడా గ్రామాల్లోకి వెళ్లి స్వామి యొక్క చిత్రపటం మాకు స్వామి యొక్క చిత్రపటమే మాకు బలం. స్వామి ఆ ఫోటో జేబులో పెట్టుకుని స్వామి నామంతోనే మేము గ్రామంలోకి వెళ్లి స్వామి యొక్క రూపాన్ని చూద్దాం, స్వామి యొక్క దర్శనం పొందుదాం, స్వామి యొక్క అనుగ్రహం తీసుకుందాం మన జిల్లాకని మేము ఆ రోజు మొదలుపెట్టిన పత్యాత్ర ఈ రోజు మా ప్రయత్నం ఏమి లేకుండా కూడా 2400 పైచలకు ఈ రోజు భక్తులు ఇక్కడికి వచ్చారు. 2400 మందికి మేము చేసిన ప్రయత్నం అనేది ఈ రోజు చాలా తక్కువ, ఆ రోజుతో పోలిస్తే ఈ రోజు చాలా తక్కువ. స్వామి ఆ ఫ్లో స్వామి రప్పించుకుంటున్నారు. ఇది యాక్చువల్ గా ఆ రోజు మేము చేసిన ప్రయత్నం ఏమో గాని మా ద్వారా స్వామి ఆ రోజు పిలిపించుకుండొచ్చు, కానీ ఈ రోజు మాత్రం మా ప్రయత్నం అయితే చాలా తక్కువ. మేము ఊరికే ఒక అనౌన్స్మెంట్ ఇస్తున్నాం జిల్లాలో, కానీ భక్తులు మాత్రం ముఖ్యంగా గ్రామీణులు చాలా ఆనందంతో ఈ పత్యాత్రలో పాల్గొంటున్నారండి.
1: జనరల్ గా పత్యాత్రకి ఎన్ని రోజుల ముందు ప్రిపరేషన్ జరుగుద్ది?
0: మేము జనరల్ గా మా స్టేట్ ప్రెసిడెంట్ గారు గౌరవనీయులైన చెలం గారికి మేము ముందుగా ఒక అంటే స్వామివారి బర్త్డే అయిన తర్వాత ఒక వారం రోజుల్లో చెప్తాము. వారు ఇమ్మీడియట్ గా దీని మీద ప్రత్యేకమైన శ్రద్ద వహించి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారితో మాట్లాడి దీనికి అవసరమైన ఏర్పాట్లు ఒక అంగీకారం లెటర్ అంటాం దాన్ని, ఒక అప్రూవల్ ఇస్తారు. అప్రూవల్ మాకు ఎక్కువగా డిసెంబర్ 1వ వీక్ లో వస్తుంది. అప్పటి నుంచి ఇంకా ఏర్పాట్లు మొదలవుతాయి.
1: అప్పటి నుంచి ఏర్పాట్లు యజ్ఞాలు యజ్ఞంలాగా సాయి
0: అప్పటి నుంచి మేము పూర్తిగా బాధ్యత వహించి గ్రామాల్లోకి వెళ్లి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మేము పాస్ ఆన్ చేయడం, వాళ్లతో మమేకమై చిన్న చిన్న కార్యక్రమాలు సత్సంగాలు భజనలు చిన్న చిన్న సేవా కార్యక్రమాలతో మేమందరం ఒక కుటుంబంలా మేము ఒక ఐక్యతతో ఏర్పాట్లు చేసుకుని మనం ఇట్లా వెళ్లాలి అట్లా వెళ్లాలి అని ఆ రకంగా దాని తర్వాత మేము ఒక 40 రోజులు గాని 20 రోజులు గాని 21 రోజులు గాని ఇట్లా ఒక దీక్షల మాదిరిగా అంటే ఆ 21 రోజులు నిత్యము కూడా స్వామిని చింతన చేసుకుని స్వామిని ధ్యానం చేసుకుని చక్కగా స్వామి మార్గంలో ఉండటానికి మేము ప్రయత్నం చేస్తూ పత్తి రావడం జరుగుతుంది.
1: ఈ పత్యాత్రల వల్ల పుట్టపర్తిలోకి భక్తుడు ప్రవేశించిన తర్వాత ఆదిలాబాద్ భక్తుల యొక్క హృదయాలలో మనసుల్లో కొన్ని మార్పులు వస్తాయి.
0: అవునండి.
1: అదే విధంగా ఈ పత్యాత్రల వల్ల జిల్లాలో కూడా ఎన్నో మార్పులు తప్పకుండా వచ్చే ఉంటాయి.
0: వచ్చాయి కూడా.
1: అవి ఏంటంకులు, అవి వివరిస్తారు.
0: పత్యాత్ర వల్ల ముఖ్యంగా గ్రామాల్లో స్వామిని ఇక్కడ దర్శించుకున్న తర్వాత ముఖ్యంగా గ్రామాల్లో తిరిగి వెళ్లిన తర్వాత వాళ్లక ఇప్పటికీ మాకు ఆదిలాబాద్ జిల్లాలో కాగజ్ నగర్ లాంటి ప్రాంతాల్లో ఇక్కడ తీసుకెళ్లే ప్రసాదాన్ని వాళ్లు చక్కగా నలుగురికి పంచుకోవాలనే ఒక సదుద్దేశంతో గ్రామం అంతా ఒక దగ్గరికి చేరి నారాయణ సేవ చేసుకుని చుట్టుపక్కల ఒక 3-4 గ్రామాలను పిలుచుకుని ఒక పండగలాగా చేసుకుంటారు. ఇప్పుడు ఈ రోజు కూడా వాళ్ళ మా వాళ్లు చెప్పుకుంటున్నారు వెళ్లిన తర్వాత ఏర్పాట్లు ఎట్లా చేయాలన్నది. తద్వారా వాళ్ళు అక్కడి నుంచి ఏంటంటే నామ సంకీర్తన భజన కార్యక్రమాలు కొత్త కొత్త గ్రామాల్లో పెట్టుకుంటూ ఇప్పటి వరకు సుమారుగా ఈ 10 ఏళ్ల కాలంలో మాకు అప్పుడున్న ఒక 10 సంస్థలు 15 సంస్థలు ఈ రోజు 70-80 సంస్థలు 90-100 కూడా భజన యూనిట్స్ ఆ ప్రాంతంలో వచ్చినాయి. ఇదంతా పూర్తిగా స్వామి యొక్క అనుగ్రహం తప్పించి ఇంకేం లేదు. ఎందుకంటే స్వామి యొక్క అనుగ్రహం ఈ మాదిరిగా మాకు జిల్లాలో కనిపిస్తుంది.
1: ఇంకా పంటలు
0: ఇదివరకు మాకు పత్యాత్రలో పాల్గొనే నాకు ఇప్పటికీ బాగా గుర్తు. నేను ఆ ప్రాంతం సందర్శించినప్పుడు పత్యాత్ర మొదటి పత్యాత్ర 2వ పత్యాత్ర 3వ పత్యాత్రలకు వెళ్లినప్పుడు అక్కడ ప్రాంత ప్రజలు భక్తులు ఎంతో స్వామి దగ్గర రావడానికి ఎంతో ఉబలాట పడేవారు. అప్పుడు వాళ్ల పరిస్థితి వాళ్ల మాటల్లోనే నేను చెప్తాను, అప్పుడు అన్న మాటలు, సార్ మాకు ఇక్కడ పంటలు పండవు సార్, ఈ ప్రాంతము ఇక్కడ ఈ ప్రాంతం పంటలు పండదు, మేము వేసుకున్న పంట విత్తనాలు కూడా సరైన ఆ పంట క్రాప్ వస్తుందో లేదో కూడా మాకు నమ్మకం లేదు. అట్లాంటిది స్వామి నామంతో మేము వస్తూ స్వామి నామం ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఎంతో ఈరోజు ఆనందపడుతున్నాం. అందులో నేను ఒక ప్రత్యేకమైన సంఘటన మీకు చెప్పాలి, పేరుతో సహా నాకు గుర్తుంది. వీరెల్లి గ్రామము, అది కౌటాల సిరిపూర్ మండలం వీరెల్లి గ్రామము. రామదాస్ అని చెప్పి ఒక ఆయన ఉన్నారు, ఆయన ఆర్ఎంపీ డాక్టర్, ఆయన స్వామి భక్తుడు, అంటే ఇప్పుడు భక్తుడు. ఆయన 2007 ప్రాంతంలో ఆయన మామూలు వ్యక్తి. ఈరోజు మొన్న అంటే గత ఏడాది ఆయన ఆయనతో నేను ముచ్చటించినప్పుడు, సార్ ఆ రోజు నాకు 4 వేళ్లు నా నోట్లోకి వెళ్లలేని దుస్థితి సార్ నాది, అట్లాంటి స్థితిలో ఉన్న వాళ్ళం ఈరోజు స్వామి వారి యొక్క పూర్తి సంపూర్ణమైన అనుగ్రహంతో ఈరోజు చక్కగా నేను ఇస్త్రీ బట్టలు వేసుకుంటూ చక్కటి స్థితిలో నేనున్నాను. మా పంటలు పంట భూములన్నీ సమృద్దిగా పంటలు పండుతున్నాయి. స్వామి నామంతోనే మేము ఈరోజు ఇంత చక్కగా ఉండడానికి మాకు స్వామి పూర్తి, మాకు రక్షణ, స్వామి మాకు పూర్తిగా అండగా నిలుస్తున్నారని చెప్తారాయన.
1: ఇంటింటిలో గడప గడపలో స్వామినామం ఈ విధంగా ప్రతిధ్వనిస్తుంటే స్వామి యొక్క సంస్థ కూడా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది.
0: తప్పకుండా అండి చేస్తుంది.
1: ఆ కార్యక్రమాలు అవి ఒకసారి మీరు వివరిస్తే.
0: తప్పకుండా వివరిస్తాను. ఈరోజు సత్యసాయి సేవా సంస్థలు 2007 ప్రత్యాత్రకు రాకముందు 2006 మా దగ్గర కొన్ని సంస్థలు కొన్ని సమితులు ఉండేవి, అంటే సుమారుగా ఒక 8-9 సమితులు ఉండేవి, ఒక 10-15 భజన మండలి ఉండేవి. తర్వాత కాలంలో స్వామివారి యొక్క అనుగ్రహ ఆశీస్సులతో కానివ్వండి, స్వామివారు ఇచ్చిన మార్గదర్శనం కానివ్వండి, స్వామిని చూసిన తర్వాత ప్రతి ఆదిలాబాద్ భక్తుడు, ప్రతి ఆదిలాబాద్ కుటుంబీకుడు మా ఇంట్లో భజన పెట్టుకోవాలి, మా ఇంట్లో స్వామి చిత్రపటం ఉండాలి, మా ఊర్లో ఒక చిన్న సేవా కార్యక్రమం అనే చేయాలి, నేను కూడా 4 ఉపయోగపడాలి అన్న ఒక చక్కటి విశాలమైన హృదయంతో ఇక్కడి నుంచి తిరిగి వెళ్తున్నాడు. అది నేను ముఖ్యంగా గమనించాను. తద్వారా ప్రతి గ్రామంలో కానివ్వండి, ప్రతి పట్టణంలో కానివ్వండి, ఏదో ఒక రూపంలో స్వామివారి యొక్క కార్యక్రమం ఈరోజు మాకు కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఈ కార్యక్రమాల్లో మేము వాళ్ళకి మేము చేదోడు వాదోడుగా ఉంటూ ఈ కార్యక్రమం మనం ఇక్కడ ప్లాన్ చేస్తే బాగుంటుందేమో అన్న చెప్పడం వరకే తప్పించి, మా దగ్గర నుంచి స్వామి మమ్మల్ని ఏదో శారీరకంగా గాని ఆర్థికంగా గాని మేము ఎక్కడా మాకు స్వామి ఎక్కడా ఎప్పుడూ ఎన్నడూ కూడా కష్టపెట్టలేదు. సంస్థలు ఈరోజు దినదిన ప్రవర్ధమానమే. ఒక రకంగా ఆదిలాబాద్ జిల్లాలో గ్రామాన ఈరోజు మాకు చెన్నూరు ఏరియాలో సుమారు ఒక 54-55 గ్రామాలు ఉన్నాయి. ఆ 55 గ్రామాల్లో స్వామినామం ఒక్కసారి కాదు 2 వినిపించబడింది. ప్రతి ఇంటికి కూడా స్వామినామం వెళ్లిపోయింది. అట్లాగే కాగజనార్ జోన్లో సుమారు ఒక 100 గ్రామాలు ఉంటాయి, 100-120 గ్రామాలు. ఇప్పటి వరకు సుమారు 90-100 గ్రామాల వరకు స్వామినామం వెళ్లిపోయింది. ఈ రోజు ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం వాళ్ళు వచ్చున్నారు, ఆ భక్తులు కూడా. వాళ్ళు స్వామిని చూడని వాళ్ళు కూడా ఈరోజు మేము అక్కడికి వెళ్లి మందిరం కట్టుకుంటామండి. కొంతమంది ముగ్గు పోసి కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు మందిరానికి. అట్లా సంస్థని మా ప్రమేయం లేకుండానే స్వామి జిల్లాలో సంస్థను అభివృద్ది చేస్తున్నారు. దానికి ఇక్కడ సోదరుడు మన కాగజ్ నగర్ జోన్ ఇన్ఛార్జ్ ప్రస్తుతానికి, వారి ఇప్పుడు డీపీగా కూడా ప్రమోట్ అయ్యారు అసిఫాబాద్ జిల్లాకి. ఆయన మాటల్లోనే విందాం, సంస్థ ఏ రకంగా కాగజనార్ ప్రాంతంలో, అంటే ఆదిలాబాద్ జిల్లాలో ఒక ప్రక్క ప్రాంతం ఇది, అక్కడ చక్కగా డివోటీస్ ఎక్కువ వచ్చారు. ఆ ప్రాంతంలో సత్యసాయి సేవా సంస్థ ద్వారా ఏ కార్యక్రమాలు అవుతున్నాయి, అక్కడ భక్తులు ఇళ్లలో స్వామిని ఏ రకంగా కొలుచుకుంటారు, స్వామి ద్వారా వారు ఎలాంటి లబ్ది పొందుతున్నారు, ఎట్లాంటి ఆనందమైన స్థితికి వెళుతున్నారు అనేది సోదరుడు జనార్దన్ ఇక్కడ ఉన్నాడు, ఆయన మాటల్లో కూడా మనం విందామండి.
1: తప్పకుండా జనార్దన్ అన్న గారు, మీరు అంకుల్ చెప్పినట్టు మరి కాగజ్ నగర్ లో జరిగేటువంటి సేవా విశేషాలు వివరిస్తారా?
2: సైరామ్ జిల్లా అధ్యక్షుల వారు చెప్పినట్టు కాగజ్ నగర్ ప్రాంతం అనేది ఆదిలాబాద్ జిల్లాలో ఒక కార్నర్, అంటే ఆదిలాబాద్ జిల్లా అంటే సుమారు 250 కిలోమీటర్ల వైశాల్యం. అది ఇది ఒక కార్నర్,
1: భారతదేశంలో 11వ పెద్ద జిల్లాగా పరిగణింపబడుతుంది.
2: అయితే ఈ కాగజ్ నగర్ ప్రాంతం ఒక డిఫరెంట్ గా ఉంటుంది. అటు మహారాష్ట్ర బార్డర్, తర్వాత ఇటు మన ఆంధ్ర బార్డర్ కలుపుకొని ఉంటుంది. అక్కడ స్వామి యొక్క నామాన్ని తీసుకెళ్లే ముందు జిల్లాధ్యక్ష చెప్పినట్టు పర్తియాత్రల సందర్భంగా గ్రామ సేవలు చేయడానికి సంకల్పించుకున్నప్పుడు అప్పటికే కాగజ్ నగర్ సమితి ఒక 20 సంవత్సరాల నుండి ఉంది కాగజ్ నగర్ లో. కానీ గ్రామ సేవల ద్వారా వెళ్ళినప్పుడు ఫస్ట్ ఒక గ్రామానికి వెళ్ళాం మేము, అక్కడ మొగడిదగడ అనే గ్రామం. వెళ్ళిన తర్వాత అక్కడ నామస్మరణ జరిగింది, కార్యక్రమం స్వామి పల్లకి సేవ అని జరిగిన తర్వాత అక్కడ వాళ్ళని భజన నామస్మరణ విశిష్టత అవన్నీ చెప్పి స్వామి యొక్క చిత్రపటం వాళ్ళకి ఇస్తాం ఆ కార్యక్రమంలో. అక్కడ ఒక పెద్ద మనిషి ఆయన ముందుకొచ్చారు. ముందుకొచ్చినప్పుడు ఆయన చేతిలో స్వామి ఫోటో పెట్టినప్పుడు ఆయన ఏమన్నారంటే, సరే ఫోటో కోసం ఎన్నేళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాను సార్ నేను. ఆయన పేరు మణిరామ్. ఆయన ఆశ్చర్యపోయాను, అరే ఇంతవరకు అసలు ఆయన పరిచయం లేదు మనకి, ఈ ఫోటో కోసం ఎదురు చూస్తున్నాను. అప్పటికి స్వామి కూడా ఆయనకు పరిచయం లేదు. ఓహో అప్పుడు అనుకున్నాం, ఓ స్వామి మనకంటే ముందే వచ్చి ఇక్కడ ఉన్నారేమో, మన కార్యక్రమం పెట్టుకున్నాం కాబట్టి మనం వచ్చాం ఇక్కడికి, ఈ కార్యక్రమం కూడా స్వామి కదా మన ద్వారా చేయించేది అని అక్కడ స్పృహ వచ్చింది. తర్వాత ఈ కార్యక్రమం తర్వాత మేము ఒక 1 వీక్ తర్వాత ఫాలో అప్ వెళ్తాం. అక్కడికి వెళ్ళినప్పుడు అదే గ్రామానికి వెళ్లి మణిరామ్ అనే వాళ్ళ ఇంట్లో ఆయన మంచం అక్కడ కూర్చొని ఉన్నప్పుడు అడగారు, మణిరామ్ గారు ఒక భజన పాడతారా అన్న. అంతకుముందు వెళ్ళినప్పుడు చిన్న పుస్తకం స్వామి భజన వాళ్ళ చిన్న పుస్తకం ఇచ్చాం ఆయనకి, అంటే పాడతాను సార్ అని. సరే పాడండి అంటే ఆయన పుస్తకం ఓపెన్ చేసి అని ఎంత అసలు ఆయన సీడీ వినలేదు, ఆ పాట ఎప్పుడు వినలేదు. ఆ పుస్తకంలో స్వామిది మానస భజరే గురుచరం అనే పాట సేమ్ స్వామి పాడిన ట్యూన్ గా పాడి వినిపించాడు మాకు. అప్పుడు అర్థమైంది మాకు, ఓహో స్వామి మనకంటే ముందే ప్రవేశించి మన ద్వారా ఈ కార్యక్రమాలను చేయిస్తున్నారండి. ఇది ఫస్ట్ 2006 ప్రాంతంలో ఇది ఇన్సిడెంట్. తర్వాత అట్లా గ్రామ సేవల ద్వారా ఈ పర్తియాత్రల ద్వారా గ్రామ సేవలు చేస్తూ ఈరోజు అక్కడ ఒక భజన యూనిట్ లేని ప్రాంతంలో స్వామివారి దివ్యానుగ్రహం వల్ల ఈరోజు సుమారు 60 నుండి 70 యూనిట్స్ ఈ 11 సంవత్సరాల్లో స్వామి చేయించుకున్నారు అక్కడ. అది కూడా భజనలు చిన్న చిన్న సేవా కార్యక్రమాలు అవన్నీ కాకుండా ప్రతి ఒక్కరికి ఒక వ్యక్తిగతమైన అనుభవాలు అక్కడ స్వామి ద్వారా. ఒకసారి ఒక శివలింగము మనం జైపూర్ నుండి తీసుకొచ్చి స్వామివారి దగ్గర ఆశీర్వాదం తీసుకుని శివలింగ యాత్ర అనేది ఒకటి మనం ఒక జిల్లాలో చేసుకున్నాం. అప్పుడు ఆ సందర్భంగా మా కాగజనగర్ సమితికి కొన్ని రోజులు కేటాయించారు జిల్లా వాళ్ళు. సో ఇంతకుముందు సార్ చెప్పినట్టు వీరెల్లి గ్రామం అనే దాంట్లో ఈ శివలింగాన్ని తీసుకెళ్లాడు. ఆ రోజు ఊరేగింపు, శివలింగ అభిషేకానికి ముందు ఒక ఊరేగింపు జరుగుద్ది. తర్వాత ఊరేగింపు అయిపోయింది, శివలింగం పూజ అభిషేకాలన్నీ అయిపోయినాయి. ఆ గ్రామంలో అభిషేకం చేసిన తర్వాత మిగిలిన పంచామృతాలు అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ ప్రతి ఇంటికి తీసుకువెళ్లి ప్రసాదంగా ఇచ్చాడు. ఒక గ్లాస్తో ఇస్తా ఉంటే ఆ సగమూరి ఇచ్చేసరికి ఆ పంచామృతం అయిపోయింది. ఆ కంటైనర్ ఏ దాంట్లో మొత్తం ఏం లేకుండా అయిపోయింది. అప్పుడు ఇంకా సగం గ్రామస్తులు వాళ్ళు చాలా నిరుత్సాహంతో, సాయిరామ్ కొంచెం ఇస్తే బాగుండు కదా, ఊరంతా వస్తుండే, మీరు అట్లా చేశారు ఎందుకంటే పాప మాకు ఇన్ఛార్జ్ కూడా కొంచెం బాధతో ఏమనలేక ఆ కంటైనర్ ఎంటీ కంటైనర్ మళ్ళీ చిన్న హనుమాన్ మందిర్ ఉంటుంది అక్కడ దాంట్లో పెట్టి లాక్ చేసి పడుకున్నాడు. అది బర్త్డే టైం, స్వామి జన్మదినానికి ముందు ఉదయం మనకు మామూలుగా నగర సంకీర్తనకు వచ్చే అప్పుడు ఓంకారస్పురం నగర సంకీర్తనకు వచ్చినప్పుడు ఆ గుడి లాక్ ఓపెన్ చూసారు తీసేసరికి ఆ కంటైనర్లో మళ్ళీ ఫుల్ గా పంచామృతాలు వచ్చినాయి. అక్కడ మళ్ళీ ఆ పంచామృతం తీసుకుని ఆ తక్కిన గ్రామానికి అంతా ఇచ్చారు అక్కడ. ఇట్లా స్వామి వాళ్ళలోకి వెళ్లి వాళ్లను ప్రేరేపించుకుని ఇటువంటి సంఘటనలే ప్రతి గ్రామంలో ఒక సంఘటన. ఈరోజు ఇన్ని వందల మంది ఇన్ని వేల మంది పర్తియాత్రకు వస్తున్నారంటే స్వామికి వాళ్లకు ఉన్నటువంటి జన్మ అనుబంధం కావచ్చు, అందుకే వాళ్ళు పర్తియాత్రకు రాగలుగుతున్నారు. అదేవిధంగా ఇంకొక చిన్న సంఘటన గుర్తొస్తుంది నాకు. అక్కడ దహేగామ అని ఒక మండలం, ఆ దహేగామ మండలం అంటే నాకు తెలిసి టోటల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కార్నర్, ఒక కార్నర్ అది. ఆ మండలం నుంచి ఒక 30-40 కిలోమీటర్లు పోయడానికి దారి కూడా ఉండదు అసలు. వర్షాకాలం వస్తే 3 నెలలు ప్రయాణం బంద్, అక్కడికి వెళ్ళలేమన్నాడు. అక్కడ కర్జీ అనే ఒక గ్రామం, వాళ్ళు పరిత్యాత్ర ద్వారా ఆకర్షితులై స్వామి నామస్మరణ చేసుకుంటారు. అక్కడ అక్కడ చిన్నగా బాల వికాస్ కూడా కాదు, ప్రతి పిల్లలందరూ కూడా అందరూ వచ్చి అక్కడ భజన నిర్వహించుకోవడం వాళ్ళ ఇంటికి. ఒకరోజు పెద్ద వర్షం, ఆ వర్షము గురువారం, ఆ రోజు భజన అయిపోయింది. వాళ్ళ చిన్న ఒక పాప, 7 ఇయర్స్ పాప ఈ మన భజనకి అటెండ్ అవుతూ ఉంటుంది. కూర్చుని ఇంటికి వచ్చి భజన అయిపోయింది, మళ్ళీ ఇంటికి వచ్చారు. కూర్చున్న తర్వాత వాళ్ళ ఇంటి పైన ఒక పిడుగు పడ్డది. అప్పుడు పిడుగు పడినప్పుడు తెలంగాణ భాషలో మరి వాసం అంటారు, ఇంటికి మధ్యలో మెయిన్ సపోర్ట్ ఉంటుంది, అది రెండుగా ఇట్లా చీలిపోయి ఆ పిడుగు కింద పడితే భూమి ఒక 3-4 ఫీట్ లోపలికి ఒక గుంటలాగా ఏర్పడ్డది. కానీ వాళ్ళకి ఎవరికి ఏం కాలేదు, అసలు పిడుగు అంటే మనందరికి తెలుసు ఎటువంటిది అనేది, వాళ్ళు ఎవరికి ఏం కాలేదు. తర్వాత నెక్స్ట్ డే ఇట్లా పిడుగు పడ్డది పలాన ఊర్లో అని చెప్పినప్పుడు వేరే గవర్నమెంట్ వాళ్ళు కానీ ఇంకా పెద్దలన్నీ సంస్థలు వాళ్ళు అడిగారు అన్నట్టు, మరి పిడుగు పడ్డదే మీకు ఏం కాలేదు అసలు ఏంటి అసలు అంటే, ఆ ఇంటి ఓనర్ నాకు చెప్పిన విషయం ఏంటంటే, మా 7 ఏళ్ల పాప సత్యసాయి భజనకు వెళ్తుంది, ఈరోజు భజనకి వెళ్ళొచ్చింది, ఆ పిడుగు పడే సమయంలో మా ఇంట్లో నామస్మరణ జరుగుతుంది, అప్పుడు ఆ సత్యసాయి భగవంతుడే మమ్మల్ని కాపాడాడు అని చెప్పాడు.
1: చాలా బాగా చెప్పారండి, భగవంతుడి నామస్మరణ
2: పిడుగుపాటు
1: నుంచి కూడా మనల్ని రక్షిస్తూ వచ్చింది. అంటే మానస భజ గురుచరణం అనే స్వామి అవతార ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు, అదే విధంగా కాగజ్ ఆదిలాబాద్ లో ఈ పాట ద్వారానే సాయి అవతార ఉద్యమం మొదలైంది. అక్షయంగా ఆలయాల్లో పాలు పుట్టుకొచ్చినాయి స్వామి యొక్క ప్రేమలాగా. సాయి నామస్మరణ ప్రతి ఇంటింటిలో మార్మోగుతుంది. మరి ఇంకా ఈ వచ్చినటువంటి 2,400 మంది భక్తుల్లో దాదాపు 1,500 మంది ఈ కాగజ్నగర్ ప్రాంతం నుంచి రావటం విశేషమైనటువంటి ఆశీర్వాదం అది. అయితే కాగజ్నగర్ పక్క ప్రాంతమైనటువంటి బెల్లంపల్లి ప్రాంతంలో కూడా ఎన్నో సర్వీస్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి కదా, ఈ సర్వీస్ యాక్టివిటీస్ లో భాగంగా అక్కడి భక్తులు 1987లో సాయి మందిరాన్ని స్థాపించి పలు కార్యక్రమాలను చేస్తూ తరిస్తూ వచ్చారు. సామూహిక వివాహాలు, ప్రతి సంవత్సరం పాలిటెక్నిక్ కోర్సు యొక్క ట్రైనింగ్, తర్వాత అమృత కలశాలు పంచడం, ఆ తర్వాత ప్రతి శ్రీరామనవమికి శ్రీరామచంద్రుడు భరతునికి పాదుకలిస్తే దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని, దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి శ్రీరామనవమికి శ్రీరామచంద్రుని యొక్క ఆ ఆలయం ముందు పాదరక్షల సేవలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ బెల్లంపల్లి సమితికి అటాచ్డ్ సమితిగా, అటాచ్డ్ ఒక భజన మండలిగా ఉన్నటువంటి నెన్నెల్లో జరిగేటువంటి సేవా కార్యక్రమాలని మరి నెన్నెల శ్రీనివాస్ గారు మీరు తెలియజేస్తారు.
3: తప్పకుండా అండి. ఓం శ్రీ సాయిరాం. బెల్లంపల్లి సమితిలో నెన్నెల అనేది ఒక భజన మండలి, ఒక యూనిట్. ఆ కార్యక్రమంలో నెన్నెల అనేటువంటిది ఒక అత్యంత మారుమూల మండలము. ఈ మండల కేంద్రంలో సత్యసాయి నామస్మరణ జరుగుతున్నటువంటి ఒక చక్కటి యూనిట్. మా గ్రామంలో ఒక ప్రధానమైనటువంటి సమస్య ఉండేది, గ్రామంలో తాగడానికి మంచినీరు అనేటువంటిది లభించేటువంటిది కాదు, ప్రజలంతా కూడా చాలా ఇబ్బంది పడుతుండేటువంటి వారు. గ్రామంలో ఫ్లోరైడ్ వాటర్ అంతా సాల్ట్తో కూడినటువంటి ఉప్పు నీరు ఉంటుండేది. ఈ నీరు తాగడం కోసము మహిళలంతా కూడా 2-3 కిలోమీటర్ల దూరము సమీపంలోని వాగుకు వెళ్లి నెత్తిపైన తీసుకొని వచ్చి వాడుకునేటువంటి వారు ఈ మంచినీరును. ఈ సమస్యను ఎట్లయినా అధిగమించాలనేటువంటి స్వామి యొక్క చక్కటి ఆలోచన గ్రామంలో ఒక మంచినీటిని అందించేటువంటి కార్యక్రమాన్ని ప్రసాదించని స్వామి ముందు సంకల్పం చేసుకోవడం జరిగింది. ఆ గ్రామంలో తాగునీరంటే ఎంత ఇబ్బంది ఉండేదంటే, వాటర్ తీసుకొచ్చుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ ఇంట్లో వారికి తప్ప పక్క వాళ్లకు ఇవ్వలేనటువంటి పరిస్థితి, ఎందుకంటే 3 కిలోమీటర్లు వెళ్లి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఆదివారం ఒక సంత జరుగుతూ ఉండేది. మంచినీటి కోసము వచ్చినటువంటి జనమంతా కూడా చాలా ఇబ్బంది పడుతుండేటువంటి వారు. ఎవరింటికి వెళ్లి అడిగినా కూడా గ్లాస్ మంచినీరు కూడా ఇచ్చేటువంటి వారు కాదు. వారి కోసం మన సత్యసాయి సంస్థ ద్వారా ప్రతి ఆదివారము మొదటగా ఒక చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, వాగు నుంచి మంచినీరు తీసుకొచ్చి ఏర్పాటు చేయడం. ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారం కావాలనేటువంటి ఒక సంకల్పంతో స్వామిని ప్రార్థన చేయడం జరిగింది. మొదటి నుంచి గ్రామంలో ఈ సమస్య ఎలాగైనా పరిష్కరించాలనే ఒక తపన ఉండేది. ఆ తపనే స్వామి సత్యసాయి సేవా సంస్థల ప్రతిరూపంగా నిన్నెలకు వచ్చి గ్రామంలో ఒక సత్యసాయి మంచినీటి మందిరం అనేటువంటి పేరుతో చక్కటి ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఆ వాటర్ ప్లాంట్ ద్వారా గ్రామంలో ఉండేటువంటి అన్ని కుటుంబాలకు తాగునీటి సమస్య అనేటువంటిది లేకుండా 365 రోజులు 24 గంటలు ప్రతి నిత్యము అందరికీ తాగునీరు అందిస్తున్నటువంటి సత్యసాయి మంచినీటి మందిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మంచినీటి మందిరం ఏర్పాటు కోసము గ్రామ పంచాయతీ వారు ముందుకొచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి భవనము, దానికి సంబంధించినటువంటి రా వాటర్ను కూడా ఉచితంగా ఇస్తూ ఆ కేంద్రము గ్రామానికి పవిత్రమైనటువంటి సత్యసాయి ఒక తీర్థంలాగా ప్రతి ఒక్కరు ఈరోజు అందరూ కూడా మంచినీరు సేవిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉంటున్నారు. వర్షాకాలం వస్తే అంటూ వ్యాధులు వచ్చేది, చుట్టుపక్కల గ్రామాలు వస్తే నిన్నెల్లో మాత్రం ఈ వాటర్ తాగడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని ప్రత్యక్షంగా డాక్టర్లు చెప్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఈ యొక్క ప్యూరిఫైడ్ వాటర్ తాగడం వల్లనే ఎలాంటి వ్యాధులు లేవని చెప్తున్నారు.
1: మరి ఈ వాటర్ ప్లాంట్ గంటకు ఎన్ని నీళ్ళని ప్రాసెస్ చేస్తుందన్న?
3: గంటకు అంటే ఒక 1 అవర్కు 1000 లీటర్స్ ప్రొడక్ట్ అవుతాయి, ఒక గంటకు 1000 లీటర్లు ఉత్పత్తి అవుతుంది. ఆ మొత్తం గ్రామంలో ఉన్నటువంటి సరిపడేటువంటి వాటర్ అంతా కూడా ఆ రోజు అక్కడే ఉత్పత్తి జరుగుతాయి. ఎలాంటి కొరత లేకుండా 1 అవర్కు 1000 లీటర్స్ వస్తుంటాయి. తర్వాత ఇదే స్ఫూర్తితోటి స్వామి ఎన్నో కార్యక్రమాలను చేస్తూ 2015 స్వామి వారి పుట్టినరోజు సందర్భంగా 90వ జన్మదినోత్సవం సందర్భంగా మా నిన్నెల గ్రామంలోనే సత్యసాయి గ్రామీణ సామాజిక సేవా కేంద్రాన్ని కూడా ప్రారంభించుకున్నాము. ఈ యొక్క సేవా కేంద్రంలో విద్య వైద్య సేవలు ఒక మండలాన్ని ఒక యూనిట్ గా తీసుకుని అత్యంతమైనటువంటి అవసరం ఉన్నటువంటి నిరుపేదలకు అందించాలన్నటువంటి ఒక సంకల్పంతో మా జిల్లా అధ్యక్షులు గారిచే, స్థానిక ప్రజాప్రతినిధుల గారిచే ప్రారంభించుకోవడం జరిగింది. సంవత్సర కాలం పాటుగా ఎన్నో ఉచితమైనటువంటి వైద్య సేవలు విద్యా సేవలు కూడా అందిస్తున్నాము. ఈ యొక్క కృతజ్ఞత చెప్పుకోవాలంటే మొన్న జరిగినటువంటి రీసెంట్లీ 91వ జన్మదినోత్సవం రోజు స్వామివారి జన్మదినోత్సవం సందర్భంగా గ్రామస్తులంతా కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఒక అత్యంత అద్భుతంగా కూడా స్వామి యొక్క జన్మదినోత్సవ వేడుకలను నిర్వహించుకోవడం జరిగింది.
4: శ్రోతలందరూ చక్కగా వింటున్నారు కదూ. ఇప్పుడు స్వామివారు సేవపై అందించిన ఒక చిన్న ఉపన్యాసాన్ని మనం విందాం.
5: ప్రేమ స్వరూపుల మానవుడు తరించే నిమిత్తమై అనేక విధములైన మార్గములందు సాధనలు సలుపుతున్నాడు. తపస్సు చేయటం ఎవరి కోసం? తపస్సు వల్ల కలిగేటువంటి ఫలితము తన కోసమే కాని పరులకు కాదు, పరమాత్మకు కాదు. నా శాస్త్రాన జపానహి, జపం చేయటము తన ఆనంద నిమిత్తమే తాను చేస్తున్నాడు కాని పరుల నిమిత్తం కాదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. నా శాస్త్రాన జపానహి సంసార సాగరోత్తారే. మనము నిత్య జీవితం నుంచి తరించవలనన్నా ఏం చేయాలి? జపం కాదు, తపం కాదు, యోగము కాదు, యజ్ఞము కాదు, యాగము కాదు, తోటి మానవుల యొక్క సేవను చేయాలి. సేవనే ప్రధానమైనటువంటి పూజ, సేవనే ప్రధానమైన తపస్సు, సేవనే ప్రధానమైనటువంటి జపము.
6: వ్రతములకు పూజాదుల యొక్క కర్తవ్యం కంటే సేవ అనేటువంటిది మహాశ్రేష్టమైనటువంటిదిగా రూపొందింపచేస్తుంది. ఇది మానవుని యందున్నటువంటి యొక్క అహంకారం నిర్మూలం గావిస్తుంది. ఈ సేవ ప్రేమ యొక్క ముఖ వైఖరి. మానవ కోటిని ప్రేమించేటువంటి యొక్క వ్యక్తిని, మానవ కోటిని ఆశించేటువంటి యొక్క వ్యక్తి భగవంతుని యొక్క ముద్దు బిడ్డడు. మానవుని యొక్క ఆలోచనలు, మానవుని యొక్క ధనము, మానవుని యొక్క బలము, మానవుని యొక్క ప్రవర్తన, మానవుని యొక్క ప్రచరణ సర్వము కూడాను మానవోద్ధరణకై అంకితం చేసినటువంటి వ్యక్తియే మహత్తరమైనటువంటి వ్యక్తి. ఇట్టి మానవుడే పుడముపై పుట్టినటువంటి యొక్క కారణ జన్ముడు. ఇట్టి పవిత్రమైనటువంటి కారణ జన్మలైనటువంటి మీరు సాత్వికమైనటువంటి కర్మల యందు ప్రవేశించి తద్వారా నిష్కామ కర్మలు ఆచరించి జీవితమును ధన్యము గావించుకోవటానికి తగినటువంటి కృషి చేయాలి.
4: శ్రోతలందరూ ప్రస్తుతం రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ద్వారా ప్రసారమవుతున్న ఆదిలాబాద్ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సేవా కార్యక్రమాల వివరాలు, భక్తుల అనుభవాల ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ కి ట్యూన్ అయి ఉండండి.
1: ఇప్పటి వరకు మనము ఆదిలాబాద్ జిల్లాలో జరిగేటువంటి సేవా కార్యక్రమాల్లో భాగంగా కాగజ్ నగర్ ప్రాంతంలో జరిగేటువంటి సేవలను, బెల్లంపల్లి నెల్ల ప్రాంతంలో జరిగేటువంటి సేవలను ముచ్చటించుకున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్య పట్టణంగా పరిగణింపబడేటువంటి ఆదిలాబాద్ పట్టణంలో సత్యసాయి సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో అక్కడ ఏం సేవలు జరుగుతున్నాయో మనకు వివరించడానికి విలాస్ గారు మనతో వచ్చి ఉన్నారు.
7: ఆదిలాబాద్ సత్యసాయి సేవా సంస్థ కన్వీనర్ గా నిర్వహిస్తున్నాను. మేము స్వామివారి పుట్టినరోజు, ప్రతి పుట్టినరోజుకి అక్కడ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ హాస్పిటల్ ఉంది. దాంట్లో ప్రతి సంవత్సరము ఆ రోజు జన్మించిన పిల్లలందరికీ నూతన వస్త్రాలు మరియు పండ్ల పంపిణీ చేస్తుంటాము. పోయిన బర్త్డేకి ఏంటంటే 2011 బర్త్డేకి మేము గమనించింది ఏంటంటే అక్కడ అక్కడ ఉండే పేషెంట్స్ కు మాత్రం గవర్నమెంట్ ఫుడ్ ఇస్తుంది. మిగతా పేషెంట్ అటెండర్స్ కి మాత్రం అక్కడ ఫుడ్ తినడానికి హోటల్స్ దగ్గర లేవు, మరియు వారి కొనుక్కొని తినే కెపాసిటీ కూడా వాళ్ళది లేదు. మాదిరిగా వచ్చే పేషెంట్స్ అంతా ట్రైబల్ పేషెంట్స్ ఉంటారు. మేము చూసింది ఏంటంటే అక్కడ ఒక 10 రోజుల క్రితం వచ్చిన పేషెంట్స్ ఆ 10 రోజుల నుంచి ఆ ఎండిపోయిన రొట్టెలు, పచ్చిమిరపకాయలు తింటుండగా మేము చూసి మనం వీళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలని ఆలోచన చేశాము. అప్పుడే మా డీపీ గారితో చర్చించి ఏం చేద్దామనే ఆలోచన చేసి నిత్య అన్నదానం ప్రారంభిస్తే బాగుంటుందని మా డీపీ గారు చెప్పడము మేము వెంటనే ప్లాన్ చేయడం జరిగింది. ఆ ప్లాన్ చేసిన వెంటనే అప్పటి నుంచి 2012 21 ఆగస్టు కు మన స్వామి భక్తులైనటువంటి డాక్టర్ గీతారెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం పొద్దున్నే మన వాలంటీర్స్ వెళ్లి, సేవాదళ వాలంటీర్స్ వెళ్లి పేషెంట్ దగ్గరికి వెళ్లి పేషెంట్ అటెండర్స్ కి టోకన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 9 గంటలకి మహిళా సేవాదళ వచ్చి కూరగాయలు తరగడము, జెంట్స్ వచ్చి వంటల్లో సాయం చేయడం జరుగుతుంది. 12 గంటలకల్లా భోజనం రెడీ అయిపోతుంది. 12 గంటలకి స్వామివారికి మంగళారతి ఇచ్చి భోజనాలను ప్రారంభించడం జరుగుతుంది. భోజనాలు సాయం
1: రోజుకి ఎంతమంది వస్తుంటారు?
7: రోజుకి 400 నుంచి 450 మంది భోంచేస్తుంటారు. ఇప్పటి వరకు సుమారు 4.5 సంవత్సరాల్లో కనీసం 700,000 మంది భోజనం చేసి ఉంటారు. ఇది స్వామి దయతో బ్రహ్మాండంగా జరుగుతుంది. స్వామి కృపతో మేము దీన్ని ఇంకా రాత్రి కూడా ప్రారంభించామని స్వామివారు కోరుతున్నాం. దీనికి ఆదిలాబాద్ భక్తులందరూ సహసహకారాలు అందిస్తున్నారు.
1: చాలా చక్కగా చెప్పారన్న. స్వామి చెప్పినట్టు బీద సాధులకైనా పెనుబాధ తొలగించి లేమిని బాపుటే దీక్ష నాకన్నట్టు ఆ దీక్షను మీ ఈ సేవ కార్యక్రమం ద్వారా చాలా చక్కగా తెలియజేశారు. ఇక ఆదిలాబాద్ జిల్లాలో 2వ ముఖ్య పట్టణంగా పరిగణింపబడేటువంటి మంచిర్యాల పట్టణంలో జరిగేటువంటి విస్తృతమైనటువంటి సేవా కార్యక్రమాలని మనకు తెలియజేయడానికి శ్రీ సుభాషిందర్ రెడ్డి గారు వచ్చి ఉన్నారు.
8: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా పేరు సుభాష్ చంద్ర రెడ్డి. నేను మంచిర్యాల సత్యసాయి సేవా సమితి కన్వీనర్గా వ్యవహరిస్తున్నాను. స్వామివారి అనుగ్రహంతో మంచిర్యాల అనేది ఒక ముఖ్యమైన పట్టణం ఆదిలాబాద్ జిల్లాలో. అక్కడ స్వామివారి పెద్ద మందిరం ఉంది. చక్కగా రోజు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా ఉదయం 5 గంటలకు ఓంకారం సుప్రభాత నరసంకీర్తన మరియు సాయంత్రం భజన కార్యక్రమాలు, ఇది నిత్యకృత్యంగా జరుగుతూ ఉండేటువంటి అంశాలు ఇవన్నీ. వీటికి తోడుగా సేవా కార్యక్రమంలో భాగంగా మనం నిత్యనారాయణ సేవ అనే కాన్సెప్ట్ లో తీసుకున్నటువంటి అమృత కలశాల వితరణ కార్యక్రమం ఒకటి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఎంపిక చేసుకున్నటువంటి అర్హులైనటువంటి బీదవారికి, ఎవరైతే ఇంట్లో వండుకొని తినలేని అశక్తులైతే ఎవరైతే ఉంటారో బీదవారు, వారికి ఎవరు అన్నం పెట్టలేని వారు పెట్టకుండా ఉపవాసం ఉండే పరిస్థితిలో ఉన్నటువంటి వారిని సెలక్షన్ చేసుకుని వారికి ఒక 30 మందికి మనం నెలవారీగా సరుకులను పంపించడం జరుగుతూ ఉంటుంది. నెలకు సరిపడా నిత్యావసర వస్తువుల సరుకులను పంపించడం జరుగుతుంది. ప్రతి నెల ఫస్ట్ తారీఖు వాళ్లకు ఇంటికి తీసుకెళ్లి ఇచ్చి స్వామినామం చెప్పి స్వామి ఫోటో ఇచ్చి దండం పెట్టి రావడం జరుగుతూ ఉంటుంది. ఇది 2009 నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా చేస్తూనే ఉన్నాం. వారి కళ్ళల్లో ఆనందం చూసినప్పుడు మనం కూడా మన కళ్ళల్లో కూడా ఆనంద భాష్ప రాలుతూ ఉంటాయి ఈ సేవ ద్వారా తృప్తి పొందడం చేత. అదేవిధంగా ఇంతకుముందు విలాస్ గారు చెప్పినట్టు ఆదిలాబాద్లో ఉన్నటువంటి రిమ్స్లో చక్కటి కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా మంచిర్యాలలో కూడా ఏరియా హాస్పిటల్ ఉంది, అందులో కూడా మేము అప్పుడప్పుడు మనం చిన్న చిన్న సేవలు చేస్తూ ఉంటాం. ఈ సందర్భంగా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పేషెంట్ అటెండెంట్స్ అందరినీ ఎంక్వైరీ చేసినప్పుడు వారు చెప్పింది ఏమిటంటే మంచిర్యాల సరౌండింగ్ ఏరియాలో ఒక 100 కిలోమీటర్ల దూరం నుంచి కూడా వస్తూ ఉంటారు. వారంతా కూడా బీదవారు కావడం చేత తినడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. పేషెంట్స్ కి మాత్రం గవర్నమెంట్ ఫుడ్ ఇస్తుంది, కానీ పేషెంట్ అటెండెంట్స్ అంతా కూడా ఇబ్బంది పడుతున్న సందర్భంలో వారిని మీరు ఎక్కడ తింటున్నారు, ఎలా ఉంటున్నారు, జీవన స్థితిగతులు ఏమిటి అని అడిగినప్పుడు వారు చెప్పడం జరిగింది, అయ్యా మేము మొన్న వచ్చాము, ఇంటి నుంచి ఏదో అటుకులు అవి తెచ్చుకున్నాము తిన్నాము, మరి ఇవాళ నుంచి మా దగ్గర ఏమీ లేదు, డబ్బులు కూడా అయిపోయాయి, ఉపవాసం ఉండే పరిస్థితి అని చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో జిల్లా అధ్యక్షుల వారిని ఈ వివరణ అంతా చెప్పినప్పుడు వారు సపోర్ట్గా ఉండి చక్కగా ఆదిలాబాద్ రిమ్స్ లో మనం చేస్తున్నాం, అదేవిధంగా మంచిర్యాలలో కూడా మీరు మొదలు పెట్టండి, అందరం కూడా సపోర్ట్గా ఉండి నడిపిద్దామని అనడం చేత ధైర్యం చేసి ఆగస్టు ఈ నెల 2016 ఆగస్టు 14 తారీఖున మనం అక్కడ నిత్యాన్నదాన సేవా కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. దీనికిగాను గవర్నమెంట్ నుంచి మనం ఒక క్వార్టర్ అడగడం చేత వారు వాడకుండా పక్కకున్నటువంటి క్వార్టర్ మనకిచ్చారు. దాన్ని మనం స్వామిమానం చెప్పుకొని స్వామినామం చెప్పుకొని చక్కగా దాన్ని మనకు అనువుగా రిపేర్ చేసుకుని దాన్ని కిచెన్ స్టోరు హాల్ అంతా కూడా చక్కగా చేసుకుని అదొక సత్యసాయి మందిరంలాగా తయారు చేసుకుని దాంట్లో ఇప్పుడు మనం స్వయంగా మన సేవాదళ సభ్యుల చేతనే రోజు కూరగాయలు కటింగ్ చేయడం కానివ్వండి, అదేవిధంగా వంట చేయడం కానివ్వండి చక్కగా మన సభ్యుల చేత నిర్వహించబడుతూ ఉన్నది. అది మన కుటుంబ సభ్యుల చేతనే నిర్వహించబడుతుంది, అందులో ఎవరు కూడా ఎంప్లాయీస్ ఎవరు ఉండరు. సత్యసాయి సేవా సంస్థలో ఉన్నటువంటి సాయి కుటుంబ సభ్యుల చేతనే చక్కగా నిర్వహించబడుతున్నట్టు కార్యక్రమం ఇది. అదేవిధంగా ఈ హాస్పిటల్లో రోజుకు దాదాపుగా 150 మందికి మనం ఈ భోజనం అందించడం, ఈ సంస్థ ద్వారా సత్యసాయి సేవా సంస్థల ద్వారా ఈ భోజన కార్యక్రమం అందించడం జరుగుతుంది. ఇది స్వామివారి అనుగ్రహంతో చక్కగా ఎక్కడా ఒడిదొడుకులు లేకుండా సాగుతుంది. ఈ కార్యక్రమాన్ని ముందు ముందు ఇదే విధంగా ఎల్లవేళలా సాగాలని స్వామివారిని ప్రార్థిస్తూ సంకల్పం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా విద్యాజ్యోతి కార్యక్రమంలో భాగంగా మనకు ఆరునేషన్ తరఫున ఇచ్చినటువంటి కార్యక్రమంలో విద్యాజ్యోతి అనేది ఒక ముఖ్యమైనటువంటి భాగం ఇది విద్యా విభాగంలో. ఇది ఎక్కడైతే వెనుకబడిన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూళ్లు ఉన్నాయో వాటిని మనం దత్తత తీసుకుని ఆ స్కూల్ను ఉన్నత స్థితికి తీసుకురావడం అనేది దీని యొక్క కాన్సెప్ట్. దీంట్లో భాగంగా మంచిర్యాల సత్యసాయి సేవా సమితి తరఫున మనం పెద్దంపేట దగ్గరలో ఉన్నటువంటి కొలాంగూడ గ్రామంలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్ను మనం దత్తత తీసుకున్నాం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా స్టూడెంట్స్, ప్రైమరీ స్కూల్లో చదివే స్టూడెంట్స్ అంతా కూడా ట్రైబల్ పిల్లలు. వాళ్ళ తల్లిదండ్రుల వృత్తి ఏమిటి అంటే ఈ బుట్టలు అల్లుకొని ఈ వాటిని అమ్ముకుని వచ్చిన డబ్బులతో బ్రతుకుతూ ఉంటారు. వారి వృత్తిలో భాగంగా వాళ్ళ ఆహార వేటలో పాములను పట్టుకొని తింటూ ఉంటారు. అటువంటి పరిస్థితిలో జీవన స్థితిలో ఉన్నటువంటి వారిని మంచి స్థితిలోకి తీసుకురావడానికి మనకు కొంచెం ఆవిడ సేవ అవసరమనే ఉద్దేశంతో ఆ స్కూల్ను తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మనం వారికి స్కూల్ యూనిఫామ్స్ కానివ్వండి, బ్యాగ్స్ కానివ్వండి, స్లేట్స్ కానివ్వండి ఇవన్నీ ఇచ్చి చక్కగా ఆ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ అందరికీ కూడా దుప్పట్లు అవి పంపిణీ చేయడం జరిగింది. ఆ తర్వాత మనందరికి తెలిసిందే 2015 జూలై 14 నుంచి 25 వరకు మనం పుష్కర సేవలు చేసుకున్నాం. అందులో భాగంగా మనం గోదావరి ఒడ్డునే మంచిర్యాల ప్రాంతం కాబట్టి చక్కగా సేవ చేసుకునే అవకాశం వచ్చింది మనకు. రోజు 200 మంది సేవాదళ సభ్యులతో ఈ 12 రోజుల పాటు సేవలు చేసుకోవడం జరిగింది. చక్కగా పిల్లలకు పాల ఇవ్వడం దగ్గర నుంచి మొదలు పెడితే గోదావరి ఒడ్డు నుంచి 1 కిలోమీటర్ దూరం వరకు ఆ ఇసుకలో నీళ్లను మన యువత సభ్యులంతా కూడా వీపుకు క్యాన్లలో నీళ్లు తీసుకెళ్లి సర్వ్ చేయడం అనేది ఎండాకాలంలో బాగా అవసరమైనటువంటి సేవ అది అందించడం జరిగింది.
9: మంచిర్యాలలో గోదావరి 1 కిలోమీటర్ వెడల్పు ప్రవహిస్తుందండి.
8: ప్రవహిస్తుంటుంది. ఈ ఈతల ఒడ్డంతా కూడా ఇసుకతో కూడుకుంటుంది. అవతల ఒడ్డుకు నీళ్లున్నాయి పుష్కరాలు. అప్పుడు ఎక్కువ దాహంతో కూడినటువంటి ప్రజల సౌకర్యార్థం మనం ఆ యువత సభ్యులందరికీ కూడా క్యాన్లలో నీళ్లిచ్చి మన సభ్యుల చేత అక్కడి వరకు తీసుకోవడం జరిగింది. ఈ ఇటువంటి సేవలన్నీ చూసి కూడా గవర్నమెంట్ వారు బాగా ఇంప్రెస్ అయ్యారు. మాతో పాటుగా మీరు ఉండి చక్కగా సేవలు చేయడం చేతనే మనం పుష్కరాల సేవలు మనం విజయవంతంగా చేసుకోగలిగాము. మీ సహాయ సహకారాలు, మీ సేవలు చక్కగా వినియోగించబడి పడ్డాయని వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు కూడా అందరూ మనల్ని ప్రశంసించడం జరిగింది ఈ సందర్భంగా. అదేవిధంగా మనం 3SVIP లో త్రిణశ్రీ పెంట సత్యసాయి విలేజ్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అనేది కార్యక్రమం. దీంట్లో భాగంగా మనం తీసుకున్నటువంటి పెద్దపూద విలేజ్ గ్రామంలో మనం ఒక సర్వే చేసుకున్నప్పుడు ఒక బీద మహిళకు ఇల్లు లేకుండా ఊరికే చెద్దరి ఇట్లా గూడ పక్కన ఒప్పుకొని ఆ నీడలో బ్రతుకుతున్నటువంటి ఆ పరిస్థితులను చూసి మనం ఒక ఇల్లు కట్టించాము టెంపరీగా. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్కూల్ చుట్టూ శానిటైజర్ వర్క్ అంతా చేసుకున్నాం. సమితి ద్వారా ఎంత కార్యక్రమం అక్కడ అవసరమో మనం ఎంత చేయగలుగుతామో అంత ఆ ఊరును కొంత డెవలప్ చేసుకోవడం జరిగింది. ఇక అంటే రేర్ గా వచ్చే సేవలు కొన్ని ఉంటాయి మనం ఆపద సమయంలో ఎప్పుడైతే స్పందించవలసిందో అప్పుడప్పుడు. అలాంటి సేవల్లో భాగంగా మంచిరాల సత్యసాయి సేవ సమితికి పక్కనటువంటి బొక్కలగుట్ట గ్రామంలో ఒక అనాథ మహిళ చనిపోవడం జరిగింది. అంటే మనం ఎప్పుడు ఆమెకు మంత్లీ ఈ అమృత కలశం అనే దినుసులతో కూడినటువంటి సరుకులన్నీ ఇస్తూ ఉంటాం మనం. ఆమె భర్త గుడ్డివాడు, వాళ్ళు ఇద్దరే ఉంటారు, వాళ్ళకి ఎవరు లేరు. ఆమె ముసలావే, ఆమె విడ వయసుతో పాటు వ్యాధితో పాటు చనిపోయింది. ఆమె మనకు గ్రామస్తులు ఫోన్ చేసి, అయ్యా మీరు ఇట్లా చేస్తున్నారు, ఆమె చనిపోయింది, మరి మీరేమైనా చేయగలుగుతారా, వారికి ఎవరు లేరు అని. ఆ గంటలోనే
9: బంధువులు సత్యసాయి సమితి అన్నట్టు,
8: వారి బంధువులు మనమే, ఎందుకంటే తిండి మనమే పెడుతున్నాం కాబట్టి వాళ్ళ ఊరు వాళ్ళు కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఆప్తుల్లో మనమే ఆప్తులం అనే ఉద్దేశంతో వారు మనకు ఫోన్ చేయడం జరిగింది. ఆ గంటలోపే ఒక 8 మంది సభ్యులం కలిసి వెంటనే వెళ్లి ఆ అంతిమ సంస్కారాలు నిర్వహించడం జరిగింది. చక్కటి కార్యక్రమానికి ఊరంతా కూడా స్పందించి వారు కూడా మనం ఇవ్వడం జరిగింది. ఏ సందర్భం ఊరికి ఏం సందర్భం లేకుండా ఏం సంబంధం లేని వారిని బయట వాళ్ళు వచ్చి చేస్తున్నారు కదా సత్యసాయి సేవ సమితి వారు, ఊరు వాళ్ళు మనమే ఉండి చేయకుంటే ఎట్లా అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా మనతో చేవేసి కలిసి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ముసలి అతను ఎవరైతే గుడ్డు అతను ఉన్నాడో అతని కంటిన్యూగా అమృత కలిసిన కంటిన్యూ చేస్తున్నాం మనం. ఆ ఊరు వాళ్ళు అన్నారు, అతను గుడ్డివాడు కదా వండుకోలేడు, మీరు ఇంత చేయితో ఇస్తున్నప్పుడు అతనికి మేము వండి పెట్టలేమా, మీరు అమృత కలిసిన ఇవ్వండి, మేము మనం వండి పెడతామని చెప్పేసి ఆ పక్కవారు ముందుకొచ్చి ఇప్పుడు ఆ విధంగా అతను సర్వైవ్ అవుతున్నాడు. ఈ విధంగా స్వామివారి దయతో చక్కగా కార్యక్రమాలన్నీ చేసుకుంటున్నాం.
9: ఎంతో చక్కగా చెప్పారండి, మాటలతో కాకుండా చేతులతో స్ఫూర్తిని అక్కడి గ్రామస్తుల హృదయాల్లో మీరు నింపారు, చాలా చక్కగా వివరించారన్న. ఇప్పుడు మంచిర్యాల తర్వాత మనకు ముఖ్య పట్టణంగా పరిగణింపబడేటువంటి నిర్మల్ పట్టణం, ప్రపంచ వ్యాప్తంగా నిర్మల్ బొమ్మలు ఎంతో ప్రసిద్దిగాంచినవి. అలాంటి పట్టణం నుంచి వచ్చినటువంటి భీమ్సేన్ గారు అక్కడ జరిగేటువంటి సత్యసాయి సేవా సంస్థల యొక్క సేవా కార్యక్రమాలను మనకు వివరిస్తారు.
10: మొట్టమొదటిగా రేడియో సాయి శ్రోతందరికి సాయిరాం. నా పేరు భీమ్సేన్, నేను నిర్మల్ పట్టణ సమితి కన్వీనర్ గా ఉన్నానండి. మా నిర్మల్ సమితిలో 3 విభాగాల్లో మేము సాయి కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. ఒకటి ఇంటింటికి సాయినామము, మరియు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమం. ఈ 3 విభాగాల్లో మేము సాయి కార్యక్రమాలు కొనసాగిస్తున్నాము. ఇంటింటికి సాయినామం సందర్భంగా మనము 91వ బర్త్డే జరుపుకున్నప్పుడు ప్రతి ఇంటికి స్వామి నామము, స్వామి భజన కార్యక్రమం జరిగింది. ఇందులో ఒక చిన్న మిరేకల్ జరిగిందండి. మేము ఒక ఇంట్లో బంద్ చేస్తున్నప్పుడు ఒక సింగిల్ విడో, ఒక పాప ఒకటే రూమ్ లో ఉంటుంది, కుటుంబిషన్ చేసుకుని ఆమె జీవిస్తుంది, ఆమె భజనకు వచ్చింది. ఆ భజన వల్ల ఇన్స్పైర్ అయ్యి అక్కడనే వాళ్ళు అడిగారు, సాయిరాం మీరు మా ఇంట్లో భజన కార్యక్రమం నిర్వహించండి అని. మా ఇల్లు సరిపోతుందో లేదని చాలా ప్రేమగా అడిగిందంట. అప్పుడు మేము వెళ్లి చూసాం, లేదమ్మా ఏం పర్వాలేదు, ఒక రూమ్ నా గాని స్వామి భజన చేసుకోవచ్చు. సో ఆ రోజు ఆమె దిగ్విజయంగా చాలా స్వామితో ఇంప్రెస్ అయిపోయి ఆ రోజు భజన కార్యక్రమం చేసి ఇప్పుడు క్రమం తప్పకుండా మన సేవా సంస్థలో పాలు పంచుకుంటుంది. అదేవిధంగా సేవా విభాగంలో భాగంగా నిర్మల్ పట్నంలో ఈ వింటర్లో చలి తీవ్రత ఎక్కువ ఉంటుందండి. అప్పుడు ఈ మేమేం చేశామంటే ఈ సందర్భంగా స్వామినామంతో సేవా కార్యం తలుచుకుని ఒక 50 మందికి దుప్పట్లు పంచాలని నిర్ణయించుకుని అక్కడ ఉన్నప్పుడు గిరిజన పిల్లలు, మళ్ళీ మెంటర్ రిటైర్డ్ పీపుల్ ని సెలెక్ట్ చేసి స్వామి బర్త్డే సందర్భంగా, స్వామి అవతారాధన ప్రకటన రోజు సందర్భంగా అక్కడ వాళ్లకు పంపిణీ చేయడం జరిగిందండి. అదేవిధంగా మన గోదావరి పుష్కరాలప్పుడు మరి ఇంకా విచిత్రమేందంటే స్వయంగా మన జిల్లా అధ్యక్షులు వారు వచ్చి మన ఆర్డీఓ గారిని సంప్రదించడం జరిగింది. ఏమండి మాకు సేవకు అవకాశం ఏంటంటే, అప్పుడు ఆర్డీఓ గారు కొంచెం సంశయిస్తూ అయినా గానీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఆ తర్వాత గోదావరి పుష్కరాలు ముగిన తర్వాత వాళ్ళ అఫీషియల్ మీటింగ్ లో మన సేవల్ని చాలా విస్తృతంగా వాళ్ళు చాలా సంతోషపడ్డారు. వాళ్ళు ఏం చెప్పారంటే, అసలు ఈ సాయి సంస్థల సేవలు లేకుంటే ఈ పుష్కరాలు ఇంత విజయవంతం కాలేవని వాళ్ళు ఉన్నటువంటి ఆఫీస్ మీటింగ్ లో గర్వంగా వాళ్ళు చెప్పారు. అదే కాకుండా ఇంకెప్పుడైనా ప్రోగ్రాం జరిగితే తప్పక సాయి సంస్థలకి సేవా కార్యక్రమం అప్పగిస్తానని వాళ్ళు చాలా ఆనందం ఇస్తుందండి. ఈ విధంగా వాళ్ళు చెప్పారు. ఇంకొకటి, మా సమితిలో సీనియర్ డివోటీకి చాలా ఒక బ్రహ్మాండమైన స్వామి మిరకలు జరిగిందండి. ఆమె పేరు సుశీలాదేవి. ఆమె రిటైర్డ్ హెడ్ మాస్టర్. ఆమె ఒకసారి హైదరాబాద్ ఉన్నప్పుడు సడన్ గా కొలాబ్స్ పడిపోయిందండి. పడిపోతే వెంటనే ఆమెను కిమ్స్ చేశారు, కృష్ణా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ హాస్పిటల్ తీసుకెళ్లారు. తీసుకెళ్తుంటే స్ట్రెచర్ పై తీసుకెళ్తుంటే అక్కడ ఒక డాక్టర్ సడన్ వచ్చి, ఈమె నా పేషెంట్ అండి, నేను చూస్తాను. ఆయన చూసిన తర్వాత వాళ్ళు మొత్తం ఒక 10 డేస్ ఐసీయూలో పెట్టిన తర్వాత షీ రికవర్డ్. అయితే వాళ్ళు క్వశ్చన్ చేయడు, అదేంటండి అసలు ఈమె పరిచయం లేదు, మీరు మా పేషెంట్ ఎట్లా అన్నారని చెప్పారు. అప్పుడు డాక్టర్ ఏమన్నాంటే, లేదండి మీరు స్ట్రెచర్ తీసినప్పుడు ఆమె పైన నాకు సనాతన సారథి కనపడింది. సనాతన సారథి కాబట్టి ఆమె నాశ ఏంటంటే, సనాతన సారథి మీకు ఎట్లా అంటే, లేదండి నేను పుట్టపల్లి సత్య సూపర్ స్పెషాలిటీలో పనిచేశాను, అక్కడి నుంచి రైల్వే రిలీవ్ అయ్యే సందర్భంలో స్వామి చెప్పాడట, నేను వెళ్ళిపోతున్న బంగారు హైదరాబాద్ ఉన్న పర్లేదు, నా పేషెంట్స్ వస్తుంది, ఆమెను ట్రీట్మెంట్ చేయని. అసలు నాకు 1 ఇయర్ వరకు అర్థం కాలేదండి, సడన్ గా ఆమె స్టేషన్ పై తీసుకుని వస్తుంటే సనాతన సారథి కనబడగానే, సో ఇట్ ఈస్ ఎ స్వామి ఇన్స్ట్రక్షన్ కాబట్టి ఆమె నా పేషెంట్ అని స్వామి ఇచ్చిన చేసినండి. ఆమె ఇప్పటికీ లైవ్ ఉందండి, మన కార్యక్రమంలో చాలా బాగా పరిచిపోతుందండి. ఇలాంటి ఇంకెన్నో కార్యక్రమాలు
9: చాలా చక్కగా చెప్పారు రవీందర్ గారు. స్వామి హృదయంలో హృదయం పై నిలిచి భక్తుని దగ్గరకు కదులుతూ వచ్చారు. ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్తుంటే బాసరలో జరిగినటువంటి పుష్కర సేవల గురించి చెప్తున్నప్పుడు ఒకటి గుర్తుకొస్తుంది. ఇది బాసర ప్రపంచ వ్యాప్తంగా సరస్వతీదేవి కొలువున్నటువంటి పట్టణం. భారతదేశంలో కేవలం 2 పట్టణాల్లో ఒకటి బాసర. సరస్వతి మాత కొలువున్నటువంటి పుణ్యమైనటువంటి జిల్లా ఈ ఆదిలాబాద్ జిల్లా. ఈ జిల్లాలో లెక్కలేనటువంటి కళాంశాలు, లెక్కలేనటువంటి కళాకృతులు, లెక్కలేనటువంటి కళాకారులు ఈ జిల్లా నుంచి పుట్టుకొచ్చారు. వివిధ రకాలుగా వివిధ భాషల్లో వివిధ తీరులుగా భగవంతుణ్ణి స్తుతిస్తూ వచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా వీటికి ఒక ప్రతినిధిగా నిలుస్తూ వచ్చినటువంటి ఒక సెక్ట్ అని చెప్పొచ్చు మనం, ఒక సెక్ట్ మిత్తులయ్య గారు అని మనం చెబుతూ ఉంటాం. వారు ఈ పర్తియాత్రలో భాగంగా స్వామి దర్శనానికై మనతో పుట్టపర్తికి వచ్చారు. ఆ మిత్తులయ్య గారు ఇప్పుడు రాములు గారు, శ్రీ రాములు గారు మనకు ఆ భగవంతుని నామ స్తుతి వారి విధానంలో చేసి మనకు వినిపిస్తారు.

0: శ్రోతలందరూ వింటూ ఆనందిస్తున్నారు కదూ. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ద్వారా ప్రసారమవుతున్న ఆదిలాబాద్ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల కార్యక్రమాల వివరాలు, భక్తుల అనుభవాల ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ కి ట్యూన్ అయి ఉండండి.
1: ఇప్పటి వరకు మనము ఆదిలాబాద్ జిల్లాలో జరిగేటువంటి సేవా కార్యక్రమాల గురించి, వివిధ పట్టణాల్లో జరిగేటువంటి ఆ కార్యక్రమాల వివరాల గురించి మాట్లాడుకుంటూ వచ్చాం. ఆదిలాబాద్ సత్యసాయి సేవా సంస్థల్లో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి మహిళా విభాగాన్ని ముందుండి నడిపిస్తున్నటువంటి పద్మప్రియ గారు తమ అనుభవాలను మనతో ఇప్పుడు పంచుకుంటారు.
2: అందరికీ సాయిరాం అండి. పద్మప్రియ గారు నడిపించడం లేదు, స్వామి నా వెంబడి నాకు శక్తియుక్తులు ఇచ్చి నన్ను నడిపిస్తున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే నేను ఒక మామూలు మనిషిని అనుకోవచ్చు, భక్తురాలిని కాకముందు. ఆ తర్వాత ఫస్ట్ ప్రతియాత్రలో నన్ను ఒక భక్తుడు ప్రతియాత్రకు తీసుకురావడం జరిగింది. ప్రతియాత్రకు వచ్చిన వెంటనే మళ్లీ గ్రామానికి వెళ్లిన తర్వాత నేను టెంపుల్ కూడా వెళ్లలేదు. అసలు సత్యసాయి బాబా అంటే ఎవరో కూడా నాకు తెలియనటువంటి అజ్ఞానం. ఆ సమయంలో ఒక మహిళ వచ్చి, అమ్మ మీరు ప్రతియాత్రకు వచ్చారు కదా, మీరు భజనకు ఎందుకు రాకూడదు అని చెప్పాడు. సరే అని చెప్పేసి నాకు కూడా వెళ్లాలని అనిపించి ఆ రోజు నేను గురువారం అయింది భజనకు వెళ్లాను. ఆ రోజు ముందుగా కూర్చుంటే వెనక ఉన్నటువంటి డివోటీస్ ఎవరైతే ఉన్నారో, భజన సింగర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు అమ్మ ఏంటి మీరు ఎందుకు వచ్చారు, దేనికోసం వచ్చారు, మీరు ఇంత ముందుగా ఎందుకు కూర్చున్నారు అని చెప్పేసి అవాయిడ్ చేసి లాస్ట్ సీట్లో కూర్చోబెట్టడం జరిగింది. నేను బాధపడలేదు, ఎందుకంటే అందులో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటో నాకు తెలియనటువంటి పరిస్థితిలో నేను భజనకు వెళ్లడం జరిగింది కాబట్టి నేను ఫీల్ అవ్వలేదు. ఆ సమయంలో మళ్లీ మళ్లీ మళ్లీ మళ్లీ భజనలకి దానికి వెళ్లడం జరిగింది. అలా అలా నేను ఒక మామూలు భక్తురాలిగా తయారయ్యాను. అప్పటి నుంచి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సేవలు నా చేత స్వామి చేయిస్తూ నాకు శక్తియుక్తులను ప్రసాదిస్తూ అన్ని సేవలను జిల్లాలో ఉన్నటువంటి మహిళల చేత చేయించాలని చెప్పి స్వామి నాకు ఈ జిల్లా మహిళా ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది బాధ్యత. ఆ బాధ్యతతో స్వామి ఒకసారి వసుమతమ్మ గారితో అన్నటువంటి మాట, నాకు ఈ బాధ్యత ఎందుకు ఇచ్చారని నేను అనుకున్నాను. తదుపరి హైదరాబాద్ శివంలో ఒకసారి మీటింగ్ జరిగినప్పుడు నేను వెళ్లడం జరిగింది. వసుమతమ్మ గారు మీటింగ్ లో స్పీచ్ ఇస్తూ తనన్నారు కదా, నేను నాకు చదువు రాదు, నాకు అక్షరాలు కూడా అట్లాంటి వచ్చే అవకాశం కూడా లేదు, నేను చాలా అజ్ఞానిని, స్వామి నాకు ఈ స్టేట్ కోఆర్డినేటర్ గా ఎందుకు ఇచ్చారని చెప్పేసి వసుమతమ్మ గారు స్వామిని అడగడం జరిగింది. ఆ విషయంలో స్వామి అన్నారు, నీకు అక్షరాలు వస్తాయని నేను పదవి ఇవ్వలేదు, నీకు చదువు వస్తుందని చెప్పి నేను పదవి ఇవ్వలేదు, నీకు బాధ్యత నువ్వు ఎలాగైతే ఒక సేవాదళగా ఇక్కడికి ప్రవేశించావో నీలాగా ఒక సేవాదళని తయారు చేయాలని చెప్పేసి పదవి ఇచ్చాను నీకు, కాబట్టి ఆ సేవలో నిమగ్నమయ్యి మీరు కంటిన్యూ కండి అని చెప్పేసి వసుమతమ్మ గారితో చెప్పినటువంటి మాట చాలా స్ఫూర్తిగా తీసుకుని నేను కూడా ఒక సేవాదళ కావాలి, నేను కూడా ఇంకొక సేవాదళని తయారు చేయాలి అనేటువంటి స్ఫూర్తితో స్వామి చెప్పినటువంటి మాటలు వింటూ బాటలో నడుస్తూ నేను ఈ సేవా కార్యక్రమాలను జిల్లాలో చాలా అన్ని సమితిలో గాని అన్ని భజన మండలిలో కూడా నేను పర్యటిస్తూ ఎవరు రమ్మంటే అక్కడికి వెళ్లి ఆ మహిళలతో మమేకమై చాలా చాలా కార్యక్రమాలను స్టేట్ వాళ్ళు ఇచ్చినటువంటి గాని బాధ్యతగా నేను చేస్తున్నటువంటి సర్క్యులర్స్ వల్ల గాని అందరితో కూడా చేయిస్తున్నాను. అలాగే మా జిల్లాలో రిమ్స్ హాస్పిటల్ పదవి ఇచ్చాను నీకు, కాబట్టి ఆ సేవలో నిమగ్నమయ్యి మీరు కంటిన్యూ కండి అని చెప్పేసి వసుమతమ్మ గారితో చెప్పినటువంటి మాట చాలా స్ఫూర్తిగా తీసుకుని

0: చేయిస్తున్నాను. అలాగే మా జిల్లాలో రిమ్స్ హాస్పిటల్ నిత్యాన్నదాన పథకం అని చెప్పేసి మీకు తెలిసిన విషయమే. అలాగే మంచిర్యాలలో కూడా నడుస్తుంది. దానికి సంబంధించి అక్కడ కూరగాయలతో సహా నిత్యాన్నదానం జరుగుతుంది, పచ్చడి కూడా పెడితే బాగుంటుందన్నటువంటి ఉద్దేశంతో సర్క్యులర్ ప్రకారం నేను అన్ని సమితిలకు మహిళల చేత ప్రతి నెలలో 20 కేజీల పచ్చళ్లు, సీజనబుల్ పచ్చళ్లను నేను పంపించడం జరుగుతుంది మా మహిళల ద్వారా. అలాగే రక్తహీనత ఉన్నటువంటి మహిళలకు గాని చిన్న పిల్లలకు గాని సాయి ప్రోటీన్ పౌడర్ ని కూడా తయారు చేయించి అందివ్వడం జరుగుతుంది. ఆ విధంగానే గర్భిణీ స్త్రీలను కూడా ఎస్ఎస్విఏపి గ్రామంలో సత్సాయి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ లో భాగంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి మహిళల్ని మనం దత్తత గ్రామం కాబట్టి ఆ గర్భిణీ స్త్రీలను తీసుకుని వాళ్ళకి ఫస్ట్ మంత్ నుంచి పురుడు పోసుకునే వరకు కూడా సేవలను మా మహిళల ద్వారా అందించడం జరుగుతుందండి జిల్లాలో. అలాగే వాళ్ళకి ఎటువంటి మెడికల్ పరంగా గాని అన్ని విధాల ఆర్థికంగా గాని దేని గురించి కూడా వాళ్లకు సేవలను అందించడం జరుగుతుంది. ఆ విధంగా కూడా వాళ్ళకి చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళ ఆనందాన్ని పొందలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్లకు ఆర్థికంగా వెనుకబడ్డ ఉన్నటువంటి వాళ్లకి మేము శ్రీమంతాలని చెప్పేసి నూతన వస్త్రధారణ చేయడం జరుగుతుంది, సాయి ప్రోటీన్ పౌడర్ ని అందించడం జరుగుతుంది. ఆ విధంగా పాపలు ప్రసవించిన తర్వాత కూడా వాళ్ళకి సాయి కిట్ అని చెప్పేసి చిల్డ్రన్స్ కిట్ ని కూడా అందివ్వడం జరుగుతుంది పిల్లలకి. తర్వాత అన్ని కార్యక్రమాలు స్వామి నవంబర్ 19 మహిళా దినోత్సవాన్ని చేయడం జరిగింది. ఆ విధంగా మేము కూడా దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి సమితిలో మహిళా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకోకూడదని చెప్పేసి స్వామి చెప్పిన దాన్నే మేము 19వ తారీఖు ఒక సేవా కార్యక్రమం, ఒక పూజా కార్యక్రమాన్ని కూడా చేపట్టి అన్ని విధాలా కూడా మహిళలందరూ కూడా సహకరిస్తున్నారు. అలాగే విలేజ్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ లో భాగంగా విఏపీ విలేజ్ లో ఒక పేద మహిళకి, పేద అమ్మాయికి మేము వివాహం కూడా ఈ మధ్యలో జరిపించడం జరిగింది. అన్ని విధాలా కూడా అదుకొని చెప్పే సత్యసాయి సేవ సంస్థల ద్వారా మహిళలందరం కూడా చేయడం జరిగిందండి. అలాగే మేము కుట్టు శిక్షణ శిబిరం, వెనుకబడ్డటువంటి పిల్లలు ఎవరైతే చదువు ఆప్ చేసి వాళ్లకు ఆర్థిక స్థోమత లేనటువంటి పిల్లలు ఒక 20 మందిని తీసుకుని కుట్టు శిక్షణని ఏర్పాటు చేశాము. దానిలో శిక్షణ పొందినటువంటి పిల్లలు, పూర్తి స్థాయిలో శిక్షణ పొందినటువంటి పిల్లలకి 15 మందికి మేము జిల్లాలో ఉన్నటువంటి ఒక 10 మందికి, ఈ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ లో ఉన్నటువంటి విలేజ్ లో ఉన్నటువంటి 6 గురికి మేము ఉపాధి అవకాశంగా కుట్టు మిషన్లను కూడా మేము అందించడం జరిగిందండి. ఈ విధంగా అన్ని విధాలా స్వామి మా మాటలు వింటూ, స్వామి ఒకటే చెప్పారు, స్వామి సేవయే ముఖ్యము ప్రతి ఒక్కరికి అని చెప్పడం జరిగింది. ఆ స్వామి చెప్పినటువంటి మాటలే స్ఫూర్తిగా తీసుకుని మేము ఎప్పటికీ కూడా స్వామికి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి స్వామికి మాకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అలాగే రేడియో సాయి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చేస్తున్నాను.
1: చాలా చక్కగా చెప్పారండి. మీరు అంటే మీరు చెబుతుంటే సేవ, మహిళా విభాగం చేస్తున్న సేవలు అంటున్న ఒక విషయం గుర్తుకొస్తుంది. ఈ డ్రామా ప్రాక్టీసులు జరిగేటప్పుడు అంత మంచి ఫుడ్, అసలు ఆ తిండి ఎంత, 40, 50, 60, 70, ఆ ప్రతి ప్రాక్టీస్ చేసేటువంటి ప్రతి పిల్లవానికి, పిల్లవాని దగ్గర నుంచి డిస్ట్రిక్ట్ ఆఫీస్ బేస్ అందరికి చాలా చక్కని ఫుడ్, రోజుల తరబడి ఎన్ని ప్రాక్టీసులు జరిగితే అన్నిసార్లు పొద్దున బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, మధ్యలో స్నాక్స్, టీలు, టిఫిన్లు, ఇది ఓపికగా ప్రతిదీ టైంకి హాస్టల్లో ఈ ఈ సేవలన్నీ చూస్తుంటే అసలు స్వామి స్త్రీమూర్తి గురించి ఎన్నోసార్లు చెబుతున్నటువంటి మాటలు గుర్తుకొస్తుంటాయి. ఒకసారి స్వామి చెబుతూ ఒకసారి అన్నారు, స్త్రీమూర్తిగా పుట్టడం ఎన్నో జన్మల పుణ్యం అని చెప్పి నవ్వుతూ అన్నారు, సీత వల్లనే కదా మొత్తం రామాయణం పుట్టుకొచ్చింది, ద్రౌపది వల్లనే కదా మొత్తం మహాభారతం పుట్టుకొచ్చింది. స్త్రీమూర్తి భక్తిలో, శక్తిలో, యుక్తిలో, రక్తిలో, అనురక్తిలో ముందుంటుంది, అందుకే వారికి ముక్తి ముందుగా సంభవిస్తుంది అని. అలాంటి చాలా చక్కని మాటలు మీరు పంచుకున్నారు సేవా యాక్టివిటీస్ ద్వారా. డ్రామా విశేషాల గురించి మాట్లాడుతుంటే ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో ఈ కళను, ఈ కళాంశాలను వివిధ రకాలుగా ఎక్స్ప్రెస్ చేస్తూ వస్తున్నటువంటి పిల్లలు ఒకనాటి బాల వికాస్ విద్యార్థులు. ఈరోజు ఆదిలాబాద్ సేవా సంస్థలు ఒక స్థాయికి ఎదిగాయంటే ఈ బాల వికాస్ మూమెంటే దానికి కారణమని

0: చెప్పొచ్చు. ఆ బాల వికాస్ మూమెంట్ ని ముందుండి నడిపిస్తున్నటువంటి మన నాగమణి గారు తన అనుభవాలను మనతో ఇప్పుడు పంచుకుంటారు.
1: ఓం శ్రీ సాయిరామ్. హృదయ నివాసి అయిన భగవాన్ బాబా వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, సాయిరామ్, ముందుగా నేను చెప్పాల్సింది ఏంటంటే, స్వామి ఫోల్డ్లోకి రాకముందు నాకు ఒక అంకుల్ చెప్పారనమాట, ఇవాళ సత్యసాయి భజన ఉంటుంది మా ఇంటికి, మీరు రావాలి అనేసి నన్ను ఇన్వైట్ చేశారు. అక్కడికి నేను వెళ్ళొద్దా అనుకున్నాను. సత్యసాయి అంటేనే నాకు ఒక మానవుడే కదా అని ఒక నా దృష్టిలో ఉండేదన్నమాట. అయితే వాళ్ళు తప్పకుండా రావాలనేసి వాళ్ళు చాలా బతులాడడం జరిగింది. అయితే నేను అక్కడికి వెళ్ళడం జరిగింది సాయంత్రం భజనకి. వెళ్తే వాళ్ళందరూ భజన చాలా తన్మయంగా చేస్తున్నారు, కానీ నేను మాత్రం అసలు భజన చేయట్లేదు. తల వంచుకొని కూర్చున్నాను, ఈయన ముందు భజన చేయడం ఏంటి అనేసి. తర్వాత ఆ రోజు భజన ప్రసాదం అన్ని అయిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత నైట్ పడుకున్నాను. పడుకున్న రోజు తర్వాత స్వామి అదే రోజు నాకు 4 గంటలకు తెల్లవారుజామున కల్లోకి వచ్చారనమాట. షిరిడి బాబా అవతారంలో కనిపించి పిలిచారు నన్ను. అందరూ వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుంటున్నారు, నేను మాత్రం అక్కడికి వెళ్లి దర్శనం చేసుకోవట్లేదు. అయితే షిరిడి బాబా ఆ స్వామి గట్టిగా పిలుస్తున్నారు నన్ను, ఏంటి నువ్వు గోడచాటున ఉండి చూస్తున్నావు, ఇక్కడికి రా అని గట్టిగా పిలిచారు. అంటే అంతకుముందు నేను షిరిడి బాబా భక్తురాలన్నమాట. అయితే ఇంకా పిలుస్తున్నారు నన్ను. నేను, స్వామి నేను గోడచాటున ఉన్నాను కదా, నన్ను మీరు ఎలా చూశారు అనేసి నేను స్వామితో చెప్పడం జరిగింది. అప్పుడు పిలిచారు నన్ను. పిలిస్తే నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి ఇంకా నన్ను ఇంత దూరంలో ఉన్న నన్ను గుర్తుపట్టి నన్ను పిలిచారు స్వామి మీరు అనేసి ఆయన పాద దగ్గరికి వెళ్ళి ఇంకా నేను చాలా ఏడుస్తున్నాను అనమాట. ఎంత ఆనందమో అది, ఆనందంతో నా కళ్ళల్లో నీరు ఎలా వస్తున్నాయంటే ఇంకా వర్షపాతం, ఆయన పాదాలు కడిగేస్తున్నాను ఇంకా నా కంటిదారతో. అయితే స్వామి చెప్పారు, ఏంటి పిచ్చిదానిలా ఏడుస్తున్నావు, నిన్న నువ్వు భజనకి వెళ్ళావు కదా, అది నువ్వు అక్కడ భజన చేయకుండా కూర్చున్నావు ఏంటి అని నన్ను అడగడం జరిగింది. అయితే నేను అనుకున్నాను అప్పుడే, స్వామి మీరు అది షిరిడి బాబా కదా, మీరు అది పర్తి బాబా, ఆయన బ్రతికే ఉన్నారు కదా, ఆయనకి భజన చేయడం అంటే ఈ అవతారంలో నేను పర్తి బాబాని అనేసి స్వామి అలా చెప్పడం జరిగింది అనమాట. స్వామి అప్పుడు గట్టిగా చెప్పారు, నీకు చాలా ఏడుస్తున్నాను, ఏడుస్తుంటే నాకు ఆ పిల్లో మొత్తం తడిచిపోయింది అనమాట. అంటే తెల్లవారుజామున 4 గంటలకు ఇది స్టార్ట్ అయింది నాకు కళ. అయితే స్వామి చెప్పారు, నీకు పాప పుడుతుంది అనేసి గట్టిగా అరిచారు. గట్టిగా అంటే ఇంకా నేను ఇంకా ఎక్కువ ఏడుస్తున్నాను అనమాట. అయ్యో స్వామి ఇదేంటి ఇలా చెప్తున్నారు మీరు అనేసి ఇంకా నేను ఏడుస్తూ తెల్లవారు అది అంటే గంటన్నర వరకు నడుస్తుంది కళ. తర్వాత
0: అప్పటి
1: వరకు నాకు సంతానం లేదు. అయితే స్వామి చెప్పారనమాట, నీకు ఇలాగా పాప పుడుతుందనేసరికి నేను చాలా ఆనందంతో ఇంకా ఏడుస్తూనే ఉన్నాను. తర్వాత మా వారు వచ్చి లేపారనమాట, ఏంటి అంతగా ఏడుస్తున్నావు అనేసి. నిద్రలో నిజానికి కూడా ఏడుస్తున్నాను, నేను ఏడుస్తుంటే ఎక్కెక్కి ఏడుస్తున్నాను. ఏడు చాలాసేపు ఆగలేదు నాకు, అంటే సాక్షాత్ భగవంతుడు నా కలలోకి వచ్చాడనేసి ఆనందంతో ఏడుస్తున్నాను. ఏడుస్తుంటే ఆయన లేపిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు వాటర్ తాగి చేశారు, పిల్లో మొత్తం తడిచిపోయి ఉంది. చెప్పాను నాకు, స్వామి ఇలా కల్లోకి వచ్చారు, షిరిడి బాబానే పర్తి బాబా అట అనేసి ఆయనకి చెప్పాను. చెప్పడంతో అప్పుడు ఆహా అనేసి ఇంకా, అంటే నేను ముందు ఎందుకు చెప్పానంటే ఒక పాప పుడుతుంది అని చెప్పడానికి నేను ముందు ఎందుకు చెప్పొద్దు అనుకున్నాను. ఎందుకంటే పుడుతుందో లేదో అట్లా చెప్పడం కరెక్ట్ కాదు కదా, మరి భగవంతుడిని వీళ్ళు ఏదో అంటారు అనేసి నేను చెప్పొద్దు అనుకున్నా. కానీ భర్త కదా చెప్పాల్సి వచ్చింది, ఇలా పాప పుడుతుందని చెప్పారు స్వామి అనేసి. అంటే ఇంకా అప్పటి నుంచి ఆయన భగవంతుడు మార్గంలో వచ్చాడు, అంతవరకు ఆయనకు భక్తి అంటే ఏంటి తెలీదు. అప్పటి నుంచి ఆయనకి స్వామి అంటే ఇంకా ఆయనకి ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాస స్వామి, ఇంకా ఎప్పుడు స్వామి నామంలోనే ఉంటారనమాట. అలాగే నాకు 1 మంత్ తర్వాత కన్సీవ్ అయింది. అప్పుడు ఇంకా నేను పక్క వాళ్ళు కూడా ఒకళ్ళకి ఎందుకు చెప్పాను, చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే నాకు ఇలాగ స్వామి కళ్ళకి వచ్చి చెప్పారు, ఇలాగ నీకు పాప పుడుతుందని ముందు చెప్పాను. ఎందుకంటే అయిన తర్వాత చెప్తే అబద్దం అనుకుంటారు అనేసి నేను ముందు చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు ఎగతాలు చేశారు, ఎగతాలు చేసినా వాళ్ళ ముందు నిదర్శనం కనిపించింది. అదే విధంగా స్వామి నాకు చక్కటి పాపనిచ్చారు, పాప పేరు వైష్ణవి. ఆ పాప ఇప్పుడు ఎలా అంటే స్వామి కరుణతో పుట్టింది కాబట్టి ప్రతి దాంట్లో ఫస్ట్ ఉంటుంది అన్నిట్లో. ఇప్పుడు పాపకి జేఎన్టీయూలో, ఇప్పుడు బీటెక్ థర్డ్ ఇయర్, జేఎన్టీయూలో సీటు కూడా వచ్చింది. అసలు సింగింగ్ లో కానీ అన్నిట్లో చెప్పడానికి లేదు, అన్నిట్లో ఫస్ట్ ఉంటుంది. అంటే అది స్వామి కానుక కాబట్టి అన్నిట్లో ఫస్ట్ ఉంటుంది. అదేవిధంగా నేను భజన్స్ కి వెళ్లేదాన్ని. భజన్స్ కి వెళ్లేటప్పుడు అంటే అప్పుడు క్రీస్తు శేషులైన అంకుల్ వెంకట్రావు అంకుల్, ఆయన బాలవికాస్ గురువు అనమాట, ఆయన నాకు చెప్పారమ్మా మణి నువ్వు తప్పకుండా బాలవికాస్ చెప్పాలరా, నీ దగ్గర చాలా కళలున్నాయి, నువ్వు ఇవి నీ వరకే పరిమితం కావద్దు, నువ్వు చెప్పాలమ్మా అనేసి నాకు చెప్పడం జరిగింది. అయితే నేను బాలవికాస్ చెప్పలేను అంకుల్ నేను ఎంతగా, ఎందుకంటే నేను మొత్తం కాన్సన్ట్రేట్ పాప మీదే పెడతాను, నేను ఇవన్నీ నేను చెప్పలేను అంటే, లేదమ్మా నువ్వు ఇంటి వరకే కాదు నువ్వు బాలవికాస్ చెప్పాలి, స్వామి చెప్తారు కదా ఇంటి వరకే కాదు, సేవ మార్గం అంటే ఒకటి బాలవికాస్, పిల్లల్ని నువ్వు ఇంకా మీ పాప కాకుండా అంటే ఇంకా తన పిల్లలే కాకుండా ఇతర పిల్లలు కూడా తన పిల్లలు అనుకున్నప్పుడే నువ్వు ఒక మంచి మానవత్వం అని చెప్తే సరే అంకుల్ అనేసి ఒప్పుకున్నాను. ఒప్పుకున్న తర్వాత నేను బాలవికాస్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పటి నుంచి పిల్లలు బాలవికాస్ కి రావడం వల్ల ఇంకా వాళ్ళు ఎంత అంటే గురూజీ గురూజీ అనేసి నేను వాళ్ళలో అంటే నాకు మందిరంలో నేను ఒక వెనక అంటే చాలా వెనక ఉండేదాన్ని, అంటే భజనలో పార్టిసిపేట్ చేసేదాన్ని వెళ్ళిపోయేదాన్ని. అలాంటిది బాలవికాస్తోని మా మందిర్లో 15 ఏళ్ల నుంచి మాకు స్వామితో సంబంధము, 20 ఏళ్లతో మాకు స్వామితో సంబంధము అని చెప్తూ ఉండేవాళ్ళు. అబ్బా వీళ్ళు ఎంత అదృష్టవంతులు, భగవంతుడితో ఇంత ఐక్యమై ఉన్నారు అనేసి నేను చాలా ఆనందపడేదాన్ని. కానీ నేను స్వామితో ఇంత తొందరగా దగ్గర అవుతాను అనుకోలేదు. అంటే బాలవికాస్ వల్ల నేనేమయ్యానంటే స్వామికి అతి త్వరలోనే నేను స్వామి దగ్గరలో కూర్చొని ఆయన భజ ఆయన మాటలు వింటూ అంత దగ్గర అంటే నేను బాలవికాస్ వల్ల పొందిన లాభాలు అదనమాట. స్వామితో చక్కగా మాటలు విన్నాను, స్వామి ప్రసాదం ఇచ్చి తినమని కూడా నాకు చెప్పారనమాట. అది నాకు ఈ నాకు అనిపించింది, ఈ జన్మకి ఇది చాలు స్వామి. అంటే ఇది బాలవికాస్ వల్ల నేను ఇది
0: బాలవికాస్ ఈ కార్యక్రమం నిర్వహించేటప్పుడు వేరే గ్రామాలకు ప్రయాణం చేసేవారు.
1: ఇదే విధంగా ఇంకా నేను ఇక్కడికే ఆగిపోకుండా నేనేం చేశానంటే సింగరేణి స్కూల్స్ ఉన్నాయి మా దగ్గర, అక్కడ స్కూల్లో కూడా నేను వెళ్లి బాలవికాస్ చెప్తూ ఉంటాను. అక్కడ పిల్లలు కూడా చూశారంటే గురూజీ ఇంకా పిల్లలు అంత వేల మంది పిల్లలు వాళ్ళ టీచర్స్ కూడా అంత పిల్లలు అంత గౌరవించారట. నేను కనపడితే మాత్రం సాయిరాం గురూజీ సాయిరాం గురూజీ అంటారు, అదంటే స్వామి యొక్క అనుగ్రహం అనుకుంటా నాకు. ప్రతి ఒక్కరు సాయిరాం గురూజీ సాయిరాం గురూజీ అని ఒక ఆ మాట వింటేనే నాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది. అలాగే మాకు ఇప్పుడు సిసిసి నుంచి ఒక 50 కిలోమీటర్లలోని 15 కిలోమీటర్లు బెజ్జాల, గంగిపెల్లి, ఇంకా జైపూర్ ఇలాంటి గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో కూడా నేను వెళ్లి బాలవికాస్ చెప్తాను. అంటే చాలా కష్టం, రోడ్స్ కూడా ఉండవు, అయినా కూడా నేను నిర్ణయించుకున్నాను నేను బాలవికాస్ చెప్పాలి. ఎందుకంటే స్వామి నా శ్వాసలు స్వామి నిండి ఉండాలనేసి ఒక దీంతో నేను ప్రతిసారి ఇంకా మా వారు ఆఫీస్ నుంచి రాగానే నన్ను తీసుకుని వెళ్తారు. ఆ రాత్రి ఎంతైనా 10 అయినా కానీ 11 అయినా కానీ వాళ్ళు బాలవికాస్ చెప్పి రావడం జరుగుతూ ఉంటుంది.
0: బాలవికాస్ ఒక 15-20 సంవత్సరాల నుంచి చెప్తూ వస్తుంటే మరి ఆ బాలవికాస్ యొక్క అనుభూతిని పొంది ఇప్పుడు ఎదిగినటువంటి పిల్లలు మీతో ఏం పంచుకుంటారు, వాళ్ళు మీతో ఏం చెప్తుంటారు?
1: ఇది ఒకటి చెప్పాలి ఏంటంటే దుబ్బపల్లి అనే గ్రామం ఉంది, ఆ గ్రామంలో మేము దత్తత తీసుకున్నాం అనమాట. దత్తత సిసిసి సమితి దత్తత తీసుకుంది. ఆ పిల్లలు ఎలా ఉండేవాళ్ళు అంటే వాళ్ళు పేరెంట్స్ పొలాలకి వెళ్లిపోయేవాళ్ళు, చక్కగా వాళ్ళు పేరెంట్స్ పిల్లల్ని అంటే టైంకి ఫుడ్ కూడా పెట్టే స్థితిలో లేరనమాట. అయితే మేమేం చేసాము, ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్నాం. దత్తత తీసుకుంటే మా డిస్టిక్ ఇన్ఛార్జ్ విజయలక్ష్మి బాలవికాస్ గురువు తను ఉండేవారు అప్పుడు. ఇప్పుడు తను నన్ను ఏ కార్యక్రమాలను మళ్ళీ మన ఇద్దరం వెళ్ళిపోదాం, ఇలాంటి గ్రామాలకు ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనేసి మేము ఆటోలు బస్సులు అలా ఎంత కష్టమైనా సరే వెళ్లి మేము ఆ గ్రామాలకి వెళ్ళిపోయేవాళ్ళం అన్నమాట. అప్పుడు ఆ గ్రామాల్లో ఎలా ఉండేవాళ్ళంటే ఆ పిల్లలకి అసలు ఏమీ తెలియని పరిస్థితి వాళ్ళకి. చక్కగా వాళ్ళకి స్నానాలు చేపించడము, బ్రష్ చేపించడము అన్ని మేమే నేర్పించి దగ్గరుండి వాళ్ళకి అన్ని కిట్ ఇలా బ్రష్ చేసుకోండి, డాక్టర్స్ తో సహా ఇలా తీసుకెళ్ళినంటే డెంటిస్ట్ అన్నీ తీసుకుని వెళ్ళి వాళ్ళకి చెప్పి ఇలా ఉండాలమ్మా మీరు అది ఎందుకు చెప్పాము. ఇప్పుడు ఆ పిల్లలు చక్కటి మార్గంలో ఉన్నారు, చక్కని జాబ్లు కూడా చేసుకుంటున్నారు వాళ్ళు. ఇంకా మేము మర్చిపోయాం 3 ఇయర్స్ మనకి అది దత్తత అనమాట. అది ఇక మర్చిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు మన నెంబర్ తీసుకుని మొన్న ఒక 1 ఇయర్ క్రితము కాల్ చేశారు మాకు. చేసి చెప్పారు, గురుజీ మీరు చేయబట్టి మేము ఒక మంచి మార్గంలో ఉన్నాము, ఇప్పుడు నా పెళ్లి మీరేం చేస్తారో తెలియదు, ఎక్కడున్నా పర్వాలేదు, మీరు నా పెళ్లికి తప్పకుండా రావాలి అనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. చెప్తే మేము ఆ అమ్మాయికి మేము ఏం చేశామంటే మేము చాలా ఆనందపడిపోయామరే, సిసిసి సమితిలో నుంచి ఒక దుబ్బపల్లి పిల్లలు ఇంత మంచి మార్గంలో వచ్చి మనల్ని ఫోన్ చేస్తున్నారని మన సమితికి చెప్పడం జరిగింది. సమితి అందరం కలిసి ఆ అమ్మాయికి చక్కగా పెళ్లికి సంబంధించిన సామాన్లన్నీ ఇంట్లో వంట సామాన్లన్నీ కొనిచ్చి చక్కగా వాళ్ళ పెళ్లికి కూడా తీసుకుని వెళ్ళాం. ఇలాంటి కార్యక్రమాలు చాలా మంది, ఒకటే కాదు చాలా కార్యక్రమాలు, పిల్లలందరూ ఎదురయ్యి మేము ఇలాంటి మంచి మార్గంలో ఉన్నాము బాల వికాస్ వల్ల అని చెప్తూ ఉంటారు. అవి
0: మీరు చెప్తుంటే చాలా ఆనందంగా ఉందండి వినడం కూడా. ఇప్పటి వరకు మనము బాల వికాస్ గురువు గారి అనుభవాలను విన్నాము. ఇప్పుడు అదే బాల వికాస్ విద్యార్థిని విద్యార్థుల యొక్క హావభావాలు నిన్న మనం కార్యక్రమంలో చూసాము, వారి యొక్క భావాలేంటి, వారి యొక్క అనుభవాలేంటి, అదొకసారి విందాం.
2: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఆదిలాబాద్ నుండి పర్తియాత్రకు వచ్చిన బాల వికాస్ పిల్లలతో ఇప్పుడు మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకుందాం. మనతో ఇప్పుడు మాట్లాడడానికి అజయ్ వచ్చాడు. అజయ్తో మాట్లాడి తన అనుభవాలను తెలుసుకుందాం. సాయిరామ్ అజయ్.
3: సాయిరామ్ అక్క.
2: మరి నీ గురించి మా శ్రోతలకు చెప్తావా?
3: చెప్తా అక్క, తప్పకుండా.
2: ఆదిలాబాద్ జిల్లాలో ఏ ఊరు నుంచి వచ్చావు?
3: నేను మంచిర్యాలలో, మంచిర్యాల ఇప్పుడు కొత్త డిస్ట్రిక్ట్ అయింది కదా, అక్కడ నుంచి వచ్చాను.
2: మరి మీ తల్లిదండ్రులు ఎవరు, వారి గురించి చెప్తావా?
3: మా తల్లి పేరు నర్మద, తండ్రి పేరు గోపి. మా నాన్నగారు లైబ్రరీలో వర్క్ చేస్తారు, మా అమ్మగారు హౌస్.
2: మరి నువ్వు స్వామి గురించి నీకు ఎలాగా ఎప్పుడు తెలిసిందో చెప్తావా?
3: అంటే అక్క, ముందు నాకు 4-5 ఇయర్స్ బ్యాక్ నాకు అసలు బాల వికాస్ అంటేనే తెలియదు, స్వామి అంటేనే కూడా తెలియదు. కానీ తర్వాత మా ఇంటి పక్కన ఒక అక్కే ఉండేది, ఆ అక్కే నన్ను ఒకసారి రాజే నీకు ఇట్లా డ్రామా క్యారెక్టర్ ఉంది, నువ్వు ఆ సూట్ అవుతావు అనుకుంటా, అందుకే ఒకసారి రా అన్నది. సరే, నాకు చిన్నప్పుడు చిన్నతనం కదా, ఇక డ్రామాకి అట్రాక్ట్ అయిపోయి అటెంప్ట్ అయిపోయి వెళ్ళిపోయా. అమ్మ కూడా సరే అంది, చేస్తావారా అంది, ధైర్యం ఉందారా అంది. సరే అమ్మ చేస్తా అన్న, వెళ్ళా చేసా, అయిపోయింది. అప్పటి నుంచి నేను ఇక బాల వికాస్ స్వామి అని అనేటి తెలవడం వచ్చింది. అప్పుడే మెల్లమెల్ల తెలుగుకోవడానికి వచ్చా. ఫస్ట్ ఆ వీక్ అయిపోయింది, డ్రామా చేసా అయిపోయింది. తర్వాత ఒక వీక్ ఎగ్జైటింగ్ తోటి వెళ్ళా, సెకండ్ వీక్ తగ్గిపోయింది, థర్డ్ వీక్ తగ్గిపోయింది, తర్వాత మొత్తానికే తగ్గిపోయింది. అసలు వెళ్ళాలనిపించేదే కాదు.
2: అంటే ముందు డ్రామా అని చాలా ఎంతోగా
3: వెళ్ళాను, తర్వాత వెళ్ళాలనిపించేది కాదు. తర్వాత అసలు అప్పుడప్పుడు నమ్మకం వచ్చేది కూడా కాదు, ఏంటి ఏంటిది ఇది అని అనిపించేది. తర్వాత స్వామి లీలలు, స్వామి బోధనల ద్వారా నాకు అంటే మా గురువులు చెప్పిన విషయాలు నాకు అసలు నన్నే ముందటికి తట్టాయి. ముందరికి చెప్పాలంటే
2: నీకు మరి బాల వికాస్ చెప్పి ఏ విషయాలు చాలా ఇష్టం?
3: స్వామి చెప్పిన బోధనలు అంటే నాకు చాలా అట్రాక్టివ్ అనిపోయింది, చాలా ఇంట్రెస్ట్ వచ్చేసింది. ఎక్కడైనా ఏదైనా స్పీచ్ అవుతుందంటే నాకు వెళ్ళాలనిపించేది, అప్పుడప్పుడు వింటా ఉంటాను. స్పీచ్ చాలా తక్కువ, కానీ భజనలకు చాలా వెళ్ళేవాడిని, భజనలకు తప్పకుండా వెళ్తాను. భజనలకు వెళ్ళటం, అలాగే స్వామి ఎక్కడైనా భజన పాటలు అంటే చాలా ఇష్టం, వెళ్ళేవాడిని. లవ్ ఆల్ సాల్వ్ ఆల్ అనేది చాలా ఇంప్రెస్ చేసింది ఆ స్లోగన్.
2: అవునా, అంటే ఎందుకు నీకు ఇష్టం
3: లవ్ ఆల్ సాల్వ్ ఆల్? అంటే స్వామి అసలు అందరినీ ఈక్వల్ గా చూస్తాడు. ఆ పదంలో చాలా మా గురుగారు చెప్పాక నాకు చాలా ఆనందం వేసింది. చిన్న 2 ముక్కల్లో అన్ని స్లోగన్స్ వచ్చేసాయి, లవ్ ఆల్ అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు. ఇంకా వేరే స్లోగన్స్ లో చూసినా గానీ తిరిగి వచ్చేది ఇక్కడికే కదా. అలా నాకు చాలా ఆనందం వేసింది.
2: చాలా బాగున్నది. మరి నువ్వు బాల్ వికాస్ కి రాకముందు ఎలా ఉండేవాడివి? బాల్ వికాస్ కి వచ్చి ఇవన్నీ వింటున్నావు, నచ్చుతున్నాయి, కానీ నీలో మార్పు వచ్చిందా?
3: వచ్చింది. ఫస్ట్ అసలు అల్లరి చేసేవాడిని, చాలా అల్లరి చేసేవాడిని, వినేవాడిని కాదు, మంచి మాటలు కూడా వచ్చేటి కాదు, అన్ని తప్పుడు మాటలు వచ్చేటి. తర్వాత నేను బాల్ వికాస్ కు వెళ్ళటం మొదలు పెట్టాను. మా గురువు గారు చాలా మంచి విషయాలు చెప్పారు, నేను అవన్నీ విన్నాను, పాటించాను. నేను ఫోర్త్ క్లాస్ నుంచి వెళ్ళాను, ఇప్పుడు నేను 9th. అప్పటికి ఇప్పటికి చూసుకుంటే చాలా తేడాలు ఉన్నాయి.
2: మరి నీలో వచ్చిన తేడాలు ఒకటి రెండు మా శ్రోతలతో పంచుకుంటావు?
3: తప్పకుండా. ముందు నేను చాలా అల్లరి చేసేవాడిని, ఇప్పుడు కొంచెం తగ్గింది. అలాగే అబద్ధాలు చెప్పేవాడిని, అందరి పెద్దవాళ్ళు చెప్పే విషయాలు వినేవాడిని కాదు, ఏంది అని అనిపించేది. అసలు ఎవరు చెప్పినా మాటలు వినేవాడిని కాదు, నా థింకింగ్ నాయే, ఎవరు చెప్పినా వినేవాడిని కాదు. తర్వాత ఇక్కడికి వెళ్ళటం వల్ల, ఇక్కడ వినేది అక్కడ వినటం వల్ల, అంటే ఇక్కడ గురువు గారు చెప్తారు, ఎలా చెప్తారో వింటాను, పాటిస్తాను. అట్లాగే మా ఇంట్లో పెద్దలు చెప్పేటి వింటాను, పాటిస్తాను. అలా కొంచెం మంచి దారిలోకి వెళ్తున్నాను.
2: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఆదిలాబాద్ నుండి పర్తియాత్ర కోసం వచ్చిన వారిలో బాల వికాస్ పిల్లలతో ఇప్పుడు మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకుందాం. ఇప్పుడు మనతో తన అనుభవాన్ని పంచుకోవడానికి వైష్ణవి వచ్చింది. సాయిరాం వైష్ణవి,
4: సాయిరాం.
2: నువ్వు ఏ ఊరు నుంచి వచ్చావు? ఆదిలాబాద్ జిల్లాలో
4: మంచిర్యాల.
2: మరి మీ తల్లిదండ్రుల గురించి చెప్తావా?
4: మా మదర్ పేరు సునీత, తన హౌస్ వైఫ్. మా ఫాదర్ పేరు కామేశ్వరరావు, హెచ్ఎం.
2: నువ్వు బాల వికాస్ స్టూడెంట్ గా ఇప్పుడు పర్తియాత్రలోనే పార్టిసిపేట్ చేసావు కదా?
4: డాన్స్ లో పార్టిసిపేట్ చేశాను.
2: ఓకే, పర్తియాత్ర డ్రామాలో డాన్స్ లో పార్టిసిపేట్ చేశావు. మరి నీకు అక్కడ స్వామి ముందు కులవంత హాల్లో డాన్స్ చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది?
4: డాన్స్ చేసేటప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను.
2: నువ్వు ఇదే మొదటిసారా పుట్టపర్తి రావడం?
4: ఫస్ట్ టైం.
2: మరి నీకు ఎలా అనిపించింది?
4: పుట్టపర్తి వచ్చే ముందు ఏముంటది అని అనుకున్నాను, కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా నేను ఫస్ట్ అది వద్దు అనుకున్నాను. ఆంటీ ఫోన్ చేసి, బాల వికాస్ ఆంటీ ఫోన్ చేసి వైష్ణవిని పంపించండి అని అడిగింది. ఏంటో సడన్ గా నేను వస్తాను అని చెప్పేశాను. చెప్పేసరికి పేరెంట్స్ కూడా ఓకే అని పంపించారు. ఏముంటది అని అనుకుని ఏదో ఒకటి అని అనుకుని వచ్చాను. వచ్చినాక పీస్ఫుల్ ప్లెజెంట్ ఫీల్ అయ్యాను.
2: నీకు చాలా నచ్చిందా పుట్టపర్తి ప్రశాంత నిలయం? ఇంకా మరి నువ్వు రిహార్సల్ చేస్తున్నప్పుడు నీకు ఎలా అనిపించింది?
4: రిహార్సల్ చేస్తున్నప్పుడు స్వామివారి సన్నిధి క్లోజ్ అయి ఉంది, పైన స్వామివారి ఫోటో ఉంటే చూశాను. చూస్తుంటే నాకు రిహార్సల్ ముందు నైట్ రోజు అది గోస్ట్ సంథింగ్ డ్రీమ్ అది ఇది వస్తుంది అని నాకు అట్లా డ్రీమ్ వచ్చింది. అది పడుకున్నాక సైరామ్ సైరామ్ అనుకుంటూ పడుకున్నాను. ఆ నెక్స్ట్ డే నైట్ రిహార్సల్ కి వచ్చినప్పుడు పర్ద క్లోజ్ ఉంది కాబట్టి పైన ఉన్న స్వామి ఫోటో చూసి స్వామి కాపాడు అని అలా ప్రే చేసుకున్నాను. హృదయంలోనే ప్రే చేసుకుంటుంటే స్వామి వచ్చి నాతో నవ్వుతున్నట్టు, నా పక్కనే కూర్చున్నట్టు ఆ ఫీల్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ వచ్చాక సాయిరాం సాయిరాం అనుకుంటూ పడుకున్నాను. ఏదైనా హెడ్ ఏక్ అన్నా, ఏదైనా పెయిన్ ఏదైనా వచ్చినా గానీ సాయిరాం అనుకుంటూ ఉంటే తగ్గిపోతుంది.
2: అవునా, చాలా బాగుంది. మరి నువ్వు బాల వికాస్ స్టూడెంట్ కదా, మరి ఎలాగ నువ్వు బాల వికాస్ కి వచ్చావు? నీకు స్వామి గురించి ఎలాగ మొట్టమొదటి తెలుసో చెప్తావా?
4: యాక్చువల్లీ మా పక్కింటి వాళ్ళు సైడ్ డివోటీస్, అయితే మాకు బాల వికాస్ అంటే ఏంటో తెలియదు. ఫస్ట్ మా పక్కింటి వాళ్ళు సైడ్ డివోటీస్ కాబట్టి పక్కింటి ఆంటీ చెప్పింది బాల వికాస్ కి పంపేయండి వైష్ణవిని అని చెప్పింది. సో మా మదర్ పంపించింది. ఏంటిది సండే కూడా ఇదేంటి అని కొంచెం ఫీల్ అయ్యాను. ఏముంటది అని అనుకున్నాను, కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది వేదము అన్ని నీతి కథలు నేర్పిస్తున్నారు.
2: మరి నీకు నచ్చిందా బాల వికాస్? మరి నీకు బాల వికాస్ క్లాస్ లో బాగా నచ్చింది ఏంటి?
4: బాల వికాస్ క్లాస్ లో స్వామి బర్త్డేకి డాన్స్ చేస్తుంటే నేర్చుకోవడం, ఇంకా నీతి కథలు చెప్తుంటే వినడం, విని ఇంటికి వచ్చినాక మా పక్కింటి పిల్లలకన్నా మదర్ కన్నా చెప్తా.
2: అవునా? ఇంకా నువ్వు మరి బాల వికాస్ కి వచ్చాక నువ్వేం నేర్చుకున్నావు? నీలో ఎలాంటి చేంజెస్ వచ్చాయి?
4: బాల వికాస్ కి వెళ్లే ముందు మమ్మీ ఎక్కువ తిట్టేది, అల్లరి ఎందుకు చేస్తున్నావు అని తిట్టేది. అక్కడికి వెళ్ళాక కొంచెం మార్పు వచ్చి తిట్టుడు తగ్గింది, నా అల్లరి కూడా కొంచెం తగ్గింది. హ్యాపీ ఫీల్ అయ్యాను, మా ఫ్రెండ్స్ కూడా తీసుకురావాలి అని అనుకుంటున్నాం.
2: చాలా సంతోషం వైష్ణవి, ఇలా వచ్చి నీ అనుభవాలు మా అందరితో పంచుకున్నందుకు ధన్యవాదాలు. సాయిరామ్.
4: సాయిరామ్.
0: మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ద్వారా ప్రసారమవుతున్న ఆదిలాబాద్ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సేవా కార్యక్రమాల వివరాలు, భక్తుల అనుభవాల ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ కి ట్యూన్ అయి ఉండండి. ఇప్పటి వరకు మనం ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ముఖ్య పట్టణాల్లో జరిగేటువంటి సేవా కార్యక్రమాలు వింటూ వచ్చాం. అదే వరుస క్రమంలో ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నటువంటి మరొక ముఖ్య పట్టణం లక్షర్పేట. ఈ లక్షర్పేట పట్టణంలో జరిగేటువంటి కొన్ని వినూత్నమైనటువంటి సేవా కార్యక్రమాలను వివరించడానికి మనతో ఇప్పుడు రవీందర్ గారు ఉన్నారు.
5: ఓం శ్రీ సాయిరామ్. నా పేరు రవీందర్. నేను 2005 సంస్థకు పరిచయమై 2009 నుండి కన్వీనర్గా కొనసాగుతున్నాను. కన్వీనర్గా అందరి సహకారంతో చిన్న చిన్న సేవా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ మేము, మా కుటుంబ సభ్యులము, సంస్థలో పాల్గొనేటటువంటి అందరి కుటుంబాలలో ఎన్నో స్వామి మిరాకిల్స్ ద్వారా చక్కటి అనుభూతులు, ఆనందాన్ని పొందుతూ మరి చిన్న చిన్న సేవలతో పాటు కొన్ని పట్టణంలో ఉన్నటువంటి ప్రధానమైన సేవలపైన దృష్టి కేంద్రీకరించడం జరిగింది. మరి ఆ ప్రధానమైన సేవల విషయానికి వచ్చేస్తే మరి లక్షట్పేట మేజర్ గ్రామ పంచాయతీ, మరి ఎన్నో కుటుంబాలు ఉన్నటువంటి గ్రామ పంచాయతీ లోపల శ్మశాన వాటిక అనేది సుమారు 3 కిలోమీటర్ల దూరంలో, పట్టణానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉండేది. మరి ఎవరైనా చనిపోయినప్పుడు పాపం తక్కువ మంది బంధువులు ఉన్నటువంటి వారు కానివ్వండి, ఎండాకాలంలో కానివ్వండి, వర్షాకాలంలో కానివ్వండి, ఆ మృతదేహాన్ని మోయడానికి కూడా అవసరమైనటువంటి సభ్యులు లేక మంది లేక ఎన్నో బాధలు పడుచుండేవారు. మరి ఒక కొన్ని కొన్ని సమయాలలో ప్రైవేటు వాహనాలను ఎక్కువ అద్దెకు చెల్లించేసి నిరుపేద కుటుంబాలు కూడా ఎంతో బాధలకు లోనయ్యేవి. మరి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మరి సభ్యులమందరం కూడా కోఆర్డినేటర్ సహకారంతో అందరంతో చర్చించుకుని మన సమితి ఆధ్వర్యంలో ఒక మహాప్రస్థానము అనే పేరుతో ఒక వాహనాన్ని ఏర్పాటు చేసినట్టయితే అందరికి అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో మరి గత ఉగాది నాడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకో, ఈ కార్యక్రమంలో భాగంగా ఒక 4 లక్షల రూపాయలతో వాహనాన్ని కొనుగోలు చేసేసి ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుండి ఆ గ్రామ పంచాయతీ లక్షట్పేట, దండేపల్లి 2 మండలాల పరిధిలో ఈ వాహనాన్ని ఎంతో మంది సుమారుగా ఇప్పటి వరకు 11 నెలల కాలంలో 50 మంది మతాలకు అతీతంగా క్రిస్టియన్స్ గాని ఎవరైనా కూడా ఈ వాహనాన్ని, ఆ మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకుపోవడానికి ఉపయోగించుకుంటున్నారు. మరి ప్రధానమైనటువంటి వ్యక్తులందరూ కూడా సత్యసాయి సేవా సమితి నిర్వహించేటటువంటి ఈ ప్రధాన సేవను దృష్టిలో ఉంచుకుని ఎంతో మంది అభినందనలు, మంచి కార్యక్రమం అని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మరి లక్షట్పేటలో కానివ్వండి, ఈ చుట్టూ పరిసర ప్రాంతాలలో ఎవరైనా వృద్ధులు చనిపోయినప్పుడు వాళ్ళ పిల్లలు దూర ప్రాంతాలలో ఉండి రావడానికి ఎక్కువ సమయం పట్టేది. ఒకరోజు 2 రోజులు ఆ మృతదేహాన్ని మరి చెడిపోకుండా ఉంచడానికి అవసరమయ్యేటటువంటి ఫ్రీజర్ స్థానికంగా అందుబాటులో ఉండేది కాదు. దీన్ని దూర ప్రాంతంలో ఉన్నటువంటి మంచిర్యాల తదితర ప్రాంతాల నుండి తీసుకురావడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉండి, మరి ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని ఆ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ మరియు ఇతరుల ప్రజాప్రతినిధులను చర్చించేసి వాళ్లతో కలిసి మాట్లాడి సంస్థ ఆధ్వర్యంలో ఒక ఫ్రీజర్ ఏర్పాటు చేస్తాం, మీరు సహకరించాలనగానే వారు సంతోషంగా వారు ఆహ్వానం తెలిపేసి ఈ కార్యక్రమం నిర్వహించండి, మీకు ఎలాంటి సహాయ సహకారాలు అవసరమైన మేము అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి 2 నెలల క్రితము ఈ ఫ్రీజర్ ని కూడా లక్షట్పేట గవర్నమెంట్ హాస్పిటల్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు దీన్ని కూడా వినియోగించుకుంటున్నారు. అదేవిధంగా లక్షట్పేటలో సబ్ జైలు మాకు అందుబాటులో ఉండడం అనేది స్వామి ఇచ్చినటువంటి ఒక వరంలాగా భావించాం. సుమారుగా 10 సంవత్సరాల నుండి ప్రతి ఆదివారం కూడా 1 గంట భజన మరియు సత్సంగ కార్యక్రమాలని ఆ సబ్ జైల్లో నిర్వహించుకుంటున్నాం. ఈ గంట కాలంలో వాళ్ళందరినీ చక్కగా కూర్చోబెట్టుకుని 15-20 నిమిషాలు నామస్మరణ చేసేసి మరి వారికి సత్సంగం ద్వారా ఎన్నో మంచి విషయాలు, ఆ జైలర్ గారు అందించినటువంటి సూచన మేరకు కొన్ని అంశాల మేరకు ప్రతి వారం ఒక్కొక్క అంశం పైన చక్కటి ఆధ్యాత్మిక సత్సంగం నిర్వహించేయడము, మరి వాళ్ళెంతో భక్తి శ్రద్దలతో కూర్చొని మేము చెప్పే మాటలు వినడము, విన్న తర్వాత వారిలో ఒక రకమైనటువంటి ఆనందము, ఆత్మస్థైర్యము, ఆత్మవిశ్వాసము, వారి యొక్క ఆలోచన ధోరణిలో మార్పు అనేది మేము గమనించడం జరిగింది. మరి ఈ జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత కూడా అక్కడక్కడ లోపల కొన్ని ప్రధాన గ్రామాల లోపల మా కలిసి సార్ మీరు ప్రతి వారం కూడా మా భజనకు మా జైలుకు వచ్చేవారు, భజన చేసేవారు, సత్సంగం ద్వారా మంచి విషయాలు చెప్పేవారు. సార్ మీరు విన్నటువంటి మాటల ద్వారా మా కుటుంబాలలో మేము మార్పు తెచ్చుకున్నాం, మా ఆలోచనలో మార్పు తెచ్చుకున్నాం. మేము ఈ జీవనోపాధిగా ఈ ఫలానా వృత్తిని కొబ్బరి బొండాలు అమ్మడం, పూల మాలలు అమ్మడము, ఇలాంటి వృత్తుల్లో మేము మా జీవనాన్ని కొనసాగిస్తూ ఆనందంగా ఉన్నాం సార్ అని చెప్పేసి వాళ్ళు ఎంతో ఆనందాన్ని మా ద్వారా మా దగ్గర వ్యక్తం చేయడం జరిగింది. ఇక అదేవిధంగా మరి స్వామి చెప్తూ ఉంటారు, మానవ సేవయే మాధవ సేవ, లవ్వాల్ సర్వాల్ అనే ప్రధానమైనటువంటి విషయాలు చెప్తూ ఉంటారు. వాటిని దృష్టిలో ఉంచుకొని ప్రేమతో ఎవరికైతే ఎక్కడ ఏ సేవ అవసరమో ఆ సేవ చేయాలని చెప్పేసి ఇది అది అని కాకుండా అన్నింటినీ నిర్వహించుకోవడానికి లక్షట్పేట సమితి ఆధ్వర్యంలో చక్కటి ప్రణాళిక తయారు చేసుకుని మనం నిర్వహిస్తున్నాం. ఒకరోజు మరి లక్షట్పేట పట్టణానికి దూరంగా ఉన్నటువంటి అడవిలో ఉన్నటువంటి తలమల మన్యగూడెం అనే గిరిజన గ్రామాలలో గ్రామసేవ నిర్వహించుకున్నాం. గ్రామసేవ నిర్వహించుకున్నప్పుడు వాళ్ళ యొక్క కుటుంబాలు వాళ్ళ ఇండ్లు చూసినట్టయితే మాకు ఆశ్చర్యం వేసేసింది. వాళ్ళు ఏ రోజుకు ఆ రోజే ఆలోచించుకునే వాళ్ళు, కానీ భవిష్యత్తు గురించి ఆలోచించుకునే వాళ్ళు కాదు. వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు గురించి కూడా అసలే ఆలోచించుకోలేదు. పిల్లలందరూ కూడా బట్టలు లేకుండా బయట తిరగడము, మురికిగా పట్టుకపోవడము, గోళ్లు పెంచుకోవడము, మరి జుట్టు పెంచుకోవడము అవన్నీ చూడడం జరిగింది. మరి ఎలాగైనా సమితి ఆధ్వర్యంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ గ్రామాలను దత్తతగా తీసుకుని అక్కడ ఉన్నటువంటి 30 మంది పిల్లలు మార్పులు తీసుకురావాలని ఒక సత్సంకల్పము. ఎందుకంటే మేము ప్రతి నగర సంకీర్తన గురువారం నాడు ఉదయమే ఏమేం చేయాలని చెప్పేసి అందరం కలిసి చర్చించుకుంటాం. ఒకరోజు ఒక గురువారం నాడు చర్చించుకుని మరి ఎట్లయినా పర్వాలేదు స్వామి ఆశీస్సులు ఉంటాయని చెప్పేసి ఆ 30 మంది పిల్లలను దత్తత తీసుకుని 3 సంవత్సరాల నుండి ప్రతి ఆదివారం కూడా మరి సమితి తరపున కార్యకర్తలు అక్కడికి వెళ్లి వాళ్లకు పండ్లు ఫలాలు ప్రోటీన్ ఫీడ్ పల్లీలు నువ్వుల ఉండలు మరి మహిళా సేవదలు చేసిన ప్రోటీన్ ఫుడ్ స్వయంగా తయారు చేసుకుని వారి వద్దకు వెళ్లి వారికి అందరికీ అందించేసి 1.5 గంటల సేపు వారితో గడిపే వాళ్ళము. వారికి తెలుగు స్పష్టంగా మాట్లాడము, రాయగలిగేటట్టుగా వారికి శిక్షణ ఇవ్వడము. అదేవిధంగా మరి ఎక్కడ అవసరమైతే విద్యాభిషేక సంబంధమైనటువంటి విషయాలలో ఏ వస్తువులు అవసరమైతే ఆ వస్తువులు వారికి అందజేసేసి అక్కడ ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్లో 5వ తరగతి వరకు పూర్తి చేసి తర్వాత కూడా చదువును ఆపేయకుండా ఉండడానికి మరి ఐటీడీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి హాస్టల్లో వాళ్ళని చేర్పించే వాళ్ళము. ఇది నిరంతరంగా కొనసాగుతుంది స్వామి యొక్క ఆశీస్సులతో చెప్పేసి మేము చెప్పగలుగుతున్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరము జూన్ మాసంలో లక్షట్పేటలో ఉన్నటువంటి 14 హైస్కూల్స్ నుండి మరి దీననారాయణ విద్యార్థులు తల్లిదండ్రులైనటువంటి పిల్లలను ఎంపిక చేసుకుని మరి లక్షట్పేట ప్రధాన పట్టణంలో ఒక మన ఎంపీడీఓ సమావేశపు హాల్లో 100 మంది విద్యార్థులకు అక్షర కళాశాల పేరుతో మరి పుస్తకాలు, పెన్సిళ్లు, స్కెచ్ పెన్నులు అన్ని కూడా ప్రతి సంవత్సరం సుమారుగా 10 సంవత్సరాల నుండి ఈ అక్షర కళాశాలని మేము సమితి ఆధ్వర్యంలో నిర్వహించుకుంటున్నాం. అదేవిధంగా సమితి
0: చెప్పారండి రవీందర్ గారు, మీరు అంటే మీ ఆ వినూత్నమైనటువంటి సేవా విధానము, ఆ సేవా కార్యక్రమాలు వింటుంటే చాలా స్ఫూర్తిగా ఉంది. ఈ సేవా కార్యక్రమం నిర్వహించడానికి ఒక టీం కావాలి. అలాంటి టీమ్ లో యూత్ మెంబర్షిప్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఆ సేవలు సఫలీకృతం అవుతాయి. అయితే ఆదిలాబాద్ జిల్లాలో ఈ యూత్ టీమ్ ని లీడ్ చేస్తున్నటువంటి యూత్ కోఆర్డినేటర్ గారు దేవేందర్ రెడ్డి గారు, యూత్ యాక్టివిటీస్ ఏ విధంగా జరుగుతున్నాయి, దాంట్లో తన అనుభవాలేంటి అని మనతో పంచుకోవడానికి ఇక్కడ ఉన్నారు.
6: ఓం శ్రీ సాయిరాం. ఆదిలాబాద్ జిల్లా యువత ఆధ్వర్యంలో వివిధ సమితులలో సత్యసాయి సేవా సంస్థలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వారిచే నిర్ణయించబడిన వివిధ సేవా కార్యక్రమాలు ఆయా సమితుల సామర్థ్యం అనుసరించి విరివిగా జరుగుతున్నవి. అందులో కొన్ని మనము ఆల్రెడీ మంచిర్యాల లక్షట్పేట కన్వీనర్స్ నుండి కొన్ని తెలుసుకున్నాము. ఇక కొన్ని ఇంపార్టెంట్ 3-4 సేవలు ఇప్పుడు చెప్పుకున్నాము. అందులో మొదటిది గ్రామీణ యువ వికాస్. ఇందులో గ్రామీణులకు గ్రామాభ్యుదయం పేరిట విద్య, వైద్యం మరియు ఉపాధి సేవలు శ్రీ సత్యసాయి రూరల్ కమ్యూనిటీ సెంటర్ అనే పేరుతో కంప్యూటర్ మరియు వివిధ రకాల వొకేషనల్ కోర్సులు నేర్పిస్తున్నాము. ఈ సేవా కార్యక్రమము నిన్నెల మండల కేంద్రంగా వివిధ గ్రామాలు ఈ సేవను ఉపయోగించుకుంటున్నారు. ఇందులో 30 మంది కంప్యూటర్ శిక్షణ తీసుకుని 20 మంది వివిధ ఆఫీసులలో కంప్యూటర్ ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు. మిగిలిన వారు శిక్షణలో కొంత లబ్ధి పొంది వారి జీవనోపాధిని కొనసాగిస్తున్నారు. వీరు ఈ శిక్షణలో వివిధ విలువలు కూడా నేర్చుకుని జీవనోపాధితో పాటు జీవిత పరమావధిని కొంత నేర్చుకుని మిగిలిన యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ మధ్యలో కొంతమంది పుట్టపర్తి యాత్రలో కూడా పాల్గొన్నారు. ఇక రెండవది రూరల్ మరియు అర్బన్ స్టూడెంట్స్ మోటివేషన్ ప్రోగ్రామ్స్. ఇందులో పాలిటెక్నిక్ మరియు టీటీసీ ఫ్రీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అవేర్నెస్ క్యాంప్స్ నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరం సుమారు 800 మందికి శిక్షణ ఇస్తే అందులో 500 మందికి పైగా వివిధ కోర్సుల్లో అడ్మిషన్స్ తీసుకుంటున్నారు. 5 సంవత్సరాల క్రితం ఫ్రీ కోచింగ్ లో పాల్గొని మా కాలేజీలో నా స్టూడెంట్ గా ఉండి ఈరోజు సింగరేణి క్యాలరీస్ కంపెనీలో ఓర్మెన్ గా చేస్తున్న అబ్బాయిని చూస్తే ఎంతో ఆనందం కలుగుతుంది. మూడవది 10th ఇంటర్ డిగ్రీ స్టూడెంట్స్ కి అన్లాకింగ్ సక్సెస్ అనే కార్యక్రమంతో ప్రతి సంవత్సరము సుమారు 8,000 మందికి సక్సెస్, కెరీర్ గైడెన్స్, హ్యూమన్ వాల్యూస్ లో మోటివేషన్ క్లాసెస్ నిర్వహిస్తున్నాము. ఈ పిల్లలు చాలా ఆనందంగా ఫీల్ అవుతూ వారు కూడా సత్యసాయి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటామని వస్తుంటారు. అందులో రీసెంట్ గా ఒక కాలేజీలో ఒక మోటివేషన్ ప్రోగ్రాం పెట్టిన తర్వాత 250 మంది బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. చివరిగా ప్రాథమిక పాఠశాల పిల్లలకి విద్యాజ్యోతి అనే సేవా కార్యక్రమం పేరిట కొన్ని స్కూల్స్ ను ఎంపిక చేసి వారికి వివిధ సేవా కార్యక్రమాలు, స్కూల్ బుక్స్, డ్రెస్సెస్ తో పాటు గంగిపల్లి అనే గ్రామంలో ప్రతిరోజు ఆర్గనైజేషన్ ద్వారా అల్పాహారం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వారి పేరెంట్స్ కూలీ పనులకు పొద్దున్నే వెళ్తుంటారు, ఉదయం పిల్లలకి భోజన సౌకర్యం ఉండదు, కాబట్టి ఈ ప్రోగ్రాము తలపెట్టడం జరిగింది. చివరిగా ఈ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి అని ఆలోచిస్తే ఒక మిరాకిల్లా అనిపిస్తుంది. ఎందుకంటే కార్యక్రమ నిర్వహణకు మొదలు పెట్టేటప్పుడు ఎలాంటి ఫండింగ్ గాని రిసోర్స్ గాని ఉండదు, కానీ స్వామి మీద భారంతో నిస్వార్థంగా విశ్వాసంతో చేస్తున్నప్పుడు ఏ కార్యక్రమం అయినా కూడా ఎలాంటి అవరోధాలు లేకుండా జరిగిపోతూ ఉంటాయి. ఇందులో మేము నేర్చుకున్నవేంటంటే ముఖ్యంగా 1 కంపాషన్ అంటే అన్కండిషనల్ లవ్, 2 సర్వీస్. సర్వీస్ విత్ కంపాషన్ విల్ డెఫినెట్లీ రీచ్ టు ఎనీ గోల్ ఆఫ్ ది ప్లాన్డ్ యాక్టివిటీ. జై సాయిరామ్.
0: సాయిరామ్ అన్న, ఒకసారి మా సీనియర్ చెప్పినటువంటి నాకు ఒక సంఘటన గుర్తుకొస్తుంది. తెలంగాణ ప్రాంతాల నుంచి తెలంగాణ మాట్లాడేటువంటి ఒక భక్తుడు సైకిల్లో తల్లో వచ్చి కూర్చున్నారు. కూర్చున్నప్పుడు స్వామి కూడా దర్శనానికి వచ్చారు. దర్శనానికి వస్తే తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి రైతు, ఆ తెలంగాణ భాష ఆయనది, రైతును కాదు కానీ గ్రామీణుడు. స్వామి దర్శనానికి వస్తూ స్వామి నడుస్తూ ఆ జెంట్స్ వైపు నుంచి మూల తిరుగుతున్నప్పుడు సేవదల్ వాళ్ళు ఎంత చెబుతున్నా కూడా వినకుండా ఈ తెలంగాణ గ్రామీణుడు లేచి స్వామిని గట్టిగా అరుస్తూ, అన్నా బాగున్నావా అని గట్టిగా అరిచారు. స్వామి అందరూ అయ్యో ఇట్లా అన్నాడేంటి అనే ఆ కొద్ది సెకండ్లలో స్వామి ఏమంటారు, స్వామి ఏ విధంగా తీసుకుంటారు అనేటువంటి ఆ కొద్ది సెకండ్లలో స్వామి వెనక్కి తిరిగి, స్వామి రాయలసీమ భాష మనందరికీ తెలిసిందే, స్వామి తెలుగు మనందరం వినే ఉంటాం, కానీ స్వామి ఆ ఒక్క సెకండ్ అతన్ని చూసి నవ్వి బాగున్నానే అన్నా కూచో అని స్వామి అన్నారు. అదే యాస, అదే భాషలో మీరు చెబుతుంటే ఆ హృదయవాసి మీ ఈ సేవ స్ఫూర్తి ప్రతి యువకుల్లో ఆ విధంగా స్పందిస్తూనే వస్తుంది. ఆ యొక్క స్వామి ఆ విధంగా ఆ తెలంగాణ భాషను మెచ్చుకున్నట్టు ఆ యొక్క లిబర్టీ తీసుకుని ఇప్పుడు మన రాములు తాతగారిని ఒక రిక్వెస్ట్ చేద్దాం. తాతగారు, మీరు ఇంతకు ముందు చాలా సూపర్ గా పాడారు, ఇంకొక పాట మీరు వాడండి.

0: స్వామి చెబుతూ ఉంటారు, చకోరము చంద్రకాంతిని కోరుతుంది, శరీరం ఆహారాన్ని కోరుతుంది, కానీ స్వామి మాత్రం సాయి భక్తుల ప్రేమను కోరుతుంటాడు. ఎందుకంటే ఆ ప్రేమ ద్వారానే స్వామి తన శక్తిని, తన యొక్క ప్రభావాన్ని చాటుతూ ఉంటారు. స్వామి చెప్పినట్టు లవ్ ఇస్ హిస్ ఫామ్, ప్రేమనే ఆయన స్వరూపం. ఆ ప్రేమను భక్తులో నుంచి కొని ఆ ప్రేమను వారికి తిరిగి వివిధ విధాలుగా స్వామి వారికి ఇచ్చినటువంటి ఎన్నో సంఘటనలు ఆదిలాబాద్ లో జరిగాయి. ఆ భక్తుల యొక్క కొన్ని అనుభవాలను మనం ఇప్పుడు విందాం. ఇప్పుడు మనతో అలాంటి కొన్ని అనుభవాలను పంచుకోవడానికి శంకరయ్య గారు పారిపల్లి గ్రామం ఆదిలాబాద్ నుంచి వచ్చి ఉన్నారు.
1: ఓం శ్రీ సాయిరాం, అందరికీ సాయిరాం. స్వామి నన్ను ఒక మూర్ఖుణ్ణి ఒక మునిగా మార్చినట్టుగా తీసుకున్నాడు. 1995 సంవత్సరం స్వామి ప్రథమ దర్శనానికి పుట్టపర్తి వచ్చను. అప్పుడు నేను ఏప్రిల్ నెల సేవలో ఉన్నా. ఆ సేవలో ఉన్నప్పుడు స్వామి నాకు ఎంతో ఆదరించి ఆశీర్వదించి ఇచ్చిన ఒక మంచి అవకాశం. నేను ఒక స్వామి పాట కావాలని కోరుకున్నా. స్వామి ఆ పాటనిచ్చి దాంతో నాటుగా నాతో ఎన్నో సేవలు కూడా చేయించుకుంటాడు. ఆ పాట కొంచెం

0: సాయిరామ్ ఇప్పుడు మీరిన్నారు మా సోదరుడు వారిన పాట. అది ఆ మా ఆధ్యాత్మిక ధోరణి. ఆ ధోరణి లోపల ఉన్నటువంటి నన్ను స్వామి నన్ను ఉద్ధరించి నాతో ఇంకో 10 మంది సేవలు చేయించుకోవాలనే ఉద్దేశంతో ఆయన సంకల్పంతో నాకు స్వామి కొన్ని అనుభవాలు ఇచ్చిండు. దీని తర్వాత స్వామి దయతోని ఒక బృందం తయారు చేసుకున్నాం. అది హరికథ కాలక్షేపం అంటారు దాన్ని. హరిదాసు తబలిస్ట్ ఉంటారు, ముగ్గురం ఉంటాం. ఇట్లా ముగ్గురం కలిసి కొన్ని గ్రామాలు సంచరించను. ఒకే 2 సార్లు 3 సార్లు పోయిన ప్రతి గ్రామం కూడా ఈరోజు భజన మండలి అయి ఉన్నది. ఆ భజన మండలి నుంచి సేవలకు వస్తాను, స్వామిని బాగా నమ్ముకుంటాను, స్వామి అనుగ్రహాలు కూడా బాగా ఉన్నాయి. అటువంటి దాంట్లో స్వామి నన్ను ఒక బాధ వచ్చినప్పుడు, నా భార్య ఆరోగ్యం బాగలేనప్పుడు స్వామి 2002లో నా భార్యకు ఎంతో తొందరగా ఇక్కడనే ఏప్రిల్ మాసం లోపల ఇద్దరు వచ్చినాం. మా ఇద్దరికి ఇక్కడ సేవలు ఇచ్చుకుంటూ స్వామి 3 రోజులకు ఆమె బాధంతా తీసేసిండు.
1: భార్యకు బాగలేదంటే అది జబ్బు
0: క్యాన్సర్ బీమా అని డాక్టర్ నిర్ణయించిండు. ఆశలు వదులుకున్నాం, కానీ స్వామి సేవలనే ఉందాం పని వచ్చినాం. ఆ క్యాన్సర్ బీమారిని ఏ విధంగా దాన్ని తొలగించానో తొలగించింది స్వామి.
1: స్వామి క్యాన్సిల్ చేశాను, క్యాన్సిల్
0: చేసిండు. ఈనాటికి కూడా అంటే 2002 నుంచి ఈనాడు 2017 వరకు ఆ బీమా లేదు ఆమెకు. అదేవిధంగా మా భార్య ఒకసారి ఒక పామును తొక్కింది. ఆ పాము ఏం చేస్తుందో అని మేము చాలా భయపడ్డాం. అది రాత్రి వచ్చింది స్వామి మా మనసంకాడికి ఆ పాము వచ్చింది. కానీ స్వామి ఏ విధంగా కాపాడిండో మమ్మల్ని ఆ విధంగా కాపాడిండు. అది మా ఇంట్లో జరిగిన పెద్ద మిరాకిల్. దాన్ని చూసి మా ఊరు ఎంతో చెలించిపోయిండు. మీ స్వామే మిమ్మల్ని రక్షించిండు, మీకు స్వామి తప్ప నామం తప్ప సేవ తప్ప ఏది అవసరం లేదు అని మా కుటుంబం గాని మా గ్రామ ప్రజలు గాని చాలా సంతోషపడి అప్పటి నుంచి ఇప్పటి వరకు రెట్టింపు భజనలు జరుగుతాయి. మా గ్రామం లోపల చిన్న ఊరు, 1600 మంది ఉంటారు. అటువంటి ఊర్లో 4 భజన మండలి నడుస్తాయి. గురువారం 2 నడుస్తాయి, డైలీ భజనలు 2 జాగాలు నడుస్తాయి. మందిరం కూడా కట్టుకునేంత శక్తి లేకుండా ఇళ్లలోనే నడుపుతారు. ఎప్పుడు స్వామి ఏది మనం సంకల్పించి కోరక ముందే స్వామి మాకు అన్ని తీర్చుకుంటూ మంచి పంటలు ఇచ్చిండు, ఈ సంవత్సరం మంచి వర్షాలు ఇచ్చిండు. ఎంతో మందికి మనకు దగ్గర పల్లెలు 10 పల్లెల గ్రామస్తులు మన దగ్గరికి వస్తారు, మేము వాళ్ళ దగ్గరికి పోతాం. ప్రతి ఏదో చిన్న కార్యక్రమాలు పెట్టుకొని అక్కడ వాళ్ళ పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ఇచ్చి ఆనంద పెట్టి స్వామి దాంట్లో ఇంకో ఎక్కువ తీసుకుంటాడు, స్వామి సేవలు చేయించుకుంటాడు. జనవరిలో కానీ ఏప్రిల్లో కానీ మా బ్యాచ్ ఎప్పుడు 20 మందికి తక్కువ రారు. సంతోషంగా స్వామి సేవలు చేసుకుంటూ మాకు స్వామి బాగా కాపాడుతాండి, ఎంతో ఆనందపడతాను. అటువంటి స్వామి సేవలు, ఆ స్వామి దయ ఈ విధంగా మా దత్తని చేయించుకుంటాను గనక మాది ఒక జన్మ పుణ్యం కాదు, ఎన్ని జన్మల పుణ్యమా అని మేము భావించుకొని స్వామికి ఎప్పుడు కృతజ్ఞతలమయ్యే ఉంటాం. ఇటువంటి దాంట్లో మాకు ఆర్థిక సహాయాలు కూడా అందించే మంచి మంచి పెద్దలు, ఇది చెయ్యి, ఈ విధంగా చెయ్యి, దీనికి తక్కువ ఖర్చు నేను ఉన్నా చెప్పేటోళ్ళు కూడా పెద్దలు, మనకు ఎప్పుడు సహకారంగానే ఉంటాను. ఆ విధంగా ప్రతి సంవత్సరం ఒక పెళ్లి చేస్తాను పేదలకు. తల్లి లేకున్నా తండ్రి లేకున్నా ఒక జంటకు ప్రతి సంవత్సరం ఒకరికి పెళ్లి. ప్రతిరోజు ఒక అనాథకు భోజనం పెడతాను.
1: ఈ 90వ సంవత్సరం స్వామి జన్మదిన వేడుకల్లో ఒక గొప్ప మిరాకిల్ జరిగింది, అందరు అంటుంటారు.
0: స్వామి దయతోటి 80వ సంవత్సరం 80 గంటల భజన చేసినాం. అది మంచిగా జరిగింది. 85 బర్త్డే సందర్భంగా 85 గంటల భజన, 90 గంటల భజనకు 90వ బర్త్డేకు. ఫస్ట్ 80 గంటల భజనకు మేము గిన్ని పాలు అవసరం, ఇంతమంది మనకు రోజు డైలీ భజనకు ఉంటారు రాత్రి అని లెక్కేసుకున్నాం. ఆ లెక్కేసుకున్న పాలు మేము కొనలేదు, తక్కువల కొని కొంటే ఆ పాలకుండలు ఒడిసుడు లేదు, అవి ఎప్పుడు చూసినా నిండుగానే కనిపించడు, అక్షయం. అయితే అది పాలకుండ కాదరా, పరమాత్ముని కుండలని మేము సంతోషపడ్డాం. వచ్చిన పిల్లలు గాని తెచ్చిన గొల్లోలు గాని అందరూ కూడా ఏందా పాలు ఒడతలేవు అని అన్నారు, బాగా సంతోషించినాం. తర్వాత 90వ దానికైతే ఇంకా పెద్ద మిరాకిల్. 90వ భజన 2015 నడిచింది కదా, అందుకొరకు 14లో మనకు ఒక కళ వచ్చింది. స్వామి ఇంటర్వ్యూ రూమ్ లో కూర్చున్నట్టు, ఆ పక్కనే మా జిల్లా అధ్యక్షుడు ఉన్నట్టు, ఆ సేవాదాలతో స్వామి చెప్తాడు శంకరయ్య లోపలికి రమ్మను అని. నేను ఆ ఇంటర్వ్యూ రూమ్ లోకి ఇట్లా దండం పెట్టుకుంటూ పోతా అంటే చెప్తాండు స్వామి, ఏమి ఎట్లున్నది పరిస్థితి అని. అంటే స్వామి మీరు లేరనంత డల్ అయిపోయింది, మీరున్నట్టుగా మాకు ఒకసారి వస్తేనే ఏమైనా డెవలప్ అని నేను అడిగిన. ఇంతే 2 మాటలు. అటు తర్వాత స్వామి కుర్చీ మీద చేతులేసి ఇప్పుడు రావన్నా అని ఇట్లా అన్నాడు. కాదు స్వామి, 2015 మరో 90 గంటల భజన కదా అని నేను దండం పెట్టిన. మంచిది అన్నాడు. 2014 నవంబరు మనకు గ్లోబల్ భజన ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది, దానికి స్వామి మా ఇంటికి వచ్చిండు. మారు రూపం అంటే షిరిడీ సాయి రూపంలో వచ్చిండు. ఒక కట్టె పట్టుకున్నాడు, తలకు రుమాల్ పాగ జుట్టుకున్నాడు, తర్వాత మంచి తెల్లటి డ్రెస్సు కోటు వేసుకొని ఉన్నాడు, వచ్చిండు బయట గద్దె మీద కూర్చున్నాడు. మూడే పాటలు జరిగినాయి. మూడో పాటకు లోపల భజన చేస్తాండు.
1: అప్పుడు మీరు ఉన్నారా?
0: నేను ఇక్కడ
1: పుట్టపర్తి సేవలు ఉన్నారు.
0: నా భార్య, మా కన్వీనర్ పోషం, తర్వాత భక్తులు కూడా చూసిండు, మాట్లాడిండు స్వామితో. స్వామి మీరు ఎట్ట వచ్చిండు అంటే, నేను ఆంధ్రాసాయ అన్నాడట. ఆంధ్రాసాయ అంటే మరి తెలుగుతో మాట్లాడతలేవు, హిందీలో మాట్లాడతానం అన్నారట. అంటే ఏదో స్వామి వీళ్ళందరినీ పిచ్చోళ్ళని చేసిండు అనుకున్నట్టే. తర్వాత స్వామి కొంచెం ఆకలి అవుతుంది అన్నట్టుగా సైగ చేసిండట. ఆ సైగకు ఆ రోజు శనివారం కనుక మా వాళ్ళు నేను లేను కనుక వంట వండలేదు. ఏదో చిన్న పలారం మన ఇంట్లో ఉండేది, నాలుగు ఒకటేసారి తెచ్చి ఇట్లా
1: పట్టుకున్నాను.
0: నాలుగు సకినాలు ఒక మడుగు కూడా అయితే ఇట్లా పట్టిందట. ఈ చేతలు పెట్టి స్వామి ఒకటేసారి నోట్ల పెట్టిండట. మనిషి ఒకసారి నోట్ల పెట్టాడు కదా అని వీళ్ళు ఆశ్చర్యపోయిందట. అయితే వీళ్ళకి ఆ భజన పిచ్చి ఉన్నది కనుక వాళ్ళు లోపలికి పోయిండు. ఆ పోషాలు ఈ గ్లాస్ తో నీళ్లు ఇచ్చిండు. నీళ్లు ఇస్తే ఈ గ్లాస్ స్వామి ఇట్లా పట్టలేదట, ఇట్లా పట్టిండట
1: అరచేతిలో పెట్టుకుని
0: ఇదే విధంగా తాగి మరో లేవ్ అని ఇచ్చిండట. ఆ పోషాలు ఇక్కడ గ్లాస్ పెట్టి ఇక స్వామి నేను ఇక్కడనే పంట అన్నాడట. అంటే ఇక్కడ పండద్దు, భజన అల్లరి ఉంటది, పిల్లలు అది ఇది, నువ్వు అక్కడ స్కూల్ కాడ పోయి పండుకో అని అన్నాడట. హైట్ అని కోప్పడి లేచి స్వామి వెళ్ళిపోయింది. తర్వాత తెల్లారి మా పిల్లలందరూ ఊరంతా తిరిగి ఏ ఊర్ల పక్క ఊర్లలో అడిగినా గానీ అటువంటి మనిషి రాలేదు రాత్రి అని చెప్పిండట. స్వామి ఇప్పుడు ఈ రోజులలో కొంతమంది లేడు అది అనుకుంటారు, కానీ మా ఇంట్లో మా కుటుంబం మా ఊర్లో మాత్రం ఆ మాటకు ఒక్క పైసమందం కూడా అవకాశం లేదు. స్వామి ఉన్నాడు, మన దగ్గరనే ఉన్నాడు, మనకెప్పుడు పిలిస్తే అప్పుడు పోయంటాడు అనే భావంతోనే ఈ సంవత్సరం ఒక బస్సు తీసుకురావాలని మా జిల్లా మీటింగ్ లో కూడా నేను 50 మంది అని ఒకటే లెక్క చెప్పిన, కానీ ఇవాళ వచ్చింది 100 మంది. 50 మంది బస్కే వచ్చిండు.
1: చాలా సంతోషం.
0: పెద్దలు చిన్న పిల్లలతో కుటుంబాలు రావాలంటే మేము బస్సు పెట్టాలి.
1: మార్బుల పారిపల్లి గ్రామంలో ఇంత స్వామి యొక్క వైభవం. మరి అదే విధంగా ఆదిలాబాద్ లో అతిపెద్ద పట్టణంగా భావింపబడే ఆదిలాబాద్ పట్టణంలో కూడా స్వామి మహిమ, స్వామి యొక్క ఆ ప్రేమ ఏ విధంగా ప్రస్ఫుటమైందో, ఒకరి ఇంట్లో ఏ విధంగా ప్రస్ఫుటమైందో వీణా గారు ఇప్పుడు మనకు చెబుతారు.
2: ఓం శ్రీ సాయిరాం. అందరికీ సాయిరాం. 6 మంత్స్ బ్యాక్ ఆగస్ట్ 5th నాన్న బాత్రూంకి లేచి అలా బయటకు వెళ్ళి కింద పడిపోయారు. పడిపోయేసరికి 3 AM అవుతుంది. అప్పుడు మేమిద్దరం పడుకొని ఉన్నాం. అక్క మ్యారేజే వెళ్లిపోయింది.
1: మీరు ఇంట్లో ఎంతమంది ఉంటారు?
2: ముగ్గురం ఉంటాం మేము. అక్క మ్యారేజ్ అయిపోయి వెళ్ళిపోయింది. మేము ప్రస్తుతం ముగ్గురం ఉన్నాం.
1: అమ్మా, నాన్న,
2: నేను.
1: మీరు?
2: నాన్న బాత్రూంకి లేచి 3 o'clock పడిపోయారు. సరే అని పడిపోతే లేవరావట్లేదు. మేము పడుకొని ఉన్నాం. మళ్ళీ లోపలికి వచ్చి అలాగా ఏదోలాగా లోపలికి వచ్చేసారు. వచ్చి మమ్మల్ని లేపారు. నాకు లేవ రావట్లేదు, నడవ రావట్లేదు అస్సలు. అంటే మాకేం అర్థం అవ్వలేదు. ఏమైంది మరి నాన్నకి, బాగుండే కదా అని. సరే అని 3 AM కదా, ఎవరు ఉండరు ఇప్పుడు, ఎవరికి ఫోన్ చేసినా ఎవరు రారు కాబట్టి మార్నింగ్ 8 వరకు వెయిట్ చేసి ఆదిలాబాద్ డిస్టిక్ కన్వీనర్ విలాస్ గారిని ఫోన్ చేశాం. కొంచెం దగ్గర ఫ్యామిలీకి కాబట్టి, ఆయన రిమ్స్ లో జాబ్ చేస్తారు ఆదిలాబాద్ హాస్పిటల్లో. ఫోన్ చేసరికి వాళ్ళు వెంటనే వచ్చారు. రాగానే చూశారు లేవమంటే నాన్న నిల్చోవట్లేదు. ఏమైంది మరి అంటే, సరే ఏదైందో హాస్పిటల్ అయితే తెలుస్తుందని అక్కడ ఉన్న రిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. తీసుకెళ్లేసరికి అక్కడ డాక్టర్స్ అన్ని చెక్ చేశారు, స్కాన్ తీశారు, అన్ని నార్మల్ వచ్చాయి. కానీ ఇక్కడ కాళ్ళల్లో ఏమైంది అనేది ఎవరు చెప్పలేకపోయారు. సరే 3 డేస్ అయ్యాక హైదరాబాద్ తీసుకెళ్ళండి అని చెప్పారు. హైదరాబాద్ తీసుకెళ్తే అక్కడ ఒక డాక్టర్ అన్నారు, ఒక టెస్ట్ చేస్తారు కండక్ట్ సిస్టమ్, అది చూస్తే తెలుస్తుంది అని చెప్పారు. సరే అని అది చెక్ చేసేసరికి GBS అని ఒక డిసీజ్ ఉంటుంది, లాక్స్ లో ఒకరికి వస్తుంది అది. అది ఎవరికైనా రావచ్చు. సడన్ గా న్యూరో ప్రాబ్లం అటాక్ అయ్యి కింది నుంచి నరాలలో ఒక టైప్ ఆఫ్ పారాలసిస్ అటాక్. అది అటాక్ అయిందమ్మా, ఇక పెరుగుతుంది కాబట్టి, పెరుగుతుంది కానీ ఇది తగ్గదు, ఇక బెడ్కి అర్పితం మీ నాన్న అని చెప్పారు మా కన్వీనర్తో. మా కన్వీనర్ ఇక అమ్మాయి ఒక్కతే కదా, పెద్ద అమ్మాయి లేదని వాళ్ళని చెప్పలేదు, ఏం అవ్వలేదు నాన్నకి అని చెప్పి ఆదిలాబాద్ తీసుకొచ్చారు. టెస్ట్ అయ్యాక తీసుకొచ్చాక మళ్ళీ నెక్స్ట్ డే చెప్పారు డాక్టర్, ఇలా చెప్పారు నాన్నకి ఇక బెడ్రీడే, అది పెరుగుతుంది కానీ తగ్గదు అనేసరికి ఒకేసారి స్వామిని ప్రార్థించాం. ఏంటి స్వామి, మీకైతే అంతా తెలుసు, మరి ఇదైతే తగ్గని GBS అని డాక్టర్ చెప్పారు, మరి దీనికి మీరే మాకని రోజు భజన్ పాడుతూ హైదరాబాద్ నుంచి రాగానే 91 భజన్ స్టార్ట్ అయ్యాయి. అవగానే రోజు ఈవినింగ్ భజన్కి వెళ్ళటం, విభూతి తేవటం, నాన్నకి వాటర్లు ఇచ్చి కాళ్ళకి రాయటం, భజన్ పాడుతూ సేవ చేయటం, నేను అమ్మ. అలా చేసేసరికి 3 మంత్స్ బెడ్ పైన ఉన్నారు. ఒక 10 డేస్ అయ్యాక ఒకరు చెప్పారు, డాక్టర్ నాగ్పూర్లో ఒక డాక్టర్, మంచి డాక్టర్ ఉన్నారు, వెళ్ళండి అమ్మ న్యూరో అంటే. అక్కడికి వెళ్తే ఆయన MRI తీయమన్నారు. ఫస్ట్ తీయగానే ఇది GBS లాంటిది ఫామ్ అవుతుంది, మీకేంటంటే జస్ట్ అది మొత్తం వెళ్ళిపోతుంది కానీ మీ నాన్నకి నీస్ వరకు ఆగింది, ఒక 5 డేస్ చూద్దామని ఉంచారు అక్కడ. సెవెన్
1: అది ఎవరు ఆపినట్టు నీ దగ్గర ఆగిపోయిందండి,
2: నీ దగ్గర ఆగిపోయింది. అయితే నాన్న ఏం చేస్తారు, ఫోటో జేబులో పెట్టుకుంటారు స్వామిది. అయితే డాక్టర్ చూశారు, చూసి 2 డేస్ లో కొంచెం కదిలికొచ్చింది పాదంది. అయితే ఆయన హిందీలో అన్నారు, తుమారా సత్యసాయి కామ్ కర్రా పాండేజీ అని, అంటే మీ స్వామి పనిచేస్తున్నారు, అసలు ఈ జీబీఎస్ అనేది అటాక్ అయితే అది తగ్గనే తగ్గదు, అటువంటిది పనిచేస్తుంది బాగా అని చెప్పారు. చెప్పేసరికి ఒక 5 డేస్ చూసి పంపిస్తాను అని అనేసరికి 5 డేస్ లో రికవర్ అయ్యారు కొంచెం. మళ్ళీ ఇంటికి వచ్చాక అక్టోబర్ లో నవరాత్రులు ఉంటాయి కదా ఇక్కడ, మా ఊరు నుండి ఒకరు సేవకి వెళ్లారు. సేవకి వెళ్తే ఒక లెటర్ రాద్దాం స్వామికి అని లెటర్ రాశాను. స్వామి మరి మీరే మాకు, మరి డాక్టర్ అయితే ఇలా అన్నారు అని లెటర్ రాసి, ఇక ఇంకేం చెప్పలే మీకు అంతా తెలుసు కాబట్టి ఒక పాట రాశాను, దయకు ప్రేమకు అని.
1: ఇది ఒకసారి పాడతారండి.

0: అని రాసి పంపించాం. నెక్స్ట్ డేనే ప్రశాంత్ టీమ్ లో స్టూడెంట్స్ ఎవరు ఫస్ట్ ఓంకారం అవగానే గణపతి అని ఇదే పాట పాడారు. లెటర్ ఇలా అంది అందగానే అప్పుడు అర్థమైంది, స్వామి మీరు మారి మా లెటర్ ని రిసీవ్ చేసుకుని ఇది పాట వినిపించారని. అది అయ్యేసరికి ఇక కొంచెం రీకవర్ అవుతూ వచ్చారు. మళ్ళీ జనవరిలో స్పోర్ట్స్ కి మళ్ళీ ఒక లెటర్ పంపించే మళ్ళీ కూర్చోవడం స్టార్ట్ అయింది. కూర్చునేవారు కాదు నాన్న, నేనే తినిపించేది అన్న అన్నకి. అట్లా తను లేచి కూర్చున్నారు. ఇప్పుడు వాకర్ పట్టుకుని మెల్లిమెల్లిగా నడుస్తున్నారు.
1: మీరు ఈ విషయం చెప్తుంటే నాకు గుర్తుకొస్తుంది అప్పుడు ఈ జీబీఎస్ గులియన్ బారే సిండ్రోమ్ వచ్చిందని విలాస్ అన్న గారు ఆ రిపోర్ట్స్ పంపిస్తే వెంకట అంకుల్ కూడా ఫోన్ చేసి చెప్పారు, ఇది మన హాస్పిటల్ ఏమైనా చూపిద్దామంటే. చూపించిన తర్వాత డాక్టర్ గారు ఇక్కడ సూపర్ లో జరిగేటువంటి ట్రీట్మెంట్ దీనికి ప్రస్తుతం చేయట్లేదని చెప్పారు. ఆ సాయంత్రం చాలా బాధతో మా సీనియర్ అక్కడ ఉన్నారు సుబ్రహ్మణ్యం బ్రదర్, ఆయనతో మాట్లాడుతూ అయ్యో బ్రదర్ అవసరం ఉన్నప్పుడు లేదు హెల్ప్ చేయలేకపోతున్నామంటే ఆయన కూడా బాధపడి ఏంగా స్వామి చూసుకుంటారులే బ్రదర్ అని ఇద్దరు మాట్లాడుకున్నాం. ఆ రోజు రాత్రి స్వామి కల్లో మా కల్లో వచ్చి అక్కడ ఒక రిపోర్ట్స్ ఉన్నాయి. ఆ రిపోర్ట్ మేము పక్కన కూర్చున్నాం. కూర్చుంటే స్వామి వచ్చి ఏ అని చెప్పి ఆ రిపోర్ట్ ని తీసుకుంటే చూసుకుంటూ వెళ్లిపోయారు. నేను మరుసటి రోజు సుబ్రహ్మణ్యం బ్రదర్కి ఇట్లా బ్రదర్ ఇట్లా అనిపించింది ఇట్లా కళ వచ్చింది బ్రదర్ ఇది అంటే అని చెప్పారు. నౌ యూ డోంట్ వరీ, ఇప్పుడు ఏం వరీ కావాల్సిన అవసరం లేదు, రిపోర్ట్ స్వామి చేతుల్లో ఉంది, స్వామి చూసుకుంటారు, జస్ట్ చెప్పే ఇప్పుడు స్వామి చూసుకుంటారు డోంట్ వరీ అని చెప్పిన తర్వాత ఇప్పుడు నాకు మీరు చెబుతుంటే నాకు అనిపిస్తుంది మీరు చెప్పినట్టు దట్ రిపోర్ట్ ఇస్ విత్ స్వామి, తప్పకుండా అంకుల్ గారికి ఆయురారోగ్యాలు స్వామి ప్రసాదిస్తారు, చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు మీరు 2008 ఆ ప్రాంతంలో వచ్చినప్పుడు మీరు చక్కగా పాడినందుకు స్వామి మిమ్మల్ని ప్రత్యేకంగా ఆశీర్వదించారు. మరి శ్రోతల కోసం మీరు మరొక భజన వినిపిస్తే చాలా బాగుంటుంది.

స్వామిని దర్శించవలెనన్నా పుట్టపర్తికే ఏగనక్కర్లేదు. మనము అడవియందున్నా ఆకాశముననున్నా గుట్ట మీదనున్నా నట్టేటనున్నా పట్టణముననున్నా పల్లెనున్నా సాయీ అని హృదయాన ఒక్కసారి పలికితే ఓయీ అని అంటూ పరుగులుడు కరుణామూర్తి సాయి. రండు ప్రార్థించదము, మనలను ఆ ప్రభువు తప్పక అనుగ్రహించుము.

0: శ్రోతలందరూ చక్కగా వింటూ ఆనందిస్తున్నారు కదూ. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ద్వారా ప్రసారమవుతున్న ఆదిలాబాద్ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సేవా కార్యక్రమాల వివరాలు, భక్తుల అనుభవాల ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ కి ట్యూన్ అయి ఉండండి.
1: 2007 పుట్టపర్తిలో ఆదిలాబాద్ పర్తియాత్ర సందర్భంగా చేసినటువంటి నాటకాన్ని చూసి స్వామి ప్రత్యేకంగా మైక్ తెప్పించుకుని, ఇలాంటి కార్యక్రమం పుట్టపర్తిలో ఇప్పటి వరకు నేను చూడలేదు అని అందరికీ చెప్పారు. ఆ స్ఫూర్తితో
0: అందరూ చక్కగా వింటూ ఆనందిస్తున్నారు కదూ. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ద్వారా ప్రసారమవుతున్న ఆదిలాబాద్ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సేవా కార్యక్రమాల

0: ఏసుతో అదే ప్రేమను, అదే దయను సంవత్సరాల పాటు వివిధ రకాలైనటువంటి ఈ సాంస్కృతిక కార్యక్రమాల రూపంలో స్వామిని ప్రదర్శిస్తూ వస్తున్నారు మన ఆదిలాబాద్ భక్తులు. అయితే నిన్న ప్రదర్శించినటువంటి ఆ నాటికలో పాలు పంచుకున్నటువంటి సాయి యువకులు వారి అనుభవాలను ఇప్పుడు మనతో పంచుకుంటారు. మొదట నిన్న నారదుని వేషం వేసినటువంటి సాయినాథ్ బ్రదర్, నీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి?
1: సైరామ్ బ్రదర్, రేడియో సాయి లైవ్ స్ట్రీమింగ్ లో పాల్గొన్నందుకు స్వామి కృతజ్ఞత తెలుపుకుంటూ, నిన్న డ్రామా వేసింది ఇప్పుడు అనిపిస్తుంది, డ్రామా వేసింది మేము కాదు, వేయించింది మొత్తం స్వామి. అయితే దీనికన్నా ఈ డ్రామాకి ఈ డ్రామా గురించి చెప్తున్నప్పుడు రెండు విషయాలు ఇక్కడ నాకు ఐ వాంట్ షేర్. ఒకటి ఏంటంటే, డ్రామాకి ముందు రోజు మేము ఫుల్ డే ప్రాక్టీస్ చేశాం. ప్రాక్టీస్ చేసినా కూడా నైట్ ఫైనల్ ప్రాక్టీస్ కుల్వంత్ హాల్ అయినప్పుడు నాకు చూస్తే అనిపిస్తుంది, ఎందుకంటే లాస్ట్ 11 ఇయర్స్ నుంచి డ్రామాస్ చేస్తున్నప్పుడు ప్రతిసారి చూసినప్పుడు తెలిసిపోతుంది డ్రామా బెస్ట్ బెస్ట్ బెస్ట్ వస్తుందా అట్లా. సేమ్ ఫీలింగ్ ఉన్నది, డ్రామా బెస్ట్ రావట్లేదు బెస్ట్ రావట్లేదు, సంథింగ్ ల్యాకింగ్ సంథింగ్ ల్యాకింగ్ అని. అయితే చాలా భయం అయింది, రాత్రి కుల్వంత్ హాల్ లో ప్రాక్టీస్ చేసాము, ద బెస్ట్ రాలేదు. ఆ నైట్ రూమ్ కి వెళ్ళి నేను స్వామికి ప్రేయర్ చేసుకుంటూ పడుకున్నాను. పడుకున్నప్పుడు ఆ నైట్ స్వామి డ్రీమ్ లో వచ్చి స్వామి నా ముందుకు వచ్చి నిల్చున్నారు. నిల్చుకొచ్చి ఇట్లా చూసి, ఏమి సమాచారం అన్నారు. అంటే నేనైతే, స్వామి ఆదిలాబాద్ డ్రామా, స్వామి ఆదిలాబాద్ పర్తియాత్ర అన్న. అంటే అప్పుడు స్వామి రెండు చేతులు లేపి, స్వామి అంతా బాగా జరుగుతుంది అంతా బాగా జరుగుతుంది అని స్వామి రోబ్ లేపి పాద నమస్కారం తీసుకో అని అన్న. అంటే నేను నా రెండు చేతులు స్వామి పాదాల మీద పెట్టి పాద నమస్కారం తీసుకుంటే స్వామి నా నెత్తి మీద తల మీద చేయిబెట్టి అంతా బాగా జరుగుతుంది అన్నారు. అది నేను లేచి తర్వాత డ్రీమ్ స్లోగా ఫేడ్ అవుట్ అయింది. లేచి మేము మళ్ళీ నార్మల్ లైఫ్ లో పోతూ నడుస్తూ నడుస్తూ నాకు గుర్తొచ్చింది, అరే స్వామి డ్రీమ్ లో చెప్పారు కదా, స్వామి డ్రామా బాగా జరుగుతుంది, పర్తియాత్ర బాగా జరుగుతుంది చెప్పారు కానీ, నేను వచ్చి అందరితో చెప్పాను. కానీ నిన్న డ్రామా అయిన తర్వాత ఆ స్వామి సన్నిధిలో మేము నిల్చున్నప్పుడు ఆ స్వామి దగ్గర మేము ఫీల్ అయిన హ్యాపీనెస్, అప్పుడు ఇట్ గివ్ మీ స్ట్రెంత్. ఇది చేసింది మేము కాదు, ఇది చేసింది స్వామి, కేవలం స్వామి, కేవలం స్వామి, ఇంకేమీ లేదు.
0: చాలా చాలా బాగా చెప్పారు బ్రదర్.
1: ఇంకోటి, ఆదిలాబాద్ పర్తియాత్రలో 11 సంవత్సరాలు నిర్విరామంగా పర్తియాత్ర చేస్తున్నట్టే 11 సంవత్సరాలు నిర్విరామంగా ప్రతి సంవత్సరం ఒక డ్రామా జరుగుతూ వచ్చింది. అయితే ఈ డ్రామా జరుగుతున్నప్పుడు దీంట్లో కొన్ని విషయాలు, ఈ 11 సంవత్సరాల డ్రామా ప్రతి డ్రామాలో నేను యాక్ట్ చేశాను. సో దీంట్లో కొన్ని విషయాలు నేను రియలైజ్ అయింది ఏంటంటే, ఫస్ట్ థింగ్ స్వామి ఆమ్నీ ప్రెజెన్స్ రియలైజ్ అయ్యాం మేము. ఎందుకు అంటే మేము అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు 2010 డ్రామాలో ప్రాక్టీస్ చేశాము మంచిర్యాలలో. పర్తికి వచ్చి స్వామి ముందు బ్లెస్సింగ్స్ వెళ్ళినప్పుడు స్వామి చూసి ఇట్లా చూసి ఫస్ట్ అన్నమాట, బాగా ప్రాక్టీస్ చేశారు, బాగా ప్రాక్టీస్ చేశారు, అన్నీ చూశాను, బాగా జరుగుతుంది ఫిజికల్ గా 2010 స్వామి చెప్పిన మాట ఇది. మళ్ళీ 2009 స్వామి ముందుకు డ్రామా అయిన తర్వాత స్వామి ముందుకు వెళ్ళిన స్వామి దగ్గరకు వచ్చినప్పుడు స్వామి మా అందరిని చూసి, ఇట్లా అందరినీ డ్రామా యాక్టర్స్ ని చూసి స్వామి చూసి, ఇది డ్రామా కాదు, ఇది ఒక యజ్ఞం ఒక యాగం. ఈ రెండు వర్డ్స్ ని స్వామి డ్రామా రాసిన బ్రదర్ రంగనాథ్ రాజుని అండ్ ఒకవైపు బ్రదర్ ని ఇంకొక వైపు నన్ను నా కో యాక్టర్ ని ఇద్దరిని మా ముగ్గురు చేతులు ఇట్లా పట్టుకున్నారు స్వామి. 3 టైమ్స్ చెప్పారు ఇది డ్రామా కాదు, ఇది ఒక యజ్ఞము ఒక యాగము అని. అప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే, డ్రామా చేస్తుంది మేం కాదు, అది అనుభవపూర్వకంగా మేము తెలుసుకున్నాం. డ్రామాకి అవైలబిలిటీ మాత్రమే మా డ్యూటీ, మిగతా అదంతా ట్రైన్ కి ఇంజన్స్ కి కోచెస్ తగిలిచ్చినట్టు మేము వెళ్ళి ఆ ఇంజన్ కి అటాచ్ అయ్యాం స్వామికి. ఆ ట్రైనింగ్ స్వామి ఇంజన్ స్వామి లాగా ఇంజన్
0: తీసుకెళ్ళింది. కేపబుల్ ఆ కేపబిలిటీ స్వామి ప్రసాదిస్తారు, ఓన్లీ అవైలబిలిటీ మాత్రమే మన చేతిలో ఉంటుంది అంతే.
1: అది ఇది డ్రామాతోని ఇది ఒకటి తెలుసుకున్నాం. ఇంకొకటి, 2007 ఫస్ట్ టైం ఆదిలాబాద్ జిల్లా స్వామి ముందు డ్రామా చేసినాం. చేసినప్పుడు ఆ డ్రామా ఎలా చేయాలో మాకు తెలియదు, ఏదో సమ్తిలో చిన్న చిన్న డ్రామాలు చేసిన ఎక్స్పీరియన్స్ తోని మేము ఒక 8 మంది యూత్ కలిసి డ్రామా చేస్తున్నప్పుడు మాకు మేము పెట్టుకున్నది ఒకటే, మనకు యాక్షన్ స్కిల్స్ రావు, మనకు వాయిసెస్ అంత గొప్పవి కాదు, మన డ్రామా స్కిల్స్ లేవు, కానీ మనకు ఉన్నది ఒకటి ఒక్క ప్లస్ పాయింట్ ఈ స్వామి, స్వామిని ప్లీజ్ చేద్దాం మనమని మేము డ్రామా ప్రాక్టీస్ చేసిన అన్ని రోజులు సమితి చుట్టూ 108 మా ఎవర్ రెస్పెక్ట్ సమితిలో దాని చుట్టూ సమితి చుట్టూ 108 ప్రయక్షణాలు చేశాం, ఎవ్రీ డే 108 ప్రయక్షణాలు చేశాం. అయితే ఆ డ్రామా చిన్న డ్రామా మేబీ ఇప్పటి స్టాండర్డ్స్ తో

0: చేస్తే కొంచెం చిన్న డ్రామా అది. అట్లా ప్రాక్టీస్ చేసి పర్తికి వచ్చాం. పర్తికి వచ్చిన తర్వాత మా డ్రామా స్కెడ్యూల్ ఎక్కడ మాకు క్లియర్ గా లేదు. మేమేమో ఫుల్ ప్రాక్టీస్ చేస్తున్నాము, ప్రాక్టీస్ చేస్తాము, ఇంకా మాకు భయం వేసింది. స్వామి ఏం మాట్లాడట్లేదు, మా పెద్దవాళ్ళు ఏం మాకు మీ డ్రామా పలానా టైం అని చెప్పట్లేదు ఏంటి అనుకుని ప్రాక్టీస్ చేస్తే మేము ఇది కాదు మళ్ళీ స్వామినే పడదామని గణేష్ పర్తిలో ఉన్న గణేష్ చెట్టు 108 ప్రదక్షిణాలు చేసి దర్శన్ ముందట 108 ప్రదక్షిణాలు చేసి దర్శన్కి వచ్చి దర్శన్లో కూర్చున్నాము. ఆ కూర్చుంటే స్వామి దర్శన్ కార్లో వచ్చారు. ఆ మినిట్ స్వామి మా డిస్టిక్ ప్రెసిడెంట్ పిలిచి ఫస్ట్ అడిగిన మాట అంకుల్ని, డ్రామా ఉందా?
1: చాలా సంతోషం, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. అసలు స్వామి ఏ విధంగా వెనుకుండి ఈ డ్రామా నడిపిస్తున్నది, సామాన్నట్టు ఇది డ్రామా, ఒక యజ్ఞం, ఒక యాగం. మరి ఇది ఇది డ్రామా, ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ డ్రామా, ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్. మనం డ్రామా అనుకుంటాం కానీ ఆ స్టేజ్ మీదకి ఎక్కడము అది చివరి అంశం అది. కానీ డ్రామా ప్రిపరేషన్ మొత్తం, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఈ యూత్ టీమ్ లోనే ఎంతో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి హనుమంతరెడ్డి అన్న నిన్న యముని వేషం వేశారు. ఆయన కూడా ఎన్నో ఎక్స్పీరియన్స్ ఉన్నాయి బాస్ నుంచి, తర్వాత ఆయనకు ఉండే ఉద్యోగ డిమాండ్స్ ఏ విధంగా తట్టుకుంటూ వచ్చారు.
2: ఓం శ్రీ సాయిరామ్. ఈ మధ్యలోనే మా జిల్లాని 4 జిల్లాలుగా డివైడ్ చేశారు గవర్నమెంట్ ద్వారా. ఆ డివైడింగ్ తర్వాత ఏమైంది అంటే ఆటోమేటిక్ గా వర్క్ పెరిగింది. మాకు కలెక్టర్ ఆఫీస్ వచ్చింది, డైలీ కలెక్టర్ తోటి మా బాస్ కి ఆ పనుల బిజీలో మేము కూడా బిజీ అయిపోయినాం. బిజీ అయిపోయి ఎవ్రీ వీక్ ప్రాక్టీస్ లోకి వెళ్ళాలంటే కొంచెం కష్టంగా ఉండేది. అయితే నేను రోజు స్వామిని ప్రే చేసేవాను, నాకు ఏదైనా కూడా స్వామి నాకు సంతికి స్వామికి ఖచ్చితంగా నేను దగ్గరగానే ఉండాలి, మిగతా అన్ని నాకు తర్వాత ఉండేట్టు చూడండి స్వామి, ఎట్లనే చేసి మీరు అదే చేయండి అని నేను డైలీ ప్రేర్ చేస్తూ ఉంటా. అది జరిగిన తర్వాత ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి నాకు కొంచెం కొంచెం మా సారు కొంచెం అవుట్డోర్ వర్క్స్ లో బిజీ అయిపోయి నాకు ఈ ఫ్రీ టైం దొరకడం స్టార్ట్ అయిపోయింది. ఇంకా రేపు ప్రయాణం అనగా నాకు ఫుల్ ఫీవర్ వచ్చేసింది. అయ్యో స్వామి ఇట్లా అయిపోయింది, నేను ఎట్లా రావాలి ప్రాక్టీస్ కి, పర్తికి వెళ్ళాలి అని చెప్పి. ట్రైన్ ఎక్కే వరకు కూడా నేను బెడ్ మీద పడుకునే ఉన్నాను. ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేచి డైరెక్ట్ బ్యాగ్ జరుపుకొని వచ్చేసి ట్రైన్ లో పడుకున్నాను. తెల్లవారు ఇక్కడ దిగేటప్పటికి నాకు మొత్తం అన్ని పోయాయి. పర్తికి వచ్చిన తర్వాత అసలు ఆ ప్రాక్టీస్ లో నాకు ఫీవర్ వచ్చింది అనేది నాది నేనే నమ్మలేకపోయినా, అంత హ్యాపీగా
1: నాకు గుర్తుకొస్తుంది. మీరు మా యాక్చువల్లీ మా అమ్మ కొలీగ్, అది మీకు ఈ ఈ యాక్టివిటీస్ డ్రామాలు ఎంత ఆ ప్రాక్టీస్ ఎంత ప్రాక్టీస్ చేస్తున్నా కొద్దీ అటువైపు అదే విధంగా స్వామి ఆశీర్వాదం కురిపిస్తున్నారు మిమ్మల్ని. ఈ సంవత్సరం 2016 లో మేము బెస్ట్ ఎంప్లాయీగా గవర్నమెంట్ మిమ్మల్ని గుర్తించింది, కంగ్రాచులేషన్స్. అది స్వామి ఆశీర్వాదమే.
2: సరే బ్రదర్.
1: అదే అయితే అదే విధంగా ఇప్పుడు మీరు ఉద్యోగం అంటే గుర్తుకొస్తుంది మన బ్రదర్ రమేష్ ఉద్యోగం. తన ఉద్యోగంలో ఒక మనం ఊహించినట్టు నిర్ణయం తీసుకున్నాడు ఈ పర్తియాత్ర సందర్భంలో. బ్రదర్ ఒకసారి షేర్ చేసుకుంటావు నీ ఎక్స్పీరియన్స్.
3: హృదయ నివాసి అయిన భగవాన్ సత్సాయి వారికి నన్ను అర్పించుకుంటూ రేడియో సాయి శ్రోతలందరికి ఓం శ్రీ సాయిరామ్. అంటే పర్తియాత్ర స్టార్ట్ అయిన తర్వాత నేను 2008 మొట్టమొదటిసారిగా డ్రామా చేశాను. అప్పుడు ఆ డ్రామాలో నాకు ఇంతవరకు స్టేజ్ చాలా ఫీవర్ గా ఉన్న వాళ్ళకి స్టేజ్ ఫియర్ చాలా ఎక్కువ, అసలు 10 మందిలో ఉన్నప్పుడు నిలిచకపోయినామని. అలాంటి వాడిని ఒక ఇంటర్నేషనల్ స్టేడియంస్ పైన డ్రామా చేయాలంటే చాలా భయం వేసేది. సో మనకి బ్రదర్ రంగనంద రాజు గారు చెప్పినట్టుగా డైలీ పెద్ద ప్రదర్శన చేసి కొంచెము ఎనర్జెటిక్గా చేశాము. సో అప్పటి కొంచెము మాలో పరివర్తన స్టార్ట్ అయింది. ఎలా అంటే ఏదైనా ఓవర్కమ్ చేయొచ్చు, కాన్ఫిడెన్స్ రావాలని చెప్పేసి. సో ఆ విధంగా చేస్తున్నప్పుడు నాకు ఈ సంవత్సరం అంటే ఇప్పుడు డ్రామా 2017లో డ్రామా స్టార్ట్ కావడానికి ముందు నాకు జాబ్ వచ్చింది. సో ఆ జాబ్ లో జాయిన్ అయిన తర్వాత
1: ఒక వారం రోజుల ముందు జాబ్ వచ్చింది
3: వారం. సో జాబ్ సింగరేణిలో జాబ్ వచ్చిందండి. సో అలా జాబ్ వచ్చిన తర్వాత ప్రాక్టీస్ కి వచ్చాను. ఎలా అంటే సాటర్డే సండే 2 టైమ్స్ అంటే 2 డేస్ ప్రాక్టీస్ ఉంటాయి కనుక ఆ రోజు అసలు నాకు లీవ్, సండే హాలిడే ఉండాలి. బట్ ప్రాక్టీస్ రోజు కంపల్సరీ డ్యూటీ రమ్మని చెప్పి చెప్పారు. సో నైట్ డ్యూటీ చేయడము, డే ప్రాక్టీస్, నైట్ డ్యూటీ చేయడం, డే ప్రాక్టీస్, ఆ విధంగా చేస్తూ వచ్చాను. వచ్చిన తర్వాత సార్ నాకు ముందే చెప్పాను నాకు ఇట్లా భర్తయాత్ర ఉంటుంది, మాకు ఒక 3-4 డేస్ లీవ్ కావాలంటే కనుక సార్ ఇస్తాను చెప్పారు. టైంకి వచ్చేసరికి ఇప్పుడు లీవ్ కుదరదు, మేము ఇవ్వము, నువ్వు వెళ్ళాలంటే కనుక కంపల్సరీ జాబ్ రిజిగ్నేషన్ ఇచ్చి రావాలి, లేకుంటే పంపించమని చెప్పారు. సో వేరే ఆప్షన్స్ లేక స్వామి పైన కాన్ఫిడెన్స్, జాబ్ ఇచ్చింది స్వామియే, సో నెక్స్ట్ జాబ్ కూడా వద్దని కూడా స్వామి అనుకుని, స్వామి డిసిషన్ అనుకుని జాబ్ కి రిజిగ్నేషన్ చేసి భర్తయాత్రకు వచ్చేసాను.
1: చాలా చక్కగా బ్రదర్, వెరీ ఇన్స్పైరింగ్ బ్రదర్. అసలు జాబ్ స్వామి కోసం ఆ జాబ్ ను వదిలేసి వస్తే తప్పకుండా బ్రదర్ స్వామి మిమ్మల్ని అన్ని విధాలుగా స్వామి చూసుకుంటారు. ఆయన ఆశీర్వాదం మీపై తప్పకుండా ప్రవహిస్తుంది. మనం ఒక్కటి స్వామికి ఇస్తే ఆయన మనకు 10 తిరిగి ఇస్తారు, 100 ఇస్తారు తిరిగి. ఇదే విధంగా మన నిన్న మనల్ని తన యాక్షన్ తో తన డైలాగ్ తో అలరించినటువంటి రైతు బ్రదర్ అన్న ఒక డైలాగ్ చెప్పాను. ఒక
4: అందరికి సైరావన్నా అన్న, నమస్తే, బాగున్నారా? 2008 భర్తీ యాత్ర అప్పుడు సెలక్షన్ జరిగాయండి. తెలంగాణ విభాగంలో సెలెక్ట్ అయ్యాను. ఆయన తర్వాత అప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్. మాకు ఫైనల్ ఎగ్జామ్స్ ముందు ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనే ఎగ్జామ్ ఉంటుంది. దానికి 30 మార్క్స్, 70 మార్క్స్ ఏమో ఫైనల్ ఎగ్జామ్, ఈ రెండు కలిపి 100 మార్క్స్. చిన్న మిరాకిల్ ఏంటంటే ఆ రోజు ఎన్విరాన్ ఎగ్జామ్ రాయాలి, రాయకపోతే ఫెయిల్. సో యాక్చువల్లీ ఏమైందంటే ఆ రోజు రాయి ఎగ్జామ్ రాయాలి, నెక్స్ట్ డే ట్రైన్ ఎక్కాలి, నెక్స్ట్ డే భర్తీకి రావాలి ప్రాక్టీస్ కి. సో అయితే మా లెక్చరర్ అడిగారు, డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ హెడ్, అయితే అడిగాను సార్ నాకు ఇట్లా పర్మిషన్ కావాలి సార్, నాకు అక్కడ అవకాశం వచ్చింది సార్ ప్రాక్టీస్ పుట్టపర్తిలో అవకాశం వచ్చింది సార్, ఇంటర్నేషనల్ స్టేజ్ లో యాక్టింగ్ చేయడానికి వచ్చింది సార్, తెలంగాణ స్క్రిప్ట్ లో వచ్చింది సార్, వాయిస్ కూడా నాది వచ్చింది సార్, అయితే ఏందా 70 మందిని పక్కా పెట్టి నేను ఒక్కనిగా పెట్టాను నాన్న ఎగ్జామ్ అని ఇట్లా అనడం జరిగింది. అయితే నువ్వు ఇట్లా అడిగితే నీకు ఎగ్జామ్ ఇప్పుడు పెడతా, నువ్వు రాత్తావా అనను. అయితే లంచ్ టైంలో ఇక నేను బయటకు వచ్చేసాను, ఇట్లా ఇట్లా ఇట్లా అని కూడా ఒకసారి కళ్ళు మూసుకున్నాను. 3 టైమ్స్ హై గ్యాత్రీ చేశాను. మాకు సంతలో ఏదైనా మీకు జరగాలనుకుంటే 3 టైమ్స్ కళ్ళు మూసుకుని సాయి గాత్రి చేయండి మనసులో తలుచుకుంటూ, అది మిమ్మల్ని ముందు జరుగుతుంది, మీకు కావాల్సిన పని నెరవేరుతుంది ఖచ్చితంగానే. అప్పుడు ఆ టైంలో ఆ డోర్ పక్కకు వచ్చేసి 3 టైమ్స్ సాయి గాత్రి చేసుకున్నా, లంచ్ కానీ బయటకు వచ్చేసాను. బయటకు వచ్చేసరికి ఫోన్ కాల్, నా ఫోన్ నంబర్ ఆయనకి ఎట్లా చేసింది లేదు, అడ్మిషన్ నా అడ్మిషన్ ఫామ్ తీసుకుని ఆ నంబర్లకి వెళ్ళి వినోద్ టేక్ యువర్ పెన్ అండ్ కమ్ టు లైబ్రరీ అనేది. ఇప్పుడే తుక్కుతుకు తిట్టిండు, అప్పుడే ఏంది కథ అని కథ. అక్కడ నేను తిండి లంచ్ కోసం హోటల్కి వెళ్తున్నాను, టక్కటక్ ఉరికొచ్చేసాను. ఉరికొచ్చేసి సార్ ఏమైంది సార్ అంటే, దాయిట్రా లైబ్రరీకి వచ్చేసాను, పెన్ను తీసుకుని బ్యాగ్లకి వెళ్ళి పెన్ను తీసుకోవడం కూడా మర్చిపోయాను. పెన్ అంటే పెన్ను తీసి నా చేతిలో పెట్టేసాను, అక్కడ కూర్చొని తొందర కంప్లీట్ చేసి ఇచ్చాను. ఈ 20 మినిట్స్ గ్యాప్ కూడా లేదండి ఇలా వచ్చేది. రియలీ గ్రేస్, స్వామి గ్రేస్. ఆ రోజు రాశాను, ఎగ్రోగుంటే ట్రైన్ ఎక్కి పుట్టపర్తిలో పడ్డామండి, ఇక దంచిపడేసాం డ్రామాలో. నిన్న కూడా చాలా స్వామి నాకు అవకాశం ఇచ్చారు, నిన్న కూడా చాలా చాలా కామెడీ పంపించాను.
1: మీరు ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ అంటే బ్రదర్, నాకు ఇంకోటి మన విద్యాసాగర్ బ్రదర్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఒకటి ప్రాక్టికల్ రాసిచ్చింది, అది బ్రదర్ ఒకసారి షేర్ చేస్తారు అందరితో.
5: సాయిరామ్ బ్రదర్, 2011లో నేను డ్రామాలో సెలెక్ట్ అయ్యాను. నేను డ్రామా చేయడానికి భర్తీకి వచ్చాను, అయితే అప్పుడు ప్రాక్టికల్ డేట్ ఇవ్వలేదు, డ్రామా సెలెక్షన్ తర్వాత డేట్ ఇచ్చారు. ఇలా అని నాకు బాధ వేసింది. తర్వాత నేను భర్తీకి వచ్చాను, డ్రామా సెలెక్షన్ జరిగింది, భర్తీకి వచ్చాను, డ్రామా చేశాను. అయితే మనం నేను వెళ్లే రోజే ఎగ్జామ్ ఉంది, నేను రికార్డ్ రాయలేదు, ఏం రాయలేదు, ఎలా అని చాలా భయపడ్డా, చాలా ఏడ్చిన, స్వామిని ప్రే చేసిన. తర్వాత ఎగ్జామ్ వెళ్ళాను, సరే సార్ని అడిగితే ఎగ్జామ్ అంటే రికార్డు ఉంటేనే ఎగ్జామ్ రాయాలి, లేకుంటే రాయడం లేదని చెప్పారు. ఇలా చేయాలని అక్కడ కూర్చొని ప్రే చేసిన, జేబులో స్వామి బొమ్మ ఉంటే తీసుకుని ప్రే చేసిన. తర్వాత కాసేపటికి అక్కడ కొన్ని రికార్డ్స్ ఉన్నాయి, చూసేసరికి ఏ రికార్డు చూసినా కానీ నేమ్స్ రాసున్నాయి, స్టాంప్ వేసున్నాయి. ఎలా అని మళ్ళీ ఏడ్చాను. కొద్ది దూరం అక్కడ సరే ఇంకో రికార్డు ఉంది, అది ఇట్లా గాలి ఇలా లేస్తుంది, కింద పడుతుంది, లేస్తుంది, కింద పడుతుంది. చూసేసరికి నేమ్ లేదు, ఏం లేదు, బాగా రైటింగ్, మంచి రైటింగ్తో బాగా రాసింది. అంటే స్వామి రైటింగ్ అనుకుని నేను ఆ రికార్డు తీసుకొని సార్కి ఇచ్చేసాను.
1: అక్కడ అప్పటికప్పుడు రికార్డు ప్రత్యక్షమైంది, ఎవరు లేకుండా
5: అప్పటికి ఆ రూమ్ లో చాలా చూశాను లేకుండే, కానీ కాసేపటికి తర్వాత అక్కడ రికార్డు ఉంది.
1: బ్యూటిఫుల్ బ్యూటిఫుల్
5: తీసుకుని నా నేమ్ రాసిచ్చాను, రైటింగ్ బాగుంది అయ్యా అని సార్ అన్నాడు. మళ్ళీ మా చెల్లి 7 ఇయర్స్ అప్పుడు ఏమంటే మా చెల్లికి ముక్కు పుడిగేసుకోవడం చాలా కోరిక ఉండేది. అయితే కొనిస్తామంటే అప్పుడు డబ్బులు లేకుండే, కొనిస్తామంటే రోజు ఏడ్చేది కొని అని. అయితే ఏం చేసామంటే మేము ఇప్పుడు కొనివ్వలేము, స్వామిని అడుగు ఇచ్చేస్తా అని చెప్పారు. తర్వాత స్నానం చేసిన తర్వాత విభూతి పెట్టుకునేటప్పటికి విభూతి తీసుకునేటప్పటికి ఇక్కడ విభూతిలో ముక్కు పుడుకుంది.
1: ఓ
5: విభూతిలో ముక్కు
1: పుడుకు ముక్కు పుడక ప్రత్యక్షం
5: ప్రే చేశాక ముక్కు పుడుకు వచ్చింది.
1: బ్యూటిఫుల్ బ్రదర్, అసలు నీ ప్రేయర్ లో బలం రికార్డ్స్ ప్రత్యక్షం అయితే ముక్కు పుడుకల ప్రత్యక్షం అయితే అదృష్టవంతుని బ్రదర్. అదే అదే విధంగా ఇప్పుడు మనం చెప్తున్న ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ అంటే ఈ డ్రామాలో మనం యజ్ఞయాగం చేసినప్పుడు స్వామి ఆ యొక్క ఆశీర్వాదం కూడా అదే విధంగా ఉంటుంది. బ్రదర్ నితీష్, నీ జీవితంలో జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ ఒకసారి అందరితో పంచుకుంటావా?
6: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి సోదరి సోదరిమణులకు సాయిరాం. డ్రామా అంటే ఏదో తెలియదు మాకు, అంటే మా పల్లెటూరు. ఆ డ్రామా ఏంటో తెలియదు, కానీ డ్రామాకు ఏం వచ్చిందంటే నాకు పునర్జన్మ వచ్చిందండి. ఎలా వచ్చిందంటే తెలియదు. లాస్ట్ 2015లో నేను డ్రామాలో సెలెక్ట్ అయ్యాను, భక్తి నీరాజనం. అప్పటి నా భక్తి నీరాజన్ డ్రామాలో సెలెక్ట్ అయ్యాను. ఆ స్వామి
1: ఆ భక్తి నీరాజన్ డ్రామాలో మీరు బ్రదర్ నితి సెలెక్ట్ అయిన తర్వాత సాయి ఏమైంది అసలు?
0: అప్పుడు భక్తి నీరాజనంలో ఏమైందంటే తను రెగ్యులర్ గా ప్రాక్టీస్ కి వచ్చాడు, కానీ కొంచెం వీక్ ఉండేవాడు ఫిజికల్ గా. సో మాకు చూసి అనిపించేది బ్రదర్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది అని అనుకున్నాం. అంతే ఏం అనుకోలేదు, అంతే తెలుసు ఏదో ప్రాబ్లం ఉంది అనుకున్నాం. డ్రామా వచ్చినాం, డ్రామా చేసినాం, డ్రామా చేసినాం. ఆ తర్వాత డ్రామా స్వామి ముందు సక్సెస్ఫుల్ గా ఎగ్జిబిట్ అయింది. స్వామి చూశారు, బ్లెస్ చేశారు అప్పుడు 2015. తర్వాత సడన్ గా నాకు 1 వీక్ తర్వాత కాల్ వచ్చింది బ్రదర్ నుండి. కాల్ వచ్చి, బ్రదర్ నేను హైదరాబాద్ కి వచ్చాను బ్రదర్, హాస్పిటల్లో ఉన్నాను అన్నాడు.
1: ఎందుకు ఎందుకు నితీష్ హాస్పిటల్లో ఎందుకు అని?
0: అది నితీష్ మాటలోనే విందాం.
6: బ్రదర్ నాకేమైందంటే 2012లో నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చిందని తెలుసు. తర్వాత 2015లో డ్రామా అయిన 5 మంత్ తర్వాత నేను నాకు కాలు నొప్పి వచ్చేది, కొంచెం ఇక్కడ నొప్పి వచ్చేది. వచ్చిన తర్వాత నేను మహారాష్ట్ర హాస్పిటల్లో వెళ్ళాను. ఇలా ఎందుకు వస్తుందని వెళ్తే ఆ డాక్టర్లు అన్నారు, బాబు నీకు వాల్స్ రిప్లేస్మెంట్ చేయాలి కంపల్సరీ, నువ్వు మంచి డాక్టర్ని పట్టుకో, నేను చెప్పేది నేను చెప్పాను అన్నారు. నాకు ఏం తెలీదు, హార్ట్ అంటే తెలీదు, ఏం తెలీదు. తర్వాత ఇంకా డాక్టర్ అన్నారు నీకు మినిమం వాల్స్ రిప్లేస్మెంట్ చేయాలంటే మినిమం 6 లక్షలు కావాలన్నారు. నాకు ఏం తెలియదు, ఇంట్లో కూడా చెప్పాలి. తర్వాత కన్వీనర్ సార్కి ఫోన్ చేశాను. కన్వీనర్ సార్ అన్నారు రిపోర్ట్స్ ఉన్నాయి కదా, అవి నాకు ఫార్వర్డ్ చేయండి అన్నారు. తర్వాత ఆ రిపోర్ట్స్ మన డీపీ గారు వెంకట్రావు సార్కి ఫార్వర్డ్ చేశారు. నా రిపోర్ట్స్ చూసుకున్న తర్వాత డీపీ గారు మన హెల్త్ హెడ్ మెడికల్ కోఆర్డినేటర్ బి భాస్కర్ రావు గారికి మెయిల్ చేశారు. తర్వాత ఆ మెయిల్ని మన పూర్వ విద్యార్థి అనిల్ కుమార్ మురుపుల్ గారికి మెయిల్ చేశారు. ఆ మెయిల్ చేసిన ఒక్కరు బిఫోర్ ఒక డే తర్వాత రామన్న తర్వాత వచ్చేయమన్నారు.
0: సో అట్లా నితీష్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి సక్సెస్ఫుల్ గా హార్ట్ వాల్స్ రిప్లేస్మెంట్ అయ్యి ఇప్పుడు నో హీ స్టార్టెడ్ ఏ న్యూ లైఫ్ అండ్ అగైన్ యాక్టివ్లీ పార్టిసిపేటెడ్ ఇన్ డ్రామా.
1: బ్యూటిఫుల్. స్వామి అసలు పునర్జన్మ ప్రసాదించారు. అట్లానే శివ బ్రదర్ కూడా ఒక యాక్సిడెంట్ జరగాల్సింది ఆయనకు. ఆయన మోటార్ సైకిల్ మీద కూర్చొని ఉంటే ఆ మోటార్ సైకిల్ కి వెనుక నుంచి లారీ వచ్చి గట్టిగా తగిలింది. ఆ తగిలిన మరుక్షణం ఎవరో నెట్టేసినట్టు ఆయన ఎగిరిపడ్డాడు. వెనక్కి తిరిగి చూస్తే ఆ లారీ ఆ మోటార్ సైకిల్ మీద ఉంది. ఎవరు నెట్టేశారో ఎవరు ఆయనకే తెలుసు, అది స్వామికే తెలుసు. ఈ విధంగా మనం చెప్తుంటే ఈ డ్రామా ఒక యజ్ఞం, ఒక యాగం. అదే విధంగా మన బ్రదర్ భక్తియోగి అని నిన్న యాక్ట్ చేశాడు. ఆయన యొక్క తపన ఏంటంటే చిన్నప్పటి నుంచి భజన చేస్తూ వచ్చాడు. ఆయనకు డ్రామా సెలక్షన్ జరుగుతున్నప్పుడు ఆయన ఒకటే ఒక కోరిక, నాకు భక్తి యోగి వస్తే బాగుంటుంది అని. ఎవరు చెప్పారో తెలియదు, ఆ స్ఫురణ ఏ విధంగా నా మనసుకు వచ్చిందో తెలియదు. బ్రదర్ నువ్వు భక్తి యోగి యాక్ట్ చేయంటే ఆయన అదే విధంగా ఆ రోజు డ్రామా లేకపోయినా ఏదో ఒక ఒక విచిత్రమైనటువంటి సంఘటనల ద్వారా ఆయన భక్తి యోగిగా మిగిలిపోయాడు. ఇది డ్రామాల విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ఇక్కడ మనము డ్రామా అనేది ఒక ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏ యునో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్, అదొక ట్రాన్స్ఫర్మేటివ్ ప్రాసెస్. ఇప్పుడు నిర్మింపబడేది ఇన్ని జీవితాలు ఒక విధంగా ఒక గొప్ప జీవితాలుగా నిర్మింపబడుతున్నాయి. డ్రామా జరగడానికి ఈ రచన ఎంత ముఖ్యమో, డ్రామా జరగడానికి ఈ యాక్షన్ ఎంత ముఖ్యమో, మన సత్య ఆర్గనైజేషన్ డ్రామా జరగడానికి ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ కూడా అంత ముఖ్యం. ఆదిలాబాద్ జిల్లాకి అంటే ఇది చెప్పాల్సినటువంటి విషయం, ఉన్నటువంటి గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఏంటంటే గ్రేట్ ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్. డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు డ్రామాకి ఇచ్చినటువంటి సపోర్ట్ వల్ల ఈ డ్రామా స్వామిని ఈ విధంగా ఆనందపరుస్తూ వస్తుంది.
7: విన్నారు కదా ఆదిలాబాద్ జిల్లా పత్తి యాత్ర విశేషాలు, వారి జిల్లాలో జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాల అనుభవాలు, భక్తుల అనుభవాలు. మొట్టమొదటిసారిగా పత్తి యాత్రకు విచ్చేసినటువంటి జిల్లా ప్రజల అనుభవాలను రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ద్వారా మొట్టమొదటిసారి ప్రత్యక్ష ప్రసారం చేయించినందుకు స్వామివారికి మా కృతజ్ఞతలు, మా పాదాభివందనం చెప్పుకుంటున్నాము. మరి ఇంతటితో ఈనాటి కార్యక్రమం ఇప్పటితో ముగిస్తూ మరికొద్దిసేపట్లో మీరు సాయి కుల్వన్ సభామండపం నుండి వేదం భజన కార్యక్రమాల యొక్క ప్రత్యక్ష ప్రసారాలను వింటారు. సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. అధ్యాత్మ విద్య విద్యానాం. విద్యలన్నింటిలోకి ఆత్మవిద్యే ప్రధానం. ప్రాపంచిక విద్య పారమార్థిక విద్యను జోడించి నేటితరం యువతీ యువకులను సన్మార్గంలో నడిపిస్తున్నది సత్యసాయి విద్యా ఉద్యమం. నేటి శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థలు ఇప్పటికీ ఎన్నో వేల మంది విద్యార్థులను ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దింది. సమాజ అభ్యుదయానికి, దేశ ప్రాపంచిక శాంతికి అటువంటి విద్యార్థులే అవసరమని స్వామి ప్రబోధ. మరి ఈ విద్యా ఉద్యమానికి నాంది 1968లో స్వామి ప్రారంభించిన అనంతపురం శ్రీ సత్యసాయి మహిళా కళాశాల అన్నది గమనార్హం. ఈ సంవత్సరం అనంతపురం కళాశాల స్వర్ణోత్సవం జరుపుకుంది. ఇది మనందరికీ ఎంతో ఆనందభరితమైన వేడుక. స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా కళాశాల నాంది ప్రస్తావన, కళాశాల భవన నిర్మాణం, భవన ప్రారంభోత్సవం, అభివృద్ది సోపానాలు, ఉపాధ్యాయుల, విద్యార్థుల, ఇతర సిబ్బందుల అనుభవాలు, ఇంకా మరెన్నో అనుసంధాన అనుభవాలను శ్రోతలందరికీ అందిస్తూ రేడియో సాయి తెలుగు బృందం జూలై 20, 21వ తేదీల్లో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను పలు శీర్షికలలో సమర్పించింది. వాటి పునఃప్రసారాన్ని శ్రోతలకు ఇప్పుడు అందిస్తున్నాం. జూలై 8న కళాశాల భవన ప్రారంభోత్సవం సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను కళాశాల ప్రాంగణంలో జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుత విద్యార్థులు, అధ్యాపకులు కళాశాల పూర్వ విద్యార్థులను, ఉపాధ్యాయులను, ఇతర సిబ్బందిని ప్రత్యేకంగా ఆహ్వానించి స్వర్ణోత్సవ సంబరాలను కన్నుల పండుగగా నిర్వహించారు. ఆనాటి కార్యక్రమాల వివరాలను, వచ్చిన వారి ఆనంద అనుభవాలను, నిర్వాహకుల మనోభావాలను ఆత్మీయ కలయిక అనే శీర్షికపై జూలై 20వ తేదీ రేడియో సాయి తెలుగు బృందం ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లో సమర్పించింది. ఆ కార్యక్రమ పునఃప్రసారాన్ని ఇప్పుడు వినండి.

0: స్వప్న, సాయి కుల్వంత్ హాల్ నుంచి లైవ్ ప్రోగ్రాం ప్రసారం చేయడానికి ముందు మనం శ్రోతలకి అనంతపురం మహిళా కళాశాల పూర్వ విద్యార్థినులు, ప్రస్తుత విద్యార్థినుల ఆత్మీయ కలయికపై కార్యక్రమాన్ని ప్రసారం చేస్తామని చెప్పాం, గుర్తుంది కదా? మరి ఆ కార్యక్రమాన్ని ప్రారంభిద్దామా?
1: తప్పకుండా లలిత. ఈ ఏడాది అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇటీవల అంటే జూలై 8వ తేదీ నాడు ప్రస్తుతం అక్కడ విద్యని అభ్యసిస్తున్న విద్యార్థినులు కళాశాల పూర్వ విద్యార్థినులు అధ్యాపకులను ఆహ్వానించి ప్రేమగా పలకరించి సన్మానించి వేడుకలు జరిపారు.
0: ఆ రోజు అంటే జూలై 8 ఆదివారం ఉదయం నుంచే అనంతపురం శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ మహిళా కళాశాల ప్రాంగణం కోలాహలంగా ఉంది. స్వాగత తోరణాలు, జెండాలు రెపరెపలాడుతున్నాయి. ప్రాంగణమంతా చూడముచ్చటగా తీర్చిదిద్దిన రంగురంగుల ముగ్గులు చాలా కాలం తరువాత స్వంత ఇంటికి వస్తున్న అక్కల పట్ల చెల్లెళ్ల ప్రేమను ప్రతిబింబిస్తూ కనిపిస్తున్నాయి. కార్యక్రమానికి వచ్చిన పూర్వ విద్యార్థినులు ఆనందంతో వెలిగిపోతున్న ముఖాలతో నవ్వులు పూయిస్తూ సుపరిచితమైన తమ కళాశాల ప్రాంగణంలో పాత జ్ఞాపకాలు నెమరేసుకుంటూ సందడి చేస్తున్నారు. చూడు,

0: స్వర్ణోత్సవ వేడుకలు కలశస్థాపనతో ప్రారంభమయ్యాయి. కళాశాల విద్యార్థినులు మంగళ వాద్యాలతో బ్యాండ్తో కలశాన్ని స్వాగతించారు. భగవాన్ బాబావారి విశ్రాంతి గది నుండి విద్యార్థినులు కలశాన్ని జ్యోతులని తీసుకునిరాగా కళాశాల నుండి ఆడిటోరియం వరకు వేద పఠనంతో శోభాయాత్ర జరిగింది. శోభాయాత్రలో కాలేజ్ అధ్యాపక బృందం, పూర్వ విద్యార్థినులు పాలు పంచుకున్నారు.
1: ఆ తర్వాత కళాశాల పూర్వ విద్యార్థి, ప్రస్తుతం కాలేజ్ డైరెక్టరు అయిన ప్రొఫెసర్ రాజేశ్వరి పటేల్ గారు, వారితో పాటు హాస్టల్ వార్డెన్ టిఆర్ రాజేశ్వరి గారు జ్యోతి ప్రజ్వలనం చేశారు. భగవాన్ బాబావారు విద్యార్థినులను ఉద్దేశించి అత్యంత వాత్సల్యంతో రాసిన ఒక లేఖ ఆడియో విజువల్ ప్రెజెంటేషన్ జరిగింది. స్వప్న, స్వామి తమ స్వర్ణోత్సవ జన్మదిన సందర్భంలో రాసిన ఆ లేఖ కనుమరుగై తిరిగి కళాశాల స్వర్ణోత్సవ వేడుకల సమయంలో బయటపడటం స్వామి ప్రదర్శించిన దైవలీల కాక మరేమిటి చెప్పండి.
0: నిస్సంకోచంగా అది స్వామి లీలే.
1: ఆ తరువాత కాలేజీ డైరెక్టర్ ప్రొఫెసర్ రాజేశ్వరి పటేల్ గారు కాలేజ్ నెలకొల్పడంలో స్వామి ఉద్దేశాన్ని వివరించారు. ఆ సభా కార్యక్రమం ముగిశాక ఇంకా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరిగాయి.
0: లలిత, అదే రోజు కార్యక్రమాల అనంతరం నాటి నేటి అధ్యాపకులు, విద్యార్థినులు, ఇతర సిబ్బంది మన రేడియో సాయితో తమ జ్ఞాపకాలను, అనుభవాల్ని పంచుకున్నారు. ముందుగా ప్రొఫెసర్ రాజేశ్వరి పటేల్ గారు స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించాలి అనే సంకల్పానికి ప్రేరణ ఏంటి, అది ఎలా కార్యరూపం ధరించింది అన్నది వివరించారు.
2: యాక్చువల్లీ నేను జూన్ 1 లాస్ట్ ఇయర్ నేను ఛార్జ్ తీసుకున్నాను యాజ్ డైరెక్టర్ ఆఫ్ ద క్యాంపస్. యాక్చువల్లీ దానికంటే ఒక నెల ముందు నాకు అట్లా ఒకసారి ఆ థాట్ వచ్చింది. ఇప్పుడు మేము ఆల్రెడీ ఎంటర్ అవుతున్నాము 50th ఇయర్ లో, కానీ మళ్ళీ ఆ థాట్ మళ్ళీ వెళ్ళిపోయింది నా మనసు నుంచి. కానీ 1st వీక్ ఆఫ్ జూన్ నేను అక్కడ నా డైరెక్టర్ ఆఫీస్లోనే కూర్చున్నప్పుడు నాకు మళ్ళీ స్వామినే గుర్తు చేస్తున్నారని నేను అట్లా అనుకుంటున్నాను. ఎందుకంటే స్వామికి ఈ సెలబ్రేషన్స్ కావాలా, ఎవరు గుర్తు చేయాలా, నేనే కదా. ఎందుకంటే నేను 50 ఇయర్స్ నుంచి, నేను 50 ఇయర్స్ లో 46 ఇయర్స్ నేను స్వామి దగ్గర ఈ క్యాంపస్ లో ఉన్నాను. ఓకే, ఫ్రమ్ హై స్కూల్ డేస్ టు ఇప్పుడు డైరెక్టర్షిప్. సో మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ టైం నేనే ఉన్నాను కదా ఇక్కడ ఈ క్యాంపస్ లో. సో స్వామి నాకు ఆ థాట్ ఇచ్చినారు, ఓ ఇప్పుడు 50 ఇయర్స్ కంప్లీట్ అవుతున్నాము, 2018 నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ అవుతుందని. సరే అయితే ఇంకా మేము ఏదో ఒక సెలబ్రేషన్ చేయాలని నేను ఆడిటోరియంలో అనౌన్స్ చేస్తున్నాను అందరి ముందు ప్రేయర్ టైంలో నెక్స్ట్ డే, ఇట్లా మేము సెలబ్రేట్ చేయాలా అని. సో మీరందరూ మీరు ఐడియాస్ ఇవ్వండి, మేము చేస్తాము. ఎందుకంటే ఇది 1st ఇన్స్టిట్యూషన్ స్వామి ఓపెన్ చేస్తున్నారు. సో స్వామి కూడా మాకే థాట్ ఇచ్చినారు కదా, వేరే వాళ్ళు ఎవరు మాకు గుర్తు చేయలేదు. సో స్వామికి ఇష్టం ఉంటుంది, మేము చేస్తే బాగుంటుందని. ఎందుకంటే ఇది పెద్ద కార్యం, యాక్చువల్లీ ఎడ్యుకేషన్ మిషన్ చాలా పెద్ద కార్యం స్వామి టేకప్ చేస్తున్నారు. ఎందుకంటే 1st యూత్కి మేము బాగా చేస్తే ఫుల్ దేశం కూడా బాగా అయిపోతుంది. సో ఆ భావంతో స్వామి స్టార్ట్ చేసినది, మేము సెలబ్రేట్ చేయాలా. ఎందుకంటే అది మాకే తెలుసు, దోజ్ ఆర్ ద స్టూడెంట్స్ ఆఫ్ దిస్ క్యాంపస్, మాకు తెలుసు ఎంత స్వామి మాకు ఇచ్చారు. వాళ్ళ జీవితం ఫుల్లీ చేంజ్ అయిపోయింది స్వామి వల్లనే ఈ క్యాంపస్ కి వచ్చిన తర్వాత. సో ఎనీవే, తర్వాత నేను నా రూమ్ కి వాపస్ వచ్చిన తర్వాత నేను అట్లా ఆలోచిస్తున్నాను ఎట్లా చేయాలా ఏం చేయాలని. అప్పుడే డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ సత్యసాయి ఆర్గనైజేషన్ వాళ్ళు నాకు వేరే ఇన్విటేషన్ ఇచ్చేకి వచ్చినారు. అప్పుడు నేను మెన్షన్ చేశాను, సార్ ఇట్లా మాకు 50 ఇయర్స్, అవును కదా 50 ఇయర్స్ అవుతా ఉంది అని, మాకేమైనా వర్క్ ఇస్తే మేము చేస్తాము అని. సో నేనేమనుకున్నాను, స్వామి అట్లా వాళ్ళకి ఎందుకు పంపించినారు, వాళ్ళు కూడా అనంతపూర్ టౌన్ నుంచే కదా వచ్చేది. స్వామి కాలేజ్ స్టార్ట్ చేసినప్పుడు టౌన్ లోనే ఉండేది 1st గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్. సో వాళ్ళు చాలా ఖుషి అయిపోయినారు, చాలా బాగుంది, మంచి అవసరం, మేము కూడా పార్టిసిపేట్ చేస్తామని. సరే చెప్పండి ఏమైనా కావాలంటే మేము చేయ. తర్వాత నేను మళ్ళీ స్టాఫ్ మీటింగ్ పెట్టాను, అందరూ వాళ్ళ వాళ్ళ ఐడియాస్ ఇచ్చినారు. కానీ ఏమి చేసే ముందు ఫస్ట్ రిజిస్ట్రార్కి ఎవరికైనా చెప్పాలి కదా, పెద్దవాళ్ళకి, అడ్మినిస్ట్రేషన్. సో నేను రిజిస్ట్రార్కి ఫోన్ చేసి చెప్పినాను, ఇట్లా సార్ ఇప్పుడు 50th ఇయర్ మేము ఎంటర్ అవుతున్నాము, జూన్లో 22nd జులై మేము ఒక చిన్న ఫంక్షన్ పెడతాము ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ద 50th ఇయర్ అని. సరే మేడం మీ ఇష్టం అని. కానీ నేను చెప్పినాను యాక్చువల్లీ ఇది చాలా పెద్ద హిస్టారిక్ ఒకేజన్, సో పెద్దగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలా, తర్వాత ఒకసారి ఇంకా మీరు ఎట్లా మేనేజ్ చేస్తారు. కానీ నేను చెప్పినాను ఫస్ట్ ఇక్కడ క్యాంపస్ లో మేము ఇన్ఫార్మల్ గా స్టార్ట్ చేస్తాము, తర్వాత ఎంత వరకు చేస్తాము తెలీదు, కానీ స్వామి ఇప్పుడు థాట్ ఇచ్చినారు సో ఆ స్వామికి కావాలా అని థాట్ ఇచ్చినారని అనుకున్నాను. దెన్ ఐ థింక్ జూలై ఎగ్జాక్ట్ డేట్ నాకు తెలియదు, కానీ అప్పుడు బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ మీటింగ్ లో నేను కూడా బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ లో మెంబర్. సో అప్పుడు ఎస్ఎస్ నాగానంద్ గారు వచ్చినారు ట్రస్ట్ మెంబర్ ఒక రిప్రజెంటేషన్. సో అప్పుడు నేను రిజిస్ట్రార్ చెప్పినాను, సార్ కెన్ ఐ మెన్షన్ దిస్ పాయింట్ మీటింగ్ అయిన తర్వాత. అయితే హీ వాజ్ సో హ్యాపీ, హీ సెడ్ ఎస్ ఎస్ మేడం, నేను వీసీ చైర్మన్ గా ఉండి మీరు మీటింగ్ పెట్టండి, అది బాగా సెలబ్రేట్ చేయొచ్చు అని. కానీ తర్వాత మళ్ళీ ఏమీ జరగలేదు, నిజం చెప్తే ఏమీ జరగలేదు. వీసీ కూడా చాలా బిజీగా ఉన్నారు సో ఏం చేయలేదు. మళ్ళీ జనవరిలో మళ్ళీ నేను రిమైండ్ చేశాను సార్ నాగానంద్ గారికి, సార్ ఇది ఆన్ అయ్యే కదా ప్రోగ్రామ్, ఎందుకంటే ప్రశాంతి నిలయంలో చేయాలని నా ఉద్దేశం, ఎందుకంటే అది అందరికీ పోతుంది ఫుల్ వరల్డ్ వైడ్, అది అందరికీ అది ఇన్ఫర్మేషన్ పోవాలి స్వామి 50th ఇయర్ ఇప్పుడు ఎడ్యుకేషనల్ మిషన్. ఎస్ ఎస్ ఇట్ ఈస్ ఆన్, మీరు చేయండి అని. తర్వాత నేను మళ్ళీ వీసీకి లెటర్ రాశాను, సార్ మీరు ఏమైనా మాకు పర్మిషన్ ఇస్తే మేము షెడ్యూల్ తయారు చేస్తాము, మీటింగ్ పెట్టకపోతే పర్వాలేదు మేమే చేసుకోవచ్చు అని. సరే మీరు అలుమ్నాయ్తో డిస్కస్ చేసి, సో అందరికీ అడిగి నేను ఒక షెడ్యూల్ టెంటేటివ్ గా పెట్టాను. సో సార్ అప్రూవ్ చేసిన తర్వాత మేము స్టార్ట్ చేసినాం. సో యాక్చువల్లీ స్పీకింగ్ ఆర్గనైజేషన్ ఇప్పుడు తర్వాత ఇన్వాల్వ్ అయినారు, ఎందుకంటే అక్కడ ప్రశాంత్ నిలయంలో జరుగుతుంది అని. కానీ ఈ క్యాంపస్ ప్రోగ్రామ్ కి ఆర్గనైజేషన్ ఎక్కడా లేదు, మేమే స్టూడెంట్స్ టీచర్స్. అండ్ దెన్ మళ్ళీ నేను వీసీ అండ్ రిజిస్ట్రార్కి చెప్పినాను, ఎవరికి మేము ఇన్వైట్ చేయటం, మీకు కూడా ఇన్వైట్ చేయటం లేదు, ఎందుకంటే మాకు 500 పైన స్టూడెంట్స్ వస్తారు, వాళ్ళు ఇక్కడ క్యాంపస్ వస్తే చాలా ఎక్సైట్మెంట్ అవుతుంది, సో వాళ్ళు ఫ్రీగా అన్ని క్యాంపస్ తిరగచ్చు అని. ఆడిటోరియంలో కూడా వాళ్ళకి ఫ్రీగా ఉండేది. సరే ఇది మంచి ఐడియా, మేము విఐపీస్ లేకపోతేనే మీరు బాగా ఎంజాయ్ చేయొచ్చు అని. సో అట్లా మేము ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినాం. అప్పుడు ఓకే సరే ఇప్పుడు ఇక్కడ ఏం ప్రోగ్రామ్ చేస్తాము, మేము అనుకున్నాం స్వామి మా పెద్ద పిల్లలకి డాన్స్ అక్కడ పుట్టుకర్తిలో చేసేకి పర్మిషన్ ఇవ్వలేదు, ఎందుకంటే స్వామికి అది ఇష్టం లేదు, పెద్ద గర్ల్స్ డాన్స్ చేస్తే స్వామికి ఇష్టం లేదు, అది నాకు మొదటి నుంచి తెలుసు. కానీ ఇక్కడ స్వామి ఎప్పుడైనా అనంతపురం వస్తే అప్పుడు స్వామి డాన్స్ ప్రోగ్రామ్స్ చూస్తున్నారు, ఇంకా డ్రామా కూడా చూస్తున్నారు. తర్వాత మెసెంజర్స్ ఆఫ్ సత్యసాయి ఎక్స్టూడెంట్స్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ టైంకి అక్కడ పూర్ణచంద్ర ఆడిటోరియంలో మేము డ్రామా చేసినాము. స్వామి ఒకసారి స్వామి అడిగినారు, మీరు వేరే వాళ్ళకి తీసుకుని వస్తున్నారు స్లమ్ చిల్డ్రన్ కి, ఈ పిల్లలకి ఆ పిల్లలకి, మీరేం చేస్తున్నారు. నేను చెప్పినాను స్వామి మీరు మాకు పర్మిషన్ ఇస్తే కదా మేము చేస్తాం, లేకపోతే ఎట్లా, మేము అనంతపురంలో చేస్తాం కానీ ఇక్కడ. సరే కానీ చేస్తే మీరు ఏం చేస్తారు స్వామి, మీరు దా డ్రామా చేయొచ్చు. స్వామికి ఆ డ్రామా చాలా నచ్చింది. ఇక్కడ ఒకసారి మేము అనంతపురంలోనే 89లో ఎనాక్ట్ చేసినాం, నేనే అని స్క్రిప్ట్ రాశాను. తర్వాత వారం తర్వాత అక్కడ ప్రశాంత్ నీలంకి మాకు ఇన్విటేషన్ ఇచ్చినారు స్వామి, కాలేజ్ ఆడిటోరియంలో యూజీసీ టీమ్ వస్తా ఉంది, మీరు ఆ ప్లే చేయాలని. ఎందుకంటే ఆ ప్లేలో మోస్ట్లీ యూ కెన్ సే 95% క్యారెక్టర్స్ మెన్, అండ్ అది కూడా మంక్స్. మంక్స్ అంటే అది క్రిస్టియన్ రోబ్సే వేసుకోవాలి. సో స్వామికి అది నచ్చింది, ఆడపిల్లలు కూడా చేయొచ్చు అని. సో ఆ ప్లేతో స్టార్ట్ చేసినాం పూర్ణచంద్ర ఆడిటోరియం. తర్వాత మళ్ళీ చాలా ప్లేస్ మేము ఎనాక్ట్ చేసినాం, కానీ ఎప్పుడూ కుల్వంత్ హాల్లో చేయలేదు. సో అందుకే రిజిస్ట్రార్ కూడా ఏం చెప్పినారంటే, స్వామి మీకు అక్కడ పర్మిషన్ ఇచ్చినారు కానీ ఇక్కడ ఎప్పుడు చేయలేదు కదా, సో సరే అయితే మేము ఇక్కడ కూడా ప్లే చేస్తాము. సో డాన్సెస్ అండ్ కవాలి సాంగ్స్ మేము అక్కడ డ్రెస్ వేసుకుని చేసేయట్లేదు, లేకపోతే మ్యూజిక్ ప్రోగ్రామ్ చేయొచ్చు కానీ డ్రెస్సెస్ వేసుకుని ఎప్పుడు మేము స్వామి దగ్గర చేయలేదు. స్వామి చాలా గర్ల్స్ కి కొంచెం తక్కువే అట్లాంటివి ఛాన్స్ ఇచ్చేది. సో మేము అది యాక్సెప్ట్ కూడా చేసినాం హ్యాపీలీ, ఎందుకంటే స్వామికి తెలుసు మా ఆడపిల్లలకి కొంచెం ప్రొటెక్షన్ ఇవ్వాల, అందరు ముందు పోకూడదు అని మాకు కూడా తెలుసు. సో ఇక్కడ మేము డ్రామా చేసినాము. తర్వాత ఓకే, సో మేము ప్రోగ్రామ్ చేస్తే కూడా చాలా పాత టీచర్స్ కూడా ఉన్నారు, 68 నుంచి ఇంతవరకు ఆల్మోస్ట్ టిల్ 80 మేము చూసినాం. ఎందుకంటే తర్వాత వాళ్ళు ఇంకా మేము కూడా దాంట్లోనే లిస్ట్ లో ఉంటాము. సో 1968 to 80 ఎంతమంది టీచర్స్ ఉన్నారు, మేమందరూ ఫోన్ నంబర్స్ కలెక్ట్ చేసినాము, వేరే వేరే కాంటాక్ట్స్ తో ఫోన్ నంబర్స్ కలెక్ట్ చేసి వాళ్ళకి ఫోన్ చేసి మీరు రావాలని. అట్లా చాలా మంది వచ్చినారు నిన్న. అండ్ మళ్ళీ నాన్ టీచింగ్ స్టాఫ్ కి కూడా మేము అట్లా పిలిచినాము, పాత చాలా పాత నాన్ టీచింగ్ స్టాఫ్ కి పిలిచినాము. అండ్ ఒక 2-3 టీచర్స్ కి నేను వర్క్ ఇచ్చాను, స్టూడెంట్స్ లిస్ట్ తయారు చేసి వాళ్ళకి ఫోన్ చేసి చేసి అందరికీ అట్లా. ఒక స్టూడెంట్ కి ఫోన్ చేస్తే చాలు, వాళ్ళ బ్యాచ్ కి అందరికి ఫోన్ చేసి అందరికీ చెప్పినారు అట్లా. సో అందుకే 500 పైన పాత పిల్లలు ఇక్కడ వచ్చినారు. సమ్ ఆఫ్ దెమ్ వాళ్ళు నిన్న నాకు చెప్పినారు 25 ఇయర్స్ తర్వాత వచ్చినాము. కొంతమంది చెప్పినారు 35 ఇయర్స్ తర్వాత మేము ఈ క్యాంపస్ కి వచ్చినాం. మేము అనుకున్నాం అయ్యో ఎట్లా ఉంటుంది ఇన్ని సంవత్సరం తర్వాత, కానీ మాకు ఎంత బాగా రిసీవ్ చేస్తున్నారు మాకు అనిపించలేదు. మేము నిన్ననే వెళ్ళిపోయినాం ఇక్కడి నుంచి, మళ్ళీ ఇప్పుడు ఈ రోజు వచ్చినాము అట్లా అనిపించింది. అంత ప్రేమంతో ఆ ప్రజెంట్ పిల్లలు కూడా చాలా బాగా రిసీవ్ చేస్తున్నారు. క్యాంపస్ అట్లనే ఉంది, ఎట్లా ముందు ఉండింది అట్లా వాళ్ళకి అనిపించింది.
0: మరి భౌతికంగా మన మధ్యలో ఏర్నప్పుడు ఈ టైంలో మీకు స్వామి యొక్క గైడెన్స్ ఎలాగా దొరుకుతున్నది?
2: నాకు ఎప్పుడైనా ఏమైనా ఏం చేయాలా, ఈ ప్రాబ్లం ఉంది ఏం చేయాలని అనుకుంటేనే సమ్హౌ ఫ్రమ్ సమ్వేర్ ఆ ప్రాబ్లం సొల్యూషన్ వచ్చేస్తుంది. సో నేను ఆఫీస్ వాళ్ళకి కూడా చెప్తూనే ఉంటాను, స్వామి దారి చూపిస్తారు, స్వామి దారి చూపిస్తారు. మేడం మీరు అప్పుడు నాకు తెలుసు స్వామినే దారి చూపిస్తారు, కానీ ఎట్లయినా అది డోర్స్ ఓపెన్ అవుతుంది. ఏమైనా ఇప్పుడు గోల్డెన్ జూబిలీకి కూడా మేము యాక్చువల్ చూస్తే, మీరు నిన్న ప్రోగ్రామ్ చూస్తున్నారు కానీ చూస్తే ఎంత బాగుంది, చాలా గ్రాండ్ గా ఉంది, అన్ని బాగుంది, కానీ స్వామి అన్ని చేస్తున్నారు. యాక్చువల్లీ నాకు అట్లా అనిపించడం లేదు మేము చేస్తామని, ఎందుకంటే అందరూ ఒక ఫ్యామిలీగా మేము ఇక్కడ క్యాంపస్ లో వీఆర్ వర్కింగ్ అండ్ లైక్ అ టీమ్ వీఆర్ వర్కింగ్, వర్కర్స్ టీచర్స్ స్టూడెంట్స్ అందరూ మేము ఒక ఫ్యామిలీ అని నేను అట్లా ఆ భావంతోనే ఇట్లా రన్ చేస్తున్నాను క్యాంపస్. సో అందరూ ఏం చేయాలా ఏం చేయాలా చెప్పండి మేడం మేము చేస్తామని అందరూ హ్యాపీగా చేస్తున్నారు. డబ్బు విషయం కూడా మేము ఎప్పుడు టెన్షన్ పెట్టలేదు, ఎందుకంటే ముందు ఎప్పుడో స్వామి నాకు సెక్రటరీ ఆఫ్ మెసెంజర్స్ ఆఫ్ సత్యసాయి ఉన్నప్పుడు చెప్పినారు, గాడ్స్ వర్క్ ఇస్ గుడ్ వర్క్, డబ్బు విషయం మీరు టెన్షన్ పెట్టొద్దు, ఎట్లయినా డబ్బు వస్తుంది. సో నేను వాళ్ళు కూడా ఇది ఖర్చు ఇంత అవుతుంది అది డోంట్ థింక్, అది స్వామి వర్క్, స్వామియే చూసుకుంటారని ఎట్లయినా అందరూ ఓకే మేము ఇస్తాము మేమే సెటిల్ చేస్తామని అట్లా అందరూ షేర్ చేసి మేము అంత ఫంక్షన్ అయిపోయింది. మాకు అట్లా అనిపించలేదు భారం అని అనిపించలేదు ఒక్కసారి కూడా. సో అట్లా స్వామి నాకు వేరే అడ్మినిస్ట్రేషన్ గురించి చూస్తే కూడా ఏమైనా ఏ విషయంలోనే కూడా ఒక్కొక్కసారి నేను అనుకుంటాను ఇది చాలా పెద్ద ఇష్యూ ఎట్లా సాల్వ్ అవుతా చేస్తానని, కానీ నెక్స్ట్ డే చూస్తే స్వామి హెస్ ఆల్రెడీ సాల్వ్డ్ ఇట్ పార్ట్లీ, నాకు దారి చూపిస్తున్నారు. సో డ్రీమ్ కూడా కాదు కానీ స్వామినే వేరే వాళ్ళకి పంపించి అది సాల్వ్ అవుతా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు మా మెయిన్ బిల్డింగ్ ది ఒక క్లాక్ టవర్ ఉంది కదా, క్లాక్ టవర్ ఉంది, అది క్లాక్ చాలా సంవత్సరం నుంచి వర్క్ చేయటం లేదు. సాయంత్రం వాకింగ్ చేసేటప్పుడు నేను అనుకున్నాను ఈ క్లాక్ కి ఏమైనా చేయాలా, లేకపోతే ఐ థింక్ బికాస్ ఆఫ్ వెదర్ ఎక్కువ గాలితోనే అది ఏదో అయింది. సో నేను ఆఫీస్ ఒక అబ్బాయి ప్రసాద్ అని వర్క్ చేస్తారు, సో పిలిచి ప్రసాద్ నువ్వు పైన వెళ్ళి ఏమైనా చూస్తావా, ఏమైనా ఎవరైనా ఏమైనా ఫోన్ నంబర్ ఉంటే కూడా మేము కాంటాక్ట్ చేయొచ్చు, చాలా సంవత్సరం ముందు అవి ఏమైనా రిపేర్ చేయించినారు ఏమో. తను కూడా చెప్పినాను మేడం అవును ముందు ఎప్పుడో కొన్ని సంవత్సరం ముందు ఎవరో వచ్చి రిపేర్ చేసుకుని వెళ్ళినారు కానీ మళ్ళీ అట్లా అయిపోయింది. సరే అయితే వెళ్ళిరా, అక్కడ వాల్ పైన ఒక మొబైల్ నంబర్ ఉండింది, ఫోన్ నంబర్ ఉండింది, వాల్ అక్కడ టవర్ లో, అక్కడ క్లాక్ ఎక్కడ ఉంది, గడియారం ఎక్కడ ఉంది, ఆ రూమ్ లోనే వాల్ పైన ఉంది రాసినది. సో నేను చేస్తాను చెప్తున్నాను, ఓకే సరే మేము ఫోన్ చేసి చూస్తాము. ల్యాండ్ లైన్ నుంచి నేను ఫోన్ చేశాను. ఆ ఫోన్ నంబర్ మహారాష్ట్ర పూణే. నేను ఫోన్ చెప్తే మీరు క్లాక్ రిపేర్ చేస్తారా ఏమైనా అని. అవును నా ఫాదర్ చేసేది. సో నేను చెప్పినాను ఇప్పుడు ఎవరైనా రిపేర్ చేయగలుగుతారంటే, లేదు నేను కూడా నేను నా ఫాదర్ నుంచి నేను నేర్చుకున్నాను. సో నేను చెప్పినాను ఇట్లా మాకు క్లాక్ పని చేయటం లేదు, మీరు వస్తారంటే సరే కదా డెఫినెట్లీ వస్తాను, నేను పుట్టపర్తి నెక్స్ట్ మంత్ వస్తున్నాను, అప్పుడు నేను వచ్చి మీ క్లాక్ కూడా రిపేర్ చేస్తాను. కానీ మళ్ళీ నెక్స్ట్ మంత్ రాలేదు, నేను ఫోన్ చేస్తే ఎత్తలేదు, నాకు టెన్షన్ అయిపోయింది, అయ్యో దొరికింది నంబర్ మళ్ళీ ఏమైనా చేంజ్ అయిపోయిందా నంబర్ అని. తర్వాత మళ్ళీ వేరే ఇంకొక స్టూడెంట్ ఫాదర్ కి చెప్పి ఫోన్ చేసేస్తే, ఎస్ నేను వెళ్తాను కానీ నాకు వేరే పని ఉంది మళ్ళీ వెళ్తా. కానీ సెప్టెంబర్ లో వచ్చి ఫ్రీగా చేసి వెళ్ళినారు. ఒక పెద్ద గ్లాస్ ఉంది అక్కడ 10x10, అది 10,000 రూపీస్ ఖర్చు చేసినాం మేము ఫుల్ రిపేర్. అది ఎందుకు అంటే అది గ్లాస్ పర్సన్ కి మేము ఇచ్చినాం డబ్బు, కానీ ఆయన తీసుకోలేదు. అది నా సేవ, స్వామికి సేవ. క్లాక్ ఇప్పుడు పని చేస్తా ఉంది. అట్లా స్వామి దారి చూపిస్తున్నారు. ఏమంటే ఇంకా స్వామికి ఆ పని కావాలని నాకు ఎట్లయినా ఆ థాట్ వస్తుంది చేయాలా అని, ఎట్లా చేయాలని అది కూడా స్వామినే చూపిస్తున్నారు. సో యాక్చువల్లీ స్వామి పనియే, స్వామియే చేస్తున్నారు కానీ నాకు అట్లా థాట్ ఇచ్చి మళ్ళీ చేయిస్తున్నారు అంతే. సో నాకు ఎంత హ్యాపీనెస్ కి స్వామి క్లాక్ ఇప్పుడు పనిచేస్తుంది. ఇప్పుడు మీరు చూస్తారు తర్వాత 12 o'clock, 1 o'clock ఇప్పుడు కొట్టా ఉంది. ఇక్కడ పెద్ద దూరం విలేజెస్ కూడా వాళ్ళకి వినిపిస్తుంది, అందుకే అందరికీ చాలా ఇష్టం ఉండింది అప్పుడు. సో అట్లా ఇప్పుడు పైన లోటస్ పైన కూడా ఒక లైట్ ఉండింది మేము స్టూడెంట్స్ టైంలో. తర్వాత ఎప్పుడు పోయింది నాకు తెలియదు, కానీ చాలా కొన్ని డికేడ్స్ నుంచి ఆ లైట్స్ నేను చూడలేదు అట్లీస్ట్ క్యాంపస్ లో. కానీ ఈ గోల్డెన్ జూబిలీ వస్తా ఉందని స్వామి ఎట్లా మాకు ఇచ్చినారు కాలేజ్, అట్లా నేను తయారు చేయాలని అనుకున్నాను. సో నేనేం చేశాను, మీరు పైన ఎక్కాలంటే ఎలక్ట్రీషియన్ కి అంత ధైర్యం లేదు, అందరికీ అడిగితే సరే మేడం మేము పోదాం. మళ్ళీ లాస్ట్ వీక్ నేను చెప్పినాను అట్లీస్ట్ ఇప్పుడు వెళ్ళండి, లేకపోతే మళ్ళీ మాకు ఏమైనా బల్బ్ వేరే టైప్ బల్బ్ ఉంటే మేము బెంగళూరు నుంచి తెప్పించాలా, సో మీరు ఎక్కాలా లేకపోతే ఎట్లా అని. ఎక్కినారు, నేను స్వామికి ప్రేయర్ చేశాను, స్వామి ఏమి అవ్వకూడదు ఎందుకంటే లోటస్ బడ్ పైన పోవాలా, మళ్ళీ దానిపైన లైట్ ఉంది, ఏమి జరుగుతుంది ఏమో కానీ మీరే చూసుకోవాలని. ఏమీ జరగలేదు, వాళ్ళ కింద తీసుకుని వచ్చినారు, అది బ్రేక్ అయిపోయింది. ట్రై చేస్తే ఆ బల్బ్ బానే ఉంది కానీ పెద్ద కవర్ బయటది, అది బ్రేక్ అయింది. బల్బ్ లోపల బాగుంది కానీ ఇప్పుడు సరిపోద్ది ఇప్పుడు. సో ఓకే సరే ఇంకా వాళ్ళు కనెక్షన్ చేసుకుని ట్రై చేస్తే ఆ వైర్ లోనే ఏదో ఉంది, తెలీదు ఎక్కడ అని. కానీ నేను చెప్తున్నాను మీరు వైర్ మార్చుకోండి. బల్బ్ అక్కడ టౌన్ నుంచి 2-3 మోడల్స్ చూపించినారు, ఒకది నాకు నచ్చింది అది పెట్టినారు. సో మళ్ళీ ఇప్పుడు 5-6 days నుంచి ఆ లైట్ ఉంది, ఎన్ని డీకేడ్స్ తర్వాత ఆ లైట్ వచ్చింది. సో స్వామి ఎప్పుడు చెప్పేది, ఈ అనంతపుర్ క్యాంపస్ ఇస్ బీకన్ ఆఫ్ లైట్. యునో బీకన్ ఆఫ్ లైట్ ఇస్ వాట్, దర్యాలో ఓషన్ లో లైట్ హౌస్ ఉంటుంది, అక్కడ ఆ లైట్ ఏమి అన్ని చోట డార్క్నెస్ కి లైట్ చూపిస్తుంది. సో హీస్ టు సే అర్లియర్ ఈ క్యాంపస్ ఇస్ బీకన్ ఆఫ్ లైట్, అండ్ ఇప్పుడు బీకన్ ఆఫ్ లైటే కనిపిస్తుంది రాత్రి చూస్తే, ఇట్ లుక్స్ లైక్ బీకన్ ఆఫ్ లైట్. సో అట్లా స్వామి ఒక ఐడియా ఇస్తారు, తర్వాత సంహౌ ఆ పని జరగాలని స్వామినే చేస్తున్నారు. యాక్చువల్లీ నాకు డ్రీమ్ లో రాలేదు కానీ నాకు కాన్ఫిడెన్స్ ఉంది, స్వామికి పని ఇష్టం ఉంటే ఎట్లయినా నాకు హెల్ప్ చేస్తారు. సో మనుషులు వచ్చేస్తారు, అట్లా ఆ క్లాక్ రిపేరర్ వచ్చి నాకు చెప్తున్నారు, మేడం నేను ఇంకొక నంబర్ రాస్తాను, ఏమైనా చేంజ్ అవుతే నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను, ఇప్పుడు 5-10 years తర్వాత కూడా నేను రావచ్చు అని రిప్లేస్ చేసుకుంటాను. ఎట్లా ఎన్ని సంవత్సరం తర్వాత ఆ నంబర్ సేమ్ ఉంది, తన ఫాదర్ నంబర్ అట్లీస్ట్, కానీ అట్లా రిపేర్ అయిందా లేదా. సో అది స్వామి పని, స్వామియే చేస్తున్నారని అనుకుంటున్నాను. నాకు నేను చేశానని అట్లా నాకు భావమే లేదు.
0: చాలా బాగుంది మ్యామ్. మరి ఇలాగే స్వామి ప్రెజెన్స్ ని తెలియజేసే ఇన్సిడెంట్ గాని సంఘటన గాని ఏదైనా జరిగిందా? ఈ ప్రిపరేషన్ టైంలోని దీనికి రిలేటెడ్ గా?
2: ప్రెజెన్స్ అంటే మీరు నిన్న విన్నారు కదా, నేను ఒక టీచర్ కి చెప్పినాను. అది ముందు ఎప్పుడో మేము స్టూడెంట్స్ టైంలో స్వామి మాకు కొన్ని లెటర్స్ రాస్తున్నారు, సో అట్లీస్ట్ ఒక లెటర్ కూడా మా దగ్గర లేదు. అప్పుడు వార్డెన్ జయలక్ష్మి గోపినాథ్ మేడం దగ్గర ఉండింది, లేకపోతే సుబ్బమ్మ మేడం దగ్గర ఉండింది. ఫస్ట్ వార్డెన్ సుబ్బమ్మ మేడం, తర్వాత జయలక్ష్మి మేడం, గోపినాథ్ మేడం అన్నట్టు. మేడం ఒక ఫోటో ఉంది, అది ఫోటో ఫ్రేమ్ లోనే ఒక లెటర్ ఉంది హాస్టల్లోని. ఎక్కడ ఉంది? నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే ఆ టైంలో మేడం ఏం చేసేది, వార్డెన్ ఏం చేసేది, స్వామి లెటర్ రాసిన లెటర్ ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేస్తారు. సో మేము ఆ లెటర్స్ అన్ని రాసుకున్నాం, మా డైరీలో ఉంది ట్రాన్స్లేషన్, కానీ ఒరిజినల్ లెటర్ మా దగ్గర లేదు. సడన్ గా నాకు ఎట్లా ఎందుకో ఆ థాట్ వచ్చింది, ఆ అట్లీస్ట్ ఒక లెటర్ మాకు దొరికితే ఎంత బాగుంటుంది అని. ఎందుకో అందుకే నేను చెప్తున్నాను, ఆ థాట్ కూడా స్వామినే తీసుకుని వస్తున్నా. సో రాణికి చెప్పినాను, నా డిపార్ట్మెంట్ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ ఇప్పుడు నా బదులు తనే హెచ్ఓడి. తర్వాత తనకి దొరికింది, అది కూడా ఒక పెద్ద స్టోరీ. కానీ దొరికింది 2 డేస్ తర్వాత నాకు చెప్పింది, మేడం నేను పంపిస్తున్నాను మీకు ఈమెయిల్ తో, ఎందుకంటే ఆ లెటర్ దొరికింది. కానీ దాంట్లో ఇంపార్టెంట్ మ్యాటర్ ఏమని, పైన 1976 స్వామి ఆ లెటర్ రాస్తున్నారు అనంతపూర్ గర్ల్స్ కి, పర్సనల్ లెటర్ ఫ్రమ్ స్వామి టు స్టూడెంట్స్. దానిపైన గోల్డెన్ జూబిలీ అని టైప్డ్ ఉంది, లెటర్ హెడ్ ఉంది. సో గోల్డెన్ జూబిలీ అక్కడ టైప్డ్ ఉంది, సో లెటర్ హెడ్ కూడా స్వామి అప్పుడు తయారు చేస్తున్నారు గోల్డెన్ జూబిలీలో. దట్ మీన్స్ కే స్వామి 50th ఇయర్ హీ సెలబ్రేటెడ్ ద గోల్డెన్ జూబిలీ. ఇప్పుడు స్వామి ఎడ్యుకేషనల్ మిషన్ కి స్వామి కాదు 50th ఇయర్ సెలబ్రేషన్ కావాలని మేము అనుకున్నాం. సో స్వామికి కావాలి, ఎందుకంటే స్వామి చెప్పరు నా 50th బర్త్డే సెలబ్రేట్ చేయ, మేమే భక్తులు చెప్పాలా స్వామి మీ 50th ఇయర్ మేము సెలబ్రేట్ చేస్తాం. ఇప్పుడు మేము మా పేరెంట్స్ కి చెప్తాం కదా, అమ్మా నీ బర్త్డే ఈరోజు, చలో మేము ఏమైనా సెలబ్రేట్ చేస్తాం. అట్లా స్వామి మాకు ఎందుకు థాట్ ఇస్తారు, ఎందుకంటే స్వామి ఎట్లా చెప్తారు నా బర్త్డే సెలబ్రేట్ చేయండి, లేకపోతే 50 ఇయర్స్ మా ఎడ్యుకేషనల్ మిషన్. లేదు, మేమే చేయాలా, మేమే గుర్తు చేసి స్వామికి చెప్పాలా, స్వామి చేస్తామని సరే అని ఒప్పుకుంటారు. కానీ ఆ థాట్ ఇప్పుడు ఇస్తున్నారండి, అది స్వామి అట్లా నాకు ప్రెజెన్స్ ఆఫ్ స్వామి వీ కెన్ ఫీల్ ఇట్ ఆల్ త్రూ దట్. అండ్ వన్ మోర్ థింగ్, యాక్చువల్లీ ఇప్పుడు ఈ టైంలో 29th జూన్ నుంచి 6th జులై వరకు ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ జరుగుతోంది. సో నేను అనుకున్నాను ఎట్లా మేనేజ్ చేస్తాం, ఎందుకంటే కల్చరల్ ప్రోగ్రామ్ రిహర్సల్ చేయాలా, ఈ పక్క వాళ్ళ స్టడీస్ సఫర్ అవ్వకూడదు, ఎందుకంటే అది కూడా ఇంపార్టెంటే. స్వామి నేను పిల్లలకి చెప్పినాను, కల్చర్ ప్రోగ్రామ్ పార్టిసిపెంట్స్ కి చెప్పినాను, మీరు ఎగ్జామ్ కూడా బాగా రాయాలా, ఎందుకంటే స్వామికి కూడా మంచి మార్క్స్ తెప్పిస్తేనే స్వామికి ఖుషి అవుతుంది. కానీ ఈ ప్రోగ్రామ్ కూడా జరగాల, ఏం చేస్తాము, నా ఐడియా ఉంది. మీరు ఏ టైంలో గ్రౌండ్కి వెళ్తారు, ప్రేయర్ ముందు 4:30 to 6 ప్రాక్టీస్ చేస్తామా, మీరు శ్రద్ధగా చేస్తారంటే ఎస్ మేడం అని చెప్పినారు. సో ఓన్లీ దట్ 1.5 hours ఇన్ ద డే వీ హ్యావ్ ప్రాక్టీస్డ్. హౌ మెనీ డేస్? నాట్ ఈవెన్ 10 డేస్ ఓన్లీ. నో వన్ విల్ ప్రాక్టీస్ ఇన్ ద స్టడీ టైం. వెన్ యూ గో టు హాస్టల్ ఆఫ్టర్ ప్రేయర్ డిన్నర్ దెన్ స్టడీస్. ఏమి డిస్టర్బ్ అవ్వకూడదు, లేకపోతే స్వామికి కోపం వస్తుంది. నా పిల్లలు దీంట్లో కూడా బాగా మంచి మార్క్స్ తెప్పించాలి, ప్రోగ్రామ్ కూడా బాగా జరగాలి. కానీ వాళ్ళు కూడా కోఆపరేషన్ తోనే ఇట్లా 1.5 hours శ్రద్ధగా చేస్తే చాలు అని అనుకున్నా. సో నాకు ఏం టెన్షన్ లేదు మైండ్ లో, ఎట్లా జరుగుతుంది ఏం అవుతుంది అని. కానీ 6th ఈవినింగ్ నుంచి మళ్ళీ మేము చాలా వరకు ప్రాక్టీస్ చేసినాం. దట్ ఆల్సో 2 practice 3 practices, దట్స్ ఫైనల్ అయిపోయింది. అండ్ నేను పిల్లలకి చెప్పినాను, స్టూడెంట్స్ కి, మీరు డివోషన్ తో భక్తితో చేస్తే ఇంపర్ఫెక్ట్ ఉంటే కూడా స్వామి యాక్సెప్ట్ చేస్తారు, కానీ డివోషన్ లేకుండా చేస్తే పర్ఫెక్ట్ ఉంటే కూడా స్వామికి ఇష్టం ఉండదు. సో మీరు అది పర్ఫెక్ట్ రావాలా, కానీ ఫుల్ మీ కాన్సన్ట్రేషన్ స్వామి పైనే ఉండాలా. సో మీరు ఆ భక్తితో చేస్తే స్వామి తప్పగా యాక్సెప్ట్ చేస్తారు. లాస్ట్ లో స్వామి మీకు చెప్పాలా, చాలా సంతోషం, అప్పుడు నాకు సంతోషం వస్తుంది. సరే ఇప్పుడు స్వామికి మీరు సంతోషం పెట్టినారు అంతే, నేను లాస్ట్ లో చెప్పి వెళ్ళినాను. తర్వాత వీళ్ళందరూ టీచర్స్ వాళ్ళ వాళ్ళు మాట్లాడి ఇట్లా స్వామి డిస్కోర్స్ నుంచి చాలా సంతోషం అది చిన్న వాయిస్ తో ప్లే చేస్తున్నారు లాస్ట్ లో. ఎందుకంటే నేను అట్లా చెప్పినాను కదా, పిల్లలు ఏమైనా అనుకుంటారని వాళ్ళకి నిరాశ ఉంటుంది, స్వామి ఏమి చెప్పలేదని వాళ్ళు అందుకే ప్లే చేస్తారు. సో అట్లా మేము కూడా స్వామి ప్రెజెన్స్ పిల్లలకి, ఇప్పుడు ప్రెజెంట్ పిల్లలకి ఆ ఫీల్ అవ్వాలా, వాళ్ళు కూడా స్వామి మిషన్ కంటిన్యూ చేయాలా. మేము ఎన్ని సంవత్సరం ఉంటాం, తర్వాత వాళ్ళే కదా టార్చ్ బేరర్స్. సో మేము పాస్ ఆన్ చేయాలా వాళ్ళకి. సో ఇప్పుడు నిన్న ప్రోగ్రామ్ తర్వాత ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఉంది క్యాంపస్ లో. ఎందుకంటే నాకు తెలుసు అది జరుగుతుంది, స్వామి పని కదా. స్వామికి మేము పాత పిల్లలు చూసి ఇప్పుడు ప్రెజెంట్ పిల్లలకి కూడా ఇన్స్పిరేషన్ వస్తుంది. ఇంకా ఈ ప్రోగ్రామ్ తర్వాత పార్టిసిపెంట్స్ కి కూడా ఒక వేరే భావం ఉంది ఇప్పుడు. ఎందుకంటే నేను చెప్పినాను, మీరు యాక్ట్ చేయలేదు, స్వామిని అన్ని చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మేము అనుకుంటామా నేను యాక్ట్ చేస్తున్నాను అప్పుడు బాగా రాదు. స్వామికి ఫుల్లీ మీరు ఆఫర్ చేయండి, ఏదైనా చేస్తే స్వామి.
3: అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవం సందర్భంగా జూలై 20, 21వ తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాలను ఇప్పుడు మీరు వింటున్నారు.
1: కళాశాల ప్రారంభమై 50 ఏళ్లు గడిచాయి. 50 ఏళ్ల సుదీర్ఘ కాలంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. స్వామి చాలా ప్రోగ్రెసివ్ గా ఆలోచిస్తారని, సమంజసమైన మార్పులకు ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదని ప్రొఫెసర్ రాజేశ్వరి పటేల్ ఇలా చెప్పారు.
2: మేము స్టూడెంట్స్ టైమ్ లో స్వామి మా పైన చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టినారు. ఎట్లా డ్రెస్సింగ్ చేయాలా, ఎట్లా నడుచుకోవాలా, ఎట్లా నడుచుకోవాలంటే నిజంగా నడుచుకోవాలంటే వాకింగ్, ఫిజికలీ ఎట్లా వాక్. ఒకసారి నాకు గుర్తుంది ఆడపిల్లలు ఎట్లా నడుచుకోవాలని స్వామి చూపించినారు కూడా. అట్లా ఎక్కువ బాడీ షేక్ చేయకూడదు, మళ్ళీ జుట్టు ఎట్లా చేయాలా, బింది పెట్టాలా, అన్ని మా భారతీయ సంస్కృతి ఎట్లా మీరు పైకి తీసుకొని రావాలా, అది అన్ని మాకు అప్పటి నుంచి నేర్చుకునే ఉన్నారు. కానీ తర్వాత ఏమైంది, మోడర్నైజేషన్ తో కొంచెం మార్పు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అప్పట్లో మా టైంలో ఎట్లా ఉండింది అట్లా ఇప్పుడు చేసేకి లేదు, పిల్లలు కూడా యాక్సెప్ట్ చేయరు. కానీ నేనేం అబ్జర్వ్ చేశాను, మేం ఎల్డర్స్ చాలా స్ట్రిక్ట్ ఉంటాము ఇంకా ఇప్పుడు కూడా, కానీ స్వామి చాలా ప్రోగ్రెసివ్ మైండ్. ఎందుకంటే ఇప్పుడు మాకు స్పోర్ట్స్ మీట్ టైంలో కూడా సల్వార్ కమీజ్ పెట్టే స్వామి పర్మిషన్ ఇచ్చినారు. సల్వార్ కమీజ్ వేసుకోండి, మా టైంలో మేము సారీస్ వేసుకుని స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేస్తాం, కానీ వాళ్ళకి ఆ పర్మిషన్ ఇచ్చినారు సల్వార్ కమీజ్ దుప్పట్టా వేసి బాగా నీట్ గా మీరు చేయొచ్చు అని. సో స్వామి చాలా ప్రోగ్రెసివ్, మాకంటే ఎక్కువ. సో నాకు అట్లా అనిపిస్తుంది, స్వామి ఇస్ అ ప్రోగ్రెసివ్ గాడ్ ఇన్ ద ప్రెజెంట్ కాంటెక్స్ట్. ఆడపిల్లలు వాళ్ళ డిసిప్లిన్ ఉండాలా, మర్యాద ఉండాలా, మోడెస్టీ అన్ని ఉండాలా, క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ ఉండాలా. కానీ బెటర్ వరల్డ్ కంపేర్ చేస్తే మా పిల్లలు ఒక 2 స్టెప్స్ వెనకాల రాకూడదు. మేము కూడా ఈక్వలీ కాంపిటెంట్, ఈక్వలీ మేము వేరే వాళ్ళతో కంపీట్ చేయొచ్చు అని అట్లా కూడా ఉండాలా. సో స్వామి హెస్ వాట్ హీ హెస్ డన్ ఇస్ ట్రెడిషన్ ప్లస్ మోడర్నిటీ, ఇది బ్లెండ్ చేసి మాకు కొన్ని స్వామిని స్లోలీ అలౌ చేస్తా. మధ్యలో కొన్ని ఐ థింక్ కొన్ని సంవత్సరం మేము స్టూడెంట్స్ టైంలో అప్పుడు సల్వా కమీజ్ అలౌ చేస్తారు, కానీ అప్పుడు సరిగా దుప్పట్టా పెట్టలేదు ఇది అది అని మేమే మా ఎల్డర్సే చెప్పి స్వామికి చెప్పినారు, స్వామి వాళ్ళు సరిగా దుప్పట్టా పెట్టడం లేదని, సరే ఇప్పుడు పూర్తిగా చీరనే కట్టుకోవాలని చెప్పినారు. కానీ తర్వాత చూడండి 80s లో స్వామి యాక్సెప్ట్ చేస్తున్నారు, నూను వాళ్ళకి అట్లా పర్మిషన్ ఇవ్వాలా, ఫ్రీగా కొంచెం వాళ్ళ ఎక్సర్సైజెస్ ఏమైనా స్పోర్ట్స్ దీంట్లో. 86లో మేము వాళ్ళ సల్వార్ కమీజ్ వేసుకునే అన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు కదా. సో స్వామి చాలా ప్రోగ్రెసివ్ చెప్పచ్చు. అది ట్రెడిషన్ ఒక పక్క ఉండాలా, కానీ ప్రోగ్రెస్ కూడా ఉండాలి, లేకపోతే మేము వి విల్ బికమ్ వాట్ యు కాల్ అవుట్డేటెడ్. సో స్వామి అట్లా చేయలేదు. ఈ క్యాంపస్ ఈ కాలేజ్ లో కూడా అన్ని ట్రెడిషన్ ఉండాలా, కానీ మళ్ళీ ఎక్విప్మెంట్ చూస్తే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే, మా మల్టీమీడియా ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, అన్ని మోడర్నైజేషన్ కూడా జరిగింది. సో స్వామికి అట్లనే ఇష్టం ఆడపిల్లలకి, కాలేజ్కి కూడా. సో ఆడపిల్లలు కూడా, సో అందుకే నాకు అట్లా ఓ నేను అంత ఓల్డ్ ఫ్యాషన్ అని ట్రెడిషనల్ అట్లా నాకు అనిపించదు. నేను కూడా మోడర్న్ లేడీనే, కానీ మై రూట్స్ ఆర్ ఇన్ ట్రెడిషన్. సో నాట్ వెస్టర్నైజేషన్, మోడర్నైజేషన్. స్వామికి ఆ వెస్టర్నైజేషన్ ఇష్టం లేదు, కానీ మోడర్నైజేషన్. సో ఐ థింక్ స్వామీస్ మెసేజ్ ఈజ్ ద సేమ్, మేమే అర్థం చేసుకోలేదు. ఊరికే అట్లా ఎగ్జాక్ట్లీ 68లో ఎట్లా ఉన్నారు అట్లా ఇప్పుడు పిల్లలకి మేము చెప్తే అట్లా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఫాలో. వాళ్ళు కూడా ఎట్లా ఫాలో చేస్తారు, ఎప్పుడు ఫాలో చేస్తారు, మేము కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే వాళ్ళు ఫాలో చేస్తారు. కానీ స్వామి అట్లా, స్వామి హెస్ బిన్ వెరీ ప్రోగ్రెసివ్ ఇన్ హిస్ హోల్ వే హీ హెస్ రన్ దిస్ కాలేజ్.
0: ప్రొఫెసర్ రాజేశ్వరి పటేల్ గారు కాలేజీ పూర్వ విద్యార్థిని కూడా. తను చదివిన కాలేజీకే డైరెక్టర్ కావడం తనకెంతో ఆనందం కలిగిస్తున్నది అన్నారు. మీరు ఇక్కడ చదువుకొని ఇక్కడ పనిచేసి ఇప్పుడు కూడా ఈ స్వర్ణోత్సవంలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది?
2: నాకు ఒక ఎక్స్టెన్షన్ ఆఫ్ మై లైఫ్ అనిపించింది. ఎందుకంటే నేను ఎట్ ఏజ్ ఆఫ్ 13 నేను ఇక్కడ వచ్చాను. మళ్ళీ 2 ఇయర్స్ హై స్కూలింగ్ చేశాను, ఎందుకంటే స్వామి నాకు పిలిచినారు. అప్పుడు స్కూల్, స్వామి స్కూల్ లేదు ఇక్కడ పుట్టపర్తిలో. సో స్వామి నాకు ఇక్కడ ఉండమన్నారు. అప్పుడు స్వామినే అనే ముఖర్జీ మేడం ఆ రోజుల్లో ప్రిన్సిపల్ ఇక్కడ ఈ క్యాంపస్ కి. స్వామి టోల్డ్ హర్ టు గో. ఆ రోజుల్లో ఒకే ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉన్నింది ఇక్కడ అనంతపుర టౌన్ లో, ఎల్ఆర్జీ స్కూల్. అక్కడ ఆ మేడమే వెళ్లి నాది, నా సిస్టర్, నా అక్కది అడ్మిషన్ చేసుకుని వచ్చింది. సో మేము అట్లా వెళ్ళినాము హైగా విఐపి లాగా అని. మళ్ళీ 2 ఇయర్స్ నేను, నా సిస్టర్ 1 ఇయర్. మేము హై స్కూల్ ఫినిష్ చేసిన తర్వాత మేము కాలేజ్కి జాయిన్ అయినాం. కానీ తర్వాత నేను కాలేజ్ జాయిన్ చేశాను, పియూసీ చేశాను, డిగ్రీ చేశాను. అంత ఫుల్ ఎడ్యుకేషన్ అయిన తర్వాత నేను ఇంకా నా పీజీ కోర్స్ చేస్తున్నాను. అప్పుడు ఇక్కడ కూడా క్యాంపస్ లో ఎంఏ ఇంగ్లీష్ లేదు. సో నేను పక్కన యూనివర్సిటీలో పీజీ సెంటర్, ఆటోనమస్ పీజీ సెంటర్, తర్వాత అది సేమ్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అయిపోయింది. కానీ అప్పుడు నేను పీజీ కోర్స్ చేస్తున్నాను. స్వామినే చెప్పినారు ఇక్కడ హాస్టల్లో ఉండి నేను అక్కడ చేయాలి. సో రోజు నేను బస్సులో వెళ్లి వస్తున్నాను. అప్పుడు ఒకసారి స్వామి బర్త్డే టైం, నేను ఎందుకంటే పిల్లలతోనే నేను హాస్టల్లోనే ఉంటున్నాను, నేను వాళ్ళతోనే కూర్చుంటాను అక్కడ దర్శనానికి. సో స్వామి చీర ఇచ్చేటప్పుడు, ఏమి నేను కాలేజ్ జాయిన్ చేశాను, పియూసీ చేశాను, డిగ్రీ చేశాను. అంత ఫుల్ ఎడ్యుకేషన్ అయిన తర్వాత నేను ఇంకా నా పీజీ కోర్స్ చేస్తున్నాను.

0: అవుతావు, ఎప్పుడు టీచర్ అవుతావు మా కాలేజ్లో అని. సో నేను చెప్పినా, స్వామి ఇంకా చదువుకుంటున్నానంటే సరే వెంట తొందరగా వచ్చేసాయి టీచర్గా అని. సో నాకు అట్లా ఎక్స్టెన్షనే అనిపించింది. తర్వాత ఎంత హ్యాపీగా స్వామి ఇంకా తొందరగా వచ్చేసాయి అని చెప్తే, నేను కూడా మళ్ళీ నా కోర్స్ అయిన తర్వాత ఒక 2-3 మంత్స్ ఇక్కడ వర్క్ చేశాను, ఎందుకంటే ఒక మేడం లీవ్లో ఉంది అని. మళ్ళీ స్వామికి అడిగితే ఫుల్ టైం పిహెచ్డి చేస్తాను స్వామి అంటే సరే చెయ్యి అని. అప్పుడు నేను అదే బయటనే చేస్తాను, అప్పుడు ఇక్కడ లేదు కదా ఏమో ఇంగ్లీష్ అని. మళ్ళీ అప్పుడు స్టార్ట్ అయింది కానీ ఫుల్ ఫ్లెజ్డ్ లేదు. సో బయట చేసుకుని అప్పుడు కూడా మళ్ళీ ఎప్పుడు వస్తావు టీచర్గా నా కాలేజ్కి అని. నా పిహెచ్డి ఆల్మోస్ట్ ఫినిష్ అవుతా ఉంది 85లో. అప్పుడు కూడా ఒకసారి స్వామి చెప్తున్నారు, నువ్వు రా తొందరగా రా అని. నేను సరే అని చెప్తున్నాను కానీ నేను రాలేదు, ఎందుకంటే ఇంకా నా పిహెచ్డి ఇవ్వలేదు, అది ఫినిష్ అవుతే బాగుంటుంది. కానీ ఆ లోపల ఏమైంది, ఐ థింక్ యాడ్ బ్లాక్లో నుంచి నాకు వేరే వాళ్ళు టీచర్ ఇక్కడ క్యాంపస్లో టీచర్ ఐ థింక్ హెచ్ఓడి చెప్తున్నారు, నాకు పిలిచి చెప్తున్నారు, మేము అడ్వర్టైజ్మెంట్ పెడుతున్నాము డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్కి, నువ్వు ఎందుకు అప్లై చేయలేదు. నేను చెప్తున్నాను, లేదు మేడం నేను ఇంకా నా పిహెచ్డి అవ్వలేదు కదా అందుకే. లాస్ట్ ఇయర్ కూడా పెట్టినాము, ఈసారి కూడా మేము పెట్టినాము, నువ్వు అప్లై చేయటం లేదు, మేము నీకోసమే అది అడ్వర్టైజ్మెంట్ పెట్టమన్నారు స్వామి. కానీ దాని తర్వాత నేను వెంటనే కుటుంబరావు, అప్పుడు హీ వాజ్ సెక్రటరీ ఆఫ్ ద ఆశ్రమ్, నేను అంకుల్ దగ్గర వెళ్ళి అడిగినాను స్వామికి ఒకసారి మెసేజ్ పంపిస్తారా అని. అంకుల్ నాకు అర్థం అవటం లేదు ఏం చేయాలా అని. సరే స్వామి సెంట్ మెసేజ్ బ్యాక్, జాయిన్ చేయమను. సో నాకు చెప్తున్నారు జాయిన్ చేయి అని చెప్తున్నారు స్వామి. సో దెన్ నేను అప్లై చేశాను. అప్పుడు నేను ఇంకా థీసిస్ కూడా సబ్మిట్ చేయలేదు కానీ జాయిన్ చేశాను. అందుకే నాకు ఎక్స్టెన్షనే అనిపిస్తుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ 46 ఇయర్స్ కంటిన్యూస్లీ వేరే వేరే రోల్లోనే నేను ఇక్కడ ఉన్నాను. అది జాయిన్ చేసిన తర్వాత 86 జనవరిలో నాకు డిగ్రీ వచ్చింది, ఎందుకంటే స్వామి బర్త్డే 60th బర్త్డేనే నేను సబ్మిట్ చేయాలని నా పిహెచ్డి థీసిస్ అని నేను అనుకున్నాను. సో అట్లా హార్డ్ వర్క్ చేసి సబ్మిట్ చేసేసాను. ఇక్కడ వర్క్ చేస్తూ 2 o'clock వరకు కూర్చొని టైప్ చేసేది నేనే సొంతంగా, నా థీసిస్ నేనే టైప్ చేశాను, ఎందుకంటే నాకు మిస్టేక్స్ వస్తే లేట్ అవుతుంది, నేనే మాన్యువల్ గా అన్ని టైప్ చేశాను. అప్పుడు తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత నాకు రికార్డ్ టైంలో డిగ్రీ కూడా వచ్చేసాను. తర్వాత నేను ఇక్కడే కంటిన్యూ అయ్యి స్లోలీ మళ్ళీ ఐ థింక్ 2010-11 అప్పట్లోనే స్వామి ఫిజికల్ ఫామ్ అప్పుడు ఉన్నింది, ఐ థింక్ అప్పుడు హెచ్ఓడి నాకు చేస్తున్నారు స్వామి. కానీ తర్వాత నాకు ప్రొఫెసర్షిప్ వచ్చింది, అప్పుడు స్వామి ఫిజికల్ ఫామ్లో లేరు. సో అది కానీ తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ పోస్ట్కి వచ్చినాను 2017. సో నాకు అట్లా ఏం అనిపించదు వేరేగా అని, ఓకే ఫస్ట్ ఐ వాజ్ అ స్టూడెంట్ తర్వాత టీచర్ ఇప్పుడు డైరెక్టర్ అని నాకు అట్లా అనిపించదు. నాకు ఓన్లీ ఎక్స్టెన్షన్ ఆఫ్ స్వామీస్ వర్క్ అని అనిపిస్తుంది నాకు. ఏ హ్యాపీనెస్ ఆర్ ఎక్సైట్మెంట్ అట్లా ఏమి లేదు. స్వామి వర్క్ చేస్తూనే ఉన్నాను, వేరే వేరే రోల్స్ స్వామి ఇస్తున్నారు. ఫస్ట్ నాకు స్టూడెంట్ రోల్, ఇప్పుడు తర్వాత టీచర్, తర్వాత హెచ్ఓడి, కొంచెం అడ్మినిస్ట్రేషన్ ఇచ్చినారు, ఇప్పుడు నాకు డైరెక్టర్గా పెట్టినారు. ఓకే స్వామి వర్క్ కంటిన్యూ చేయాలని స్వామి ఇట్లా నాకు వేరే వేరే, అది కూడా ఒక డ్రామానే స్వామిది. నేను యాక్టర్, ఐఎమ్ డూయింగ్ డిఫరెంట్ రోల్స్ కానీ డ్రామా ఒకటే, అది స్వామి డైరెక్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ నేను డైరెక్టర్ కాదు, స్వామియే డైరెక్టర్.
1: మరి నిన్ననొచ్చిన ఓల్డ్ స్టూడెంట్స్ వాళ్ళ అనుభవాలు వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు ఆ విషయాలు చెప్తారా?
0: వాళ్ళు ఫస్ట్ థింగ్ వాళ్ళు నాకు చెప్తున్నారు ఆ డ్రామా ఆఫ్కోర్స్ వాళ్ళకి చాలా బాగా నచ్చింది. వాళ్ళకి ఎట్లా అనిపించిందంటే బాబా అక్కడే ఉన్నారు, అది యాక్షన్ ఏం కాదు డ్రామా ఏం కాదు, స్వామి మాకు మంచి మెసేజెస్ కూడా ఇచ్చినారు ఆ ప్లే ద్వారా. ఇంకొకటి వాళ్ళకి క్యాంపస్లో చాలా స్వామి ప్రెజెన్స్ అనిపించింది, ఎందుకంటే మేము నేనే మీటింగ్ పెట్టి కొంతమంది మీటింగ్ పెట్టి నేను చెప్తున్నాను స్వామి క్యాంపస్కి తప్పగా వస్తారు. సో సాటర్డే ఈవినింగ్ స్వామి రూమ్లో దీపం లైట్ చేయాల, తర్వాత సండే మార్నింగ్ అక్కడ సుప్రభాతం కూడా చేయాల, ఎందుకంటే స్వామి వచ్చినారు క్యాంపస్కి, మేము ఆ భావంతోనే చేస్తున్నాము. సో ప్రొసెషన్ కూడా మార్బుల్ ఫ్లోర్ని

0: నుంచి కాదు, ఇక్కడ కామన్ రూమ్ నుంచి కాదు, స్వామి రూమ్ నుంచి కలశం తీసుకుని వస్తాం కిందకి. ఎందుకంటే స్వామికి అక్కడి నుంచి మేము తీసుకుని మళ్ళీ ఆడిటోరియం మెయిన్ ఎంట్రన్స్ నుంచి మేము దిగి వస్తాము. అది ఎక్స్ స్టూడెంట్స్ కి చాలా హార్ట్ టచ్ అయింది. ఎందుకంటే ముందు ఎట్లా స్వామి వచ్చేది, అట్లానే మీరు అన్ని ప్రొసెషన్ అరేంజ్ చేస్తున్నారని మాకు చాలా హ్యాపీ అని వాళ్ళకి అట్లా ఫీలింగ్. ఫుల్ ఈవెన్ ఈవినింగ్ టైం కూడా వాళ్ళు అదే స్వామి క్యాంపస్ లో ఉన్నారని అట్లా వైబ్రేషన్స్ చాలా పవర్ఫుల్ వాళ్ళకి అనుభవం అయింది. మేము ఇక్కడ ఉన్నాం మాకు అనిపిస్తుంది అది వేరే, కానీ వాళ్ళు బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా క్యాంపస్ చాలా మార్పు ఉంది, ఇప్పుడు స్వామి ఉన్నారని మాకు పూర్తి 100% విశ్వాసం అయిపోయింది. సో వాళ్ళు కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇన్స్పిరేషన్ తో పని చేయాలా, స్వామి పని చేయాలని వాళ్ళు అందరూ వెళ్ళినారు. అని ఇప్పుడు 21st మేము తప్పగా రావాలి. కానీ వాళ్ళు ఇంకొక విషయం ఏం చెప్పినారంటే, అది 21st పుట్టపర్తి మేము వస్తే అది డెఫినెట్లీ అది మా ఫంక్షన్, మేము రావాలా, కానీ క్యాంపస్ లో వచ్చినప్పుడు ఇట్ ఈస్ లైక్ కమింగ్ హోమ్, మా అమ్మాయి ఇంటికి మేము వచ్చినామని అట్లా అనిపించింది. ఎందుకంటే స్వామి మాకు అట్లే చూసుకున్నారు, బాగా ప్రేమం ఇచ్చి మాకు బాగా మంచి ఎడ్యుకేషన్ ఇచ్చాం. క్యాంపస్ వచ్చినాం అది వేరే ఎక్స్పీరియన్స్, అది దానికి కంపేర్ చేసేకే లేదు. సో వాళ్ళు చాలా వాళ్ళ హార్ట్స్ ఫిల్డ్ విత్ స్వామీస్ ప్రేమ అండ్ వాళ్ళు వెళ్ళినారు.
1: అనంతపురం మహిళా కళాశాలలో కొంతకాలం పనిచేసిన అధ్యాపకుల అనుభవాలు ఇప్పుడు మీకోసం. ముందుగా బాటనీ లెక్చరర్ శ్రీమతి ధనలక్ష్మి గారి అనుభవం.
2: నా పేరు ధనలక్ష్మి, నేను బాటనీ లెక్చరర్, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ జూనియర్ కాలేజ్ ఫర్ విమెన్. నేను ఇక్కడ 1984లో నేను ఈ కాలేజీలో జాయిన్ అయినా, నవంబర్ 26th, సూన్ ఆఫ్టర్ స్వామీస్ బర్త్డే. ఎందుకంటే అంతకుముందు ఇద్దరు ఇంటర్వ్యూకి వచ్చాం బాటనీ ఇంటర్వ్యూకి, నేను అందులో సెలెక్ట్ అవ్వలేదు యాక్చువల్లీ. తర్వాత అమ్మాయి సెలెక్ట్ అయింది, కానీ అకామిడేషన్ ఇక్కడ లేదన్న రీజన్తో అమ్మాయి వెళ్ళిపోవడం, నేను ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. అందుకనే అది స్వామి ఎక్కడున్నా కూడా నేను కర్నూలులో వర్క్ చేసేదాన్ని, నెల్లూరులో 2 ఇయర్స్ చేసి ఇక్కడికి పిచ్చుక కాళ్లకు దారం కట్టి లాగినట్టుగా నన్ను లాగారు నేను అనుకుంటున్నాను. తర్వాత 84లో నేను నవంబర్ జాయిన్ అయితే 85 ఆగస్ట్లో నా మ్యారేజ్ అయింది. ఫస్ట్ కార్డు స్వామికి ఇవ్వాలని నేను బ్యాగ్ లో పెట్టుకుని, అప్పటికి ఇంకా హేమలత మేడం గారు ప్రిన్సిపల్ గా ఉన్నారు, స్వాతి సహా నా ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్, ఆ అమ్మాయి నాకు అక్కడేం తెలియదు అని తీసుకెళ్లింది. కూర్చున్నాం జయమా మేడం పక్కన, కూర్చోబెట్టుకున్నారు నన్ను యాక్చువల్ గా. ఆ తర్వాత స్వామికి జయమా మేడం చెప్తున్నారు, స్వామి మన కాలేజీలో కొత్త అమ్మాయి జాయిన్ అయింది అని ఇంకా చెప్తున్నారు. నేను కార్డు ఇంకా బయటికి తీయలేదు, నా వెడ్డింగ్ కార్డు స్వామికి ఫస్ట్ కార్డు ఇవ్వాలని ఇంకా బయటికి తీయలేదు. స్వామి పెళ్ళా అని అడిగాను నేను. అసలు నాకు అప్పుడు గబగబా కార్డు తీసి స్వామి దగ్గర పెట్టి ఆ తర్వాత నా కళ్ళల్లో నీళ్లు వచ్చేసినాయి. తర్వాత 1990 ఐ వాజ్ బ్లెస్డ్ విత్ చైల్డ్, అండ్ దెన్ 1991లో మేము ఇక్కడే స్వామి కాలేజీకి ఎదురుగానే ఇల్లు కట్టుకున్నాం. 1991లో మళ్ళీ అగైన్ స్వామి గృహప్రవేశానికి ఇవ్వాలి కార్డ్ అనుకుని నేను ఒక్కదాన్ని వెళ్ళా. ఫస్ట్ వైపు కూడా రాలేదు స్వామి ఈవినింగ్. అందరూ నన్ను అన్నారు, నువ్వు యు ఆర్ బ్లెస్డ్ చైల్డ్, వాడు స్వామి దగ్గర వచ్చాక పుట్టాడు కాబట్టి నువ్వు బాబుని తీసుకురా అన్నారు. అదే ఇమ్మీడియట్ నైట్ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇమ్మీడియట్ మార్నింగ్ దర్శనంకి వచ్చేసా. అప్పట్లో 5 గంటలకు దర్శనం ఉండేది. ఆ టైంలో చిన్నవాడు బాబుకి ఇంకా 11th మంత్, ఇట్లా అప్పటికి అలవ్ చేసేవాళ్ళు అక్షింతలు అవన్నీ కార్డు అన్ని తీసుకొని ఇట్లా బాబుతో తీసుకున్నప్పుడు స్వామి కార్డు తీసుకొని బాబుని అక్షింతలు వేసి బ్లెస్ చేసి, నేను అనుకుంటాను ఇవన్నీ నేను ఇక్కడికి రావడానికి స్వామి నన్ను లాక్కున్నారంతే. ఆ తర్వాత నేను ఇక్కడికి వచ్చి ఎన్నో నేర్చుకున్నాను. ఈ 50th గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో అసలు నాకు ఇంత ఇన్విటేషన్ ఇచ్చిన రాజశ్రీ పటేల్ మేడంకి నేను చాలా థ్యాంక్ఫుల్ ఉంటాను. అసలు ఎందుకంటే ఇంతమందిని, నా ఓల్డ్ స్టూడెంట్స్ ని చూడడమే కాదు నా సీనియర్ టీచర్స్ ని అందరినీ నేను చూడగలుగుతున్నాను. అండ్ ఐ విష్ ఎవ్రీబడి హియర్ స్వామి బ్లెస్సింగ్స్ అందరి మీద ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ సారా.
1: జువాలజీ లెక్చరర్ శ్రీమతి రమాసుందరి ఏం చెప్పారో వినండి.
3: నా పేరు రమాసుందరి అండి. నేను 1972లో స్వామి దయతో జాయిన్ అయ్యాను. తర్వాత నియర్లీ 40 ఇయర్స్ సర్వీస్ అనమాట. ఇక్కడ నేను జువాలజీ డిపార్ట్మెంట్ లెక్చరర్ గా జాయిన్, జూనియర్ లెక్చరర్ గా జాయిన్ అయినా. తర్వాత అసోసియేట్ ప్రొఫెసర్ గా రిటైర్ అయ్యాను అనమాట. తర్వాత కూడా కొన్నాళ్ళు వాలంటరీగా సేవ చేశాను. అలాగా నాకు నియర్లీ 40 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ స్వామి అనుగ్రహించారు ఆయన సన్నిధానంలో. ఇకపోతే మా పేరెంట్స్ కూడాను, మా అమ్మగారు మా నాన్నగారు వాళ్ళు కూడా సాయి డివోటీస్ అనమాట. స్వామితోటి అనుభవాలంటేను స్వామితో చాలా ఇప్పుడు మాట్లాడగలిగేదాన్ని అనమాట. చాలా ధైర్యంగాను స్వామి నాకు తల్లి తండ్రి దైవము అన్ని ఆయనే అనుకున్నట్లుగా ఆయన కూడా అలాగే ట్రీట్ చేసేవారు అనమాట. స్వామి ఒకసారి స్వామి కాలేజ్ డే జరుగుతుండింది. మామూలుగా ఆ రోజుల్లో కాలేజ్ డే జరుగుతున్నప్పుడు పబ్లిక్ కూడా వచ్చేసేవాళ్ళు. మా పేరెంట్స్, మా నాన్నగారు, అమ్మగారు, అమ్మగారు వచ్చారనమాట. మా చెల్లెలు కూడా వచ్చింది. వచ్చినప్పుడు వాళ్ళందరూ బయటే ఉన్నారు. సరే మేము స్టాఫ్ లోపల ఉన్నాము. ఇక్కడ మీటింగ్ అయిపోయి స్వామి ఇటువంటి లోపలికి వచ్చారు. వచ్చి ప్రిన్సిపల్ ఆఫీస్ రూమ్ నుండి స్టాఫ్ రూమ్ లోకి దీంట్లోకి వచ్చారు. ప్రిన్సిపల్ రూమ్ లోకి వెళ్ళి స్టాఫ్ రూమ్లోకి వచ్చారు. అక్కడ నిలుచుకున్నప్పుడు స్వామి దిగినప్పుడు స్వామి అమ్మ వాళ్ళు వచ్చారు. స్వామి అంటే ఎక్కడున్నారు అన్నారు. గేట్ బయట ఉన్నారు స్వామి. పిలుచుకురాపో పిలుచుకురాపో అన్నారనమాట. సరే వాళ్ళని పిలుచుకొచ్చాక స్వామి వాళ్ళని లోపల కామన్ రూమ్ లోకి తీసుకెళ్లారు. నేను లోపలికి వెళ్తే నువ్వెందుకు అన్నారు. స్వామి అమ్మ వాళ్ళు వచ్చారు కదా స్వామి అంటే నువ్వు నా దానివే కదా అన్నారు. మా చెల్లెలు, మా నాన్నగారు, మా అమ్మగారు లోపలికి వెళ్లారు. వెళ్ళాక మా చెల్లె సిక్నెస్ ఉండింది అనుకుంటాను. స్వామి వాళ్ళకి చాలాసేపు ఇంటర్వ్యూ ఇచ్చి మిగతా పిల్లలందరినీ మీకు పెళ్లిళ్ళు అవన్నీ మీరు చేసుకోండి, ఈ అమ్మాయి నా అమ్మాయి నేను చూసుకుంటాను అని చెప్పారు. అంటే అప్పటికి నేను ఫ్యామిలీని సపోర్ట్ చేస్తున్నాను, పెళ్లి చేసుకుని డిటర్మినేషన్ అనమాట. అది మా నాన్నకు బాధాకరం. అందుకని స్వామికి బృందం ఎంచుకున్నాను అనుకుంటాను వాళ్ళు. నేను పోలే లోపలికి, నన్ను రానివ్వలేదు స్వామి నువ్వెందుకు అన్నారు. అందుకని నేను బయటే ఉండిపోయాను. తర్వాత మా చెల్లెలు స్వామి దగ్గరే కూర్చొని ఉన్నప్పుడు అమ్మ ఏమైంది ఏమని తెలియదు, నాకు తెలియదు, స్వామి ఉళ్ళో పడుకుంది. స్వామి మా అమ్మతో నాన్నగారితో మాట్లాడిన సరి దాదాపు హాఫ్ అన్ అవర్ పైన ఉండి ఉంటుంది. ఆ అమ్మాయి స్వామి ముడిలో తల పెట్టుకుని పడుకొని ఉండిందనమాట. మా నాన్నగారు లేకపోతే అయ్యో అంటే లేకపోతే వద్దు పండుకొని అండి అన్నారంట. అంత అయినా నిద్ర లేపితే బాగా అమ్మాయిని బాగా బ్లెస్ చేసి పంపించారు స్వామి. అఫ్ కోర్స్ షీఈస్ నో మోర్ నౌ అనమాట. అట్లాగా అది అదొక ఎక్స్పీరియన్స్. ఇక్కడ గోల్డెన్ జూబ్లీ అనేటువంటి నాకు ఎలా చెప్పాలో ఆనందం నాకు తెలియటం లేదు. నేను దాగనైనా లేనో అనుకున్నాను. నాకు మోకాళ్ళ నొప్పి ఎక్కువ అనమాట. సరే ఇంటి దగ్గర బయలుదేరేటప్పటికి రెండు బస్సులు ఫెయిల్ అయినాయి. టైం చూసుకున్నాను, స్టార్టింగ్ ప్రోగ్రామ్ చూడలేదు కదా అనుకున్నాను. సరే ఇక్కడికి వచ్చేటప్పటికి పాత జ్ఞాపకాలన్నీ చాలా బాగా గుర్తుకొచ్చాయి. స్వామి వారు స్టేజ్ పైన ఎక్కడము స్పీచెస్ ఇవ్వడము, మేమంతా ఆయన వెనక్కి నడుచుకుంటూ వెళ్లిపోయాము. స్వామి స్పీడ్గా నడుస్తుంటే ఆయన వెంట నడుచుకుంటూ వెళ్లిపోయేవాడము. అవన్నీ ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లాగా వచ్చాయి. తర్వాత మా అందరినీ గుర్తుపెట్టుకుని వీళ్ళు ఇన్వైట్ చేసి ఇంత మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు సాయి స్టూడెంట్స్ అంటే ఎగ్జాంపులరీ అండ్ ఎగ్జెంప్షనల్ స్టూడెంట్స్ అని వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. మా స్టూడెంట్స్ అందరు స్టూడెంట్స్ కూడా చేసుకున్నారు, నాకు చాలా హ్యాపీగా ఉంది. అదే ట్రెండ్ వాళ్ళు మెయింటైన్ చేస్తారని కూడా నాకు నమ్మకం ఉంది. స్వామి వాళ్ళ చేత చేయిస్తారు, ఆయనే వాళ్ళ దగ్గర నుండి నడిపిస్తారు. అంతేనమ్మా.
1: లెక్చరర్ శ్రీమతి పి ఝాన్సీరాణి ఇలా చెప్పారు.
4: ఓం శ్రీ సాయిరాం. నా పేరు పి ఝాన్సీరాణి. నేను ఇక్కడ హోమ్ సైన్స్ డిపార్ట్మెంట్ లో ఫస్ట్ ఇంటర్వ్యూకి వచ్చాను. 77 లో ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు అప్పుడు ఎస్వీ యూనివర్సిటీ కింద ఉండేది. అప్పుడు ఎస్వీ యూనివర్సిటీ నుంచి అందరు ఎక్స్పర్ట్స్ వచ్చారు. నన్ను ఇంటర్వ్యూ చేసేటప్పుడు స్వామి ఎంటర్ అయినారు ఇంటర్వ్యూ రూమ్ లోకి. కరెక్ట్ గా నా ఎదురుగా బాలకృష్ణ వాళ్ళు ఉండరు అప్పుడు, భగవంతం గారు బాలకృష్ణ అని. వాళ్ల వెనుక నిల్చుకున్నారు స్వామి. నిల్చుకొని నాకు ఇట్లా రెండు చేతులు ఇట్లా బ్లెస్ చేస్తే నేను ఇలా చూస్తే నాకు స్వామి హెయిర్ చుట్టూ కూడా మనకు భగవంతుని చుట్టూ ఏ రకంగా వెలుగు కనిపిస్తుందో ఆ రకంగా వెలుగు కనిపించింది. నాకు ఇంతకు ముందు ఏమి ఎక్స్పీరియన్స్ లేదు స్వామితో. ఆ ఎక్స్పీరియన్స్తో నేను ఇంటర్వ్యూ రూమ్ నుంచి బయటికి వెళ్ళి అందరు డివోటీస్తో పాటు బయట కూర్చున్నాను. అప్పుడు స్వామి మళ్ళా నేరుగా నా దగ్గరికి వచ్చి మీరు కర్నూలు నుంచి వస్తున్నారు కదా అన్నారు. అవును అన్నాను. మీరు వెంటనే సెలెక్ట్ అయినారు, వెంటనే వచ్చి జాయిన్ అయిపోయింది అని చెప్పారు. తర్వాత మేము వెహికల్లో పోయేటప్పుడు మాకు కొన్ని కష్టాలు ఉండేవి. పిల్లలు, చిన్న పిల్లల్ని తీసుకొని ఇంటర్వ్యూకి వచ్చాను. వాళ్ళని ఎవరింట్లో వదిలి వాళ్ళని తీసుకొని వెహికల్లో పోయేటప్పుడు వ్యాన్ పక్కనే నాతోనే స్వామి ఎప్పుడు నాతోనే వచ్చినట్టు ఇల్లు చేరే వరకు నాతోనే ఉన్నారు కర్నూలులో. చేరుతూనే మాకున్న ఒక కష్టం తొలగిపోయింది. అది నా బెస్ట్ ఎక్స్పీరియన్స్. తర్వాత నాకు చాలా ఉన్నాయి ఎక్స్పీరియన్సెస్. 24 సంవత్సరాలు. ఫస్ట్ డిపార్ట్మెంట్ ఓపెన్ చేసిన 1 ఇయర్ తర్వాతనే నేను చేరాను హోమ్ సైన్స్ డిపార్ట్మెంట్ లో. అప్పటి నుంచి చాలా నేను మానసికంగా చాలా వృద్ధి పొందినాను. నాకు స్వామి కంట ఇంట వెంట జంట ఉన్నారు. తర్వాత నేను మళ్ళీ బీఎస్సీ హోమ్ సైన్స్, తర్వాత ఎంఎస్సీ న్యూట్రిషన్ పెట్టినప్పుడు కూడా నేను ఇక్కడ ఇన్ఛార్జ్ హెచ్ఓడిగా ఉన్నాను. ఆ రకంగా అది నేను అన్ని విధాలా డెవలప్ అయినాను, మా ఫ్యామిలీ కూడా అన్ని విధాలా డెవలప్ అయింది. ఇప్పుడు కూడా నేను స్వామిని నా హృదయంలోనే, నేను రిటైర్ అయినప్పుడు నాకు మా వాళ్ళు ఏదో రింగ్ చేపిస్తాము మెజర్మెంట్ ఇవ్వమంటే కాలేజీ వాళ్ళు వద్దు, నాకు రింగ్ అయితే ఎక్కడన్నా పెట్టి మర్చిపోతాను, అందుకని చిన్న డాలరు చేయిస్తే నేను తల్లి తాలిపొట్టులాగా నా మంగళసూత్రానికి వేసుకుంటానని చెప్పినాను. అదేవిధంగా వాళ్ళు చేయించిచ్చారు, ఇప్పటికి కూడా అది నాతోనే ఉన్నది. ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ నేను అటెండ్ అవుతున్నాను అనేదే నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఆ స్థితిలో ఉన్నాను, స్వామి నన్ను ఆ స్థితిలో ఉంచాడు అనేదే నాకు చాలా సంతోషంగా ఉంది. సాయిరామ్.
1: ఇక ఇంగ్లీష్ లెక్చరర్ రమా పంచుకున్న అనుభవాలను విందాం.
5: ఈ గోల్డెన్ జూబ్లీ స్వర్ణోత్సవంలోని మీరు పాల్గొని ఈ సంవత్సరం ఇక్కడ కళాశాలలో ఉండి మీరు పొందుతున్న ఆనందం ఎలాంటిది?
6: నా పేరు రమాదేవి. ఎంత ఆనందం అంటే నేను చెప్పలేను, ఎందుకంటే ఎప్పుడు నాకు 40 ఏళ్ల నుంచి ఉన్న స్పానింగ్ 40 ఇయర్స్ ఆ పిల్లలందరూ వస్తూ ఉంటే ఒకరి తర్వాత ఒకరు అందరూ రమక్క ఎలా ఉన్నారు ఏంటి, నేను గుర్తున్నానా, నా పేరు విజయలక్ష్మి, లేకపోతే నా పేరు సుజాత అని నాకు చెప్తారు అందరూ. నాకు బాగా గుర్తు, కొంతమంది గుర్తు, మరికొంతమంది కొంచెం ఆలోచిస్తే ఏ బ్యాచమ్మా అంట. అలాగే ఎంత ఎంత ఆనందం అంటే నిజంగా నేను అనుకున్నాను, నిజంగా నేను చాలా అదృష్టవంతురాలని. ఇంత అయిన తర్వాత కూడా ఐఎమ్ స్టిల్ హియర్. మన ఈ స్వర్ణోత్సవాల్లో పాల్గొనడం కూడా ఇంత అదృష్టం, నిజంగా నాకు చాలా సంతోషం ఉంది. స్వామిది ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు, స్వామి ఇక్కడే ఉన్నారు అది మాత్రం నాకు తెలుసు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఇక్కడ ఇలా ఉండి స్వామి దగ్గరే ఉండడానికి. నాకు చాలా పీస్ఫుల్ గా ఉంది నా లైఫ్, నాకు చాలు, ఎక్కడికి వెళ్ళాలనేది నాకు ఏ లోటు లేదు, నాకు కావాల్సినవన్నీ నాకున్నాయి అంతే.
1: ఇప్పుడు మరొక లెక్చరర్ వెంకటలక్ష్మి గారు ఏం చెప్తారో విందాం.
7: ఓం శ్రీ సాయిరామ్. నా పేరు వెంకటలక్ష్మి. నేను 1981 నుంచి 86 వరకు స్టూడెంట్ గా పనిచేశాను, తర్వాత 2 ఇయర్స్ అడ్హాక్ పోస్ట్ లో పనిచేశాను. స్వామి ఆ రోజు నేను చదివినప్పుడు ప్రతి సంవత్సరం స్వామి వచ్చేవారు. నాకు స్వామి దగ్గర డాన్స్ చేయడం చాలా ఇష్టం అనమాట. మొత్తం నాకు అవకాశం రాలేదు, నేను కొన్ని డాన్స్ తెలుసుకోవడం మాకు టీచర్ మాకు సెలెక్ట్ చేయలేదు అని నాకు అనిపించింది. మాత్రం ఒకసారి ఏమైందంటే స్వామి అనుకోకుండా నేను క్లాసికల్ డాన్స్ కాంపిటీషన్ లో నేను పాల్గొన్నాను, నాకు 2nd ప్రైజ్ వచ్చింది. అప్పుడు ఉన్న హేమలత మేడం ఈ అమ్మాయికి స్వామి వచ్చినప్పుడు డాన్స్ సెలెక్ట్ చేయలేదు చెప్పారు అనమాట. అప్పుడు నాకు డాన్స్ కి స్వామి ముందు చేయడం నాతక డిజైర్ ఫుల్ఫిల్ అయింది. అప్పుడు తాత ఏంటంటే మళ్ళీ స్వామి 6th బర్త్డేకి పుట్టపతిలో జంతువునాం నరజన్మ దుర్లభం అని ఒక నాటక ప్రదర్శించి అయింది. అప్పుడు ఏంటంటే నాకు కూడా మంచి రోల్ వచ్చింది. అప్పుడు స్వామి వెనక్కొచ్చి మాకందరూ చూసి బ్లెస్ చేశారు. స్వామి ప్రతి సంవత్సరం ఆంధ్ర పూచినప్పుడు ఒక చెప్పలేని అనుభూతి, అది మర్చిపోలేము ఈజీగా. ఏమైందంటే ఒకసారి అత్తక హాస్టల్ కిచెన్ వెనవైపు రోడ్ సమూహం లేకున్నాం, నేను క్లినిక్ కౌంట్ లో ఉన్నానమాట. నేను చెప్పాను మేడంకి, మేడం రోడ్ సమూహం లేదు, స్వామి గారి వెనక నుంచి వస్తే స్వామికి ఇబ్బంది అవుతుంది అని చెప్పానమాట. తర్వాత మేడం చెప్పే జయ మేడం చెప్పారు ఏంటంటే, స్వామికి నేను ముందు నుంచి ముందు తీసుకుని వస్తాం, ముందు గేట్ పండు వస్తాము, ఎందుకు స్వామికి వెనక నుంచి తాడడానికి ఛాన్సే లేదు, వీల్ బింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ అమ్మా అని చెప్పారనమాట. సో సార్ నో నో మేడం, సపోజ్ స్వామి కమ్స్ బియన్ హౌ కెన్ యూ డిసైడ్ విచ్ వే స్వామి విల్ కమ్, డోంట్ వరీ వీల్ బింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ షీ సెడ్ లైక్ దాట్. బట్ వాట్ హ్యాపెన్ వాజ్ బట్ ఐ టుక్ మై స్టూడెంట్స్ వి డిడ్ సమ్ కైండ్ ఆఫ్ రిపేర్, ఒక రిపేర్ చేసామట, ఏదో చిన్నగా విసికేసి రాళ్ళేసి ఏదో ఒక రిపేర్ చేసాం. స్వామి ఒక ఆడగాని వెనక నుంచి వస్తే స్వామికి బాధ కలగకూడదు అని. తది ఏమైందంటే అనుకోకుండా స్వామి లైబ్రరీకి వచ్చి లైబ్రరీ నుంచి వెన్న గేట్ నుంచి వచ్చారనమాట. అప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. తన ఎక్కువ ఉన్న ఎక్కువ వచ్చిన ఒక భావం ఉంటే స్వామి కష్టం అవుతుందేమో, స్వామి వస్తారేమో అనుకుని అది రోడ్ రిపేర్ చేశాం కదా స్వామికి, దానికి ఒక ఫలితంగా నేను ఉన్నాను, నేను గమనించాను మీకు ఫీలింగ్ అని నాకు అప్పుడు అనిపించింది. తర్వాత ఫ్రంట్ లో కూడా బాగా క్లీన్ చేశారన్నమాట. పొద్దున్న లేగానే ఎక్కడ సమంగా ఉందా లేదా అని చూసానమాట. చూస్తే ఎక్కడో ఒక కాగితం పడింది, అయ్యో ఒక స్వామికి వస్తే బాగోదు కదని పరిగెత్తే కాగితం తీసాను. అంతా క్లీన్ గా ఉంది. వెళ్ళినప్పుడు స్వామి ముందుకు ఎట్లా వచ్చారు చూసి అంతా చూసి అబ్బా ఎక్కడ కూడా అటుకెళ్ళదు, అంతా చాలా క్లీన్ గా ఉందని చెప్పారనమాట. నాకు అనిపింది ఏంటంటే స్వామి అంతగా హృదయ నివాసి, మనకి రిఫ్లెక్షన్ రిసౌండ్ రియాక్షన్ గా ఎప్పుడు స్వామి ఉంటారు. తర్వాత ఇంకోసారి కూడా స్వామి 60th బర్త్ సెలబ్రేషన్ ఇక్కడ క్యాంప్ లో చేసాము. ఏదో మాసం బాధ అన్నమాట. తాతము స్వామి ఇంత క్రౌడ్ లా చూస్తారో లేదని మాత్రం స్వామి ఇలాగనే తల ఉంచుకుని ఇలా దాణం పెట్టుకున్నారు. స్వామి ఇలాగా ప్రశ్న తెచ్చామట, స్వామి బండి మీద ఉన్నారు అలాగా. అప్పుడము స్వామి నాకు తీవ్రంగా నవ్వు చూసారన్నమాట. నేను తల ఉంచుకున్న నా స్టూడెంట్ పక్కన చెప్పారు, వెంకట్ స్వామి నిన్ను నీ వైపు చూస్తున్నారు, బ్లెస్డ్ చూడు చూడు అని అనమాట. అప్పుడు నాకు అనిపిస్తుంది మన మనసులో ఎంత ఫీల్ అవుతాం, స్వామి కూడా అలాగే రియాక్ట్ అవుతారు మనకి. ఇంకోసారి ఏమిటంటే స్వామి కొత్త హాస్టల్ కొత్త డైనింగ్ హాల్ ఇంటాగ్రేషన్కి వచ్చారు. వచ్చి మేమందరం కూర్చున్నాము, అదే వైకుంఠ కదస్సు స్వామి వచ్చారనమాట. వచ్చి స్వామి అని చెప్పారంటే ఇంకే వైకుంఠము, నేను ఉన్నప్పుడు మీరు అందరికీ భోంచేస్తున్న ఇదే వైకుంఠము, ఇంక వైకుంఠం ఎక్కడా లేదు. ఈ రోజు ఇంత పవిత్ర రోజున నేను ఉన్నాను, మీరున్నారు, మీరు అందరు కలిసి భోంచేస్తున్నారు, అతని ఇదే వైకుంఠం అని స్వామి చెప్పారనమాట. చాలా మంచిగా అనిపించింది. అప్పుడు స్వామిలో చెప్తే అదొక అవును కదా, మనకి తెలియదు అసలు స్వామి మందుకున్నట్టు వీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, మాత్రం ఇది చెప్పలేని అనుభూతి ఒక మనసు అలాగే తీవ్రంగా ఉండిపోయింది. తర్వాత ఇవాళ మాకు అనిపించదు, ఇవాళ గోల్డెన్ జూబ్లీకి స్వామి వచ్చినప్పుడు మేము ఇలాగే చాలా హడబడి పడి పనిచేసేవారనమాట. కల్చరల్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ అందరూ చాలా నేను చాలా హడబడి పనిచేసేవారనమాట. ఈసారి కూడా స్వామి నిజం వచ్చినట్టే, స్వామి వచ్చినప్పుడు ఎలా చేస్తామో అలాగే చేస్తాం. ఈచ్ వన్ ఆఫ్ అస్ అందరూ కలిసి మెలిసి ద బెస్ట్ పుట్ అప్ కల్చరల్ ప్రోగ్రామ్ కానీ క్లీనింగ్ కానీ డెకరేషన్ కానీ అందరూ వాళ్ళ ఏరియాలో చాలా కష్టపడి పనిచేసారు. స్వామి వచ్చినట్టు అనిపిస్తుంది, స్వామి స్వయంగా వచ్చినట్టు ఒక ఫీల్ మాకు వచ్చింది ఇవాళ. సాయిరాం.
1: కళాశాలలో చదువు పూర్తయిన నాటి నుండి పుట్టపర్తి ప్రైమరీ స్కూల్లో టీచర్లుగా పనిచేస్తున్న భవానీదేవి సాయి ప్రియల్ని పలకరిద్దాం.
2: ఓం శ్రీ సాయిరాం. నేను భవానీదేవి. నేను 1980లో స్వామి కాలేజ్కి వచ్చాను. అక్కడ బీఏ ఎంఏ రెండు చేశాను. నేను 5 సంవత్సరాలు మాత్రం నేను లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేను, ఎందుకంటే స్వామి నాకు స్కాలర్షిప్ ఇచ్చారు. ఇచ్చి నాకు హాస్టల్ ఫీజు స్వామే కట్టేవారు, ఇంకా కాలేజ్ ఫీజు కూడా స్వామే కట్టేవారు. అప్పుడు నేను వేరే మీడియం నుంచి వచ్చాను, నాకు ఇంగ్లీష్ అంతగా రాలేదు. అప్పుడు స్వామి దయతో నేను స్వామికి లెటర్స్ ఇచ్చేదాన్ని. స్వామి నాకు అంతగా ఇంగ్లీష్ రాదు స్వామి, నేను ఇంగ్లీష్ మీడియంలో ఫస్ట్ నుంచి చదువుకోలేదు స్వామి అని నేను అలాగా స్వామికి ఉత్తరాలు రాసేదాన్ని. కానీ స్వామి అట్లాగా సైలెంట్గా నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చిస్తూ నేను బాగా కోపాప్ అయిపోయాను. ఇంకా స్వామి దయమూలాన నేను బాగా మంచి మార్కులతో మంచి గ్రేడ్, ఓ గ్రేడ్ కూడా తెచ్చుకొని నేను పాస్ అయ్యాను. ఇప్పుడు నేను స్వామి ప్రైమరీ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. నేను ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నా కృతజ్ఞత స్వామికి అర్పించడానికి. స్వామి నువ్వు మాకు ఎంత చేశారు, మీరు మాకు ఎప్పుడు మేము మర్చిపోలేము స్వామి. ఎవరి ప్రేమైనా మర్చిపోతాం కానీ మీ ప్రేమ మాత్రం మర్చిపోలేము స్వామి. ఏ జన్మ అయినా సరే మీ కాలేజీలో వచ్చి చదువుకోవాలని కోరుతున్నాను స్వామి. సాయిరాం.
8: సాయిరాం. నా పేరు సాయి ప్రియ. నేను 1975-78 బ్యాచ్లో స్వామి కాలేజీలో చదువుకోవడానికి అవకాశం ఇచ్చారు. చాలా కృతజ్ఞతలు స్వామికి. అంతేకాకుండా స్వామి తన వాళ్ళని ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి తీసుకొస్తారు అనే సత్యము తను ప్రకటించడము నా జీవితంలో సత్యమైందని మీకు చెప్పే ఒక చిన్న సంఘటన మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. ఒకసారి స్వామి కాలేజ్కి వచ్చారండి. అప్పుడు స్వామి ఫుడ్ కమిటీలో మ్యామ్స్ కి సహాయం చేయడానికి మేమందరం ఏదో మెంబర్స్ గా ఉన్నాము. అంత చేసిన తర్వాత ఈ మెంబర్స్ కూడా స్వామి నమస్కారం ఇస్తున్నారు. ఆ సమయంలో మా కుటుంబం గురించి, అన్నయ్య గురించి, తమ్ముడు గురించి, అందరి గురించి స్వామి, అప్పుడే నాకు స్వామితో పరిచయం ముఖాముఖిగా. తర్వాత అంటే నాన్నగారు భక్తులైనా కూడా వస్తూ ఉండేవాళ్ళం, కానీ స్వామి నాతో మాట్లాడటం, నేను స్వామిని అడగటం అది ఫస్ట్ టైం కనుక చాలా అద్భుతంగా తోచింది. స్వామి తమ్ముడు కాలేజీలో చదువుతున్నాడు కదా, అన్నయ్య వస్తాడు, అన్నయ్య బాగున్నాడు కదా అని చెప్పేసి అన్ని చెప్పారు. అట్లాగే ఇంకొకసారి పర్తిలో ఇల్లు కొనుక్కొని ఉన్నప్పుడు గృహప్రవేశం సమయంలో నాన్నగారు తమ్ముడు వాళ్ళందరూ స్వామి రావాలి, స్వామి ఇంటికి రావాలి స్వామి అంటే తెలుసు, బస్ స్టాండ్ వెనకాల కొన్నారు కదా నాకు తెలుసు అని చెప్పి ఆశీర్వదించారు. అట్లాగే మేము ఆ సమయంలో భజన చేస్తుంటే ఇంట్లో అఖండంగా షిరిడీ బాబా ఫోటోలోంచి విభూతి వర్షించింది. ఈ రకంగా స్వామి సదా మాతోటి ఉండి మమ్మల్ని రక్షిస్తున్నారు అని చెప్పడానికి నేను ఎంతో ఆనందిస్తున్నాను. అదే అందరికీ కూడా వర్తిస్తుంది. స్వామి భగవంతుడు మనందరినీ తలుచుకుంటే సాయి అంటే ఓయి అని పలికేటువంటి స్వామి మనతో ఉన్నారు. సాయిరాం. నేను ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కి రావడం కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఈ 30 సంవత్సరాల తర్వాత మళ్ళా కాలేజీలోకి అడుగుపెట్టడం ఇదంతా ఆ మధుర స్మృతుల్ని జ్ఞాపకం తెచ్చుకోవడం చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అవకాశం కలిగించిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. రేడియో సాయి వారందరికీ కూడా కృతజ్ఞతలు. సాయిరామ్ అండి.
9: అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవం సందర్భంగా జూలై 20-21వ తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాలను ఇప్పుడు మీరు వింటున్నారు.
10: హైదరాబాద్లో ఎంబీఏ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న మరొక ఓల్డ్ స్టూడెంట్ శ్రీమతి కస్తూరి పద్మజ గారు.
11: ఓం శ్రీ సాయిరామ్. నా పేరు కస్తూరి పద్మజ. నేను 89-92 బీకాం చదువుకున్న అనంతపూర్ క్యాంపస్లో ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాను. ఒక చిన్న ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు. నేను 92లో పాస్ అవుట్ అయినప్పుడు చాలా యావరేజ్ స్టూడెంట్గా ఉండేదాన్ని. స్వామి నన్ను పాస్ అవుట్ అయ్యాక దర్శన్ గ్రౌండ్లో ఒకరోజు మాట్లాడుతూ వేరే టీచర్స్తో మన అమ్మాయి డాక్టర్ డాక్టర్ అన్నారు. నాకు చాలా బాధపడ్డాను, ఇంత యావరేజ్ స్టూడెంట్ స్వామిలా అన్నారేంటి అని. బట్ 20 ఇయర్స్ లేటర్ టుడే ఐఎమ్ అ డాక్టర్ అండ్ ఐ హ్యావ్ టాట్ 18 ఇయర్స్ ఎంబీఏ స్టూడెంట్స్ ఇన్ హైదరాబాద్. అబ్సల్యూట్లీ స్వామిస్ గ్రేస్. నేను పిహెచ్డి ఉస్మానియా యూనివర్సిటీ కామర్స్ డిపార్ట్మెంట్ నుంచి హెచ్ఆర్ ఏరియాలో చేశాను. ఇట్స్ అబ్సల్యూట్లీ బీన్ స్వామీస్ గ్రేస్. ఆయన లేకుండా ఏ క్షణం లేము. ఈ రోజు క్యాంపస్కి వస్తే చాలా హ్యాపీగా ఉంది. గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ టు ఆల్ మై సిస్టర్స్ హూ హ్యావ్ కమ్ అండ్ దోస్ హూ హ్యావ్ నాట్ కమ్ ఆల్సో. ఇది చాలా వండర్ఫుల్ మెమరీ మనకి, ఎందుకంటే స్వామి ఇన్స్టిట్యూట్లో చదువుకునే ఎంత అదృష్టం అంటే అది మాటల్లో చెప్పలేను నేను. థ్యాంక్ యూ సాయిరామ్.
1: ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడిన శ్రీమతి సరస్వతి స్వామి ఆదర్శాలను తమ స్కూల్లో అమలు చేస్తున్నట్లు చెప్పారు.
12: నా పేరు సరస్వతి. నేను 1983-88 బ్యాచ్, 5 ఇయర్స్ ఇక్కడే చదువుకున్నాను. అయితే నేను ఇక్కడికి చాలా కోరికతోనే వచ్చాను. ఎంత కోరిక అంటే ఇంట్లో వాళ్ళని కూడా మర్చిపోయేదాన్ని. అందరూ హోమ్ సిక్ ఫీల్ అయ్యేవారు, కానీ నేనే ఎవరికైనా బాధ ఉంటే వాళ్ళకి ఒక అక్కలాగా అట్లా ఉండేది. అయితే జూనియర్ ఇంటర్లో మా సీనియర్స్ కూడా అలాగే ఒక సొంత చెల్లెలాగా. నేను తెలుగు మీడియం నుంచి వచ్చాను కాబట్టి నాకు ఇంగ్లీష్ నేర్పిస్తూ అంతా చాలా హెల్ప్ చేశారు. తర్వాత ఇంటర్లో ప్రతిసారి పత్తికి వెళ్ళినప్పుడల్లా ఒక అనుభూతి, ఎప్పుడు వెళ్దాము అన్నట్టుండేది. ఇంకా డిగ్రీలో వస్తానో రానో అనుకొని చాలా బాధపడుతూ వెళ్ళాను. అయితే 3 డేస్ అన్నం తినకుండా ఉండి, ఎందుకంటే నాన్న లేరు, అమ్మ నేను చదివించను అని చెప్తే మా పెద్దనాన్న మా మామయ్య వాళ్ళు మేము హెల్ప్ చేస్తామని చెప్పి నన్ను హాస్టల్లో జాయిన్ చేశారు. వాళ్ళే 5 ఇయర్స్ చదివించారు. నేను ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు అమ్మకి ఇంటర్వ్యూ ఇచ్చారు స్వామి. అయితే స్వామి ఈ పిల్లల్ని నేను ఎలా పెంచాలి ఎలా చేయాలి అన్నప్పుడు నేను చూసుకుంటాను బంగారు అన్నారు. ఇంకప్పటి నుంచి నాకు ఇప్పటి వరకు, ఇప్పుడు నేను ఒక హెడ్ మాస్టర్ని, ఒక హై స్కూల్కి హెడ్ మాస్టర్ని, గవర్నమెంట్ జాబ్, కానీ ఇదంతా స్వామి వల్లనే అనిపిస్తుంది. ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే, చిన్నదాన్ని కాదు, నా జీవితంలో టర్నింగ్ పాయింట్ ఏంటంటే నాకు మ్యారేజ్ సెట్ అయింది. పట్టు వస్త్రాలు అన్ని తీసుకొని వచ్చాము నేను మా పెద్దమ్మ. స్వామి ఆశీర్వదించి బ్లెస్ చేసి మంచిది బంగారు అని వెడ్డింగ్ కార్డు తీసుకున్నారు. అయితే ఒక 3 డేస్ తర్వాత నా వెడ్డింగ్ ఉండింది 2000లో. అది ఎంత వర్షాలంటే మొత్తం అన్ని నా ఫంక్షన్ హాల్ కూడా మునిగిపోయింది, సగం మునిగిపోయింది. పెళ్లి అవుతుందో కాదో అనుకున్నాము. అలాంటప్పుడు మార్నింగ్ అవ్వాల్సిన పెళ్లి సాయంత్రం 7:00 అయింది. అది కూడా చిన్న ఫంక్షన్ హాల్ వేరే దొరికింది, దాంట్లో కూడా చాలా అతి కష్టం మీద అయింది. అయితే అది ఒక మిరకిల్ నా జీవితంలో. పెళ్లి ఎక్కడ అయిపోతుందో అనుకున్నాను. స్వామి బ్లెస్ చేశారు కాబట్టి, వెడ్డింగ్ కార్డు తీసుకుని మంచిది బంగారు అన్నారు కాబట్టి నా పెళ్లి సక్సెస్ఫుల్ గా అయింది. అది ఇంకా నాకు మా అమ్మ లేదు కాబట్టి, అంటే నా పెళ్ళప్పటికి అమ్మ లేదు, కానీ ఇప్పుడు మా అత్తయ్య మా అమ్మకన్నా ఎక్కువ, మా అమ్మ ఉన్నా కానీ చేసేది కాదేమో, అంత మంచి అత్తయ్య దొరికింది. మా హస్బెండ్, మా ఆడబిడ్డలు అందరు కూడా ఒక స్వామి డివోటీస్ కాకున్నా కానీ వాళ్ళు చెప్పినట్టు నేను వింటాను, నేను చెప్పినట్టు వాళ్ళు వింటారు. ఇంకొక అమ్మలేని లోటు తీర్చారు. అది ఒక నాకు టర్నింగ్ పాయింట్ అనుకుంటాను. ఎందుకంటే స్వామి నేను చూసుకుంటాను బంగారు నీ పిల్లల్ని అన్నారు. మా అమ్మకి ఇచ్చిన మాటని ఎప్పుడు నెరవేరుతుందా, అప్పుడే మా అమ్మ చనిపోయింది అనుకున్నాను, కానీ ఇప్పటి వరకు కూడా నేను ఇలా ఉన్నాను అంటే స్వామి నా ప్రతి నిమిషం నా ఇట్లా నేను మర్చిపోలేను. కళ్ళు తెరిస్తే స్వామి నేను ఇప్పుడు ఏమి యాక్టివిటీస్ చేయట్లేదు, కానీ నా స్కూల్లో హై స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో నేను గ్రూప్స్ తయారు చేసి సత్య ధర్మ శాంతి ప్రేమ మా గ్రూప్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ అలా చేసి మార్చ్ పాస్ దగ్గర నుంచి అన్ని యాక్టివిటీస్ అన్ని మనసులో స్వామిని ఉంచుకొని అన్ని యాక్టివిటీస్ చేస్తున్నాను. ఇండైరెక్ట్ గా నేను చేస్తున్నాను, నేను సత్యసాయి ఆర్గనైజేషన్ లో ఏం చేయట్లేదు. కాకపోతే ప్రతి యాక్టివిటీ అందులో స్వామి వాల్యూస్ ఉంటాయి, హ్యూమన్ వాల్యూస్, అదొక్కటి చేస్తున్నాను. ఇంకా ఇప్పుడు కూడా ఇంకేమన్నా యాక్టివ్, ఇప్పుడు నాకు 50 ఇయర్స్, ఈ ఆర్గనైజేషన్ కి 50 ఇయర్స్, అది కోయిన్సిడెన్స్ గా అయింది. ఇంకా మన ఆశయాలన్నీ, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను ఇవన్నీ కూడా ఆశయాలన్నీ మా స్కూల్ పిల్లల ద్వారా అందరికి తెలియజేస్తాను అనుకుంటున్నాను. అందరికి గోల్డెన్ జూబ్లీ గ్రీటింగ్స్. ఇక్కడ రావడం ఎంత సంతోషంగా ఉందంటే మళ్ళీ మా అమ్మవారింటికి వచ్చినట్టు అనిపిస్తుంది. అందరినీ కలుసుకోవడం, స్వామి ఫోటో చూడగానే కళ్ళెంబడి నీళ్ళు తిరుగుతున్నాయి. మా డైనింగ్ హాల్, మా రూమ్స్, ఇవన్నీ చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి ఛాన్స్ ఎవరికి దొరకదేమో ప్రపంచంలో కూడా అనుకుంటున్నాను నేను. చాలా అందరికి బెస్ట్ విషెస్.
10: శ్రీమతి పల్లవి గారు.
13: సాయిరామ్, నా పేరు పల్లవి, నేను హైదరాబాద్ నుండి వచ్చాను. నేను 1995-1998 లో ఇక్కడ చదివాను. ఫస్ట్ ఇయర్ ఎప్పుడైతే వచ్చాను, నేను మా సిస్టర్ ఒకటేసారి జాయిన్ అయ్యాం. యూ డోంట్ హ్యావ్ ఎ ఫాదర్, మై మదర్ ఇద్దరిని ఒకటేసారి జాయిన్ చేసింది. బట్ ఓన్లీ వన్ ఆఫ్ అస్ వాంట్ టు జాయిన్ హియర్ బికాస్ సంబడీ హ్యాస్ టు బి విత్ మదర్. బట్ స్వామి కేమ్ టు మై మదర్స్ డ్రీమ్ అండ్ హెల్ప్ గివ్ టూ స్వీట్ బాక్సెస్ ఇచ్చారు అమ్మకి కళ్ళలో. సో బోత్ ఆఫ్ అస్ జాయిన్ దేర్. ఇక్కడికి వచ్చాక జయమ మ్యామ్, పుష్ప మ్యామ్, దే ఎట్లా అంటే మమ్మల్ని తల్లి అనే లోటు లేకుండా టీచర్స్ ఎంత బాగా చూసుకున్నారంటే 3 ఏళ్ళు అలాగే గడిచిపోయాయి. ఒక్కోసారి అమ్మకి సైనస్ ఆపరేషన్ వచ్చింది. సో మేమిద్దరం ఇక్కడే ఉన్నాం. హూ హ్యాస్ టు టేక్ మా మామయ్య వాళ్ళు, మా అమ్మ వాళ్ళ బ్రదర్స్ చాలా కేర్ టేకింగ్ మాకు చిన్నప్పటి నుండి. వాళ్ళు చూసుకుంటారు అన్న నమ్మకం మాకు. వాళ్లే చూసుకున్నారు కూడా, కానీ అయినా కూడా స్వామిని అడగాలి అనే దాంట్లో ఉన్నాం ఇద్దరం. ఉంటే నేను దేవామని అడగగానే ఫస్ట్ లైన్ లో కూర్చోబెట్టారు, అక్షింతలు ఇచ్చారు. నా పక్కన అన్ఎక్స్పెక్ట్ గా రమాక కూర్చుంది. మా అమ్మ పేరు కూడా రమా అనమాట. స్వామి కేమ్ డైరెక్ట్లీ తుమి వచ్చి అక్షింతలు తీసుకున్నారు. తీసుకుని రమాక్కని నన్ను చూస్తూ రమాక్ మీద వేశారు. సో నేను అనుకున్నాను అక్కని బ్లెస్ చేస్తున్నారు కానీ నన్ను ఒట్టుగా చూసి వెళ్ళిపోతున్నారు అనుకున్నాను. అనుకుంటే స్వామి రమాక రమాక అన్నారు. అంటే నాకు అది అర్థం కాలేదు. స్వామి అంత దూరం వెళ్ళాక అర్థం ఏంటంటే స్వామి అమ్మ పేరు కూడా రమా కదా. సో అక్కడ స్వామి హెస్ టేకన్ కేర్ అమ్మ విషయంలో మొత్తం చూసుకున్నారు. అండ్ తర్వాత మళ్ళీ ఏంటంటే వచ్చాను అనంతపూర్ నుండి ఇక్కడికి వచ్చాం, బయటకు వెళ్ళాను కానీ ఐ కుడ్ నాట్ స్టే అక్కడ చాలా రోజులు. చెల్లె మళ్ళీ ఇక్కడ ఎంఎస్సీ చేస్తుంది, ఆ దాంట్లో వచ్చాం. వచ్చి సెక్యూరిటీ డ్యూటీలో జాయిన్ అయిపోయాను. జాయిన్ అయినాక ఏంటంటే రోజు ఆ డ్యూటీకి అలవాటు అయిపోయి ఎప్పుడు వెళ్దాము అనేసరికి స్వామి ఏమనేవారు కాదు. స్వామి వెళ్తాను అంటే స్వామి వెళ్ళు అనేంత వరకు వెళ్ళను అన్నట్టుగా మొండిగా కూర్చున్నాను. అమ్మ పాపం ఎప్పుడు డీడీలు పంపు తూపిటి ప్రతికి అవెస్ట్ 9D4D2 అక్కడే ఉండేవాళ్ళం. ఎప్పుడు డీడీలు పంపించారు అక్కడికి, అలాగే గడిపేదాన్ని. ఒకసారి సడన్ గా వెంకటక్క బృందావన్ రమ్మనండి, వెళ్ళాం. వెళ్ళగానే ఎప్పుడు ఒక తపన ఏంటంటే స్వామి వెనకాల ఎప్పుడు బాయ్సే ఉంటారు, గర్ల్స్ ఉండరు. ఎందుకు అంత బాధ, మనల్ని ఎందుకు డిప్రైవ్ చేస్తారని. అన్ఎక్స్పెక్టెడ్ గా బృందావనలో డ్యూటీ చేస్తున్నాం. మా బ్యాచ్ మేట్ కూడా వచ్చింది డ్యూటీ చేయడానికి. ఇద్దరం చేస్తున్నాం, అమ్మాయికి కాస్త గోరు చిట్లింది అక్కడ కాంక్రీట్ మీద, కాలు గోరు ఊడిపోయింది. సో వీ హావ్ టు గో టు హాస్పిటల్. అక్క వెళ్ళండి, ఇద్దరు మీ ఇద్దరు బ్యాచ్ మేట్స్ కదా అన్న, జనరల్ హాస్పిటల్కి వెళ్ళాం. బై ద టైమ్ వీ వెంట్, అక్కడ వెళ్లి ఆమె ఫస్ట్ ఎయిడ్ చేయించుకున్నాం. బయటకు వచ్చే టైంలో ఏమైంది అనంటే సడన్ గా స్వామికి కార్ వచ్చింది. ఇట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ టు జనరల్ హాస్పిటల్. రాగానే అక్కడ ఎవరూ లేరు, సేవాదేవి లేరు, డాక్టర్స్ లేరు, ఎవరూ లేరు. వీవర్ బోత్ అంటే స్కార్స్ ఉన్నాయి మెళ్ళలో, సెక్యూరిటీ డ్యూటీ స్కార్స్. వెళ్ళాం, వెళ్ళగానే అక్కడ స్వామిలో చూశారు. ఇలా అన్నారు, ఓన్లీ స్వామి వెనకాల మేమున్నాం, మా వెనకాల డాక్టర్స్ బాయ్స్ అందరు ఉన్నారు. దట్ టైమ్ ఐ గాట్ ఎ రియల్ ఛాన్స్ ఆఫ్ ఎస్కార్టింగ్ స్వామి, విచ్ ఐ హ్యాడ్ ఫ్రమ్. ఎందుకు బాయ్స్ కి ఆ ఛాన్స్, అంత స్వామి నడుస్తుంటే స్వామి రోబ్ ని మీద కాళ్లు పడుతున్నాయి, భయం వేస్తుంది. స్వామి చేతులు వెనకాల టచ్ అవుతున్నాయి మాకు, మా ఇద్దరికి. దట్ వాజ్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ విచ్ ఐ హ్యాడ్ అంత. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు గోల్డెన్ జూబ్లీ, ఐమ్ సో ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ. అది కూడా పిల్లల్ని తీసుకొని వచ్చావు సంతోషంగా, మా టీచర్స్ ఆ అఫెక్షన్ ఎక్కడా దొరకదు బయట. టీచర్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఎక్కడ దొరకదు. దే ఆర్ ఈక్వల్ టు మదర్స్. సాయిరామ్.
1: శ్రీమతి ఉషా చెరువురి.
14: ఓం శ్రీ సాయిరామ్. నా పేరు ఉషా అయ్యల సోమయాజుల. ఇప్పుడు నేను ఉషా చెరువురి. నేను బెంగళూరు నుంచి వచ్చాను. నేను 1996 నుంచి 1999 దాకా అనంతపూర్లో బీఎస్సీ జువాలజీ ఆనర్స్ చదివాను. నాకు స్వామితో ఉన్న బోల్డ్ అన్ని అనుభవాలు ఉన్నాయి. మొదలు పెడితే నా అడ్మిట్ కార్డ్ పోయిన దగ్గర నుంచి స్వామి నన్ను అది దొరకకుండా సీట్ రావడం దాకా, అక్కడి నుంచి స్వామి దగ్గర గోల్డ్ మెడల్ అందుకున్న దాకా అన్ని మధురమైన అనుభవాలే. స్వామి దగ్గర గోల్డ్ మెడల్ అందుకోవడం అందరికన్నా మధురమైన అనుభవం ఉన్నది. ఇంకా ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే మన లైఫ్ ఒక పజిల్. స్వామి అన్ని చక్కగా ఫిట్ చేశారు. వెనక్కి చూసి అనిపిస్తుంది చాలా సార్లు, అయ్యో స్వామి ఇవి హార్డ్ టైమ్స్, ఇవి చాలా హార్డ్ టైమ్స్. బట్ ఇప్పుడు చూస్తే అవన్నీ అనిపిస్తాయి. స్వామి హీస్ టేకెన్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి 20 ఇయర్స్ తర్వాత రావడానికి. గానీ అనిపించట్లేదు నేను 1 ఏళ్ళ తర్వాత వచ్చాను అని. ఎలా అనిపించింది అంటే నాకు నా రూమ్ 33 నుంచి నేను ఆడిటోరియంకి ఇవాళే ఇప్పుడే వచ్చానని ఫీలింగ్ వచ్చింది. టీచర్స్ మారలేదు, ప్రొఫెసర్స్ ఎవ్వరూ మారలేదు, ఫ్రెండ్స్ అందరూ అలాగే ఉన్నారు. ఐ థింక్ అదే ఒక ఫీలింగ్ అనంతపూర్లో, ఏంటంటే ఏమి మారదు, ఎప్పుడు ఏమి మారదు, ఇట్స్ ఎవర్ గ్రీన్ అన్ని అనమాట. సాయిరామ్.
10: హుబ్లీకి చెందిన పూర్వ విద్యార్థిని శ్రీమతి సంధ్యా ప్రేమ్ శంకర్ స్వామి మాతృభాషలోనే మాట్లాడాలనే పట్టుదలతో తెలుగులో స్వామికి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు విందామా.
15: సరామ్. మీ పేరు సంధ్యా ప్రేమ్ శంకర్. నేను హుబ్లీ నుంచి ఇప్పుడు వచ్చి నేను ఈ ఫంక్షన్ కి చాలా హ్యాపీగా ఉన్నారు. నేను 1990-93 బ్యాచ్ నల్లి నేను చదువు. నేను ఇక్కడ 25 ఇయర్స్ తర్వాత ఇక్కడ వస్తున్నాను. అంత హ్యాపీ అంటే ఎక్స్ప్రెస్ చేసలికే మాకు వర్డ్స్ లేదు. మాకు తెలుగును అట్లా వస్తులేదు, అందుకే నేను బట్లర్ తెలుగు మాట్లాడుతున్నారు. మళ్ళీ మా ఎక్స్పీరియన్స్ అంటే నేను ఈ కాలేజ్ నల్లి అడ్మిషన్ గాట్ ఇట్ అంతే ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నేను మళ్ళీ నేను ఫ్రెండ్ మాలిని అంత చెప్పి ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి స్వామి దగ్గర వెళ్ళినారు. అప్పుడు స్వామి అత్ర లెటర్ ఇచ్చి నేను, సో నేను రాసినదు ననుగు మళ్ళీ మాలినికు కావాలి, సీట్ కావాలి అంతే. నేను వాళ్ళ దగ్గర చెప్పలేదు, వాళ్ళు అట్లే రాసినారు ననుగు మళ్ళీ సంధ్యకు కావాలి అంతే. మళ్ళీ స్వామి తీసుకున్నారు ఇద్దరు లెటరు. మళ్ళీ రిజల్ట్ వచ్చినారు. నేను ఎంపీసీ రాసి నేను, వాళ్ళు ఎంపీసీ. 10 o'clock రిజల్ట్ వచ్చింది. అప్పుడు చూడాలి, ఎందుకంటే నా పేరు లేదు అక్కడ. అంతా క్రై చేసింది నేను, ఎందుకంటే మా పేరే లేదు, మాలిని పేరు వచ్చింది. మాలిని ఎందుకంటే సంధ్యకి రాలేదు కదా, అందుకే వాళ్ళు క్రై చేసారు. అప్పుడు ఎవరో స్వామి పంపించిన తర్వాత ఒక వాలంటీర్ వచ్చినారు, ఎందుకమ్మా ఏడుస్తున్నారు అని. అప్పుడు నేను చెప్పిన లేదు, నేను రాసినాలి మళ్ళీ నన్ను రాలేదు అంత చెప్పి నేను. తర్వాత వాళ్ళు చెప్పిన ఎందుకే రాసిన, ఎంపీసీ రాసిన. లేదమ్మా అక్కడే రిజల్ట్స్ ఉంది, అక్కడ వెళ్ళి చూడండి అంత. మళ్ళీ నేను వేరే అక్కడ వెళ్ళి చూసినది బీసీజీ నల్లి నేను పేరు లాస్ట్ ఉంది. మళ్ళీ మాకి బాగా ఖుషి అయిపోయింది, ఎప్పుడెప్పుడు అట్లాస్ట్ ఈ ఇద్దరులకే 6th అంతే అడ్మిషన్ అయిపోయింది కదా, అంతే బాగా ఖుషి అయిపోయింది. తర్వాత స్కూల్ అడ్మిషన్ అయిపోయింది. మళ్ళీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సాయిగీత వాళ్ళ కూతురు, వాళ్ళు ఓకే చెప్పినారు. స్వామి లాట్స్ తీసుకున్నారు కదా, అప్పుడు నన్ను పేరు చూసి బీజెడ్సీ లాస్ట్ స్వామి సెలెక్ట్ చేసి రాసినారు అంతే. అది చెప్పిన తర్వాత మాకు అంత ఖుషి, అంతే ఖుషి ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్. సో దాట్ మచ్ హ్యాపీనెస్ ఐ ఫెల్ట్. సో దిస్ ఇస్ మై, ఐ కెన్ సే దిస్ ఇస్ మై బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. అంతే అందరూ బాగా ఖుషిగా ఉన్నారు. మా క్లాస్మేట్స్, మా బ్యాచ్ మేట్స్ అందరూ వచ్చినారు. ఖుషి అంటే ఖుషి, కెనాట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్. సాయిరామ్, థ్యాంక్ యూ.
1: స్వామి ఆధ్వర్యంలో వివాహం జరిగిన శ్రీమతి ప్రశాంతి బుడ్డిగా ఇలా అన్నారు.
16: సాయిరామ్ సిస్టర్స్, నా పేరు ప్రశాంతి బుడ్డిగా, నేను బెంగళూరు నుంచి వచ్చాను. నేను స్వామి అనంతపూర్ క్యాంపస్ లో 1995 నుంచి 2000 వరకు చదివాను. బీఎస్సీ హోమ్ సైన్స్, ఇంకా ఎంఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్. ఎంఎస్సీ చదువుతున్నప్పుడు నాకు గోల్డెన్ ఆపర్చునిటీ ఏంటి అంటే, స్వామి అప్పుడు మాస్ మ్యారేజెస్ పర్ఫామ్ చేస్తున్నారు. మాస్ మ్యారేజెస్ స్వామి 2000 మన అలుమ్నై పిల్లలే కండక్ట్ చేశారు. అప్పుడు సాయిల మ్యామ్ ఇన్ఛార్జ్ అండ్ రాజేశ్వరి పటేల్ మేడం, వాళ్ళు అడిగారు, స్వామి ఇన్ కేస్ ఎవరన్నా పెళ్లి నిశ్చయమై ఉంటే మీ దగ్గర చేయించుకోవచ్చా అంటే స్వామి తప్పకుండా అన్నారు. అప్పుడు అది ఒక నా గోల్డెన్ ఆపర్చునిటీ కాబట్టి మా పేరెంట్స్ తో నేను మాట్లాడి మా పేరెంట్స్ కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. ఆ టైంలో నేను 4 స్టూడెంట్స్ కి స్వామి ముందు పెళ్లి అయింది ఆ మాస్ మ్యారేజెస్ లో. నాకు ఆ టైంలో చాలా తో థీసిస్ అవన్నీ ఉన్నా స్వామి ఎట్లా ప్లాన్ చేశారంటే, నేను అన్ని ముందే సబ్మిట్ చేసి ఆ టైంకి అంతా రెడీగా ఉండేలాగా స్వామి నన్ను రెడీగా చేశారు. అండ్ ఆ మాస్ మ్యారేజెస్ లో పెళ్లి అవడం అనేది అది నాకు లైఫ్ లాంగ్ గోల్డెన్ ఆపర్చునిటీ. యాక్చువల్ గా మా అత్తగారికి పెరాలసిస్ ఉండింది నేను ఎంఎస్సీ చదువుతున్నప్పుడు. ఎప్పుడు నేను ముందు పెళ్లికి ముందు చదివేటప్పుడు స్వామికి లెటర్ ఇస్తున్నప్పుడు స్వామి అనేవాళ్ళు, లెటర్ నహి ఇన్విటేషన్ దో అని హిందీలో. ఎన్ని 3 అట్లా ప్రయత్నించినా ప్రతిసారి స్వామి అదే మాట, లెటర్ నహి ఇన్విటేషన్ దో అని. అది నాకు అర్థం కాలేదు అప్పుడు. మేబీ అదేమో ఇండికేషన్ ఏమో స్వామి నాకు పెళ్లి చేస్తారని. ఇంకొకటి, పెళ్లి రోజు మా మదరిన్లో అసలు నడిచే పరిస్థితే లేదు, వాకర్ తో నడిచేవాళ్లు. కానీ స్వామి వచ్చే టైంకి మేము ఆమెను కింద కూర్చోపెట్టేస్తాము, ఎందుకంటే మనకి మళ్లీ చేయర్ అంతా ఎందుకని. కానీ స్వామి పర్టికులర్ గా నన్ను అడిగారు కింద కూర్చోగలుగుతుందా అని. అప్పుడు అడిగితే ఆవిడ కూడా నేను కూర్చోలేనని స్వామి ముందే చెప్పారు కుల్వంత్ హాల్లో. వెంటనే స్వామి చేయర్ తప్పించి నేను ఆవిడ కూర్చోబెట్టి కొంగు కప్పితే మళ్లీ బ్లెస్ చేశారు స్టేజ్ పై నుంచి. ఇంకా పెళ్లి స్టార్ట్ అవుతుంది అన్న టైంలో, కొంచెం ముందు టైంలోనే స్వామి మా దగ్గరికి వచ్చి విభూతి సృష్టించి ఆవిడకిచ్చారు. ఇంకోటి ఏంటంటే, స్వామి ఎప్పుడైనా విభూతి ఇస్తే అది ఆ మనిషికి అని అర్థం, ఎవరికైతే ఇస్తారో. ఇంకోటి నాకు తర్వాత లేట్ గా తెలిసింది ఏంటంటే, ఆవిడ యాక్చువల్ గా ఆ ఇయర్ లోనే చనిపోవాలి, అంత తీవ్రంగా ఉంది ఆవిడ డిసీజ్ అనేది. కానీ స్వామి 2000 February 29 ఆవిడకి విభూతి ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ 7 తర్వాత ఆవిడ చనిపోయారు. సో విభూతి ఇచ్చినప్పుడు ఆ స్వామి ఎక్స్టెన్షన్ ఆఫ్ లైఫ్, మేబీ తన పిల్ల ఇంటికి రాగానే ఒక అత్తగారిని పోయిందన్న మాట తన అమ్మాయికి రాకూడదని కూడా ఇచ్చారని, ప్లస్ ఆమెకున్న కష్టం కూడా పోవాలని కూడా ఇచ్చి ఉండొచ్చు. సో అది నాకు ఆవిడ చనిపోయిన తర్వాత తెలిసింది యాక్చువల్ గా. ప్లస్ పెళ్లి అప్పుడు కూడా మనకి తలపైన జీలకర్ర బెల్లం పెడతారు, అది చాలా ఎక్కువ క్వాంటిటీ ఇచ్చారు మాకు. సో స్వామి నా దగ్గరికి ఫస్ట్ వచ్చి ఇమీడియట్ గా అమ్ము అంతొద్దు, చాలా కొంచెం తీసుకొని చూపించారు చేత్తు, ఎంత చిన్న గోళిక ఎంత అంత సైజ్ చాలు, అందరికీ అదే చెప్పండి అని ఫస్ట్ నా దగ్గరకు వచ్చి చెప్పారు. తర్వాత గర్ల్స్ అందరికి మేము ఇన్ఫార్మ్ చేశాము. ఇంకోటి పెళ్లి అయిపోయిన తర్వాత ఆ రోజు మధ్యాహ్నం నేను అనంతపూర్ క్యాంపస్ వాళ్ళతో కూర్చున్నాను జయమా మేడం పక్కన. స్వామి రాగానే ఫస్ట్ నా దగ్గరకు వచ్చారు. అప్పుడు జయమా మేడం అన్నారు, స్వామి ఈ అమ్మాయికి పొద్దున పెళ్లి అయింది అని. స్వామి అడిగారు, మీ భర్త పేరేమిటి అని. నేను రాధాకృష్ణ అంటే, స్వామి తెలుసు స్వామికి వినిపించింది కావాలని నవ్వుతూ ఏంటి అని మరీ రెండోసారి అడిగారు. మళ్లీ చెప్పాను స్వామి రాధాకృష్ణ అని. స్వామి అందరి వైపు చూస్తూ నవ్వుతూ, విఐపీస్ ఎస్పెషల్లీ వైపు చూస్తూ, ఏంటి పొద్దున పెళ్లి అయిపోతే భర్త అయిపోతాడా అని గట్టిగా నవ్వారు. అది కూడా నాకు చాలా చాలా లైఫ్ లాంగ్ ఇన్ఫాక్ట్ గుర్తుంటుంది ఈ విషయము. సో ఇది ఆ తర్వాత నుంచి ప్రతిసారి స్వామి ఫిజికల్ ఫామ్ లో ఉన్నప్పుడు మనతో ఉంటారు. కానీ తర్వాత కూడా నాకు నేను ఏమి స్వామితో మాట్లాడినా, ఒక స్వామి కాకుండా ఒక అమ్మతో మాట్లాడినట్టు ప్రతిరోజు మాట్లాడతాను అని నేను అడిగిన దానికి నాకు సమాధానం కరెక్ట్ గా స్వామి ఇస్తారు. ఎస్ అంటే ఎస్, నో అంటే నో, అది స్వామి ద్వారా నాకు ప్రతిరోజు లభిస్తుంది. ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఇక్కడికి అనంతపూర్ క్యాంపస్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు నిజంగా మళ్ళీ ఇంకోసారి కాలేజ్ లో జాయిన్ అయ్యి ఇంకో కోర్స్ చేయాలి అంత ఆనందంగా ఉంది. ప్లస్ ఇది ఒక మాకు మంచి ఆపర్చునిటీ. సో నేను మళ్ళీ 21 కూడా అప్పుడు పుట్టపర్తిలోకి వచ్చి అక్కడ కూడా చాలా రోజు అదే 2 ఉందామని అనుకుంటున్నాను. సాయిరామ్, థ్యాంక్ యూ.
10: వీళ్ళందరి అనుభవాలు అనుభూతులు వింటూ ఉంటే మనకు కూడా ఎంత ఆనందంగా ఉందో కదా స్వప్న.
1: నిజం లలిత.
10: సరే, ఇప్పుడు మళ్లీ మనం కొద్దిగా వెనక్కి వెళ్దాం. పూర్వ ప్రస్తుత విద్యార్థినుల ఆత్మీయ కలయిక సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాల గురించి కూడా చెప్పుకోవాల్సిన కొన్ని విశేషాలున్నాయి స్వప్న. ముందుగా ఆనాడు ప్రదర్శించిన ఆర్ బిలవ్డ్ సద్గురు సాయి నాటకం గురించి తెలుసుకుందాం. నీకు ఒక విషయం తెలుసా, స్వామి ఆ నాటకాన్ని సుమారు 15 క్రిందటే ఆమోదించి ఆశీర్వదించారు. కాని ఎందుకో అది ప్రదర్శనకు నోచుకోలేదు. ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ నాటక రచయిత ప్రొఫెసర్ రాజేశ్వరి పటేల్ ఏమన్నారో విందామా?
1: తప్పకుండా.
17: డ్రామా చేసి డాన్స్ చేసి మేము మళ్ళీ వేరే ఐటమ్స్ వేరే ప్రోగ్రామ్స్ 22 జులై ప్రశాంత నిలయంలో చేస్తాం. అప్పుడు ఈ డ్రామా నేను అనుకున్నాను. ఎందుకంటే 15 ఇయర్స్ బ్యాక్ మోర్ దెన్ 15 ఇయర్స్ బ్యాక్ ఈ స్క్రిప్ట్ నేను రాశాను అని షిర్డి సాయిబాబా గురించి అన్ని బుక్స్ చదివిన తర్వాత అన్ని నేనే అన్ని రాసి స్వామికి ఆ స్క్రిప్ట్ కాపీ కూడా ఇచ్చాను. స్వామికి తెలుసు మేము రెడీ, యాక్చువల్లీ ఎప్పుడైనా స్వామి చెప్పుంటే మేము వెంటనే ఆ డ్రామా ఇనాక్ట్ చేయొచ్చు, అంతవరకు మాకు ప్రిపరేషన్ ఉండేది. కానీ సడన్ గా స్వామి ఆ 25 డిసెంబర్ ప్రోగ్రాం వద్దు అని, కల్చరల్ ప్రోగ్రాం కూడా వద్దు అని, మేము అట్లా చాలా నిరాశ అయిపోయింది అప్పుడు. సో ఒక పక్క పెట్టేశాను ఆ స్క్రిప్ట్, ఎక్కడ పెట్టాను కూడా నాకు గుర్తులేదు అప్పుడు. కానీ తర్వాత ఇక్కడ ఏం ప్రోగ్రామ్ చేసుకోవచ్చంటే ఒక నిరంజన మేడం చెప్పినారు, మంచి డ్రామా చేయొచ్చు కదా, మీరు బాగా ముందు చేసినారు కదా. అప్పుడు నా సిస్టర్ నాకు గుర్తు చేసింది, అప్పుడు నువ్వు 15 ఇయర్స్ బ్యాక్ ముందు కూడా నువ్వు ఆ స్క్రిప్ట్ రాసినావు కదా, ఎక్కడుంది అది? సో నాకు తెలియదు ఎక్కడుంది, నేను ఎక్కడ పెట్టానని నేను నా ఫైల్లో చూస్తే దొరకలేదు. మళ్ళీ తర్వాత నేను ఆ మెయిన్ క్యారెక్టర్ షిడి బాబా క్యారెక్టర్ అమ్మాయికి కాంటాక్ట్ చేశాను వేరే వాళ్ళ ద్వారా, అట్లా ఫోన్ నంబర్ తీసి. తన దగ్గర రఫ్ స్క్రిప్ట్ ఉండింది, అట్లీస్ట్ థ్యాంక్ గాడ్ అట్లా ఉండింది. కానీ అది చూస్తే నాకు జెరాక్స్ కాపీ చేసి నాకు పంపించింది, కానీ నాకు నచ్చలేదు. ఎందుకంటే అది ఫుల్ డీటెయిల్స్ లేదు, కొన్ని తనకి రిలేటెడే స్క్రిప్ట్ ఉంది. సరే, దెన్ మళ్ళీ మేము పుట్పర్తి వెళ్తే అప్పుడు బై ఛాన్స్ అక్కడ ఒక కబర్డ్ లో మేము చూస్తూ అక్కడ ఒక సెల్ఫిన్ కవర్ లో స్వామికి ఇచ్చేది అది గ్రీన్ ఇంక్ తో నేను ప్రింట్ చేసుకుని అది రెడీ చేశాను స్వామికి ఆఫర్ చేయొచ్చు అని. ఆల్రెడీ ఒక కాపీ స్వామికి ఇచ్చేసాను స్వామి చేతిలోనే. కానీ ఇది మళ్ళీ ఆ ఒకేజన్ లో డ్రామా చేసినప్పుడు మీరు ఇంకొక కాపీ కూడా గ్రీన్ ఇంక్ తో ప్రింట్ చేసి పెట్టాను, ఆ స్క్రిప్ట్ దొరికింది. సో దెన్ నేను అనుకున్నాను ఓకే స్వామికి ఆ ప్లే కావాలా, ఈ అవసరం కోసమే స్వామి వెయిట్ చేస్తున్నారు ఈ 50th ఇయర్ సెలబ్రేషన్స్ కి. ఎందుకంటే ఆ ప్లే ఎండింగ్ లోనే షిడి బాబా సమాధి గురించి మెన్షన్ ఉంది. సో ఓకే స్వామికి ఇది ఈ ప్లే ఇష్టమని, అప్పుడు కూడా స్వామికి ఇష్టమే కానీ ఇనాక్ట్ చేయండి అని మాకు అది క్లియర్ డైరెక్షన్ ఇవ్వలేదు. సో ఇప్పుడు ఇక్కడ మేము చేసినాం.
1: లలిత, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకోవాలి, అదేంటంటే అప్పుడు షిర్డీ బాబా నాటకం వేయాలనుకున్నప్పుడు బాబా పాత్రకు ఎంపికైన లతా శర్మ ఆ రోజుల్లో అనంతపురం కళాశాలలో చదువుకునేవారు. ఇప్పుడు ఆమె పూర్వ విద్యార్థిని, చిత్రంగా ఆవిడే మళ్ళా ఇన్నాళ్లకు లతా శర్మ గారే అదే పాత్రను పోషించడం విశేషం.
18: అవునా?
1: అందుకోసం ఆమె డార్జిలింగ్ నుంచి 2 వారాలు ముందుగానే అనంతపురం వచ్చి శ్రద్దగా రిహార్సల్స్ లోని పార్టిసిపేట్ చేశారు. నాటక ప్రదర్శనలో పాల్గొన్నందుకు ఆవిడ ఎంతో సంతోషాన్ని కూడా వ్యక్తం చేశారు. ఆవిడ తెలుగు మాట్లాడలేరు కాబట్టి ఆవిడ చెప్పిన విషయం యొక్క అనువాదాన్ని మనం విందాం.
19: సాయిరామ్, మై నేమ్ ఇస్ లతా శర్మ ఫ్రమ్ డార్జిలింగ్. ఐ వాజ్ అ స్టూడెంట్ ఆఫ్ అనంతపుర్ కాలేజ్, పాస్డ్ అవుట్ ఇన్ ద ఇయర్ 1993. అండ్ టుడే ఫర్ గోల్డెన్ జూబ్లీ We've enacted a play, Sadhguru Sai. So there I had enacted as a role of Shirdi Baba. And actually this program was composed by our madam, the director ma'am, Rajeshwari Patel ma'am. And we were supposed to have this drama 10 years back before as a messenger, but we could not put it. But Swami had already blessed it. So maybe Swami had kept this drama for this day, for this special day. So today we were all like we felt the presence of Bhagwan in our college. And I was supposed to be the same character earlier 10 years before. So today the drama got over and we are all excited because we all felt Swami's presence here. I'm really happy to have all my sisters present here today.
20: Om Shri Sai Ram. Sadhguru Sai Natakanni Ma Rajeshwari Madam Gare Rasi direct chesaru. అసలు ఈ నాటకాన్ని 10 ఏళ్ల కిందటే ప్రదర్శించాల్సింది. అప్పుడు వేయలేకపోయినా నాటకానికి స్వామి ఆశీస్సులు లభించాయి. బహుశా మా అందరికీ ప్రత్యేకమైన ఈ రోజునే ప్రదర్శించాలని స్వామి ఆపి ఉండొచ్చు. ఏమైనా ఈరోజు నాటకం వేయగలిగినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మాకందరికీ స్వామి మాతోనే ఉన్నట్టు అనుభవమై ఆనందించాం. ఇంతకుముందు నేను బృందావనం క్యాంపస్ ఆడిటోరియంలో ప్రదర్శించిన గౌతమ బుద్ధ నాటకంలో కూడా వేశాను. అందులో వృద్ధుడు, రోగి, బైరాగి లాంటి 4-5 చిన్న చిన్న వేషాలు వేశాను. నాటకం రిహార్సల్స్ చేస్తున్నప్పుడు నాకు స్వామితో ఉన్న ఫోటో కావాలనిపించింది, కానీ రిహార్సల్స్ లో పడి ఆ సంగతే మర్చిపోయాను. ప్రదర్శన రోజున చివరి క్షణం వరకు అనుమతి తెలపని స్వామి తన ఉపన్యాసం చివర నా పిల్లలు ఇప్పుడు గౌతమ బుద్ధ డ్రామా ప్రదర్శిస్తారని ప్రకటించారు. ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని బాబా అంటారు కాబట్టి మేము రెడీగానే ఉన్నాం. స్వామి స్టేజ్ వెనక్కి వచ్చి, ఏం రెడీయేనా అని అడిగారు. మేం రెడీ అన్నాం. ప్రోగ్రాం అయిపోయాక బాబా స్టేజ్ వెనక్కి వచ్చి ఒక్కొక్కరి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, చాలా బాగుంది, చాలా బాగుంది అన్నారు. తర్వాత స్వామి వచ్చి ప్రధాన పాత్ర వేసిన వారి పక్కన కాక నా పక్కన నించున్నారు. 15 రోజుల కిందటి నా కళ అలా నెరవేరింది. దేనికైనా సమయం రావాలి కదా. ఆనందంలో తేలిపోతూ ఆయన్నే చూస్తూ నిలబడిపోయాను. స్వామి నన్ను పాదనమస్కారం చేసుకోమన్నారు. చేసుకున్నాక ఇతరులకు అవకాశమిచ్చేందుకు పక్కకు తప్పుకున్నాను. హారతి సమయంలో స్వామి కర్పూరం వెలిగించి అగ్గిపెట్ట అందుకునే వారి కోసం చూస్తున్నారు. నేను స్వామి వెనకనే ఉన్నాను. వారు నా కేసి చూసి అగ్గిపెట్టె అందుకోమని కళ్లతోనే సైగ చేశారు. స్వామి చేతులమీదుగా అందుకున్న ఆ అగ్గిపెట్టెను జ్ఞాపికగా అట్టిపెట్టుకోవాలని నా కోరిక. వెళ్లి మేడంని అడిగాను, ఆ సంగతి ఆలోచిద్దాం, స్వామి మిమ్మల్ని మెచ్చుకున్నారు, పోయి ఎంజాయ్ చేయ్ అన్నారు మేడం. ఆ రాత్రి మేడం ఇంట్లో మా అందరికీ తలో 2 అగ్గిపుల్లలు ఇచ్చారు. ఒకటి నా వివాహ సమయంలో మా ఇంట్లో జ్యోతి వెలిగించడానికి, మరోటి మా అత్తగారింట్లో జ్యోతి వెలిగించడానికి ఉపయోగించాను. ఇలా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్లో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉంది. స్వామికి మా కృతజ్ఞతలు. సాయిరాం.
18: అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవం సందర్భంగా జూలై 20-21వ తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాలను ఇప్పుడు మీరు వింటున్నారు.
1: షిరిడీ సాయి నాటకంలో లతాశర్మ తప్ప మిగిలిన పాత్రదారులందరూ ప్రస్తుత విద్యార్థులే. వారిలో ఒకరైన కుమారి లక్ష్మీ ప్రత్యూష ఇలా అన్నారు.
21: సాయిరాం, నా పేరు లక్ష్మీ ప్రత్యూష. నేను ఈరోజు డ్రామాలో పార్టిసిపేట్ చేశాను. నేను ఇప్పుడు ప్రస్తుతం 3rd BCOM హానర్స్ చేస్తున్నాను. ఇక్కడ ఈ డ్రామాలో పార్టిసిపేట్ చేసేందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఇంతకుముందు చాలా డ్రామాల్లో చేశాను, కానీ ఈ డ్రామా ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇది స్వామి బ్లెస్ చేసిన డ్రామా. ఇది షిరిడీ సాయిబాబా జీవిత కథ పైన ఈ డ్రామా చేశాం మేము. ఇంతకుముందు చేయాలనుకున్నప్పుడు వాళ్ళు చేయలేకపోయారు, కానీ స్వామి బ్లెస్ చేశారు. ఆ డ్రామాలో నేను పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ఎగ్జామ్స్ టైంలో, సిఐఈ టైంలో మేము ఒక 2 వీక్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇది సిఐఈ టైంలో కూడా ఎవ్వరూ ఎందుకు ఇది చెయ్యాలి అని అనుకోకుండా అందరూ ముందుకొచ్చి ఇది చెయ్యాలి, ఇది మనం స్వామి కోసం చేస్తున్నాము. ఎంత నాది చాలా చిన్న రోల్ అయినా కూడా నేను 5 నిమిషాలే ఉన్న స్టేజ్ పైన నేను ఎందుకు రోజు రావాలి అని ఎవ్వరు కూడా అనుకోలేదు. ఈ షిరిడి సాయిబాబాగా చేసిన ఎక్స్ స్టూడెంట్ నిన్నటి వరకు ఇదైతే నాకు కలిగిన ఫీలింగ్, నిన్నటి వరకు నార్మల్ లతా మ్యామ్లా అనిపించారు, కానీ వాళ్ళ ఎప్పుడైతే నిజంగా స్టేజ్ పైన ఎక్కారో నిజంగా నేను షిరిడి సాయిబాబా దగ్గరే ఉన్నట్టు, అక్కడే నిజంగా చేస్తున్నట్టు నాకు అనిపించింది. సాయిరాం, ఇంకా ఏంటంటే నేను ఇది మొత్తం ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇలా అనలైజ్ చేశాను. నేను యాక్చువల్గా ప్రతిసారి వేదాల్లో పార్టిసిపేట్ చేస్తాను. ఈసారి సడన్ గా డ్రామా అని చెప్పేసరికి, వేద కన్నా ముందు డ్రామా ఆడిషన్స్ అయ్యేసరికి నేను డ్రామాకి వెళ్ళాను. తర్వాత ఒకవేళ నేను వేదాల్లో ఉండుంటే యాజ్ అ ఫైనల్ ఇయర్ గా నాకు కలిసం పట్టుకునే ఛాన్స్ ఏదో ఒకటి ఖచ్చితంగా వచ్చేది, ఎందుకంటే ఎప్పుడు వెళ్తూ ఉండేదాన్ని కాబట్టి. దాని తర్వాత నేను ఏమంటున్నానంటే స్వామి నాకు చిన్న రిగ్రెట్ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు, ఎందుకంటే వాళ్ళ పొద్దున్న స్వామి రూమ్ లో సుప్రభాతం చేశామన్నమాట. వాళ్ళు చెప్పారు అందరూ ప్రేయర్ హాల్ ఇన్ఛార్జెస్, స్వామి రూమ్ ఇన్ఛార్జెస్, మీరు వచ్చి స్వామి రూమ్ లో సుప్రభాతం చేయొచ్చు. ఒకవేళ నేను కలసం పట్టుకొని ఉంటే స్వామి రూమ్ లోకి వెళ్లే అవకాశం వచ్చేది. నేను ఇప్పుడు వేదాల్లో లేను కాబట్టి నాకు ఆ అవకాశం రాలేదు, కానీ దానికన్నా ముందే సుప్రభాతంకి నువ్వు వచ్చేసి నువ్వు కూర్చో, నువ్వు పర్వాలేదు లేదు, చేసిన డ్రామాలో ఉన్నా నీ ఛాన్స్ ఏం మిస్ అవ్వలేదు అని చెప్పినట్టు అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఇలా కలసం పట్టుకుని వెళ్లేలాగా కాకుండా డ్రామాలో పార్టిసిపెంట్ గా నేను స్వామికి బొకే ఆఫర్ చేశాను, అది కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అంత అంటే స్వామి మొత్తం ప్రోగ్రామ్ అయ్యాక చాలా నేను వేదాలో ఉండుంటే ఇది చేసేదాన్నేమో అనే చిన్న థాట్ కూడా నాకు రానివ్వకుండా ముందే ఇది చేసి పెట్టేశారు. ఇంకా డ్రామా దగ్గరకు వచ్చేసరికి అందరూ లాస్ట్ లో ఎప్పుడైతే కూర్చున్నామో అంత గ్రాండ్ ఫినాలే కోసం ప్రతి ఒక్కళ్ళు అది ఫీల్ అయ్యి ప్రతి చిన్న పార్టిసిపెంట్ దగ్గర నుండి షిరిడి బాబా వరకు అందరూ అది ఫీల్ అయ్యి అందరి కళ్ళంపట నీళ్ళు వచ్చాయి. అంత హ్యాపీగా అంత రియల్ గా స్వామి ప్రెజెన్స్ ని మేము ఫీల్ అయ్యాము. ఎప్పుడైతే ఆ ప్రొసెషన్ వచ్చిందో అప్పుడు కూడా అసలు టీచర్లన్నా మీరు కనిపించకూడదు కనిపించకూడదు ముందు ఏం కనిపించకూడదు అక్కడ స్వామి వస్తున్నారు ఎప్పుడైతే ఆ బ్యాండ్ నాదస్వరం అవన్నీ వస్తున్నాయి నిజంగా ఒళ్ళంతా గూజ్ బంప్స్ వచ్చేసాయి స్వామి వస్తున్నారు స్వామి అంటే ఆ స్టార్టింగ్ నుంచి వెనకాలే ఉన్న ప్రతి ప్రోగ్రామ్ ప్రతి పాట ప్రతి డాన్స్ ని ఫీల్ అవుతూ స్వామి చూస్తున్నారు చూస్తున్నారు అని ఎండ్ వరకు ఫీల్ అయ్యాము. ఎప్పుడైతే లాస్ట్ లో మళ్ళీ ఓ మా పాట పాడారో దానికి ఇంకా ఎక్కువగా ఫీల్ అయ్యామంటే స్వామి ఉన్నారు అక్కడుండి మొత్తం ప్రోగ్రామ్ ని చూశారు. ఫస్ట్ నుంచి కూడా మాకు డైరెక్టర్ మ్యామ్ అదే చెప్తూ వచ్చారు మీరు ఎవరి కోసం చేయట్లేదు స్వామి కోసం చేస్తున్నారు ఎట్ లాస్ట్ ఈ ప్రోగ్రామ్ చేశాక స్వామి చాలా సంతోషం అని చెప్పాలి ఎప్పట్లాగా అది చెప్పినట్టు అనిపించింది మా అందరికీ కూడాను. ఇంకా ఈ అవకాశం నాకు నా ఫైనల్ ఇయర్ లో రావడం చాలా సంతోషంగా ఉంది. దాని తర్వాత ఇలా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం ఇంకా ఆనందంగా ఉంది. డ్రామా గురించి కాకుండా హాస్టల్ ప్రిపరేషన్ గురించి ఎక్స్ స్టూడెంట్స్ ని రిసీవ్ చేసుకోవడం గురించి చూస్తుంటే ఇక్కడ టీచర్స్ అందరూ కూడా వాళ్ళ స్టూడెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు మా స్టూడెంట్స్ వస్తారా వాళ్ళకి ఏమేం చేయాలి అని చాలా వీక్స్ నుంచి ప్రిపేర్ చేస్తూ ఉండడం. హాస్టల్ ఇప్పుడు ప్రెసెంట్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్స్ అందరూ కలిసి వచ్చి హాస్టల్ డెకరేషన్ చేయడం కాలేజ్ డెకరేషన్ చేయడము అందరూ చాలా ఆనందంగా స్పోర్టివ్ గా ముందుకొచ్చి పార్టిసిపేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ స్వామి నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు సార్.
1: ఇంత చరిత్ర ఉన్న ఈ నాటకంలోని చిన్న భాగాన్ని రేడియో సాయి శ్రోతల కోసం అందిస్తున్నాం.
0: బట్ హియర్ ఫర్ ద ఫస్ట్ టైం ఇస్ ఎ హోలీ మ్యాన్ గ్రైండింగ్ ఎట్ ద పూల్ టు దిస్ వర్క్ వెన్ వి విమెన్ ఆర్ దేర్ ప్లీజ్ బాబా కమ్ ఆన్ లేడీస్ Baba prepares no wheat bread for himself. He subsists on alms. What will he do with all this flour?
3: సాంస్కృతిక కార్యక్రమాలలో ఇతర అంశాలు ప్రదర్శించిన విద్యార్థినుల అనుభూతులు కూడా ఇప్పుడు విందాం. కుమారి హర్షిణి.

0: నా పేరు హర్షిణి. నేను సెకండ్ బీకామ్ ఆనర్స్ చదువుకుంటున్నాను. మేము ఇవాళ 8 జూలై గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ సందర్భంగా మేము ఇక్కడ ఇవాళ కవాలి పాడాము. స్వామికి కవాలి చాలా ఇష్టము. శైల శ్రీవాస్తవ సార్ అక్కడ పర్తి క్యాంపస్ లో ఆయన కంపోజ్ చేసిన కవాలి ఇది. ఒకరోజు మేము మ్యూజిక్ గ్రూప్ వాళ్ళందరం కూర్చుని ఏం పాడాలి ఒక డిసైడ్ చేస్తుంటే మా సీనియర్ ఒక అమ్మాయికి థాట్ వచ్చింది, మనం ఇలాగా కవాలి పాడదామని. వెళ్ళి మా టీచర్ ని అడిగితే ఆవిడకి చాలా నచ్చింది. చాలా రెలవెంట్ ఈ సాంగ్, అందరూ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తున్నారు. సో ఈ లిరిక్స్ కూడా సేమ్, తేరే దర్బార్ మే ఆయ్ హే ఆజ్ అది. సో చాలా రెలవెంట్ అది. మాకి వెంటనే నచ్చి సో మేము అప్పటి నుంచి ప్రాక్టీస్ మొదలు పెట్టేశాము. సో 20 రోజుల నుంచి ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఇంకా మేము ఆల్మోస్ట్ ఒక 22 మంది పాడాము. చాలా కష్టపడి మేము ప్రాక్టీస్ చేశాము. ఒక్కొక్క ఇన్స్ట్రుమెంటేషన్, ఒక్కొక్క లీడ్ సింగర్, కోరస్ అందరికి ఈక్వల్ గా ఛాన్స్ దొరికి ఇందులో కాంట్రిబ్యూట్ చేయడానికి మేము చాలా కష్టపడ్డాము. మధ్యలో ఎగ్జామ్స్ వచ్చినా కూడా రోజు మేము వచ్చి ప్రాక్టీస్ చేసేవాళ్ళం. సో మాకు చాలా హ్యాపీగా ఉంది గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కి ఒక పార్ట్ అయినందుకు. ఇంకా మాకు అంటిల్ లాస్ట్ ప్రాక్టీస్ వరకు లిటరీ మేము ఏదో ఒక చిన్న మిస్టేక్స్ చేస్తూనే ఉన్నాం. మేము అసలు కాన్ఫిడెన్స్ రావట్లేదు మాకు, మేము ఎలా పాడాలి ఏంటి, ఎక్కడి నుంచైనా చిన్న మిస్టేక్ జరుగుతూనే ఉంది. మేము ఇంకా లాస్ట్ లిటరలీ స్వామికి ప్రే చేస్తాం, స్వామి ప్లీజ్ మీరే పాడండి మా, ఇంకా ఇంతమంది దగ్గర మేము మళ్ళీ చిన్న మిస్టేక్ అయితే మళ్ళీ మనకి రిగ్రెట్ ఉండిపోతుంది, 50 ఇయర్స్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ అయ్యో ఇంత చిన్న మిస్టేక్ అయిపోయింది అని. సో మేము అందరూ గట్టిగా స్వామికి ప్రే చేసుకున్నాం, స్వామి ప్లీజ్ మీరే పాడండి, జస్ట్ సింగ్ త్రూ అస్ అని. స్టేజ్ కి వచ్చే ముందర ఒక ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా ఏదో ఒక చిన్న మిస్టేక్ జరిగింది, ఇంకా మేము వదిలేసాం సరే అని. మేము స్టేజ్ కి వెళ్లిన తర్వాత పాట మొత్తం పాడేసిన తర్వాత చూస్తే ఒక్క చిన్న మిస్టేక్ కూడా జరగలేదు. మేము చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాం స్వామికి, మీరే పాడారు, థ్యాంక్ యూ సో మచ్ అని.
1: కుమారి నైనా,

సాయనం, నా పేరు నాయన. ఈరోజు జూలై 5 ప్రోగ్రామ్ లో డాన్స్ చేశాము, క్లాసికల్ డాన్స్ చేశాము. ఈరోజు మొత్తం డాన్సెస్ 3 ఉన్నాయి, దాంట్లో ఒకటి క్లాసికల్, ఒకటి సెమీ క్లాసికల్, ఇంకా గిద్దా నేపాలి డాన్స్, 4 డాన్సెస్ ఉన్నాయి. అందరిలోనూ యూనిటీ రావడం ఒక డిఫికల్ట్ టాస్క్ అని చెప్పుకోవచ్చు. అందరూ లాస్ట్ మూమెంట్ లో నేర్చుకున్నారు అనమాట. మేము మా క్లాసికల్ డాన్స్ కి వచ్చినట్లయితే మేము ఈ క్లాసికల్ సెల్ఫ్ లెన్స్ లో ఉన్నాం, డాన్స్ సెల్ఫ్ లెన్స్ లో ఉన్నాం. సో మేము

0: సో మేము చాలా డాన్సెస్ నేర్చుకున్నాం అనమాట. కొన్ని ఇయర్స్ నుంచి మాకు అసలు ఒక ఆపర్చునిటీ రావట్లేదు పర్ఫామ్ చేయడానికి. సో వీ హావ్ బీన్ వెయిటింగ్, చాలా రోజుల నుంచి వెయిట్ చేసినాం ఒక్క సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి స్వామి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని. నేను ఫస్ట్ లో ఈ సెల్ఫ్ లెన్స్ లో ఉన్నప్పుడు నేను అనుకున్నాను, నేను నా చిన్నప్పుడు డాన్స్ నేర్చుకున్నాను మళ్ళీ ఆపేసి అనుకునే రోజులు. మళ్ళీ ఇక్కడికి వచ్చాక వాళ్ళు నన్ను ఫోర్స్ చేశారు, నువ్వు డాన్స్ నేర్చుకున్నావు నువ్వు అట్లా స్కిప్ చేయకూడదు, నీకు టాలెంట్ ఉంది నువ్వు ఇక్కడే ఉండాలని చెప్పారు. కానీ నాకు ఎందుకో ఇక్కడ ఉండాలనిపించలేదు, సో నేను ఉండనని చెప్పాను. కానీ వాళ్ళు ఫోర్స్ చేసి నా పేరు ఆ దాంట్లో రాశారు. నేను స్వామిని నా నుంచి ఏం తీసుకోవాలనుకుంటున్నావు, నేను ఉండాలనుకోవట్లేదు ఈ సెల్ఫ్ లెన్స్ లో ఇప్పుడు అనుకున్నాను. కానీ వాళ్ళు నా పేరు అప్పుడు ఎందుకు రాశారు నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను. నేను అప్పటి నుంచి నేర్చుకున్న డాన్స్ ఎంత ఇష్టమైన సాంగ్ ఇది, మేమందరూ చాలా డెడికేటెడ్ గా నేర్చుకున్న సాంగ్, ఈరోజు చేసిన సాంగ్. సో ఆ సాంగ్ ని ఈరోజు మేము స్వామి ముందర ప్రెసెంట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అది కూడా 50th బ్యాచ్ గా మేము రిప్రజెంట్ అయ్యాం ఆ డాన్స్ లో. ఇన్ని ఇయర్స్ నుంచి ఎంత మందికి అయితే ఛాన్స్ రాలేదో వాళ్ళందరు ఛాన్స్ మేము తీసుకున్నట్టు అనిపించింది నాకైతే. ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంకా గిద్దా డాన్స్ వాళ్ళు, నేపాలీ డాన్స్ వాళ్ళు, ప్రతిసారి వాళ్ళకి చిన్న చిన్న కరెక్షన్స్, మాకు కూడా ప్రతిసారి చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయి కాస్ట్యూమ్ లో, కానీ అన్ని విషయాల్లో చాలా కరెక్షన్స్ చేయాల్సి వచ్చింది లాస్ట్ మూమెంట్. నిన్న ఈవినింగ్ ప్రాక్టీస్ వరకు మాకు ఒక చిన్న కరెక్షన్ ఇస్తూనే ఉన్నారు, కానీ ఈరోజు కంప్లీట్ గా హ్యాపీగా ప్లెసెంట్ గా పర్ఫామ్ చేసాం అనిపించింది. నేను అనుకున్నా స్వామి ఈ ఫీల్ రావాలి మాకు, ఇన్ని రోజుల వరకు ఫీల్ ఉంది 50th బ్యాచ్ ఆఫ్ అనంతపూర్ క్యాంపస్ అనే ఫీల్ ఉంది. కానీ నేను అనుకున్నా స్వామి ఇది ప్రౌడ్ ఏమో, ఇలా చేయకూడదు, నువ్వు చేయాలి స్వామి, నువ్వే మా నుంచి కోఆర్డినేట్ చేసి ఆ ఫీల్ వచ్చేలా చేయాలనిపించింది. కానీ ఎప్పుడైతే ఈరోజు స్టేజ్ మీదకి వెళ్ళామో కంప్లీట్లీ ఆ ఫీల్ ఉండింది, ఫుల్ పర్ఫార్మెన్స్ అందరిలోనూ ఉండింది, ఆడియన్స్ లో, ఈవెన్ పర్ఫార్మెన్స్ లో అందరిలోనూ స్వామి నువ్వే మమ్మల్ని సోర్స్, నువ్వే పుష్ చేస్తున్నావు అనే కాన్ఫిడెన్స్ కానీ యాటిట్యూడ్ కానీ అందరికి వచ్చింది. ఒక్కరు ఈగోతో చేయలేదు, అందరూ డివోషన్ తో చేశారు. డివోషన్ ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్ని స్వామి మాత్రమే చేయగలరు. సో థ్యాంక్ యూ సో మచ్ స్వామి ఫర్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ అండ్ బీయింగ్ ఏ 50th బ్యాచ్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సాయిరామ్.
1: కుమారి అలేఖ్య.
2: ఓం శ్రీ సారాం. నా పేరు అలేఖ్య, నేను 3rd బీకామ్ ఆనర్స్ అవుతున్నాను. ఇక్కడ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ విషయంకి వస్తే నేను ఆడిటోరియం సెల్ఫ్ డిఫెన్స్ లో ఉన్నాను. సో ఆడిటోరియం క్లీనింగ్ దగ్గర నుంచి స్వామి గార్లాండ్ మేకింగ్ వరకు ప్రతిదీ కూడా ప్రతి చిన్న విషయం కూడా చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతి ప్రోగ్రామ్ కూడా ఆడిటోరియం లోనే సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి స్పిక్ అండ్ స్పాన్ గా ఉండాలి. చైర్ డౌన్ పార్ట్ నుంచి చైర్ హ్యాండిల్ వరకు మొత్తం మేము ప్రతి చైర్ ఇన్ ద ఆడిటోరియం మేము క్లీన్ చేశాము. అండ్ సో నేను ఎట్ ద సేమ్ టైం నాకు స్వామి రూమ్ క్లీనింగ్ ఇన్ఛార్జ్షిప్ కూడా వచ్చింది. సో నేను ఎలా మేనేజ్ చేసుకోవాలి రెండు అని చెప్పి చాలా ఆలోచించాను, కానీ స్వామి నాకు రెండు మేనేజ్ చేసుకునే స్ట్రెంగ్త్ ఇచ్చారు. యాక్చువల్ గా స్వామి రూమ్ గార్డింగ్ గురించి చెప్తే ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. మా ఫాదర్ స్వామి ఫిజికల్ గా ఉన్నప్పుడు స్వామి రూమ్ గార్డ్ చేశారు, స్వామి రూమ్ డోర్. మా డాడీ ఎప్పుడైతే ఇంటికి వచ్చారో ఇలా చెప్పారన్నమాట, నాకు స్వామి రూమ్ గార్డ్ చేసే అదృష్టం వచ్చింది, నీకు అలాంటి అదృష్టం వస్తుందో రాదు, ఎందుకంటే గర్ల్స్ కి చాలా లెస్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఎప్పుడైతే మ్యామ్ మాకు పిలిచి ఇలాగ స్వామి రూమ్ గార్డ్ చేయాలి, మీరు ఈచ్ ఆర్ 1-1 అక్కడ కూర్చొని ఉండాలి, ఎందుకంటే స్వామి ఉంటే మనం గార్డ్ వేసుకొని మనం వచ్చేయలేం కదా, సో మీరు అక్కడ ఉండి గార్డ్ చేయాలి స్వామి రూమ్. సో నాకు అన్ని సంవత్సరాల క్రితం మా డాడీ చేసిన ప్రేయర్ ఇప్పుడు స్వామి ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు స్వామి బ్లెస్ చేశారనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. అంటే స్వామి మనం చిన్న చిన్న ప్రేయర్స్ కూడా స్వామి వింటారనడానికి ఇది ఒక చాలా పెద్ద నిదర్శనం. సో నేను వెంటనే ఇంటికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాను, మమ్మీ డాడీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో అక్కడ స్వామి రూమ్ క్లీనింగ్ దగ్గర నుంచి మొత్తం కలశం పెట్టే వరకు అన్ని మేమే చేశాము. సో నేను 8 to 9:30 ఆడిటోరియం లో వర్క్ చేశాను. ఆడిటోరియం వర్క్ 9:30 వదిలిపెట్టి 9:30 నుంచి 10:30 వరకు స్వామి రూమ్ గార్డ్ చేశాం. సో నేను అనుకున్నాను, స్వామి చాలా థ్యాంక్స్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన, చాలా చాలా థ్యాంక్ యూ స్వామి అని నేను ప్రే చేసుకుంటుంటే అప్పుడు కలశం ముందు మ్యామ్ నా చేతిలో పెట్టిన తర్వాతే వేద గర్ల్స్ కి వెళ్ళింది కలశం. సో స్వామి అంటే నేను వేద అంత ప్రాపర్ గా ఛాన్స్ చేయలేను. సో నేను అనుకున్నాను, ఓ స్వామి ఐ మిస్ దిస్ ఆపర్చునిటీ యాజ్ ఎ ఫైనల్ ఇయర్, అంటే నేను ఫైనల్ ఇయర్ గా ఏదో ఒకటి చేయాలి, కానీ స్వామి నీకు వేద హాఫ్ అయినా పర్వాలేదు, కలశం మాత్రం నా చేతికి వచ్చేలా చేశారు. నా చేతికి వెళ్ళిన తర్వాత తను వేద గర్ల్స్ కి ఇచ్చాము మేము.

0: అవకాశం దియాస్ కూడా. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. వేద మొత్తం అయిపోయిన తర్వాత ఆడిటోరియంకి వచ్చిన తర్వాత కూడా కలశం రిసీవ్ చేసుకోవడానికి నన్నే వెళ్ళమన్నారు మా అమ్మ. సో నేను కలశం కూడా రిసీవ్ చేసుకుని స్వామి దగ్గర పెట్టడం కూడా నేనే చేశాను. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఒకే రోజు ఇన్ని ఆపర్చునిటీస్, యాజ్ ఏ ఫైనల్ ఇయర్ నాకు ఇన్ని స్వామి ఆపర్చునిటీస్ ఇచ్చారు. అంటే నేను చిన్నప్పటి నుంచి చదువుకోవాలని కోరుకుండే నాకు స్వామి స్కూల్లో కాలేజ్లో, కానీ నాకు స్వామి ఓన్లీ డిగ్రీలో ఆపర్చునిటీ ఇచ్చారు. సో నేను అనుకున్నాను స్వామి ఎంత ఆపర్చునిటీ అంటే ఎన్ని ఛాన్సెస్ ఉంటే అన్ని ఆపర్చునిటీస్ నేను ఎలాగైనా తీసుకోవాలి అనుకున్నాను. కానీ ఒకే రోజులో ఇన్ని ఆపర్చునిటీస్ ఇస్తానని నేను అస్సలు ఊహించుకోలేదు. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎక్స్ స్టూడెంట్స్ రిసీవ్ చేసుకోవడం విషయానికి వస్తే అందరు ప్రతి ఒక్క ఎక్స్ స్టూడెంట్ ఫేస్ లో హ్యాపీనెస్, అంటే ఇప్పుడు మేము యాజ్ ఎ స్టూడెంట్ వాళ్ళు రిసీవ్ చేసుకోవడం, వాళ్ళ హ్యాపీనెస్ షేర్ చేసుకోవడం, మేము ఇక్కడ చదువుకున్నాం ఇక్కడ కూర్చున్న వాళ్ళం అని వాళ్ళు చెప్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. అంటే మేము మా ఫ్యూచర్ ఊహించుకున్నాం, ఒకవేళ మనం 75th సెలబ్రేషన్స్ కి వస్తే మనము ఇలాగే మన సిస్టర్స్ తో చెప్తాము మేము ఇక్కడ కూర్చున్నాము అలా కూర్చున్నాము ఇలా చేసామని చెప్పి. సో వాళ్ళ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటే మాకు కూడా ఆ ఎంతుజియాజం చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ జయ సారం.
1: కుమారి దివ్య.
2: ఓం శ్రీ సారం, నా పేరు దివ్య, నేను 3rd బీఎస్సీ ఎంపీసీ చదువుతున్నాను. ఇక్కడ నేను ఆడియో విజువల్ డిపార్ట్మెంట్ నుంచి, అంటే అన్ని చూసుకుంటారు, మైక్స్ లైట్స్ ఇవన్నీ మేమే చూసుకుంటాం. అయితే మొన్న 3 డేస్ నుంచి స్వామి ఫొటోస్ పెట్టడం, డెకరేషన్ జరుగుతూ ఉంటే అనిపించేది, ఏంటి స్వామి మీరు పెట్టిన ఇన్స్టిట్యూట్ 50 ఇయర్స్ అయ్యింది, ఎంతో మంది స్టూడెంట్స్ ఇక్కడ నుంచి వెళ్ళుంటారు, ఎంతో మంది మారుంటారు, మీ మిషన్ 50 ఇయర్స్ ని సెలబ్రేట్ చేసుకుంటుంది, సో మీరు ఇక్కడ ఉంటే బాగుంటుంది, మీరు వస్తారని మాకు తెలుసు బట్ మీరు వచ్చారని మాకు తెలిసేలా రండి అని అనుకున్నాను. అయితే నాకు ఫీలింగ్ ఉండేదన్నమాట, స్వామి ఇక్కడ ఉండుంటే బాగుండేది, బాగా ఎక్కువైపోయింది అన్ని ఫొటోస్ చూసి. స్వామి ఇక్కడ వచ్చినప్పుడు ఉన్న ఫొటోస్ అన్నింటినీ పెట్టారు. సో మాకు అనిపించింది, నాకు అనిపించింది అన్నమాట, స్వామి ఇక్కడ ఉండుంటే ఇంకా బాగుండేది, స్వామి వస్తే బాగుండేది అనిపించింది. అయితే నాకు ఆడియో విజువల్ డిపార్ట్మెంట్ లో ఒక అమ్మాయి షేర్ చేసుకునింది అనమాట తన ఎక్స్పీరియన్స్, ఏంటి స్వామి తనకి కళలో కనిపించారంట. స్వామిని అడిగిందంట, స్వామి ఇక్కడ ఉండొచ్చు కదా మీరు అని. అయితే స్వామి అన్నారంటే పిచ్చిమహందానా, నేను ఇక్కడే ఉన్నాను, మీ రూమ్స్ ప్రతిదానికి వస్తున్నాను, మిమ్మల్ని చూస్తున్నాను బట్ మీరే నన్ను గుర్తించట్లేదు అన్నారంట. సో అప్పుడు అనిపించింది ఓకే స్వామి ఇక్కడే ఉన్నారనమాట, బట్ మనం చూడలేకపోతున్నాం కదా, అది ఫీల్ అవ్వలేకపోతున్నాం కదా అనిపించింది. అయితే ఇవాళ ప్రోగ్రామ్ లో ప్రతిసారి ప్రతిదానికి ఎన్ని అని చాలా ప్రోగ్రామ్స్ జరుగుతాయి ఇక్కడ కాలేజ్ కాబట్టి, సో ప్రతి ప్రోగ్రామ్ లోని అన్ని చేస్తాం బట్ ఎప్పుడు ఈ ఫీలింగ్ రాలేదు, స్వామి కోసం చేస్తున్నాము, ఓన్లీ స్వామి కోసం. ఇప్పుడు డ్యూటీ కింద చేసేదాన్ని కానీ ఇప్పుడు ఆ ఫీలింగ్ రాలేదు, బట్ ఇవాళ మొత్తం ప్రోగ్రామ్ అంతా ఇక చాలా సాటిస్ఫాక్షన్, స్వామి కోసమే చేసాము అని. ఎంత వర్క్ లోడ్ ఉన్నా సరే అనిపించలేదు ఇవాళ వర్క్ చేసామని. ఇప్పుడు ప్రోగ్రామ్ ఉంటే మేము ముందర రోజు వస్తాము, చూసుకుంటాం, దాని తర్వాత రోజు చేసేస్తాం. ఈసారి మేము 1 వీక్ నుంచి మేము కష్టపడ్డాం బట్ ఆ ఫీలింగ్ రాలేదు, ఎస్ స్వామి కోసమే చేసాం అని అనిపించింది. ఇంకా ఆయన పక్కనే ఉన్నట్టు ఫీలింగ్ వచ్చింది. అండ్ ఫస్ట్ టైం ఆడియోవిజువల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక వర్క్ చేసాం ఓన్లీ స్వామి కోసం అనిపించింది, ఎప్పుడు డ్యూటీ కిందే ఉండేది అది. సారీ.
1: కుమారి చిన్మయి.
3: గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చాలా బాగా అయ్యాయి. ఇంకా నాదస్వరం నేను వాయించాను ఇవాళ పొద్దున, అంటే స్వామికి నాదస్వరం అంటే చాలా ఇష్టమని అక్క వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. చిన్నప్పుడు కూడా మేము చాలా సార్లు చూసాము వాళ్ళు. స్వామి రాగానే ఫెస్టివల్స్ అప్పుడు వాళ్ళదే ఫస్ట్ తాళం వినిపిస్తుంది, శృతి వినిపిస్తుంది, నాదస్వరం వాయిస్తారు. అలాంటిది మొదటిసారి వాయించాను ఇవాళ. స్వామి నిజంగా నడుస్తున్నట్టు ఆ ఫీలింగ్ వచ్చింది. ఇంకా స్వామిని లీడ్ చేస్తున్నామంటే ఇట్స్ లైక్ ఎ వెరీ గుడ్ ఫార్చ్యూన్. కానీ దీనికి ఈ ఫార్చ్యూన్ రావాలంటే చాలా ప్రాక్టీస్ కూడా చేయించాలి. అండ్ స్వామి మాకు అంత టైం కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు, ఈక్వల్ గా డివైడ్ చేశారు, అంత టైం అలాట్ చేశారు నాదస్వరం రోజు వాయించి ప్రాక్టీస్ చేయడానికి. అంత అండ్ స్వామికి పర్ఫెక్షన్ అంటే చాలా ఇష్టం. ఆ పర్ఫెక్షన్ లెవెల్ కి రావడానికి కూడా మాకు చాలా రిసోర్సెస్ ఇచ్చారు. అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు స్వామి మాకు ఛాన్స్ ఇచ్చినందుకు. సారాం.
4: స్వామి కళాశాలలో విద్యార్థులకు వీడ్కోలు చెప్పే సాంప్రదాయం లేదు. అనంతపురం మహిళా కళాశాల ప్రిన్సిపల్ గా పనిచేసి రిటైర్ అయిన హేమలత గారు చెప్పినట్టు స్వామి విద్యార్థులు ఎప్పటికీ స్వామి విద్యార్థులే.
1: ఏమైనా స్వర్ణోత్సవ సందర్భంగా స్వామి ఆశీస్సులతో కళాశాలతో అనుబంధం ఉన్న అన్ని తరాల విద్యార్థినులు, అధ్యాపకులు, ఇతర సిబ్బంది తిరిగి కలుసుకునే అవకాశాన్ని కల్పించిన అనంతపురం మహిళా కళాశాల యాజమాన్యం, డైరెక్టర్, విద్యార్థులు అందరూ అభినందనీయులే కదా స్వప్న.

ఇంతవరకు మీరు అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవ సందర్భంగా జూలై 20-21 తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాల్లో 2వ భాగం ఆత్మీయ కలయిక విన్నారు. ఈ కార్యక్రమంలో 3వ భాగాన్ని రేపు మీరు వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి జీవితమే నాటకరంగం కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు మీరు వినబోయే నాటకం ద్రౌపది. మరి ఇక నాటకంలోకి వెళ్దామా?

0: ఆహా ఆహా, నా కల ఫలించుచున్నది. ఎంతో కాలము నుండి ఈ శుభగడియల కొరకు వేచియుంటిని. యజ్ఞప్రసాదమగు మదీయ పుత్రిక ద్రౌపది స్వయంవరానికి దిగంతముల నుండి రాజాధిరాజులు, శస్త్రాస్త్ర ప్రావీణ్యులు ఎందరెందరూ వేంచేసినారు. పాండవ మధ్యముడు విజయుడూ వచ్చును. అతను మత్స్యయంత్రమును ఛేదించును, కన్యను చేపట్టును.
1: ప్రభు, ఒకవేళ విజయుడు స్వయంవరానికి రాకపోతే?
2: దేవి, ఏమిటి అపశకునపు మాటలు?
1: క్షమించండి ప్రభు, అపశకునం కాదు. పాండవులు లక్క ఇంటిలో నిద్రిస్తుండగా కౌరవులు ఆ ఇంటికి నిప్పు పెట్టి వారిని హతమార్చారని అంతా చెప్పుకుంటున్నారు.
0: లేదు దేవి, నా మనసు దానికి అంగీకరించుటలేదు. విదురులు, భీష్మాచారుల వంటి మహామహుల ఆశీర్వాదములుండగా ఏ విపత్తు వారికి సంభవించదని మా నమ్మకం. అన్నిటికీ మించి వారు దైవాంశ సంభూతులు, దైవభక్తులు. అట్టి గుణవంతులకు పాండుపుత్రులకు ఏ విపత్తు వాటిల్లదు. అదిగో పుత్రిక ద్రౌపది.
3: మాతాపితరులకు వందనాలు.
4: కళ్యాణమస్తు.
3: తండ్రి, పాండవ మధ్యమునకై మీరు నాకు జన్మనిచ్చితిరి. కానీ వారు
1: నీ అంతరంగ మందలి ఆవేదన, తపన నేనెరుగుదునమ్మా. రేపటి స్వయంవరం భగవంతుని సంకల్పం. పాండవులు తప్పక వస్తారు. వారు ధర్మస్థాపనకై పుట్టిన మహావీరులమ్మా. వారికి ఏ హాని జరగదు. ఎటుచూచినను నా మనసుకు శుభసూచకములే గోచరించుచున్నవి. రేపు దైవలీల మీరే దర్శించవచ్చు.

0: అమ్మా, ఈరోజు పెండ్లి ఇంటి నుండి ఓ దివ్య ఫలాన్ని తెచ్చామమ్మా.
1: కుమారులారా, తెచ్చిన ఆ దివ్య ఫలాన్ని కూడా ఐదుగురు సమానంగా పంచుకుని భుజించండి. అయ్యో, నేనెంత ఘోరం చేశాను అమ్మా. నిన్ను చూడకుండానే భిక్ష అనుకుని సమానంగా పంచుకుని భుజించమన్నాను. ఎంత నేరం చేశాను. అయ్యో, ఇప్పుడెలాగో, దీనికి పరిష్కారం లేదా?
2: అమ్మా, మీ నోట వచ్చిన మాట మాకు దైవశాసనంతో సమానం. ఏనాడూ మీ మాట జవదాటి ఎరుగు. మీ నోటి వెంట వచ్చిన ఆ మాట దేవుని సందేశంగా భావిస్తాం.
1: అదెలా సాధ్యం నాయనా? ఐదుగురు సోదరులు ఒక్క వనితను వివాహమాడుట ధర్మమా? ఒక రాజుకు బహుభార్యలుండవచ్చునుగాని ఒక్క స్త్రీకి పెక్కుమంది భర్తలుండుట పాడియా?
3: అత్తా, నమస్కారం. ద్రుపద మహారాజుతో వియ్యముందుకున్నావు. రాజసభలో నీ కుమారుల శౌర్య పరాక్రమాలను కళ్లారా చూశాను. పంచభూతాల రౌద్రం వారి శౌర్యమందు కనపడింది. భావధర్మరాజు పలికినది సత్యం. మాతృమూర్తి నోటి నుండి వెలువడిన పదము వేదముతో సమానము కదా. దానిని పాటించుట తనయుల ధర్మం. పైగా మీ ధర్మజుడు

0: అట్టి అత్తగారింట అడుగు పెడుతున్నావమ్మా. ఈ లోకాన్ని ధర్మబద్ధంగా నడపటానికి కావలసిన ధర్మం, శక్తి, నేర్పు, సహనం, మంచితనం అనే పంచమూలకాలకు ప్రామాణికమైన ఐదుగురు భక్తులు ఇప్పుడు నీకున్నారు. నీ చేతికి ఉన్న ఐదు వేళ్లను కలిపి ఒక్క పిడికిలిగా బిగించి ఎలా అన్యాయాన్ని ఎదిరిస్తావో, అలాగే నీ భర్తలకు సమయోచితమైన స్ఫూర్తినిస్తూ ధర్మపత్నివై స్త్రీజాతికి వన్నె తెచ్చి నారీ శిరోమణివై వర్ధిల్లు తల్లి.
1: అంతా నీ ఆశీర్వాదం అన్నా.
0: జయోస్తు.

0: గెలుచుకో ధర్మజ.
1: ఆగండి, మీ అసూయ మాత్సర్యాలు ఇంకా అంతరించలేదా? చేసిన మోసాలు గెలుచుకున్న ఐశ్వర్యాలు చాలవా?
2: ఎండ కన్నెరుగని రాకుమారి, పరులను నొప్పించని ఉదారశీలి, మాట జవదాటి ఇరుగని మహాపతివ్రత పాండవ పత్తిని పణంగా ఉండటమా? అభిమానవతిక ఇట్టి దుస్థితి.
0: ఒక్కసారి ఆలోచించు ధర్మజ, ఇది మీ అదృష్టానికి అంతిమ పరీక్ష. దేశదిమ్మరులైన మీరు పాంచాలి కరగ్రహముతో ప్రభువులైనారు.
3: ఆ విధంగానే వక్రించిన మీ భాగ్యరేఖ ఆమె అదృష్టముతో చక్కబడవచ్చు. ఓడిన రాజ్యము, పోయిన స్వేచ్ఛ తిరిగి సంపాదించనూ వచ్చు. ధర్మజ, ఆలస్యం చేయకు. ఇవిగో సారెలు.
4: చెప్పు పందెం.
3: ఒకటి ఒకటి. గెలుపు మాదే.
0: పాంచాలి ఇక మా దాసి, ప్రతిగామి. వెళ్ళు, ఆ పాంచాలిని మా పాదదాసి అని చెప్పి మా సముఖానికి తీసుకురా. ఏమి సందేహమా? వెళ్ళు.
5: అమ్మా అమ్మా, పాండవులతో పాటు పాంచాలి కూడా మన దాసైందమ్మా. ఏమన్నా నోర్మల్? ఏమిటి విధి వైపరీత్యం? ఈ ధరణి చక్రంలో నిజసతిని పణంగా వడ్డే పతులున్నారా? పణంగా వడ్డడానికి ధర్మజునికి వేరే సంపదే లేకపోయిందా?
6: క్షమించి తల్లి, ధర్మజుల వారు తమ రాజ్యాన్ని, తమతో పాటు తమ సోదరులను, మిమ్ములను వడ్డి ఓడిపోయినారమ్మా.
5: ప్రాతిగామి, ముందు ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకొనిరా. నా స్వామి తన్నోడి నన్నోడేనా, నన్నోడి తన్నోడేనా? నేను ధర్మ విజితనా అధర్మ విజితనా? సభను అడిగి సమాధానం తెలుసుకొనిరా.
6: ప్రభు, తాను ధర్మ విజితయో అధర్మ విజితయో మహాసభ నిర్ణయము తెలుసుకొని రమ్మని ద్రౌపదీదేవి ఆజ్ఞ ప్రభు.
0: సమాధానము తెలుపవలెనా అసమర్థుడా? ఇదేనా నీవు రాజాజ్ఞ నెరవేర్చుట? సోదరా దుశ్శాసన
7: అన్నా,
0: వీడు బొట్టి పిరికి పంద, ఈ దాసులను చూసి భయపడుతున్నాడు. నీవు వెళ్లి తన ప్రశ్నకు ధర్మరాజే సభలో సమాధానము తెలుపగలడని చెప్పి తీసుకొనిరా.
7: పాంచాలి దురహంకారి, కౌరవ సార్వభౌముని ఆజ్ఞా తిరస్కారమా? నీవు ఇప్పుడు పాండవ పట్ట మహిషివి కావు, కౌరవుల దాసివి. సభకు మర్యాదగా నడు.
5: దుశ్శాసన, ఏమిటి అన్యాయం? నా ప్రశ్నకు సమాధానం లేదా? నేను ధర్మ విజితనా లేక?
7: ఆపునే అధిక ప్రసంగం. ఆ ప్రశ్న రారాజు సముఖంలో నీ మగలనే అడుగు.
5: ఆగు, ఆగు గాంధారి నందన, ఆగు.
7: అన్నా,
5: ధర్మ నిలయమైన ఈ కురుసభలో కర్మిష్ఠులున్నారు, విద్వాంసులున్నారు, గురుదేవులున్నారు, ఇంద్ర సమ తేజస్సులైన పితామహులు, పితృపాదులు ఉన్నారు. నిస్సహాయురాలైన ఆడది ఈ అన్యాయానికి బలి కావలసిందేనా? వీరాధివీరులైన పాండురాజు కోడలు, ధర్మపరాయణులైన పాండవుల పట్ట మహిషిని కొలువులకి ఈడ్చి తెస్తుంటే మౌనం వహిస్తారా? ఈ పతివ్రతను రక్షించేవారే లేరా? దుర్మదాంధుల అత్యాచారాన్ని ఆపలేరా? అధర్మమని మందలించలేరా? మీ అందరి సమక్షంలో జరిగిన ఈ జూదంలో నేను ధర్మబద్ధంగా ఓడిపోయాను లేదో మీరే నిర్ణయించండి. ధృతరాష్ట్ర మహారాజా, విదుర మహాశయ, గురుకుల పితామహ, నాకు న్యాయం ప్రసాదించండి. నా భర్త నన్నోడి తన్నోడెనా, తన్నోడి నన్నోడెనా? నేను ధర్మ విజితనా అధర్మ విజితనా? మీరు కూడా మౌనం వహిస్తారా పితామహ?
8: అమ్మా సౌభాగ్యశాలి, నీకు తెలియనిది ఏమున్నదమ్మా? ఈ ధర్మసూత్రం వివరించటం అంత సామాన్యం కాదు. ధర్మపరుడైన పాండవాగ్రజుడు ఎన్నడూ ధర్మాన్ని అతిక్రమించడు కదా. నేనెలా ధర్మ నిర్ణయం చేయగలను తల్లి? నీ ప్రశ్నకు సమాధానం చెప్పగల సమర్థుడు ఆ ధర్మనందరుడు అక్కడే.
9: మాట్లాడరే, చేయండి ధర్మ నిర్ణయం, చెప్పండి సమాధానం. మహారాజు అయిన నీవు నీ రాజ్య సర్వస్వము జూదంలో పణంగా ఉడ్డి ఓడిపోవడం ధర్మం కావచ్చు. అన్నమాట జవదాటని అనుజులమైన మమ్ము ఒడ్డి ఓడిపోవడము ధర్మం కావచ్చు. కాని అభిమానవంతురాలిని, ఆగర్భ శ్రీమంతురాలిని నమ్మి కొలిచే ఇల్లాలిని ఒడ్డి ఓడిపోవడం ధర్మం కాదు, క్షంతవ్యము కాదు. తెలిసి తెలిసి వ్యసనామోహంతో అర్ధాంగికి అన్యాయం తలపెట్టిన ఆ ధార్మికుడి చేతులు నరికి నా పాపం లేదు.
10: అన్నా, ఏమిటి ఆవేశం? నలుగురిలో అన్నగారిని తోలనాడి ధర్మాన్ని భంగం చేయకు.
9: ధర్మం?
10: అన్నగారి కంటే ధర్మవేత్తవా? క్షత్రియ ధర్మం పాటించి జూదం సాగించారు, వంచితులయ్యారు.
9: ధర్మమట ధర్మం.
10: అన్నా, అన్నగారి అధర్మవర్తులైతే ఈ లోకం తలక్రిందులు కాదా?
11: అవును పాంచాలి, నీవు నిజంగా ధర్మ విజితవే.
12: కాదు, ఆమె ధర్మ విజిత కాదు. ముందే జూదంలో ఓడిపోయిన ధర్మరాజుకు అన్నదమ్ములందరికీ సమానధనమైన ద్రౌపదిని ఓడే అధికారం లేదు. ద్రౌపది ధర్మ విజిత కాదు.
13: వికర్ణ, ఆపు నీ అధిక ప్రసంగం. పాంచాలి ప్రశ్న ఆలకించిన వారందరికన్నా నీవు ధర్మజ్ఞుడవా సర్వజ్ఞుడవా? ధర్మ సూక్ష్మములో అర్భకుడవైన నీకు అంత సులభంగా అర్థం కాదు. ద్రౌపది ధర్మరాజు సొత్తు, అతనొడ్డిన సర్వస్వములో ఆమె కూడా ఉంది, కావున ఆమె ధర్మ విజితయే.
12: అయితే కులసతిని పతివ్రతను బలాత్కారంగా నిండు కొలువులోకి ఈర్పించి నిలబెట్టడం కూడా ధర్మమేనా?
13: పతివ్రత? పాంచాలిని పతివ్రతగా శ్లాఘించడమే నీ అజ్ఞానానికి తత్కారణం వికర్ణ.
0: దుశ్శాసన, ఆ బంధకిని ఈడ్చుకురా.
13: రావే బంధకి.
0: ఒరి దుర్మదాంత దుశ్శాసన.
14: గురువృద్ధుల్ గురువృద్ధ బంధవులనే కుల్చుచుచుండల్ మదోద్ధురుడై ద్రౌపదినిట్లు చేసిన కలు దుశ్శాసను లోక భీకర లీలం వాధించి తద్విపుల వక్ష శైల రక్ష

0: ఈ ప్రతిజ్ఞ చెల్లించకపోతే నేను పితృపితామహుల గతి తప్పేవాడి అవుతాను. పంచాలి, ఈ దుష్ట దుశ్యాసన వేళలో దిగిన నీ కురులు అతని రక్తధారలతో తడిపి నేను ముడివేస్తాను.
1: అసందర్భ ప్రలాపి.

0: అమ్మా, మన్నించు తల్లి, ఆ పాపానికి తగిన పరిహారం చెల్లిస్తా. నీకేం కావాలో కోరుకో తల్లి.
1: భారత నారికి భర్త సౌభాగ్యం కన్నా మరేం కావాలి? ధర్మపరుడైన పాండవాగ్రుజుని దాస్య విముక్తిని చేయండి మహారాజా.
0: అలాగే తల్లి, మరో వరం కోరుకో.
1: ప్రభు, నా పతులు భీమార్జున నకుల సహదేవులను కూడా దాస్య విముక్తులను చెయ్యండి.
0: సంతోషంగా ఇచ్చానమ్మా, మరో వరం కోరుకో.
1: మహారాజా, క్షత్రియ స్త్రీకి రెండు వరాల కన్నా అడిగే అధికారం లేదు కదా.
0: తల్లి, నీవింత ధర్మపరురాలు కనుకని పాండుకుమారులు విజయలేవర్ దిల్లుచున్నారు. నీ భర్తలు జూదంలో ఓడిపోయిన రాజ్యం సర్వస్వాన్ని తిరిగిచ్చేస్తున్నానమ్మా.
2: ఆడదాని కన్నిటితో ఆర్జించిన రాజ్యమొక రాజ్యమా, ఈ మగలదొక పౌరుషమా? చిచ్చి.
3: ధర్మజ, నీ పరువు తరగకుండా, రక్తపాతము లేకుండా నీ రాజ్యమే కాదు కౌరవ సామ్రాజ్యమంతా నీ కైవసమయ్యే ఉపాయము చెబుతాను. ఒకటే పందెం, ఒక్కటే విసులు, అంచలంచెలు కాకుండా అఖిల సామ్రాజ్యము ఒక్కటే పందెం.
2: అందుకు మేము సిద్ధమే.
4: కోరుకు నిలువలేని పిరికి పందలు.
3: ధర్మజ, ఏమంటావు?
5: విధి బలీయము. అలాగే.
3: ధర్మజ, కోరుకో. ఎన్ని?
5: నాలుగు. నాలుగు.

0: మహాముని దూర్వాసులకు ప్రణామములు. మీ ఆగమనం మాకు మహా ఆశీర్వాదం.
1: ధర్మజ, అరణ్యమందున నివాసముండి మీ సోదరులను ఒకసారి చూచిపోదామని వచ్చి ఉంటివి.
0: మీ వంటి మహనీయులకు ఆతిథ్యమిచ్చుట మా జన్మల తపస్సలం మహాత్మ. మీకు ఏ విధముగా సహాయపడదమో వివరించుడు.
1: 10,000 శిష్య బృందముతో ఇచ్చటనే ఈ పూటకు పొస చేయుటకు నిశ్చయించుకుంటిమి. దూర ప్రయాణము సలిపి వారు అలిసినారు. వారికి సంతృప్తిగా భోజనము ఏర్పరిచిన మాకు అంతియే చాలు.
0: మీకు మీ శిష్యులకు భోజనమందించడం మహాభాగ్యం. తగిన ఏర్పాట్లు తక్షణము చేతుము.
1: మేము మా శిష్య బృందము స్నానాదులకై నదికి వెళ్లి వచ్చేదము. అంతలో ఏర్పాటు చేసిన సంతసింతు.
0: తప్పక మునీంద్ర.
2: అగ్రజ, అరణ్యమందుండెడి మనము ఇంత పరివారమునకు ఏ విధముగా భోజనము అందింపగలము? మనలను దుర్వాసుల శాపమున గురిచేయ తలంచి ఆ దుష్ట దుర్యోధనుడే వీరినిక్కడికి పంపి ఉండవచ్చు.
3: భీమసేన, చింతయ్యేలా, మనకు సూర్యభగవానుడు ప్రసాదించిన అక్షయ పాత్ర ఎంతమందికైనను ఆహారము అందించును. దేవి పాంచాలి, మన అక్షయ పాత్రను ప్రార్థించి భోజనము సిద్ధము చేయుము.
4: స్వామి, అక్షయ పాత్ర మనము భుజించి శుభ్రపరచబడిన తరువాత మరల ఆహారం అందివ్వదని సూర్యభగవానుని వరం. మన మధ్యాహ్న భోజనము ముగిసినదన్న భావంతో పాత్రను శుభ్రపరిచి ఉంటిని. ఇప్పుడు ఆహారము దాని నుండి లభించుట సాధ్యము కాదు కదా?
0: కృష్ణ, ఏమిటి పరీక్ష? ఇంత జనమునకు ఆహారం అందించుట ఎలా సాధ్యమిప్పుడు? మహామునులు ఏమి ఆగ్రహింతురో, ఏమి శపింతురో?
3: ఎందుకు మనకే ఈ బాధలు, ఈ భయాలు? ఒక కష్టము తర్వాత మరొకటి నీడల వలె వెంటాడుతున్నవి. ధర్మమును నమ్మినందుక ఈ పరీక్షలు. వాసుదేవా, మమ్ము రక్షింపుము.

0: కృష్ణ
1: అన్నా, మమ్మ కాపాడుము.
2: కాపాడుట అటుంచుము. నాకు ఆకలిగా ఉన్నది, కొంచెము భోజనం పెట్టుము సోదరి.
1: అన్నా, ఎందుకీ పరిహాసము? మా వద్ద ఆహారం లేదని నీవెరుగవా?
2: అక్షయ పాత్ర ఉండనే ఉన్నది కదా.
1: ఉన్నది నిజమే, కాని అది శుభ్రపరిచి ఉంటిని.
2: ఏది, ఒకసారి తీసుకునిరా. అరే, ఈ అన్నము మెతుకొక్కటి ఉన్నది కదా, ఇది నాకు చాలు.
1: అన్నం మెతుక? అసంభవం. ఎంతో జాగ్రత్తగా శుభ్రము గావించి తిని. కృష్ణ, ఇదేదో నీ మాయ.
2: నా మాయ కాదు సోదరి, ఇది నీ భక్తి. భీమసేన, దూర్వాసుల వారి బృందమును తోడ్కొని రమ్ము.
3: ఎంతటి దయామయుడవు! నీవుండగా మాకిక భయమేల కృష్ణ. ఇప్పుడే తీసుకుని వస్తును.
4: కృష్ణ, ద్వారక ఎందు అంతా కుశలమేనా?
1: అన్నయ్య, రుక్మిణీ సత్యభామల్ని తీసుకురాకపోయావా?
2: వస్తున్నదమ్మా, రేపు ఉదయం నుంచి నీకు పని పెట్టబోతున్నది. నీ వదిన సత్యభామాదేవి గారు. ఏం బావా భీమసేన?
3: కృష్ణ, కృష్ణ, అది ఏమి విచిత్రమో తెలియదు కాని, నేను వెళ్ళు సమయమునకు దూర్వాసునితో సహా వారి సమస్త శిష్య బృందము భుక్తాయాసముతో నది ఒడ్డున పొర్లుచుండిరి.
4: భుక్తాయాసమా? పాపం ఆకలితోనున్న మహాత్మునకు తినకుండానే భుక్తాయాసమేలా?
3: రమ్మని ఎంత ప్రార్థించినను వారు వినలేదు. చివరకు శ్రీకృష్ణులు రమ్మని పిలిచారన్నను రాలేదు సరికదా. ఇప్పుడు ఈ అకాల భుక్తాయాసమునకు కారణము తెలిసి వచ్చినది అంటూ పరుగు పరుగున పారిపోయి.
1: వాసుదేవా, ఇది నీ లీలా వినోదమే కదా.
2: నా లీల కాదు సోదరి, ఇది నీ భక్తి మహాత్మ్యము. హృదయాంతరాల నుండి వెలువడిన నీ ప్రార్థన రూపొందించిన ఓ అపురూప ఘట్టమిది. నీ భక్తి శూన్యం నుండి 10,000 చీరల్నైనా సృష్టించుకుంటుంది. 10,000 మందికి ఒక్క మెతుకుతోనైనా భుక్తాయాసం తీర్చగలుగుతుంది. సోదరి, సత్యభామ వ్రతదీక్షలో ఉన్న కారణాన రేపు సత్రాజిత్తుతో వస్తుంది.

0: ద్రౌపది,
1: నేను నీలాగే నా భర్త కృష్ణుని నా చెప్పు చేతలలో ఉంచుకోవాలని ఆశ. కాని నాకది సాధ్యం కావటంలేదే. ఐదుగురు వీరాధివీరుల్ని భర్తలుగా పొంది వారిని నీ ఇష్టానికి అనుకూలంగా నీ మాట జవదాటనీయకుండా చేసుకున్నావే, అందులో రహస్యమేమిటో కాస్త నాకూ చెప్పవమ్మా.

0: ఇక ముగిశాయా వదినామర్దళ్ల రహస్యాలు?
1: నేను రహస్యము పెట్టినా మీ సోదరి నుండి మీకు సత్యము సర్వము తెలియదా ఏమి?
0: సత్య, ద్రౌపది సంతోష రహస్యము తెలిపేదనా?

0: మాధవ, మిత్రకార్యం సాధించటానికి సమయం వచ్చింది. నీ మూలంగానే ఆ కుబుద్ధి అయిన దుర్యోధనుడితో పోరు లేకుండా మా రాజ్యం మేము అనుభవించే మార్గం ఏర్పడాలి. నువ్వు ఏం చెబితే అది అక్షరాలు ఆచరించడానికి మేము ఎప్పుడూ సన్నద్ధులమే. మేము వాళ్లు లాభపడేలాగా సర్ది చెప్పు.
1: బావా ధర్మజ, నీవు కోరినట్టే కౌరవ సభలో నీ మాటలు తెలియచెప్పి నీవు కోరిన సంధి సూచనలు చేస్తాను. దీనికి దుర్యోధనుడు ఒప్పుకోలేక పరుషంగా మాట్లాడితే, ఆ తండ్రిగాని అతన్ని వారింపకుండా ఉంటే మీరు పడ్డ కష్టాలు చెప్పి సభలోని వారందరూ వారిని గ్రహించేలా చేస్తాను. నా శక్తి వంచన లేకుండా నీవు కోరిన సంధి ప్రయత్నం చేస్తాను బావా.
2: మాధవ,
1: భీమసేన,
2: నువ్వు ఆ ధృతరాష్ట్రుని కళ్ళు తెరిపించే పని చెయ్యి. ఆ దుర్యోధనుడు నీ మాటలు ఎలాగూ వినడు. కాని గురువులు రాచవారు నాశనమయ్యే పని ధర్మరాజుతో పాటు మాకు ఇష్టం లేదు. నిజానికతడొక్కడే కులక్షయానికి కారణం అనటం తప్పు కాదు. ఓర్పు ఉన్నంతదాకా ప్రయత్నించు.
1: కీచకాంతగా భీమా, నువ్వేం మాట్లాడుతున్నావయ్యా? యుద్ధం మీద కోరిక లేదా? శత్రునాశనము నీకిష్టం లేదా? భయమంటే తెలియని నీకెవరయ్యా పిరికి మందు నూరిపోశారు?
2: ఈ భీముడిలాంటి ఒట్టి మాటలకు బెదిరిపోడు సుమా. యుద్ధమే వస్తే జయము లభించేదాకా పోరాటమే కదా.
3: ధర్మరాజు భీముడు చెప్పిన మాటల్లోని బాధ గ్రహించు మాధవ. మా శక్తికి ఏ కొదవా లేదు. అక్కడి పెద్దలు నువ్వు చెప్పినట్లు వినక నీ మాట కాదంటారా? నీ రాకను ఆ రారాజు మన్నించకుండా ఎలా ఉంటాడు? నువ్వు తప్పకుండా కార్యం సాధించుకురాగలవు.
4: అంధుడైన ధృతరాష్ట్రుడి కొడుకు ఆ దుశ్శాసనుడు నా కురులను పట్టి లాగుతున్నప్పుడు, ఈ పాండవులు సైతం చూస్తుండగా నన్ను అవమానపరిచినప్పుడు నువ్వుగాక మరెవరు నా గౌరవాన్ని కాపాడగలిగారు కృష్ణ? ఈ ఇరుపక్షాల వారు సమాధానులై వారి వారి రాజ్యాలు పాలించు నియతి కలిగిన ఎడల ఆ రోజు సభాసదుల ముందు దుర్యోధన దుశ్శాసనుల రక్తంతో తడిపిన తర్వాతనే నా ముంగురులు ముడువగలదాననే వారి ప్రతిజ్ఞ నెరవేరు కాలం ఎప్పుడాసన్నం కాగలదు. లేక అసలు నెరవేరకనే పోవునేమో. ఇంత జరిగాక ఈ ధర్మరాజు ఐదూళ్ళిస్తే చాలునంటూ ఆ సంజయుని చేత వర్తమానం పంపుతాడా? ఇది నా మనస్సుకు తృప్తినిస్తుందా? తనంతట తనే ఐదూళ్లు చాలునంటూ చెప్పడంలోనే ఈయన గారికి తమ్ములంటే ఎంత దయో తెలుస్తూనే ఉంది. తాము మున్నుపడ్డ భంగపాటు, తమ్ములపై ఈ ప్రేమ చాలా బాగుంది కదూ కృష్ణ. రాజ్యభాగం ఇవ్వకపోతే వీరేం వీరులు అనుకోరా? అజ్ఞానాన్ని ఆపాదించరా? అయ్యో, వీరేం క్షత్రియులు కేశవ. యుద్ధం అంటే భయపడుతూ కాస్తైనా పౌరుషం లేకుండా సంధి అనడానికి, వీళ్ళేమైనా బ్రాహ్మణులా? ఏ కీడైనా ఓర్చుకోవడానికి ఓడిపోతానన్న శంకైనా లేకుండా ఆ దుర్యోధనుడు ఇంకా పంతం పెంచుకుంటాడు గాని. కృష్ణ, యుద్ధం అంటూ తప్పకపోతే ఈ పాండవులు యుద్ధం చేస్తారా లేక మళ్లీ అడవుల్లో బ్రతకడానికే పోతారా? నేనిలా అన్నానని అన్యథా భావించకు. మనసులోని బాధని అణుచుకోలేక చాలా సహించాను. ఇప్పుడు ఇలా బయటపడి చెప్పక తప్పడం లేదు కృష్ణ. దెబ్బతిన్న దాన్ని నాకు వివేకం ఉండదు కదా.

0: Om Shri Sai Ram. Invoking Bhagwan's divine blessings, devotees from South Africa belonging to the Zone 9 countries of Sri Satya Sai Global Council have come here to receive Bhagwan's blessings as a part of their pilgrimage to Prashanti. Tomorrow's morning session in Sai Kulwant Hall will commence at 8 o'clock with Vedam chanting. At 8:50, Mr. Subri Naidu, Chairman of Zone 9 Countries, Sri Satya Sai Global Council, will be addressing the August gathering. The morning session in Sai Kulwant Hall will conclude with bhajans and mangalarti, followed by Bhagwan's Divya Darshan. The evening session in Sai Kulwant Hall will commence at 4:30 with Vedam chanting. At 5 o'clock, the young adults from South Africa will be offering a drama presentation titled, Why Fear When I Am Here? The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and mangalarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. Swami Vari Divyanugra Asulato, Shri Satya Sai Global Council Lo, Zone 9 Chendina, South Africa Desham Nundi, Bhaktulu, Prashanti Yatraga, ఇక్కడికి తరలివచ్చారు. సాయి కుల్వంత్ సభామండపంలో రేపటి ఉదయం కార్యక్రమం 8 గంటలకు వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 8:50 శ్రీ సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్లో జోన్ 9 దేశాలకి చైర్మన్ శ్రీ సుబ్రి నాయుడు గారు ప్రసంగిస్తారు. రేపటి ఉదయం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియను. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. సాయి కుల్వంత్ సభామండపంలో రేపటి సాయంకాలం కార్యక్రమం 4:30 వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 5 గంటలకు సౌత్ ఆఫ్రికాకు చెందిన యంగ్ అడల్ట్స్ వై ఫియర్ వెన్ ఐఎమ్ హియర్ శీర్షికన నాటకాన్ని సమర్పిస్తారు. రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

ಮಧುರ ಮಧುರ ಮುರಳಿ ಘನಶ್ಯಾಮ.

ra đi tận thế.

ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి ప్రేమామృతం కార్యక్రమంలో భగవాన్ బాబావారు 1996 సంవత్సరం జూన్ జూలై మాసాలలో అందించిన దివ్యోపన్యాసాల పరంపరలో ఒక ఉపన్యాసాన్ని మీకు అందిస్తున్నాం.

0: విభీషణ శరణాగతి, విభీషణుకి పట్టాభిషేకం, రామనామ మహత్యంతో వారధి నిర్మాణం, శ్రీరాముడు వానరసేనతో లంకకు చేరుకొనడం, రామరావణ సంగ్రామం, లక్ష్మణుని మూర్ఛ.
1: సముద్ర తీరమునందు రామ, లక్ష్మణ, సుగ్రీవ, అంగద, జాంబవంత ఈ వీరందరూ చేరి అనేక విధములైనటువంటి యొక్క ముందుకు జరగవలసినటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. నలుని ఒకవైపున, అంగదుని ఒకవైపున, జాంబవంతుని ఒకవైపున నియమిస్తూ వచ్చాడు రాముడు. ఈ విధమైనటువంటి యొక్క ఏర్పాట్ల యందు మునిగినటువంటి రాముడు అలసినట్టుగా లక్ష్మణుని తొడపైన తలపెట్టి పండుకున్నాడు. అది పూర్ణిమ రాత్రి, కాని రాములకు అలసట లేదు. ఈ చెంతచేరినటువంటి యొక్క ప్రవృత్తి యొక్క తత్వాలను నివృత్తిగా మార్చే నిమిత్తమై ఒక విధమైనటువంటి యొక్క పరీక్షగా పూనుకున్నాడు. సుగ్రీవుడు కూడాను ప్రవృత్తి లక్షణమే, అంగదుడు కూడాను ప్రవృత్తి లక్షణమే, జాంబవంతుడు ప్రవృత్తి లక్షణమే, నరుడు ప్రవృత్తి లక్షణమే, వీరుడు ప్రవృత్తి లక్షణమే. వీరందరినీ చేర్చుకుని అనేక విధములుగా రామచంద్రుడు తమాషగా పలుకరిస్తూ వచ్చాడు. అంగదుణ్ణి పిలిచాడు. అంగద, చంద్రుడు ఎంత ప్రకాశిస్తున్నాడో చూడు, మచ్చలేని చంద్రుడిగా ఉంటున్నాడు అన్నాడు. కాని సుగ్రీవుడు వచ్చి, స్వామి, అందులో మచ్చ కూడా కనిపిస్తుండాలి అన్నాడు. ఏమిటి ఆ మచ్చ అన్నాడు. ఈ చంద్రుడు ప్రకృతి నుండియే పోయినటువంటి వాడు కనుక ప్రకృతి యొక్క స్వరూపమైనటువంటి కొండలు గుట్టలు ఆ చంద్రుడిలో కనిపిస్తున్నాయన్నాడు. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే స్వరూపుడే. ఈ మూడు కూడాను మూడు ముక్కలుగా ఉంటున్నాయి. కనుక ప్రకృతి యందు ఏ దృశ్యములు ఉంటున్నావో అవన్నీ కూడాను చంద్రుడి యందే కనిపిస్తూ ఉంటున్నవి అన్నారు. హనుమంతుణ్ణి పిలిచాడు. హనుమంత, ఈ చంద్రుల్లో ఉన్నటువంటి మచ్చ ఏమిటి అన్నాడు. రామచంద్ర, నాకే మచ్చలు కనిపించటం లేదు. ప్రియ సోదరుడైనటువంటి లక్ష్మణుడి తొడపైన నీవు పరుండినప్పుడు నీ ముఖము యొక్క ప్రతిబింబమే చంద్రుడి ఎందు అర్థం వలె కనిపిస్తుంటుండాలి అన్నాడు. కనుక చంద్రుడు ఒక అర్థం వంటివాడు, అందులో నీ ముఖం యొక్క ప్రతిబింబమే ఈ మచ్చ వలె కనిపిస్తుంటుండాలి అన్నాడు. అనగా సర్వత్రా రామచింతనే, రామస్వరూపమునే నిరూపిస్తూ వస్తున్నాడు హనుమంతుడు. ఈ విధమైనటువంటి సంభాషణ జరుగుతుండగా రామా, రామా, రామా అని అరుస్తూ వచ్చాడు ఒక వ్యక్తి. అతని వెంట నలుగురు పరిచారకులు. ఈ వానరులు అక్కడనే అతన్ని ఆపివేశారు. నీవెవరు అని ప్రశ్నించాడు. నేను విభీషణున్నాను, నాకు ఈ రాజ్యం పైన రోత పుట్టింది. మా సోదరుడైనటువంటి రావణుడు చేసేటువంటి కార్యములు చాలా విపరీతమైనటువంటి మార్గాన్ని అనుసరిస్తున్నాయి. సాక్షాత్ నారాయణుని కూడా హింసించడానికి పూనుకుంటున్నాడు. ఇలాంటి క్రూరుడైనటువంటి ఒక సోదరుడి దగ్గర నేను ఉండడానికి ఇష్టం లేదు. నాకు ఏదీ అక్కర్లేదు. రామ పాదముల యొక్క చేరటమే నా యొక్క ప్రధాన లక్ష్యము. రామునికి నేను కేవలము శరణాగతుడను. అతని యొక్క అనుగ్రహమునకై నేను ప్రాకులాడుతూ వచ్చాను. నన్ను క్షమించి అతని చెంత చేర్చండి అన్నాడు. కాని ఈ వార్తను తెచ్చి సుగ్రీవునికి చెప్పారు. సుగ్రీవుడు పోయి విచారించి వచ్చి రామునితో చెప్తున్నాడు, స్వామి, విరోధి సోదరుడైనటువంటి విభీషణుడు నీ పాదముల చెంత వచ్చి రావాలనుకుని ఆశిస్తున్నాడు. కాని ఇతని నమ్మతగినటువంటిది కాదు. ఇతను ఏదో ఒక విధమైనటువంటి మన రహస్యాన్ని గుర్తింపజేయడానికోసం వస్తున్నాడు. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క సలహాలు ఇస్తూ వచ్చారు. అప్పుడు హనుమంతుడు లేచి, రామచంద్ర, మీరెవరికి నీ శాస్త్ర పరిచయం లేదు, సత్సంగం యొక్క ప్రభావము లేదు, అందువల్ల పవిత్రమైనటువంటి హృదయాల యొక్క తత్వం వీరికి అర్థం కాదు. రాజుకు రెండు రకములైనటువంటి విరోధులు ఉంటారు. మొదటి వారు తన సొంతపు జనులు, రెండవది పరదేశం వారు, సమీపస్తులు. ఈ విధంగా ఉండినటువంటి దీంట్లో మనకు విభీషణుడు మనకు ఏ విధమైనటువంటి యొక్క సొంత కులం వారు కాదు. కనుక అతను మనపైన ద్వేషంతో ఏ విధమైన రహస్యాన్ని గుర్తించడానికి అవకాశమే లేదు. ఇంకా ప్రక్కరాజ్యం వారు అనుకోవడానిక మనము ఈ లంకకు ప్రక్కరాజ్యం వారు కాదం. దీనిని బట్టి చూసినప్పటికీ మన యందు అతనికి ఏ విధమైనటువంటి దోషములు, ఏ విధమైన ద్వేషములు లేవు. కానీ ఇక్కడ ద్వేషభావములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అతని యొక్క భక్తి భావములకు మాత్రమే అవకాశమిచ్చి అనుగ్రహించండి అన్నాడు. ఇది చక్కని సరి అయినటువంటి సలహానని భావించాడు రాముడు. విభీషణ్ణి పిలిచాడు. ఇది జరిగినటువంటి విషయంనంతా విన్నవించమన్నాడు. రావణుడు చేసినటువంటి క్రూరమైనటువంటి కార్యములకు తాను ఎంతో అడ్డు తగిలి అనేక సలహాలు చెప్పినప్పటికీ తాను దానినంతా విస్మరించి తన కర్తవ్యాన్ని ఏమాత్రం కూడా గుర్తించుకోకుండా క్రూరమైన మార్గంలో మరింత అధికంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఇది రాజుకు తగినటువంటి లక్షణములు కాదు. కేవలం అల్పులకు తగినటువంటి యొక్క బుద్ధులు ఇవన్నీ. అల్ప బుద్ధులను పెట్టుకుని రాజ్యం ఏరటము రాజ్యమునికే శ్రేయస్కరం కాదు అన్నాడు. నేను ఈ విధంగా రావణుడితో వాదించుండగా రావణునికి కోపం వచ్చింది, ఇంద్రజిత్తు కోపం వచ్చింది. ఇలాంటి మిత్రద్రోహి, సోదరద్రోహి, రాజ్యద్రోహి ఈ లంకలో ఉండకూడదు, బయట వెళ్ళమన్నారు. ఇది నా యొక్క మంచి కోసమని భావించి తక్షణమే అతని యొక్క ఆజ్ఞను తీసుకుని మీరు మీ లంక క్షేమంగా ఉందురు కాక అని ఆశీర్వదించి నేను వచ్చేశాను. కనుక నాకు ఆ లంకతో ఇంత సంబంధం లేదు. నాకు కావలసినటువంటిది భగవంతుడే. భగవంతుని యొక్క పాద సన్నిధిని చేరి నా జీవితం సార్థకం గావించుకోవాలనేటువంటి సంకల్పమే ప్రధాన సంకల్పము. నేను ఈనాడు కాదు, ఏనాటి నుండియో రామనామాన్ని స్మరిస్తూ ఉంటున్నాను. మొట్టమొదటి హనుమంతుడు లంకలో ప్రవేశించినప్పుడు కూడాను అతనికి నాకు కలిగినటువంటి సంబంధ బాంధవ్యం కూడాను ఈ రామభక్తి యొక్క ప్రభావమే ముచ్చటించుకున్నాము. ఈ విషయాన్ని హనుమంతుడు కూడాను అంగీకరించాడు. నీ పాదములు తప్ప నాకు అన్యం నాకు అక్కర్లేదు, ఆలు బిడ్డలు కూడాను నాకు అక్కర్లేదు, నాకు కావలసిన నీ పాద సన్నిధియే. నీ సేవాభాగ్యమే నాకు నిజమైనటువంటి భాగ్యము. ఇటువంటి ఘనమైనటువంటి భాగ్యం నాకుండగా ఈ అల్పమైనటువంటి ఆశలకు నేను ఎందుకు తల్లనొగ్గాలి అని విభీషణుడు చెప్పుకోగా దగ్గరికి పిలిచి, విభీషణ నీవు భయపడవద్దు, ఈ సోదరుడు చేసినటువంటి యొక్క క్రూరమైనటువంటి యొక్క కృత్యములకు తగిన శిక్షను త్వరలోనే అనుభవిస్తున్నాడు. ఈ యొక్క దీనిని త్వరలోని నీ కన్నులారా చూడగలవు. నిన్నే ఆ లంకకు రాజుగా చేయగలను అని లక్ష్మణుని సుగ్రీవుణ్ణి పిలిచి ఇతన్ని సముద్రం దగ్గరికి తీసుకుని వెళ్లి సముద్ర జలముతో అతన్ని స్నానం గావించి అతనికి రాజ్యమును అనగా లంకాపట్టణముకు రాజుగా చేయండి అన్నాడు. విభీషణుడు ప్రార్థించాడు, స్వామి నేను రాజాభిమానంతో నేను రాలేదు, నాకు ఏ రాజ్యము నాకు అక్కర్లేదు, రామనామ సామ్రాజ్యమే నా యొక్క రాజ్యము, ఆ రాజ్యములో నన్నొక వ్యక్తిగా నన్ను భావించండి, ఆ రాజ్యంలో నన్నొక దూతగా విశ్వసించండి, ఆ రాజ్యంలో నేను ఒక సేవకుడిగా ఉంటుంటాను. కాని రాములు అంగీకరించక ఇంకా యుద్దము ప్రారంభమే కాలేదు, లంకకు రాజ్యాధిపతిగా చేశాడు. అప్పటి నుంచి కూడాను సుగ్రీవుడు, జాంబవంతుడు, అంగదుడు వీరందరూ కూడాను ఒక కన్ను విభీషణుపైన పెట్టుకుని ఇది ఏ విధమైనటువంటి ఒక కుట్రలు జరగడానికి వచ్చారా అని విచారణ జరుపుతూనే ఉంటున్నారు. నిజముగా విభీషణ యొక్క హృదయము తెల్లని బట్టవలే ఉంటుండాలి, నిర్మలంగా ఉంటుంది, సమైన భావంతో ఉన్నాడు, నిస్వార్థమైనటువంటి సేవలు చేయాలని వచ్చాడు. ఇతి తత్వాన్ని ఎందరు గమనిస్తే మాత్రము అది బయటపడుతుంది, పడదు. కనుక నేను రాములు ఇతన్ని అంగీకరించి నన్నాయన నీవు నావాడుగా నేను భావిస్తున్నాను అని చెప్పేటప్పటికీ ఆ విభీషణుడు పట్టలేని ఆనందంతో ఉట్టిపడ్డాడు. అప్పటి నుంచి కార్యములు ప్రారంభమైనాయి. ఈ రాములు సముద్ర తీరమును చేరి అనేక విధములైనటువంటి యొక్క యుద్దములకు తగినటువంటి సన్నాహములు జరుగుతున్నాయని వార్తలు వచ్చింది రావణాసునికి. ఇంకా ఈ యొక్క సముద్రములకు వారధి కట్టాలి, అది కడితే కాని దీన్ని లంకను చేరడానికి వీలు కాదు. అప్పుడు ఈ విషయం లోపల సుగ్రీవుణ్ణి చేర్చుకుని విభీషణుడు కూడాను యోచన చేస్తూ వచ్చారు. విభీషణుడు ఒకే ఒక్క చక్కని ఆదర్శమైనటువంటి వాక్యాన్ని చెప్పాడు, రామచంద్ర ఈ సాగరమును సగరపుత్రులైనటువంటి మీ వంశీయులే కట్టినటువంటి త్రవ్యనటువంటిది, కనుక మీరు దీన్ని సరైనటువంటి రీతిగా మీరు దీన్ని అర్థం చేసుకుని అతన్ని అడుక్కుంటున్నంటే తప్పక ఈ సముద్రం మీకు దారినిస్తాడు. ఇది చక్కని మార్గమే, దీనికి వంతెన కట్టడము, దీనికి తగినటువంటి శ్రమలు పట్టడము చాలా కష్టంగా ఉంటుంటుంది, సముద్రుడే అనుగ్రహించి దారి నడిచినప్పుడు ఇది అన్ని విధాలా సులభంగా నెరవేరుతుంది అన్నాడు. దర్భచాపను పరుచుకున్నాడు రాముడు, కూర్చున్నాడు ఏకదీక్షతో. ఎంతసేపు పిలిచినప్పటికీ సముద్రుడు ప్రత్యక్షం కాలేదు. కాని రాములకు ఓపిక తగ్గింది, ఇంకా అమ్మును తీశాడు. తక్షణమే పరిగెత్తి వెళ్లి లక్ష్మణుడు ఆ అమ్మును పట్టుకున్నాడు. కారణాన్ని గుర్తించి కార్యములు జరపాలి అనేటప్పటికీ అప్పుడు ప్రత్యక్షమయ్యాడు సముద్రుడు. రామచంద్ర, నీవు సాక్షాత్ నారాయణమూర్తి, సృష్టి లోపల ఉన్నటువంటి రహస్యములన్నీ నీకు తెలుసును. పంచభూతములు ఏ విధమైనటువంటి తమ తమ కర్తవ్యాన్ని తాము పాటిస్తున్నావో అదే విధంగానే నా కర్తవ్యాన్ని నేను పాటిస్తున్నాను. నాలో అనేక కోట్ల జీవరాశులు ఉంటున్నాయి, వీటిని ఏమాత్రం కూడా భంగం కలిగించకుండా ప్రమాదం జరగకుండా నేను చూసుకోవాలి. గాలికి వీచే శక్తి ఉంటుండాలి, దీపములకు ఆరే శక్తి ఉంటుండాలి. కానీ గాలిలో దీపం పెట్టినప్పుడు గాలి ఆ దీపం ఆరుస్తుంది. దీపం వెలగటము దీపం యొక్క సహజము, ఆర్చటము గాలి యొక్క సహజము. తమ తమ కర్తవ్యాన్ని తాము పాటిస్తున్నాయి. అదే విధంగానే నేను ఈ యొక్క పంచభూతములో ఒక భూతమును, నా కర్తవ్యం ఏమాత్రం కూడా విసర్జించక వక్రమైన మార్గం నేను అనుసరిస్తున్నాను. కనుక నేను ఈ వక్రమ మార్గం నేను అనుసరించను, కానీ ఒక్కటి మాత్రం మీకు సహాయం చేస్తానన్నాడు. మీరు ఒక వంతెనను మీరు నిర్మించండి, దానిని మునగకుండా మాత్రం నేను చూసుకుంటానన్నా. దానికి కూడా మరొక సలహా ఇచ్చాడు, సాక్షాత్ విశ్వకర్మ కుమారుడు నరుడు ఉన్నాడు మీ యొక్క దీంట్లో. విశ్వకర్మ శిల్ప శాస్త్రంలో చాలా గొప్ప ప్రావీణుడు, అతని కుమారుడే నరుడు మీ యొక్క సమావేశంలో ఉంటున్నాడు, కాబట్టి నరుడిని పిలవండి అన్నారు. నరుడు పరిగెత్తొచ్చాడు, ఇది సత్యమే, నేను దీనిని నిర్మించగలను అన్నాడు. 100 మైళ్ల దూరము దీన్ని ఏ విధంగా నిర్మించగలవు స్వామి, నీ అనుగ్రహం ఉంటే 100 మైల్స్ కాదు ఇంకా 1000 మైళ్లు కూడా నేను నిర్మించగలను అన్నాడు ఈ నరుడు. రేపటి దినమే ప్రారంభం అన్నాడు, ముహూర్తం పెట్టాడు. ఒక్కొక్క దినం 25 మైళ్ళంతా రిజ్జులు కడుతూ వచ్చారు. ఈ వానరులంతా పోవటము, రాళ్లు తీసుకుని రావటము. ఈ రాళ్లు వేసేటప్పటికి మునిగిపోతూ వచ్చాయి. సముద్రుడు అసత్యమాడినాడని సముద్రుని పైన కోపం వచ్చింది. తిరిగి సముద్రుడు ప్రత్యక్షమై, రామచంద్ర, ఈ ప్రపంచంలో మునగనటువంటిది లోకంలో ఒక్కటి లేదు, అన్ని మునిగిపోయేటువంటివే, తేలేది ఒక్కటే నీ నామము, సర్వములు కాలగర్భంలో కలిసిపోయేటువంటివే, ఎప్పుడు కాకపోయినా రేపటికైనా కూడా నువ్వు సర్వులు కూడా ఇందులో మసి కలిపేటువంటి వారే, కనుక నీ నామం ఒక్కటే మునగనటువంటిది, ఆ నామంతో దీన్ని ప్రారంభించండి అన్నారు. ఒక్కొక్క రాతిపైన రామ రామ రామ రామ అని రాస్తూ అందులో పడవేశారు. కానీ ఆ రాళ్ళు ఒక రాయి ఇటువైపున ఒక రాయి అటువైపున అలల ఒత్తిడికి ఎక్కడెక్కడికో పోతున్నాయి, తేలినాయి కానీ ఒక్కడికి వెళ్తున్నాయి. తిరిగి హనుమంతుడు వచ్చి, సరియైన పద్ధతి కాదు చెప్పి, ఒక రాతిపైన రా మరొక రాతిపైన మా అని రాసి దాంట్లో వేయమని చెప్పి అన్నాడు. రామా రామా అని రాళ్ళంతా చేరుతూ వచ్చేసాయి. ఈ విధమైనటువంటి భక్తి ప్రపత్తులతో వచ్చినటువంటి భావములు, ఇది పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ స్వరూపండి. హనుమంతుడు గొప్ప భక్తుడు. ఈ భక్తిలో 3 రకములైనటువంటి భక్తి ఉంటుండాలి. నేను నేను అనేటువంటి అహంభావం పెట్టుకుని భగవంతుని ప్రార్థించటము, ఇది సాధారణ భక్తి. అయితే నాలోనే నీవున్నావు నీలోనే నేనున్నాను అనేటువంటి ద్వైతభావాన్ని పురస్కరించుకుని భగవంతుని ప్రార్థించేటువంటిది, ఇది మధ్య భక్తి. నేను అనేదే లేదు, అంతా నీవే అంతా నీవే, నీవు తప్ప అన్యము ఈ జగత్తులో లేదు అనేటువంటి యొక్క భావంతో ప్రార్థించేటువంటిది అనన్య భక్తి. కనుక రామచంద్ర, నేను దేహాత్మ భావం చేత నేను నీ దాసుడని మాత్రమే, జీవాత్మభావం చేత నేను నీ ప్రతిబింబమునే, ఆత్మభావం చేత నేనే నీవు నీవే నేను, అంత ఇద్దరు ఒకటే, రెండవదే లేదు అని అనన్య భక్తి అనేటువంటి తత్వాన్ని ఈ హనుమంతుడు అందరికీ ప్రబోధిస్తూ వచ్చాడు. 4 దినముల లోపల ఈ యొక్క వంతెన పూర్తి అయింది. వానరులందరూ కూడాను లంకను చేరారు. ఆ యొక్క లంకను చేరి ప్రవేశించడానికి సంసిద్ధులై ఉంటున్నారు. ఈ సమయం లోపల సీతను బాధించడానికి మరింత అధికంగా ప్రయత్నం చేస్తూ వచ్చాడు. విద్యుత్తిహుడు అనేటువంటి వాడిని పిలిచాడు. అతన్ని పిలిచి, నీ మాయను అందరికీ తెలుసును, ఈ మాయ వేషధారి అయినటువంటి వాడు ఈ విద్యుత్తిహుడు ఒక్కడే ఆ లంకలో, ఇప్పుడు నీ యొక్క ప్రవృత్తమైనటువంటి శక్తులను ప్రదర్శించాలి, రాముల వంటి శిరస్సునే ఖండించి తెచ్చుకునిరా, రాముళ్ళు ముట్టడానికి వీలు కాదు కానీ ఆ శిరస్సు రాముల వలె ఉంటుండాలి, అతని అమ్ములన్నీ కూడా రాముని వలె ఉంటుండాలి, అన్ని తీసుకుని తక్షణమే సీత ముందు పెట్టమన్నాడు. సీత ఆ శిరస్సును చూచింది, రావణుడు కూడా వెళ్లాడు. చూచితివా, ఇంతకాలం 10 నెలలు నిన్ను ఎంతో ప్రార్థించాను, నా మాటనేమాత్రం కూడా నేను విశ్వసించలేదు, నిరంతరం రామా రామా రామా అని నీవు చింతిస్తూ వచ్చావు, రాముడు ఏ గతి అయినాడో చూడమని చెప్పాడు. నమ్మలేకపోయింది, కానీ ఆ శిరస్సును చూస్తే బాధ తట్టుకోలేకపోయింది, రెండు చేతులు జోడించింది. రావణ నీవు నాకొక్క సహాయం చెయ్యాలి. రామ శిరస్సు ఇక్కడ వచ్చింది, కానీ దేహం అక్కడ ఉంటుండాలి. నా శిరస్సును కూడా ఖండించి ఆ దేహమును ఈ శిరస్సును రెండు నీ కాల్చివేయండి, అదొక ఉపకారమైనా చేయండి అన్నాడు. రాముని వదలు నేను ఉండలేను కనుక ఆ బొంద ఈ బొంద రెండింటి చేర్చి దహనం చేయాలించండి, నా కడపటి కోరిక అనింది. ఈ విధంగా రావణంతో చెప్పి ఏడుస్తూ ఉన్నటువంటి సమయంలో అంగదు నుంచి వార్త వచ్చింది, త్వరగా నీవు రావాలి. రావణుడు వెళ్లిపోయాడు. ఈ దృశ్యాన్ని చూచినటువంటి సరమ విభీషణుని యొక్క భార్య ఆమె అక్కడే ఉంటుండి, తల్లి రామును చంపేటువంటి వాడు ఈ జగత్తులో ఉన్నాడా? రాముడు శ్రీమన్ నారాయణమూర్తి, ఇదంతా రాక్షసుల యొక్క మాయ, ఇలాంటివన్నీ రావణు దగ్గర అనేకంగా ఉంటున్నాయి, కనుక మీరేమి బాధపడనక్కర్లేదు, రామచంద్రుడు సుఖంగా ఉంటున్నాడు, సుక్షేమంగా ఉంటున్నాడు, శిరస్సు కేవలం కల్పితమైనటువంటి శిరస్సు, మీరు బాధపడకండి అని చెప్పుతూ ఆ శిరస్సును ముట్టింది. ఆ శిరస్సు మాయమైపోయింది. రాక్షసులు ఎందు ఇంత శక్తులు కూడా ఉంటుంటాయి, ఒక వికృతమైనటువంటి శక్తులు. ఈ లోపల రెండవ దినము రావణుడు కూడాను దీనికి తగినటువంటి ఏర్పాట్లంతా చేశాడు. ఈ రావణుడు రెండవ దినము వెళ్లి సీతతో అనేక విధములుగా కూడా వాదోపవాదములు చేస్తున్నాడు. సీత 10 నెలలు లంకలో ఉండినప్పటికీ ఒక్కనాడైనా కూడా రావణుని ముఖం చూడలేదు. ఇంకా కొన్ని గంటల లోపల రాముడు మరణిస్తున్నాడు. నీవు నా రాణివి, ఈ అంతఃపురం అంతా నీదే, కనుక నీవు ఇంకా దృఢం చేసుకో. నా ఆశ్చర్యం కాని, నా బలము కాని, నా పరాక్రమం కాని, నా సంపద కాని, ఇట్టిది అట్టిది ఇంతది అంతది అని చెప్పడానికి వీలు కాదు. సర్వ సంపదతో కూడినటువంటి వాడను, సర్వజ్ఞుడని నేను, సర్వశక్తిమయుడని నేను, కనుక నన్ను అంగీకరించమని చెప్పనని బలవంత పెట్టాడు. ఆ కాలి కింద ఉన్నటువంటి గడ్డి పోచను ఒకదాన్ని తీసింది ఈ సీత. రావణ, రాముని యొక్క సంపదకు నీ సంపత్తుకు ఈ గడ్డిపోచతో సమానం. రాముడు ప్రజ్ఞాన సంపత్తు గలవాడు, ఆత్మజ్ఞాన సంపన్నుడు, అనేక విధమైనటువంటి తేజోమయుడు, అమృత స్వరూపుడు, ఆనందమయుడు. రామునకు ఇటు తుచ్చమైనటువంటి గడ్డిపోచకును నీవు పోల్చుకుంటున్నావా? ఎంత తుచ్చమైనటువంటి భావం నీది రావణ, నీవింత పెద్ద రాజువను భావిస్తున్నావు. నీకెవరు కూడా ఈ రావు ఈ లంక లోపల చక్కని సలహాలు చెప్పేటువంటి వారు లేరా? లేక సలహాలు చెప్పేటువంటి వారు ఉండి కూడాను వారి సలహాలు నీవు తీసుకోవటం లేదా? ఏమిటి ఇంత దుర్గతి పాలైపోతున్నావు, ఎంత అల్పజ్ఞుడిగా మారిపోతున్నావు? ఇంత అల్పజ్ఞుడికి రామునికి పోల్చుకోవటం ఎక్కడైనా సాధ్యముందా? వెళ్లిపోమని చెప్పింది. ఈమె అనేక రకమైన ఏనాడు కూడా మాట్లాడనటువంటి సీత ఆ గడ్డిపోచును చూస్తూ ఆ గడ్డిపోచునే రావణుడిగా భావించుకుని దానిని అనేక రకములుగా విమర్శిస్తూ వచ్చింది. రావణుడు పట్టలేని కోపం పడింది. సీత, ఇంకా 2 నెలలు మాత్రమే నీకు గడువిస్తున్నారు. ఆ 2 నెలలు జరిగిన తర్వాత మా వంట వారే వచ్చి నిన్ను ముక్కలు ముక్కలు చేసి నాకు ఆహారంగా వండుతారు. ఇప్పుడైనా నీ కండలను నేను భుజించగలను, కనుక ఇదే కడపటి యొక్క శాసనం అన్నాడు. ఆమె దేనికి నీ లెక్క చేయలేదు, ఇలాంటి తుచ్చులతో నాకేం పని, మూర్ఖులైనటువంటి వారితో మాట్లాడటం కూడా ఒక విధమైనటువంటి యొక్క హాస్యమే, ఇది ఒక పాపమే, ఇలాంటి మూర్ఖులతో సంభాషణ సరిపి ప్రయోజనం ఏమిటి, కాలం వ్యర్థము అనుకుని అతన్ని రావణ్ణి అన్నిటికీ హీనుడిగా భావిస్తూ వచ్చింది. తదుపరి 2వ దినం నుంచి ఇంక యుద్దం ప్రారంభమైంది. ఒక్కొక్క దినము ఒక్కొక్క 100 మంది హతమారిపోతున్నారు. కానీ రాముని యొక్క కుమారుడైనటువంటి అంగదుడు కూడాను గొప్ప సైన్యంతో వచ్చాడు. ఈ విధమైనటువంటి యుద్దంలో రాత్రింపగలు జరుగుతూ ఉన్నాయి. రాక్షసులకు వానరులకు లంకంతా కూడా భయకంపితమై ఉంటుండాలి. వానరులకు ఎవరికీ భయం లేదు. 3వ దినము ఈ వానరులందరూ కూడా మూర్చబడినట్టుగా పడిపోయారు. ఏ అస్త్రం వేశారో ఏమిటో. ఇక్కడ విభీషణుడుండి మీరెవరూ భయపడనక్కర్లేదు, ఇది రాక్షసుల యొక్క మాయాచాలము, కనుక ఏమాత్రం కూడా మీరు ప్రాణం పోలేదు, ధైర్యంగా ఉండండి. కానీ వాళ్ళకి ధైర్యం ఇచ్చి తాను ఒక మంత్రంగా రూపొందింపజేశాడు. అందరూ లేచారు. ఈ విధమైనటువంటి ఒక చర్యల లోపల అనేక మాయలు పన్నుతూ వచ్చాడు రావణాసురుడు. ఈ విధంగా ఉండగా తిరిగి సీత తలను ఖండించి సీతను తలను తీసుకుని పోయి రామునికి చూపుతూ వచ్చాడు. విభీషణుడు భార్య సరమ్మ సీతకు ఏ విధంగా బోధించిందో అక్కడ విభీషణుడు రామును కూడాను ఆ విధంగా బోధిస్తూ వచ్చాడు. రామ, ఆ సీతామహాసాధ్యమని ముట్టడానికి ఎవరికి వీలు కాదు. ఖండించేటువంటి వాడు ఎవడు? ఇది కేవలము ఒక విధమైనటువంటి హాస్యము, దీన్ని మీరు నమ్మకండి అన్నారు. ఈ విధంగా అనేక రకమైనటువంటి యొక్క దోషములు కల్పిస్తూ విచిత్రమైనటువంటి దృశ్యాలను చూపిస్తూ రాముని కూడాను ఆశ్చర్యకరమైనటువంటి రీతిగా మారుస్తూ వచ్చాడు. రాముని కూడాను తెలుసును, అయినప్పటికీ ఆ ఖండించిన శిరస్సును చూసేటప్పటికే లక్ష్మణుడు భ్రాంతి పొందిపోయాడు. రెండవ దినం ఆ క్రోధంతో లక్ష్మణుడు యుద్ధంలో ప్రవేశించాడు. ఈ లక్ష్మణుడు కూడాను యుద్ధంలో మూర్చపోయాడు. మూర్చపోయినటువంటి లక్ష్మణుడు చూచి రాముడు చాలా బాధపడుతున్నాడు. రామ, నీవు ఆరో ప్రాణంగా తీసుకున్నాను లక్ష్మణ, కనుక ఈనాడు నా ఆరో ప్రాణం కూడా పోయిందా అని లక్ష్మణుడి పైన పడి అనేక విధములుగా విలపించినట్టుగా నటన చేస్తూ వచ్చాడు. విభీషణుడు వచ్చి దీనికి ఒక విధమైనటువంటి మందు కలదు, ఇదియే సంజీవిని అనేటువంటి మందు, దీనికి ఫలాని యొక్క పర్వతం పైన ఉంటున్నదని హనుమంతుణ్ణి పంపించాడు. ఏ వృక్షమో ఏమిటో అది ఎవరికి తెలియదు, కానీ పోవటము రావటం లోపల లక్ష్మణుడు ముచ్చి ఏమవుతుందో ఏమిటో. కొండలు ఎత్తుకుని వచ్చాడు హనుమంతుడు. ఇందులో ఏ వృక్షమో మీరే నిర్ణయం చేసుకోండి అన్నాడు. వచ్చేటప్పటికి ఆ వృక్షం యొక్క రసమును పోసేటప్పటికి లక్ష్మణుడు లేచాడు. ఆ లక్ష్మణుడు రాములు కౌగలించుకొని, నాయన ఈనాడు నాకు పునర్జన్మము, ఇది అంతా కూడా లోక నటనకై ఆడిస్తున్నాడు ఆటలు. ఇంకా రెండవ మూడవ దినము లక్ష్మణుడు ముచ్చి తేలిన తక్షణమే నాలుగవ దినం రాములే బయలుదేరాడు. మహాఘోరమైనటువంటి యుద్ధములు జరుగుతూ వచ్చాయి. ఇటువైపున అటువైపున కూడా అనేక ప్రాణములు పోతూ వచ్చాయి. కాని ఆనాడు రాములు వేసినటువంటి అస్తములు చేత ఒక రావణాసురుడు మూర్చి అలసిపోయినట్టుగా కనిపించాడు. రాముడు దయాహృదయుడు, ప్రేమ స్వరూపుడు, ఇలాంటి అలసిపోయినాడు కదా అని అతనితో యుద్ధం చేయలేదు. అలసిపోయినట్టుగా కనిపిస్తున్నావు, నీవు నీ వెళ్లి నీ యొక్క పరిణశా నీ యొక్క గృహములకు విశ్రాంతి తీసుకుని రేపటి దినం రమ్మన్నాడు. ఎవరైనా యుద్ధంలో ఈ రీతిగా చెప్తారా? ధర్మ యుద్ధము ఆనాటి శ్రీరాములది. తిరిగి యొక్క రావణ్ణి ఇంటికి పంపించి ఆ రాత్రి విశ్రాంతి తీసుకున్నారు. రేపటి దినం తిరిగి రావణ్తో యుద్ధం ప్రారంభం. కానీ మండోదరి కూడాను అక్కడ రావణ్ణకు అనేక విధములైనటువంటి బోధన చేస్తూ వచ్చింది. రామలక్ష్మణులు సామాన్యులు కాదు, సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి ఆదిశేషుడు. వినాశకాలే విపరీత బుద్ధి, ఈ విపరీత బుద్ధులు నీకెందుకు పుట్టాయి? ఎప్పటికైనా మించిపోలేదు. ఆ సీతను తీసుకుని వెళ్లి ఆ రాములకు అప్పచెప్పి పాదాలపైన పడండి అని. వీడు ఏమాత్రమూ అంగీకరించలేదు. ఈ వినాశకాలం వస్తుండాలి, మంచి మాటను ఎట్లా వింటారు? గురువుల్ని చెప్పారు, మంచి మాట వినరు మనసిచ్చి చెప్పినా చెడ్డ మాటలట్లే చెవిని చేర్చు. మంచి మాటలు ఎవరూ వినరు, ఆనాడే కాదు ఏనాడు కూడా ఇట్టి మంచి మాటలు వినరు. చెడ్డ మాటలంటే ఎన్నో కర్ణములు పెట్టుకుని వింటారు. ఇది మానవుని యొక్క ప్రవృత్తి యొక్క లక్షణములు. ఈ ప్రవృత్తి అనగా ఏమిటి? ఇంద్రియములతో కూడినటువంటిదే ప్రవృత్తి. కనుక ఇంద్రియములను అరికట్టుకున్నప్పుడే నివృత్తి. ఈ ప్రవృత్తి మార్గంలో జీవించేటువంటి ప్రతి మానవులకు ఈ కామ క్రోధ లోపమోహమత్సమైనటువంటి అరిషత్ వర్గములు అనేక విధముగా శత్రువులుగా బాధిస్తుంటారు. మన ఆయుధం తప్పుడు ఎవరు శత్రువులు, ఎవరో యముడు శత్రువుడని ఇంకెవరో శత్రువులని భావిస్తున్నాము. కాదు కాదు, మన దుర్గుణములే మనకు శత్రువులు. ఈ దుర్గుణములే మన ఆయువును ముక్కలు ముక్కలు చేస్తుంటున్నాయి. ఈ అసూయ మహాదుర్గుణము, దీనికి మందే లేదు. ఇది క్యాన్సర్ వ్యాధి వంటిది. ఇలాంటి అసూయ కలిగినటువంటి వాడు ఇంకా క్షీణించిపోతాడు. క్రోధము, క్రోధం అనుకునేటువంటిది మహారాక్షసి. ఈ రాక్షసికి రాక్షస గుణములు తప్ప మరొక గుణములు ఉండవు. కనుక ఈ రాక్షసులకు అందరికీ ఈ విధమైనటువంటి యొక్క దుర్గుణములతో అభివృద్ధి పొందుతూ వస్తున్నారు. ఏ కాలమునందైనా, ఏ యుగమునందైనా, ఏ అవతారమునందైనా కూడా దుర్గుణములు కలిగినటువంటి వారంతా రాక్షసులే. అయితే ఆ దుర్గుణములు ఆహార విహారంతో కలిగేటువంటివి కదా అంటే అది శాశ్వతమైనవి కాదు, క్షణంలో మార్పు చెందేటువంటివి. కానీ రాక్షస గుణములు అట్ట కాదు, అవి ఇతన్ని వదలనే వదలం. ఎట్టి పరిస్థితులు ఎందుకు కూడా మార్పులు చెందవు. కనుకనే ఈ కామక్రోధం అనేటువంటి రెండు శత్రువులే మానవుడికి మహాగ్రహములు. లోకములో నవగ్రహములు అంటున్నారు. కాదు కాదు, రెండే గ్రహములు. ఆ రెండే కామము క్రోధము, ఈ రెండే గ్రహములు. ఈ రెండు గ్రహములే మానవుని పట్టి పీడిస్తూ ఉంటున్నాయి. అవి ఇంకా అనేక రకమైనటువంటి రూపాన్ని ధరిస్తూ ఉంటున్నాయి. దేహంలో ఎన్ని అంగములు ఉంటున్నాయో అదే విధంగానే మనసులో కూడాను అన్ని రకమైనటువంటి వికార అంగములు ఉంటున్నాయి. శరీరం నశించిన తర్వాత కూడాను మనసు నశించదు, తిరిగి మరుజన్మంలో కూడాను అందులో ప్రవేశిస్తూ ఉంటుంది. ఈ విధంగా ప్రవేశించి అనేక రకమైనటువంటి మాయలు జలుపుతూ ఉంటుంది. కనుకని మనస్సును సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టడానికి నివృత్తి మార్గాన్ని అనుసరించాలి. నివృత్తి మార్గం అనగా ఏమిటి? కర్మ భగవత్ ప్రీత్యార్థం. ఏ పని చేసినప్పటికీ ఇది భగవంతుని ప్రీతిగా నేను చేస్తున్నాను. ఈ విధమైనటువంటి సులభ మార్గం ఉండి కూడాను మానవులు ఎందుకో దీనిని అనుసరించకుండా కష్టమైనటువంటిది, శ్రమైనటువంటి మార్గాన్ని అనుసరిస్తూ ఉంటున్నారు. ఈనాటి మానవులకు తెలివితేటలు మితిమీరిపోతున్నాయి. తెలివితేటలు ఉంటున్నాయి కానీ గుణం మాత్రం క్షీణించిపోతుండాలి. ఎంత గొప్ప విద్యావంతులైనప్పటికీ జనరల్ నాలెడ్జి కామన్ సెన్స్ జీరో. జనరల్ నాలెడ్జి ఉండినటువంటి సమయం నుండే మానవుడు ఉత్తమ మానవుడిగా ఉంటాడు. ఇప్పుడు ఎంతో చదువుకుంటారు కానీ చిన్న చిన్న విషయాలు వాళ్ళకి తెలియదు. కారణం ఏమిటి? ఆ జనరల్ నాలెడ్జి వాళ్ళకి తెలియదు. ఈ శిల్పి అనేటువంటి వాడు ఎంత గొప్ప పనియో చేస్తుంటాడు కానీ నలుడు చిన్న విషయం లోపల రాయని మునుగు లేకుండా చేసుకోలేకపోయాడు. అదేవిధంగానే ప్రపంచంలో ఇప్పుడు అనేక మంది మేధావులు ఉంటున్నారు. మేధాశక్తి ఉన్నది కానీ కామన్ సెన్స్ తక్కువగా ఉంది. ఈనాటి మానవులకు తెలివితేటలు మితిమీరిపోతున్నాయి. తెలివితేటలు ఉంటున్నాయి కానీ గుణం మాత్రం క్షీణించిపోతుండాలి. ఎంత గొప్ప విద్యావంతులైనప్పటికీ

కామన్ సెన్స్ తక్కువగా ఉంది. జనరల్ నాలెడ్జ్ చాలా అవసరమైనాడు. ఏ పని చేయడానికి పోయినా ఇది మంచిదా చెడ్డదా, ఇది సత్యమా అసత్యమా, ధర్మమా అధర్మమా, ఏమి చేయవలసిందా చేయతగనిదా అనేటువంటి విచారణ శక్తి శూన్యమైపోతుండాలి. కనుకని ఆ జనరల్ నాలెడ్జ్ లేకపోవటం చేతనే ఎంత గొప్ప విద్యావంతుడైనప్పటికీ వాడు ఒక అవివేకుగా రూపొందుతున్నాడు. కనుకని అవేక గుణములు మనలో ప్రవేశించకుండా ఉండాలనుకుంటే ప్రవృత్తిని వదలి కొంత నివృత్తిలో ప్రవేశించాలి. అనిత్యము అశాశ్వతమైనటువంటి యొక్క గుణములు కొన్ని దూరం గావించుకుని నిత్య సత్యమైనటువంటి గుణములు పెంచుకోవడానికి ప్రయత్నించాలి. అది మన వేదములను బోధించి సత్యం వద ధర్మం చెర, ఈ సత్యాన్ని ధర్మాన్ని నీవు కాపాడుకుంటూ పో, నీలో ప్రవేశించినటువంటి దుర్గుణములు అన్ని కూడా శూన్యమైపోతాయి. కనుకనే లంకలో ప్రవేశించి రాక్షసులందరినీ హతమార్చుతుండగా రామునికి కూడా ఒక విధమైనటువంటి విషాదం ప్రారంభించింది. దోషము చేసిన వాడెవడు, ఈ పాపమును అనుభవించేవారెవరు? అయితే ఇది వీరి దోషం కాదు, ఆ మాస్టర్ దోషం. అయితే అతను చేసినటువంటి దోషం వల్ల అతని పరిసరములు వారందరికీ ఈ యొక్క దీనిని అనుభవించక తప్పదు. కాననమ్మున రేగిన కారు చిచ్చు వేములను గాల్చి మామిళ్ళ విడచి చనునా. అడవి అగ్ని అన్నింటినీ కాల్చేస్తుంది. చేను పదములిస్తుంది అని మామిడి చెట్టును వదలదు, ఇది చేను పదములిస్తుంది అని వేప చెట్టును కాల్చదు. కనుకనే అడవిలో పుట్టినటువంటి మల్లె తీగ అన్నింటికీ సుగంధాన్ని అందిస్తుంది, అడవిలో పుట్టినటువంటి అగ్ని అన్నింటినీ కాల్చివేస్తుంది. అదే రీతిగా సమాజమే ఒక పెద్ద అడవి. ఈ సమాజంలో సద్గుణవంతులు ఉంటుంటే సర్వులను సద్గుణవంతులుగా చేస్తుంది, కాని దుర్గుణవంతుడు ఒక్కడుంటే చాలు సమాజంనే నాశనం చేస్తుంది. ఆ ఊదుటి తాను కారిపోతూ కారిపోతూ సుగంధాన్ని అందరికీ అందిస్తుంది. స్వార్థమును నాశనం చేసుకున్న పరార్థమనేటువంటి పవిత్రతను అందరికీ అందిస్తుంది. కనుక ఈ లంకారాజ్యం అనేటువంటిది మహాదుర్మార్గ రాజ్యము. అందరి ఎందుకు అంతో ఇంతో ఈ స్వార్థ స్వప్రయోజనం అనేటువంటి రాక్షసత్వాలు ఉంటున్నాయి. తప్పినది కాదు, అందులో కూడా మంచివారు లేకపోలేదు. రావణుడు వీరితో యుద్దం చేసే సమయంలో కొంతమంది స్త్రీలు పరిగెత్తిపోతున్నారు. ఒక స్త్రీ చిన్న బిడ్డను పట్టుకుని పరిగెత్తుతుండాలి. లక్ష్మణుడు ఆయుధం విదిలేచ్చినప్పటికీ ఈ చిన్న బిడ్డకు తగిలింది, చిన్న బిడ్డ పడిపోయింది. అని ఆ బిడ్డను వదలుపెట్టి ఈ తల్లి పరిగెత్తుతుండాలి తన తాను రక్షించుకోసమని. అన్న, ఈ రాక్షసుల యొక్క స్వభావం చూడు, పాక్షణ్యం కూడా లేకుండా కఠినంగా ప్రవర్తిస్తున్నారు. కానీ సర్వజ్ఞుడైనటువంటి రామునికి తెలుసును, లక్ష్మణ నీవు పొరపడుతున్నావు, చూడు ఆమెకు స్వార్థం కాదు, ఆమె నిండుకు పరార్థమే ఉంటుండాలి అని వారిని పంపించి ఆమెను పిలిపించాడు. ఆమెను అడిగారు, అమ్మా నీ బిడ్డ పోయినప్పటికీ నీకు దుఃఖం లేకుండా నిన్ను నీవు రక్షించుకునేటువంటి స్వార్థంలో పరిగెత్తిపోతున్నావు, దీనికి కారణమేమిటి అన్నాడు. వారి బిడ్డ భావం నాకు లేదు, శ్రీరామచంద్రుడు శ్రీమన్నారాయణమూర్తి అతను ఈ రక్తనంతా నాశనం చేయడం కోసం వచ్చాడు. కట్టగడపడికి లంకను నాశనం చేసి లంకనే ఏలాలని తాను ఉంటున్నాడు, లేక తిరిగి అయోధ్యకు పోయి చేరాలని ఉంటుండొచ్చు. మమ్మల్ని కూడా నువ్వు అయోధ్యకు తీసుకుని వెళ్లి రామసేవ చేయించుకుంటాడో ఏమో అనేటువంటి ఉద్దేశంతో నేను బ్రతకాలని ఆశ ఉంటుండాలి అని. రామసేవ చెయ్యాలి, రామరాజ్యము రావాలి, దాని నిమిత్తమే నేను జీవించడానికి ప్రయత్నిస్తున్నాను. అంతేకాని నాకు ఈ తుచ్చు జీవితం పైన నాకు ఆశ లేదు. రామసేవ చేస్తూ రాములకు అత్యంత సమీపంలో ఉండేటువంటి వాంఛనే నాది. చెప్పాడు రాములు, చూచావా లక్ష్మణ, ఎవరెవరు హృదయం ఏ విధమైన మాటలో ఉంటుంటాదో, అందరూ రాక్షసులే కాదు, దాంట్లో కూడా సాత్వికులు ఉంటున్నారు. ఇందులో విభీషణుడే దీనికి ప్రత్యక్ష ప్రమాణం. కనుక అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటుంటారు. వారిని ఒకరు రక్షించనక్కరలేదు, ధర్మో రక్షతి రక్షిత, ఆ ధర్మనే వారిని రక్షిస్తారు అని ఈ విధంగా కూడా వానరులకు సుగ్రీవునకు అంగదులకు వీరందరికీ బోధిస్తూ వచ్చాడు. ఎందుకంటే రావణ్ణి ఇంటికి పంపాడు, రెండవ దినం ఇంక యుద్దమునకు సిద్దం కావాలి. వీరందరూ కూడా రాము చేస్తున్నాడు యుద్దము, దీంట్లో ఎవరెవరు ఏ యొక్క భాగాన్ని వహించాలి అనేటువంటి దీంట్లో చాలా తీక్షణంగా విచారిస్తున్నారు. తెల్లవారింది, రాక్షస ఇది శబ్దములు బ్రోగిందాయి. తిరిగి ఇక్కడ రామ శబ్దములు కూడాను మహాఘోరంగా బ్రోగినాయి. ఇరువురు సంసిద్ధులై ఉంటున్నారు. ఇలాంటి సమయం లోపల రావణి యొక్క రెండో కుమారుడు ప్రవేశించి అనేక విధమైనటువంటి మాయలు చేస్తూ వచ్చాడు. ఈ కోతులకు అనేక విధమైనటువంటి శ్రమలు కలిగిస్తూ వచ్చాడు. కానీ వీరికి మధ్యలో ఉండేటువంటి విభీషణుడు, దీనికి ఏమాత్రమూ మీరు భయపడనక్కర్లేదని దానికి పరిహారంగా తానొకటి చేస్తూ వచ్చాడు. చెప్పాడు లక్ష్మణ, దేవుణ్ణి అంగీకరించడానికి అనేక మంది అనేక రకమైనటువంటి ఉదాహరణలు చెప్పారు, సలహాలు చెప్పారు. కానీ ఈనాడు విభీషణుడు మనతో ఉండటము ఎంతో మంచిదైంది. విభీషణుడు చాలా గొప్పవాడు, అన్న చేసినటువంటి పని చాలా తప్పు అని చెప్పి చెప్తున్నాడు, దాన్ని ఖండిస్తూ వస్తున్నాడు.

ఉన్నాడు. సీతను తీసుకెళ్లి రాములకు అప్పచెప్పమని బోధిస్తున్నాడు. కానీ కడపటికి ఈ అన్ననైనా సరే వదిలిపెట్టి రాములు పాదం పట్టాడు. కనుక విభీషణుడు గొప్పవాడు కాదా? దోషముని దోషంగా భావించి చెప్తూ వచ్చాడు. ఈ దోషమును తాను వదలలేకపోవటం చేత అతన్నే త్యజించి వచ్చాడు. కనుకనే రామతత్వమే నాకు ప్రధాన ప్రాణతత్వము అనేటువంటి ఒక సత్యాన్ని విశ్వసింపజేస్తూ వచ్చాడు. కనుక ఆనాడు ఈ రకమైనటువంటి యొక్క మాయల చేతను, మహాప్రమాదకరమైనటువంటి యొక్క యుద్ధము చేతను అటువైపున ఇటువైపున కూడాను అనేక మంది మరణించారు. ఈ యుద్ధముని యొక్క స్వభావములు చాలా విపరీతమైనటువంటివి. కారణకులు ఒకడైతే కారణం మరొకరైపోతుంటారు, కారణం ఒకటైతే కార్యం మరొకటిగా మారుతుంటారు. కనుకని దీనిలో ఉండేటువంటి మూల కారణము ద్వేషమే దీనికి మూల కారణం. ఈ ద్వేషములకు వాంఛలే మూల కారణం. వాంఛలు విఫలమాయనా క్రోధం పెరుగుతుంది, వాంఛలు నెరవేరినా అహంకారం పెరుగుతుంది. కనుకనే వాంఛను తగ్గించుకోవటమే చాలా ఉత్తమమైన మార్గము. కనుక క్రమక్రమేణా వాంఛను తగ్గించుకుని ద్వేషమును అణగుదొక్కుని దైవానుగ్రహములకై పాటుపట్టము ప్రతి మానవుని యొక్క ప్రధాన కర్తవ్యము.

ఇప్పటిదాకా మీరు భగవాన్ బాబావారు 1996 జూన్ జూలై మాసాల్లో అందించిన దివ్యోపన్యాసాల పరంపరలో ఒక ఉపన్యాసాన్ని విన్నారు.

సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.

మాటల చేతనే మానవుడు రాజ్యములు సాధిస్తున్నాడు. మాటల చేతనే సర్వ సంపదలను కోల్పోతున్నాడు. మాటల చేతనే మిత్రబంధువులను చేకూర్చుకుంటున్నాడు. మాటల చేతనే బంధువులను చేరతీస్తున్నాడు. మాటల చేతనే మరణము కూడా తెప్పించుకుంటున్నాడు. అన్నింటికినీ మాటలే మూలము. కష్టసుఖములకు, శాంతి సుఖములకు, సిరి సంపదలకు మానవుని యొక్క వాక్కు చాలా ప్రధానమైనది. జీవితము అరుదైనది, కాలము విలువైనది, హృదయం మృదువైనది, మనస్సు మహా గొప్పది. ఇట్టి సంపద కలిగిన మానవుడు ఈనాడు అల్పుడై, అజ్ఞుడై, అవివేకుడై, అశాంతిని అనుభవిస్తున్నాడు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? శ్రీ సత్యసాయి భగవానుడు 1968 మే 17వ తేదీన 1200 మంది యావత్ ప్రపంచ సభికులను ఉద్దేశించి ఈ విధంగా ప్రకటించారు. నా తత్వము అగమ్యమును అగోచరమును అయినవి. ఇప్పుడే కాదు, ముందెప్పటికైనను ఎంత శ్రమించి విచారించినను నా తత్వము సర్వమానవులకును గ్రహించుటకు సాధ్యమైనది కాదు. కాని నా ఆనందానుభూతి మాత్రము నమ్మిన వారెల్లరకును ఖండాంతర మతాంతర మానవులకు సహితము అనుభవైకవేద్యముగా ఉంటుంది. మాయామానుష దేహినై ఉండుట వలన మానవులు నన్ను గుర్తింపరైరి. నా నిజస్వరూపమును గుర్తింపుడు. మానవులు పూజించు ఇతర దైవరూపములను పోలినదే ఈ దివ్య మానవ రూపోపాధి అని తెలియుడు. ఈ సత్యసాయినామ రూపోపాధి శ్రీ భగవానుని దివ్యావతారమే అని మీరు ఎరగండి. ముందెన్నటికో కాక వర్తమానములోనే ఈ లీలోపాధిని కేవలము సత్యతత్వముగా గుర్తించి గ్రహించి విశ్వసించి పూజించుచుండుట మీ జన్మాంతర పుణ్యఫలము వలననే మీకు లభించిందని తెలుసుకోండి. విశ్వమెల్లను అచిరకాలములోనే శ్రీ సత్యసాయి దివ్యావతారమును సందర్శించి బ్రహ్మానంద సాగరమున ఓలలాడగలదు అని సెలవిచ్చారు. ఈ ప్రకటనము సర్వదేశములందు ప్రతిధ్వనించింది. ఆఫ్రికా దేశము సత్యసాయి భగవానుని పూజింపగల భాగ్యము మున్ముందే లభించునని ఉవ్విళ్ళూరుతోంది. ఆహా, ఏమి విచిత్రము! ఆఫ్రికావారి ఆహ్వానమును అంగీకరించి ఆతిథ్యమును శీఘ్రకాలంలోనే స్వీకరింతునని స్వామి ప్రకటించారు. 1968 జూన్ 30వ తేదీ ఈస్టాఫ్రికా ప్రయాణానికి స్వామిచే నిర్ణయింపబడింది. ఆనాడు బొంబాయిలో వేదచోదిత ధర్మమును విశ్వమున వెలయింప నేను కంకణబద్ధుడనై ఉన్నాను. ఈ నా ఉద్యమమును నా శక్తిచేత సర్వప్రజలను ఆకర్షించి భయాశ్చర్యచక్తులనుగా చేసి విశ్వాసమును కలిగించి అధర్మమును అడుగంట చేసి సత్యధర్మమును పునఃస్థాపితము చేసెదను అని స్వామి సెలవిచ్చారు. ఈ ప్రపంచమే స్వామివారి సువిశాల నిలయమనియు వివిధ దేశములను ఆ నిలయమందు గదులనియు అట్టిగదులలోనే ఒకటి అగు ఆఫ్రికా దేశమును గదిని ప్రప్రథమంగా స్వామి దర్శించుట లాంఛనప్రాయమనియు మున్ముందు జరగనున్న మహద్విషయములకు ఇది సూచనాప్రాయమని భక్తులందరూ గుర్తించి పరమానంద భరితులయ్యారు. జూన్ 28వ తేదీ స్వామి బెంగుళూరులో విమానాశ్రయము వద్ద బొంబాయికి విమానమును అధిరోహించు సమయంలో వేల కొలది భక్తులు భజనలతో పుష్పమాలలతో జయజయధ్వానాలతోడ స్వామికి వీడ్కోలోసగారు. బొంబాయి నగరం చేరగానే ధర్మక్షేత్రము దగ్గర బ్రహ్మాండమైన సభ యావన్ మహారాష్ట్ర సత్యసాయి సేవా సమితుల వారిచే ఏర్పరచబడింది. సాయంకాలం 6 గంటలకు మహాసభ ప్రారంభమైంది. శ్రీ సావంత్ గారు స్వామి సర్వకాలములందును సర్వదేశములందును సన్నిహితులై ఉందురు. వారి సందేశము విశ్వవ్యాప్తమైనదనుటకు ధర్మక్షేత్ర ప్రపంచ సమ్మేళనమే నిదర్శనము. తమ ప్రేమ సందేశమును జ్ఞానబోధను ఖండాంతరమున విస్తరింపచేయుటకే స్వామి స్వయముగా వెళ్తున్నారు. ఇంతకు మునుపు మహాపురుషులనేకులు భారతదేశము నుండి పాశ్చాత్య దేశములకు వెళ్లి భారతదేశ ఆర్ష సంస్కృతిని చక్కగా బోధించి వచ్చి ఉన్నారు. ప్రపంచమందలి సర్వమతములయందు సంశోభితమైన అనంత శక్తి జ్ఞానము ప్రేమల యొక్క మూర్తిభావమే సత్యసాయి భగవానుని దివ్యరూపము. ఇట్టి ఖండాంతర సందర్శనముల వలన అన్యోన్యానురాగము సహోదర భావము దేశముల నెలకొని విశ్వకళ్యాణమునకు దారితీయును. ఖండాంతరమునకు వెడలినను స్వామి దివ్యాశీర్వాదములు
అనుగ్రహము మనచెంతనే ఉంటాయి. సర్వవేళలయందును మన హృదయములందు స్వామివారికి సుస్వాగత సత్కారములనొసగుచూ వారి రక్షను ఆశీర్వాదమును మనందరము పొందుదముగాక అని అధ్యక్షోపన్యాసములో సావంత్ గారు వివరించారు.

జూన్ 30వ తేదీ బొంబాయిలో శ్రీ సాయి భజన సమితులు మొదలగు సంస్థల వారు శ్రీ సావంత్, శ్రీ భారడే, శ్రీ దుర్గారావు మొదలగు ఉన్నతాధికారులను, భక్తులను స్వామివారికి పుష్పాహారములు సమర్పించి తమ భక్తి విశ్వాసములను తెలియపరుచుకున్నారు. 20,000 పౌరులు జయ జయ ధ్వానాలతో వీడ్కోలు నొసగారు. శాంతాక్రూజ్ విమానాశ్రయంలో ఉదయం 9 గంటలకు ఎయిర్ ఇండియా బోయింగ్ విమానంలో స్వామి భక్తుల హర్షధ్వానములు మిన్నుమిట్టుచుండా భక్తులందరినీ ఆశీర్వదించి నైరోబీకి ప్రయాణమయ్యారు. విమాన చోదకులను, ప్రయాణము చేయుచున్న ఉన్నతాధికారులను స్వామిని దర్శించి స్వామి సృష్టించిన విభూతిని, ఆశీర్వాదములను వడసి ఆనందించారు. అరేబియా సముద్రంపై 35,000 అడుగుల ఎత్తున గంటకు 590 మైళ్ల వేగముతో విమానము పయనించుచుండా ప్రయాణీకులను మధురోపదేశములతో ఆనందింపజేయుచు స్వామి సుఖముగా నైరోబీకి సమీపించారు. ప్రయాణ సమయంలో అమెరికాదేశపు రేమర్స్తో స్వామి విలాసముగా ఉత్తర ప్రత్యుత్తరములు జరుపుచున్నారు. మార్గమధ్యంలో మౌంట్ కెన్యాను సందర్శించు భాగ్యము కలిగింది. సుమారు 2 గంటలకు ఎంకాసి విమానాశ్రయంలో విమానం దిగారు. భగవాన్ సత్యసాయిబాబావారు విచ్చేస్తున్నారని ప్రకటింపబడినంతనే 1,000 కొలది భక్తులు విమానాశ్రయాన్ని చేరి సంతోషాతిశయంతో జయ జయ ధ్వానాలు చేశారు. కంపాలా నివాసియు శ్రీ స్వామివారిని ఆఫ్రికాకు ఆహ్వానించిన ముఖ్య కార్యకర్తయు అయిన డాక్టర్ ఛోటాభాయ్ జీ పటేల్ అను ప్రముఖుడు ఈస్ట్ ఆఫ్రికా ప్రజల తరఫున స్వామికి స్వాగతమోసగి దివ్యాలంకృతమైన కారులో స్వామిని నందలాలా నందలాలా అని భజన చేయు భక్త సమూహముతో నిండి ఉండెడు మహాప్రదేశమునకు మిక్కిలి వైభవముగా కొనివచ్చారు. మరుక్షణమే స్వామి వేదికపైకి అమర్చబడి ఉన్న దివ్య సింహాసనాసీనుడై తమ ప్రేమ సందేశమును, శాంతి సుఖ సందేశమును వ్యాపింపచేయనారంభించారు. ఆ మధుర సంకీర్తన విధానము హిందూ దేశము నుంచి వెలువడినదా లేక ఆఫ్రికా నుండియే వెలువడుచున్నదా అను సందేహము హిందూ దేశము నుంచి స్వామి వెంట వచ్చిన భక్తులకు కలుగుతోంది. ఆఫ్రికా భక్త సంఘము వారి సంకీర్తనము మృదు మధురమై భావోన్మత్తమై హృదయానంద సాగరమున ఉర్రూతలూగుతోంది. ఆ సంఘటనను గూర్చి బెంగళూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ గోకాక్ గారికి స్వామి లేఖ ద్వారా ఇలా రాశారు. భక్తులు పుష్పములు వెదజల్లుతూ మంగళహారతలు నొసుగుచున్నప్పటి దృశ్యము కన్నుల పండువ కొలుపుతోంది. వారు హృదయపూర్వకముగా మధురగాను మొనర్చుచుండగా గౌరాంగ జయదేవుల నాటి సంకీర్తనా వైభవము జ్ఞప్తికి వస్తోంది. హిందూ దేశము నుంచి నా వెంట వచ్చిన వారి మహత్తర సన్నివేశాలను, సంకీర్తనలను కని విని ఎరుగక మహదానంద భరితులై ఆనందబాష్ప నేత్రులై తన్మయత్వమునందారు అని స్వామి లేఖలో పేర్కొన్నారు. విమానాశ్రయం నుంచి 400 మైళ్ల దూరములో ఉండు కంపాలా పట్టణమునకు డాక్టర్ పటేల్ గారి కారులో స్వామి చనుచుండా మిగతావారు స్వామి వెనువెంటనే కార్లలో ప్రయాణం చేశారు. నిమ్నోన్నతములతో కూడిన మార్గమున ఇరువైపులా ప్రకృతి దృశ్యములు రమణీయములై మనోహరముగా ఉన్నాయి. 2,000 అడుగుల లోతున ఉండు లోయలు, నకురు సరస్సునకు సమీపమందలి నకురు పట్టణములో మాజీ మేయర్ గారైన ఠాకూర్ గృహమున 1,000,000 భక్తులు భజన చేస్తూ స్వామి ఆగమనమునకు నిరీక్షిస్తున్నారు. భగవానుని ఆకర్షించుటకు హృదయపూర్వకమైన సంకీర్తనమే ఉత్తమోత్తమమని వారు సంపూర్ణముగా నమ్మి ఉన్నారు. స్వామి కొంత తడవు విశ్రమించి ఆ భక్తులందరినీ సంతోషింపచేసి అచ్చట నుంచి ఇంకనూ వెళ్లవలసి ఉన్న 310 మైళ్ల ప్రయాణమును కొనసాగించారు. సుందర దృశ్యములతో కూడిన మార్గమున పయనించుచూ ఎల్డోరెట్ పట్టణ ప్రాంతమున చేరిన ప్రజానీకమునకు కారు నుండియే దర్శనమొసగి ఉగాండా రాష్ట్రపు సరిహద్దును చేరగానే ఆ రాష్ట్రపు పద్ధతిననుసరించి మల్బా నుంచి మార్గదర్శక కారు అనగా పైలట్ కారు
స్వామికి స్వాగత చిహ్నముగా ముందు పోవుచుండ విక్టోరియా సరస్సు నుంచి ప్రవహించు నైల్ నది సమీపమందలి జింజా పట్టణము మీదుగా కార్లు పయనించుచుండ ప్రజలు జయజయధ్వానాలతో స్వామి దర్శనము చేసుకుంటున్నారు. ఆ రాత్రి 1:30 స్వామి కంపాలా పట్టణానికి చేరారు. దారి పొడవునను పట్టుజెండాలు తోరణములు కట్టబడి ఉన్నాయి. విద్యుద్దీప కాంతులతో మార్గమును సూచించుచున్నాయి. అట్టి తోరణములు 108 ఉన్నాయి. ఆ స్తంభములకు అరటిమానులు కట్టబడి నేత్రానందమును కూర్చుచున్నాయి. ఆఫ్రికా దేశీయులకు అరటిపండు మిక్కిలి ప్రీతికరమైనదని విశదమైంది. జూలై 1 ఉదయము స్వామి దివ్యపదకమల సన్నిధికి అసంఖ్యాకముగా ప్రజలు సభామందిరములోనికి చేరుతున్నారు. సభామాధ్యమమున దివ్య సింహాసనంపై శ్రీ భగవాన్ సత్యసాయిబాబావారు అధిష్ఠించి భక్తులకు సందర్శన భాగ్యాన్ని ఒసగారు. సంకీర్తనములో 1,000 భక్తులు పాల్గొన్నారు. స్వామి సింహాసనం నుంచి దిగివచ్చి ప్రజామాధ్యమమున సంచరించుచూ భక్తులకు పాద నమస్కారావకాశమిస్తూ కృపాత్ర దృష్టుల భక్త సంఘముపై ప్రసరింపచేస్తూ ఆశీర్వదిస్తూ దుఃఖితులను రోగబాధితులను గమనించి సృష్టించి విభూతి ఒసగి అందరినీ అనుగ్రహించారు. యుగాండా రాష్ట్రపు పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ ఓరియన్ భగవానుని భక్తితో సందర్శించి శ్రీవారి ఆశీర్వాదములను వడసి ఆనందించారు. యుగాండా సైనిక ముఖ్యాధికారి జనరల్ ఇడ్డీ అమింగ్ గారు కుటుంబ సహితముగా స్వామిని దర్శించి సంభాషించారు. ఈ సందర్శన సమయంలో ప్రాచ్యదేశ మతాచార్య వర్యుని అనుగ్రహమును పొంది స్వామివారి సర్వజ్ఞత్వాది దివ్యశక్త్యనుభూతిని పొంది పరమానందులై స్వామికి నమస్సుమాన్యలు అర్పించారు. అనేక మంది భక్తులకు ప్రత్యేక సందర్శనాన్నొసగి రాత్రనక పగలనక భక్తుల వాంఛలు తీరుస్తూ స్వామి వారి హృదయములందు శాంతిని తృప్తిని ఆనందాన్ని అనుగ్రహించారు.

మధురమైన భావనలో ముల్చి తెచ్చినాడు, మధురమైన భావన

స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 1985లో వారికి ప్రసాదించిన ఒక ఇంటర్వ్యూలో ఇందిరమ్మ గారికి ఏ విధంగా మానవుని నిజతత్వం గురించి స్వామి బోధిస్తున్నారో, స్వామితో శ్రీమతి ఇందిరమ్మ గారి అనుభవాల శీర్షిక

సాయిరామ్, ఇది 15785లో. నేనంటే ఏమిటి స్వామి? స్వామి మనలో రెండు నేళ్లున్నాయి, అది మళ్ళీ వివరణ అట్లా చెప్పలేదన్నమాట. దానికి బహుశా అది శారీరకంగా నేననేది ఒకటి, అహం బ్రహ్మాస్మి అనేది ఒకటి అయి ఉండొచ్చు. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, ఈ మూడు స్థూల సూక్ష్మ కారణ జాగ్రత్త సుషుప్తి అవస్థలు. స్థూల శరీరం జాగ్రత్త అవస్థ, సూక్ష్మ శరీరం స్వప్నావస్థ, మహాకారణ శరీరం సుషుప్త అవస్థ. అంతటి దాన్ని వదిలేశారు అనమాట. ఏది అంటుకోకుండా ఉండటమే, బంధం లేకుండా ఉండి భావశుద్ధి, జ్ఞానశుద్ధి, హృదయ పవిత్రత, ఈ తురియావస్థయే బ్రహ్మస్థితి. ఇవన్నీ మహాకారణానికి తురియావస్థకి చేరుస్తాయన్నమాట. ఇది ఏ బంధం లేకుండా భావశుద్ధి, జ్ఞానశుద్ధి, హృదయ పవిత్రత, ఈ తురియావస్థయే బ్రహ్మస్థితి. అహం బ్రహ్మాస్మి అనేది అసలు నేను అనేటట్టు ఉంటుంది, అది మెయిన్. అని ఆత్మ అనాత్మ బ్రహ్మస్థితి, అనాత్మ శరీర స్థితి, అహం నేను అనేది శరీర స్థితి. దీంట్లో ఒకేదో చెప్పారు, దీనిలో మానులో మాను పుట్టే, శంకరుడు పుట్టే, తినరాని పండు తీపి మెండు, అలా ఏంటి చెప్పారు. మానులో మాను పుట్టే, శంకరుడు పుట్టే, తినరాని పండు తీపి మెండు, శరీరమే మాను. దానికి ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ ఇచ్చాను. మానులో మాను పుట్ట అంటే బిడ్డ పుట్టే, మనిషిలోంచి బిడ్డ పుట్టాడు, అట్లే దాంట్లో ఉంచి అనమాట. తీపి అనగా బిడ్డపై ప్రీతి, ఆ ప్రేమే శంకరుడు, ఆ ప్రేమను శంకరుడి పైన పెట్టుకోండి. ఇది ఎప్పుడు వెళ్ళనేది, ఫస్ట్ టైం స్వామి దగ్గర విన్న ఆ లైన్ అది. అన్ని పదాలు స్వరూపాలు, అక్షరాలు కాదు, ఓంకారం మాత్రమే అక్షర స్వరూపం. ఓ మిత్యేకాక్షర బ్రహ్మ. మనం బయట ప్రకృతిని కలిసిపోతున్నాం, అంతర్ముఖంగా తిప్పుకుంటే భావశుద్ధి సులభం. మాయ మనసు ఒకటే, మనసు అనేది వేరుగా ఉండదు, సంకల్పాలతో కూడింది. మనసు సంకల్పాలు వదిలినప్పుడు మనసే ఉండదు, పరమాత్మలో లీనమవుతుంది. చేప నీటిలో ఉండినా ఉమ్మిరికంతా తిని నీటిని శుభ్రం చేస్తుంది. మనిషి అలా కాదు, మంచి పదార్థాన్ని తిని చెడు పదార్థాన్ని వేస్తాడు. చేప కంటే మనిషి చెడ్డ. మనోవాకాయ కర్మలు మూడు ఏకం చేయాలి, అదే త్రికరణ శుద్ధిగా చేయాలి. అసత్యం ఆడినటువంటి నోరు, దూషితం కానటువంటి శరీరము, సంకల్పం లేని మనసు, ఇదే త్రికరణ శుద్ధి. దాన్ని కూడా చెప్తారు, సత్యం చెప్పేటప్పుడుగా ప్రీతికరంగా ఉండాలి, దాన్ని కూడా కరెక్ట్గా దాన్ని వేసి నేరుగా ఇట్లా చెప్పకూడదు అనేసి. అసత్యం ఆడినటువంటి నోరు, దూషితం కానటువంటి శరీరము, సంకల్పం లేని మనస్సు, అదే త్రికరణ శుద్ధి. ఆ త్రికరణ శుద్ధితో చేసినప్పుడు అదే భావశుద్ధి, అదే జ్ఞానశుద్ధి. సరస్వతి, గాయత్రి, సావిత్రి, సత్యాన్ని కాపాడే సావిత్రి, గాయత్రి మంత్రం కోసం అక్కడ దాంట్లో కొంచెం బుద్ధిని వికసింపజేసేది గాయత్రి, జ్ఞానాన్ని అభివృద్ధి చేసేది సరస్వతి, అదే గాయత్రి మంత్రం. ఈ గుడ్డు చూడని స్వామి హ్యాండ్ కర్చీఫ్ తీసుకొని నూలు పోగులన్నీ చేర్చితే గుడ్డవుతుంది, దీనిని ఒక్కొక్క పోగు తీసేస్తే ఏమీ ఉండదు. అలాగే మనస్సు అనేది వేరే ఉండదు, కోరికలు చేరికే మనస్సు. ఒక్కొక్క కోరికను వదిలివేస్తే ఏమీ ఉండదు, మనస్సే ఉండదు అప్పుడు. భీష్మాచార్యుల భక్తి వేరు, ద్రోణాచార్యుల భక్తి వేరు. భీష్మాచార్యుల భక్తి పాలని చిలికి వెన్న తీసినటువంటిది, ద్రోణాచార్యుల భక్తి పాలలో నీళ్లు కలిపినటువంటిది. దానికి ఏమీ భావన తెలియలేదు సరిగా. ఆ నీళ్లను వేరు చేయటం వీలు లేనిది, పాలు నీళ్లు మనం వేరు చేయలేం కదా. ఇంకా నేనే గురువును, విలు విద్యలు నాకంటే ఎక్కువలైనటువంటి వారు లేరు అనే అహంకారంతో కూడిన వాడు ద్రోణాచార్యుడు. ఏకలవ్యుడు ద్రోణాచార్యుని విగ్రహాన్ని పెట్టుకుని విలు విద్య నేర్చుకున్నాడు. ద్రోణాచార్యుల వద్దకు వెళ్లి గురుదక్షిణ, ద్రోణాచార్యుడు ఒకసారి అక్కడైనప్పుడు అర్జునుడు అడుగుతాడు, నాకంటే ఎవరికి నేర్పిస్తున్నా, ఎవరికి లేదన్నా చుడిపోయి నేర్చుకున్నాడని నేను, కానీ నేను నేర్పలేదంటే వినడనమాట. అప్పుడు గురుదక్షిణ ఇవ్వమంటే ఇస్తానంటాడు. ఏకలవుడు విలువిద్యలో గొప్పవాడవుతాడు అని బాణం వేయకుండా ఉండేదానికి బొటన వేలిని తగ్గొట్టి ఇవ్వమన్నాడు తన శిష్యుడు. అర్జునునికి విలువిద్యలో పేరు పొందాలి, అతనికి మించిన వాడు ఉండకూడదని ద్రోణాచార్యుడు స్వార్థ బుద్ధితో అట్లా చేశాడు. అంటే శిష్యుడికి ఇట్లా చేయకూడదు, గురు భక్తి ఉన్నాడు దానికోసం చెప్తూ చెప్తున్నారు. సముద్రంలో ఈత వచ్చిన వాళ్ళు ముందు నీళ్లు తట్టుకుంటూ పోతేనే ముందుకు పోగలరు, అంటే మనసులో ఉండవన్నీ నెట్టేస్తే దైవత్వాన్ని తెలుసుకోగలరు. అది చాలా సులభం. గులాబీ రేకునైనా చెదడం కష్టమేమో కానీ
దైవత్వాన్ని తెలుసుకోవడం చాలా సులభం. రోజున మనం నలిపేయడం చాలా అదే కష్టం అంటున్నారు. దీన్ని భగవంతుడి తత్వం తెలుసుకోవడం ఇంకా సులభమని. భజనలు పూజలు మనస్సు నిర్మలంగా ఉండడానికి పెట్టినవి. దుస్సంగత్వం వదిలి సత్సంగత్యానికి సమావేశం కావాలి. దొరికినప్పుడంతా సమాజ సేవ చేయాలి. గాయత్రి మంత్రం కాని ఏ మంత్రం కాని హృదయ పరిశుభ్రతతో చేయాలి. ఒక భక్తుడు శ్రీరంగంలో దేవాలయం దగ్గర గీత చదువుతున్నాడు. అన్ని తప్పులే. అప్పుడు చైతన్యుడు కృష్ణ చైతన్య, ఇదేమిటి అన్ని తప్పులు చదువుతున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ భక్తుడు, నేను నా కృష్ణుడిపై మనసు పెట్టాను, తప్పులు ఒప్పులు చూసుకుంటూ పోతే కృష్ణుడు మనసులో నిలవడు. చైతన్యుడు, ఇతనే నా శిష్యుడని అతని శిష్యుడిగా తీసుకుంటాడు. అప్పుడు ఉపమానం ఎందుకు చెప్తారు అంటారు. ఉపమానం చెప్పందే అర్థం కాదు. నిన్ను నువ్వు తెలుసుకుని హృదయ పరిశుభ్రత కలుగుటకు కర్మలు చేయవచ్చు. కృష్ణుడు ధర్మరాజుని దుర్యోధను ఇద్దరిని పిలిచి ఎవరు మంచివాళ్ళు చూసి రమ్మని పంపిస్తారు. ప్రపంచంలో మంచి చెడు ఉండో చూసి రమ్మన్నాడు. ఇద్దరు పోయి అంతా తిరిగి ప్రపంచమంతా చూసి మళ్లీ తిరిగి వచ్చినారు. ధర్మరాజు ఎక్కడ చెడు కనిపించలేదు, చెడు ఏదైనా ఉంటే నాలోనే ఉండాలి అన్నాడు. దుర్యోధనుడు, ప్రపంచంలో ఎక్కడ మంచి కనిపించలేదు, మంచి ఏదైనా ఉంటే నాలోనే ఉంది, నేనే మంచివాడిని అన్నాడు. మంచి వాళ్లకు మంచే కనిపిస్తుంది, చెడు వాళ్లకు చెడు కనిపిస్తుంది. కీచకుడు ద్రౌపదిని చెడ్డ చూపుతో చూచి హతుడైపోయినాడు. చెడ్డ వాళ్ళు పేర్లు కూడా ఇష్టపడరు, పెట్టుకోరు. దుర్యోధనుడి పేరు, కీచకుడి పేరు, శూర్పణఖ, మందర, ఈ పేర్లు ఎవరైనా పెట్టుకుంటారా? వాళ్ల పేర్లు పెట్టుకుంటే వాళ్ల బుద్ధులే వస్తాయి. కౌసల్య రాముని కన్నదే కాని పెంచి విలువిద్య నేర్పి లాలించినంతా కైకేయి. రాముని మీద పంచ ప్రాణాలతో ఉండేది కైకేయి. అలాంటి కైకేయి మందర దుర్బోధంతో చెడు మనసుగా మారింది. రాముని మీద లక్ష్మణి చాలా భక్తి. రాజ్యాన్ని, ఊర్మిళ్ళను, తల్లిని వదిలి అడవిలోకి రాముడితో వెళ్లాడు. ఇలాంటి రాముడు దొరుకుతాడు అని అనుకున్నాడు. చూడండి, రాముడున్న చోట లక్ష్మణుడు ఉంటాడు. అహోరాత్రులు రామసేవతోనే గడుపుతూ వచ్చాడు. రాముడు అన్నాడు, అక్కడ యుద్ధంలో మా లక్ష్మణుడు పడిపోయినప్పుడు అంటాడు, సీత లాంటి భార్య దొరుకుతుంది కానీ లక్ష్మణుడు లాంటి తమ్ముడు దొరకడు అని రాముడు అంటాడు. సీతైనా రామాన్ని వదిలి ఉండేది కానీ లక్ష్మణుడు వదిలి ఉండలేదు. రామాయణంలో లక్ష్మణుడి పాత్ర అంత గొప్పది. అందరికీ సెక్రటరీలు ఉంటారు, నాకు సెక్రటరీయే లేడు కదా, అన్నీ నేనే చూసుకుంటాను స్వామి తనది చెప్తే చెప్తుంది, నా గుడ్డలు నేనే ఉతుక్కుంటాను, ఆర వేసుకుంటాను, బాత్రూమ్ నేనే కడుక్కుంటాను, అన్నీ నేనే చూసుకుంటాను, నీళ్లు నేనే పట్టుకుంటాను. తర్వాత తర్వాత చెప్పేటప్పుడు వీళ్ళందరూ నన్ను చేయనిచ్చేవాళ్ళు కాదు, వాళ్ళు చేస్తున్నారు, నేను సేవ చేయాలనేసి స్వామి అనుకోని ఆనందాన్ని ఇచ్చారు స్వామి మాకు. అడిగితే ఇస్తానా? అడిగితే అడుగును పడిపోతుంది. మనకు పోయిన చెప్తారు కదా, చెప్తారు అది. శబరి అడిగితే రాముడు ఇచ్చాడా? ఆంజనేయులకి ఏమడిగితే ఇచ్చాడు? జటాయుకి ఏమడిగితే కర్మ చేసినాడు? తండ్రికి కూడా చేయింది, జటాయుకి చేసినాడు. ఉద్ధవుడు తనకంటే భక్తులు ఎవరూ లేరనుకున్నాడు. కృష్ణుడు ఉద్ధవంతో రేపలికెళ్లి గోపికలు ఎలా ఉన్నారో చూసి రమ్మన్నాడు. అప్పుడు ఉద్ధవులు గోపికల దగ్గరికి వెళ్ళాడు. గోపికల మనసంతా కృష్ణ ధ్యానంతా లయమై ఉంది. తుమ్మిదం చూచినా, ఓ తుమ్మిదా నీవు నలిపే, మా కృష్ణుడు కూడా నలిపే, ఏది చూచినా కృష్ణమయమే, వారి హృదయాలు కృష్ణనామంతో వేడిక్కినంది. అట్లా అలమటించే గోపికలను చూసి ఉద్ధవుడు సిగ్గుపడి తిరిగి కృష్ణుని దగ్గరికి వచ్చి వారి విషయం చెప్పినాడు. మనం భక్తులం అనుకుంటే లాభం లేదు, భగవంతుడు నా భక్తుడు ఇతరని చెప్పాలి. అంతే, ఇది లాస్ట్ వాళ్ళదాంత ఇంకా. తర్వాత ఒకసారి స్వామి 1776 నా శిష్యులు నాకు సుజాత తమ్ముడు భార్య అన్నాను కదా, సుజాతానికి ఒక రక్ష క్రియేట్ చేశారు. దాంట్లో వచ్చి మహిషాసుర మర్దిని ఉంది, పెద్దదిగా మహిషాసుర మర్దిని కింద ముత్యాలు వెళ్లాడతానమాట, చాలా పెద్దది బాగా. అది ఇచ్చి చేతికి ఇచ్చి చేతిలో పెట్టి, ఇది శివశక్తి, అంటే హెల్త్కి మంచిది, అన్నిటికి మంచిది అన్నిటిగా. ఇది శివశక్తి, చాలా పెద్దది ఆ మహిషాసుర మర్దిని, నమస్కారం చేసుకో, దీర్ఘ సుమంగళి భవ, ధనధాన్య సుపుత్ర జ్ఞాన ప్రాప్తిరస్తు అని చెప్పి తల మీద పెట్టి మళ్ళీ జయించారనమాట. తర్వాత అదే సంవత్సరంలో 1176 ఈ తమ్ముడు పాప పెళ్ళి చేశాను మొన్న చెప్పాను కదా, ఆ పాపకు 7 ఏళ్ళు 76లో చెవులు కుట్టానన్నారు. కానీ మా అమ్మ బయట ఉండిపోయింది, రాలేదు. పాప నా అమ్మ వాళ్ళందరి వరకే ఉండేవారు. ఆమె ఎట్లా మిస్ అయిందో తెలియలే. సమ్మొద్దు, వాళ్ళ నాయనమ్మ చూడాలా, అందుకని రేపు కుడతానని చెప్పి మళ్ళీ ఆ రోజు ఇంటర్వ్యూలో ఊరికేదో మాట్లాడేసి పంపించి మళ్ళీ మరో రోజు రమ్మన్నారు. వాళ్ళందరూ పెద్దవాళ్ళందరూ చూడాలా,
సుధా కల్పన చెవులు కుట్టాలనుకున్నారు. ముందు రోజు పిలిచినప్పుడు వాళ్ళ నాయనమ్మ రాలేదు కదా, రేపు ఆమెను కూడా తీసుకుని రండి, పెద్దవాళ్లు మనమరాలి చెవులు కుట్టే చూసి సంతోషిస్తారు. పోగులు తీశారు, ఒకటి పాప చేతిలో పెట్టి మీరు కుట్టించాలంటే కంసాలు రావాలి, చుక్క పెట్టాలి, కుట్టాలి, నేను కుడితే నొప్పి కూడా ఉండదు. ఏడేండ్ల పాప ఆ పాపకు చెంపలు నిమిరి, నీ పెళ్లికి నేనే చేస్తాను, నీ బిడ్డకి నేనే పేరు పెడతాను అప్పుడు అన్నారు. ఆ ఏడేళ్ల పాప అప్పుడు అంటే పెళ్లి నేనే చేస్తానన్నారు, తర్వాత నీ బిడ్డకి నేనే పేరు పెడతాను, ఎప్పుడైనా ఒకటే నేనే ఇస్తాను. కానీ అట్లా పిలిచిన పెళ్లి రాగానే ఆశ్రయించారు, ఆ బిడ్డకి పేరు కూడా పెట్టారు. దట్ బాయ్ ఈజ్ నౌ ఫినిషింగ్ 12th ఎగ్జామ్, ఇప్పుడు రాస్తా ఉన్నాడు. మేమంటే మా పెద్దమ్మ మా అమ్మ ఫస్ట్ వచ్చిందన్నమాట ఇక్కడికి. మాకొక అవ్వక వచ్చింది, ఆమె చెప్పింది ఫస్ట్ సాంగ్ సంగతి. ఆమె మెల్ల క్వైట్గా ఉండేది, రెండు మూడు సార్లు అక్కడికి ఎన్నెళ్ళ నుంచి వచ్చిందో మాకు తెలియదు, కానీ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఆమె ఇచ్చింది, ఇట్లా సాంగ్ అక్కడ ఉన్నారు, పెద్దమ్మ మా అమ్మ ఫస్ట్ వచ్చాము, ఇంకొక పిన్నమ్మలు ఇద్దరు. ఈ నలుగురు ఫ్యామిలీలు పిల్లలందరూ రావడం మొదలుపెట్టారు తర్వాత. ఇప్పటి వరకు కంటిన్యూస్గా పెద్దమ్మ చనిపోయారు, అందరూ పిన్నమ్మలందరూ చనిపోయారు, వాళ్ళ నలుగురు చనిపోయారు. ఇప్పుడు మా అమ్మ లేరు, ఇద్దరు పిన్నమ్మ లేరు. పెద్దమ్మ కూతురు ఇద్దరు ఇప్పుడు కొంచెం ఏజ్ అయిపోయి కొంచెం హెల్త్ సరిగా లేక రాలేకుండా ఉన్నారు. వాళ్ళు ఎవరైనా తోడిస్తే మిగతా వాళ్ళందరూ వస్తూ పోతూనే ఉన్నారన్నమాట. వాళ్ళు వీళ్ళల్లో ఇంకొక పిన్నమ్మకు దుస్తులు వచ్చినది, వాళ్ళకి చాలా నమ్మకం, ప్రతిదీ ఏదో స్వామి అడగం తెచ్చేయరు, అంత చాలా ఇదిగా ఉంటారన్నమాట. వాళ్ళు తనకి ఏదో బాగాలేకుండా వస్తే కూడా స్వామి విభూతి తీసిచ్చి నిన్నే కాపాడుతుందిలే విభూతి అన్నారన్నమాట. సరే అదే తీసుకుంటా ఉంది, ఏమొచ్చినా తినేది కాదన్నమాట, మొదలు తినేది కాదు. అట్లే దాంతోనే సరిపోతా ఉండిందనమాట. తర్వాత థైరాయిడ్ కూడా వచ్చింది. థైరాయిడ్ వచ్చినప్పుడు వాళ్ళు మెడిసిన్స్ తీసుకోవాలంటే నేను తీసుకోను అనేది. సరే ఒకరోజు స్వామి దగ్గరికి వచ్చింది, ఇట్లా ఇంటర్వ్యూలో రూమ్లో వస్తుంటే, చూడు విభూతి పనిచేస్తుంది నిజమే, నీ నమ్మకం నమ్మకం వల్లే పనిచేస్తుంది, కానీ దీనికి మందు తీసుకో అన్నారు. తర్వాత కొద్ది రోజులు మందు తీసుకుందనమాట, హైపర్ థైరాయిడిజం కంది బాగు ప్రొట్రూడెడ్ అయిస్ తెలుస్తా ఉందన్నమాట. కొద్ది రోజులు తీసుకుంది అయిపోయింది, తర్వాత తనే మానేసి సర్జరీ చేయాలన్నారు వాళ్ళు. నేను చేసుకుని స్వామి చెప్పిందంట ఇక్కడికి వచ్చింది. మళ్ళీ తర్వాత ఇంటర్వ్యూలో ఒకరోజు అక్కర్లేదు నీకు ఇంకా అంతే, మళ్ళీ మందు లేదు, ఇప్పుడు అన్ని నార్మల్ లెవెల్స్లో ఉన్నాయి తనకి. తనకి చాలా ఏళ్ళకి పిల్లలు పుట్టలేదన్నమాట, కానీ తను అడిగింది లేదు, పిల్లలు లేరని అడిగింది లేదు. ఊరికి ఇట్లా మీకు అప్పటికి నేను డాక్టర్ అయినానమాట, ఏం మీ నీకు సజెస్ట్ చేయలేదా డిఎన్సీ అన్నారంట. వాళ్ళ అమ్మ ఉండి లేదు లేదు స్వామి అనేసారు. తర్వాత ఇక్కడికి వస్తే ఇస్తాలే అన్నారు అంతేగాని తనకి తెలియదు. చాలా ఏళ్ళకి అనమాట, పదిహేడేళ్ళ తర్వాత ఒక కొడుకు పుట్టాడు, తర్వాత ఒక కూతురు ఇట్లా. కానీ ఆ కొడుకు పుట్టిన తర్వాత ఒకటే డయరీ వచ్చేసింది ఆ పిల్లడికి, కొద్ది రోజులకే వచ్చినట్టుంది. అంకల్ బతికడు అట్లా అనుకుంటా ఉన్నారు. ఇక్కడికి తీసుకొచ్చేసింది అనమాట, ఇక్కడికి తీసుకొస్తే అప్పుడు నాగమణి వాళ్ళ తాత వాళ్ళున్నారు. అప్పుడు మొదట్లో సీతారామయ్య గారు ఇంకొక డాక్టర్ ఉన్నారు, ఈస్ట్లో ఉన్నాడు. తర్వాత స్వామి చెప్పారనమాట, హాస్పిటల్ చేర్చుకోండి, ఆ అబ్బాయి ట్రీట్మెంట్ ఇవ్వండి అనేసి. పాపం స్వామి తల్లి ఉన్నారు అప్పుడు. ఇక్కడే మాకు కజిన్ మా రిలేటివ్స్ ఒక ఉంటే ఎదురుగ్గా స్వామి కింద ఈ లైన్లో ఈస్ట్లో సౌత్లో 10 రూములు వరుసగా ఉండేది అంతే అప్పుడు అనమాట. 10-17 ఏళ్ళ తర్వాత ఒక కొడుకు పుట్టాడు, తర్వాత ఒక కూతురు ఇట్లా. కానీ ఆ కొడుకు పుట్టిన తర్వాత ఒకటే డయరీ వచ్చేసింది ఆ పిల్లడికి, కొద్ది రోజులకే వచ్చినట్టుంది.

10 రూమ్లు వరుసగా ఉండేదంతే అప్పుడు. అటు కొన్ని రూమ్లు ఇటు కొన్ని రూమ్లు, ఇవన్నీ లేవు అప్పుడు. ఆ రూమ్లు ఉండేది ఆమె పడుకోనండి. చాలా బాగా మాట్లాడి, నెమ్మదిగా మాట్లాడేవాళ్ళు. అమ్మాయి అమ్మాయి అంటే మాట్లాడిచ్చేవాళ్ళందని. స్వామి దగ్గరికి వెళ్ళి, ఏమి గూడూరు చూడు ఎట్లా ఏడుస్తున్నారు, వాళ్ళు అడిగారా బిడ్డనిమ్మని, స్వామి నువ్వే ఇస్తే బిడ్డని, ఇచ్చే బిడ్డని మంచి బిడ్డని ఇవ్వచ్చు కదా, ఇట్లా జబ్బుగా ఉండే బిడ్డని ఇచ్చేది చూడు పాపం, వాళ్ళు ఏడుస్తున్నారు, నువ్వు బాగా చేయకూడదా స్వామి అంటే. వాళ్ళు వచ్చిందే జబ్బుతో వచ్చినారు అన్నారంటే, స్వామి రావడమే సీరియస్ గా వచ్చినారు అనేసి. సరే ఇక్కడ పెట్టారు, డ్రిప్ ఇచ్చారు. స్వామి బర్త్డే వస్తుందని ఆయన అడిగేసి నేను పోయి స్వామిని చూసి వస్తాను వెళ్ళిపోయిందంట. ఈ బిడ్డ ఉంటాడో ఎట్టుంటాడో, ఇక్కడ డ్రిప్ పోతుందో ఏంటో అది కూడా పట్టించుకోలేదన్నమాట. అంత తెలియనిది, అయ్యో మిస్ అవుతాం స్వామిని అనేటట్టు. అక్కడికి వెళ్ళిపోయింది, వచ్చేసారు. ఇవన్నీ అయిపోయి పార్వతం గారు అన్నారు, ఆయన స్వామి గారి అక్కగారు. ఆమె అడిగిందంట స్వామిని, ఇట్లే పాపం వాళ్ళు ఏడుస్తున్నారు స్వామి. కొంచెం మందే కదా అందరూ తెలిసేవాళ్ళు అన్నమాట బాగా. అందులో ఈ ఆమె దగ్గర తల్లిగారి దగ్గర కాదు కూర్చుంటే ఆమె ఏదో ఒకటి చెప్తా ఉండేది, వింటుండేవాళ్ళం. ఆమె సేపు భయం అనమాట. స్వామి దేవుడని తెలిసినా కూడా మాతృ హృదయం కదా బిడ్డలాగా మళ్ళీ, ఏమమ్మా ఆ స్వామి ఎన్ని చేస్తారు, ఎంతమందికి ఇదో ఏమో, ఏం చేస్తారో స్వామిని వీళ్ళు, స్వామి ఏమీ పట్టించుకోరు, భయమే లేదు స్వామికి అట్లన్నమాట. ఆమె పాపం అంటే మనుషులు ఏదన్నా ఆయనకి ఏదన్నా మందులు పెడతారో ఏం చేస్తారో ఆమె భయం అనమాట. ఆమెకి అమ్మాయి అమ్మాయి అంటే మాట్లాడేవాళ్ళు పాపం, ఎవరిని పిలిచినా బాగున్నా అమ్మాయి అది అమ్మాయి ఏదన్నా పోయి స్వామి దగ్గర కూడా అడిగేసేది అట్లా ఓపెన్ గా ఇట్లా ఇదే మాదిరిగా. అది అయిపోయాక స్వామి చెప్పారంటే ఇంకా మళ్ళీ బాగయ్యాక 2 రోజులు కొంచెం తగ్గిందనమాట. ప్రసాదం పంపించి ఇవ్వమని, ఇంకా తీసుకెళ్లొచ్చు 2 రోజులని. తనకి భయం అంట, ఇంత సభంని అందరు కాదంటే తీసుకొచ్చాను, ఈ పిల్లడు అటు బతుకుతాడో బతుకడో తీసుకెళ్లిపోమంటున్నారే స్వామిని. సరే ఏమైతే తీసుకుని మళ్ళీ అక్కడ పోయి లైన్లో కూర్చుంది. పెద్ద లైన్ అప్పుడు లైన్లు టోకన్లు లేదు కదా. స్వామి అట్లా పోయి తిరుగుతా వచ్చి ముందుకు పోయి వెనక్కి వచ్చి సాయి మనోహర్ అని పేరు పెట్టేసి వీపు తల మీద పొసిరుద్దేసి ఊరికెళ్ళు అన్నారంట. అప్పుడు కూడా ఇంకా కోలుకునే లేదన్నమాట ఇంకా. కానీ ఇంక స్వామి చెప్పారు కదా అనేసి తీసుకెళ్లిపోయింది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు కొంచెం బాగా సర్దుకోపోయింది. అప్పటి నుంచి అబ్బాయికి ఇంజక్షన్ కానీ బాగా లేకుండా కానీ ఏమీ లేదన్నమాట. అదే ఎక్కువ వచ్చింది. ఇప్పుడు బెంగళూరులో అతను కూడా ఒక కూతురు వెల్ సెటిల్డ్ అనమాట. అట్లా ఆమెది ఇది తర్వాత ఆ అమ్మాయి కూడా చెప్తుంది ఎక్కువ కళలు అది విపరీతంగా దొరుకుతుంది. ఫస్ట్ అసలు చూడలేదు ఆ అమ్మాయి ఎప్పటికీ. ఆ పిన్న మాతో కూడా ఇక్కడికి వచ్చింది. అందరికప్పుడు స్వామి ఇవన్నీ లేవు, బయట షాప్స్ లేదు, ఆయనే ఫోటోలు ఇచ్చేవాళ్ళు. ఏదో ఇట్లా ప్రింట్ చేసినట్టు ఏదో కొంచెం రెడ్ డ్రెస్సులు, స్వామి డ్రెస్ ఉంటాయి, బస్ సైజు అట్లా లేదంటే మనిషి ఫుల్ గా అట్లా అట్లా వాళ్ళ అమ్మ నాయనకు కూడా ఫోటో ఇచ్చారనమాట. వాళ్ళు ఆయన ఇంటికి పోయినా ఈ అమ్మాయి చెతికిచ్చి ఫోటో లోపలికి పెట్టమన్నారు. అప్పుడు ఎనుపెట్లు ఉండేది అందరి ఇళ్ళలో, దాని మీద పెట్టేసింది, మర్చిపోయింది మళ్ళీ ఎత్తుకుపోయి దేవుడి ఇంట్లో పెట్టడానికి. అదే రాత్రి కొంతసేపు దీపావళి, ఆ కాల్చడాలు ఏమైందంటే స్వామి ఫోటో మీద ఎట్లా పడిందో తెలియలేదు, ఎడం ఒక కాలు కాలిందంట. తనకి భయం వేసిందంట, వాళ్ళు ఫోటో ఇచ్చి దేవుడి ఇంట్లో పెట్టమంటే ఇక్కడ పెట్టానే ఏంటని. ఇంకా వాళ్ళ హస్బెండ్ ఊర్లోంచి పల్లెటూరుకి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, రాలేదంట ఇంకా గూడూరుకి రాలే. తీసుకుంటే కొంచెం 12 గంటలకు అతన్ని తీసుకొచ్చారు. కాలు అసలు నడవలేకుండా అదే సైడ్ కాల్ అంట అతనికి. అతనికి విపరీతమైన భయం వేసిందంట, అయ్యో నేను పొరపాటు చేశాని. తనకి అసలు చూడలే అప్పటికి స్వామిని చూడలేదు, స్వామి సంగతి అంత పెద్దగా తెలియలేదు. కానీ వీళ్ళు పోయి వచ్చినారు, స్వామి ఫోటో ఇచ్చినారు, ఇట్లా చేసిన వాళ్ళ ఆయనకి చెప్పడానికి కూడా భయపడింది అనమాట. భయపడేసి తీసుకొచ్చారు ఆయన, అట్లే పోయి ఒకటే ఏడుస్తా ఆ ఫోటో దగ్గర ఇట్లా చెప్పిందంట. తర్వాత హాస్పిటల్ తీసుకెళ్లారు, కొంచెం మీద వచ్చేసరి తర్వాత తగ్గింది, కానీ అదే సైడ్ కాలు. సరే దండం పెట్టి తర్వాత చెప్పిందనమాట, ఈ మారికి పొరపాటు అయింది నాకు తెలియదు. వెంటనే ఆయన్ని తీసుకుని ఇక్కడికి వచ్చేసింది ఆ భయానికి, ఇట్లా జరిగిపోయింది అనేసి. స్వామి బ్లెస్ చేసి స్వామి కాలు మీదంతా ఇట్లా వద్దు స్వామి మేము పూసుకుంటామంటే వద్దు, బహుశా ఏదో పెద్దది ఆయన పోగొట్టేసినట్టున్నారు అట్లే ఆయనే పూసేశారంట. ఇంకొక ఇన్సిడెంట్ కూడా తన్నట్టే చెప్తుంది జరిగింది. ఏదో కింద పడింది ఆ చిన్న పాప, తర్వాత పాప ఈ అమ్మాయికి కొడుకు కూతురు, కూతురు నిద్రపో చిన్న బిడ్డ నిద్రపోతా ఉన్నారు పైన అందరు వరుసగంట. వీళ్ళు గమనించలేదు ఈ అమ్మాయి బాత్రూమ్ లేచడానికి పైనుంచి కింద దిగేసింది. ఆ మెట్లలో దిగడంలో మెట్ల 2 మెట్లలో పడిపోయింది, పడిపోయింది ఈ పాప. ఇంకా తెలియలే అసలు వీళ్ళు కింద ఆమె ఎందుకో. అప్పుడు టాయిలెట్స్ కొంచెం దూరంగా ఉండేది, వీళ్ళు కింద బాడీకి ఇచ్చేసినారు పైన ఉన్నారు, కానీ వాళ్ళు లెట్టిన కొంచెం క్యాంపస్ లోనే కానీ కొంచెం దూరంలో.

ఆమె ఎందుకో కింద ఆమె తలుపు తీసుకుని బయట వచ్చింది. ఈ డమ్మామని శబ్దం వినింది, ఏంటో పడింది అనుకుందాము. చూస్తే ఈ బిడ్డ అక్కడుంది. అది ఎట్లా పడింది ఎవరి? ఆమె తెల్ల బిడ్డను చేతికి తీసేసుకుని పెద్ద కాకి పెట్టేసింది. పైన వీళ్ళే అనుకున్నారు, దొంగలు పడ్డారు అనుకున్నారు. తిరిగి వచ్చి చూస్తే వీళ్ళ పాపే. ఏం మాట్లాడుకున్నట్ట ఇట్టా ఉంది అనమాట. ఏంటమ్మా ఇదంటే, వీళ్ళ పాపలేదు కూడా చూసుకోవాలి, తొందరలో దిగొచ్చారు, దొంగలు పడ్డారని చూస్తే వీళ్ళ పాప. సరే పైకెత్తికి తీసుకెళ్లి విభూతి పెట్టేసేసి దానికి ముందు ఆమెకు ఇదే కాల వచ్చిందంట, పైన నుంచి పాప పడ్డం, కింద స్వామి చేతులు పెట్టి పట్టుకున్నట్టు వచ్చిందంట. ఏంటో అనుకుందంట అప్పుడు. అది వచ్చిన తర్వాత కొద్ది రోజులకి ఒక్క ఇది లేదనమాట, ఏమి దెబ్బ ఏమి లేదంట. ప్రసాదం పెట్టిందంట అంటే అప్పుడు బస్ అర్ధరాత్రి పోయేదాన్ని కూడా తోచుండదు వాళ్ళకి. పొద్దున్నేసి ఏమి లేదు, బాబు మామూలుగా పాలు తాగడం అన్ని చేయడం, మామూలుగా ఆడుకుంటూ తిరుగుతాడంట. అంటే కళలు మనం మామూలుగా కమింగ్ ఈవెంట్స్ కాస్త షాడోస్ అంటాం కదా అట్లా, కానీ స్వామి ముందే ఏదో జరుగుతుందని చూపిస్తే మనకు మనోధైర్యం వస్తుందని ఉంటుందో లేకపోతే ఏంటో అర్థం కాలేదు. అది అట్లా తనకి ఎక్కువ ఆ మాదిరి అనుభవాలు చాలా ఇచ్చారు. తను చాలా ఫ్రీగా మాట్లాడేసేది. అడగొచ్చు స్వామి నాకు సరిగా కనిపించడం లేదు స్వామి అంటే, ఏంది లైన్లో బాగా చూసి నేను ఏమున్నాను ఎట్లున్నాను అన్ని చెప్తున్నావు కదా అందరికి పలానా రంగు వేసుకున్నారని, మళ్ళీ కనపడలేదంటావేంటి లైన్లలోనే అడిగేసేది. అంటే కొన్ని మనం పక్కన ఎవరిని వింటే బాగుండదని అనుకుంటా, సిల్లిగా ఉంటాయి కొన్ని అనుకుంటాం స్వామిని అడగాలనుకున్నా కూడా. అట్లా ఎట్లేం లేదన్నమాట, స్వామి నువ్వే కదా ఇది చేసావు, మళ్ళీ మన నాకెందుకు ఇది ఇచ్చావు అట్లా ఇన్నోసెంట్ వే ఉంటుంది అనుకుంటా. అది పూర్తి భక్తి ఏదో అట్లా ఉన్నప్పుడు అనిపించదేమో అనుకుంటా. మనం కొంచెం 10 మంది ఏమనుకుంటారో ఇట్లా అడిగితే ఆ ఫీలింగ్ వస్తుందో లేదో తనకు అది లేదో నాకైతే అర్థం కాదు. అది అట్లా చాలా అడిగేదన్నమాట ఆమె.

ఇంతవరకు మీరు స్వామితో డాక్టర్ శ్రీమతి ఇందిరమ్మ గారి అనుభవాల శీర్షిక 14వ భాగం విన్నారు. ఈ శీర్షిక యొక్క తర్వాయి భాగం రేపు మీరు వింటారు.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంతకోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృతగుళికల్లాంటి చిన్న కథలు చెప్తూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: జ్ఞానాజ్ఞానములకు అతీతమైనది దైవము అని తెలిపే అన్నిటికంటే తెలుపైనది ఏది అనే చిన్న కథని ఇప్పుడు విందాం. ఒక రాజు తన రాజ్యంలో ఎవరు మేధాశక్తి కలిగినవారో పరీక్షించాలని నిశ్చయించాడు. ఒక పెద్ద సభను ఏర్పాటు చేశాడు. సభలో చేరిన వారిని ఉద్దేశించి, ఈ ప్రపంచంలో అన్నింటికంటే తెలుపైనది ఏది, నలుపైనది ఏది అని ప్రశ్నించాడు. ఒక్కొక్క మేధావి తమకు స్ఫురించిన సమాధానమును చెబుతూ వచ్చారు. ఒకరు, పాలు అన్నింటికంటే తెలుపు అని అన్నారు. మరొకరు, ప్రత్తి అన్నింటికంటే తెలుపు. ఒకరు, ఆకాశము నలుపు, పక్షి నలుపు అని చెబుతూ వచ్చారు. ఆ సభలో ఒక పరమభక్తుడు లేచి ఈ విధంగా చెప్పాడు. రాజా, నేను తెలివితేటలు కలిగినవాడను కాను. అంతో ఎంతో తెలివి ఉంటే అది భగవత్ప్రసాదం. అందరి తలలో తెలివిని చేర్చినవాడు భగవంతుడు. అయితే కొందరు ఆ తెలివిని సద్వినియోగం చేసుకుంటారు, మరికొందరు దుర్వినియోగం చేసుకుంటారు. మహారాజా, అన్నింటికంటే తెలుపైనది పగలు, అన్నింటికంటే నలుపైనది రాత్రి అని చెప్పాడు. తెలుపు పగలు, నలుపు రాత్రి. ఈ తెలుపు నలుపులలోనే మన జీవితం అంతంగావించుకుంటున్నాం. తెలుపు పోతూనే నలుపు, నలుపు వెంటనే తెలుపు వస్తాయి కదా. ఈ తెలుపు నలుపులను సాధించినవారు ఎవరున్నారీ లోకములో? భగవంతుడు ఒక్కనికే సాధ్యము. తెలుపు నలుపులతో కూడిన దానిని దినము అంటాము. తెలుపు నలుపులు సాధించిన వానిని దైవము అంటాము. దినమునకు దైవమునకు ఉన్న వ్యత్యాసము ఒక్కటే. దైవమునకు రాత్రి పగలు లేదు, దినమునకు ఉంది. ఈ రాత్రి పగలు సాధించుటలో ఉండే వివేకము, విజ్ఞత భగవత్ అనుగ్రహమే అన్నాడు. సభలో కలవరం బయలుదేరింది. ముఖ్యంగా పండితులలో ఎటువంటి శాస్త్రములు, ఇతిహాస పురాణములు చదవనివాడు తెలివితేటల్లేని ఈ మూర్ఖుడి చెప్పిన సమాధానమును అంగీకరించకూడదు అని అహంకారముతో, ఆవేశంతో తమ బాధను ప్రకటించారు. మహారాజా, ఈ అజ్ఞాని మూర్ఖుడు చెప్పిన దానిని మీరు విశ్వసించకూడదు. దీనికొక ప్రమాణము, ఒక నిదర్శనము అవసరము. ప్రతిదానికి పరిశోధన, పరిశీలన, ప్రమాణము అవసరము అని పండితులందరూ పట్టుబట్టారు. పండితుల వాదమును విని మహారాజు భక్తునితో, నాయనా, నీవు చెప్పిన దానికి ప్రమాణము ఏమిటి? ఏ రీతిగా ఇవి సత్యమని చెప్పగలవు అని ప్రశ్నించాడు. ఆ సామాన్య భక్తుడు, మహారాజా, నాకు ఒక్క దినము కాలమివ్వండి. అయితే ఆ దినములో నేను ఏమి చేసినా, ఎటుపోయినా, ఏమి మాట్లాడినా ఎవ్వరూ ఎటువంటి అడ్డు చెప్పకూడదు. దీనికి మీరు అనుమతినివ్వాలి అన్నాడు. సరే, ఆ విధముగానే జరగని అన్నాడు రాజు. అందరితో, రాజభవనములో ఈ వ్యక్తి వచ్చి ఏమి చేసినా, ఎక్కడికి పోయినా ఎవ్వరూ అతనికి అడ్డు రాకూడదు అని శాసించాడు. రెండవ దినం మహారాజు మధ్యాహ్నం భోజనం చేసి పడకగదిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆ సమయంలో ఈ వ్యక్తి ఒక పాత్రలో పాలు పోసి ఆ పాత్రను పడకగదిలో పెట్టాడు. ఒక చంటిబిడ్డను తెచ్చి కొట్టి ఏడిపించుటకు ప్రారంభించాడు. చంటిబిడ్డ ఏడుపు వల్ల రాజుకి నిద్రాభంగం కలిగింది. రాజు పట్టరాని కోపంతో క్రిందా మీద, ముందు వెనక చూడకుండా పరిగెత్తుకుని వచ్చి, ఇంత అల్లరి ఎవరు చేస్తున్నారు అని అరిచాడు. కాలికి పాలపాత్ర తగిలింది. ఆ సమయంలో అతనికి పాలతో నిండిన పాత్ర కనిపించలేదు. పాలు కింద దొర్లిపోయాయి. రాజా, పగటికంటే పాలు తెలుపు తక్కువ, అందుకనే మీకు పాలు కనిపించలేదు. పాలు తెలిపే, పగలూ తెలిపే, కాని పగటికంటే పాల తెలుపు తక్కువ కాన అన్నింటికంటే తెలుపైనది ఈ ప్రపంచంలో పగలే అని మీరు ఒప్పుకోక తప్పదు అన్నాడు. రాజు అతని యుక్తితో కూడిన ప్రమాణమును ఆమోదించాడు. పగలు కూడా చంద్రుడున్నాడు. చంద్రుడూ తెలిపే, కాని కనిపించడు. ఎందుకు? పగటి తెలుపు అతి ప్రకాశవంతమైనది. అది చంద్రుని కాంతిని మరుగుపరుస్తుంది. నక్షత్రాలు అంతే. తెలుపు జ్ఞానము అనగా పగలు, నలుపు అజ్ఞానము అనగా రాత్రి. ఈ జ్ఞానాజ్ఞానములకు అతీతమైనదే దైవం.

ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. శిరిడీ సాయి జన్మరహస్యం నాటిక. రచన శ్రీమతి ఏ అరుణ. ఇందలి పాత్రలు, పాత్రధారులు: గంగాభవాడ్య శ్రీ బీబీఎస్ తిలక్, దేవగిరియమ్మ, ఎం మీనాకుమారి, శివుడు, వృద్ధుడు, ఫకీరు, పి సత్యనారాయణ ప్రసాద్, పార్వతి, జే వత్సల, ఒక స్త్రీ శ్రీమతి విజయలక్ష్మి. భగవాన్ శ్రీ సత్యసాయి తమ అవతార ప్రకటన చేస్తూ తానే సాయిబాబానని తెలిపిన సంగతి జగద్విదితం. వారే మరో సందర్భంలో శిరిడీ సాయి జన్మరహస్యాన్ని భక్తులకు వివరించారు. స్వామి తెలిపిన విశేషాల ఆధారంగా ఈ నాటిక రూపొందించడం జరిగింది. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, కోటీ సమితి, హైదరాబాద్ వారి సమర్పణ. శిరిడీ సాయి జన్మరహస్యం నాటిక.

0: నావలు చూసొస్తానని నదికి వెళ్లినైనా ఇంకా తిరిగి రాలేదేంటి? ఈ వాన ఒకటి, వారం రోజులైంది. పట్టిన ముసురు వదలకుండా ఏకధారగా వానలు కురుస్తూనే ఉన్నాయి. అదిగో మాటల్లోనే వస్తున్నారు. అయ్యో బాగా తడిసిపోయారు. ఏమండి, ముందు బట్టతో తల తుడుచుకోండి. నదిలో బాగా నీళ్లొచ్చాయా?
1: అవును దేవగిరి, ఈ ముసురు వల్ల గోదావరిలో నీటి మట్టం బాగా పెరిగింది. ఈ రాత్రికి వరద రావచ్చును అనుకుంటున్నారు.
0: వరదలా? మన పత్రిగ్రామానికి కూడా వరదలొస్తాయంటారా?
1: ఏమో, ఇంతవరకు మన గ్రామానికి వరద ముప్పు రాలేదు. అయినా ఏం చెప్పగలం, మన పడవలు కొట్టుకుని పోకుండా జాగ్రత్త పడాలి.
0: మీరు చూసి వచ్చారు కదా, పడవలు సురక్షితంగా ఉన్నాయా?
1: ప్రస్తుతానికి పర్వాలేదు. వాటిని ఒడ్డుకు లాగి లంగరేసి కట్టేశాం. మన సరంగులు కొందరిని అక్కడ కాపలా ఉంచి వచ్చాను. ఎందుకైనా మంచిది, నేను కూడా ఈ రాత్రికి నది ఒడ్డునే పడుకుంటాను. త్వరగా నాకు భోజనం వడ్డించు.
0: అలాగే అలాగే, మీరు కాళ్లు చేతులు కడుక్కురండి. అమ్మా గౌరీదేవి, మాకే కష్టాలు రాకుండా కాపాడు తల్లి. మాకు బ్రతుకు తెరువు ఈ పడవలే. ఆయన ఒక్కరే రెక్కలు ముక్కలు చేసుకుంటారు. చేతికి ఆసరాగా మాకు కొడుకునైనా ఇచ్చావు కాదు.
1: ఏమిటి దేవగిరి, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? భోజనం వడ్డించావా?
0: ప్రతి ఒక్క విషయానికి మీరే పరిగెట్టాల్సి వస్తోంది. రాత్రి పగలని లేకుండా శ్రమ పడుతున్నారు. మనకే ఒక కొడుకుంటే చేతికి అంది వచ్చేవాడు కదా అని మనం ఆ అదృష్టానికి నోచుకోలేదని కాస్త బాధ కలిగింది. అంతే, మీరు కూర్చుని అన్నం తినండి.
1: నీ వెర్రిగాని, ఆ భగవంతుడు ఏమి చేసినా మన మేలు కోసమే చేస్తాడు. ఆ పరాత్పరుని చర్యలు మన ఊహలకందనివి. ఆయనకు ఎప్పుడు ఇచ్చగలిగితే అప్పుడే ఇస్తాడు. మన పూర్వజన్మల కర్మ కూడా కొంత తోడై ఉంటుంది కదా.
0: పరమాత్ముడు సంకల్పిస్తే కర్మలన్నీ వమ్ము చేస్తాడంటారు. ఆయనకు మన మీద ఎప్పుడు దయగలుగుతుందో ఏంటో.
1: నిరాశపడకు, దేవుని మీద నమ్మకం ఉంచు.
0: ఎవరో వచ్చారు, మీరు తింటూ ఉండండి, నేను చూసి వస్తాను. మన పనివాళ్లే, నదిలో ప్రవాహం ఇంకా ఎక్కువ అవుతోందిట. మిమ్మల్ని త్వరగా రమ్మంటున్నారు. భోజనం చేస్తున్నారు, అయిపోవచ్చింది నాయన, వచ్చేస్తారని చెప్పాను.
1: నా భోజనం అయిపోయిందిలే, నేను వెళ్ళొస్తాను. తలుపు వేసుకో.
0: అలాగే. మళ్ళీ మీరు ఎప్పుడొస్తారు?
1: ఏమో చెప్పలేను దేవగిరి, అంతా నదిలో వరద మీద ఆధారపడి ఉంటుంది. వరద ఇంకా పెరగకపోతే మనం అదృష్టవంతులవే. సరే, మరి నేను వస్తాను.
0: ఎవరు, ఎవరది? వస్తున్నానుండండి. ఎవరు బాబా మీరు? వారు ఇంట్లో లేరు. తమకు ఏం కావాలి?
2: నేను వారి కోసం రాలేదమ్మా. బయట వర్షం ఉధృతంగా ఉంది. పేద బ్రాహ్మణ్ణి, ముసలివాణ్ణి, చలికి తట్టుకోలేకపోతున్నాను తల్లి. నీవు అనుమతిస్తే లోనికి వచ్చి కాసేపు విశ్రాంతి తీసుకుంటారు.
0: బాబా, తమరు వయోవృద్ధులు, వేద విధులైన విప్రులు. తమరు మా ఇంటికి రావడమే మా భాగ్యం. లోనికి రావడానికి నేను అనుమతివ్వడమేమిటి? దయచేయండి, ఆ దర్భాసనం మీ విశ్రమించండి.
2: నీ మేలు మర్చిపోలేనమ్మా, సౌభాగ్యవతీ భవ.
0: నేను లోపల గదిలో ఉంటాను స్వామి, తమకేమైనా కావలిస్తే పిలవండి.
2: అలాగే అమ్మా. అమ్మా, అమ్మా.
0: వస్తున్నా బాబా, ఏం కావాలి?
2: అమ్మా, కడుపు నకనకలాడుతుంది, ఆకలికి తట్టుకోలేకపోతున్నానమ్మా. కాస్త తినటానికి ఏమైనా ఇవ్వగలవా తల్లి?
0: ఉండండి బాబా, ఈ పూట వండిన పదార్థాలు సమృద్ధిగా ఉన్నాయి. తెస్తాను, తృప్తిగా తిని వర్షం తగ్గే వరకు విశ్రాంతి తీసుకోండి.
2: అలాగేనమ్మా. అమ్మా, అమ్మా.
0: పిలిచారా బాబా? వస్తున్నా, మరి కొంచెం అన్నం తేనా?
2: అబ్బే వద్దమ్మా, కడుపు నిండిపోయింది.
0: అయితే మరేం కావాలి బాబా?
2: అమ్మా, ఈ వాన థెరపీ ఇచ్చేలా లేదు. ఈ వానలో చీకటిలో ముసలివాడిని ఎలా వెళ్ళగలనమ్మా? నా మీద దయవుంచి ఇక్కడ పడుకోనిస్తావా?
0: ఎంత మాట బాబా, తప్పక పడుకోండి. కాస్త ఆగండి, తమకు పక్క వేస్తాను. బాబా, కప్పుకునేందుకు దుప్పటి కూడా పెట్టాను, పడుకోండి.
2: అమ్మా, నేను చాలా శ్రమ పెడుతున్నానమ్మా.
0: పర్వాలేదు బాబా, అతిథి సేవ భగవంతుని సేవతో సమానం కదా.
2: ఎంత మంచి మనసు తల్లి నీది. వెళ్ళమ్మా, నీవు కూడా వెళ్ళి పడుకో. అమ్మా, అమ్మా,
0: ఏమైంది బాబా? తలుపు కొడుతున్నారు, దాహంగా ఉందా? మంచినీరు ఇవ్వనా?
2: అది కాదమ్మా, నాకు నిద్ర పట్టడం లేదు తల్లి.
0: బహుశా కొత్త చోటు కావడం మూలాన కావచ్చు. కాస్త పాలు వేడి చేసి తెస్తాను, అవి తాగితే నిద్రపడుతుంది. మీకు నిద్రపట్టే వరకు దోమల కుట్టకుండా విసనకరతో విసురుతాను, పడుకోండి.
2: అవేమీ అక్కర్లేదమ్మా, వృద్ధాప్యం వల్ల నాకు రాత్రులు కాళ్లు బాగా నొప్పి పెడుతూ ఉంటాయమ్మా. ఎవరైనా కాళ్లు పడితే నిద్ర వస్తుంది. నీకు తండ్రి లాంటి వాణ్ణి కాస్త కాళ్లు పడతావా అమ్మా?
0: బాబా, మా పని వాళ్ళని ఎవరినైనా పిలుస్తాను, కాస్త ఆగండి.
2: అమ్మా, ఒక్క క్షణం. కాళ్లు పట్టడానికి స్త్రీయే కావాలి, మగవారు పనికిరారమ్మా.
0: సరే, పెరటి వైపు ఇళ్లల్లో పనులు చేసే ఆడవారున్నారు, వారిని అడిగి చూస్తాను. అమ్మా గౌరీదేవి, ఏమిటి నాకీ పరీక్ష? ఆయన చూస్తే పండు ముదుసలు, నాకు తండ్రితో సమానం. కాని నేను ఇంతవరకు నా భర్త పాదాలు సేవించడం తప్ప మరో పురుషుని పాదాలు ముట్టి ఎరుగను. వారేమో తనకు కాళ్లు ఒత్తడానికి స్త్రీయే గాని పురుషులు పనికిరారంటున్నారు. నన్నేం చేయమంటావు తల్లి? ఈ విషమ పరిస్థితి నుంచి నన్ను కాపాడి అతిథి సత్కారానికి ఏ లోటు కలగకుండా అనుగ్రహించు తల్లి. మళ్లీ ఎవరో వచ్చినట్టున్నారే. వస్తున్నా. ఎవరమ్మా నీవు?
3: అమ్మా, ఇందాక మీరు మా ఇంటికి వచ్చారట, అప్పుడు నేను ఇంట్లో లేను. ఎవరికో కాళ్లు పట్టడానికి ఆడ మనిషి కావాలని అడిగారని తెలిసింది.
0: అవునమ్మా, నేనే ఆడమనిషి కావాలని అడిగాను.
3: అదేనమ్మా, నేను అందుకే వచ్చాను. ఎవరికి కాళ్లు పట్టాలో చెప్పండి.
0: అమ్మయ్యా, నీవైనా దొరికావు, చాలా సంతోషం. పద, వారా ముందుగదిలో ఉన్నారు. బాబా, మీకు కాళ్లు పట్టడానికి స్త్రీయే కావాలన్నారు కదా, ఇదిగో ఈమె మీకు కాళ్లు పడుతుంది, హాయిగా నిద్రపోండి. అమ్మా, కాస్త వీరికి నిద్ర పట్టే వరకు కాళ్లు పట్టు, నేను పోయి కాసేపు పడుకుంటా. ఎవరు? నా ఇంట, నా ఎదుట ఆది దంపతులైన శివపార్వతులు. ఏమిటిది, కల కాదు కదా? అమ్మా గౌరీదేవి, తండ్రి పరమేశ్వర, నన్ను కరుణించి కటాక్షించడానికి వచ్చారా? పాహిమాం పాహిమాం.
4: దేవి పార్వతి, నీ భక్తురాలి చిరకాల వాంఛ నీవే నెరవేర్చాలి.
5: నాదా, మీరు ఈ జగత్తుకే నాదులు, ఆమెను మీరే అనుగ్రహించండి.
4: నేను కేవలం ఆమె భక్తిని పరీక్షించటానికి వచ్చిన వాడిని, నీవు ఆమె ప్రార్థన ఆలకించి వచ్చిన దానం కనుక నీవే ఆమె కోరిక తీర్చాలి.
5: బిడ్డా, లే, అమితమైన నీ భక్తికి సంతోషించి నీ మనోరథాన్ని నెరవేర్చడానికే మేమొచ్చాం. ఏం కావాలో కోరుకో.
0: అమ్మా, అమ్మా,
5: నీవు చెప్పలేకపోయినా నీ మనసులోని కోరిక నాకు తెలుసు. సంతానం లేదనే కదా నీకు దిగులు. ఆ కొరత తీర్చడానికి నీకు వంశోద్ధారకుడైన పుత్రుణ్ణి, కన్యాదాన ఫలం పొందేందుకు ఒక పుత్రికను ప్రసాదిస్తున్నాను.
4: నిన్ను పరీక్షించటానికి వృద్ధ బ్రాహ్మణునిగా వచ్చిన నన్ను నీ భక్తి ప్రపత్తులతో కట్టిపడేశావు. భక్తవశంకరుడనైన నేను కూడా నీకో వరం ప్రసాదిస్తున్నాను. భారద్వాజ గోత్రీకులైన మీ వంశములో నీకు మూడవ సంతానంగా నేనే నీ గర్భాన అవతరిస్తాను.
0: ధన్యోస్మి పరమేశ్వర, ధన్యోస్మి భవాని, నా జన్మ తరించింది. ధన్యోస్మి, ధన్యోస్మి, ధన్యోస్మి, ధన్యోస్మి.
1: దేవగిరి, దేవగిరి, గండం గడిచింది దేవగిరి. గోదావరికి వరద తగ్గింది, మన పడవలకు ప్రమాదం లేదు. అంతా పరమేశ్వరుడిదై దేవగిరి. దేవగిరి, ఏమిటి మాట్లాడవు? దేవగిరి, ఓ దేవగిరి, ఏమిటి చిత్రంగా ఉందే? ఈమె ముఖం ఎన్నడూ చూడని విధంగా వెలిగిపోతోంది, ఆనంద పారవశ్యంతో తాండవిస్తోంది. ఏమై ఉంటుంది? దేవగిరి, దేవగిరి.
0: పిలిచారా స్వామి? ఎంతసేపు అయింది మీరు వచ్చి?
1: కొద్దిసేపే అయింది. ఏమిటలా, నేను వచ్చినది కూడా గమనించనంత పరధ్యానంగా ఉన్నావు. పైగా నీ ముఖం ఆనందంతో వెలిగిపోతోంది. ఏమిటి విశేషం?
0: విశేషమే స్వామి, ఈరోజు మనకు మహాపుణ్యదినం.
1: పుణ్యదినమా? ఏమిటో కాస్త వివరంగా చెప్పు దేవగిరి.
0: స్వామి స్వామి, ఈరోజు సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరులే మన గృహాన్ని పవనం చేశారు స్వామి.
1: ఏమిటి, పార్వతీ పరమేశ్వరులు వచ్చారా? అలా కలగన్నావు కాబోలు.
0: కాదు స్వామి, కల కాదు, నిజం.
1: సరేలే, నీవేదో భ్రమలో ఉన్నావు.
0: భ్రమ కాదు స్వామి, నా మాట నమ్మండి. మీరు నదికి వెళ్లగానే మన ఇంటికి ఒక వృద్ధుడొచ్చాడు. అతిథిగా వచ్చిన ఆ వృద్ధునికి భోజనం పెట్టి విశ్రమించడానికి పక్క వేసి సపర్యలు చేశాను. కాని ఆ వచ్చినది పరమేశ్వరుడని గ్రహించలేకపోయాను స్వామి.
1: ఓహో, మరి పార్వతీదేవి ఎలా వచ్చిందో?
0: అమ్మలకన్నా యమ్మ. ఆ యమ్మ ఒక సాధారణ స్త్రీలా వచ్చింది.
1: అలాగా, మరి ఇద్దరూ ఒకేసారి కలిసి రాలేదా?
0: లేదు స్వామి. అసలు ఏం జరిగిందంటే, ముసలి విపురిన్ రూపంలో వచ్చిన దేవదేవుడు భోజనానంతరం విశ్రమించారు. కాని నిద్ర రావట్లేదని, కాళ్లు వత్తడానికి ఎవరైనా ఉన్నారా అని అడిగారు. కాని తనకు ఆడవారే కాళ్లు పట్టాలని, మగవారు పట్టకూడదని అన్నారు. ఇదేమి పరీక్ష భగవంతుడు అనుకుంటూ, పెరటివైపున్న ఇళ్లల్లోని స్త్రీలు ఎవరైనా సాయం చేస్తారేమోని అడుగుదామని వెళ్లాను. కాని ఆ సమయంలో ఎవ్వరూ ఇళ్లలో లేరు. ఏం చెయ్యాలో పాలుపోక గౌరీదేవి ప్రతిమ ముందు ఏడుస్తూ కూర్చున్నాను. అంతలో ఒక ఆమె ఎవరో వచ్చింది. తానా వృద్ధునికి కాళ్లు పడతానంది.
1: చాలా చిత్రంగా ఉందే. తర్వాత?
0: ఇదిగో బాబా, ఈమె నీకు కాళ్లు పడుతుందిలే అని ఆ వృద్ధునికి చెప్పి నేను నా గదిలోకి పోయి తలుపు వేసుకుని పడుకున్నాను. అంతలోనే తలుపు చట్టున చప్పుడైంది. మీరే వచ్చారేమో అనుకుని తలుపు తీసేసరికి ఎదురుగా పార్వతీ పరమేశ్వరులు తమ దివ్య భవ్య రూపాలతో నిలిచి ఉన్నారు. ఆ తేజోమూర్తుల కాళ్లపై ఎలా పడ్డానో, ఎలా ప్రణమిల్లేనో నాకే తెలియదు.
1: దేవగిరి, నీ ముఖంలో ఆనందం చూస్తే నీవు నిజమే చెప్తున్నావు అనిపిస్తోంది. కాని మళ్ళా అడుగుతున్నాను, నీవు భ్రమపడలేదు కదా?
0: లేదు స్వామి, భ్రమ ఎంత మాత్రం కాదు. ఎందుకంటే వారు నన్ను ఆశీర్వదించి నాకు వరాలు కూడా ప్రసాదించారు.
1: వరాలు ఇచ్చారా? ఏం వరాలు దేవగిరి?
0: మన చిరకాల వాంచ నెరవేరుతుందని వరమిచ్చారు. ఇంకేం కావాలి? గౌరీదేవి మనకు వంశోద్ధారకుడైన కుమారుని, కన్యాదాన ఫలసిద్ధికి కుమార్తెను వరంగా ఇచ్చింది. ఇక పరమేశ్వరుడు మన వంశంలో తరతరాల వారు తరించే వరాన్ని ప్రసాదించాడు.
1: దేవగిరి, వంశ పావనకరమైన ఆ వరమేమిటో త్వరగా చెప్పు.
0: ఆ పశుపతి తానే స్వయంగా నా గర్భాన అవతరిస్తానని వరమిచ్చారు. ఆ త్రిపురారి, ఆ సదాశివుడే స్వయంగా మన పుత్రునిగా, భారద్వాజ గోత్రీకునిగా జన్మ ధరించబోతున్నాడు.
1: దేవగిరి, నీవు చెప్పినట్లే జరిగితే అంతకన్నా మహాద్భాగ్యం మరేముంటుంది? కానీ నేను నమ్మలేకున్నాను.
0: పర్వాలేదు, వారి వరప్రసాదంగా నాకు కడుపు పండినప్పుడు ఇదంతా వాస్తవమేనని మీకు తెలుస్తుంది.
1: పరమేశ్వర, మొదట పుత్రుణ్ణి ప్రసాదించి దేవగిరికి వరాలిచ్చినది తామే అనే నమ్మకాన్ని నాలో కలిగించారు. తదుపరి పుత్రికను ప్రసాదించి ఆ నమ్మకాన్ని మరింత దృఢతరం చేశారు. కానీ నాలో ఏమాత్రం సంతోషం కలగడం లేదు. మహేశ్వర, ఇది నా పాలిట వరంలా తోచడం లేదు. అశనిపాతమై బాధిస్తోంది. అమాయక భక్తురాలైన దేవగిరిని అనుగ్రహించావు. నిన్నే నమ్ముకుని నీవే నా రక్షకుడు అని పూజిస్తూ ఉన్న నాకెందుకు దర్శనం ఇయ్యలేదు ప్రభు? నేను చేసిన పాపం ఏమిటి? నా భక్తిలో ఏదో లోపం ఉండే ఉంటుంది, అందుకే నన్ను ఉపేక్షించావు. శివ, శంభో, నీ దివ్య దర్శనం అయ్యే వరకు నాకు శాంతి లేదు. ఈ సంసారంపై నాకు ఆసక్తి లేదు. నేను కానలకు పోయి నీ గురించి తపమాచరిస్తాను. అంతే.
0: స్వామి స్వామి, పూజామందిరంలో కూర్చుని ఏంటి ఆలోచిస్తున్నారు?
1: ఏమీ లేదు.
0: లేదు స్వామి, నేను మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను. మీరెందుకో బాధపడుతున్నారు. మన చిరకాల వాంచ నెరవేరి సంతానం కలిగిన మీరు ఏ మాత్రం సంతోషంగా లేరు. ఇప్పుడు నేను మూడోసారి గర్భవతినయ్యాను, అయినా మీరు ఆనందంగా లేరు. కారణం తెలియట్లేదు.
1: అవును దేవగిరి, నీవన్నది అక్షరాలా నిజం. నాలో ఒక అసంతృప్తి ఉంది. నీకు నీలకంఠుని సాక్షాత్కార భాగ్యం కలిగింది, నాకు ఆ ప్రాప్తం లేకపోయింది. అలాగని ఇది నీ పట్ల ఈర్ష్య కాదు కస్సుమా. నాకు కూడా నాగభూషణుని దర్శనమయ్యే వరకు నాకు మనశ్శాంతి లేదు. అందుకు తపస్సు తప్ప మార్గం లేదు. నేను నిశ్చయానికి వచ్చాను. తపస్సుకు సంసారం ప్రతిబంధకం కాబట్టి తపమాచరించడానికి అడవులకు బయలుదేరతాను.
0: స్వామి, నిండు జూలాలైన నన్ను వదిలి నిర్దయగా అడవులకు పోతారా? అలా చేయడం మీకు న్యాయమేనా? ఒక్కసారి ఆలోచించండి. పరమేశ్వరుడు నాకిచ్చిన వరం ప్రకారం ఆ జగత్పితనే తనయుడిగా పొందబోతున్న మీరు అతని దర్శనకాంక్షతో తపస్సు చేయవలెనా?
1: పొరపడుతున్నావు దేవగిరి. కుమారినిగా వచ్చిన శంభుని పట్ల పుత్రవ్యామోహమే కలుగుతుంది కాని ఆ శంకరుని దివ్యరూపమే చూడాలని ఉంది. మానవ రూపంలో అవతరించే పరమేశ్వరుని దర్శనానికి, దేవాదిదేవుడైన పరమేశ్వరుని నిజరూప దర్శనానికి చాలా తేడా ఉంది.
0: మీ కోరిక సమంజసమే, కాని నన్నిప్పుడిలా వదిలిపోవడం తమకు ధర్మం కాదు.
1: చూడు దేవగిరి, వ్యామోహాలు పెంచుకుంటూ పోతే దానికి అంతుండదు. నా సంకల్పం నెరవేరదు. దయచేసి నాకు అడ్డు చెప్పకు.
0: ఇంక నేనెంత ప్రాధేయపడినా మీ మనస్సు మారినప్పుడు నేనేం చేయగలను? నాకు మీ తోడిదే జీవనం. పతివ్రతగా మిమ్మల్ని అనుసరించడమే నా ధర్మం. నేను కూడా తమ వెంట అడవులకు వస్తాను.
1: అది నీ ఇష్టం.

ఆ రోజు కార్తీక బహుళ పాడ్యమి, సోమవారం. ఇంగ్లీషు కాలమానం ప్రకారం 1835 సంవత్సరం సెప్టెంబర్ 28వ తేదీ.

0: మాషాల్లా, కాకులు దూరని ఖారాడి వీలో ఈ పసిబిడ్డ ఏడుపు ఏమిటి? వింతగా ఉందే, నిజంగానే ఇక్కడ శిశువు ఉందే. ఏడవకు బిడ్డా, ఏడవకు. ఈ ఫకీరు నిన్ను వదిలేసి పోడులే. అరే మగబిడ్డ, యా అల్లా, మాషాల్లా, పిల్లలు లేని నాకు ఈ బిడ్డను ప్రసాదించావా? ఈ పిల్లవాడి తల్లిదండ్రి కోసం వెతుకుతాను, కనపడకపోతే నేనే పెంచుకుంటాను. అల్లా, యా అల్లా.
1: అలా ఫకీరుకు దొరికిన బిడ్డ సాక్షాత్తు పరమేశ్వరుడే. భవిష్యత్తులో సమర్థ సద్గురువై సాయి అనే నామంతో వినుతికెక్కాడు. శిరిడీ గ్రామంలోని మసీదే ఆ ద్వారకామాయిగా అల్లా మాలిక్ అంటూ సర్వమత సామరస్యాన్ని వర్ధిల్లజేశాడు. ఓం శ్రీ సాయిరాం. ఇంతవరకు మీరు శిరిడీ సాయి జన్మదినోత్సవ సందర్భంగా శిరిడీ సాయి జన్మరహస్యం అనే నాటికని శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి హైదరాబాద్ సమర్పించగా ఈ కార్యక్రమాన్ని మీరు విన్నారు.

సర్వేశ్వరుడు, పాప సంహారుడు, శాశ్వత ఐశ్వర్యుడు, ఆత్మ సంసారీయగు సత్య సాయీశునకు ఆదిలాబాదు జిల్లా ప్రణమిల్లుతున్నది. ప్రభు, ఆదిలాబాదు అన్న నా నామాన్ని మీ సమక్షాన ఉచ్చరిస్తే చాలు, అక్కడి నాలోని ప్రతి అణువు పవిత్రమగుచున్నది.

0: ಸಾಯೇಶ್ವರಾಯ ವಿದ್ಮಹೆ ಸತ್ಯದೇವಾಯ ಧೀಮಹಿ ತನ್ನ ಸರ್ವ ಪ್ರಚೋದಯಾತ್. ಪ್ರಪಂಚವ್ಯಾಪ್ತಂಗಾ ರೇಡಿಯೋ ಸಾಯಿ ತೆಲುಗು శ్రోతలందరికీ సాయిరామ్. ఈనాడు మొట్టమొదటిసారిగా శ్రీ సత్యసాయి భగవానుని దివ్య అనుగ్రహ ఆశీర్వాదములతో రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ద్వారా పర్త్యాత్ర సందర్భంగా ప్రశాంతలయం విచ్చేసిన ఆదిలాబాద్ జిల్లా నుండి శ్రీ సత్యసాయి సేవా సంస్థల కార్యకర్తల భక్తుల అనుభవాలను రేడియో సాయి ప్రశాంతలయం స్టూడియోస్ నుంచి ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాం. గత 2 రోజులుగా స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులను అందుకోవటానికి తమ 11వ పర్త్యాత్రకై 2,300 మందికి పైగా భక్తులు ఆదిలాబాద్ జిల్లా నలుబూలల నుండి ప్రశాంతలయానికి విచ్చేశారు. ఈనాడు వారితో ముచ్చటిస్తూ పర్త్యాత్ర విశేషాలను, జిల్లాలో జరిగే సేవా కార్యక్రమాలు, భక్తుల అనుభవాలను గురించి తెలుసుకుందాం. ముందుగా ఆదిలాబాద్ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు శ్రీ వెంకట్రావు గారు
1: పర్త్యాత్ర విశేషాలను, సేవా కార్యక్రమాల వివరాలను శ్రోతలతో పంచుకుంటారు. ఈ పర్త్యాత్ర కార్యక్రమాల నిర్వహణలో వీరికి తోడ్పడ్డ ఆదిలాబాద్కు చెందిన స్వామి పూర్వ విద్యార్థి శ్రీ రంగనాథరాజు కూడా ఈ ప్రత్యక్ష ప్రసారాలలో పాలు పంచుకుంటున్నారు.
2: సాయిరాం, ఆదిలాబాద్ జిల్లా నుంచి 2,300 మంది భక్తులతో విచ్చేసినటువంటి ఆదిలాబాద్ భక్త బృందం, రేడియో సాయిలో ఈనాడు ప్రత్యక్ష ప్రసారం చేయించేటువంటి అపూర్వమైనటువంటి ఆశీర్వాదాన్ని స్వామి అందించినందుకు స్వామివారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఆదిలాబాద్ జిల్లాను 11 సంవత్సరాలుగా ముందుండి నడిపిస్తున్నటువంటి జిల్లా అధ్యక్షులు వెంకట్రావు గారు తన అనుభవాలను శ్రోతలతో పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. అంకల్, మీరు 11 సంవత్సరాలుగా ఆదిలాబాద్ పర్త్యాత్ర చేస్తూ వచ్చారు. ఎన్నో అపూర్వమైనటువంటి సంఘటనలు, మధురమైనటువంటి జ్ఞాపకాలు స్వామికి ప్రసాదించారు, అవేంటో కొంచెం మీరు చెప్తారా?
3: తప్పకుండా. శ్రోతలందరికీ సాయిరాం, ఈరోజు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ మొట్టమొదటిగా లైవ్ ప్రోగ్రామ్ ని ఆదిలాబాద్ జిల్లాతో ప్రారంభించుకోవటం నిజంగా మా అదృష్టం. స్వామివారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వామి ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. శ్రీ పుట్టపర్తి నిలయుడు, కాపాడు నిన్నెప్పుడు కరుణాకరుడై, చేపట్టి నిన్ను బ్రోచును, ఏ పట్టున విడవకుండా ఏలును నిన్ను. స్వామి చెప్పిన ఈ పద్యం సంపూర్ణంగా ఆదిలాబాద్ జిల్లాకే చెప్పారేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. గత 11 సంవత్సరాలుగా ఆదిలాబాద్ జిల్లా స్వామి యొక్క కనుసన్నల్లో నడపబడుతుందని చెప్పి నేను ఒక జిల్లా అధ్యక్షుడిగా పూర్తిగా నమ్మగలను. ఎందుకంటే మొట్టమొదటిసారి 2007 సంవత్సరంలో స్వామి దగ్గరికి వచ్చినప్పుడు స్వామి అన్న ఒక మాట ఇప్పటికీ నేను మర్చిపోలేకపోతున్నాను. రేపటి నుంచి పుట్టపర్తిలో పర్త్యాత్ర ప్రారంభమవుతుందంటే ఈరోజు సాయంకాలం స్వామివారు దర్శన సమయంలో ఆదిలాబాద్ జిల్లా నుంచి వస్తున్నారు స్వామి, తమ దివ్య దర్శన భాగ్యానికి అనుమతించండి స్వామి అంటే ఎంతమంది వస్తున్నారని అడిగారు. నేను ఆ సమయంలో ఆ గాబరాలో తొందరపాటులో నేను సరిగ్గా సంఖ్య చెప్పలేకపోయాను. స్వామి చెప్పారు 3,300 మంది వస్తున్నారు, చక్కటి ఏర్పాట్లు చేయండి అని చెప్పి స్వామి తన ప్రక్కనున్న ఆశ్రమ అధికారులతో అధికారులకు ఆదేశించడం ఇప్పటికీ నేను మర్చిపోలేని సంఘటన అది. ఆ మరుక్షణం నుంచి స్వామి చేసిన ఏర్పాట్లు చక్కగా స్వామి ఆదరించి ఆదిలాబాద్ను

0: చిక్కును చేర్చుకుని అద్భుతమైన రీతిలో అనుగ్రహం అందరికీ అందించి అప్పుడన్న డైలాగ్ స్వామి ఎంతమంది వస్తున్నారు అన్నది ఇప్పటికీ ఆ ప్రవాహం కొనసాగుతూనే ఉంది. స్వామి ప్రతి పర్తయాత్రలో ముఖ్యంగా మేము చేసుకున్న ప్రయాణపు ఏర్పాట్లలో స్వామే స్వయంగా ఉండి చూస్తున్నారేమని చెప్పి కొన్ని కొన్ని అనుభవాలు మాకు జరిగినాయి. ఆ రకంగా స్వామి ఆదిలాబాద్ జిల్లాతో ఉన్న అవినాభావ సంబంధం, మొదటి పత్యాత్ర 2007 నుంచి ప్రారంభమైంది.
1: అంటే మీరు అవినాభావ సంబంధం అంటే నాకు గుర్తుకొస్తుంది అంకుల్, ఆ రోజు సాయంత్రం ఆ సాంస్కృతిక కార్యక్రమం డ్రామా జరిగిన తర్వాత స్వామి మైక్ తెప్పించుకుని మరి ఆదిలాబాద్ నాది అవినాభావ సంబంధము, ఇది అన్యోన్య అనురాగం అన్నారు కదా.
0: అవును రంగనాథ్.
1: ఆ అన్యోన్య అనురాగాన్ని, ఆ అవినాభావ సంబంధాన్ని మీరు పలు విధాలుగా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. దాన్ని చాలా విధాలుగా మీరు అనుభవించే ఉంటారు, మీతో పాటు వందల మంది భక్తులు అనుభవించి ఉంటారు. దాంట్లో ఒక అలాంటి ఒక రెండు సంఘటనలు మీరు.
0: అదే నిన్ననే నాకు ఇచ్చిన అవకాశంలో కుల్వంత్ సభా మండపంలో ఒక ఇన్సిడెంట్ చెప్పడం జరిగింది. అది కాకుండా ఒక ఇన్సిడెంట్ ఇంకోటి చెప్తాను. మేము పత్యాత్రకు ప్రత్యేక ట్రైన్ ఏర్పాటు చేసుకునేవాడానికి మేము ఐఆర్సిటీసీకి వెళ్లి కన్సల్ట్ చేయడం జరిగింది. వాళ్ళు చేసినప్పుడు వాళ్ళని కాంటాక్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే తప్పకుండా మేము ఏర్పాటు చేస్తాం, కానీ మీకు 17 బోగీలు ఉన్న ట్రైనే, 17 కంపార్ట్మెంట్స్ ఉన్న ట్రైన్ మీకు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి అన్నారు. ఓకేనండి అని చెప్పి మేము ఇంటికి వచ్చేసాం. వచ్చిన తర్వాత మా ఏర్పాట్లు ఇవన్నీ చూసిన తర్వాత మేము అనుకున్న సంఖ్య దాటిపోయింది. మేము సుమారు 2000 మంది పత్యాత్రికులు వస్తారనుకుంటే అది 3000 క్రాస్ అయిపోయింది అప్పటికే. ఇంకా మిగతా 1000 మందిని ఎలా తీసుకెళ్లాలని మేము చాలా ఆలోచనలు చేస్తున్నాం, కానీ ఆలోచన మా పరిధిలో లేదు, అది సాధ్యం కాదు ఈ 1000 మందిని. ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లా నుంచి పుట్టపర్తికి రావాలంటే డైరెక్ట్ ట్రైన్ ఫెసిలిటీ లేదు, మేము హైదరాబాద్ రావాలి, అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక ట్రైన్ పట్టుకుని రావాలి. సో ఈ క్రమంలో మాకు స్వామి తప్పించి ఇంకా మాకు వేరే ఇంకా అండలేదు. మాకు ఇంకా మొదటి నుంచి స్వామి నేర్పింది అదే కాబట్టి స్వామిని ప్రే చేస్తూనే ఉన్నాం. ఈ లోపల మళ్లీ ఎందుకైనా మంచిది ఐఆర్సిటీసీ వాళ్ళని ఒకసారి వెళ్లి కనుక్కుందామని అంటే ఫోన్లో ముందు కాంటాక్ట్ చేసినప్పుడు లేదండి సాధ్యం కాదు, అది మేము ఆ రకంగా మీకు ఇవ్వలేము, అది ఎట్టి పరిస్థితుల్లో కూడా బోగీలను పెంచలేమని చెప్పన్నారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్లీ ఇంకొకసారి వెళ్లి లాస్ట్ ప్రయత్నంగా స్వామికి ప్రేయర్ చేసి స్వామి ఇంకా మీరే లేకుంటే ఈ 1000 మంది యాత్రికులు మీ దర్శన భాగ్యం పొందలేరేమో స్వామి అని చెప్పి అనుకుని వెళ్లిన తర్వాత స్వామి మరి ఏం చేశారో, ఏ మహిమ చేశారో, ఏ మాయ చేశారో తెలియదు, కానీ అదే ఐఆర్సిటీసీ అధికారులు ఇంకా ఎక్స్ట్రా 5 బోగీలు వేసి మాకు వీళ్ళందరికీ ప్రయాణం ఏర్పాట్లు చేయించడం అనేది ఇప్పటికీ అది మర్చిపోలేన ఒక అద్భుతమైన సంఘటనగా నేను గుర్తుపెట్టుకుంటాను.
1: అంటే 23-24 బోగీల ట్రైన్
0: డబుల్ ఇంజిన్ పెట్టి వాళ్ళు మాకు ఎలాంటి ఎక్స్ట్రా ఛార్జ్ తీసుకోకుండా డబుల్ ఇంజిన్ పెట్టి పుట్టపర్తి వరకు రాను పోను వేయడం జరిగిందండి. అది మొదటగా మేము అనుభూతి చెందిన ఒక పెద్ద మహిమ, స్వామి చూపిన పెద్ద మహిమ.
1: స్వామి చెప్పినట్టు అడవిలో ఉన్న ఆకాశం,
0: తప్పకుండా అడవిలోనున్న ఆకాశం, గుట్టలోనున్న నట్టేటనున్న మదిని సాయి నిన్ను మరువుడెప్పుడు.
1: మరి ఈ పర్తయాత్ర చేస్తున్నప్పుడు మీకు ఏ విధమైనటువంటి టీమ్ బిల్డింగ్ జరుగుతుంది? ఇప్పుడు ప్రవాహం లాగా భక్తులు పొద్దున మనం చూస్తున్నాం, ప్రవాహం లాగా వస్తున్నారు. ప్రవాహం ఇది 2300 మంది భక్తులు. ఏ విధంగా ఇంతమంది భక్తుల్ని ఒకరి తర్వాత ఒకరిని ఏ విధంగా తీసుకురాగలరు?
0: ఇది ఒక చక్కటి ప్రశ్న అండి. మేము 2006 స్వామిని అడిగాము, స్వామి ఆదిలాబాద్ జిల్లా సత్యసాయి సేవా సంస్థల యొక్క కార్యక్రమాలు ఆదిలాబాద్ జిల్లాలో ఇంకా ఘనంగా జరగాల్సి ఉన్నాయి అనే ఒక చిన్న కోరిక నా మనసులో ఒక కోరిక ఉండే. నేను ఇతర జిల్లాల్లో చూస్తున్నప్పుడు ఇంత చక్కటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, మన ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలనే ఒక తీవ్రమైన కోరిక స్వామి ముందర పెట్టినప్పుడు స్వామి దాన్ని ఆశీర్వదించి పత్యాత్రకు, అంటే 2006 నేను డిసెంబర్ 5 నాడు స్వామి నా దగ్గర నుంచి ఉత్తరం స్వీకరించి, స్వామి 450 గ్రామాల్లో గ్రామ సేవలు చేసి మీ దగ్గరికి గ్రామానికి ఒక ఇద్దరు చెప్పున్న స్వామి వైభవాన్ని చూడడానికి స్వామి యొక్క దర్శన స్పర్శన సంభాషణ భాగ్యాలు పొందాలనే ఒక సత్సంకల్పంతో స్వామి దగ్గర తీసుకురావాలని చెప్పి 900 మంది, ముఖ్యంగా 900 మంది, ప్రతి గ్రామం నుంచి ఇద్దరు చెప్పున్న 900 మంది, సత్యసాయి సేవా సంస్థలు అప్పటి వరకు ఉన్న కార్యకర్తలు 100 మంది చెప్పున్న 1000 మందిని మేము ప్లాన్ చేసుకున్నాం. అట్లాంటిది 3300 మంది స్వామి తెచ్చుకున్నారు ఆయన ఏర్పాట్లతో. ఆ రకంగా వచ్చిన తర్వాత మేము పత్యాత్రకి మీరు ఇప్పుడు అడిగిన ఇది మేము ఒక యజ్ఞంలాగా మేము తీసుకున్న సంకల్పము తీవ్రంగా ప్రతి కార్యకర్త కూడా 100% రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి గ్రామాల్లోకి ఎంత దూరం ఉన్నా కూడా గ్రామాల్లోకి వెళ్లి స్వామి యొక్క చిత్రపటం మాకు స్వామి యొక్క చిత్రపటమే మాకు బలం. స్వామి ఆ ఫోటో జేబులో పెట్టుకుని స్వామి నామంతోనే మేము గ్రామంలోకి వెళ్లి స్వామి యొక్క రూపాన్ని చూద్దాం, స్వామి యొక్క దర్శనం పొందుదాం, స్వామి యొక్క అనుగ్రహం తీసుకుందాం మన జిల్లాకని మేము ఆ రోజు మొదలుపెట్టిన పత్యాత్ర ఈ రోజు మా ప్రయత్నం ఏమి లేకుండా కూడా 2400 పైచిలకు ఈ రోజు భక్తులు ఇక్కడికి వచ్చారు. 2400 మందికి మేము చేసిన ప్రయత్నం అనేది ఈ రోజు చాలా తక్కువ, ఆ రోజుతో పోలిస్తే ఈ రోజు చాలా తక్కువ. స్వామి ఆ ఫ్లో స్వామి రప్పించుకుంటున్నారు. ఇది యాక్చువల్ గా ఆ రోజు మేము చేసిన ప్రయత్నం ఏమో గాని మా ద్వారా స్వామి ఆ రోజు పిలిపించుకుండొచ్చు, కానీ ఈ రోజు మాత్రం మా ప్రయత్నం అయితే చాలా తక్కువ. మేము ఊరికే ఒక అనౌన్స్మెంట్ ఇస్తున్నాం జిల్లాలో, కానీ భక్తులు మాత్రం ముఖ్యంగా గ్రామీణులు చాలా ఆనందంతో ఈ పత్యాత్రలో పాల్గొంటున్నారండి.
1: జనరల్ గా పత్యాత్రకి ఎన్ని రోజుల ముందు ప్రిపరేషన్ జరుగుద్ది?
0: మేము జనరల్ గా మా స్టేట్ ప్రెసిడెంట్ గారు గౌరవనీయులైన చలం గారికి మేము ముందుగా ఒక అంటే స్వామివారి బర్త్డే అయిన తర్వాత ఒక వారం రోజుల్లో చెప్తాము. వారు ఇమ్మీడియట్ గా దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారితో మాట్లాడి దీనికి అవసరమైన ఏర్పాట్లు ఒక అంగీకారం లెటర్ అంటాం దాన్ని, ఒక అప్రూవల్ ఇస్తారు. అప్రూవల్ మాకు ఎక్కువగా December 1st లో వస్తుంది. అప్పటి నుంచి ఇంకా ఏర్పాట్లు మొదలవుతాయి.
1: అప్పటి నుంచి ఏర్పాట్లు యజ్ఞాలు యజ్ఞంలాగా సాయి
0: అప్పటి నుంచి మేము పూర్తిగా బాధ్యత వహించి గ్రామాల్లోకి వెళ్లి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మేము పాస్ ఆన్ చేయడం, వాళ్లతో మమేకమై చిన్న చిన్న కార్యక్రమాలు, సత్సంగాలు, భజనలు, చిన్న చిన్న సేవా కార్యక్రమాలతో మేమందరం ఒక కుటుంబంలా మేము ఒక ఐక్యతతో ఏర్పాట్లు చేసుకుని మనం ఇట్లా వెళ్లాలి అట్లా వెళ్లాలి అని ఆ రకంగా దాని తర్వాత మేము ఒక 40 రోజులు గాని 20 రోజులు గాని 21 రోజులు గాని ఇట్లా ఒక దీక్షల మాదిరిగా అంటే ఆ 21 రోజులు నిత్యము కూడా స్వామిని చింతన చేసుకుని స్వామిని ధ్యానం చేసుకుని చక్కగా స్వామి మార్గంలో ఉండటానికి మేము ప్రయత్నం చేస్తూ పత్తి రావడం జరుగుతుంది.
1: ఈ పత్యాత్రల వల్ల పుట్టపర్తిలోకి భక్తుడు ప్రవేశించిన తర్వాత ఆదిలాబాద్ భక్తుల యొక్క హృదయాలలో మనస్సుల్లో కొన్ని మార్పులు వస్తాయి.
0: అవునండి.
1: అదే విధంగా ఈ పత్యాత్రల వల్ల జిల్లాలో కూడా ఎన్నో మార్పులు తప్పకుండా వచ్చే ఉంటాయి.
0: వచ్చాయి కూడా.
1: అవేంటంకులు అవి వివరిస్తారు.
0: పత్యాత్ర వల్ల ముఖ్యంగా గ్రామాల్లో స్వామిని ఇక్కడ దర్శించుకున్న తర్వాత ముఖ్యంగా గ్రామాల్లో తిరిగి వెళ్లిన తర్వాత వాళ్లక ఇప్పటికీ మాకు ఆదిలాబాద్ జిల్లాలో కాగజ్ నగర్ లాంటి ప్రాంతాల్లో ఇక్కడ తీసుకెళ్లే ప్రసాదాన్ని వాళ్లు చక్కగా నలుగురికి పంచుకోవాలనే ఒక సదుద్దేశంతో గ్రామం అంతా ఒక దగ్గరికి చేరి నారాయణ సేవ చేసుకుని చుట్టుపక్కల ఒక 3-4 గ్రామాలను పిలుచుకుని ఒక పండుగలాగా చేసుకుంటారు. ఇప్పుడు ఈ రోజు కూడా వాళ్ళ మా వాళ్లు చెప్పుకుంటున్నారు వెళ్లిన తర్వాత ఏర్పాట్లు ఎట్లా చేయాలన్నది. తద్వారా వాళ్ళు అక్కడి నుంచి ఏంటంటే నామ సంకీర్తన భజన కార్యక్రమాలు కొత్త కొత్త గ్రామాల్లో పెట్టుకుంటూ ఇప్పటి వరకు సుమారుగా ఈ 10 ఏళ్ల కాలంలో మాకు అప్పుడున్న ఒక 10 సంస్థలు 15 సంస్థలు ఈ రోజు 70-80 సంస్థలు 90-100 కూడా భజన యూనిట్స్ ఆ ప్రాంతంలో వచ్చినాయి. ఇదంతా పూర్తిగా స్వామి యొక్క అనుగ్రహం తప్పించి ఇంకేం లేదు. ఎందుకంటే స్వామి యొక్క అనుగ్రహం ఈ మాదిరిగా మాకు జిల్లాలో కనిపిస్తుంది.
1: ఇంకా పంటలు
0: ఇదివరకు మాకు పత్యాత్రలో పాల్గొనే నాకు ఇప్పటికీ బాగా గుర్తు. నేను ఆ ప్రాంతం సందర్శించినప్పుడు పత్యాత్ర మొదటి పత్యాత్ర రెండో పత్యాత్ర మూడో పత్యాత్రలకు వెళ్లినప్పుడు అక్కడ ప్రాంత ప్రజలు భక్తులు ఎంతో స్వామి దగ్గర రావడానికి ఎంతో ఉబలాట పడేవారు. అప్పుడు వాళ్ల పరిస్థితి వాళ్ల మాటల్లోనే నేను చెప్తాను. అప్పుడు అన్న మాటలు, సార్ మాకు ఇక్కడ పంటలు పండవు సార్, ఈ ప్రాంతము ఇక్కడ ఈ ప్రాంతం పంటలు పండదు, మేము వేసుకున్న పంట విత్తనాలు కూడా సరైన ఆ పంట క్రాప్ వస్తుందో లేదో కూడా మాకు నమ్మకం లేదు. అట్లాంటిది స్వామి నామంతో మేము స్వామి నామం ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఎంతో ఈరోజు ఆనందపడుతున్నాం. అందులో నేను ఒక ప్రత్యేకమైన సంఘటన మీకు చెప్పాలి, పేరుతో సహా నాకు గుర్తుంది. వీరెల్లి గ్రామము, అది కౌటాల సిరిపూర్ మండలం వీరెల్లి గ్రామము. రామదాస్ అని చెప్పి ఒక ఆయన ఉన్నారు, ఆయన ఆర్ఎంపీ డాక్టర్, ఆయన స్వామి భక్తుడు, అంటే ఇప్పుడు భక్తుడు. ఆయన 2007 ప్రాంతంలో ఆయన మామూలు వ్యక్తి. ఈరోజు మొన్న అంటే గత ఏడాది ఆయనతో నేను ముచ్చటించినప్పుడు, సార్ ఆ రోజు నాకు 4 వేళ్లు నా నోట్లోకి వెళ్లలేని దుస్థితి సార్ నాది, అట్లాంటి స్థితిలో ఉన్న వాళ్ళం ఈరోజు స్వామి వారి యొక్క పూర్తి సంపూర్ణమైన అనుగ్రహంతో ఈరోజు చక్కగా నేను ఇస్త్రీ బట్టలు వేసుకుంటూ చక్కటి స్థితిలో నేనున్నాను. మా పంటలు, పంట భూములన్నీ సమృద్దిగా పంటలు పండుతున్నాయి. స్వామి నామంతోనే మేము ఈరోజు ఇంత చక్కగా ఉండడానికి మాకు స్వామే పూర్తి, మాకు రక్షణ, స్వామే మాకు పూర్తిగా అండగా నిలుస్తున్నారని చెప్తారా.
1: ఇంటింటిలో గడప గడపలో స్వామి నామ ఈ విధంగా ప్రతిధ్వనిస్తుంటే స్వామి యొక్క సంస్థ కూడా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది.
0: తప్పకుండా అండి, చేస్తుంది.
1: ఆ కార్యక్రమాలు అవి ఒకసారి మీరు వివరిస్తే.
0: తప్పకుండా వివరిస్తాను. ఈరోజు సత్యసాయి సేవా సంస్థలు 2007లో ప్రత్యాత్రకు రాకముందు 2006లో మా దగ్గర కొన్ని సంస్థలు, కొన్ని సమితులు ఉండేవి. అంటే సుమారుగా ఒక 8-9 సమితులు ఉండేవి, ఒక 10-15 భజన మండలి ఉండేవి. తర్వాత కాలంలో స్వామివారి యొక్క అనుగ్రహ ఆశీస్సులతో కానివ్వండి, స్వామివారు ఇచ్చిన మార్గదర్శనం కానివ్వండి, స్వామిని చూసిన తర్వాత ప్రతి ఆదిలాబాద్ భక్తుడు, ప్రతి ఆదిలాబాద్ కుటుంబీకుడు మా ఇంట్లో భజన పెట్టుకోవాలి, మా ఇంట్లో స్వామి చిత్రపటం ఉండాలి, మా ఊర్లో ఒక చిన్న సేవా కార్యక్రమం అనే చేయాలి, నేను కూడా నలుగురికి ఉపయోగపడాలి అన్న ఒక చక్కటి విశాలమైన హృదయంతో ఇక్కడి నుంచి తిరిగి వెళ్తున్నాడు. అది నేను ముఖ్యంగా గమనించాను. తద్వారా ప్రతి గ్రామంలో కానివ్వండి, ప్రతి పట్టణంలో కానివ్వండి, ఏదో ఒక రూపంలో స్వామివారి యొక్క కార్యక్రమం ఈరోజు మాకు కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఈ కార్యక్రమాల్లో మేము వాళ్ళకి మేము చేదోడు బాదోడుగా ఉంటూ ఈ కార్యక్రమం మనం ఇక్కడ ప్లాన్ చేస్తే బాగుంటుందేమో అన్న చెప్పడం వరకే తప్పించి, మా దగ్గర నుంచి స్వామి మమ్మల్ని ఏదో శారీరకంగా గాని ఆర్థికంగా గాని మేము ఎక్కడా మాకు స్వామి ఎక్కడా ఎప్పుడూ ఎన్నడూ కూడా కష్టపెట్టలేదు. సంస్థలు ఈరోజు దినదిన ప్రవర్ధమానమే. ఒక రకంగా ఆదిలాబాద్ జిల్లాలో గ్రామాన ఈరోజు మాకు చెన్నూరు ఏరియాలో సుమారు ఒక 54-55 గ్రామాలు ఉన్నాయి. ఆ 55 గ్రామాల్లో స్వామినామం ఒక్కసారి కాదు 2 సార్లు వినిపించబడింది. ప్రతి ఇంటికి కూడా స్వామినామం వెళ్లిపోయింది. అట్లాగే కాగజనార్ జోన్ లో సుమారు ఒక 100 గ్రామాలు ఉంటాయి, 100-120 గ్రామాలు. ఇప్పటి వరకు సుమారు 90-100 గ్రామాల వరకు స్వామినామం వెళ్లిపోయింది. ఈ రోజు ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం వాళ్ళు వచ్చున్నారు, ఆ భక్తులు కూడా. వాళ్ళు స్వామిని చూడని వాళ్ళు కూడా ఈరోజు మేము అక్కడికి వెళ్లి మందిరం కట్టుకుంటామండి. కొంతమంది ముగ్గు పోసి కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు మందిరానికి. అట్లా సంస్థని మా ప్రమేయం లేకుండానే స్వామి జిల్లాలో సంస్థను అభివృద్ది చేస్తున్నారు. దానికి ఇక్కడ సోదరుడు మన కాగజ్ నగర్ జోన్ ఇన్ఛార్జ్ ప్రస్తుతానికి వారు ఇప్పుడు డీపీగా కూడా ప్రమోట్ అయ్యారు అసిఫాబాద్ జిల్లాకి. ఆయన మాటల్లోనే విందాం సంస్థ ఏ రకంగా కాగజనార్ ప్రాంతంలో, అంటే ఆదిలాబాద్ జిల్లాలో ఒక ప్రక్క ప్రాంతం ఇది, అక్కడ చక్కగా డివోటీస్ ఎక్కువ వచ్చారు. ఆ ప్రాంతంలో సత్యసాయి సేవా సంస్థ ద్వారా ఏ కార్యక్రమాలు అవుతున్నాయి, అక్కడ భక్తులు ఇళ్లలో స్వామిని ఏ రకంగా కొలుచుకుంటారు, స్వామి ద్వారా వారు ఎలాంటి లబ్ది పొందుతున్నారు, ఎట్లాంటి ఆనందమైన స్థితికి వెళుతున్నారనేది సోదరుడు జనార్దన్ ఇక్కడ ఉన్నాడు, ఆయన మాటల్లో కూడా మనం విందామండి.
1: తప్పకుండా జనార్దన్ అన్న గారు, మీరు అంకుల్ చెప్పినట్టు మరి కాగజ్ నగర్ లో జరిగేటువంటి సేవా విశేషాలు వివరిస్తారా?
2: సైరామ్ జిల్లా అధ్యక్షుల వారు చెప్పినట్టు కాగజ్ నగర్ ప్రాంతం అనేది ఆదిలాబాద్ జిల్లాలో ఒక కార్నర్. అంటే ఆదిలాబాద్ జిల్లా అంటే సుమారు 250 కిలోమీటర్ల వైశాల్యం. అది ఇది ఒక కార్నర్,
1: భారతదేశంలో 11వ పెద్ద జిల్లాగా పరిగణింపబడుతుంది.
2: అయితే ఈ కాగజ్ నగర్ ప్రాంతం ఒక డిఫరెంట్ గా ఉంటుంది. అటు మహారాష్ట్ర బార్డర్, తర్వాత ఇటు మన ఆంధ్ర బార్డర్ కలుపుకొని ఉంటుంది. అక్కడ స్వామి యొక్క నామాన్ని తీసుకెళ్లే ముందు మన ప్రత్యాత్ర జిల్లాధ్యక్షుడు చెప్పినట్టు ప్రత్యాత్రల సందర్భంగా గ్రామ సేవలు చేయడానికి సంకల్పించుకున్నప్పుడు అప్పటికే కాగజ్ నగర్ సమితి ఒక 20 సంవత్సరాల నుండి ఉంది కాగజ్ నగర్ లో. కానీ గ్రామ సేవల ద్వారా వెళ్ళినప్పుడు ఫస్ట్ ఒక గ్రామానికి వెళ్ళాం మేము. అక్కడ మొగడు దగ్గడ అనే గ్రామం వెళ్ళిన తర్వాత అక్కడ నామస్మరణ జరిగింది, కార్యక్రమం స్వామి పల్లకి సేవ అని జరిగిన తర్వాత అక్కడ వాళ్ళని భజన నామస్మరణ విశిష్టత అవన్నీ చెప్పి స్వామి యొక్క చిత్రపటం వాళ్ళకి ఇస్తాం ఆ కార్యక్రమంలో. అక్కడ ఒక పెద్ద మనిషి ఆయన ముందుకొచ్చారు. ముందుకొచ్చినప్పుడు ఆయన చేతిలో స్వామి ఫోటో పెట్టినప్పుడు ఆయన ఏమన్నారంటే, సార్ ఈ ఫోటో కోసం ఎన్నేళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాను సార్ నేను. ఆయన పేరు మణిరామ్. ఆయన ఆశ్చర్యపోయాను. అరే ఇంతవరకు అసలు ఆయన పరిచయం లేదు మనకి, ఈ ఫోటో కోసం ఎదురు చూస్తున్నాను. అప్పటికి స్వామి కూడా ఆయనకు పరిచయం లేదు. ఓహో అప్పుడు అనుకున్నాం, ఓ స్వామి మనకంటే ముందే వచ్చి ఇక్కడ ఉన్నారేమో, మన కార్యక్రమం పెట్టుకున్నాం కాబట్టి మనం వచ్చాం ఇక్కడికి, ఈ కార్యక్రమం కూడా స్వామి కదా మన ద్వారా చేయించేది అని అక్కడ స్పృహ వచ్చింది. తర్వాత ఈ కార్యక్రమం తర్వాత మేము ఒక 1 వీక్ తర్వాత ఫాలో అప్ వెళ్తాం. అక్కడికి వెళ్ళినప్పుడు అదే గ్రామానికి వెళ్లి మణిరామ్ అనే వాళ్ళ ఇంట్లో ఆయన మంచాలో మంచం అక్కడ కూర్చొని ఉన్నప్పుడు అడగారు, మణిరామ్ గారు ఒక భజన పాడతారా అన్న. అంతకుముందు వెళ్ళినప్పుడు చిన్న పుస్తకం స్వామి భజన వాళ్ళ చిన్న పుస్తకం ఇచ్చాం ఆయనకి, అంటే పాడతాను సార్ అని. సరే పాడండి అంటే ఆయన పుస్తకం ఓపెన్ చేసి అని ఎంత అసలు ఆయన సీడీ వినలేదు, ఆ పాట ఎప్పుడు వినలేదు. ఆ పుస్తకంలో స్వామిది మానస భజరే గురుచరం అనే పాట సేమ్ స్వామి పాడిన ట్యూన్ గా పాడి వినిపించాడు మాకు. అప్పుడు అర్థమైంది మాకు, ఓహో స్వామి మనకంట ముందే ప్రవేశించి మన ద్వారా ఈ కార్యక్రమాలను చేయిస్తున్నారని. ఇది ఫస్ట్ 2006 ప్రాంతంలో ఈ ఇన్సిడెంట్. తర్వాత అట్లా అట్లా గ్రామ సేవల ద్వారా, ఈ పరిత్యాత్రల ద్వారా గ్రామ సేవలు చేస్తూ ఈరోజు అక్కడ ఒక భజన యూనిట్ లేని ప్రాంతంలో స్వామివారి దివ్యానుగ్రహం వలన ఈరోజు సుమారు 60 నుండి 70 యూనిట్స్ ఈ 11 సంవత్సరాల్లో స్వామి చేయించుకున్నారు అక్కడ. అది కూడా భజనలు, చిన్న చిన్న సేవా కార్యక్రమాలు అవన్నీ కాకుండా ప్రతి ఒక్కరికి ఒక వ్యక్తిగతమైన అనుభవాలు అక్కడ స్వామి ద్వారా. ఒకసారి ఒక శివలింగము మనం జైపూర్ నుండి తీసుకొచ్చి స్వామివారి దగ్గర ఆశీర్వాదం తీసుకుని శివలింగ యాత్ర అనేది ఒకటి మనం జిల్లాలో చేసుకున్నాం. అప్పుడు ఆ సందర్భంగా మా కాగజ్నగర్ సమితికి కొన్ని రోజులు కేటాయించారు జిల్లా వాళ్ళు. సో ఇంతమంది సార్ చెప్పినట్టు వీరెల్లి గ్రామం అనే దాంట్లో ఈ శివలింగాన్ని తీసుకెళ్లాడు. ఆ రోజు ఊరేగింపు, శివలింగ అభిషేకానికి ముందు ఒక ఊరేగింపు జరుగుద్ది. తర్వాత ఊరేగింపు అయిపోయింది, శివలింగం పూజ అభిషేకాలన్నీ అయిపోయినాయి. ఆ గ్రామంలో అభిషేకం చేసిన తర్వాత మిగిలిన పంచామృతాలు అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ ప్రతి ఇంటికి తీసుకువెళ్లి ప్రసాదంగా ఇచ్చాడు. ఒక గ్లాస్తో ఇస్తా ఉంటే ఆ సగమూరి ఇచ్చేసరికి ఆ పంచామృతం అయిపోయింది. ఆ కంటైనర్ దాంట్లో మొత్తం ఏం లేకుండా అయిపోయింది. అప్పుడు ఇంకా సగం గ్రామస్తులు వాళ్ళు చాలా నిరుత్సాహంతో, సాయిరాం కొంచెం కొంచెం ఇస్తే బాగుండు కదా, ఊరంతా వస్తుండే, మీరు అట్లా చేశారు ఎందుకంటే పాప అక్కడ ఇన్ఛార్జ్ కూడా కొంచెం బాధతో ఏమనలేక ఆ కంటైనర్ ఎంటీ కంటైనర్ మళ్ళీ చిన్న హనుమాన్ మందిర్ ఉంటుంది అక్కడ దాంట్లో పెట్టి లాక్ చేసి పడుకున్నాడు. అది బర్త్డే టైం, స్వామి జన్మదినానికి ముందు ఉదయం మనకు మామూలుగా నగర సంకీర్తనకు వచ్చే అప్పుడు ఓంకారస్పురం నగర సంకీర్తనకు వచ్చినప్పుడు ఆ గుడి లాక్ ఓపెన్ చూసేసరికి ఆ కంటైనర్లో మళ్ళీ ఫుల్ గా పంచామృతాలు వచ్చినాయి. అక్కడ మళ్ళీ ఆ పంచామృతం తీసుకుని ఆ తక్కిన గ్రామానికి అంతా ఇచ్చారు అక్కడ. ఇట్లా స్వామి వాళ్ళలోకి వెళ్లి వాళ్లను ప్రేరేపించుకుని ఇటువంటి సంఘటనలే ప్రతి గ్రామంలో ఒక సంఘటన. ఈరోజు ఇన్ని వందల మంది ఇన్ని వేల మంది పరిత్యాత్రకు వస్తున్నారంటే స్వామికి వాళ్లకు ఉన్నటువంటి జన్మజన్మ అనుబంధం కావచ్చు, అందుకే వాళ్ళు పరిత్యాత్రకు రాగలుగుతున్నారు. అదేవిధంగా ఇంకొక చిన్న సంఘటన గుర్తొస్తుంది నాకు. అక్కడ దహేగామ అని ఒక మండలం, ఆ దహేగామ మండలం అంటే నాకు తెలిసి టోటల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కార్నర్, ఒక కార్నర్ అది. ఆ మండలం నుంచి ఒక 30-40 కిలోమీటర్లు పోయడానికి దారి కూడా ఉండదు అసలు. వర్షాకాలం వస్తే 3 నెలలు ప్రయాణం బంద్ అక్కడికి వెళ్ళలేమన్నాడు. అక్కడ కర్జీ అనే ఒక గ్రామం, వాళ్ళు పరిత్యాత్ర ద్వారా ఆకర్షితులై స్వామి నామస్మరణ చేసుకుంటారు. అక్కడ చిన్నగా బాల వికాస్ కూడా కాదు, ప్రతి పిల్లలందరూ కూడా అందరూ వచ్చి అక్కడ భజన నిర్వహించుకోవడం వాళ్ళ ఇంటికి. ఒకరోజు పెద్ద వర్షం, ఆ వర్షము గురువారం, ఆ రోజు భజన అయిపోయింది. వాళ్ళ చిన్న ఒక పాప 7 ఇయర్స్ పాప ఈ మన భజనకి అటెండ్ అవుతా ఉంటుంది. కూర్చుని ఇంటికి వచ్చి భజన అయిపోయింది, మళ్ళీ ఇంటికి వచ్చారు. కూర్చున్న తర్వాత వాళ్ళ ఇంటిపైన ఒక పిడుగు పడ్డది. అప్పుడు పిడుగు పడినప్పుడు తెలంగాణ భాషలో మరి వాసం అంటారు, ఇంటికి మధ్యలో మెయిన్ సపోర్ట్ ఉంటుంది, అది రెండుగా ఇట్లా చీలిపోయి ఆ పిడుగు కింద పడితే భూమి ఒక 3-4 ఫీట్ లోపలికి ఒక గుంటలాగా ఏర్పడ్డది. కానీ వాళ్ళకి ఎవరికి ఏం కాలేదు, అసలు పిడుగు అంటే మనందరికి తెలుసు ఎటువంటిది అనేది, వాళ్ళు ఎవరికి ఏం కాలేదు. తర్వాత నెక్స్ట్ డే ఇట్లా పిడుగుపడ్డది పలానా ఊర్లో అని చెప్పినప్పుడు వేరే గవర్నమెంట్ వాళ్ళు కానీ ఇంకా వాళ్ళు పెద్దలని సంతో వాళ్ళు అడిగారు అన్నట్టు. మరి పిడుగుపడ్డదే మీకు ఏం కాలేదు అసలు ఏంటి అసలు అంటే ఆ ఇంటి ఓనర్ నాకు చెప్పిన విషయం ఏంటంటే మా ఏడేండ్ల పాప సత్యసాయి భజనకు వెళ్తుంది, ఈరోజు భజనకి వెళ్ళొచ్చింది, ఆ పిడుగుపడే సమయంలో మా ఇంట్లో నామస్మరణ జరుగుతుంది, అప్పుడు ఆ సత్యసాయి భగవంతుడే మమ్మల్ని కాపాడాడు అని చెప్పాడు.
1: చాలా బాగా చెప్పారండి. భగవంతుడి నామస్మరణ
2: విడుపాటు
1: నుంచి కూడా మనల్ని రక్షిస్తూ వచ్చింది. అంటే మానస భజ గురుచరణ స్వామి అవతార ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు, అదేవిధంగా కాగజ్ ఆదిలాబాద్ లో ఈ పాట ద్వారానే సాయి అవతార ఉద్యమం మొదలైంది. అక్షయంగా ఆలయాల్లో పాలు పుట్టుకొచ్చినాయి స్వామి యొక్క ప్రేమలాగా. సాయి నామస్మరణ ప్రతి ఇంటింట్లో మార్మోగుతుంది. మరి ఇంకా ఈ వచ్చినటువంటి 2400 మంది భక్తుల్లో దాదాపు 1500 మంది ఈ కాగజ్నగర్ ప్రాంతం నుంచి రావటం విశేషమైనటువంటి ఆశీర్వాదం అది. అయితే కాగజ్నగర్ ప్రక్క ప్రాంతమైనటువంటి బెల్లంపల్లి ప్రాంతంలో కూడా ఎన్నో సర్వీస్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి కదా. ఈ సర్వీస్ యాక్టివిటీస్ లో భాగంగా అక్కడి భక్తులు 1987లో సాయి మందిరాన్ని స్థాపించి పలు కార్యక్రమాలను చేస్తూ తరిస్తూ వచ్చారు. సామూహిక వివాహాలు, ప్రతి సంవత్సరం పాలిటెక్నిక్ కోర్సు యొక్క ట్రైనింగ్, తర్వాత అమృత కలశాలు పంచడం, ఆ తర్వాత ప్రతి శ్రీరామనవమికి శ్రీరామచంద్రుడు భరతునికి పాదుకలిస్తే దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని, దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి శ్రీరామనవమికి శ్రీరామచంద్రుని యొక్క ఆ ఆలయం ముందు పాదరక్షల సేవలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ బెల్లంపల్లి సమితికి అటాచ్డ్ సమితిగా, అటాచ్డ్ ఒక భజన మండలిగా ఉన్నటువంటి నెన్నెల్లో జరిగేటువంటి సేవా కార్యక్రమాలని మరి నెల్ల శ్రీనివాస్ గారు మీరు తెలియజేస్తారు.
3: తప్పకుండా అండి. ఓం శ్రీ సాయిరాం. బెల్లంపల్లి సమితిలో నెన్నెల అనేది ఒక భజన మండలి, ఒక యూనిట్. ఆ కార్యక్రమంలో నెన్నెల అనేటువంటిది ఒక అత్యంత మారుమూల మండలము. ఈ మండల కేంద్రంలో సత్యసాయి నామస్మరణ జరుగుతున్నటువంటి ఒక చక్కటి యూనిట్. మా గ్రామంలో ఒక ప్రధానమైనటువంటి సమస్య ఉండేది, గ్రామంలో తాగడానికి మంచినీరు అనేటువంటిది లభించేటువంటిది కాదు. ప్రజలంతా కూడా చాలా ఇబ్బంది పడుతుండేటువంటి వారు. గ్రామంలో ఫ్లోరైడ్ వాటర్ అంతా సాల్ట్ తో కూడినటువంటి ఉప్పు నీరు ఉంటుండేది. ఈ నీరు తాగడం కోసము మహిళలంతా కూడా 2-3 కిలోమీటర్ల దూరము సమీపంలోని వాగుకు వెళ్లి నెత్తిపైన తీసుకొని వచ్చి వాడుకునేటువంటి వారు ఈ మంచినీరును. ఈ సమస్యను ఎట్లయినా అధిగమించాలనేటువంటి స్వామి యొక్క చక్కటి ఆలోచన గ్రామంలో ఒక మంచినీటిని అందించేటువంటి కార్యక్రమాన్ని ప్రసాదించని స్వామి ముందు సంకల్పం చేసుకోవడం జరిగింది. ఆ గ్రామంలో తాగునీరంటే ఎంత ఇబ్బంది ఉండేదంటే వాటర్ తీసుకొచ్చుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ ఇంట్లో వారికి తప్ప పక్క వాళ్లకు ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే 3 కిలోమీటర్లు వెళ్లి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి. ప్రతి ఆదివారం ఒక సంత జరుగుతుండేది. మంచినీటి కోసము వచ్చినటువంటి జనమంతా కూడా చాలా ఇబ్బంది పడుతుండేటువంటి వారు. ఎవరింటికి వెళ్లి అడిగినా కూడా గ్లాస్ మంచినీరు కూడా ఇచ్చేటువంటి వారు కాదు. వారి కోసం మన సత్యసాయి సంస్థ ద్వారా ప్రతి ఆదివారము మొదటగా ఒక చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాగు నుంచి మంచినీరు తీసుకొచ్చి ఏర్పాటు చేయడం. ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారం కావాలనేటువంటి ఒక సంకల్పంతో స్వామిని ప్రార్థన చేయడం జరిగింది. మొదటి నుంచి గ్రామంలో ఈ సమస్య ఎలాగైనా పరిష్కరించాలనే ఒక తపన ఉండేది. ఆ తపనే స్వామి సత్యసాయి సేవా సంస్థల ప్రతిరూపంగా నిన్నెలకు వచ్చి గ్రామంలో ఒక సత్యసాయి మంచినీటి మందిరం అనేటువంటి పేరుతో చక్కటి ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఆ వాటర్ ప్లాంట్ ద్వారా గ్రామంలో ఉండేటువంటి అన్ని కుటుంబాలకు తాగునీటి సమస్య అనేటువంటిది లేకుండా 365 రోజులు 24 గంటలు ప్రతి నిత్యము అందరికీ తాగునీరు అందిస్తున్నటువంటి సత్యసాయి మంచినీటి మందిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మంచినీటి మందిరం ఏర్పాటు కోసము గ్రామ పంచాయతీ వారు ముందుకొచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి భవనము, దానికి సంబంధించినటువంటి రా వాటర్ను కూడా ఉచితంగా ఇస్తూ ఆ కేంద్రము గ్రామానికి పవిత్రమైనటువంటి సత్యసాయి ఒక తీర్థంలాగా ప్రతి ఒక్కరు ఈరోజు అందరూ కూడా మంచినీరు సేవిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉంటున్నారు. వర్షాకాలం వస్తే అంటు వ్యాధులు వచ్చేది, చుట్టుపక్కల గ్రామాల్లో వస్తే నిన్నెల్లో మాత్రం ఈ వాటర్ తాగడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని ప్రత్యక్షంగా డాక్టర్లు చెప్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఈ యొక్క ప్యూరిఫైడ్ వాటర్ తాగడం వల్లనే ఇలాంటి వ్యాధులు లేవని చెప్తున్నారు.
1: మరి ఈ వాటర్ ప్లాంట్ గంటకు ఎన్ని నీళ్ళని ప్రాసెస్ చేస్తుందన్న?
3: గంటకు అంటే ఒక 1 అవర్కు 1000 లీటర్స్ ప్రొడక్ట్ అవుతాయి, ఒక గంటకు 1000 లీటర్లు ఉత్పత్తి అవుతుంది. ఆ మొత్తం గ్రామంలో ఉన్నటువంటి సరిపడేటువంటి వాటర్ అంతా కూడా ఆ రోజు అక్కడే ఉత్పత్తి జరుగుతాయి. ఇలాంటి కొరత లేకుండా 1 అవర్కు 1000 లీటర్స్ వస్తుంటాయి. తర్వాత ఇదే స్ఫూర్తితోటి స్వామి ఎన్నో కార్యక్రమాలను చేస్తూ 2015 స్వామి వారి పుట్టినరోజు సందర్భంగా 90వ జన్మదినోత్సవం సందర్భంగా మా నిన్నెల గ్రామంలోనే సత్యసాయి గ్రామీణ సామాజిక సేవా కేంద్రాన్ని కూడా ప్రారంభించుకున్నాము. ఈ యొక్క సేవా కేంద్రంలో విద్య వైద్య సేవలు ఒక మండలాన్ని ఒక యూనిట్ గా తీసుకుని అత్యంతమైనటువంటి అవసరం ఉన్నటువంటి నిరుపేదలకు అందించాలన్నటువంటి ఒక సంకల్పంతో మా జిల్లా అధ్యక్షులు గారిచే స్థానిక ప్రజాప్రతినిధుల గారిచే ప్రారంభించుకోవడం జరిగింది. సంవత్సర కాలం పాటుగా ఎన్నో ఉచితమైనటువంటి వైద్య సేవలు విద్యా సేవలు కూడా అందిస్తున్నాము. ఈ యొక్క కృతజ్ఞత చెప్పుకోవాలంటే మొన్న జరిగినటువంటి రీసెంట్లీ 91వ జన్మదినోత్సవం రోజు స్వామివారి జన్మదినోత్సవం సందర్భంగా గ్రామస్తులంతా కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఒక అత్యంత అద్భుతంగా కూడా స్వామి యొక్క జన్మదినోత్సవ వేడుకలను నిర్వహించుకోవడం జరిగింది.
4: శ్రోతలందరూ చక్కగా వింటున్నారు కదూ. ఇప్పుడు స్వామివారు సేవపై అందించిన ఒక చిన్న ఉపన్యాసాన్ని మనం విందాం.
5: ప్రేమ స్వరూపుల మానవుడు తరించే నిమిత్తమై అనేక విధములైన మార్గములందు సాధనలు సలుపుతున్నాడు. నతపాంసి నతీర్థానాం, తపస్సు చేయటం ఎవరికోసం? తపస్సు వల్ల కలిగేటువంటి ఫలితము తన కోసమే కాని పరులకు కాదు, పరమాత్మకు కాదు. నా శాస్త్రాన జపానహి, జపం చేయటము తన ఆనంద నిమిత్తమే తాను చేస్తున్నాడు కాని పరుల నిమిత్తం కాదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. నా శాస్త్రాన జపానహి సంసార సాగరోత్తారే, మనము నిత్య జీవితం నుంచి తరించవలనన్నా ఏం చేయాలి? జపం కాదు, తపం కాదు, యోగము కాదు, యజ్ఞము కాదు, యాగము కాదు, తోటి మానవుల యొక్క సేవను చేయాలి. సేవనే ప్రధానమైనటువంటి పూజ, సేవనే ప్రధానమైన తపస్సు, సేవనే ప్రధానమైనటువంటి జపము.
6: వ్రతములకు పూజాదుల యొక్క కర్తములే కంటే సేవ అనేటువంటిది మహాశ్రేష్టమైనటువంటిదిగా రూపొందింపచేస్తుంది. ఇది మానవుని యందున్నటువంటి యొక్క అహంకారం నిర్మూలం గావిస్తుంది. ఈ సేవ ప్రేమ యొక్క ముఖ వైఖరి. మానవ కోటిని ప్రేమించేటువంటి యొక్క వ్యక్తిని, మానవ కోటిని ఆశించేటువంటి యొక్క వ్యక్తిని భగవంతుని యొక్క ముద్దు బిడ్డడు. మానవుని యొక్క ఆలోచనలు, మానవుని యొక్క ధనము, మానవుని యొక్క బలము, మానవుని యొక్క ప్రవర్తన, మానవుని యొక్క ప్రచరణ సర్వము కూడాను మానవోద్ధరణకై అంకితం చేసినటువంటి వ్యక్తి మహత్తరమైనటువంటి వ్యక్తి. ఇట్టి మానవుడే పుడముపై పుట్టినటువంటి యొక్క కారణ జన్ముడు. ఇట్టి పవిత్రమైనటువంటి కారణ జన్మలు అయినటువంటి మీరు సాత్వికమైనటువంటి కర్మల యందు ప్రవేశించి తద్వారా నిష్కామ కర్మలు ఆచరించి జీవితమును ధన్యము గావించుకోవటానికి తగినటువంటి కృషి చేయాలి.
4: శ్రోతలందరూ ప్రస్తుతం రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ద్వారా ప్రసారమవుతున్న ఆదిలాబాద్ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సేవా కార్యక్రమాల వివరాలు, భక్తుల అనుభవాల ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ కి ట్యూన్ అయి ఉండండి.
1: ఇప్పటి వరకు మనం ఆదిలాబాద్ జిల్లాలో జరిగేటువంటి సేవా కార్యక్రమాల్లో భాగంగా కాగజ్ నగర్ ప్రాంతంలో జరిగేటువంటి సేవలను, బెల్లంపల్లి నెల్లా ప్రాంతంలో జరిగేటువంటి సేవలను ముచ్చటించుకున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్య పట్టణంగా పరిగణింపబడేటువంటి ఆదిలాబాద్ పట్టణంలో సత్యసాయి సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో అక్కడ ఏం సేవలు జరుగుతున్నాయో మనకు వివరించడానికి విలాస్ గారు మనతో వచ్చి ఉన్నారు.
7: ఆదిలాబాద్ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ గా నిర్వహిస్తున్నాను. మేము స్వామివారి పుట్టినరోజు, ప్రతి పుట్టినరోజుకి అక్కడ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ హాస్పిటల్ ఉంది. దాంట్లో ప్రతి సంవత్సరము ఆ రోజు జన్మించిన పిల్లలందరికీ నూతన వస్త్రాలు మరియు పండ్ల పంపిణీ చేస్తుంటాము. పోయిన బర్త్డేకి ఏంటంటే 2011 బర్త్డేకి మేము గమనించింది ఏంటంటే అక్కడ పేషెంట్స్ కు మాత్రం గవర్నమెంట్ ఫుడ్ ఇస్తుంది. మిగతా పేషెంట్ అటెండర్స్ కి మాత్రం అక్కడ ఫుడ్ తినడానికి హోటల్స్ దగ్గర లేవు, మరియు వారి కొనుక్కొని తినే కెపాసిటీ కూడా వాళ్ళది లేదు. మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ అంతా ట్రైబల్ పేషెంట్స్ ఉంటారు. మేము చూసింది ఏంటంటే అక్కడ ఒక 10 రోజుల క్రితం వచ్చిన పేషెంట్స్ ఆ 10 రోజుల నుంచి ఆ ఎండిపోయిన రొట్టెలు పచ్చిమిరపకాయలు తింటుండగా మేము చూసి మనం వీళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలని ఆలోచన చేశాము. అప్పుడే మా డీపీ గారితో చర్చించి ఏం చేద్దామనే ఆలోచన చేసి నిత్యాన్నదానం ప్రారంభిస్తే బాగుంటుందని మా డీపీ గారు చెప్పడము మేము వెంటనే ప్లాన్ చేయడం జరిగింది. ఆ ప్లాన్ చేసిన వెంటనే అప్పటి నుంచి 2012 21 ఆగస్టుకు మన స్వామి భక్తులైనటువంటి డాక్టర్ గీతారెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం పొద్దున్నే మన సేవాదళ వాలంటీర్స్ వెళ్లి పేషెంట్ దగ్గరికి వెళ్లి పేషెంట్ అటెండర్స్ కి టోకన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 9 గంటలకి మహిళా సేవాదలు వచ్చి కూరగాయలు తరగడము, జెంట్స్ వచ్చి వంటల్లో సాయం చేయడం జరుగుతుంది. 12 గంటలకల్లా భోజనం రెడీ అయిపోతుంది. 12 గంటలకి స్వామివారికి మంగళహారతి ఇచ్చి భోజనాలను ప్రారంభించడం జరుగుతుంది. భోజనాలు
1: రోజుకి ఎంతమంది వస్తుంటారు?
7: రోజుకి 400 నుంచి 450 మంది భోంచేస్తుంటారు. ఇప్పటివరకు సుమారు 4.5 సంవత్సరాల్లో కనీసం 700,000 మంది భోజనం చేసి ఉంటారు. ఇది స్వామి దయతో బ్రహ్మాండంగా జరుగుతుంది. స్వామి కృపతో మేము దీన్ని ఇంకా రాత్రి కూడా ప్రారంభించామని స్వామివారు కోరుతున్నాం. దీనికి ఆదిలాబాద్ భక్తులందరూ సహసహకారాలు అందిస్తున్నారు.
1: చాలా చక్కగా చెప్పారన్న. స్వామి చెప్పినట్టు బీద సాధులకైనా పెనుబాధ తొలగించి లేమిని బాపుటే దీక్ష నాకన్నట్టు ఆ దీక్షను మీ ఈ సేవ కార్యక్రమం ద్వారా చాలా చక్కగా తెలియజేశారు. ఇక ఆదిలాబాద్ జిల్లాలో 2వ ముఖ్య పట్టణంగా పరిగణింపబడేటువంటి మంచిర్యాల పట్టణంలో జరిగేటువంటి విస్తృతమైనటువంటి సేవా కార్యక్రమాలని మనకు తెలియజేయడానికి శ్రీ సుభాషిందర్ రెడ్డి గారు వచ్చి ఉన్నారు.
8: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా పేరు సుభాష్ చంద్ర రెడ్డి. నేను మంచిర్యాల సత్యసాయి సేవా సమితి కన్వీనర్గా వ్యవహరిస్తున్నాను. స్వామివారి అనుగ్రహంతో మంచిర్యాల అనేది ఒక ముఖ్యమైనటువంటి పట్టణం ఆదిలాబాద్ జిల్లాలో. అక్కడ స్వామివారి పెద్ద మందిరం ఉంది. చక్కగా రోజు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా ఉదయం 5 గంటలకు ఓంకారం సుప్రభాతం నార సంకీర్తన మరియు సాయంత్రం భజన కార్యక్రమాలు, ఇది నిత్యకృత్యంగా జరుగుతూ ఉండేటువంటి అంశాలు ఇవన్నీ. వీటికి తోడుగా సేవా కార్యక్రమంలో భాగంగా మనం నిత్యనారాయణ సేవ అనే కాన్సెప్ట్లో తీసుకున్నటువంటి అమృత కలశాల వితరణ కార్యక్రమం ఒకటి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఎంపిక చేసుకున్నటువంటి అర్హులైనటువంటి బీదవారికి, ఎవరైతే ఇంట్లో వండుకొని తినలేని అశక్తులైతే ఎవరైతే ఉంటారో బీదవారు, వారికి ఎవరు అన్నం పెట్టలేని వారు పెట్టకుండా ఉపాసం ఉండే పరిస్థితిలో ఉన్నటువంటి వారిని సెలక్షన్ చేసుకుని వారికి ఒక 30 మందికి మనం నెలవారీగా సరుకులను పంపించడం జరుగుతుంటుంది. నెలకు సరిపడా నిత్యావసర వస్తువుల సరుకులను పంపించడం జరుగుతుంది. ప్రతి నెల 1వ తారీఖు వాళ్లకు ఇంటికి తీసుకెళ్లి ఇచ్చి స్వామినామం చెప్పి స్వామి ఫోటో ఇచ్చి దండం పెట్టి రావడం జరుగుతుంటుంది. ఇది 2009 నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా చేస్తూనే ఉన్నాం. వారి కళ్ళల్లో ఆనందం చూసినప్పుడు మన కళ్ళల్లో కూడా ఆనంద భాష రాలుతుంటాయి ఈ సేవ ద్వారా తృప్తి పొందడం చేత. అదేవిధంగా ఇంతకుముందు విలాస్ గారు చెప్పినట్టు ఆదిలాబాద్లో ఉన్నటువంటి రిమ్స్లో చక్కటి కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా మంచిర్యాలలో కూడా ఏరియా హాస్పిటల్ ఉంది. అందులో కూడా మేము అప్పుడప్పుడు మనం చిన్న చిన్న సేవలు చేస్తూ ఉంటాం. ఈ సందర్భంగా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పేషెంట్ అటెండెంట్స్ అందరినీ ఎంక్వైరీ చేసినప్పుడు వారు చెప్పింది ఏమిటంటే మంచిర్యాల సరౌండింగ్ ఏరియాలో 100 కిలోమీటర్ల దూరం నుంచి కూడా వస్తూ ఉంటారు. వారంతా కూడా బీదవారు కావడం చేత తినడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. పేషెంట్స్కి మాత్రం గవర్నమెంట్ ఫుడ్ ఇస్తుంది, కానీ పేషెంట్ అటెండెంట్స్ అంతా కూడా ఇబ్బంది పడుతున్న సందర్భంలో వారిని మీరు ఎక్కడ తింటున్నారు, ఎలా ఉంటున్నారు, జీవన స్థితిగతులు ఏమిటి అని అడిగినప్పుడు వారు చెప్పడం జరిగింది, అయ్యా మేము మొన్న వచ్చాము, ఇంటి నుంచి ఏదో అటుకులు అవి తెచ్చుకున్నాము తిన్నాము, మరి ఇవాళటి నుంచి మా దగ్గర ఏమీ లేదు, డబ్బులు కూడా అయిపోయాయి, ఉపవాసం ఉండే పరిస్థితి అని చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో జిల్లా అధ్యక్షుల వారిని ఈ వివరణ అంతా చెప్పినప్పుడు వారు సపోర్టుగా ఉండి చక్కగా ఆదిలాబాద్ రిమ్స్ లో మనం చేస్తున్నాం, అదేవిధంగా మంచిరెల్లో కూడా మీరు మొదలు పెట్టండి, అందరం కూడా సపోర్టుగా ఉండి నడిపిద్దాం అనడం చేత ధైర్యం చేసి ఆగస్టు ఈ నెల 2016 ఆగస్టు 14 తారీఖున మనం అక్కడ నిత్యాన్నదాన సేవా కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. దీనికిగాను గవర్నమెంట్ నుంచి మనం ఒక క్వార్టర్ అడగడం చేత వారు వాడకుండా పక్కకున్నటువంటి క్వార్టర్ మనకి ఇచ్చారు. దాన్ని మనం స్వామిమానం చెప్పుకొని, స్వామి నామం చెప్పుకొని చక్కగా దాన్ని మనకు అనువుగా రిపేర్ చేసుకుని దాని కిచెన్ స్టోరు హాల్ అంతా కూడా చక్కగా చేసుకుని అదొక సత్యసాయి మందిరంలాగా తయారు చేసుకుని దాంట్లో ఇప్పుడు మనం స్వయంగా మన సేవాదళ సభ్యుల చేతనే రోజు కూరగాయలు కటింగ్ చేయడం కానివ్వండి, అదేవిధంగా వంట చేయడం కానివ్వండి, చక్కగా మన సభ్యుల చేత నిర్వహించబడుతూ ఉన్నది. అది మన కుటుంబ సభ్యుల చేతనే నిర్వహించబడుతుంది, అందులో ఎవరు కూడా ఎంప్లాయీస్ ఎవరు ఉండరు. సత్యసాయి సేవా సంస్థలో ఉన్నటువంటి సాయి కుటుంబ సభ్యుల చేతనే చక్కగా నిర్వహించబడుతున్నట్టు కార్యక్రమం ఇది. అదేవిధంగా ఈ హాస్పిటల్లో రోజుకు దాదాపుగా 150 మందికి మనం ఈ భోజనం అందించడం, ఈ సంస్థ ద్వారా, సత్యసాయి సేవా సంస్థల ద్వారా ఈ భోజన కార్యక్రమం అందించడం జరుగుతుంది. ఇది స్వామివారి అనుగ్రహంతో చక్కగా ఎక్కడా ఒడిదొడుకులు లేకుండా సాగుతుంది. ఈ కార్యక్రమాన్ని ముందు ముందు ఇదే విధంగా ఎల్లవెల్లా సాగాలని స్వామివారిని ప్రార్థిస్తూ సంకల్పం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా విద్యాజ్యోతి కార్యక్రమంలో భాగంగా మనకు ఆరునేషన్ తరఫున ఇచ్చినటువంటి కార్యక్రమంలో విద్యాజ్యోతి అనేది ఒక ముఖ్యమైనటువంటి భాగం ఇది విద్యా విభాగంలో. ఇది ఎక్కడైతే వెనుకబడిన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్ ఉన్నాయో వాటిని మనం దత్తత తీసుకుని ఆ స్కూల్ను ఉన్నత స్థితికి తీసుకురావడం అనేది దీని యొక్క కాన్సెప్ట్. దీంట్లో భాగంగా మంచిర్యాల సత్యసాయి సేవా సమితి తరఫున మనం పెద్దంపేట దగ్గరలో ఉన్నటువంటి కొలాంగూడ గ్రామంలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్ను మనం దత్తత తీసుకున్నాం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా స్టూడెంట్స్, ప్రైమరీ స్కూల్లో చదివే స్టూడెంట్స్ అంతా కూడా ట్రైబల్ పిల్లలు. వాళ్ళ తల్లిదండ్రుల వృత్తి ఏమిటి అంటే ఈ బుట్టలు అల్లుకొని ఈ వాటిని అమ్ముకొని వచ్చిన డబ్బులతో బ్రతుకుతూ ఉంటారు. వారి వృత్తిలో భాగంగా వాళ్ళ ఆహార వేటలో పాములను పట్టుకొని తింటూ ఉంటారు. అటువంటి పరిస్థితిలో, జీవన స్థితిలో ఉన్నటువంటి వారిని మంచి స్థితిలోకి తీసుకురావడానికి మనకు కొంచెం ఆవిడ సేవ అవసరమనే ఉద్దేశంతో ఆ స్కూల్ను తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మనం వారికి స్కూల్ యూనిఫామ్స్ కానివ్వండి, బ్యాగ్స్ కానివ్వండి, స్లేట్స్ కానివ్వండి, ఇవన్నీ ఇచ్చి చక్కగా ఆ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ అందరికీ కూడా ఆ దుప్పట్లు అవి పంపిణీ చేయడం జరిగింది. ఆ తర్వాత మనందరికి తెలిసిందే 2015 జూలై 14 నుంచి 25 వరకు మనం పుష్కర సేవలు చేసుకున్నాం. అందులో భాగంగా మనం గోదావరి ఒడ్డునే మంచిరాల ప్రాంతం కాబట్టి చక్కగా సేవ చేసుకునే అవకాశం వచ్చింది మనకు. రోజు 200 మంది సేవాదళ సభ్యులతో ఈ 12 రోజుల పాటు సేవలు చేసుకోవడం జరిగింది. చక్కగా పిల్లలకు పాల ఇవ్వడం దగ్గర నుంచి మొదలు పెడితే గోదావరి ఒడ్డు నుంచి 1 కిలోమీటర్ దూరం వరకు ఆ ఇసుకలో నీళ్లను మన యువత సభ్యులంతా కూడా వీపుకు క్యాన్లలో నీళ్లు తీసుకెళ్లి సర్వ్ చేయడం అనేది ఎండాకాలంలో బాగా అవసరమైనటువంటి సేవ అది అందించడం జరిగింది.
9: మంచిర్యాలలో గోదావరి 1 కిలోమీటర్ వెడల్పు ప్రవహిస్తుందని
8: ప్రవహిస్తుంటుంది. ఈ ఈతల ఒడ్డంతా కూడా ఇసుకతో కూడుకుంటుంది. అవతల ఒడ్డుకు నీళ్లున్నాయి పుష్కరాలు. అప్పుడు ఎక్కువ దాహంతో కూడినటువంటి ప్రజల సౌకర్యార్థం మనం ఆ యువత సభ్యులందరికీ కూడా క్యాన్లలో నీళ్లిచ్చి మన సభ్యుల చేత అక్కడి వరకు తీసుకోవడం జరిగింది. ఈ ఇటువంటి సేవలన్నీ చూసి కూడా గవర్నమెంట్ వారు బాగా ఇంప్రెస్ అయ్యారు. మాతో పాటుగా మీరు ఉండి చక్కగా సేవలు చేయడం చేతనే మనం పుష్కరాల సేవలు మనం విజయవంతంగా చేసుకోగలిగాము. మీ సహాయ సహకారాలు, మీ సేవలు చక్కగా వినియోగించబడి పడ్డాయని వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు కూడా అందరూ మనల్ని ప్రశంసించడం జరిగింది ఈ సందర్భంగా. అదేవిధంగా మనం త్రిబుల్ ఎస్ వీఐపీ అంటే సత్యసాయి విలేజ్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అనేది కార్యక్రమం. దీంట్లో భాగంగా మనం తీసుకున్నటువంటి పెద్దపూద విలేజ్ గ్రామంలో మనం ఒక సర్వే చేసుకున్నప్పుడు ఒక బీద మహిళకు ఇల్లు లేకుండా ఊరికే చెద్దరి ఇట్లా గోడ పక్కన కప్పుకొని ఆ నీడలో బ్రతుకుతున్నటువంటి ఆ పరిస్థితులను చూసి మనం ఒక ఇల్లు కట్టించాము టెంపరీగా. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్కూల్ చుట్టూ శానిటేషన్ వర్క్ అంతా చేసుకున్నాం. సమితి ద్వారా ఎంత కార్యక్రమం అక్కడ అవసరమో మనం ఎంత చేయగలుగుతామో అంత ఆ ఊరును కొంచెం డెవలప్ చేసుకోవడం జరిగింది. ఇక అంటే రేర్ గా వచ్చే సేవలు కొన్ని ఉంటాయి మనం ఆపద సమయంలో ఎప్పుడైతే స్పందించవలసిందో అప్పుడప్పుడు. అలాంటి సేవల్లో భాగంగా మంచిర్యాల సత్యసాయి సేవా సమితికి పక్కనేటువంటి బొక్కలగుట్ట గ్రామంలో ఒక అనాథ మహిళ చనిపోవడం జరిగింది. అంటే మనం ఎప్పుడు ఆమెకు మంత్లీ ఈ అమృత కలశం అనే దినుసులతో కూడినటువంటి సరుకులన్నీ ఇస్తూ ఉంటాం మనం. ఆమె భర్త గుడ్డివాడు, వాళ్ళు ఇద్దరే ఉంటారు, వారికి ఎవరు లేరు. ఆమె ముసలావే, ఆమె విడ వయసుతో పాటు వ్యాధితో పాటు చనిపోయింది. ఆమె మనకు గ్రామస్తులు ఫోన్ చేసి, అయ్యా మీరు ఇట్లా చేస్తున్నారు, ఆమె చనిపోయింది, మరి మీరేమైనా చేయగలుగుతారా, వారికి ఎవరు లేరు అని.
9: ఆ గంటలోనే బంధువులు సత్యాయి సమితి అన్నట్టు,
8: వారి బంధువులు మనమే, ఎందుకంటే తిండి మనమే పెడుతున్నాం కాబట్టి వాళ్ళు ఊరు వాళ్ళు కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఆప్తుల్లో మనమే ఆప్తులం అనే ఉద్దేశంతో వారు మనకు ఫోన్ చేయడం జరిగింది. ఆ గంటలోపే ఒక 8 మంది సభ్యులం కలిసి వెంటనే వెళ్లి ఆ అంతిమ సంస్కారాలు నిర్వహించడం జరిగింది. చక్కటి కార్యక్రమానికి ఊరంతా కూడా స్పందించి వారు కూడా మనం ఇవ్వడం జరిగింది. ఏ సందర్భం ఊరికి ఏం సందర్భం లేకుండా ఏం సంబంధం లేని వారిని బయట వాళ్ళు చేస్తున్నారు కదా సత్యసాయి సేవ సమితి వారు, ఊరు వాళ్ళ మనమే ఉండి చేయకుండా ఎట్లా అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా మనతో చేయవేసి కలిసి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ముసలి అతను ఎవరైతే గుడ్డు అతను ఉన్నాడో అతని కంటిన్యూగా అమృత కలిసి కంటిన్యూ చేస్తున్నాం మనం. ఆ ఊరు వాళ్ళు అన్నారు, అతను గుడ్డివాడు కదా వండుకోలేడు, మీరు ఇంత చేయితో ఇస్తున్నప్పుడు అతనికి మేము వండి పెట్టలేమా, మీరు అమృత కలిసి ఇవ్వండి, మేము మనం వండి పెడతామని చెప్పేసి ఆ పక్క వారు ముందుకొచ్చి ఇప్పుడు ఆ విధంగా అతను సర్వైవ్ అవుతున్నాడు. ఈ విధంగా స్వామివారి దయతో చక్కగా కార్యక్రమాలన్నీ చేసుకుంటున్నాం.
9: చక్కగా చెప్పారండి, మాటలతో కాకుండా చేతులతో స్ఫూర్తిని అక్కడి గ్రామస్తుల హృదయాల్లో మీరు నింపారు, చాలా చక్కగా వివరించారన్న. ఇప్పుడు మంచిర్యాల తర్వాత మనకు ముఖ్య పట్టణంగా పరిగణపడేటువంటి నిర్మల్ పట్టణం, ప్రపంచ వ్యాప్తంగా నిర్మల్ బొమ్మలు ఎంతో ప్రసిద్దిగాంచినవి. అలాంటి పట్టణం నుంచి వచ్చినటువంటి భీమ్సేన్ గారు అక్కడ జరిగేటువంటి సత్యసాయి సేవా సంస్థల యొక్క సేవా కార్యక్రమాన్ని మనకు వివరిస్తారు.
10: మొట్టమొదటిగా రేడియో సాయి శ్రోతలందరికి సాయిరాం. నా పేరు భీమ్సేన్, నేను నిర్మల్ పట్టణ సమితి కన్వీనర్ గా ఉన్నానండి. మా నిర్మల్ సమితిలో 3 విభాగాల్లో మేము సాయి కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. ఒకటి ఇంటింటికి సాయినామం, మరియు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమం. ఈ 3 విభాగాల్లో మేము సాయి కార్యక్రమాలు కొనసాగిస్తున్నాము. ఇంటింటికి సాయినామం సందర్భంగా మనము 91వ బర్త్డే జరుపుకున్నప్పుడు ప్రతి ఇంటికి స్వామి నామము స్వామి భజన కార్యక్రమం జరిగిపోయింది. ఇందులో ఒక చిన్న మిరేకల్ జరిగిందండి. మేము ఒక ఇంట్లో బంద్ చేస్తున్నప్పుడు ఒక సింగిల్ విడో, ఒక పాప ఒకటే రూమ్ లో ఉంటుంది, కుట్టు మిషన్ చేసుకుని ఆమె జీవిస్తుంది, ఆమె భజనకు వచ్చింది. ఆ భజన వల్ల ఇన్స్పైర్ అయ్యి అక్కడనే వాళ్ళు అడిగారు, సాయిరాం మీరు మా ఇంట్లో భజన కార్యక్రమం నిర్వహించండి అని. మా ఇల్లు సరిపోతుందో లేదని చాలా ప్రేమగా అడిగింది అంట. అప్పుడు మేము వెళ్ళి చూసాము, లేదమ్మా ఏం పర్వాలేదు, ఒక రూమ్ నా గానీ స్వామి భజన చేసుకోవచ్చును. సో ఆ రోజు ఆమె దిగ్విజయంగా చాలా స్వామితో ఇంప్రెస్ అయిపోయి ఆ రోజు భజన కార్యక్రమం చేసి ఇప్పుడు క్రమం తప్పకుండా మన సేవా సంస్థలో పాలు పంచుకుంటుంది. అదేవిధంగా సేవా విభాగంలో భాగంగా నిర్మల్ పట్నంలో ఈ వింటర్లో చలి తీవ్రత ఎక్కువ ఉంటుందండి. అప్పుడు ఈ మేమేం చేశామంటే ఈ సందర్భంగా స్వామినామంతో సేవా కార్యం తలుచుకుని ఒక 50 మందికి దుప్పట్లు పంచాలని నిర్ణయించుకుని అక్కడ ఉన్నటువంటి గిరిజన పిల్లలు మళ్ళీ మెంటర్ రిటైర్డ్ పీపుల్ ని సెలెక్ట్ చేసి స్వామి బర్త్డే సందర్భంగా స్వామి అవతారాధన ప్రకటన రోజు సందర్భంగా అక్కడ వాళ్లకు పంపిణీ చేయడం జరిగిందండి. అదేవిధంగా మన గోదావరి పుష్కరాలప్పుడు మరి ఇంకా విచిత్రమైందంటే స్వయంగా మన జిల్లా అధ్యక్షులు వారు వచ్చి మన ఆర్డీఓ గారిని సంప్రదించడం జరిగింది. ఏమండి మాకు సేవకు అవకాశం ఏంటంటే, అప్పుడు ఆర్డీఓ గారు కొంచెం సంశయిస్తూ అయినా గానీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఆ తర్వాత గోదావరి పుష్కరాల గురిన తర్వాత వాళ్ళ అఫీషియల్ మీటింగ్ లో మన సేవల్ని చాలా విస్తృతంగా వాళ్ళు చాలా సంతోషపడ్డారు. వాళ్ళు ఏం చెప్పారంటే, అసలు ఈ సాయి సంస్థల సేవలు లేకుంటే ఈ పుష్కరాలు ఇంత విజయవంతం కాలేవని వాళ్ళు ఉన్నటువంటి ఆఫీస్ మీటింగ్ లో గర్వంగా వాళ్ళు చెప్పారు. అదే కాకుండా ఇంకెప్పుడైనా ప్రోగ్రామ్ జరిగితే తప్పక సాయి సంస్థలకి సేవా కార్యక్రమం అప్పగిస్తానని వాళ్ళు చాలా ఆనందం ఇస్తుందండి. ఈ విధంగా వాళ్ళు చెప్పారు. ఇంకోటి మా సమితిలో సీనియర్ డివోటీకి చాలా ఒక బ్రహ్మాండమైన స్వామి మిరేకల్ జరిగిందండి. ఆమె పేరు సుశీలాదేవి, ఆమె రిటైర్డ్ హెడ్ మాస్టర్. ఆమె ఒకసారి హైదరాబాద్ ఉన్నప్పుడు సడన్ గా కొలాబ్స్ పడిపోయిందండి. పడిపోతే వెంటనే ఆమెను కిమ్స్ తీశారు, కృష్ణ ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ హాస్పిటల్ తీసుకెళ్లారు. తీసుకెళ్తుంటే స్ట్రెచర్ పై తీసుకెళ్తుంటే అక్కడ ఒక డాక్టర్ సడన్ గా వచ్చి, ఈమె నా పేషెంట్ అండి, నేను చూస్తాను. ఆయన చూసిన తర్వాత వాళ్ళు మొత్తం ఒక 10 డేస్ ఐసీయూలో పెట్టిన తర్వాత షీ రికవర్డ్. అయితే వాళ్ళు క్వశ్చన్ చేయడు, అదేంటండి అసలు ఈమె పరిచయం లేదు, మీరు మా పేషెంట్ ఎట్లా అన్నారని చెప్పారు. అప్పుడు డాక్టర్ ఏమన్నాంటే, లేదండి మీరు స్ట్రెచర్ తీసినప్పుడు ఆమె పైన నాకు సనాతన సారథి కనపడ్డది, సనాతన సార్ కాబట్టి ఆమె నాశ ఏంటంటే సనాతన సార్ మీకు ఎట్లా అంటే లేదండి నేను పుట్టపల్లి సత్యాయి సూపర్ స్పెషాలిటీ లో పనిచేశాను అక్కడి నుంచి రిలీవ్ అయ్యే సందర్భంలో స్వామి చెప్పాడట నేను వెళ్ళిపోతున్న బంగారు హైదరాబాద్ పర్లేదు నా పేషెంట్ వస్తుంది ఆమెను ట్రీట్మెంట్ చేయని అసలు నాకు 1 ఇయర్ వరకు అర్థం కాలేదండి సడన్ గా ఆమె స్టేషన్ పై తీసుకుని వస్తుంటే సనాతన సారథి కనబడగానే సో ఇట్ ఈస్ ఎ స్వామి ఇన్స్ట్రక్షన్ కాబట్టి ఆమె నా పేషెంట్ అని స్వామి ఇచ్చిన చేసండి ఆమె ఇప్పటికీ లైవ్ ఉందండి మన కార్యక్రమంలో చాలా బాగా పాల్చుకుంటుందండి ఇలాంటి ఇంకెన్నో కార్యక్రమాలు
9: చాలా చక్కగా చెప్పారు రవీందర్ గారు స్వామి హృదయంలో హృదయం పై నిలిచి భక్తుని దగ్గరకు కదులుతూ వచ్చారు ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్తుంటే బాసరలో జరిగినటువంటి పుష్కర సేవల గురించి చెప్తున్నప్పుడు ఒకటి గుర్తుకొస్తుంది ఇది బాసర ప్రపంచ వ్యాప్తంగా సరస్వతీదేవి కొలువున్నటువంటి పట్టణం భారతదేశంలో కేవలం 2 పట్టణాల్లో 1 బాసర సరస్వతి మాత కొలువున్నటువంటి పుణ్యమైనటువంటి జిల్లా ఈ ఆదిలాబాద్ జిల్లా ఈ జిల్లాలో లెక్కలేనటువంటి కళాంశాలు లెక్కలేనటువంటి కళాకృతులు లెక్కలేనటువంటి కళాకారులు ఈ జిల్లా నుంచి పుట్టుకొచ్చారు వివిధ రకాలుగా వివిధ భాషల్లో వివిధ తీరులుగా భగవంతుణ్ణి స్తుతిస్తూ వచ్చారు ఈ కార్యక్రమంలో భాగంగా వీటికి ఒక ప్రతినిధిగా నిలుస్తూ వచ్చినటువంటి ఒక సెక్ట్ అని చెప్పొచ్చు మనం ఒక సెక్ట్ మిత్తులయ్య గారులని మనం చెబుతూ ఉంటాం వారు ఈ పర్తియాత్రలో భాగంగా స్వామి దర్శనానికై మనతో పుట్టపర్తికి వచ్చారు ఆ మిత్తులయ్య గారు ఇప్పుడు రాములు గారు శ్రీరాములు గారు మనకు ఆ భగవంతుని నామ స్తుతి వారి విధానంలో చేసి మనకు వినిపిస్తారు

0: శ్రోతలందరూ వింటూ ఆనందిస్తున్నారు కదూ. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ద్వారా ప్రసారమవుతున్న ఆదిలాబాద్ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల కార్యక్రమాల వివరాలు, భక్తుల అనుభవాల ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ కి ట్యూన్ అయి ఉండండి.
1: ఇప్పటి వరకు మనము ఆదిలాబాద్ జిల్లాలో జరిగేటువంటి సేవా కార్యక్రమాల గురించి, వివిధ పట్టణాల్లో జరిగేటువంటి ఆ కార్యక్రమాల వివరాల గురించి మాట్లాడుకుంటూ వచ్చాం. ఆదిలాబాద్ సత్యసాయి సేవా సంస్థల్లో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి మహిళా విభాగాన్ని ముందుండి నడిపిస్తున్నటువంటి పద్మప్రియ గారు తమ అనుభవాలను మనతో ఇప్పుడు పంచుకుంటారు.
2: అందరికీ సాయిరాం అండి. పద్మప్రియ గారు నడిపించడం లేదు, స్వామి నా వెంబడి నాకు శక్తియుక్తులు ఇచ్చి నన్ను నడిపిస్తున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే నేను ఒక మామూలు మనిషిని అనుకోవచ్చు, భక్తురాలిని కాకముందు. ఆ తర్వాత ఫస్ట్ ప్రతియాత్రలో నన్ను ఒక భక్తుడు ప్రతియాత్రకు తీసుకురావడం జరిగింది. ప్రతియాత్రకు వచ్చిన వెంటనే మళ్లీ గ్రామానికి వెళ్లిన తర్వాత నేను టెంపుల్ కూడా వెళ్లలేదు. అసలు సత్యసాయి బాబా అంటే ఎవరో కూడా నాకు తెలియనటువంటి అజ్ఞానం. ఆ సమయంలో ఒక మహిళ వచ్చి, అమ్మ మీరు ప్రతియాత్రకు వచ్చారు కదా, మీరు భజనకి ఎందుకు రాకూడదు అని చెప్పాడు. సరే అని చెప్పేసి నాకు కూడా వెళ్లాలని అనిపించి ఆ రోజు నేను గురువారం అయింది భజనకు వెళ్లాను. ఆ రోజు ముందుగా కూర్చుంటే వెనక ఉన్నటువంటి డివోటీస్ ఎవరైతే ఉన్నారో, భజన సింగర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు అమ్మ ఏంటి మీరు ఎందుకు వచ్చారు, దేనికోసం వచ్చారు, మీరు ఇంత ముందుగా ఎందుకు కూర్చున్నారు అని చెప్పేసి అవాయిడ్ చేసి లాస్ట్ సీట్లో కూర్చోబెట్టడం జరిగింది. నేను బాధపడలేదు, ఎందుకంటే అందులో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటో నాకు తెలియనటువంటి పరిస్థితిలో నేను భజనకు వెళ్లడం జరిగింది కాబట్టి నేను ఫీల్ అవ్వలేదు. ఆ సమయంలో మళ్లీ మళ్లీ మళ్లీ మళ్లీ భజనలకి దానికి వెళ్లడం జరిగింది. అలా అలా నేను ఒక మామూలు భక్తురాలిగా తయారయ్యాను. అప్పటి నుంచి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సేవలు నా చేత స్వామి చేయిస్తూ, నాకు శక్తియుక్తులను ప్రసాదిస్తూ, అన్ని సేవలను జిల్లాలో ఉన్నటువంటి మహిళల చేత చేయించాలని చెప్పి స్వామి నాకు ఈ జిల్లా మహిళా ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది బాధ్యత. ఆ బాధ్యతతో స్వామి ఒకసారి వసుమతమ్మ గారితో అన్నటువంటి మాట, నాకు ఈ బాధ్యత ఎందుకు ఇచ్చారని నేను అనుకున్నాను. తదుపరి హైదరాబాద్ శివంలో ఒకసారి మీటింగ్ జరిగినప్పుడు నేను వెళ్లడం జరిగింది. వసుమతమ్మ గారు మీటింగ్ లో స్పీచ్ ఇస్తూ తనన్నారు కదా, నేను నాకు చదువు రాదు, నాకు అక్షరాలు కూడా అట్లాంటి వచ్చే అవకాశం కూడా లేదు, నేను చాలా అజ్ఞానిని, స్వామి నాకు ఈ స్టేట్ కోఆర్డినేటర్ గా ఎందుకు ఇచ్చారని చెప్పేసి వసుమతమ్మ గారు అడిగిన స్వామిని అడగడం జరిగింది. ఆ విషయంలో స్వామి అన్నారు, నీకు అక్షరాలు వస్తాయని నేను పదవి ఇవ్వలేదు, నీకు చదువు వస్తుందని చెప్పి నేను పదవి ఇవ్వలేదు, నీకు బాధ్యత నువ్వు ఎలాగైతే ఒక సేవాదళగా ఇక్కడికి ప్రవేశించావో నీలాగా ఒక సేవాదళని తయారు చేయాలని చెప్పేసి పదవి ఇచ్చాను నీకు, కాబట్టి ఆ సేవలో నిమగ్నమయ్యి మీరు కంటిన్యూ కండని చెప్పేసి వసుమతమ్మ గారితో చెప్పినటువంటి మాట చాలా స్ఫూర్తిగా తీసుకుని నేను కూడా ఒక సేవాదల్ కావాలి, నేను కూడా ఇంకొక సేవాదల్ని తయారు చేయాలి అనేటువంటి స్ఫూర్తితో స్వామి చెప్పినటువంటి మాటలు వింటూ బాటలో నడుస్తూ నేను ఈ సేవా కార్యక్రమాలను జిల్లాలో చాలా అన్ని సమితిలో గాని అన్ని భజన మండలిలో కూడా నేను పర్యటిస్తూ ఎవరు రమ్మంటే అక్కడికి వెళ్లి ఆ మహిళలతో మమేకమై చాలా చాలా కార్యక్రమాలను స్టేట్ వాళ్ళు ఇచ్చినటువంటి గాని, బాధ్యతగా నేను చేస్తున్నటువంటి సర్క్యులర్స్ వల్ల గాని అందరితో కూడా చేయిస్తున్నాను. అలాగే మా జిల్లాలో రిమ్స్ హాస్పిటల్ నిత్యాన్నదాన పథకం అని చెప్పేసి మీకు తెలిసిన విషయమే, అలాగే మంచిర్యాలలో కూడా నడుస్తుంది. దానికి సంబంధించి అక్కడ కూరగాయలతో సహా నిత్యాన్నదానం జరుగుతుంది, పచ్చడి కూడా పెడితే బాగుంటుందన్నటువంటి ఉద్దేశంతో సర్క్యులర్ ప్రకారం నేను అన్ని సమితిలకు మహిళల చేత ప్రతి నెలలో 20 కేజీల పచ్చళ్లు, సీజనబుల్ పచ్చళ్లను నేను పంపించడం జరుగుతుంది మా మహిళల ద్వారా. అలాగే రక్తహీనత ఉన్నటువంటి మహిళలకు గాని, చిన్న పిల్లలకు గాని, సాయి ప్రోటీన్ పౌడర్ ని కూడా తయారు చేయించి అందివ్వడం జరుగుతుంది. ఆ విధంగానే గర్భిణీ స్త్రీలను కూడా విఏపీ ఎస్ఎస్విఏపి గ్రామంలో సత్సాయి మంచిరాల్లో కూడా నడుస్తుంది. దానికి సంబంధించి అక్కడ కూరగాయలతో సహా నిత్యాన్నదానం జరుగుతుంది, పచ్చడి కూడా పెడితే బాగుంటుందన్నటువంటి ఉద్దేశంతో సర్క్యులర్ ప్రకారం నేను

0: అమల్లో
1: సత్సాయి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ లో భాగంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి మహిళల్ని మనం దత్తత గ్రామం కాబట్టి ఆ గర్భిణీ స్త్రీలను తీసుకుని వాళ్ళకి ఫస్ట్ మంత్ నుంచి పురుడు పోసుకునే వరకు కూడా సేవలను మా మహిళల ద్వారా అందించడం జరుగుతుందండి జిల్లాలో. అలాగే వాళ్ళకి ఎటువంటి మెడికల్ పరంగా కానీ అన్ని విధాల ఆర్థికంగా కానీ దేని గురించి కూడా వాళ్లకు సేవలను అందించడం జరుగుతుంది. ఆ విధంగా కూడా వాళ్లకి చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళ ఆనందాన్ని పొందలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్లకు ఆర్థికంగా వెనుకబడ్డ ఉన్నటువంటి వాళ్లకి మేము శ్రీమంతాలని చెప్పేసి నూతన వస్త్రధారణ చేయడం జరుగుతుంది. సాయి ప్రోటీన్ పౌడర్ను అందించడం జరుగుతుంది. ఆ విధంగా పాపలు ప్రసవించిన తర్వాత కూడా వాళ్లకి సాయి కిట్ అని చెప్పేసి చిల్డ్రన్స్ కిట్ ను కూడా అందివ్వడం జరుగుతుంది పిల్లలకి. తర్వాత అన్ని కార్యక్రమాలు స్వామి నవంబర్ 19 మహిళా దినోత్సవాన్ని చేయడం జరిగింది. ఆ విధంగా మేము కూడా దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి సమితిలో మహిళా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకోకూడదని చెప్పేసి స్వామి చెప్పిన దాన్నే మేము 19వ తారీఖు ఒక సేవా కార్యక్రమం ఒక పూజా కార్యక్రమాన్ని కూడా చేపట్టి అన్ని విధాలా కూడా మహిళలందరూ కూడా సహకరిస్తున్నారు. అలాగే విలేజ్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ లో భాగంగా విఏపీ విలేజ్ లో ఒక పేద మహిళకి పేద అమ్మాయికి మేము వివాహం కూడా ఈ మధ్యలో జరిపించడం జరిగింది. అన్ని విధాలా కూడా అదుకొని చెప్పే సత్యసాయి సేవ సంస్థల ద్వారా మహిళలందరం కూడా చేయడం జరిగిందండి. అలాగే మేము కుట్ట శిక్షణ శిబిరం వెనుకబడ్డటువంటి పిల్లలు ఎవరైతే చదువు ఆఫ్ చేసి వాళ్లకు ఆర్థిక స్తోమత లేనటువంటి పిల్లలు ఒక 20 మందిని తీసుకుని కుట్టు శిక్షణని ఏర్పాటు చేశాము. దానిలో శిక్షణ పొందినటువంటి పిల్లలు పూర్తి స్థాయిలో శిక్షణ పొందినటువంటి పిల్లలకి 15 మందికి మేము జిల్లాలో ఉన్నటువంటి ఒక 10 మందికి ఈ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ లో ఉన్నటువంటి విలేజ్ లో ఉన్నటువంటి 6 గురికి మేము ఉపాధి అవకాశంగా కుట్టు మిషన్లను కూడా మేము అందించడం జరిగిందండి. ఈ విధంగా అన్ని విధాలా స్వామి మా మాటలు వింటూ స్వామి ఒకటే చెప్పారు, స్వామి సేవయే ముఖ్యము ప్రతి ఒక్కరికి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ స్వామి చెప్పినటువంటి మాటలే స్ఫూర్తిగా తీసుకుని మేము ఎప్పటికీ కూడా స్వామికి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి స్వామికి మాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే రేడియో సాయి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
0: చాలా చక్కగా చెప్పారంటే మీరు, అంటే మీరు చెబుతుంటే సేవ మహిళా విభాగం చేస్తున్న సేవలు అంటున్న ఒక విషయం గుర్తుకొస్తుంది. ఈ డ్రామా ప్రాక్టీసులు జరిగేటప్పుడు అంత మంచి ఫుడ్, అసలు ఆ తిండి ఎంత 40, 50, 60, 70 ఆ ప్రతి ప్రాక్టీస్ చేసేటువంటి ప్రతి పిల్లవానికి, పిల్లవాని దగ్గర నుంచి డిస్ట్రిక్ట్ ఆఫీస్ బేస్ అందరికి చాలా చక్కని ఫుడ్, రోజుల తరబడి ఎన్ని ప్రాక్టీసులు జరిగితే అన్నిసార్లు పొద్దున బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, మధ్యలో స్నాక్స్, టీలు, టిఫిన్లు, ఇది ఓపికగా ప్రతిది టైంకి హాస్టల్లో. ఈ ఈ సేవలని చూస్తుంటే అసలు స్వామి స్త్రీమూర్తి గురించి ఎన్నోసార్లు చెబుతున్నటువంటి మాటలు గుర్తుకొస్తుంటాయి. ఒకసారి స్వామి చెబుతూ ఒకసారి అన్నారు, స్త్రీమూర్తిగా పుట్టడం ఎన్నో జన్మల పుణ్యం అని చెప్పి నవ్వుతూ అన్నారు, సీత వల్లనే కదా మొత్తం రామాయణం పుట్టుకొచ్చింది, ద్రౌపది వల్లనే కదా మొత్తం మహాభారతం పుట్టుకొచ్చింది. స్త్రీమూర్తి భక్తిలో, శక్తిలో, యుక్తిలో, రక్తిలో, అనురక్తిలో ముందుంటుంది, అందుకే వారికి ముక్తి ముందుగా సంభవిస్తుంది అని. అలాంటి చాలా చక్కని మాటలు మీరు పంచుకున్నారు సేవా యాక్టివిటీస్ ద్వారా. డ్రామా విశేషాల గురించి మాట్లాడుతుంటే ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో ఈ కళను, ఈ కళాంశాలను వివిధ రకాలుగా ఎక్స్ప్రెస్ చేస్తూ వస్తున్నటువంటి పిల్లలు ఒకనాటి బాల వికాస్ విద్యార్థులు. ఈరోజు ఆదిలాబాద్ సేవా సంస్థలు ఒక స్థాయికి ఎదిగాయంటే ఈ బాల వికాస్ మూమెంటే దానికి కారణమని చెప్పొచ్చు. ఆ బాల వికాస్ మూమెంట్ ని ముందుండి నడిపిస్తున్నటువంటి మన నాగమణి గారు తన అనుభవాలను మనతో ఇప్పుడు పంచుకుంటారు.
2: ఓం శ్రీ సాయిరామ్. హృదయ నివాసి అయిన భగవాన్ బాబా వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, సాయిరామ్, ముందుగా నేను చెప్పాల్సింది ఏంటంటే స్వామి ఫోల్డ్లోకి రాకముందు నాకు ఒక అంకుల్ చెప్పారనమాట, ఇవాళ సత్యసాయి భజన ఉంటుంది మా ఇంటికి మీరు రావాలి అనేసి నన్ను ఇన్వైట్ చేశారు. అక్కడికి నేను వెళ్ళొద్దు అనుకున్నాను. సత్యసాయి అంటేనే నాకు ఒక మానవుడే కదా అని ఒక దృష్టి నా

0: హాస్టల్లో ఉండేదన్నమాట. అయితే వాళ్ళు తప్పకుండా రావాలనేసి వాళ్ళు చాలా బతిలాడడం జరిగింది. అయితే నేను అక్కడికి వెళ్లడం జరిగింది సాయంత్రం భజనకి. వెళ్తే వాళ్ళందరూ భజన చాలా తన్మయంగా చేస్తున్నారు, కానీ నేను మాత్రం అసలు భజన చేయట్లేదు. తల వంచుకొని కూర్చున్నాను, ఈయన ముందు భజన చేయడం ఏంటి అనేసి. తర్వాత ఆ రోజు భజన ప్రసాదం అన్ని అయిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత నైట్ పడుకున్నాను. పడుకున్న రోజు తర్వాత స్వామి అదే రోజు నాకు 4 గంటలకు తెల్లవారుజామున కల్లోకి వచ్చారనమాట. షిరిడి బాబా అవతారంలో కనిపించారు. కనిపించి పిలిచారు నన్ను. అందరూ వెళ్లి స్వామిని దర్శనం చేసుకుంటున్నారు, నేను మాత్రం అక్కడికి వెళ్లి దర్శనం చేసుకోవట్లేదు. అయితే షిరిడి బాబా ఆ స్వామి గట్టిగా పిలుస్తున్నారు నన్ను. ఏంటి నువ్వు గోడచాటున ఉండి చూస్తున్నావు, ఇక్కడికి రా అని గట్టిగా పిలిచారు. అంటే అంతకుముందు నేను షిరిడి బాబా భక్తురాలన్నమాట. అయితే ఇంకా పిలుస్తున్నారు నన్ను. నేను స్వామి నేను గోడచాటున ఉన్నాను కదా, నన్ను మీరు ఎలా చూశారు అనేసి నేను స్వామితో చెప్పడం జరిగింది. అప్పుడు పిలిచారు నన్ను. పిలిస్తే నేను ఆయన దగ్గరికి వెళ్లాను. వెళ్లి ఇంకా నన్ను ఇంతగా నన్ను ఇంత దూరంలో ఉన్న నన్ను గుర్తుపట్టి నన్ను పిలిచారు స్వామి మీరు అనేసి ఆయన పాద దగ్గరికి వెళ్లి ఇంకా నేను చాలా ఏడుస్తున్నాను అనమాట. ఎంత ఆనందమో అది, ఆనందంతో నాకు ఆ కళ్ళల్లో నీరు ఎలా వస్తున్నాయంటే ఇంకా వర్షపాతం, ఆయన పాదాలు కడిగేస్తున్నాను ఇంకా ఆ నా కంటి ధారతో. అయితే స్వామి చెప్పారు, ఏంటి పిచ్చిదానిలా ఏడుస్తున్నావు, నిన్న నువ్వు భజనకి వెళ్లావు కదా, అది నువ్వు అక్కడ భజన చేయకుండా కూర్చున్నావేంటి అని నన్ను అడగడం జరిగింది. అయితే నేను అనుకున్నాను అప్పుడే, స్వామి మీరు అది షిరిడి బాబా కదా, మీరు అది పర్తి బాబా, ఆయన బ్రతికే ఉన్నారు కదా, ఆయనకి భజన చేయడం అంటే ఈ అవతారంలో నేను పర్తి బాబాని అనేసి స్వామి అలా చెప్పడం జరిగింది అనమాట. స్వామి అప్పుడు గట్టిగా చెప్పారు, నీకు చాలా ఏడుస్తున్నాను, ఏడుస్తుంటే నాకు ఆ పిల్లో మొత్తం తడిచిపోయింది అనమాట. అంటే తెల్లవారుజామున 4 గంటలకు ఇది స్టార్ట్ అయింది నాకు కళ. అయితే స్వామి చెప్పారు, నీకు పాప పుడుతుంది అనేసి గట్టిగా అరిచారు. గట్టిగా అంటే ఇంకా నేను ఇంకా ఎక్కువ ఏడుస్తున్నాను అనమాట. అయ్యో స్వామి ఇదేంటి ఇలా చెప్తున్నారు మీరు అనేసి ఇంకా నేను ఏడుస్తూ తెల్లవారు అది అంటే గంటన్నర వరకు నడుస్తుంది కళ. తర్వాత
1: అప్పటి
0: వరకు నాకు సంతానం లేదు. స్వామి చెప్పారనమాట, నీకు ఇలాగా పాప పుడుతుందనేసరికి నేను చాలా ఆనందంతో ఇంకా ఏడుస్తూనే ఉన్నాను. తర్వాత మా వారు వచ్చి లేపారనమాట, ఏంటి అంతగా ఏడుస్తున్నావు అనేసి. నిద్రలో నిజానికి కూడా ఏడుస్తున్నాను, నేను ఏడుస్తుంటే ఎక్కి ఏడుస్తున్నాను. ఏడు చాలాసేపు ఆగలేదు నాకు, అంటే సాక్షాత్ భగవంతుడు నాకు కలలోకి వచ్చాడనేసి ఆనందంతో ఏడుస్తున్నాను. ఏడుస్తుంటే ఆయన లేపిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు వాటర్ తాగి చేశారు. పిల్లో మొత్తం తడిచిపోయి ఉంది. చెప్పాను నాకు, స్వామి ఇలా కల్లోకి వచ్చారు, షిరిడి బాబానే పర్తి బాబా అట అనేసి ఆయనకి చెప్పాను. చెప్పడంతో అప్పుడు ఆహా అనేసి ఇంకా, అంటే నేను ముందు ఎందుకు చెప్పానంటే ఒక పాప పుడుతుంది అని చెప్పడానికి నేను ముందు ఎందుకు చెప్పొద్దు అనుకున్నాను. ఎందుకంటే పుడుతుందో లేదో అట్లా చెప్పడం కరెక్ట్ కాదు కదా, మరి భగవంతుడిని వీళ్ళు ఏదో అంటారు అనేసి నేను చెప్పొద్దు అనుకున్నా. కానీ భర్త కదా చెప్పాల్సి వచ్చింది, ఇలా పాప పుడుతుందని చెప్పారు స్వామి అనేసి. అంటే ఇంకా అప్పటి నుంచి ఆయన భగవంతుడు మార్గంలో వచ్చాడు. అంతవరకు ఆయనకు భక్తి అంటే ఏంటి తెలీదు. అప్పటి నుంచి ఆయనకి స్వామి అంటే ఇంకా ఆయనకి ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాస స్వామి, ఇంకా ఎప్పుడు స్వామి నామంలోనే ఉంటారనమాట. అలాగే నాకు 1 మంత్ తర్వాత కన్సీవ్ అయింది. అప్పుడు ఇంకా నేను పక్క వాళ్ళకు కూడా ఒకళ్ళకి ఎందుకు చెప్పాల్సి వచ్చింది, ఎందుకంటే నాకు ఇలాగ స్వామి కళ్ళకి వచ్చి చెప్పారు, ఇలాగ నీకు పాప పుడుతుందని ముందు చెప్పాను. ఎందుకంటే అయిన తర్వాత చెప్తే అబద్దం అనుకుంటారనేసి నేను ముందు చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు ఎగతాళి చేశారు, ఎగతాళి చేసినా వాళ్ళ ముందు నిదర్శనం కనిపించింది. అదేవిధంగా స్వామి నాకు చక్కటి పాపనిచ్చారు, పాప పేరు వైష్ణవి. ఆ పాప ఇప్పుడు ఎలా అంటే స్వామి కరుణతో పుట్టింది కాబట్టి ప్రతి దాంట్లో ఫస్ట్ ఉంటుంది అన్నిట్లో. ఇప్పుడు పాపకి జేఎన్టీయూలో, ఇప్పుడు బీటెక్ 3rd ఇయర్, జేఎన్టీయూలో సీటు కూడా వచ్చింది. అసలు సింగింగ్ లో కానీ అన్నిట్లో చెప్పడానికి లేదు, అన్నిట్లో ఫస్ట్ ఉంటుంది. అంటే అది స్వామి కానుక కాబట్టి అన్నిట్లో ఫస్ట్ ఉంటుంది. అదే విధంగా నేను భజన్స్కి వెళ్లేదాన్ని. భజన్స్కి వెళ్లేటప్పుడు అంటే అప్పుడు క్రీస్తు శేషులైన అంకుల్ వెంకట్రావు అంకులు, ఆయన బాలవికాస్ గురువు అనమాట, ఆయన నాకు చెప్పారు, అమ్మా మణి నువ్వు తప్పకుండా బాలవికాస్ చెప్పాలరా, నీ దగ్గర చాలా కళలున్నాయి, నువ్వు ఇవి నీ వరకే పరిమితం కావద్దు, నువ్వు చెప్పాలమ్మా అనేసి నాకు చెప్పడం జరిగింది. అయితే నేను బాలవికాస్ చెప్తూ చెప్పలేను అంకుల్ నేను ఎంతగా, ఎందుకంటే నేను మొత్తం కాన్సన్ట్రేట్ పాప మీదే పెడతాను, నేను ఇవన్నీ నేను చెప్పలేను అంటే, లేదమ్మా నువ్వు ఇంటి వరకే కాదు నువ్వు బాల వికాస్ చెప్పాలి, స్వామి చెప్తారు కదా ఇంటి వరకే కాదు సేవ, సేవ మార్గం అంటే ఒకటి బాల వికాస్, పిల్లల్ని నువ్వు ఇంకా మీ పాప కాకుండా అంటే ఇంకా తన పిల్లలే కాకుండా ఇతర పిల్లలు కూడా తన పిల్లలు అనుకున్నప్పుడే నువ్వు ఒక మంచి మానవత్వం అని చెప్తే సరే అంకుల్ అనేసి ఒప్పుకున్నాను. ఒప్పుకున్న తర్వాత నేను బాల వికాస్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పటి నుంచి పిల్లలు బాల వికాస్ కి రావడం వల్ల ఇంకా వాళ్ళు ఎంత అంటే గురూజీ గురూజీ అనేసి నేను వాళ్ళలో అంటే నాకు మందిరంలో నేను ఒక వెనక అంటే చాలా వెనక ఉండేదాన్ని, అంటే భజనలో పార్టిసిపేట్ చేసేదాన్ని వెళ్ళిపోయేదాన్ని. అలాంటిది బాల వికాస్ తోని మా మందిర్లో 15 ఏళ్ల నుంచి మాకు స్వామితో సంబంధము, 20 ఏళ్లతో మాకు స్వామితో సంబంధము అని చెప్తూ ఉండేవాళ్ళు. అబ్బా వీళ్ళు ఎంత అదృష్టవంతులు, భగవంతుడితో ఇంత ఐక్యమై ఉన్నారు అనేసి నేను చాలా ఆనందపడేదాన్ని. కానీ నేను స్వామితో ఇంత తొందరగా దగ్గర అవుతాను అనుకోలేదు. అంటే బాల వికాస్ వల్ల నేనేమయ్యానంటే స్వామికి అతి త్వరలోనే నేను స్వామి దగ్గరలో కూర్చొని ఆయన భజ ఆయన మాటలు వింటూ అంత దగ్గర అంటే నేను బాల వికాస్ వల్ల పొందిన లాభాలు అదనమాట. స్వామితో చక్కగా మాటలు విన్నాను, స్వామి ప్రసాదం ఇచ్చి తినమని కూడా నాకు చెప్పారనమాట. అది నాకు ఇది నాకు అనిపించింది, ఈ జన్మకి ఇది చాలు స్వామి అంటే ఇది బాల వికాస్ వల్ల నేను ఇది.
1: బాల వికాస్ ఈ కార్యక్రమం నిర్వహించేటప్పుడు వేరే గ్రామాలకు ప్రయాణం చేసేవారు?
0: ఇదే విధంగా ఇంకా నేను ఇక్కడికే ఆగిపోకుండా నేనేం చేశానంటే సింగరేణి స్కూల్స్ ఉన్నాయి మా దగ్గర, అక్కడ స్కూల్లు కూడా నేను వెళ్లి బాల వికాస్ చెప్తూ ఉంటాను. అక్కడ పిల్లలు కూడా చూశారంటే గురూజీ ఇంకా పిల్లలు అంత వేల మంది పిల్లలు వాళ్ళ టీచర్స్ కూడా అంత పిల్లలు అంత గౌరవించారట. నేను కనపడితే మాత్రం సాయిరాం గురూజీ, సాయిరాం గురూజీ అంటారు. అదంటే స్వామి యొక్క అనుగ్రహం అనుకుంటా నాకు. ప్రతి ఒక్కరు సాయిరాం గురూజీ, సాయిరాం గురూజీ అని ఒక ఆ మాట వింటేనే నాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది. అలాగే మాకు ఇప్పుడు సిసిసి నుంచి ఒక 50 కిలోమీటర్లోని 15 కిలోమీటర్లు బెజ్జాల, గంగిపల్లి, ఇంకా జైపూర్ ఇలాంటి గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో కూడా నేను వెళ్ళి బాల వికాస్ చెప్తాను. అంటే చాలా కష్టం, రోడ్స్ కూడా ఉండవు, అయినా కూడా నేను నిర్ణయించుకున్నాను నేను బాల వికాస్ చెప్పాలి. ఎందుకంటే స్వామి నా శ్వాసలు స్వామి నిండి ఉండాలనేసి ఒక దీంతో నేను ప్రతిసారి ఇంకా మా వారు ఆఫీస్ నుంచి రాగానే నన్ను తీసుకుని వెళ్తారు. ఆ రాత్రి ఎంతైనా 10 కానీ 11 కానీ వాళ్ళకి బాల వికాస్ చెప్పి రావడం జరుగుతూ ఉంటుంది.
1: బాల వికాస్ ఒక 15-20 సంవత్సరాల నుంచి చెప్తూ వస్తుంటే మరి ఆ బాల వికాస్ యొక్క అనుభూతిని పొంది ఇప్పుడు ఎదిగినటువంటి పిల్లలు మీతో ఏం పంచుకుంటారు, వాళ్ళు మీతో ఏం చెప్తుంటారు?
0: ఇది ఒకటి చెప్పాలి ఏంటంటే దుబ్బపల్లి అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో మేము దత్తత తీసుకున్నాం అనమాట. దత్తత సిసిసి సమితి దత్తత తీసుకుంది. ఆ పిల్లలు ఎలా ఉండేవాళ్ళు అంటే వాళ్ళు పేరెంట్స్ పొలాలకి వెళ్లిపోయేవాళ్ళు. చక్కగా వాళ్ళ పేరెంట్స్ పిల్లల్ని అంటే టైంకి ఫుడ్ కూడా పెట్టే స్థితిలో లేరనమాట. అయితే మేమేం చేసాము, ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్నాం. దత్తత తీసుకుంటే మా డిస్టిక్ ఇన్ఛార్జ్ విజయలక్ష్మి బాల వికాస్ గురువు తను ఉండేవారు అప్పుడు. ఇప్పుడు తను నన్ను ఏ కార్యక్రమాలను మళ్ళీ మన ఇద్దరం వెళ్ళిపోదాం, ఇలాంటి గ్రామాలకు ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనేసి మేము ఆటోలు బస్సులు అలా ఎంత కష్టమైనా సరే వెళ్లి మేము ఆ గ్రామాలకి వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. అప్పుడు ఆ గ్రామాల్లో ఎలా ఉండేవాళ్ళంటే ఆ పిల్లలకి అసలు ఏమీ తెలియని పరిస్థితి వాళ్ళకి. చక్కగా వాళ్ళకి స్నానాలు చేపించడము, బ్రష్ చేపించడము అన్ని మేమే నేర్పించి దగ్గరుండి వాళ్ళకి అన్ని కిట్ ఇలా బ్రష్ చేసుకోండి, డాక్టర్స్ తో సహా ఇలా తీసుకెళ్ళినాం అంటే డెంటిస్ట్ అన్నిందరిని తీసుకుని వెళ్ళి వాళ్ళకి చెప్పి ఇలా ఉండాలమ్మా మీరు అది ఎందుకు చెప్పాము. ఇప్పుడు ఆ పిల్లలు చక్కటి మార్గంలో ఉన్నారు, చక్కని జాబ్లు కూడా చేసుకుంటున్నారు వాళ్ళు. ఇంకా మేము మర్చిపోయాం 3 ఇయర్స్ మనకి అది దత్తత అనమాట. అది ఇక మర్చిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు మా నెంబర్ తీసుకుని మొన్న ఒక 1 ఇయర్ క్రితం కాల్ చేశారు మాకు. చేసి చెప్పారు, గురుజీ మీరు చేపట్టి మేము ఒక మంచి మార్గంలో ఉన్నాము, ఇప్పుడు నా పెళ్లి మీరేం చేస్తారో తెలియదు, ఎక్కడున్నా పర్వాలేదు మీరు నా పెళ్లికి తప్పకుండా రావాలి అనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. చెప్తే మేము ఆ అమ్మాయికి మేము ఏం చేశామంటే మేము చాలా ఆనందపడిపోయాం. అరే సిసిసి సమితిలో నుంచి ఒక దుబ్బపల్లి పిల్లలు ఇంత మంచి మార్గంలో వచ్చి మనల్ని ఫోన్ చేస్తున్నారని మన సమితికి చెప్పడం జరిగింది. సమితి అందరం కలిసి ఆ అమ్మాయికి చక్కగా పెళ్లికి సంబంధించిన సామాన్లన్నీ ఇంట్లో వంట సామాన్లన్నీ కొనిచ్చి చక్కగా వాళ్ళ పెళ్లికి కూడా తీసుకుని వెళ్ళాం. ఇలాంటి కార్యక్రమాలు చాలా మంది, ఒకటే కాదు చాలా కార్యక్రమాలు పిల్లలందరూ ఎదురయ్యి మేము ఇలాంటి మంచి మార్గంలో ఉన్నాము బాల వికాస్ వల్ల అని చెప్తూ ఉంటారు. అవి చాలా
1: మీరు చెప్తుంటే చాలా ఆనందంగా ఉందండి వినడం కూడా. ఇప్పటి వరకు మనము బాల వికాస్ గురువు గారి అనుభవాలను విన్నాము. ఇప్పుడు అదే బాల వికాస్ విద్యార్థిని విద్యార్థుల యొక్క హావభావాలు నిన్న మనం కార్యక్రమంలో చూసాము, వారి యొక్క భావాలేంటి, వారి యొక్క అనుభవాలేంటి, అదొకసారి విందాం.
2: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఆదిలాబాద్ నుండి పర్తియాత్రకు వచ్చిన బాల వికాస్ పిల్లలతో ఇప్పుడు మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకుందాం. మనతో ఇప్పుడు మాట్లాడడానికి అజయ్ వచ్చాడు. అజయ్తో మాట్లాడి తన అనుభవాలను తెలుసుకుందాం. సాయిరాం అజయ్.
3: సాయిరాం అక్క.
2: మరి నీ గురించి మా శ్రోతలకు చెప్తావా?
3: చెప్తా అక్క, తప్పకుండా.
2: ఆదిలాబాద్ జిల్లాలో ఏ ఊరు నుంచి వచ్చావు?
3: నేను మంచిర్యాల, ఇప్పుడు కొత్త డిస్ట్రిక్ట్ అయింది కదా, అక్కడ నుంచి వచ్చాను.
2: మరి మీ తల్లిదండ్రులు ఎవరు, వారి గురించి చెప్తారా?
3: మా తల్లి పేరు నర్మద, తండ్రి పేరు గోపి. మా నాన్నగారు లైబ్రరీలో వర్క్ చేస్తారు, మా అమ్మగారు హౌస్.
2: మరి నువ్వు స్వామి గురించి నీకు ఎలాగా ఎప్పుడు తెలిసిందో చెప్తావా?
3: అంటే అక్క, ముందు నాకు 4-5 ఇయర్స్ బ్యాక్ నాకు అసలు బాల వికాస్ అంటేనే తెలియదు, స్వామి అంటేనే కూడా తెలియదు. కానీ తర్వాత మా ఇంటి పక్కన ఒక అక్కే ఉండేది, ఆ అక్కే నన్ను ఒకసారి రాజయ్, నీకు ఇట్లా డ్రామా క్యారెక్టర్ ఉంది, నువ్వు ఆ సూట్ అవుతావు అనుకుంటా, అందుకే ఒకసారి రా అనుంది. సరే, నాకు చిన్నప్పుడు చిన్నతనం కదా, ఇక డ్రామాకి అట్రాక్ట్ అయిపోయి టెంప్ట్ అయిపోయి వెళ్ళిపోయా. అమ్మ కూడా సరే అంది, చేస్తావారా అంది, ధైర్యం ఉందారా అంది. సరే అమ్మ చేస్తా అన్నా, వెళ్ళా చేసా, అయిపోయింది. అప్పటి నుంచి నేను ఇక బాల వికాస్ స్వామి అని అనేటి తెలవడం వచ్చింది. అప్పుడే మెల్లమెల్లగా తెలుగుదానికి వచ్చా. ఫస్ట్ ఆ వీక్ అయిపోయింది, డ్రామా చేసా అయిపోయింది. తర్వాత ఒక వీక్ ఎగ్జైటింగ్ తోటి వెళ్ళా, సెకండ్ వీక్ తగ్గిపోయింది, థర్డ్ వీక్ తగ్గిపోయింది, తర్వాత మొత్తానికే తగ్గిపోయింది. అసలు వెళ్ళాలనిపించేదే కాదు.
2: అంటే ముందు డ్రామా అని చాలా ఎంతోజాస్గా
3: వెళ్ళాను, తర్వాత వెళ్ళాలనిపించేది కాదు. తర్వాత అసలు అప్పుడప్పుడు నమ్మకం వచ్చేది కూడా కాదు, ఏంటి ఏంటిది ఇది అని అనిపించేది. తర్వాత స్వామి లీలలో, స్వామి బోధనల ద్వారా నాకు
2: మళ్ళా ఇంట్రెస్టింగ్ గా ఏమనిపించింది, మళ్ళా ఎంకరేజింగ్ గా నేను ఏది తీసుకొచ్చింది బాల వికాస్ కి?
3: అంటే మా గురువులు చెప్పిన విషయాలు నాకు అసలు నన్నే ముందటికి తట్టాయి. ముందరికి చెప్పాలంటే
2: నీకు మరి బాల వికాస్ చెప్పి ఏ విషయాలు చాలా ఇష్టం?
3: స్వామి చెప్పిన బోధనలు అంటే నాకు చాలా అట్రాక్టివ్ అనిపోయింది, చాలా ఇంట్రెస్ట్ వచ్చేసింది. ఎక్కడైనా ఏదైనా స్పీచ్ అవుతుందంటే నాకు వెళ్ళాలనిపించేది, అప్పుడప్పుడు వింటా ఉంటాను. స్పీచ్ చాలా తక్కువ, కానీ భజనలకు చాలా వెళ్ళేవాడిని, భజనలకు తప్పకుండా వెళ్తాను. భజనలకు వెళ్ళటం, అలాగే స్వామి ఎక్కడైనా భజన పాటలు అంటే చాలా ఇష్టం, వెళ్ళేవాడిని. లవాల్స్ అలవాల్ అనేది చాలా ఇంప్రెస్ చేసింది ఆ స్లోగన్.
2: అవునా? అంటే ఎందుకు నీకు ఇష్టం?
3: లవ్ ఆల్ సర్వ్ ఆల్ అంటే స్వామి అసలు అందరినీ ఈక్వల్ గా చూస్తాడు. ఆ పదంలో చాలా మా గురుగారు చెప్పాక నాకు చాలా ఆనందం వేసింది. ఆ చిన్న 2 ముక్కల్లో అన్ని స్లోగన్స్ వచ్చేసాయి. లవ్ ఆల్ అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు. ఇంకా వేరే స్లోగన్స్ లో చూసినా గానీ తిరిగి వచ్చేది ఇక్కడికే కదా, అలా నాకు చాలా ఆనందం వేసింది.
2: చాలా బాగున్నది. మరి నువ్వు బాల వికాస్ కి రాకముందు ఎలా ఉండేవాడివి? బాల వికాస్ కి వచ్చి ఇవన్నీ వింటున్నావు, నచ్చుతున్నాయి, కానీ నీలో మార్పు వచ్చిందా?
3: వచ్చింది. ఫస్ట్ అసలు అల్లరి చేసేవాడిని, చాలా అల్లరి చేసేవాడిని, వినేవాడిని కాదు, మంచి మాటలు కూడా వచ్చేటి కాదు, అన్ని తప్పుడు మాటలు వచ్చేటి. తర్వాత నేను బాల వికాస్ కు వెళ్ళటం మొదలు పెట్టాను. మా గురువు గారు చాలా మంచి విషయాలు చెప్పారు, నేను అవన్నీ విన్నాను, పాటించాను. నేను 4th క్లాస్ నుంచి వెళ్ళాను, ఇప్పుడు నేను 9th. అప్పటికి ఇప్పటి చూసుకుంటే చాలా తేడాలు ఉన్నాయి.
2: మరి నీలో వచ్చిన తేడాలు 1-2 మా శ్రోతలతో పంచుకుంటావా?
3: తప్పకుండా. ముందు నేను చాలా అల్లరి చేసేవాడిని, ఇప్పుడు కొంచెం తగ్గింది. అలాగే అబద్ధాలు చెప్పేవాడిని, అందరి పెద్దవాళ్ళు చెప్పే విషయాలు వినేవాడిని కాదు, ఏంది అని అనిపించేది. అసలు ఎవరు చెప్పినా మాటలు వినేవాడిని కాదు, నా థింకింగ్ నాయే, ఎవరు చెప్పినా వినేవాడిని కాదు. తర్వాత ఇక్కడికి వెళ్ళటం వల్ల, ఇక్కడ వినేది అక్కడ వినటం వల్ల, అంటే ఇక్కడ గురువు గారు చెప్తారు, ఎలా చెప్తారో వింటాను, పాటిస్తాను. అట్లాగే మా ఇంట్లో పెద్దలు చెప్పేటి వింటాను, పాటిస్తాను, అలా కొంచెం మంచి దారిలోకి వెళ్తున్నాను.
2: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఆదిలాబాద్ నుండి పర్తియాత్ర కోసం వచ్చిన వారిలో బాల వికాస్ పిల్లలతో ఇప్పుడు మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకుందాం. ఇప్పుడు మనతో తన అనుభవాన్ని పంచుకోవడానికి వైష్ణవి వచ్చింది. సాయిరాం వైష్ణవి, నువ్వు ఏ ఊరు నుంచి వచ్చావు? ఆదిలాబాద్ జిల్లాలో
4: మంచిర్యాల.
2: మరి మీ తల్లిదండ్రుల గురించి చెప్తావా?
4: మా మదర్ పేరు సునీత, తను హౌస్ వైఫ్. మా ఫాదర్ పేరు కామేశ్వరరావు, హెచ్ఎం.
2: నువ్వు బాల వికాస్ స్టూడెంట్ గా ఇప్పుడు పర్తియాత్రలోనే పార్టిసిపేట్ చేసావు కదా?
4: డాన్స్ లో పార్టిసిపేట్ చేశాను.
2: ఓకే, పర్తియాత్ర డ్రామాలో డాన్స్ లో పార్టిసిపేట్ చేశావు. మరి నీకు అక్కడ స్వామి ముందు కుల్వంత్ హాల్లో డాన్స్ చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది?
4: డాన్స్ చేసేటప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను.
2: నువ్వు ఇదే మొదటిసారా పుట్టపర్తి రావడం?
4: ఫస్ట్ టైం.
2: మరి నీకు ఎలా అనిపించింది?
4: పుట్టపర్తి వచ్చే ముందు ఏముంటది అని అనుకున్నాను, కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా నేను ఫస్ట్ అది వద్దు అనుకున్నాను. ఆంటీ ఫోన్ చేసి, బాలవికాస్ ఆంటీ ఫోన్ చేసి వైష్ణవిని పంపించండి అని అడిగింది. ఏంటో సడన్ గా నేను వస్తాను అని చెప్పేశాను. చెప్పేసరికి పేరెంట్స్ కూడా ఓకే అని పంపించారు. ఏముంటదిలే అని అనుకుని ఏదో ఒకటి అని అనుకుని వచ్చాను. వచ్చినాక పీస్ఫుల్ ప్లెజెంట్ ఫీల్ అయ్యాను.
2: నీకు చాలా నచ్చిందా పుట్టపర్తి ప్రశాంత నిలయం? ఇంకా మరి నువ్వు రిహార్సల్స్ చేస్తున్నప్పుడు నీకు ఎలా అనిపించింది?
4: రిహార్సల్ చేస్తున్నప్పుడు స్వామివారి సన్నిధి క్లోజ్ అయి ఉంది, పైన స్వామివారి ఫోటో ఉంటే చూశాను. చూస్తుంటే నాకు రిహార్సల్ ముందు నైట్ రోజు అది గోస్ట్ సంథింగ్ డ్రీమ్ అది ఇది వస్తుంది అని నాకు అట్లా డ్రీమ్ వచ్చింది. అది పడుకున్నాక సైరామ్ సైరామ్ అనుకుంటే పడుకున్నాను. ఆ నెక్స్ట్ డే నైట్ రిహార్సల్కి వచ్చినప్పుడు పర్దా క్లోజ్ ఉంది కాబట్టి పైన ఉన్న స్వామి ఫోటో చూసి స్వామి కాపాడు అని అలా ప్రే చేసుకున్నాను. హృదయంలోనే ప్రే చేసుకుంటుంటే స్వామి వచ్చి నాతో నవ్వుతున్నట్టు నా పక్కనే కూర్చున్నట్టు ఆ ఫీల్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ వచ్చాక సాయిరాం సాయిరాం అనుకుంటూ పడుకున్నాను. ఏదైనా హెడ్ ఏక్ అన్నా ఏదైనా పెయిన్ ఏదైనా వచ్చినా గానీ సాయిరాం అనుకుంటూ ఉంటే తగ్గిపోతుంది.
2: అవునా, చాలా బాగుంది. మరి నువ్వు బాల వికాస్ స్టూడెంట్ కదా, మరి ఎలాగ నువ్వు బాల వికాస్కి వచ్చావు? నీకు స్వామి గురించి ఎలాగ మొట్టమొదటి తెలుసో చెప్తావా?
4: యాక్చువల్లీ మా పక్కింటి వాళ్ళు సైడీ ఓటీస్, అయితే మాకు బాల వికాస్ అంటే ఏంటో తెలియదు. ఫస్ట్ మా పక్కింటి వాళ్ళు సైడీ ఓటీస్ కాబట్టి పక్కింటి ఆంటీ చెప్పింది బాల వికాస్ కి పంపేయండి వైష్ణవిని అని చెప్పింది. సో మా మదర్ పంపించింది. ఏంటిది సండే కూడా ఇది ఏంటి అని కొంచెం ఫీల్ అయ్యాను. ఏముంటది అని అనుకున్నాను, కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది వేదము అన్ని నీతి కథలు నేర్పిస్తున్నారు.
2: మరి నీకు నచ్చిందా బాల వికాస్? మరి నీకు బాల వికాస్ క్లాస్ లో బాగా నచ్చింది ఏంటి?
4: బాల వికాస్ క్లాస్ లో స్వామి బర్త్డే కి డాన్స్ చేస్తుంటే నేర్చుకోవడం, ఇంకా నీతి కథలు చెప్తుంటే వినడం. విని ఇంటికి వచ్చినాక మా పక్కింటి పిల్లలకన్నా మదర్ కన్నా చెప్తా.
2: అవునా, ఇంకా నువ్వు మరి బాల వికాస్ కి వచ్చాక నువ్వేం నేర్చుకున్నావు, నీలో ఎలాంటి చేంజెస్ వచ్చాయి?
4: బాల వికాస్ కి వెళ్లే ముందు మమ్మీ ఎక్కువ తిట్టేది, అల్లరి ఎందుకు చేస్తున్నావు అని తిట్టేది. అక్కడికి వెళ్ళాక కొంచెం మార్పు వచ్చి తిట్టు తగ్గింది, నా అల్లరి కూడా కొంచెం తగ్గింది. హ్యాపీ ఫీల్ అయ్యాను, మా ఫ్రెండ్స్ కూడా తీసుకురావాలి అని అనుకుంటున్నా.
2: చాలా సంతోషం వైష్ణవి, ఇలా వచ్చి నీ అనుభవాలు మా అందరితో పంచుకున్నందుకు ధన్యవాదాలు. సాయిరాం.
4: సాయిరాం.
5: మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ద్వారా ప్రసారమవుతున్న ఆదిలాబాద్ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సేవా కార్యక్రమాల వివరాలు, భక్తుల అనుభవాల ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ కి ట్యూన్ అయి ఉండండి.
1: ఇప్పటి వరకు మనం ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ముఖ్య పట్టణాల్లో జరిగేటువంటి సేవా కార్యక్రమాలు వింటూ వచ్చాం. అదే వరుస క్రమంలో ఇప్పుడు ఎదుగుతున్నటువంటి మరొక ముఖ్య పట్టణం లక్షర్పేట. ఈ లక్షర్పేట పట్టణంలో జరిగేటువంటి కొన్ని వినూత్నమైనటువంటి సేవా కార్యక్రమాలను వివరించడానికి మనతో ఇప్పుడు రవీందర్ గారు ఉన్నారు.
6: ఓం శ్రీ సాయిరామ్. నా పేరు రవీందర్. నేను 2005 సంస్థకు పరిచయమై 2009 నుండి కన్వీనర్ గా కొనసాగుతున్నాను. కన్వీనర్గా అందరి సహకారంతో చిన్న చిన్న సేవా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ మేము మా కుటుంబ సభ్యులము సంస్థలో పాల్గొనేటటువంటి అందరి కుటుంబాలలో ఎన్నో స్వామి మిరాకిల్స్ ద్వారా చక్కటి అనుభూతులు ఆనందాన్ని పొందుతూ మరి చిన్న చిన్న సేవలతో పాటు కొన్ని పట్టణంలో ఉన్నటువంటి ప్రధానమైన సేవలపైన దృష్టి కేంద్రీకరించడం జరిగింది. మరి ఆ ప్రధానమైన సేవల విషయానికి వచ్చేస్తే మరి లక్షట్పేట మేజర్ గ్రామ పంచాయతీ మరి ఎన్నో కుటుంబాలు ఉన్నటువంటి గ్రామ పంచాయతీ లోపల శ్మశాన వాటిక అనేది సుమారు 3 కిలోమీటర్ల దూరంలో, పట్టణానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉండేది. మరి ఎవరైనా చనిపోయినప్పుడు పాపం తక్కువ మంది బంధువులు ఉన్నటువంటి వారు కానివ్వండి, ఎండాకాలంలో కానివ్వండి, వర్షాకాలంలో కానివ్వండి, ఆ మృతదేహాన్ని మోయడానికి కూడా అవసరమైనటువంటి సభ్యులు లేక మంది లేక ఎన్నో బాధలు పడుచుండేవారు. మరి ఒక కొన్ని సమయాలలో ప్రైవేటు వాహనాలను ఎక్కువ అద్దెకు చెల్లించేసి నిరుపేద కుటుంబాలు కూడా ఎంతో బాధలకు లోనయ్యేవి. మరి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మరి సభ్యులమందరం కూడా కోఆర్డినేటర్ సహకారంతో అందరంతో చర్చించుకుని మన సమితి ఆధ్వర్యంలో ఒక మహాప్రస్థానము అనే పేరుతో ఒక వాహనాన్ని ఏర్పాటు చేసినట్టయితే అందరికీ అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో మరి గత ఉగాది నాడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకో ఈ కార్యక్రమంలో భాగంగా ఒక 4 లక్షల రూపాయలతో వాహనాన్ని కొనుగోలు చేసేసి ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుండి ఆ గ్రామ పంచాయత్ లక్షట్పేట దండపల్లి 2 మండలాల పరిధిలో ఈ వాహనాన్ని ఎంతో మంది సుమారుగా ఇప్పటి వరకు 11 నెలల కాలంలో 50 మంది మతాలకు అతీతంగా క్రిస్టియన్స్ గాని ఎవరైనా కూడా ఈ వాహనాన్ని ఆ మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకుపోవడానికి ఉపయోగించుకుంటున్నారు. మరి ప్రధానమైనటువంటి వ్యక్తులందరూ కూడా సత్యసాయి సేవా సమితి నిర్వహించేటటువంటి ఈ ప్రధాన సేవను దృష్టిలో ఉంచుకుని ఎంతో మంది అభినందనలు మంచి కార్యక్రమం అని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మరి లక్షట్పేటలో కానివ్వండి, ఈ చుట్టూ పరిసర ప్రాంతాలలో ఎవరైనా వృద్ధులు చనిపోయినప్పుడు వాళ్ళ పిల్లలు దూర ప్రాంతాలలో ఉండి రావడానికి ఎక్కువ సమయం పట్టేది. ఒకరోజు 2 రోజులు ఆ మృతదేహాన్ని మరి చెడిపోకుండా ఉంచడానికి అవసరమయ్యేటటువంటి ఫ్రీజర్ స్థానికంగా అందుబాటులో ఉండేది కాదు. దీన్ని దూర ప్రాంతంలో ఉన్నటువంటి మంచిర్యాల తదితర ప్రాంతాల నుండి తీసుకురావడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉండి మరి ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని ఆ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ మరియు ఇతరుల ప్రజాప్రతినిధులను చర్చించేసి వాళ్లతో కలిసి మాట్లాడి సంస్థ ఆధ్వర్యంలో ఒక ఫ్రీజర్ ఏర్పాటు చేస్తాం, మీరు సహకరించాలనగానే వారు సంతోషంగా వారు ఆహ్వానం తెలిపేసి ఈ కార్యక్రమం నిర్వహించండి, మీకు ఎలాంటి సహాయ సహకారాలు అవసరమైన మేము అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి 2 నెలల క్రితము ఈ ఫ్రీజర్ ని కూడా లక్షట్పేట గవర్నమెంట్ హాస్పిటల్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు దీన్ని కూడా వినియోగించుకుంటున్నారు. ఇక అదేవిధంగా లక్షట్పేటలో సబ్ జైలు మాకు అందుబాటులో ఉండడం అనేది స్వామి ఇచ్చినటువంటి ఒక వరంలాగా భావించాం. సుమారుగా 10 సంవత్సరాల నుండి ప్రతి ఆదివారం కూడా 1 గంట భజన మరియు సత్సంగ కార్యక్రమాలని ఆ సబ్ జైల్లో నిర్వహించుకుంటున్నాం. ఈ గంట కాలంలో వాళ్ళందరినీ చక్కగా కూర్చోబెట్టుకుని 15 నిమిషాలు 20 నిమిషాలు నామస్మరణ చేసేసి మరి వారికి సత్సంగం ద్వారా ఎన్నో మంచి విషయాలు ఆ జైలర్ గారు అందించినటువంటి సూచన మేరకు కొన్ని అంశాల మేరకు ప్రతి వారం ఒక్కొక్క అంశం పైన చక్కటి ఆధ్యాత్మిక సత్సంగం నిర్వహించేయడము, మరి వాళ్ళెంతో భక్తి శ్రద్దలతో కూర్చొని మేము చెప్పే మాటలు వినడము, విన్న తర్వాత వాళ్ళు ఒక రకమైనటువంటి ఆనందము, ఆత్మస్థైర్యము, ఆత్మవిశ్వాసము, వారి యొక్క ఆలోచన దూరలో మార్పు అనేది మేము గమనించడం జరిగింది. మరి ఈ జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత కూడా అక్కడ కొన్ని ప్రధాన గ్రామాల లోపల మా కలిసి, సార్ మీరు ప్రతి వారం కూడా మా భజనకు మా జైలుకు వచ్చేవారు, భజన చేసేవారు, సత్సంగం ద్వారా మంచి విషయాలు చెప్పేవారు, సార్ మీరు విన్నటువంటి మాటల ద్వారా మా కుటుంబాలలో మేము మార్పు తెచ్చుకున్నాం, మా ఆలోచనలో మార్పు తెచ్చుకున్నాం, మేము ఈ జీవనోపాధిగా ఈ ఫలానా వృత్తిని కొబ్బరి బొండాలు అమ్మడం, పూల మాలలు అమ్మడము, ఇలాంటి వృత్తుల్లో మేము మా జీవనాన్ని కొనసాగిస్తూ ఆనందంగా ఉన్నాం సార్ అని చెప్పేసి వాళ్ళు ఎంతో ఆనందాన్ని మా ద్వారా మా దగ్గర వ్యక్తం చేయడం జరిగింది. ఇక అదేవిధంగా మరి స్వామి చెప్తూ ఉంటారు మానవ సేవయే, మానవ సేవ, లవ్ ఆల్, సర్వ్ ఆల్ అనే ప్రధానమైనటువంటి విషయాలు చెప్తూ ఉంటారు. వాటిని దృష్టిలో ఉంచుకొని ప్రేమతో ఎవరికైతే ఎక్కడ ఏ సేవ అవసరమో ఆ సేవ చేయాలని చెప్పేసి ఇది అదిని కాకుండా అన్నింటినీ నిర్వహించుకోవడానికి లక్షట్పేట సమితి ఆధ్వర్యంలో చక్కటి ప్రణాళిక తయారు చేసుకుని మనం నిర్వహిస్తున్నాం. ఒకరోజు మరి లక్షట్పేట పట్టణానికి దూరంగా ఉన్నటువంటి అడవిలో ఉన్నటువంటి తలమల, మన్యగూడెం అనే గిరిజన గ్రామాలలో గ్రామసేవ నిర్వహించుకున్నాం. గ్రామసేవ నిర్వహించుకున్నప్పుడు వాళ్ళ యొక్క కుటుంబాలు, వాళ్ళ ఇండ్లు చూసినట్టయితే మాకు ఆశ్చర్యం వేసేసింది. వాళ్ళు ఆ ఏ రోజుకు ఆ రోజే ఆలోచించుకునే వాళ్ళు, కానీ భవిష్యత్తు గురించి ఆలోచించుకునే వాళ్ళు కాదు. వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు గురించి కూడా అసలే ఆలోచించుకోలేదు. పిల్లలందరూ కూడా బట్టలు లేకుండా బయట తిరగడము, మురికిగా పట్టుకపోవడము, గోళ్లు పెంచుకోవడము, మరి జుట్టు పెంచుకోవడము, అవన్నీ చూడడం జరిగింది. మరి ఎలాగైనా సమితి ఆధ్వర్యంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ గ్రామాలను దత్తతగా తీసుకుని అక్కడ ఉన్నటువంటి 30 పిల్లలు మార్పులు తీసుకురావాలని ఒక సత్సంకల్పము. ఎందుకంటే మేము ప్రతి నగర సంకీర్తన గురువారం నాడు ఉదయమే ఏమేం చేయాలని చెప్పేసి అందరం కలిసి చర్చించుకుంటాం. ఒకరోజు ఒక గురువారం నాడు చర్చించుకుని మరి ఎట్లయినా పర్వాలేదు స్వామి ఆశీస్సులు ఉంటాయని చెప్పేసి ఆ 30 పిల్లలను దత్తత తీసుకుని 3 నుండి ప్రతి ఆదివారం కూడా మరి సమితి తరపున కార్యకర్తలు అక్కడికి వెళ్లి వాళ్లకు పండ్లు ఫలాలు ప్రోటీన్ ఫీడ్ పల్లీలు నువ్వుల ఉండలు మరి మహిళా సేవదలు చేసిన ప్రోటీన్ ఫుడ్ స్వయంగా తయారు చేసుకుని వారి వద్దకు వెళ్లి వారికి అందరికీ అందించేసి 1.5 సేపు వారితో గడిపే వాళ్ళము. వారికి తెలుగు స్పష్టంగా మాట్లాడము రాయగలిగేటట్టుగా వారికి శిక్షణ ఇవ్వడము, అదేవిధంగా మరి ఎక్కడ అవసరమైతే విద్యాభిషేక సంబంధమైనటువంటి విషయాలలో ఏ వస్తువులు అవసరమైతే ఆ వస్తువులు వారికి అందజేసేసి అక్కడ ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్లో 5వ తరగతి వరకు పూర్తి చేసి తర్వాత కూడా చదువును ఆపేయకుండా ఉండడానికి మరి ITD ఆధ్వర్యంలో ఉన్నటువంటి హాస్టల్లో వాళ్ళని చేర్పించే వాళ్ళము. ఇది నిరంతరంగా కొనసాగుతుంది స్వామి యొక్క ఆశీస్సులు చెప్పేసి మేము చెప్పగలుగుతున్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరము జూన్ మాసంలో లక్షట్పేటలో ఉన్నటువంటి 14 హైస్కూల్స్ నుండి మరి దీననారాయణ విద్యార్థులు తల్లిదండ్రులైనటువంటి పిల్లలను ఎంపిక చేసుకుని మరి లక్షట్పేట ప్రధాన పట్టణంలో ఒక మన MPDO సమావేశపు హాల్లో 100 విద్యార్థులకు అక్షర కలశాల పేరుతో మరి పుస్తకాలు పెన్సిళ్లు స్కెచ్ పెన్నులు అన్ని కూడా ప్రతి సంవత్సరం సుమారుగా 10 నుండి ఈ అక్షర కలశాలని మేము సమితి ఆధ్వర్యంలో నిర్వహించుకుంటున్నాం. అదేవిధంగా సమితి
1: చెప్పారండి రవీందర్ గారు, మీరంటే మీ ఆ వినూత్నమైనటువంటి సేవా విధానము ఆ సేవా కార్యక్రమాలు వింటుంటే చాలా స్ఫూర్తిగా ఉంది. ఈ సేవా కార్యక్రమం నిర్వహించడానికి ఒక టీం కావాలి. అలాంటి టీమ్ లో యూత్ మెంబర్షిప్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఆ సేవలు సఫలీకృతం అవుతాయి. అయితే ఆదిలాబాద్ జిల్లాలో ఈ యూత్ టీమ్ ని లీడ్ చేస్తున్నటువంటి యూత్ కోఆర్డినేటర్ గారు దేవేందర్ రెడ్డి గారు, యూత్ యాక్టివిటీస్ ఏ విధంగా జరుగుతున్నాయి, దాంట్లో తన అనుభవాలేంటి అని మనతో పంచుకోవడానికి ఇక్కడ ఉన్నారు.
7: ఓం శ్రీ సాయిరాం. ఆదిలాబాద్ జిల్లా యువత ఆధ్వర్యంలో వివిధ సమితులలో సత్యసాయి సేవా సంస్థలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వారిచే నిర్ణయించబడిన వివిధ సేవా కార్యక్రమాలు ఆయా సమితుల సామర్థ్యం అనుసరించి విరివిగా జరుగుతున్నవి. అందులో కొన్ని మనము ఆల్రెడీ మంచిర్యాల లక్షట్పేట కన్వీనర్స్ నుండి కొన్ని తెలుసుకున్నాము. ఇక కొన్ని ఇంపార్టెంట్ 3-4 సేవలు ఇప్పుడు చెప్పుకున్నాము. అందులో మొదటిది గ్రామీణ యువ వికాస్. ఇందులో గ్రామీణులకు గ్రామాభ్యుదయం పేరిట విద్య, వైద్యం మరియు ఉపాధి సేవలు శ్రీ సత్యసాయి రూరల్ కమ్యూనిటీ సెంటర్ అనే పేరుతో కంప్యూటర్ మరియు వివిధ రకాల వొకేషనల్ కోర్సులు నేర్పిస్తున్నాము. ఈ సేవా కార్యక్రమము నిన్నెల మండల కేంద్రంగా వివిధ గ్రామాల ఈ సేవను ఉపయోగించుకుంటున్నారు. ఇందులో 30 కంప్యూటర్ శిక్షణ తీసుకుని 20 వివిధ ఆఫీసులలో కంప్యూటర్ ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు. మిగిలిన వారు శిక్షణలో కొంత లబ్ధి పొంది వారి వారి జీవనోపాధిని కొనసాగిస్తున్నారు. వీరు ఈ శిక్షణలో వివిధ విలువలు కూడా నేర్చుకుని జీవనోపాధితో పాటు జీవిత పరమావధిని కొంత నేర్చుకుని మిగిలిన యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ మధ్యలో కొంతమంది పుట్టపర్తి యాత్రలో కూడా పాల్గొన్నారు. ఇక రెండవది రూరల్ మరియు అర్బన్ స్టూడెంట్స్ మోటివేషన్ ప్రోగ్రామ్స్. ఇందులో పాలిటెక్నిక్ మరియు TTC ఫ్రీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అవేర్నెస్ క్యాంప్స్ నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరం సుమారు 800 శిక్షణ ఇస్తే అందులో 500 పైగా వివిధ కోర్సుల్లో అడ్మిషన్స్ తీసుకుంటున్నారు. 5 క్రితం ఫ్రీ కోచింగ్ లో పాల్గొని మా కాలేజీలో నా స్టూడెంట్ గా ఉండి ఈరోజు సింగరేణి క్యాలరీస్ కంపెనీలో ఓర్మెన్ గా చేస్తున్న అబ్బాయిని చూస్తే ఎంతో ఆనందం కలుగుతుంది. 3 టెన్త్ ఇంటర్ డిగ్రీ స్టూడెంట్స్ కి అన్లాకింగ్ సక్సెస్ అనే కార్యక్రమంతో ప్రతి సంవత్సరము సుమారు 8,000 సక్సెస్, కెరీర్ గైడెన్స్, హ్యూమన్ వాల్యూస్ లో మోటివేషన్ క్లాసెస్ నిర్వహిస్తున్నాము. ఈ పిల్లలు చాలా ఆనందంగా ఫీల్ అవుతూ వారు కూడా సత్యసాయి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటామని వస్తుంటారు. అందులో రీసెంట్ గా ఒక కాలేజీలో ఒక మోటివేషన్ ప్రోగ్రాం పెట్టిన తర్వాత 250 మంది బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. చివరిగా ప్రాథమిక పాఠశాల పిల్లలకి విద్యాజ్యోతి అనే సేవా కార్యక్రమం పేరిట కొన్ని స్కూల్స్ ను ఎంపిక చేసి వారికి వివిధ సేవా కార్యక్రమాలు, స్కూల్ బుక్స్, డ్రెస్సెస్ తో పాటు గంగిపల్లి అనే గ్రామంలో ప్రతిరోజు ఆర్గనైజేషన్ ద్వారా అల్పాహారం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వారి పేరెంట్స్ కూలీ పనులకు పొద్దున్నే వెళ్తుంటారు, ఉదయం పిల్లలకి భోజన సౌకర్యం ఉండదు, కాబట్టి ఈ ప్రోగ్రాము తలపెట్టడం జరిగింది. చివరిగా ఈ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి అని ఆలోచిస్తే ఒక మిరాకిల్లా అనిపిస్తుంది. ఎందుకంటే కార్యక్రమ నిర్వహణకు మొదలు పెట్టేటప్పుడు ఎలాంటి ఫండింగ్ గాని రిసోర్స్ గాని ఉండదు, కానీ స్వామి మీద భారంతో నిస్వార్థంగా విశ్వాసంతో చేస్తున్నప్పుడు ఏ కార్యక్రమం అయినా కూడా ఎలాంటి అవరోధాలు లేకుండా జరిగిపోతూ ఉంటాయి. ఇందులో మేము నేర్చుకున్నవేంటంటే ముఖ్యంగా 1, కంపాషన్ అంటే అన్కండిషనల్ లవ్. 2, సర్వీస్. సర్వీస్ విత్ కంపాషన్ విల్ డెఫినెట్లీ రీచ్ టు ఎనీ గోల్ ఆఫ్ ది ప్లాన్డ్ యాక్టివిటీ. జై సాయిరామ్.
1: సాయిరామ్ అన్న, ఒకసారి మా సీనియర్ చెప్పినటువంటి నాకు ఒక సంఘటన గుర్తుకొస్తుంది. తెలంగాణ ప్రాంతాల నుంచి తెలంగాణ మాట్లాడేటువంటి ఒక భక్తుడు సాయికుల్లో హలో వచ్చి కూర్చున్నారు. కూర్చున్నప్పుడు స్వామి కూడా దర్శనానికి వచ్చారు. దర్శనానికి వస్తే తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి రైతు, ఆయన తెలంగాణ భాష, ఆయనది రైతును కాదు కానీ గ్రామీణుడు. స్వామి దర్శనానికి వస్తూ స్వామి నడుస్తూ ఆ జెంట్స్ వైపు నుంచి మూల తిరుగుతున్నప్పుడు సేవదల్ వాళ్ళు ఎంత చెబుతున్నా కూడా వినకుండా ఈ తెలంగాణ గ్రామీణుడు లేచి స్వామిని గట్టిగా అరుస్తూ అన్నా బాగున్నావా అని ఆయన గట్టిగా అరిచారు. స్వామి అందరూ అయ్యో ఇట్లా అన్నాడేంటి అనే ఆ కొద్ది సెకండ్లలో స్వామి ఏమంటారు, స్వామి ఏ విధంగా తీసుకుంటారు అనేటువంటి ఆ కొద్ది సెకండ్లలో స్వామి వెనక్కు తిరిగి, స్వామి రాయలసీమ భాష మనందరికీ తెలిసిందే, స్వామి తెలుగు మనందరం వినే ఉంటాం, కానీ స్వామి ఆ ఒక్క సెకండ్ అతన్ని చూసి నవ్వి బాగున్ననే అన్నా కూచో అని స్వామి అన్నారు. అదే యాస, అదే భాషలో మీరు చెబుతుంటే ఆ హృదయవాసి ఈ సేవ స్ఫూర్తి ప్రతి యువకుల్లో ఆ విధంగా స్పందిస్తూనే వస్తుంది. ఆ యొక్క స్వామి ఆ విధంగా ఆ తెలంగాణ భాషను మెచ్చుకున్నట్టు ఆ యొక్క లిబర్టీ తీసుకుని ఇప్పుడు మన రాములు తాతగారిని ఒక రిక్వెస్ట్ చేద్దాం. తాతగారు, మీరు ఇంతకు ముందు చాలా సూపర్ గా పాడారు, ఇంకొక పాట మీరు వాడండి.

0: స్వామి చెబుతూ ఉంటారు, చకోరము చంద్రకాంతిని కోరుతుంది, శరీరం ఆహారాన్ని కోరుతుంది, కానీ స్వామి మాత్రం సాయి భక్తుల ప్రేమను కోరుతుంటాడు. ఎందుకంటే ఆ ప్రేమ ద్వారానే స్వామి తన శక్తిని, తన యొక్క ప్రభావాన్ని చాటుతూ ఉంటారు. స్వామి చెప్పినట్టు లవ్ ఇస్ హిస్ ఫామ్, ప్రేమనే ఆయన స్వరూపం. ఆ ప్రేమను భక్తుల్లో నుంచి కొని ఆ ప్రేమను వారికి తిరిగి వివిధ విధాలుగా స్వామి వారికి ఇచ్చినటువంటి ఎన్నో సంఘటనలు ఆదిలాబాద్ లో జరిగాయి. ఆ భక్తుల యొక్క కొన్ని అనుభవాలను మనం ఇప్పుడు విందాం. ఇప్పుడు మనతో అలాంటి కొన్ని అనుభవాలను పంచుకోవడానికి శంకరయ్య గారు పారిపల్లి గ్రామం ఆదిలాబాద్ నుంచి వచ్చి ఉన్నారు.
1: ఓం శ్రీ సాయిరాం, అందరికీ సాయిరాం. స్వామి నన్ను ఒక మూర్ఖుణ్ణి ఒక మునిగా మార్చినట్టుగా తీసుకున్నాడు. 1995 సంవత్సరం స్వామి ప్రథమ దర్శనానికి పుట్టపర్తి వచ్చను. అప్పుడు నేను ఏప్రిల్ నెల సేవలో ఉన్నా. ఆ సేవలో ఉన్నప్పుడు స్వామి నాకు ఎంతో ఆదరించి ఆశీర్వదించి ఇచ్చిన ఒక మంచి అవకాశం. నేను ఒక స్వామి పాట కావాలని కోరుకున్నా. స్వామి ఆ పాటనిచ్చి దాంతో నాటుగా నాతో ఎన్నో సేవలు కూడా చేయించుకుంటాడు. ఆ పాట కొంచెం

0: సాయిరామ్ ఇప్పుడు మీరిన్నారు మా సోదరుడు వారిన పాట. అది ఆ మా ఆధ్యాత్మిక ధోరణి. ఆ ధోరణి లోపల ఉన్నటువంటి నన్ను స్వామి నన్ను ఉద్ధరించి నాతో ఇంకో 10 మంది సేవలు చేయించుకోవాలనే ఉద్దేశంతో ఆయన సంకల్పంతో నాకు స్వామి కొన్ని అనుభవాలు ఇచ్చిండు. దీని తర్వాత స్వామి దయతోని ఒక బృందం తయారు చేసుకున్నాం. అది హరికథ కాలక్షేపం అంటారు దాన్ని. హరిదాసు తబలిస్టు ఉంటారు, ముగ్గురం ఉంటాం. ఇట్లా ముగ్గురం కలిసి కొన్ని గ్రామాలు సంచరించను. ఒకే 2 సార్లు 3 సార్లు పోయిన ప్రతి గ్రామం కూడా ఈరోజు భజన మండలి అయి ఉన్నది. ఆ భజన మండలి నుంచి సేవలకు వస్తాను, స్వామిని బాగా నమ్ముకుంటాను, స్వామి అనుగ్రహాలు కూడా బాగా ఉన్నాయి. అటువంటి దాంట్లో స్వామి నన్ను ఒక బాధ వచ్చినప్పుడు, నా భార్య ఆరోగ్యం బాగలేనప్పుడు స్వామి 2002లో నా భార్యకు ఎంతో తొందరగా ఇక్కడనే ఏప్రిల్ మాసం లోపల ఇద్దరు వచ్చినాం. మా ఇద్దరికి ఇక్కడ సేవలు ఇచ్చుకుంటూ స్వామి 3 రోజులకు ఆమె బాధంతా తీసేసిండు.
1: భార్యకు బాగలేదంటే అది జబ్బు
0: క్యాన్సర్ బీమా అని డాక్టర్ నిర్ణయించిండు. ఆశలు వదులుకున్నాం, కానీ స్వామి సేవలనే ఉందాం పని వచ్చినాం. ఆ క్యాన్సర్ బీమారిని ఏ విధంగా దాన్ని తొలగించానో తొలగించింది స్వామి.
1: స్వామి క్యాన్సిల్ చేశాను, క్యాన్సిల్
0: చేసిండు. ఈనాటికి కూడా అంటే 2002 నుంచి ఈనాడు 2017 వరకు ఆ బీమార్ లేదు ఆమెకు. అదేవిధంగా మా భార్య ఒకసారి ఒక పామును తొక్కింది. ఆ పాము ఏం చేస్తుందో అని మేము చాలా భయపడ్డాం. అది రాత్రి వచ్చింది స్వామి మా మనసం కాడికి ఆ పాము వచ్చింది. కానీ స్వామి ఏ విధంగా కాపాడిండో మమ్మల్ని ఆ విధంగా కాపాడిండు. అది మా ఇంట్లో జరిగిన పెద్ద మిరాకిల్. దాన్ని చూసి మా ఊరు ఎంతో చెలించిపోయిండు. మీ స్వామే మిమ్మల్ని రక్షించిండు, మీకు స్వామి తప్ప నామం తప్ప సేవ తప్ప ఏది అవసరం లేదు అని మా కుటుంబం గాని మా గ్రామ ప్రజలు గాని చాలా సంతోషపడి అప్పటి నుంచి ఇప్పటి వరకు రెట్టింపు భజనలు జరుగుతాయి. మా గ్రామం లోపల చిన్న ఊరు, 1600 మంది ఉంటారు. అటువంటి ఊర్లో 4 భజన మండలి నడుస్తాయి. గురువారం 2 నడుస్తాయి, డైలీ భజనలు 2 జాగాలు నడుస్తాయి. మందిరం కూడా కట్టుకునేంత శక్తి లేకుండా ఇళ్లలోనే నడుపుతారు. ఎప్పుడు స్వామి ఏది మనం సంకల్పించి కోరి కోరక ముందే స్వామి మాకు అన్ని తీర్చుకుంటావు. మంచి పంటలు ఇచ్చిండు, ఈ సంవత్సరం మంచి వర్షాలు ఇచ్చిండు. ఎంతో మందికి మనకు దగ్గర పల్లెలు 10 పల్లెల గ్రామస్తులు మన దగ్గరికి వస్తారు, మేము వాళ్ళ దగ్గరికి పోతాం. ప్రతి ఏదో చిన్న కార్యక్రమాలు పెట్టుకొని అక్కడ వాళ్ళ పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ఇచ్చి ఆనంద పెట్టి స్వామి దాంట్లో ఇంకో ఎక్కువ తీసుకుంటాడు, స్వామి సేవలు చేయించుకుంటాడు. జనవరిలో కానీ ఏప్రిల్లో కానీ మా బ్యాచ్ ఎప్పుడు 20 మందికి తక్కువ రారు. సంతోషంగా స్వామి సేవలు చేసుకుంటూ మాకు స్వామి బాగా కాపాడుతాండి, ఎంతో ఆనందపడతాను. అటువంటి స్వామి సేవలు, ఆ స్వామి దయ ఈ విధంగా మా దత్తని చేయించుకుంటాను గనక మాది ఒక జన్మ పుణ్యం కాదు, ఎన్ని జన్మల పుణ్యమని మేము భావించుకొని స్వామికి ఎప్పుడు కృతజ్ఞతలమయ్యే ఉంటాం. ఇటువంటి దాంట్లో మాకు ఆర్థిక సహాయాలు కూడా అందించే మంచి మంచి పెద్దలు, ఇది చెయ్యి, ఈ విధంగా చెయ్యి, దీనికి తక్కువ ఖచ్చితంగా నేను ఉన్నా చెప్పేటోళ్ళు కూడా పెద్దలు మనకు ఎప్పుడు సహకారంగానే ఉంటాను. ఆ విధంగా ప్రతి సంవత్సరం ఒక పెళ్లి చేస్తాను పేదలకు. తల్లి లేకున్నా తండ్రి లేకున్నా ఒక జంటకు ప్రతి సంవత్సరం ఒకరికి పెళ్లి. ప్రతిరోజు ఒక అనాథకు భోజనం పెడతాను.
1: ఈ 90వ సంవత్సరం స్వామి జన్మదిన వేడుకల్లో ఒక గొప్ప మిరాకిల్ జరిగింది, అందరు అంటూ ఉంటారు.
0: స్వామి దయతోటి 80వ సంవత్సరం 80 గంటల భజన చేసినాం. అది మంచిగా జరిగింది. 85 బర్త్డే సందర్భంగా 85 గంటల భజన, 90 గంటల భజనకు 90వ బర్త్డేకు. ఫస్ట్ 80 గంటల భజనకు మేము గిన్ని పాలు అవసరం, ఇంతమంది మనకు రోజు డైలీ భజనకు ఉంటారు రాత్రి అని లెక్కేసుకున్నాం. ఆ లెక్కేసుకున్న పాలు మేము కొనలేదు, తక్కువల కొని కొంటే ఆ పాలకుండలు ఒడుసులు లేదు, అవి ఎప్పుడు చూసినా నిండుగానే కనిపించడు, అక్షయం. అయితే అది పాలకుండ కాదరా, పరమాత్ముని కుండలని మేము సంతోషపడ్డాం. వచ్చిన పిల్లలు గాని తెచ్చిన గొల్లోలు గాని అందరు కూడా ఏందా పాలు ఒడతలేవని అన్నారు, బాగా సంతోషించినాం. తర్వాత 90వ దానికైతే ఇంకా పెద్ద మిరాకిల్. 90వ భజన 2015లో నడిచింది కదా, అందుకొరకు 14లో మనకు ఒక కళ వచ్చింది. స్వామి ఇంటర్వ్యూ రూమ్ లో కూర్చున్నట్టు, ఆ పక్కనే మా జిల్లా అధ్యక్షుడు ఉన్నట్టు, ఆ సేవాదాలతో స్వామి చెప్తాడు శంకరయ్య లోపలికి రమ్మను అని. నేను ఆ ఇంటర్వ్యూ రూమ్ లోకి ఇట్లా దండం పెట్టుకుంటూ పోతా అంటే చెప్తాడు స్వామి, ఏమి ఎట్లున్నది పరిస్థితి అని. అంటే స్వామి మీరు లేరని అంత డల్ అయిపోయింది, మీరున్నట్టుగా మాకు ఒకసారి వస్తేనే ఏమైనా డెవలప్ అని నేను అడిగిన. ఇంతే 2 మాటలు. అటు తర్వాత స్వామి కుర్చీ మీద చేతులేసి ఇప్పుడు రావన్నా అని ఇట్లా అన్నాడు. కాదు స్వామి, 2015 మరో 90 గంటల భజన కదా అని నేను దండం పెట్టిన. మంచిది అన్నాడు. 2014 నవంబరు మనకు గ్లోబల్ భజన ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది, దానికి స్వామి మా ఇంటికి వచ్చిండు. మారు రూపం అంటే షిరిడీ సాయి రూపంలో వచ్చిండు. ఒక కట్టె పట్టుకున్నాడు, తలకు రుమాల్ పాగ జుట్టుకున్నాడు, తర్వాత మంచి తెల్లటి డ్రెస్సు కోటు వేసుకొని ఉన్నాడు, వచ్చిండు, బయట గద్దె మీద కూర్చున్నాడు. మూడే పాటలు జరిగినాయి. మూడో పాటకు లోపల భజన చేస్తాండు.
1: అప్పుడు మీరు ఉన్నారా?
0: నేను ఇక్కడ ఉన్నా, పుట్టపర్తి
1: పుట్టపర్తి సేవలు ఉన్నారు.
0: నా భార్య, మా కన్వీనర్ పోషం, తర్వాత భక్తులు కూడా చూసిండు, మాట్లాడిండు స్వామితో. స్వామి మీరు ఎట్ట వచ్చిండు అంటే, నేను ఆంధ్రశాయ అన్నాడట. ఆంధ్రశాయ అంటే మరి తెలుగుతో మాట్లాడతలేవు, హిందీలో మాట్లాడతానో అన్నారట. అంటే ఏదో స్వామిలందరినీ పిచ్చోళ్ళని చేసిండు అనుకున్నట్టే. తర్వాత స్వామి కొంచెం ఆకలి అవుతుంది అన్నట్టుగా సైగ చేసిండట. ఆ సైగకు ఆ రోజు శనివారం కనుక మా వాళ్ళు నేను లేను కనుక వంట వండలేదు. ఏదో చిన్న పలారం మన ఇంట్లో ఉండేది, నాలుగు ఒకటిసారి తెచ్చి ఇట్లా
1: పట్టుకున్నాను.
0: నాలుగు సకినాలు ఒక మడుగు కూడా, అయితే ఇట్లా పట్టిందట ఈ చేత. ఈ చేతిలో పెట్టి స్వామి ఒకటిసారి నోట్ల పెట్టిండట. మనిషి ఒకసారి నోట్ల పెట్టాడు కదా అని వీళ్ళు ఆశ్చర్యపోయిందట. అయితే వీళ్ళకి ఆ భజన పిచ్చి ఉన్నది కనుక వాళ్ళు లోపలికి పోయిండు. ఆ పోషాలు ఈ గ్లాస్ తో నీళ్ళు ఇచ్చిండు. నీళ్ళు ఇస్తే ఈ గ్లాస్ స్వామి ఇట్లా పట్టలేదట, ఇట్లా పట్టిండట,
1: అరచేతిలో పెట్టుకుని
0: ఇదే విధంగా తాగి మరో లేవ్ అని ఇచ్చిండట. ఆ పోషాలు ఇక్కడ గ్లాస్ పెట్టి ఇక స్వామి నేను ఇక్కడనే పంట అన్నాడట. అంటే ఇక్కడ పండద్దు, భజన అల్లరి ఉంటది, పిల్లలు అది ఇది, నువ్వు అక్కడ స్కూల్ కాడ పోయి పండుకో అని అన్నాడట. హైట్ అని కోప్పడి లేచి స్వామి వెళ్ళిపోయింది. తర్వాత తెల్లారి మా పిల్లలందరూ ఊరంతా తిరిగి ఏ ఊర్లో పక్క ఊర్లలో అడిగినా గానీ అటువంటి మనిషి రాలేదు రాత్రి అని చెప్పిండట. స్వామి ఇప్పుడు ఈ రోజులలో కొంతమంది లేడు అది అనుకుంటారు, కానీ మా ఇంట్లో మా కుటుంబం మా ఊర్లో మాత్రం ఆ మాటకు ఒక్క పైసమందం కూడా అవకాశం లేదు. స్వామి ఉన్నాడు, మన దగ్గరనే ఉన్నాడు, మనకెప్పుడు పిలిస్తే అప్పుడు పోయంటాడు అనే భావంతోనే ఈ సంవత్సరం ఒక బస్సు తీసుకురావాలని మా జిల్లా మీటింగ్ లో కూడా నేను 50 మంది అని ఒకటే లెక్క చెప్పిన, కానీ ఇవాళ వచ్చింది 100 మంది. 50 మంది బస్కే వచ్చిండు.
1: చాలా సంతోషం.
0: పెద్దలు చిన్న పిల్లలతో కుటుంబాలు రావాలంటే మేము బస్సు పెట్టాలి.
1: మార్బుల పారిపల్లి గ్రామంలో ఇంత స్వామి యొక్క వైభవం. మరి అదే విధంగా ఆదిలాబాద్ లో అతిపెద్ద పట్టణంగా భావింపబడే ఆదిలాబాద్ పట్టణంలో కూడా స్వామి మహిమ, స్వామి యొక్క ఆ ప్రేమ ఏ విధంగా ప్రస్ఫుటమైందో, ఒకరి ఇంట్లో ఏ విధంగా ప్రస్ఫుటమైందో వీణా గారు ఇప్పుడు మనకు చెబుతారు.
2: ఓం శ్రీ సాయిరాం. అందరికీ సాయిరాం. 6 మంత్స్ బ్యాక్ ఆగస్ట్ 5 నాన్న బాత్రూంకి లేచి అలా బయటకు వెళ్లి కింద పడిపోయారు. పడిపోయేసరికి 3 AM అవుతుంది. అప్పుడు మేమిద్దరం పడుకొని ఉన్నాం. అక్క మ్యారేజే వెళ్లిపోయింది.
1: మీరు ఇంట్లో ఎంతమంది ఉంటారు?
2: 3 ఉంటాం మేము. అక్క మ్యారేజ్ చెప్పి వెళ్ళిపోయింది. మేము ప్రస్తుతం 3 ఉన్నాం.
1: అమ్మా, నాన్న,
2: నేను.
1: మీరు?
2: నాన్న బాత్రూంకి లేచి 3 o'clock పడిపోయారు. సరే అని పడిపోతే లేవర్ అవ్వట్లేదు. మేము పడుకొని ఉన్నాం. మళ్ళీ లోపలికి వచ్చి అలాగా ఏదోలాగా లోపలికి వచ్చేసారు. వచ్చి మమ్మల్ని లేపారు. నాకు లేవర్ రావట్లేదు, నడవ రావట్లేదు అస్సలు. అంటే మాకేం అర్థం అవ్వలేదు, ఏమైంది మరి నాన్నకి బాగుండే కదా అని. సరే అని 3 AM కదా, ఎవరు ఉండరు ఇప్పుడు, ఎవరికి ఫోన్ చేసినా ఎవరు రారు కాబట్టి మార్నింగ్ 8 వరకు వెయిట్ చేసి ఆదిలాబాద్ డిస్టిక్ కన్వీనర్ విలాస్ గారిని ఫోన్ చేశాం. కొంచెం దగ్గర ఫ్యామిలీకి కాబట్టి, ఆయన రిమ్స్ లో జాబ్ చేస్తారు ఆదిలాబాద్ హాస్పిటల్లో. ఫోన్ చేసరికి వాళ్ళు వెంటనే వచ్చారు. రాగానే చూశారు, లేవమంటే నాన్న నిల్చోవట్లేదు. ఏమైంది మరి అంటే, సరే ఏదైందో హాస్పిటల్ అయితే తెలుస్తుందని అక్కడ ఉన్న రిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. తీసుకెళ్లేసరికి అక్కడ డాక్టర్స్ అన్ని చెక్ చేశారు, స్కాన్ తీశారు, అన్ని నార్మల్ వచ్చాయి. కానీ ఇక్కడ కాళ్ళల్లో ఏమైందనేది ఎవరు చెప్పలేకపోయారు. సరే 3 డేస్ అయ్యాక హైదరాబాద్ తీసుకెళ్ళండి అని చెప్పారు. హైదరాబాద్ తీసుకెళ్తే అక్కడ ఒక డాక్టర్ అన్నారు, ఒక టెస్ట్ చేస్తారు కండక్ట్ సిస్టమ్, అది చూస్తే తెలుస్తుంది అని చెప్పారు. సరే అని అది చెక్ చేసేసరికి GBS అని ఒక డిసీజ్ ఉంటుంది, లాక్స్ లో ఒకరికి వస్తుంది అది. అది ఎవరికైనా రావచ్చు. సడన్ గా న్యూరో ప్రాబ్లం అటాక్ అయ్యి కింది నుంచి నరాలలో ఒక టైప్ ఆఫ్ పారాలిసిస్ అటాక్. అది అటాక్ అయిందమ్మా, ఇక పెరుగుతుంది కాబట్టి, పెరుగుతుంది కానీ ఇది తగ్గదు, ఇక బెడ్కి అర్పితం మీ నాన్న అని చెప్పారు మా కన్వీనర్తో. మా కన్వీనర్ ఇక అమ్మాయి ఒక్కతే కదా, పెద్ద అమ్మాయి లేదని వాళ్ళని చెప్పలేదు, ఏం అవ్వలేదు నాన్నకి అని చెప్పి ఆదిలాబాద్ తీసుకొచ్చారు. ఆ టెస్ట్ అయ్యాక తీసుకొచ్చాక మళ్ళీ నెక్స్ట్ డే చెప్పారు డాక్టర్, ఇలా చెప్పారు నాన్నకి ఇక బెడ్ రీడే, అది పెరుగుతుంది కానీ తగ్గదు అనేసరికి ఒకేసారి స్వామిని ప్రార్థించాం. ఏంటి స్వామి, మీకైతే అంతా తెలుసు, మరి ఇదైతే తగ్గని GBS అని డాక్టర్ చెప్పారు, మరి దీనికి మీరే మాకని రోజు భజన్ పాడుతూ హైదరాబాద్ నుంచి రాగానే 91 భజన్ స్టార్ట్ అయ్యాయి. అవగానే రోజు ఈవినింగ్ భజన్కి వెళ్ళటం, విభూతి తేవటం, నాన్నకి వాటర్లు ఇచ్చి కాళ్ళకి రాయటం, భజన్ పాడుతూ సేవ చేయటం, నేను అమ్మ. అలా చేసేసరికి 3 మంత్స్ బెడ్ పైన ఉన్నారు. ఒక 10 డేస్ అయ్యాక ఒకరు చెప్పారు, డాక్టర్ నాగ్పూర్లో ఒక డాక్టర్ మంచి డాక్టర్ ఉన్నారు, వెళ్ళండి అమ్మ న్యూరో అంటే. అక్కడికి వెళ్తే ఆయన MRI తీయమన్నారు. ఫస్ట్ తీయగానే ఇది GBS లాంటిది ఫామ్ అవుతుంది, మీకేంటంటే జస్ట్ అది మొత్తం వెళ్ళిపోతుంది మీ నాన్నకి నీస్ వరకు ఆగింది, ఒక 5 డేస్ చూద్దామని ఉంచారు అక్కడ. సెవెన్
1: అది ఎవరు ఆపినట్టు నీ దగ్గర ఆగిపోయిందండి,
2: నీ దగ్గర ఆగిపోయింది. అయితే నాన్న ఏం చేస్తారు, ఫోటో జేబులో పెట్టుకుంటారు స్వామిది. అయితే డాక్టర్ గారు చూశారు, చూసి 2 డేస్ లో కొంచెం కదిలిక వచ్చింది పాదంది. అయితే ఆయన హిందీలో అన్నారు, తుమారా సత్యసాయి కామ్ కర్రా పాండేజీ అని, అంటే మీ స్వామి పనిచేస్తున్నారు, అసలు ఈ జీబీఎస్ అనేది అటాక్ అయితే అది తగ్గనే తగ్గదు, అటువంటిది పనిచేస్తుంది బాగా అని చెప్పారు. చెప్పేసరికి ఒక 5 డేస్ చూసి పంపిస్తాను అని అనేసరికి 5 డేస్ లో రికవర్ అయ్యారు కొంచెం. మళ్ళీ ఇంటికి వచ్చాక అక్టోబర్ లో నవరాత్రులు ఉంటాయి కదా ఇక్కడ, మా ఊరు నుండి ఒకరు సేవకి వెళ్లారు. సేవకి వెళ్తే ఒక లెటర్ రాద్దాం స్వామికి అని లెటర్ రాశాను. స్వామి మరి మీరే మాకు, మరి డాక్టర్ అయితే ఇలా అన్నారు అని లెటర్ రాసి, ఇక ఇంకేం చెప్పలే మీకు అంతా తెలుసు కాబట్టి ఒక పాట రాశాను, దయకు ప్రేమకు అని.
1: ఇది ఒకసారి పాడతారండి.

0: అని రాసి పంపించాం. నెక్స్ట్ డేనే ప్రశాంత్ టీమ్ లో స్టూడెంట్స్ ఎవరు ఫస్ట్ ఓంకారం అవగానే గణపతి అవగానే ఇదే పాట పాడారు. లెటర్ ఇలా అంది అందగానే అప్పుడు అర్థమైంది, స్వామి మీరు మారి మా లెటర్ ని రిసీవ్ చేసుకుని ఇది పాట వినిపించారని. అది అయ్యేసరికి ఇక కొంచెం రీకవర్ అవుతూ వచ్చారు. మళ్ళీ జనవరిలో స్పోర్ట్స్ కి మళ్ళీ ఒక లెటర్ పంపించే మళ్ళీ కూర్చోవడం స్టార్ట్ అయింది. కూర్చునే వారు కాదు నాన్న, నేనే తినిపించేది అన్న అన్నకి. అట్లా తను లేచి కూర్చున్నారు, ఇప్పుడు వాకర్ పట్టుకుని మెల్లిమెల్లిగా నడుస్తున్నారు.
1: మీరు ఈ విషయం చెప్తుంటే నాకు గుర్తుకొస్తుంది అప్పుడు ఈ జీబీఎస్ గులియన్ బారే సిండ్రోమ్ వచ్చిందని విలాసన్న గారు ఆ రిపోర్ట్స్ పంపిస్తే వెంకట అంకుల్ కూడా ఫోన్ చేసి చెప్పారు, ఇది మన హాస్పిటల్ ఏమైనా చూపిద్దామంటే. చూపించిన తర్వాత డాక్టర్ గారు ఇక్కడ సూపర్ లో జరిగేటువంటి ట్రీట్మెంట్ దీనికి ప్రస్తుతం చేయట్లేదని చెప్పారు. ఆ సాయంత్రం చాలా బాధతో మా సీనియర్ అక్కడ ఉన్నారు సుబ్రహ్మణ్యం బ్రదర్, ఆయనతో మాట్లాడుతూ అయ్యో బ్రదర్ అవసరం ఉన్నప్పుడు హెల్ప్ చేయలేకపోతున్నావు అంటే ఆయన కూడా బాధపడి ఏంగా స్వామి చూసుకుంటారులే బ్రదర్ అని ఇద్దరు మాట్లాడుకున్నాం. ఆ రోజు రాత్రి స్వామి కల్లో మా కల్లో వచ్చి అక్కడ ఒక రిపోర్ట్స్ ఉన్నాయి. ఆ రిపోర్ట్ మేము పక్కన కూర్చున్నాం. కూర్చుంటే స్వామి వచ్చి ఏ అని చెప్పి ఆ రిపోర్ట్ ని తీసుకుని చూసుకుంటూ వెళ్ళిపోయారు. నేను మరుసటి రోజు సుబ్రహ్మణ్యం బ్రదర్కి ఇట్లా బ్రదర్ ఇట్లా అనిపించింది, ఇట్లా కలొచ్చింది బ్రదర్ ఇది అంటే అని చెప్పారు. నౌ యూ డోంట్ వరీ, ఇప్పుడు ఏం వరీ కావాల్సిన అవసరం లేదు, రిపోర్ట్ స్వామి చేతుల్లో ఉంది, స్వామి చూసుకుంటారు, జస్ట్ చెప్పే ఇప్పుడు స్వామి చూసుకుంటారు, డోంట్ వరీ అని చెప్పి చెప్పిన తర్వాత ఇప్పుడు నాకు మీరు చెబుతుంటే నాకు అనిపిస్తుంది మీరు చెప్పినట్టు దట్ రిపోర్ట్ ఇస్ ఇట్ స్వామి. తప్పకుండా అంకుల్ గారికి ఆయురారోగ్యాలు స్వామి ప్రసాదిస్తారు, చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు మీరు 2008 ఆ ప్రాంతంలో వచ్చినప్పుడు మీరు చక్కగా పాడినందుకు స్వామి మిమ్మల్ని ప్రత్యేకంగా ఆశీర్వదించారు. మరి శ్రోతల కోసం మీరు మరొక భజన వినిపిస్తే చాలా బాగుంటుంది.

స్వామిని దర్శించవలెనన్నా పుట్టపర్తికే ఏగనక్కరలేదు. మనము అడవియందున్నా ఆకాశముననున్నా గుట్టమీదనున్నా నట్టేటనున్నా పట్టణముననున్నా పల్లెనున్నా సాయీ అని హృదయాన ఒక్కసారి పలికితే ఓయీ అని అంటూ పరుగులుడు కరుణామూర్తి సాయి. రండు ప్రార్థించదము, మనలను ఆ ప్రభువు తప్పక అనుగ్రహించు.

0: శ్రోతలందరూ చక్కగా వింటూ ఆనందిస్తున్నారు కదూ. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ద్వారా ప్రసారమవుతున్న ఆదిలాబాద్ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సేవా కార్యక్రమాల వివరాలు, భక్తుల అనుభవాల ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ కి ట్యూన్ అయి ఉండండి.
1: 2007 పుట్టపర్తిలో ఆదిలాబాద్ పర్తియాత్ర సందర్భంగా చేసినటువంటి నాటకాన్ని చూసి స్వామి ప్రత్యేకంగా మైక్ తెప్పించుకుని, ఇలాంటి కార్యక్రమం పుట్టపర్తిలో ఇప్పటి వరకు నేను చూడలేదు అని అందరికీ చెప్పారు. ఆ స్ఫూర్తితో అదే ప్రేమను, అదే దయను సంవత్సరాల పాటు వివిధ రకాలైనటువంటి ఈ సాంస్కృతిక కార్యక్రమాల రూపంలో స్వామిని ప్రదర్శిస్తూ వస్తున్నారు మన ఆదిలాబాద్ భక్తులు. అయితే నిన్న ప్రదర్శించినటువంటి ఆ నాటికలో పాలు పంచుకున్నటువంటి సాయి యువకులు వారి అనుభవాలను ఇప్పుడు మనతో పంచుకుంటారు. మొదట నిన్న నారదుని వేషం వేసినటువంటి సాయినాథ్ బ్రదర్, నీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి?
2: సైరామ్ బ్రదర్, రేడియో సాయి లైవ్ స్ట్రీమింగ్ లో పాల్గొన్నందుకు స్వామి కృతజ్ఞత తెలుపుకుంటూ, నిన్న డ్రామా వేసింది ఇప్పుడు అనిపిస్తుంది, డ్రామా వేసింది మేము కాదు, వేయించింది మొత్తం స్వామి. అయితే దీనికన్నా ఈ డ్రామాకి ఈ డ్రామాకి కార్యక్రమాల రూపంలో స్వామిని ప్రదర్శిస్తూ వస్తున్నారు మన ఆదిలాబాద్ భక్తులు. అయితే నిన్న ప్రదర్శించినటువంటి ఆ నాటికలో పాలు పంచుకున్నటువంటి సాయి

0: ఇంకా ఈ డ్రామాకి సంబంధం, ఈ డ్రామా గురించి చెప్తున్నప్పుడు రెండు విషయాలు ఇక్కడ నాకు ఐ వాంట్ టు షేర్. ఒకటి ఏంటంటే, డ్రామాకి ముందు రోజు మేము ఫుల్ డే ప్రాక్టీస్ చేశాం. ప్రాక్టీస్ చేసినా కూడా నైట్ ఫైనల్ ప్రాక్టీస్ కుల్వంత్ హాల్ అయినప్పుడు మాకు, నాకు చూస్తే అనిపిస్తుంది, ఎందుకంటే లాస్ట్ 11 ఇయర్స్ నుంచి డ్రామాస్ చేస్తున్నప్పుడు ప్రతిసారి చూసినప్పుడు తెలిసిపోతుంది డ్రామా బెస్ట్ బెస్ట్ బెస్ట్ వస్తుందా అట్లా. సేమ్ ఫీలింగ్ ఉన్నది, డ్రామా బెస్ట్ రావట్లేదు, బెస్ట్ రావట్లేదు, సంథింగ్ ల్యాకింగ్, సంథింగ్ ల్యాకింగ్ అని. అయితే చాలా భయం అయింది. రాత్రి కుల్వంత్ హాల్ లో ప్రాక్టీస్ చేసాము, ద బెస్ట్ రాలేదు. ఆ నైట్ రూమ్కి వెళ్ళి నేను స్వామికి ప్రేయర్ చేసుకుంటూ పడుకున్నాను. పడుకున్నప్పుడు ఆ నైట్ స్వామి డ్రీమ్ లో వచ్చి స్వామి నా ముందుకు వచ్చి నిల్చున్నారు. నిల్చుకొచ్చి ఇట్లా చూసి, ఏమి సమాచారం అన్నారు. అంటే నేనైతే, స్వామి ఆదిలాబాద్ డ్రామా, స్వామి ఆదిలాబాద్ పర్తియాత్ర అన్న. అంటే అప్పుడు స్వామి రెండు చేతులు లేపి, స్వామి అంతా బాగా జరుగుతుంది, అంతా బాగా జరుగుతుంది అని స్వామి రోబ్ లేపి, పాద నమస్కారం తీసుకో అని అన్న. అంటే నేను నా రెండు చేతులు స్వామి పాదాల మీద పెట్టి పాద నమస్కారం తీసుకుంటే స్వామి నా నెత్తి మీద తల మీద చేయిబెట్టి అంతా బాగా జరుగుతుంది అన్నారు. అది నేను లేచి తర్వాత డ్రీమ్ స్లోగా ఫేడ్ అవుట్ అయింది. లేచి మేము మళ్ళీ నార్మల్ లైఫ్ లో పోతూ నడుస్తూ నడుస్తూ నాకు గుర్తొచ్చింది, అరే స్వామి డ్రీమ్ లో చెప్పారు కదా, స్వామి డ్రామా బాగా జరుగుతుంది, పర్తియాత్ర బాగా జరుగుతుంది చెప్పారు కదా, నేను వచ్చి అందరితో చెప్పాను. కానీ నిన్న డ్రామా అయిన తర్వాత ఆ స్వామి సన్నిధిలో మేము నిల్చున్నప్పుడు ఆ స్వామి దగ్గర మేము ఫీల్ అయిన ఆ హ్యాపీనెస్, అప్పుడు ఇట్ గివ్ మీ స్ట్రెంగ్త్, ఇది చేసింది మేము కాదు, ఇది చేసింది స్వామి, కేవలం స్వామి, కేవలం స్వామి, ఇంకేమీ లేదు అని. చాలా చాలా బాగా చెప్పారు బ్రదర్. ఇంకోటి, ఆదిలాబాద్ పర్తియాత్రలో 11 సంవత్సరాలు నిర్విరామంగా పర్తియాత్ర చేస్తున్నట్టే 11 సంవత్సరాలు నిర్విరామంగా ప్రతి సంవత్సరం ఒక డ్రామా జరుగుతూ వచ్చింది. అయితే ఈ డ్రామా జరుగుతున్నప్పుడు దీంట్లో కొన్ని విషయాలు, ఈ 11 సంవత్సరాల డ్రామా ప్రతి డ్రామాలో నేను యాక్ట్ చేశాను. సో దీంట్లో కొన్ని విషయాలు నేను రియలైజ్ అయింది ఏంటంటే, ఫస్ట్ థింగ్ స్వామి ఆమ్నీ ప్రెజెన్స్ రియలైజ్ అయ్యాం మేము. ఎందుకు అంటే మేము అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు 2010 డ్రామాలో ప్రాక్టీస్ చేశాము మంచిర్యాల్లో. పర్తీకి వచ్చి స్వామి ముందు బ్లెస్సింగ్స్కి వెళ్ళినప్పుడు స్వామి చూసి ఇట్లా చూసి ఫస్ట్ అన్నమాట, బాగా ప్రాక్టీస్ చేశారు, బాగా ప్రాక్టీస్ చేశారు, అన్నీ చూశాను, బాగా జరుగుతుంది ఫిజికల్ గా 2010 లో స్వామి చెప్పిన మాట ఇది. మళ్ళీ 2009 లో స్వామి ముందుకు డ్రామా అయిన తర్వాత స్వామి ముందుకు వెళ్ళిన, స్వామి దగ్గరకు వచ్చినప్పుడు స్వామి మా అందరిని చూసి, ఇట్లా అందరినీ డ్రామా యాక్టర్స్ ని చూసి, స్వామి చూసి ఇది డ్రామా కాదు, ఇది ఒక యజ్ఞం, ఒక యాగం. ఈ రెండు వర్డ్స్ ని స్వామి డ్రామా రాసిన బ్రదర్ రంగనాథ్ రాజుని, అండ్ ఒకవైపు బ్రదర్ ని, ఇంకొక వైపు నన్ను నా కో యాక్టర్ ఇద్దరిని మా ముగ్గురు చేతులు ఇట్లా పట్టుకున్నారు. స్వామి 3 టైమ్స్ చెప్పారు ఇది డ్రామా కాదు, ఇది ఒక యజ్ఞము, ఒక యాగము అని. అప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే, డ్రామా చేస్తుంది మేం కాదు, అది అనుభవపూర్వకంగా మేము తెలుసుకున్నాం. డ్రామాకి అవైలబిలిటీ మాత్రమే మా డ్యూటీ, మిగతా అదంతా ట్రైన్ కి ఇంజన్స్ కి కోచెస్ తగిలించినట్టు మేము వెళ్ళి ఆ ఇంజన్ కి అటాచ్ అయ్యాం స్వామికి. ఆ ట్రైనింగ్ స్వామి, ఆ ఇంజన్ స్వామి లాగా ఇంజన్
1: తీసుకెళ్ళింది. కేపబుల్, ఆ కేపబిలిటీ స్వామి ప్రసాదిస్తారు, ఓన్లీ అవైలబిలిటీ మాత్రం మన చేతిలో ఉంటుంది అంతే.
0: అది ఇది డ్రామాతోని ఇది ఒకటి తెలుసుకున్నాం. ఇంకొక 2007 లో ఫస్ట్ టైం ఆదిలాబాద్ జిల్లా స్వామి ముందు డ్రామా చేసినాం. చేసినప్పుడు ఆ డ్రామా ఎలా చేయాలో మాకు తెలియదు, ఏదో సమ్తిలో చిన్న చిన్న డ్రామాలు చేసిన ఎక్స్పీరియన్స్ తోని మేము ఒక 8 మంది యూత్ కలిసి డ్రామా చేస్తున్నప్పుడు మాకు, మేము పెట్టుకున్నది ఒకటే, మనకు యాక్షన్ స్కిల్స్ రావు, మనకు వాయిసెస్ అంత గొప్పవి కాదు, మన డ్రామా స్కిల్స్ లేవు, కానీ మనకు ఉన్నది ఒకటి, ఒక్క ప్లస్ పాయింట్ ఈ స్వామి, స్వామిని ప్లీజ్ చేద్దాం మనమని. మేము డ్రామా ప్రాక్టీస్ చేసిన అన్ని రోజులు సమితి చుట్టూ 108, మా ఎవర్ రెస్పెక్టివ్ సమితిలో దాని చుట్టూ, సమితి చుట్టూ 108 ప్రయక్షణాలు చేశాం, ఎవ్రీ డే 108 ప్రయక్షణాలు చేశాం. అయితే ఆ డ్రామా, చిన్న డ్రామా, మేబీ ఇప్పటి స్టాండర్డ్స్ తో కంపేర్ చేస్తే కొంచెం చిన్న డ్రామా అది. అట్లా ప్రాక్టీస్ చేసి పర్తీకి వచ్చాం. పర్తీకి వచ్చిన తర్వాత మా డ్రామా స్కెడ్యూల్ ఎక్కడ మాకు క్లియర్ గా లేదు. మేమేమో ఫుల్ ప్రాక్టీస్ చేస్తున్నాము, ప్రాక్టీస్ చేశాం, ఇంకా మాకు భయం వేసింది, స్వామి ఏం మాట్లాడట్లేదు, మా పెద్దవాళ్ళు ఏం మాకు మీ డ్రామా పలానా టైం అని చెప్పట్లేదు ఏంటి అనుకుని ప్రాక్టీస్ చేస్తే మేము ఇది కాదు మళ్ళీ స్వామినే పడదామని గణేష్ పర్తిలో ఉన్న గణేష్ చెట్టు 108 ప్రయక్షణాలు చేసి దర్శన్ ముందట 108 ప్రయక్షణాలు చేసి దర్శన్కి వచ్చి దర్శన్లో కూర్చున్నాము. ఆ కూర్చుంటే స్వామి దర్శన్ కార్లో వచ్చారు. ఆ మినిట్ స్వామి మా డిస్టిక్ ప్రెసిడెంట్ పిలిచి ఫస్ట్ అడిగిన మాట అంకుల్ని, డ్రామా ఉందా?
1: చాలా సంతోషం, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. అందులో స్వామి ఏ విధంగా వెనుకొండి ఈ డ్రామా నడిపిస్తున్నారు అన్నది.

0: అమన్నట్టు ఇది డ్రామా, ఒక ఒక యజ్ఞం, ఒక యాగం. మరి ఇది ఇది డ్రామా, ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ డ్రామా, ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్. మనం డ్రామా అనుకుంటాం కానీ ఆ స్టేజ్ మీదకి ఎక్కడము అది చివరి అంశం అది. కానీ డ్రామా ప్రిపరేషన్ మొత్తం, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఈ యూత్ టీమ్ లోనే ఎంతో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి హనుమంత్ రెడ్డి అన్న నిన్న యముని వేషం వేశారు. ఆయన కూడా ఎన్నో ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, బాస్ నుంచి తర్వాత ఆయనకు ఉండే ఉద్యోగ డిమాండ్స్ ఏ విధంగా తట్టుకుంటూ వచ్చారు.
1: ఓం శ్రీ సాయిరామ్. ఈ మధ్యలోనే మా జిల్లాని 4 జిల్లాలుగా డివైడ్ చేశారు గవర్నమెంట్ ద్వారా. ఆ డివైడింగ్ తర్వాత ఏమైంది అంటే ఆటోమేటిక్ గా వర్క్ పెరిగింది. మాకు కలెక్టర్ ఆఫీస్ వచ్చింది, డైలీ కలెక్టర్ తోటి మా బాస్ కి ఆ పనుల బిజీలో మేము కూడా బిజీ అయిపోయినాం. బిజీ అయిపోయి ఎవ్రీ వీక్ ప్రాక్టీస్ లోకి వెళ్ళాలంటే కొంచెం కష్టంగా ఉండేది. అయితే నేను రోజు స్వామిని ప్రే చేసేవాను, నాకు ఏదైనా కూడా స్వామి నాకు సంతికి స్వామికి ఖచ్చితంగా నేను దగ్గరగానే ఉండాలి, మిగతా అన్ని నాకు తర్వాత ఉండేట్టు చూడండి స్వామి, ఎట్లన్నా చేసి మీరు అదే చేయండి అని నేను డైలీ ప్రేయర్ చేస్తూ ఉంటా. అది జరిగిన తర్వాత ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి నాకు కొంచెం కొంచెం మా సారు కొంచెం అవుట్డోర్ వర్క్స్ లో బిజీ అయిపోయి నాకు ఈ ఫ్రీ టైం దొరకడం స్టార్ట్ అయిపోయింది. ఇంకా రేపు ప్రయాణం అనగా నాకు ఫుల్ ఫీవర్ వచ్చేసింది. అయ్యో స్వామి ఇట్లా అయిపోయింది, నేను ఎట్లా రావాలి ప్రాక్టీస్ కి పర్తికి వెళ్ళాలి అని చెప్పి ట్రైన్ ఎక్కే వరకు కూడా నేను బెడ్ మీద పడుకునే ఉన్నాను. ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేచి డైరెక్ట్ బ్యాగ్ సర్దుకొని వచ్చేసి ట్రైన్ లో పడుకున్నాను. తెల్లవారు ఇక్కడ దిగేటప్పటికి నాకు మొత్తం అన్ని పోయాయి. పర్తికి వచ్చిన తర్వాత అసలు ఆ ప్రాక్టీస్ లో నాకు ఫీవర్ వచ్చింది అనేది నాది నేనే నమ్మలేకపోయినా. అంత హ్యాపీగా
0: నాకు గుర్తుకొస్తుంది, మీరు మా యాక్చువల్లీ మా అమ్మ కొలీగ్, అది మీకు ఈ ఈ యాక్టివిటీస్ డ్రామాలు ఎంత ఆ ప్రాక్టీస్ ఎంత ప్రాక్టీస్ చేస్తున్నా కొద్దీ అటువైపు అదే విధంగా స్వామి ఆశీర్వాదం కురిపిస్తున్నారు. మిమ్మల్ని ఈ సంవత్సరం 2016 లో మేము బెస్ట్ ఎంప్లాయీగా గవర్నమెంట్ మిమ్మల్ని గుర్తించింది, కంగ్రాచులేషన్స్. అది స్వామి ఆశీర్వాదమే.
1: సరే బ్రదర్.
0: అదే అయితే అదే విధంగా ఇప్పుడు మీరు ఉద్యోగం అంటే గుర్తుకొస్తుంది, మన బ్రదర్ రమేష్ ఉద్యోగం, తన ఉద్యోగంలో ఒక ఒక మనం ఊహించినట్టు నిర్ణయం తీసుకున్నాడు ఈ పర్తియాత్ర సందర్భంలో. బ్రదర్ ఒకసారి షేర్ చేసుకుంటావు నీ ఎక్స్పీరియన్స్.
2: హృదయ నివాసి అయిన భగవాన్ సత్సాయి వారికి నన్ను అర్పించుకుంటూ రేడియో సాయి స్టోర్ అందరికి ఓం శ్రీ సాయిరామ్. పర్తియాత్ర స్టార్ట్ అయిన తర్వాత నేను 2008 మొట్టమొదటిసారిగా డ్రామా చేశాను. అప్పుడు ఆ డ్రామాలో నాకు ఇంతవరకు స్టేజ్ చాలా ఫీవర్ గా ఉన్న వాళ్ళకి స్టేజ్ ఫియర్ చాలా ఎక్కువ, అసలు 10 మందిలో ఉన్నప్పుడు నిలిచకపోయినామని. అలాంటి వాడిని ఒక ఇంటర్నేషనల్ స్టేడియంస్ పైన డ్రామా చేయాలంటే చాలా భయం వేసేది. సో మనకి బ్రదర్ రంగనంద రాజు గారు చెప్పినట్టుగా డైలీ పెద్ద ప్రదర్శన చేసి కొంచెము ఎనర్జీ తీసుకుని చేశాము. సో అప్పటి కొంచెము మాలో పరివర్తన స్టార్ట్ అయింది, ఎలా అంటే ఏదైనా ఓవర్కమ్ చేయొచ్చు, కాన్ఫిడెన్స్ రావాలని చెప్పేసి. సో ఆ విధంగా చేస్తున్నప్పుడు నాకు ఈ సంవత్సరం అంటే ఇప్పుడు డ్రామా 2017లో డ్రామా స్టార్ట్ కావడానికి ముందు నాకు జాబ్ వచ్చింది. సో ఆ జాబ్ లో జాయిన్ అయిన తర్వాత సో జాబ్ సింగరేణిలో జాబ్ వచ్చిందండి. సో అలా జాబ్ వచ్చిన తర్వాత ప్రాక్టీస్ కి వచ్చాను. ఎలా అంటే సాటర్డే సండే 2 టైమ్స్ అంటే 2 డేస్ ప్రాక్టీస్ ఉంటాయి కనుక ఆ రోజు అసలు నాకు లీవ్, సండే హాలిడే ఉండాలి, బట్ ప్రాక్టీస్ రోజు కంపల్సరీ డ్యూటీ రమ్మని చెప్పి చెప్పారు. సో నైట్ డ్యూటీ చేయడము, డే ప్రాక్టీస్, నైట్ డ్యూటీ చేయడం, డే ప్రాక్టీస్, ఆ విధంగా చేస్తూ వచ్చాను. వచ్చిన తర్వాత సార్ నాకు ముందే చెప్పాను నాకు ఇట్లా భర్తీయాత్ర ఉంటుంది, మాకు ఒక 3-4 డేస్ లీవ్ కావాలంటే కనుక సార్ ఇస్తాను చెప్పారు. టైంకి వచ్చేసరికి ఇప్పుడు లీవ్ కుదరదు, మేము ఇవ్వము, మేము వెళ్ళాలంటే కనుక కంపల్సరీ జాబ్ రిజిగ్నేషన్ ఇచ్చి రావాలి, లేకుంటే పంపించమని చెప్పారు. సో వేరే ఆప్షన్స్ లేక స్వామి పైన కాన్ఫిడెన్స్, జాబ్ ఇచ్చింది స్వామియే, సో నెక్స్ట్ జాబ్ కూడా వద్దని కూడా స్వామి అనుకుని, స్వామి డిసిషన్ అనుకుని జాబ్ కి రిజిగ్నేషన్ చేసి భర్తీయాత్రకు వచ్చేసాను.
0: చాలా చక్క బ్రదర్, వెరీ ఇన్స్పైరింగ్ బ్రదర్. అసలు జాబ్ స్వామి కోసం ఆ జాబ్ ను వదిలేసి వస్తే తప్పకుండా బ్రదర్ స్వామి మిమ్మల్ని అన్ని విధాలుగా స్వామి చూసుకుంటారు. ఆయన ఆశీర్వాదం మీపై తప్పకుండా ప్రవహిస్తుంది. మనం ఒక్కటి స్వామికి ఇస్తే ఆయన మనకు 10 తిరిగి ఇస్తారు, 100 ఇస్తారు తిరిగి. ఇదే విధంగా మన నిన్న మనల్ని తన యాక్షన్ తో తన డైలాగ్ తో అలరించినటువంటి రైతు బ్రదర్ అన్న ఒక డైలాగ్ చెప్పాను ఒక
3: అందరికి సాయిరావన్నా అన్న నమస్తే బాగున్నారా అని. 2008 పర్తియాత్ర అప్పుడు సెలక్షన్ జరిగాయండి, తెలంగాణ విభాగంలో సెలెక్ట్ అయ్యాను. ఆయన తర్వాత అప్పుడు నేను డిగ్రీ సెకండ్ ఇయర్, మాకు ఫైనల్ ఎగ్జామ్స్ ముందు ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనే ఎగ్జామ్ ఉంటుంది, దానికి 30 మార్క్స్, 70 మార్క్స్ ఏమో ఫైనల్ ఎగ్జామ్, ఈ రెండు కలిపి 100 మార్క్స్. చిన్న మిరాకిల్ ఏంటంటే ఆ రోజు ఎన్విరాన్ ఎగ్జామ్ రాయాలి, రాయకపోతే ఫెయిల్. సో యాక్చువల్లీ ఏమైందంటే ఆ రోజు రాయి ఎగ్జామ్ రాయాలి, నెక్స్ట్ డే ట్రైన్ ఎక్కాలి, నెక్స్ట్ డే పర్తికి రావాలి ప్రాక్టీస్ కి. సో అయితే మా లెక్చరర్ అడిగారు, డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ హెడ్ అయితే అడిగాను, సార్ నాకు ఇట్లా పర్మిషన్ కావాలి సార్, నాకు అక్కడ అవకాశం వచ్చింది సార్ ప్రాక్టీస్ పుట్టపర్తిలో అవకాశం వచ్చింది సార్, ఇంటర్నేషనల్ స్టేజ్ లో యాక్టింగ్ చేయడానికి వచ్చింది సార్, తెలంగాణ స్క్రిప్ట్ లో వచ్చింది సార్, వాయిస్ కూడా నాది వచ్చింది సార్, అయితే ఏందా 70 మందిని పక్కా పెట్టి నేను ఒక్కనిగా పెట్టాను నాన్న ఎగ్జామ్ అని ఇట్లా అనడం జరిగింది. అయితే నువ్వు ఇట్లా అడిగితే నీకు ఎగ్జామ్ ఇప్పుడు పెడతా, నువ్వు రాత్తావా అనను. అయితే లంచ్ టైంలో ఇక నేను బయటకు వచ్చేసాను, ఇట్లా ఇట్లా ఇట్లా అనుకుంటే ఒకసారి కళ్ళు మూసుకున్నాను, 3 టైమ్స్ హైగ్యాత్రీ చేశాను. మాకు సంతలో ఏదైనా మీకు జరగాలనుకుంటే 3 టైమ్స్ కళ్ళు మూసుకుని సాయిగాత్రి చేయండి మనసులో తలుచుకుంటూ, అది మిమ్మల్ని ముందు జరుగుతుంది, మీకు కావాల్సిన పని నెరవేరుతుంది ఖచ్చితంగానే. అప్పుడు ఆ టైంలో ఆ డోర్ పక్కకు వచ్చేసి 3 టైమ్స్ సాయిగాత్రి చేసుకున్నా, లంచ్ కొని బయటకు వచ్చేసాను. బయటకు వచ్చేసరికి ఫోన్ కాల్, నా ఫోన్ నంబర్ ఆయనకి ఎట్లా చేసింది లేదు, అడ్మిషన్ నా అడ్మిషన్ ఫామ్ తీసుకుని ఆ నంబర్లకి వెళ్ళి, వినోద్ టేక్ యువర్ పెన్ అండ్ కమ్ టు లైబ్రరీ అనేది. ఇప్పుడే తుక్కు తుక్కు తిట్టిండు, అప్పుడే ఏంది కథ అని కథ. అక్కడ నేను తిండి లంచ్ కోసం హోటల్కి వెళ్తున్నాను, టక్కటక్ ఉరికొచ్చేసాను. ఉరికొచ్చేసాను సార్, ఏమైంది సార్ అంటే, దాయిట్రా లైబ్రరీకి వచ్చేసాను, పెన్ను తీసుకుని కొంచెం బ్యాగ్లకి వెళ్ళి పెన్ను తీసుకోవడం కూడా మర్చిపోయాను. పెన్ అంటే పెన్ను తీసి నా చేతిలో పెట్టేసాను, అక్కడ కూర్చొని తొందరగా కంప్లీట్ చేసి ఇచ్చాను. ఈ 20 మినిట్స్ గ్యాప్ కూడా లేదండి, ఇలా వచ్చేసి రియలీ గ్రేస్, స్వామి గ్రేస్. ఆ రోజు రాశాను ఎగ్రోగుండ్గా ట్రైన్ ఎక్కి పుట్టపర్తిలో పడ్డామండి. ఇక దంచిపడేసాం డ్రామాలో. నిన్న కూడా చాలా స్వామి నాకు అవకాశం ఇచ్చారు, నిన్న కూడా చాలా చాలా కామెడీ పంపించాను.
0: మీరు ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ అంటే బ్రదర్, నాకు ఇంకోటి మన విద్యాసాగర్ బ్రదర్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఒకటి ప్రాక్టికల్ రాసిచ్చింది, అది బ్రదర్ ఒకసారి షేర్ చేస్తారు అందరితో.
2: సాయిరామ్ బ్రదర్, 2011లో నేను డ్రామాలో సెలెక్ట్ అయ్యాను. నేను డ్రామా చేయడానికి పర్తికి వచ్చాను, అయితే అప్పుడు ప్రాక్టికల్ డేట్ ఇవ్వలేదు, డ్రామా సెలెక్షన్ తర్వాత డేట్ ఇచ్చారు. ఇలా అని నాకు బాధ వేసింది. తర్వాత నేను పర్తికి వచ్చాను, డ్రామా సెలెక్షన్ జరిగింది, పర్తికి వచ్చాను డ్రామా చేశాను. అయితే మనం నేను వెళ్లే రోజే ఎగ్జామ్ ఉంది, నేను రికార్డు రాయలేదు, ఏం రాయలేదు, ఎలా అని చాలా భయపడ్డా, చాలా ఏడ్చిన, స్వామిని ప్రే చేసిన. తర్వాత ఎగ్జామ్ వెళ్ళాను, సరే సార్ని అడిగితే ఎగ్జామ్ అంటే రికార్డు ఉంటేనే ఎగ్జామ్ రాయాలి, లేకుంటే రాయడం లేదని చెప్పారు. ఇలా చేయాలని అక్కడ కూర్చొని ప్రే చేసిన, జేబులో స్వామి బొమ్మ ఉంటే తీసుకుని ప్రే చేసిన. తర్వాత కాసేపటికి అక్కడ కొన్ని రికార్డ్స్ ఉన్నాయి, చూసేసరికి ఏ రికార్డు చూసినా కానీ నేమ్స్ రాసున్నాయి, స్టాంప్ వేసున్నాయి. ఎలా అని మళ్ళీ ఏడ్చాను. కొద్ది దూరం అక్కడ సరే ఇంకో రికార్డ్ ఉంది, అది ఇట్లా గాలి ఇలా లేస్తుంది కింద పడుతుంది, లేస్తుంది కింద పడుతుంది, చూసేసరికి నేమ్ లేదు ఏం లేదు, బాగా రైటింగ్, మంచి రైటింగ్తో బాగా రాసింది. అంటే స్వామి రైటింగ్ అనుకుని నేను ఆ రికార్డ్ తీసుకొని సార్కి ఇచ్చేసాను.
0: అక్కడ అప్పటికప్పుడు రికార్డు ప్రత్యక్షమైంది, ఎవరు లేకుండా
2: అప్పటికి ఆ రూమ్ లో చాలా చూశాను లేకుండే, కానీ కాసేపటికి తర్వాత అక్కడ రికార్డ్ ఉంది.
0: బ్యూటిఫుల్ బ్యూటిఫుల్
2: తీసుకుని నా నేమ్ రాసిచ్చాను, రైటింగ్ బాగుందయ్యా అని సార్ అన్నాడు. మళ్ళీ మా చెల్లి 7 ఇయర్స్ అప్పుడు ఏమంటే, మా చెల్లికి ముక్కు పుడుగు వేసుకోవడం చాలా కోరిక ఉండేది. అయితే కొనిస్తామంటే అప్పుడు డబ్బు లేకుండే, కొనిస్తామంటే రోజు ఏడ్చేది కొని అని. అయితే ఏం చేసామంటే, మేము ఇప్పుడు కొనివ్వలేము, స్వామి అడుగు ఇచ్చేస్తా అని చెప్పి. తర్వాత స్నానం చేసిన తర్వాత విభూతి పెట్టుకునేటప్పటికి, విభూతి తీసుకునేటప్పటికి ఇక్కడ విభూతిలో ముక్కు పుడుకుంది.
0: ఓ,
2: విభూతిలో ముక్కు పుడుతుంది,
0: ముక్కు పుడక ప్రత్యక్షం,
2: ప్రే చేశాక ముక్కు పుడుకు వచ్చింది.
0: బ్యూటిఫుల్ బ్రదర్, అసలు నీ ప్రేయర్ లో బలం రికార్డ్స్ ప్రత్యక్షం అయితే ముక్కు పుడుక ప్రత్యక్షం అయితే అదృష్టవంతుంది బ్రదర్. అదే విధంగా ఇప్పుడు మనం చెప్తున్నా ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ అంటే, ఈ డ్రామాలో మనం యజ్ఞ యాగం చేసినప్పుడు స్వామి ఆ యొక్క ఆశీర్వాదం కూడా అదే విధంగా ఉంటుంది. బ్రదర్ నితీష్, నీ జీవితంలో జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ ఒకసారి అందరితో పంచుకుంటావా?
4: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి సోదరి సోదరిమణులకు సాయిరాం. డ్రామా అంటే ఏదో తెలియదు మాకు, అంటే మా పల్లెటూరు, ఆ డ్రామా ఏంటో తెలియదు. కానీ డ్రామాకు ఏం వచ్చిందంటే, నాకు పునర్జన్మ వచ్చిందండి. ఎలా వచ్చిందంటే తెలియదు, లాస్ట్ 2015లో నేను డ్రామాలో సెలెక్ట్ అయ్యాను, భక్తి నీరాజనం. అప్పటి నా భక్తి నీరాజన్ డ్రామాలో సెలెక్ట్ అయ్యాను. ఆ స్వామి
0: ఆ భక్తి నీరాజన్ డ్రామాలో మీరు బ్రదర్ నితి సెలెక్ట్ అయిన తర్వాత సాయి ఏమైంది అసలు?
5: అప్పుడు భక్తి నీరాజంలో ఏమైందంటే తను రెగ్యులర్ గా ప్రాక్టీస్ కి వచ్చేవాడు కానీ కొంచెం వీక్గా ఉండేవాడు ఫిజికల్ గా. సో మాకు చూసి అనిపించేది బ్రదర్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది అని అనుకున్నాం. అంతే ఏం అనుకోలేదు, అంతే తెలుసు ఏదో ప్రాబ్లం ఉంది అనుకున్నాం. డ్రామా వచ్చినాం, డ్రామా చేసినాం. ఆ తర్వాత డ్రామా స్వామి ముందు సక్సెస్ఫుల్ గా ఎగ్జిబిట్ అయింది. స్వామి చూశారు, బ్లెస్ చేశారు అప్పుడు 2015. తర్వాత సడన్ గా నాకు 1 వీక్ తర్వాత కాల్ వచ్చింది బ్రదర్ నుండి. కాల్ వచ్చి, బ్రదర్ నేను హైదరాబాద్ కి వచ్చాను బ్రదర్, హాస్పిటల్లో ఉన్నాను అన్నాడు.
0: ఎందుకు నితీష్ హాస్పిటల్లో ఎందుకంటే
5: అది నితీష్ మాటలోనే విందాం.
4: బ్రదర్ నాకేమైందంటే 2012లో నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చిందని తెలుసు. తర్వాత 2015లో డ్రామా అయిన 5 మంత్ తర్వాత నేను నాకు కాలు నొప్పి వచ్చేది, కొంచెం ఇక్కడ నొప్పి వచ్చేది. వచ్చిన తర్వాత నేను మహారాష్ట్ర హాస్పిటల్లో వెళ్ళాను. ఇలా ఎందుకు వస్తుందని వెళ్తే ఆ డాక్టర్లు అన్నారు, బాబు నీకు వాల్స్ రిప్లేస్మెంట్ చేయాలి కంపల్సరీ, నువ్వు మంచి డాక్టర్ని పట్టుకో, నేను చెప్పాను అన్నారు. నాకు ఏం తెలీదు, హార్ట్ అంటే తెలీదు, ఏం తెలీదు. తర్వాత ఇంకా డాక్టర్ అన్నారు నీకు మినిమం వాల్స్ రిప్లేస్మెంట్ చేయాలంటే మినిమం 6 లక్షలు కావాలన్నారు. నాకు ఏం తెలియదు, ఇంట్లో కూడా చెప్పాలి. తర్వాత కన్వీనర్ సార్కి ఫోన్ చేశాను, కన్వీనర్ సార్ అన్నారు రిపోర్ట్స్ ఉన్నాయి కదా అవి నాకు ఫార్వర్డ్ చేయండి అన్నారు. తర్వాత ఆ రిపోర్ట్స్ మన డీపీ గారు వెంకట్రావు సార్కి ఫార్వర్డ్ చేశారు. నా రిపోర్ట్స్ చూసుకున్న తర్వాత డీపీ గారు మన హెడ్ మెడికల్ కోఆర్డినేటర్ బి భాస్కర్ రావు గారికి మెయిల్ చేశారు. తర్వాత ఆ మెయిల్ని మన పూర్వ విద్యార్థి అనిల్ కుమార్ మురుపుల్ గారికి మెయిల్ చేశారు. ఆ మెయిల్ చేసిన ఒక డే తర్వాత రామన్న తర్వాత వచ్చేయమన్నారు.
5: సో అట్లా నితీష్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి సక్సెస్ఫుల్ గా హార్ట్ వాల్స్ రిప్లేస్మెంట్ అయ్యి ఇప్పుడు నో హీ స్టార్టెడ్ ఎ న్యూ లైఫ్ అండ్ అగైన్ యాక్టివ్లీ పార్టిసిపేటెడ్ ఇన్ డ్రామా.
0: బ్యూటిఫుల్. స్వామి అసలు పునర్జన్మ ప్రసాదించారు. అట్లానే శివ బ్రదర్ కూడా ఒక యాక్సిడెంట్ జరగాల్సింది ఆయనకు. ఆయన మోటార్ సైకిల్ మీద కూర్చొని ఉంటే ఆ మోటార్ సైకిల్ కి వెనుక నుంచి లారీ వచ్చి గట్టిగా తగిలింది. ఆ తగిలిన మరుక్షణం ఎవరో నెట్టేసినట్టు ఆయన ఎగిరిపడ్డాడు. వెనక్కి తిరిగి చూస్తే ఆ లారీ ఆ మోటార్ సైకిల్ మీద ఉంది. ఎవరు నెట్టేశారో ఎవరు ఆయనకే తెలుసు, అది స్వామికే తెలుసు. ఈ విధంగా మనం చెప్తుంటే ఈ డ్రామా ఒక యజ్ఞం, ఒక యాగం. అదేవిధంగా మన బ్రదర్ భక్తియోగి అని నిన్న యాక్ట్ చేశాడు. ఆయన యొక్క తపన ఏంటంటే చిన్నప్పటి నుంచి భజన చేస్తూ వచ్చాడు. ఆయనకి డ్రామా సెలక్షన్ జరుగుతున్నప్పుడు ఆయన ఒకటే ఒక కోరిక, నాకు భక్తి యోగి వస్తే బాగుంటుంది అనేది. ఎవరు చెప్పారో తెలియదు, ఆ స్ఫురణ ఏ విధంగా నా మనసుకు వచ్చిందో తెలియదు. బ్రదర్ నువ్వు భక్తి యోగి యాక్ట్ చేయంటే ఆయన అదే విధంగా ఆ రోజు డ్రామా లేకపోయినా ఏదో ఒక విచిత్రమైనటువంటి సంఘటనల ద్వారా ఆయన భక్తి యోగిగా మిగిలిపోయాడు. ఇది డ్రామాల విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ఇక్కడ మనము డ్రామా అనేది ఒక ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏ యునో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్, అదొక ట్రాన్స్ఫర్మేటివ్ ప్రాసెస్. ఇప్పుడు నిర్మింపబడేది ఇన్ని జీవితాలు ఒక విధంగా ఒక గొప్ప జీవితాలుగా నిర్మింపబడుతున్నాయి. డ్రామా జరగడానికి ఈ రచన ఎంత ముఖ్యమో, డ్రామా జరగడానికి ఈ యాక్షన్ ఎంత ముఖ్యమో, మన సత్య ఆర్గనైజేషన్ డ్రామా జరగడానికి ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ కూడా అంత ముఖ్యం. ఆదిలాబాద్ జిల్లాకి అంటే ఇది చెప్పాల్సినటువంటి విషయం. ఉన్నటువంటి గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఏంటంటే గ్రేట్ ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్. డిస్టిక్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు డ్రామాకి ఇచ్చేటువంటి సపోర్ట్ వల్ల ఈ డ్రామా స్వామిని ఈ విధంగా ఆనందపరుస్తూ వస్తుంది.
6: విన్నారు కదా ఆదిలాబాద్ జిల్లా పత్తియాత్ర విశేషాలు, వారి జిల్లాలో జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాల అనుభవాలు, భక్తుల అనుభవాలు. మొట్టమొదటిసారిగా పత్తియాత్రకు విచ్చేసినటువంటి జిల్లా ప్రజల అనుభవాలను రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ద్వారా మొట్టమొదటిసారి ప్రత్యక్ష ప్రసారం చేయించినందుకు స్వామివారికి మా కృతజ్ఞతలు, మా పాదాభివందనం చెప్పుకుంటున్నాము. మరి ఇంతటితో ఈనాటి కార్యక్రమం ఇప్పటితో ముగిస్తూ మరికొద్దిసేపట్లో మీరు సాయి కుల్వన్ సభామండపం నుండి వేదం భజన కార్యక్రమాల యొక్క ప్రత్యక్ష ప్రసారాలను వింటారు సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. అధ్యాత్మ విద్యా విద్యానాం. విద్యలన్నింటిలోకి ఆత్మవిద్యే ప్రధానం. ప్రాపంచిక విద్య పారమార్థిక విద్యను జోడించి నేటితరం యువతీ యువకులను సన్మార్గంలో నడిపిస్తున్నది సత్యసాయి విద్యా ఉద్యమం. నేటి శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థలు ఇప్పటికీ ఎన్నో వేల మంది విద్యార్థులను ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దింది. సమాజ అభ్యుదయానికి, దేశ ప్రాపంచిక శాంతికి అటువంటి విద్యార్థులే అవసరమని స్వామి ప్రబోధ. మరి ఈ విద్యా ఉద్యమానికి నాంది 1968లో స్వామి ప్రారంభించిన అనంతపురం శ్రీ సత్యసాయి మహిళా కళాశాల అన్నది గమనార్హం. ఈ సంవత్సరం అనంతపురం కళాశాల స్వర్ణోత్సవం జరుపుకుంది. ఇది మనందరికీ ఎంతో ఆనందభరితమైన వేడుక. స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా కళాశాల నాంది ప్రస్తావన, కళాశాల భవన నిర్మాణం, భవన ప్రారంభోత్సవం, అభివృద్ది సోపానాలు, ఉపాధ్యాయుల, విద్యార్థుల, ఇతర సిబ్బందుల అనుభవాలు, ఇంకా మరెన్నో అనుసంధాన అనుభవాలను శ్రోతలందరికీ అందిస్తూ రేడియో సాయి తెలుగు బృందం జూలై 20-21వ తేదీల్లో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను పలు శీర్షికలలో సమర్పించింది. వాటి పునఃప్రసారాన్ని శ్రోతలకు ఇప్పుడు అందిస్తున్నాం. జూలై 8న కళాశాల భవన ప్రారంభోత్సవం సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను కళాశాల ప్రాంగణంలో జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుత విద్యార్థులు, అధ్యాపకులు కళాశాల పూర్వ విద్యార్థులను, ఉపాధ్యాయులను, ఇతర సిబ్బందిని ప్రత్యేకంగా ఆహ్వానించి స్వర్ణోత్సవ సంబరాలను కన్నుల పండుగగా నిర్వహించారు. ఆనాటి కార్యక్రమాల వివరాలను, వచ్చిన వారి ఆనంద అనుభవాలను, నిర్వాహకుల మనోభావాలను ఆత్మీయ కలయిక అనే శీర్షికపై జూలై 20వ తేదీ రేడియో సాయి తెలుగు బృందం ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లో సమర్పించింది. ఆ కార్యక్రమ పునఃప్రసారాన్ని ఇప్పుడు వినండి.

0: స్వప్న, సాయి కుల్వంత్ హాల్ నుంచి లైవ్ ప్రోగ్రాం ప్రసారం చేయడానికి ముందు మనం శ్రోతలకి అనంతపురం మహిళా కళాశాల పూర్వ విద్యార్థినులు, ప్రస్తుత విద్యార్థినుల ఆత్మీయ కలయికపై కార్యక్రమాన్ని ప్రసారం చేస్తామని చెప్పాం, గుర్తుంది కదా? మరి ఆ కార్యక్రమాన్ని ప్రారంభిద్దామా?
1: తప్పకుండా లలిత. ఈ ఏడాది అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇటీవల అంటే జూలై 8వ తేదీ నాడు ప్రస్తుతం అక్కడ విద్యని అభ్యసిస్తున్న విద్యార్థినులు, కళాశాల పూర్వ విద్యార్థినులు అధ్యాపకులను ఆహ్వానించి ప్రేమగా పలకరించి సన్మానించి వేడుకలు జరిపారు.
0: ఆ రోజు అంటే జూలై 8 ఆదివారం ఉదయం నుంచే అనంతపురం శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ మహిళా కళాశాల ప్రాంగణం కోలాహలంగా ఉంది. స్వాగత తోరణాలు, జెండాలు రెపరెపలాడుతున్నాయి. ప్రాంగణమంతా చూడముచ్చటగా తీర్చిదిద్దిన రంగురంగుల ముగ్గులు చాలా కాలం తరువాత స్వంత ఇంటికి వస్తున్న అక్కల పట్ల చెల్లెళ్ల ప్రేమను ప్రతిబింబిస్తూ కనిపిస్తున్నాయి. కార్యక్రమానికి వచ్చిన పూర్వ విద్యార్థినులు ఆనందంతో వెలిగిపోతున్న ముఖాలతో నవ్వులు పూయిస్తూ సుపరిచితమైన తమ కళాశాల ప్రాంగణంలో పాత జ్ఞాపకాలు నెమరేసుకుంటూ సందడి చేస్తున్నారు. చూడు,

0: స్వర్ణోత్సవ వేడుకలు కలశస్థాపనతో ప్రారంభమయ్యాయి. కళాశాల విద్యార్థినులు మంగళ వాద్యాలతో బ్యాండ్తో కలశాన్ని స్వాగతించారు. భగవాన్ బాబావారి విశ్రాంతి గది నుండి విద్యార్థినులు కలశాన్ని జ్యోతులని తీసుకునిరాగా కళాశాల నుండి ఆడిటోరియం వరకు వేద పఠనంతో శోభాయాత్ర జరిగింది. శోభాయాత్రలో కాలేజ్ అధ్యాపక బృందం, పూర్వ విద్యార్థినులు పాలు పంచుకున్నారు.
1: ఆ తర్వాత కళాశాల పూర్వ విద్యార్థి, ప్రస్తుతం కాలేజ్ డైరెక్టరు అయిన ప్రొఫెసర్ రాజేశ్వరి పటేల్ గారు, వారితో పాటు హాస్టల్ వార్డెన్ టిఆర్ రాజేశ్వరి గారు జ్యోతి ప్రజ్వలనం చేశారు. భగవాన్ బాబావారు విద్యార్థినులను ఉద్దేశించి అత్యంత వాత్సల్యంతో రాసిన ఒక లేఖ ఆడియో విజువల్ ప్రెజెంటేషన్ జరిగింది. స్వప్న, స్వామి తమ స్వర్ణోత్సవ జన్మదిన సందర్భంలో రాసిన ఆ లేఖ కనుమరుగై తిరిగి కళాశాల స్వర్ణోత్సవ వేడుకల సమయంలో బయటపడటం స్వామి ప్రదర్శించిన దైవలీల కాక మరేమిటి చెప్పండి.
0: నిస్సంకోచంగా అది స్వామి లీలే.
1: ఆ తరువాత కాలేజీ డైరెక్టర్ ప్రొఫెసర్ రాజేశ్వరి పటేల్ గారు కాలేజ్ నెలకొల్పడంలో స్వామి ఉద్దేశాన్ని వివరించారు. ఆ సభా కార్యక్రమం ముగిశాక ఇంకా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరిగాయి.
0: లలిత, అదే రోజు కార్యక్రమాల అనంతరం నాటి నేటి అధ్యాపకులు, విద్యార్థినులు, ఇతర సిబ్బంది మన రేడియో సాయితో తమ జ్ఞాపకాలను, అనుభవాల్ని పంచుకున్నారు. ముందుగా ప్రొఫెసర్ రాజేశ్వరి పటేల్ గారు స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించాలి అనే సంకల్పానికి ప్రేరణ ఏంటి, అది ఎలా కార్యరూపం ధరించింది అన్నది వివరించారు.
2: యాక్చువల్లీ నేను జూన్ 1 లాస్ట్ ఇయర్ నేను ఛార్జ్ తీసుకున్నాను యాజ్ డైరెక్టర్ ఆఫ్ ద క్యాంపస్. యాక్చువల్లీ దానికంటే ఒక నెల ముందు నాకు అట్లా ఒకసారి ఆ థాట్ వచ్చింది. ఇప్పుడు మేము ఆల్రెడీ ఎంటర్ అవుతున్నాము 50th ఇయర్ లో, కానీ మళ్ళీ ఆ థాట్ మళ్ళీ వెళ్ళిపోయింది నా మనసు నుంచి. కానీ 1st week ఆఫ్ జూన్ నేను అక్కడ నా డైరెక్టర్ ఆఫీస్లోనే కూర్చున్నప్పుడు నాకు మళ్ళీ స్వామినే గుర్తు చేస్తున్నారని నేను అట్లా అనుకుంటున్నాను. ఎందుకంటే స్వామికి ఈ సెలబ్రేషన్స్ కావాలా? ఎవరు గుర్తు చేయాలా? నేనే కదా. ఎందుకంటే నేను 50 ఇయర్స్ నుంచి, నేను 50 ఇయర్స్ లో 46 ఇయర్స్ నేను స్వామి దగ్గర ఈ క్యాంపస్ లో ఉన్నాను. ఓకే, ఫ్రమ్ హై స్కూల్ డేస్ టు ఇప్పుడు డైరెక్టర్షిప్. సో మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ టైం నేనే ఉన్నాను కదా ఇక్కడ ఈ క్యాంపస్ లో. సో స్వామి నాకు ఆ థాట్ ఇచ్చినారు, ఓ ఇప్పుడు 50 ఇయర్స్ కంప్లీట్ అవుతున్నాము, 2018 నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ అవుతుందని. సరే అయితే ఇంకా మేము ఏదో ఒక సెలబ్రేషన్ చేయాలని నేను ఆడిటోరియంలో అనౌన్స్ చేస్తున్నాను అందరి ముందు ప్రేయర్ టైంలో నెక్స్ట్ డే, ఇట్లా మేము సెలబ్రేట్ చేయాలా అని. సో మీరందరూ మీరు ఐడియాస్ ఇవ్వండి, మేము చేస్తాము. ఎందుకంటే ఇది 1st ఇన్స్టిట్యూషన్ స్వామి ఓపెన్ చేస్తున్నారు. సో స్వామి కూడా మాకే థాట్ ఇచ్చినారు కదా, వేరే వాళ్ళు ఎవరు మాకు గుర్తు చేయలేదు. సో స్వామికి ఇష్టం ఉంటుంది, మేము చేస్తే బాగుంటుందని. ఎందుకంటే ఇది పెద్ద కార్యం, యాక్చువల్లీ ఎడ్యుకేషన్ మిషన్ చాలా పెద్ద కార్యం స్వామి టేకప్ చేస్తున్నారు. ఎందుకంటే 1st యూత్కి మేము బాగా చేస్తే ఫుల్ దేశం కూడా బాగా అయిపోతుంది. సో ఆ భావంతో స్వామి స్టార్ట్ చేసినది, మేము సెలబ్రేట్ చేయాలా. ఎందుకంటే అది మాకే తెలుసు, దోజ్ ఆర్ ద స్టూడెంట్స్ ఆఫ్ దిస్ క్యాంపస్, మాకు తెలుసు ఎంత స్వామి మాకు ఇచ్చారు. వాళ్ళ జీవితం ఫుల్లీ చేంజ్ అయిపోయింది స్వామి వల్లనే ఈ క్యాంపస్ కి వచ్చిన తర్వాత. సో ఎనీవే, తర్వాత నేను నా రూమ్ కి వాపస్ వచ్చిన తర్వాత నేను అట్లా ఆలోచిస్తున్నాను ఎట్లా చేయాలా ఏం చేయాలని. అప్పుడే డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ సత్యసాయి ఆర్గనైజేషన్ వాళ్ళు నాకు వేరే ఇన్విటేషన్ ఇచ్చేకి వచ్చినారు. అప్పుడు నేను మెన్షన్ చేశాను, సార్ ఇట్లా మాకు 50 ఇయర్స్ అవును కదా, 50 ఇయర్స్ అవుతా ఉంది అని, మాకేమైనా వర్క్ ఇస్తే మేము చేస్తాము అని. సో నేనేమనుకున్నాను, స్వామి అట్లా వాళ్ళకి ఎందుకు పంపించినారు, వాళ్ళు కూడా అనంతపూర్ టౌన్ నుంచే కదా వచ్చేది. స్వామి కాలేజ్ స్టార్ట్ చేసినప్పుడు టౌన్ లోనే ఉండేది 1st గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్. సో వాళ్ళు చాలా ఖుషి అయిపోయినారు, చాలా బాగుంది, మంచి అవసరం, మేము కూడా పార్టిసిపేట్ చేస్తామని. సరే చెప్పండి ఏమైనా కావాలంటే మేము చేయ. తర్వాత నేను మళ్ళీ స్టాఫ్ మీటింగ్ పెట్టాను, అందరూ వాళ్ళ వాళ్ళ ఐడియాస్ ఇచ్చినారు. కానీ ఏమి చేసే ముందు ఫస్ట్ రిజిస్ట్రార్కి ఎవరికైనా చెప్పాలి కదా, పెద్దవాళ్ళకి, అడ్మినిస్ట్రేషన్. సో నేను రిజిస్ట్రార్కి ఫోన్ చేసి చెప్పినాను, ఇట్లా సార్ ఇప్పుడు 50th ఇయర్ మేము ఎంటర్ అవుతున్నాము, జూన్లో 22nd జులై మేము ఒక చిన్న ఫంక్షన్ పెడతాము ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ద 50th ఇయర్ అని. సరే మేడం మీ ఇష్టమని. కానీ నేను చెప్పినాను యాక్చువల్లీ ఇది చాలా పెద్ద హిస్టారిక్ ఒకేజన్, సో పెద్దగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలా, తర్వాత ఒకసారి ఇంకా మీరు ఎట్లా మేనేజ్ చేస్తారు. కానీ నేను చెప్పినాను ఫస్ట్ ఇక్కడ క్యాంపస్ లో మేము ఇన్ఫార్మల్ గా స్టార్ట్ చేస్తాము, తర్వాత ఎంత వరకు చేస్తాము తెలీదు, కానీ స్వామి ఇప్పుడు థాట్ ఇచ్చినారు సో ఆ స్వామికి కావాలా అని థాట్ ఇచ్చినారని అనుకున్నాను. దెన్ ఐ థింక్ జూలై ఎగ్జాక్ట్ డేట్ నాకు తెలియదు, కానీ అప్పుడు బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ మీటింగ్ లో నేను కూడా బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ లో మెంబర్, సో అప్పుడు ఎస్ఎస్ నాగానంద్ గారు వచ్చినారు ట్రస్ట్ మెంబర్ ఒక రిప్రజెంటేషన్. సో అప్పుడు నేను రిజిస్ట్రార్ చెప్పినాను, సార్ కెన్ ఐ మెన్షన్ దిస్ పాయింట్ మీటింగ్ అయిన తర్వాత. అయితే హీ వాజ్ సో హ్యాపీ, హీ సెడ్ ఎస్ ఎస్ మేడం, నేను వీసీ చైర్మన్ గా ఉండి మీరు మీటింగ్ పెట్టండి, అది బాగా సెలబ్రేట్ చేయొచ్చు అని. కానీ తర్వాత మళ్ళీ ఏమీ జరగలేదు, నిజం చెప్తే ఏమీ జరగలేదు. వీసీ కూడా చాలా బిజీగా ఉన్నారు సో ఏం చేయలేదు. మళ్ళీ జనవరిలో మళ్ళీ నేను రిమైండ్ చేశాను సార్ నాగానంద్ గారికి, సార్ ఇది ఆనే కదా ప్రోగ్రామ్, ఎందుకంటే ప్రశాంతి నిలయంలో చేయాలని నా ఉద్దేశం, ఎందుకంటే అది అందరికీ పోతుంది, ఫుల్ వరల్డ్ వైడ్ అది అందరికీ అది ఇన్ఫర్మేషన్ పోవాలి స్వామి 50th ఇయర్ ఇప్పుడు ఎడ్యుకేషనల్ మిషన్. ఎస్ ఎస్ ఇట్ ఈస్ ఆన్, మీరు చేయండి అని. తర్వాత నేను మళ్ళీ వీసీకి లెటర్ రాశాను, సార్ మీరు ఏమైనా మాకు పర్మిషన్ ఇస్తే మేము షెడ్యూల్ తయారు చేస్తాము, మీటింగ్ పెట్టకపోతే పర్వాలేదు మేమే చేసుకోవచ్చు అని. సరే మీరు అలుమ్నాయ్తో డిస్కస్ చేసి, సో అందరికీ అడిగి నేను ఒక షెడ్యూల్ టెంటేటివ్ గా పెట్టాను. సో సార్ అప్రూవ్ చేసిన తర్వాత మేము స్టార్ట్ చేసినాం. సో యాక్చువల్లీ స్పీకింగ్ ఆర్గనైజేషన్ ఇప్పుడు తర్వాత ఇన్వాల్వ్ అయినారు, ఎందుకంటే అక్కడ ప్రశాంత్ నిలయంలో జరుగుతుంది అని. కానీ ఈ క్యాంపస్ ప్రోగ్రామ్ కి ఆర్గనైజేషన్ ఎక్కడా లేదు, మేమే స్టూడెంట్స్ టీచర్స్. అండ్ దెన్ మళ్ళీ నేను వీసీ అండ్ రిజిస్ట్రార్కి చెప్పినాను, ఎవరికి మేము ఇన్వైట్ చేయటం, మీకు కూడా ఇన్వైట్ చేయటం లేదు, ఎందుకంటే మాకు 500 పైన స్టూడెంట్స్ వస్తారు, వాళ్ళు ఇక్కడ క్యాంపస్ వస్తే చాలా ఎక్సైట్మెంట్ అవుతుంది, సో వాళ్ళు ఫ్రీగా అన్ని క్యాంపస్ తిరగచ్చు అని. ఆడిటోరియంలో కూడా వాళ్ళకి ఫ్రీగా ఉండేది. సరే ఇది మంచి ఐడియా, మేము విఐపీస్ లేకపోతేనే మీరు బాగా ఎంజాయ్ చేయొచ్చు అని. సో అట్లా మేము ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినాం. అప్పుడు ఓకే సరే ఇప్పుడు ఇక్కడ ఏం ప్రోగ్రామ్ చేస్తాము, మేము అనుకున్నాం స్వామి మా పెద్ద పిల్లలకి డాన్స్ అక్కడ పుట్టుకర్తిలో చేసేకి పర్మిషన్ ఇవ్వలేదు, ఎందుకంటే స్వామికి అది ఇష్టం లేదు, పెద్ద గర్ల్స్ డాన్స్ చేస్తే స్వామికి ఇష్టం లేదు, అది నాకు మొదటి నుంచి తెలుసు. కానీ ఇక్కడ స్వామి ఎప్పుడైనా అనంతపురం వస్తే అప్పుడు స్వామి డాన్స్ ప్రోగ్రామ్స్ చూస్తున్నారు, ఇంకా డ్రామా కూడా చూస్తున్నారు. తర్వాత మెసెంజర్స్ ఆఫ్ సత్యసాయి ఎక్స్టూడెంట్స్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ టైంకి అక్కడ పూర్ణచంద్ర ఆడిటోరియంలో మేము డ్రామా చేసినాము. స్వామి ఒకసారి స్వామి అడిగినారు, మీరు వేరే వాళ్ళకి తీసుకుని వస్తున్నారు స్లమ్ చిల్డ్రన్ కి, ఈ పిల్లలకి ఆ పిల్లలకి, మీరేం చేస్తున్నారు. నేను చెప్పినాను, స్వామి మీరు మాకు పర్మిషన్ ఇస్తే కదా మేము చేస్తాం, లేకపోతే ఎట్లా, మేము అనంతపురంలో చేస్తాం కానీ ఇక్కడ. సరే కానీ చేస్తే మీరు ఏం చేస్తారు స్వామి, మీరు దా డ్రామా చేయొచ్చు. స్వామికి ఆ డ్రామా చాలా నచ్చింది. ఇక్కడ ఒకసారి మేము అనంతపురంలోనే 89లో ఎనాక్ట్ చేసినాం, నేనే అని స్క్రిప్ట్ రాశాను. తర్వాత వారం తర్వాత అక్కడ ప్రశాంత్ నీలంకి మాకు ఇన్విటేషన్ ఇచ్చినారు స్వామి, కాలేజ్ ఆడిటోరియంలో యూజీసీ టీమ్ వస్తా ఉంది, మీరు ఆ ప్లే చేయాలని. ఎందుకంటే ఆ ప్లేలో మోస్ట్లీ యూ కెన్ సే 95% క్యారెక్టర్స్ మెన్, అండ్ అది కూడా మంక్స్. మంక్స్ అంటే అది క్రిస్టియన్ రోబ్సే వేసుకోవాలి. సో స్వామికి అది నచ్చింది, ఆడపిల్లలు కూడా చేయొచ్చు అని. సో ఆ ప్లేతో స్టార్ట్ చేసినాం పూర్ణచంద్ర ఆడిటోరియం. తర్వాత మళ్ళీ చాలా ప్లేస్ మేము ఎనాక్ట్ చేసినాం, కానీ ఎప్పుడూ కుల్వంత్ హాల్లో చేయలేదు. సో అందుకే రిజిస్ట్రార్ కూడా ఏం చెప్పినారంటే, స్వామి మీకు అక్కడ పర్మిషన్ ఇచ్చినారు కానీ ఇక్కడ ఎప్పుడు చేయలేదు కదా, సో సరే అయితే మేము ఇక్కడ కూడా ప్లే చేస్తాము. సో డాన్సెస్ అండ్ కవాలి సాంగ్స్ మేము అక్కడ డ్రెస్ వేసుకుని చేసేకలేదు, లేకపోతే మ్యూజిక్ ప్రోగ్రామ్ చేయొచ్చు కానీ డ్రెస్సెస్ వేసుకుని ఎప్పుడు మేము స్వామి దగ్గర చేయలేదు. స్వామి చాలా గర్ల్స్ కి కొంచెం తక్కువే అట్లాంటివి ఛాన్స్ ఇచ్చేది. సో మేము అది యాక్సెప్ట్ కూడా చేసినాం హ్యాపీలీ, ఎందుకంటే స్వామికి తెలుసు మా ఆడపిల్లలకి కొంచెం ప్రొటెక్షన్ ఇవ్వాలి, అందరు ముందు పోకూడదు అని మాకు కూడా తెలుసు. సో ఇక్కడ మేము డ్రామా చేసినాము. తర్వాత ఓకే, సో మేము ప్రోగ్రామ్ చేస్తే కూడా చాలా పాత టీచర్స్ కూడా ఉన్నారు, 68 నుంచి ఇంతవరకు ఆల్మోస్ట్ టిల్ 80 మేము చూసినాం. ఎందుకంటే తర్వాత వాళ్ళు ఇంకా మేము కూడా దాంట్లోనే లిస్ట్ లో ఉంటాము. సో 1968 to 80 ఎంతమంది టీచర్స్ ఉన్నారు, మేము అందరూ ఫోన్ నంబర్స్ కలెక్ట్ చేసినాము, వేరే వేరే కాంటాక్ట్స్ తో ఫోన్ నంబర్స్ కలెక్ట్ చేసి వాళ్ళకి ఫోన్ చేసి మీరు రావాలని. అట్లా చాలా మంది వచ్చినారు నిన్న. అండ్ మళ్ళీ నాన్ టీచింగ్ స్టాఫ్ కి కూడా మేము అట్లా పిలిచినాము, పాత చాలా పాత నాన్ టీచింగ్ స్టాఫ్ కి పిలిచినాము. అండ్ ఒక 2-3 టీచర్స్ కి నేను వర్క్ ఇచ్చాను, స్టూడెంట్స్ లిస్ట్ తయారు చేసి వాళ్ళకి ఫోన్ చేసి చేసి అందరికీ అట్లా. ఒక స్టూడెంట్ కి ఫోన్ చేస్తే చాలు, వాళ్ళ బ్యాచ్ కి అందరికీ ఫోన్ చేసి అందరికీ చెప్పినారు అట్లా. సో అందుకే 500 పైన పాత పిల్లలు ఇక్కడ వచ్చినారు. సమ్ ఆఫ్ దెమ్ వాళ్ళు నిన్న నాకు చెప్పినారు 25 ఇయర్స్ తర్వాత వచ్చినాము. కొంతమంది చెప్పినారు 35 ఇయర్స్ తర్వాత మేము ఈ క్యాంపస్ కి వచ్చినాం. మేము అనుకున్నాం అయ్యో ఎట్లా ఉంటుంది ఇన్ని సంవత్సరం తర్వాత, కానీ మాకు ఎంత బాగా రిసీవ్ చేస్తున్నారు మాకు అనిపించలేదు. మేము నిన్ననే వెళ్ళిపోయినాం ఇక్కడి నుంచి, మళ్ళీ ఇప్పుడు ఈ రోజు వచ్చినాము అట్లా అనిపించింది. అంత ప్రేమంతో ఆ ప్రెజెంట్ పిల్లలు కూడా చాలా బాగా రిసీవ్ చేస్తున్నారు. క్యాంపస్ అట్లనే ఉంది, ఎట్లా ముందు ఉండింది అట్లా వాళ్ళకి అనిపించింది.
0: మరి భౌతికంగా మన మధ్యలో ఏర్నప్పుడు ఈ టైంలో మీకు స్వామి యొక్క గైడెన్స్ ఎలాగా దొరుకుతున్నది?
2: నాకు ఎప్పుడైనా ఏమైనా ఏం చేయాలా, ఈ ప్రాబ్లం ఉంది ఏం చేయాలని అనుకుంటేనే సమ్హౌ ఫ్రమ్ సమ్వేర్ ఆ ప్రాబ్లం సొల్యూషన్ వచ్చేస్తుంది. సో నేను ఆఫీస్ వాళ్ళకి కూడా చెప్తూనే ఉంటాను, స్వామి దారి చూపిస్తారు, స్వామి దారి చూపిస్తారు. మేడం మీరు అప్పుడు నాకు తెలుసు స్వామినే దారి చూపిస్తారు, కానీ ఎట్లయినా అది డోర్స్ ఓపెన్ అవుతుంది. ఏమైనా ఇప్పుడు గోల్డెన్ జూబిలీకి కూడా మేము యాక్చువల్ చూస్తే, మీరు నిన్న ప్రోగ్రామ్ చూస్తున్నారు కానీ చూస్తే ఎంత బాగుంది, చాలా గ్రాండ్ గా ఉంది, అన్ని బాగుంది, కానీ స్వామి అన్ని చేస్తున్నారు. యాక్చువల్లీ నాకు అట్లా అనిపించడం లేదు మేము చేస్తామని, ఎందుకంటే అందరూ ఒక ఫ్యామిలీగా మేము ఇక్కడ క్యాంపస్ లో వీఆర్ వర్కింగ్ అండ్ లైక్ అ టీమ్ వీఆర్ వర్కింగ్, వర్కర్స్ టీచర్స్ స్టూడెంట్స్ అందరూ మేము ఒక ఫ్యామిలీ అని నేను అట్లా ఆ భావంతోనే ఇట్లా రన్ చేస్తున్నాను క్యాంపస్. సో అందరూ ఏం చేయాలా ఏం చేయాలా చెప్పండి మేడం మేము చేస్తామని అందరూ హ్యాపీగా చేస్తున్నారు. డబ్బు విషయం కూడా మేము ఎప్పుడు టెన్షన్ పెట్టలేదు, ఎందుకంటే ముందు ఎప్పుడో స్వామి నాకు సెక్రటరీ ఆఫ్ మెసెంజర్స్ ఆఫ్ సత్యసాయి ఉన్నప్పుడు చెప్పినారు, గాడ్స్ వర్క్ ఇస్ గుడ్ వర్క్, డబ్బు విషయం మీరు టెన్షన్ పెట్టొద్దు, ఎట్లయినా డబ్బు వస్తుంది. సో నేను వాళ్ళు కూడా ఇది ఖర్చు ఇంత అవుతుంది అది డోంట్ థింక్, అది స్వామి వర్క్, స్వామి చూసుకుంటారని ఎట్లయినా అందరూ ఓకే మేము ఇస్తాము మేమే సెటిల్ చేస్తామని అట్లా అందరూ షేర్ చేసి మేము అంత ఫంక్షన్ అయిపోయింది. మాకు అట్లా అనిపించలేదు భారం అని అనిపించలేదు ఒక్కసారి కూడా. సో అట్లా స్వామి నాకు వేరే అడ్మినిస్ట్రేషన్ గురించి చూస్తే కూడా ఏమైనా ఏ విషయంలోనే కూడా ఒక్కొక్కసారి నేను అనుకుంటాను ఇది చాలా పెద్ద ఇష్యూ ఎట్లా సాల్వ్ అవుతా చేస్తానని, కానీ నెక్స్ట్ డే చూస్తే స్వామి హెస్ ఆల్రెడీ సాల్వ్డ్ ఇట్ పార్ట్లీ, నాకు దారి చూపిస్తున్నారు. సో డ్రీమ్ కూడా కాదు కానీ స్వామినే వేరే వాళ్ళకి పంపించి అది సాల్వ్ అవుతా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు మా మెయిన్ బిల్డింగ్ ది ఒక క్లాక్ టవర్ ఉంది కదా, క్లాక్ టవర్ ఉంది, అది క్లాక్ చాలా సంవత్సరం నుంచి వర్క్ చేయటం లేదు. సాయంత్రం వాకింగ్ చేసేటప్పుడు నేను అనుకున్నాను ఈ క్లాక్ కి ఏమైనా చేయాలా, లేకపోతే ఐ థింక్ బికాస్ ఆఫ్ వెదర్ ఎక్కువ గాలితోనే అది ఏదో అయింది. సో నేను ఆఫీస్ ఒక అబ్బాయి ప్రసాద్ అని వర్క్ చేస్తారు, సో పిలిచి ప్రసాద్ నువ్వు పైన వెళ్ళి ఏమైనా చూస్తావా, ఏమైనా ఎవరైనా ఏమైనా ఫోన్ నంబర్ ఉంటే కూడా మేము కాంటాక్ట్ చేయొచ్చు, చాలా సంవత్సరం ముందు అవి ఏమైనా రిపేర్ చేయించినారు ఏమో. తను కూడా చెప్పినాను మేడం అవును ముందు ఎప్పుడో కొన్ని సంవత్సరం ముందు ఎవరో వచ్చి రిపేర్ చేసుకుని వెళ్ళినారు కానీ మళ్ళీ అట్లా అయిపోయింది. సరే అయితే వెళ్ళిరా, అక్కడ వాల్ పైన ఒక మొబైల్ నంబర్ ఉండింది, ఫోన్ నంబర్ ఉండింది, వాల్ అక్కడ టవర్ లో, అక్కడ క్లాక్ ఎక్కడ ఉంది, గడియారం ఎక్కడ ఉంది, ఆ రూమ్ లోనే వాల్ పైన ఉంది రాసినది. సో నేను చేస్తాను చెప్తున్నాను, ఓకే సరే మేము ఫోన్ చేసి చూస్తాము. ల్యాండ్ లైన్ నుంచి నేను ఫోన్ చేశాను. ఆ ఫోన్ నంబర్ మహారాష్ట్ర పూణే. నేను ఫోన్ చెప్తే మీరు క్లాక్ రిపేర్ చేస్తారా ఏమైనా అని. అవును నా ఫాదర్ చేసేది. సో నేను చెప్పినాను ఇప్పుడు ఎవరైనా రిపేర్ చేయగలుగుతారంటే, లేదు నేను కూడా నేను నా ఫాదర్ నుంచి నేను నేర్చుకున్నాను. సో నేను చెప్పినాను ఇట్లా మాకు క్లాక్ పని చేయటం లేదు, మీరు వస్తారంటే సరే కదా డెఫినెట్లీ వస్తాను, నేను పుట్టుపర్తి నెక్స్ట్ మంత్ వస్తున్నాను, అప్పుడు నేను వచ్చి మీ క్లాక్ కూడా రిపేర్ చేస్తాను. కానీ మళ్ళీ నెక్స్ట్ మంత్ రాలేదు, నేను ఫోన్ చేస్తే ఎత్తలేదు, నాకు టెన్షన్ అయిపోయింది, అయ్యో దొరికింది నంబర్ మళ్ళీ ఏమైనా చేంజ్ అయిపోయిందా నంబర్ అని. తర్వాత మళ్ళీ వేరే ఇంకొక స్టూడెంట్ ఫాదర్ కి చెప్పి ఫోన్ చేసేస్తే, ఎస్ నేను వెళ్తాను కానీ నాకు వేరే పని ఉంది మళ్ళీ వెళ్తా. కానీ సెప్టెంబర్ లో వచ్చి ఫ్రీగా చేసి వెళ్ళినారు. ఒక పెద్ద గ్లాస్ ఉంది అక్కడ 10x10, అది 10,000 రూపీస్ ఖర్చు చేసినాం మేము ఫుల్ రిపేర్. అది ఎందుకు అంటే అది గ్లాస్ పర్సన్ కి మేము ఇచ్చినాం డబ్బు, కానీ ఆయన తీసుకోలేదు. అది నా సేవ, స్వామికి సేవ. క్లాక్ ఇప్పుడు పని చేస్తా ఉంది. అట్లా స్వామి దారి చూపిస్తున్నారు. ఏమంటే ఇంకా స్వామికి ఆ పని కావాలని నాకు ఎట్లయినా ఆ థాట్ వస్తుంది చేయాలా అని, ఎట్లా చేయాలని అది కూడా స్వామినే చూపిస్తున్నారు. సో యాక్చువల్లీ స్వామి పనియే, స్వామియే చేస్తున్నారు కానీ నాకు అట్లా థాట్ ఇచ్చి మళ్ళీ చేయిస్తున్నారు అంతే. సో నాకు ఎంత హ్యాపీనెస్ కి స్వామి క్లాక్ ఇప్పుడు పనిచేస్తుంది. ఇప్పుడు మీరు చూస్తారు తర్వాత 12 o'clock, 1 o'clock ఇప్పుడు కొట్టా ఉంది. ఇక్కడ పెద్ద దూరం విలేజెస్ కూడా వాళ్ళకి వినిపిస్తుంది, అందుకే అందరికీ చాలా ఇష్టం ఉండింది అప్పుడు. సో అట్లా ఇప్పుడు పైన లోటస్ పైన కూడా ఒక లైట్ ఉండింది మేము స్టూడెంట్స్ టైంలో. తర్వాత ఎప్పుడు పోయింది నాకు తెలియదు, కానీ చాలా కొన్ని డికేడ్స్ నుంచి ఆ లైట్స్ నేను చూడలేదు అట్లీస్ట్ క్యాంపస్ లో. కానీ ఈ గోల్డెన్ జూబిలీ వస్తా ఉందని స్వామి ఎట్లా మాకు ఇచ్చినారు కాలేజ్, అట్లా నేను తయారు చేయాలని అనుకున్నాను. సో నేనేం చేశాను, మీరు పైన ఎక్కాలంటే ఎలక్ట్రీషియన్ కి అంత ధైర్యం లేదు, అందరికీ అడిగితే సరే మేడం మేము పోదాం పోదామని. మళ్ళీ లాస్ట్ వీక్ నేను చెప్పినాను అట్లీస్ట్ ఇప్పుడు వెళ్ళండి, లేకపోతే మళ్ళీ మాకు ఏమైనా బల్బ్ వేరే టైప్ బల్బ్ ఉంటే మేము బెంగళూరు నుంచి తెప్పించాలా, సో మీరు ఎక్కాలా లేకపోతే ఎట్లా అని. ఎక్కినారు, నేను స్వామికి ప్రేయర్ చేశాను, స్వామి ఏమి అవ్వకూడదు ఎందుకంటే లోటస్ బడ్ పైన పోవాలా, మళ్ళీ దానిపైన లైట్ ఉంది, ఏమి జరుగుతుంది ఏమో కానీ మీరే చూసుకోవాలని. ఏమీ జరగలేదు, వాళ్ళ కింద తీసుకుని వచ్చినారు, అది బ్రేక్ అయిపోయింది. ట్రై చేస్తే ఆ బల్బ్ బానే ఉంది కానీ పెద్ద కవర్ బయటది, అది బ్రేక్ అయింది. బల్బ్ లోపల బాగుంది కానీ ఇప్పుడు అది సరిపోద్ది ఇప్పుడు. సో ఓకే సరే ఇంకా వాళ్ళు కనెక్షన్ చేసుకుని ట్రై చేస్తే ఆ వైర్ లోనే ఏదో ఉంది తెలీదు ఎక్కడ అని. కానీ నేను చెప్తున్నాను మీరు వైర్ మార్చుకోండి. బల్బ్ అక్కడ టౌన్ నుంచి 2-3 మోడల్స్ చూపించినారు, ఒకది నాకు నచ్చింది అది పెట్టినారు. సో మళ్ళీ ఇప్పుడు 5-6 డేస్ నుంచి ఆ లైట్ ఉంది, ఎన్ని డీకేడ్స్ తర్వాత ఆ లైట్ వచ్చింది. సో స్వామి ఎప్పుడు చెప్పేది, ఈ అనంతపూర్ క్యాంపస్ ఇస్ బీకన్ ఆఫ్ లైట్. యునో బీకన్ ఆఫ్ లైట్ ఇస్ వాట్, దర్యాలో ఓషన్ లో లైట్ హౌస్ ఉంటుంది, అక్కడ ఆ లైట్ ఏమి అన్ని చోట డార్క్నెస్ కి లైట్ చూపిస్తుంది. సో హీస్ టు సే అర్లియర్ ఈ క్యాంపస్ ఇస్ బీకన్ ఆఫ్ లైట్, అండ్ ఇప్పుడు బీకన్ ఆఫ్ లైటే కనిపిస్తుంది రాత్రి చూస్తే, ఇట్ లుక్స్ లైక్ బీకన్ ఆఫ్ లైట్. సో అట్లా స్వామి ఒక ఐడియా ఇస్తారు, తర్వాత సంహౌ ఆ పని జరగాలని స్వామినే చేస్తున్నారు. యాక్చువల్లీ నాకు డ్రీమ్ లో రాలేదు కానీ నాకు కాన్ఫిడెన్స్ ఉంది, స్వామికి పని ఇష్టం ఉంటే ఎట్లయినా నాకు హెల్ప్ చేస్తారు. సో మనుషులు వచ్చేస్తారు అట్లా. ఆ క్లాక్ రిపేరర్ వచ్చి నాకు చెప్తున్నారు, మేడం నేను ఇంకొక నంబర్ రాస్తాను, ఏమైనా చేంజ్ అవుతే నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను, ఇప్పుడు 5 years, 10 years తర్వాత కూడా నేను రావచ్చు అని రిప్లేస్ చేసుకుంటాను. ఎట్లా ఎన్ని సంవత్సరం తర్వాత ఆ నంబర్ సేమ్ ఉంది, తన ఫాదర్ నంబర్ అట్లీస్ట్, కానీ అట్లా రిపేర్ అయిందా లేదా. సో అది స్వామి పని, స్వామియే చేస్తున్నారని అనుకుంటున్నాను. నాకు నేను చేశానని అట్లా నాకు భావమే లేదు.
0: చాలా బాగుంది మ్యామ్. మరి ఇలాగే స్వామి ప్రెజెన్స్ ని తెలియజేసే ఇన్సిడెంట్ గాని సంఘటన గాని ఏదైనా జరిగిందా? ఈ ప్రిపరేషన్ టైంలోని దీనికి రిలేటెడ్ గా?
2: ప్రెజెన్స్ అంటే మీరు నిన్న విన్నారు కదా, నేను ఒక టీచర్ కి చెప్పినాను, అది ముందు ఎప్పుడో మేము స్టూడెంట్స్ టైంలో స్వామి మాకు కొన్ని లెటర్స్ రాస్తున్నారు, సో అట్లీస్ట్ ఒక లెటర్ కూడా మా దగ్గర లేదు. అప్పుడు వార్డెన్ జయలక్ష్మి గోపినాథ్ మేడం దగ్గర ఉండింది, లేకపోతే సుబ్బమ్మ మేడం దగ్గర ఉండింది. ఫస్ట్ వార్డెన్ సుబ్బమ్మ మేడం, తర్వాత జయలక్ష్మి మేడం, గోపినాథ్ మేడం అన్నట్టు. మేడం ఒక ఫోటో ఉంది, అది ఫోటో ఫ్రేమ్ లోనే ఒక లెటర్ ఉంది హాస్టల్లోని. ఎక్కడ ఉంది? నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే ఆ టైంలో మేడం ఏం చేసేది, వార్డెన్ ఏం చేసేది, స్వామి లెటర్ రాసిన లెటర్ ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేస్తారు. సో మేము ఆ లెటర్స్ అన్ని రాసుకున్నాం, మా డైరీలో ఉంది ట్రాన్స్లేషన్, కానీ ఒరిజినల్ లెటర్ మా దగ్గర లేదు. సడన్ గా నాకు ఎట్లా ఎందుకో ఆ థాట్ వచ్చింది, ఆ అట్లీస్ట్ ఒక లెటర్ మాకు దొరికితే ఎంత బాగుంటుంది అని. ఎందుకో అందుకే నేను చెప్తున్నాను, ఆ థాట్ కూడా స్వామినే తీసుకుని వస్తున్నా. సో రాణికి చెప్పినాను, నా డిపార్ట్మెంట్ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ ఇప్పుడు నా బదులు తనే హెచ్ఓడి. తర్వాత తనకి దొరికింది, అది కూడా ఒక పెద్ద స్టోరీ, కానీ దొరికింది. 2 డేస్ తర్వాత నాకు చెప్పింది, మేడం నేను పంపిస్తున్నాను మీకు ఈమెయిల్ తో, ఎందుకంటే ఆ లెటర్ దొరికింది. కానీ దాంట్లో ఇంపార్టెంట్ మ్యాటర్ ఏమని, పైన 1976 స్వామి ఆ లెటర్ రాస్తున్నారు అనంతపూర్ గర్ల్స్ కి, పర్సనల్ లెటర్ ఫ్రమ్ స్వామి టు స్టూడెంట్స్. దానిపైన గోల్డెన్ జూబిలీ అని టైప్డ్ ఉంది, లెటర్ హెడ్ ఉంది. సో గోల్డెన్ జూబిలీ అక్కడ టైప్డ్ ఉంది, సో లెటర్ హెడ్ కూడా స్వామి అప్పుడు తయారు చేస్తున్నారు గోల్డెన్ జూబిలీ. దట్ మీన్స్ కే స్వామి 50th ఇయర్ హీ సెలబ్రేటెడ్ ద గోల్డెన్ జూబిలీ. ఇప్పుడు స్వామి ఎడ్యుకేషనల్ మిషన్ కి స్వామి కాది 50th ఇయర్ సెలబ్రేషన్ కావాలని మేము అనుకున్నాం. సో స్వామికి కావాలి, ఎందుకంటే స్వామి చెప్పరు నా 50th బర్త్డే సెలబ్రేట్ చేయ, మేమే భక్తులు చెప్పాలా స్వామి మీ 50th ఇయర్ మేము సెలబ్రేట్ చేస్తాం. ఇప్పుడు మేము మా పేరెంట్స్ కి చెప్తాం కదా, అమ్మా నీ బర్త్డే ఈరోజు, చలో మేము ఏమైనా సెలబ్రేట్ చేస్తాం. అట్లా స్వామి మాకు ఎందుకు థాట్ ఇస్తారు, ఎందుకంటే స్వామి ఎట్లా చెప్తారు నా బర్త్డే సెలబ్రేట్ చేయండి, లేకపోతే 50 ఇయర్స్ మా ఎడ్యుకేషనల్ మిషన్. లేదు, మేమే చేయాలా, మేమే గుర్తు చేసి స్వామికి చెప్పాలా, స్వామి చేస్తామని సరే అని ఒప్పుకుంటారు. కానీ ఆ థాట్ ఇప్పుడు ఇస్తున్నారండి, అది స్వామి అట్లా. నాకు ఆ ప్రెజెన్స్ ఆఫ్ స్వామి, వీ కెన్ ఫీల్ ఇట్ ఆల్ త్రూ దట్. అండ్ వన్ మోర్ థింగ్, యాక్చువల్లీ ఇప్పుడు ఈ టైంలో 29th జూన్ నుంచి 6th జులై వరకు ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ జరుగుతుంది. సో నేను అనుకున్నాను ఎట్లా మేనేజ్ చేస్తాం, ఎందుకంటే కల్చరల్ ప్రోగ్రామ్ రిహర్సల్ చేయాలా, ఈ పక్క వాళ్ళ స్టడీస్ సఫర్ అవ్వకూడదు, ఎందుకంటే అది కూడా ఇంపార్టెంటే. స్వామి నేను పిల్లలకి చెప్పినాను, కల్చర్ ప్రోగ్రామ్ పార్టిసిపెంట్స్ కి చెప్పినాను, మీరు ఎగ్జామ్ కూడా బాగా రాయాలా, ఎందుకంటే స్వామికి కూడా మంచి మార్క్స్ తెప్పిస్తేనే స్వామికి ఖుషి అవుతుంది. కానీ ఈ ప్రోగ్రామ్ కూడా జరగాల, ఏం చేస్తాము? నా ఐడియా ఉంది, మీరు ఏ టైంలో గ్రౌండ్కి వెళ్తారు, ప్రేయర్ ముందు 4:30 to 6 ప్రాక్టీస్ చేస్తామా, మీరు శ్రద్ధగా చేస్తారంటే ఎస్ మేడం అని చెప్పినారు. సో ఓన్లీ దట్ 1.5 hours ఇన్ ద డే వీ హ్యావ్ ప్రాక్టీస్డ్. హౌ మెనీ డేస్? నాట్ ఈవెన్ 10 డేస్ ఓన్లీ. నో వన్ విల్ ప్రాక్టీస్ ఇన్ ద స్టడీ టైం. వెన్ యూ గో టు హాస్టల్ ఆఫ్టర్ ప్రేయర్ డిన్నర్ దెన్ స్టడీస్. ఏమి డిస్టర్బ్ అవ్వకూడదు, లేకపోతే స్వామికి కోపం వస్తుంది. నా పిల్లలు దీంట్లో కూడా బాగా మంచి మార్క్స్ తెప్పించాలి, ప్రోగ్రామ్ కూడా బాగా జరగాలి. కానీ వాళ్ళు కూడా కోఆపరేషన్ తోనే ఇట్లా 1.5 hours శ్రద్ధగా చేస్తే చాలు అని అనుకున్నా. సో నాకు ఏం టెన్షన్ లేదు మైండ్ లో, ఎట్లా జరుగుతుంది ఏం అవుతుంది అని. కానీ 6th ఈవినింగ్ నుంచి మళ్ళీ మేము చాలా వరకు ప్రాక్టీస్ చేసినాం. దట్ ఆల్సో 2 practice 3 practices, దట్స్ ఫైనల్ అయిపోయింది. అండ్ నేను పిల్లలకి చెప్పినాను, స్టూడెంట్స్ కి, మీరు డివోషన్ తో భక్తితో చేస్తే ఇంపర్ఫెక్ట్ ఉంటే కూడా స్వామి యాక్సెప్ట్ చేస్తారు, కానీ డివోషన్ లేకుండా చేస్తే పర్ఫెక్ట్ ఉంటే కూడా స్వామికి ఇష్టం ఉండదు. సో మీరు అది పర్ఫెక్ట్ రావాలా, కానీ ఫుల్ మీ కాన్సన్ట్రేషన్ స్వామి పైనే ఉండాలా. సో మీరు ఆ భక్తితో చేస్తే స్వామి తప్పగా యాక్సెప్ట్ చేస్తారు. లాస్ట్ లో స్వామి మీకు చెప్పాలా, చాలా సంతోషం, అప్పుడు నాకు సంతోషం వస్తుంది, సరే ఇప్పుడు స్వామికి మీరు సంతోషం పెట్టినారు అంతే. నేను లాస్ట్ లో చెప్పి వెళ్ళినాను, తర్వాత వీళ్ళందరూ టీచర్స్ వాళ్ళ వాళ్ళు మాట్లాడి ఇట్లా స్వామి డిస్కోర్స్ నుంచి చాలా సంతోషం అది చిన్న వాయిస్ తో ప్లే చేస్తున్నారు లాస్ట్ లో. ఎందుకంటే నేను అట్లా చెప్పినాను కదా, పిల్లలు ఏమైనా అనుకుంటారని వాళ్ళకి నిరాశ ఉంటుంది, స్వామి ఏమి చెప్పలేదని వాళ్ళు అందుకే ప్లే చేస్తారు. సో అట్లా మేము కూడా స్వామి ప్రెజెన్స్ పిల్లలకి, ఇప్పుడు ప్రెజెంట్ పిల్లలకి ఆ ఫీల్ అవ్వాలా, వాళ్ళు కూడా స్వామి మిషన్ కంటిన్యూ చేయాలా. మేము ఎన్ని సంవత్సరం ఉంటాం, తర్వాత వాళ్ళే కదా టార్చ్ బేరర్స్. సో మేము పాస్ ఆన్ చేయాలా వాళ్ళకి. సో ఇప్పుడు నిన్న ప్రోగ్రామ్ తర్వాత ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఉంది క్యాంపస్ లో. ఎందుకంటే నాకు తెలుసు అది జరుగుతుంది, స్వామి పని కదా. స్వామికి మేము పాత పిల్లలు చూసి ఇప్పుడు ప్రెజెంట్ పిల్లలకి కూడా ఇన్స్పిరేషన్ వస్తుంది. ఇంకా ఈ ప్రోగ్రామ్ తర్వాత పార్టిసిపెంట్స్ కి కూడా ఒక వేరే భావం ఉంది ఇప్పుడు. ఎందుకంటే నేను చెప్పినాను, మీరు యాక్ట్ చేయలేదు, స్వామిని అన్ని చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మేము అనుకుంటామా నేను యాక్ట్ చేస్తున్నాను అప్పుడు బాగా రాదు. స్వామికి ఫుల్లీ మీరు ఆఫర్ చేయండి, ఏదైనా చేస్తే స్వామికి.
3: అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవం సందర్భంగా జూలై 20-21వ తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాలను ఇప్పుడు మీరు వింటున్నారు.
1: కళాశాల ప్రారంభమై 50 ఏళ్లు గడిచాయి. 50 ఏళ్ల సుదీర్ఘ కాలంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. స్వామి చాలా ప్రోగ్రెసివ్ గా ఆలోచిస్తారని, సమంజసమైన మార్పులకు ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదని ప్రొఫెసర్ రాజేశ్వరి పటేల్ ఇలా చెప్పారు.
3: అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవం సందర్భంగా జూలై 20-21వ తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన

0: స్టూడెంట్స్ టైమ్ లో స్వామి మా పైన చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టినారు. ఎట్లా డ్రెస్సింగ్ చేయాలా, ఎట్లా నడుచుకోవాలా, ఎట్లా నడుచుకోవాలంటే నిజంగా నడుచుకోవాలంటే వాకింగ్, ఫిజికలీ ఎట్లా వాక్. ఒకసారి నాకు గుర్తుంది, ఆడపిల్లలు ఎట్లా నడుచుకోవాలని స్వామి చూపించినారు కూడా. అట్లా ఎక్కువ బాడీ షేక్ చేయకూడదు, మళ్ళీ జుట్టు ఎట్లా చేయాలా, బింది పెట్టాలా, అన్ని మా భారతీయ సంస్కృతి ఎట్లా మీరు పైకి తీసుకొని రావాలా, అది అన్ని మాకు అప్పటి నుంచి నేర్చుకునే ఉన్నారు. కానీ తర్వాత ఏమైంది, మోడర్నైజేషన్ తో కొంచెం మార్పు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అప్పట్లో మా టైంలో ఎట్లా ఉండింది అట్లా ఇప్పుడు చేసేకి లేదు, పిల్లలు కూడా యాక్సెప్ట్ చేయరు. కానీ నేనేం అబ్జర్వ్ చేశాను, మేం ఎల్డర్స్ చాలా స్ట్రిక్ట్ ఉంటాము ఇంకా ఇప్పుడు కూడా, కానీ స్వామి చాలా ప్రోగ్రెసివ్ మైండ్. ఎందుకంటే ఇప్పుడు మాకు స్పోర్ట్స్ మీట్ టైంలో కూడా సల్వార్ కమీజ్ పెట్టే స్వామి పర్మిషన్ ఇచ్చినారు. సల్వార్ కమీజ్ వేసుకోండి, మా టైంలో మేము సారీస్ వేసుకుని స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేస్తాం, కానీ వాళ్ళకి ఆ పర్మిషన్ ఇచ్చినారు, సల్వార్ కమీజ్ దుప్పట్టా వేసి బాగా నీట్ గా మీరు చేయొచ్చు అని. సో స్వామి చాలా ప్రోగ్రెసివ్, మాకంటే ఎక్కువ. సో నాకు అట్లా అనిపిస్తుంది, స్వామి ఇస్ అ ప్రోగ్రెసివ్ గాడ్ ఇన్ ద ప్రెజెంట్ కాంటెక్స్ట్. ఆడపిల్లలు వాళ్ళ డిసిప్లిన్ ఉండాలా, మర్యాద ఉండాలా, మోడెస్టీ అన్ని ఉండాలా, క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ ఉండాలా. కానీ బెటర్ వరల్డ్ కంపేర్ చేస్తే మా పిల్లలు ఒక టూ స్టెప్స్ వెనకాల రాకూడదు. మేము కూడా ఈక్వలీ కాంపిటెంట్, ఈక్వలీ మేము వేరే వాళ్ళతో కంపీట్ చేయొచ్చు అని అట్లా కూడా ఉండాలా. సో స్వామి హెస్ వాట్ హీ హెస్ డన్ ఇస్ ట్రెడిషన్ ప్లస్ మోడర్నిటీ, ఇది బ్లెండ్ చేసి మాకు కొన్ని స్వామినే స్లోలీ అలౌ చేస్తా. మధ్యలో కొన్ని ఐ థింక్ కొన్ని సంవత్సరం మేము స్టూడెంట్స్ టైంలో అప్పుడు సల్వార్ కమీజ్ అలౌ చేస్తారు, కానీ అప్పుడు సరిగా దుప్పట్టా పెట్టలేదు ఇది అది అని మేమే మా ఎల్డర్సే చెప్పి స్వామికి చెప్పినారు, స్వామి వాళ్ళు సరిగా దుప్పట్టా పెట్టడం లేదని, సరే ఇప్పుడు పూర్తిగా చీరనే కట్టుకోవాలని చెప్పినారు. కానీ తర్వాత చూడండి, ఎయిటీస్ లో స్వామి యాక్సెప్ట్ చేస్తారు, నూను వాళ్ళకి అట్లా పర్మిషన్ ఇవ్వాలా, ఫ్రీగా కొంచెం వాళ్ళ ఎక్సర్సైజెస్ ఏమైనా స్పోర్ట్స్ దీంట్లో. 86 లో మేము వాళ్ళ సల్వార్ కమీజ్ వేసుకునే అన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు కదా. సో స్వామి చాలా ప్రోగ్రెసివ్ చెప్పచ్చు. అది ట్రెడిషన్ ఒక పక్క ఉండాలా, కానీ ప్రోగ్రెస్ కూడా ఉండాలి, లేకపోతే మేము వీ విల్ బికమ్ వాట్ యూ కాల్ అవుట్డేటెడ్. సో స్వామి అట్లా చేయలేదు. ఈ క్యాంపస్ ఈ కాలేజ్ లో కూడా అన్ని ట్రెడిషన్ ఉండాలా, కానీ మళ్ళీ ఎక్విప్మెంట్ చూస్తే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే, మా మల్టీమీడియా ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్ అన్ని మోడర్నైజేషన్ కూడా జరిగింది. సో స్వామికి అట్లనే ఇష్టం, ఆడపిల్లలకి కాలేజ్కి కూడా. సో ఆడపిల్లలు కూడా, సో అందుకే నాకు అట్లా ఓ నేను అంత ఓల్డ్ ఫ్యాషన్ అని ట్రెడిషన్ అట్లా నాకు అనిపించదు, నేను కూడా మోడర్న్ లేడీనే, కానీ మై రూట్స్ ఆర్ ఇన్ ట్రెడిషన్. సో నాట్ వెస్టర్నైజేషన్, మోడర్నైజేషన్. స్వామికి ఆ వెస్టర్నైజేషన్ ఇష్టం లేదు, కానీ మోడర్నైజేషన్. సో ఐ థింక్ స్వామీస్ మెసేజ్ ఈజ్ ద సేమ్, మేమే అర్థం చేసుకోలేదు. ఊరికే అట్లా ఎగ్జాక్ట్లీ 68 లో ఎట్లా ఉన్నారు అట్లా ఇప్పుడు పిల్లలకి మేము చెప్తే అట్లా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఫాలో. వాళ్ళు కూడా ఎట్లా ఫాలో చేస్తారు, ఎప్పుడు ఫాలో చేస్తారు, మేము కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే వాళ్ళు ఫాలో చేస్తారు. కానీ స్వామి అట్లా, స్వామి హెస్ బిన్ వెరీ ప్రోగ్రెసివ్ ఇన్ హిస్ హోల్ వే హీ హెస్ రన్ దిస్ కాలేజ్.
1: ప్రొఫెసర్ రాజేశ్వరి పటేల్ గారు కాలేజీ పూర్వ విద్యార్థిని కూడా. తను చదివిన కాలేజీకే డైరెక్టర్ కావడం తనకెంతో ఆనందం కలిగిస్తున్నది అన్నారు.
2: మీరు ఇక్కడ చదువుకొని ఇక్కడ పనిచేసి ఇప్పుడు కూడా ఈ స్వర్ణోత్సవంలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది?
0: నాకు ఒక ఎక్స్టెన్షన్ ఆఫ్ మై లైఫ్ అనిపించింది. ఎందుకంటే నేను ఎట్ ఏజ్ ఆఫ్ 13 నేను ఇక్కడ వచ్చాను, మళ్ళీ 2 ఇయర్స్ హై స్కూలింగ్ చేశాను. ఎందుకంటే స్వామి నాకు పిలిచినారు, అప్పుడు స్కూల్ స్వామి స్కూల్ లేదు ఇక్కడ పుట్టపర్తిలో. సో స్వామి నాకు ఇక్కడ ఉండమన్నారు, అప్పుడు స్వామినే అనీ ముఖర్జీ మేడం ఆ రోజుల్లో ప్రిన్సిపల్ ఇక్కడ ఈ క్యాంపస్ కి, స్వామి టోల్డ్ హర్ టు గో. ఆ రోజుల్లో ఒకే ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉన్నింది ఇక్కడ అనంతపురం టౌన్ లో, ఎల్ఆర్జీ స్కూల్. అక్కడ ఆ మేడమే వెళ్లి నాది నా సిస్టర్ నా అక్కది అడ్మిషన్ చేసుకుని వచ్చింది. సో మేము అట్లా వెళ్ళినాము హైగా విఐపీ లాగా అని. మళ్ళీ 2 ఇయర్స్ నేను, నా సిస్టర్ 1 ఇయర్, మేము

0: హై స్కూల్ ఫినిష్ చేసి నేను తర్వాత మేము కాలేజ్ కి జాయిన్ అయినా. కానీ తర్వాత నేను కాలేజ్ జాయిన్ చేశాను, పియూసీ చేశాను, డిగ్రీ చేశాను, అంత ఫుల్ ఎడ్యుకేషన్ అయిన తర్వాత నేను ఇంకా నా పీజీ కోర్స్ చేస్తున్నాను. అప్పుడు ఇక్కడ కూడా క్యాంపస్ లో ఎంఏ ఇంగ్లీష్ లేదు. సో నేను పక్కన యూనివర్సిటీలో పీజీ సెంటర్, ఆటోనామస్ పీజీ సెంటర్, తర్వాత అది సేమ్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అయిపోయింది. కానీ అప్పుడు నేను పీజీ కోర్స్ చేస్తున్నాను, స్వామినే చెప్పినారు ఇక్కడ హాస్టల్లో ఉండి నేను అక్కడ చేయాలి. సో రోజు నేను బస్సులో వెళ్లి వస్తున్నాను. అప్పుడు ఒకసారి స్వామి బర్త్డే టైం, ఎందుకంటే పిల్లలతోనే నేను హాస్టల్లోనే ఉంటున్నాను, వాళ్ళతోనే కూర్చుంటాను అక్కడ దర్శనానికి. సో స్వామి చీర ఇచ్చేటప్పుడు, ఏమి పటేల్ నువ్వు ఎన్ని రోజులు ఇట్లే ఉంటావు, ఎప్పుడు టీచర్ అవుతావు మా కాలేజ్లో అని. సో నేను చెప్పినాను, స్వామి ఇంకా చదువుకుంటున్నానంటే సరే వెంట తొందరగా వచ్చేసాయి టీచర్గా అని. సో నాకు అట్లా ఎక్స్టెన్షనే అనిపించింది. తర్వాత ఎంత హ్యాపీగా స్వామి ఇంకా తొందరగా వచ్చేసాయని చెప్తే, నేను కూడా మళ్ళీ నా కోర్స్ అయిన తర్వాత ఒక 2-3 మంత్స్ ఇక్కడ వర్క్ చేశాను, ఎందుకంటే ఒక మేడం లీవ్లో ఉంది అని. మళ్ళీ స్వామికి అడిగితే ఫుల్ టైం పిహెచ్డీ చేస్తాను స్వామి అంటే, సరే చెయ్యని. అప్పుడు నేను అదే బయటనే చేస్తాను, అప్పుడు ఇక్కడ లేదు కదా ఏమో ఇంగ్లీష్ అని. మళ్ళీ అప్పుడు స్టార్ట్ అయింది కానీ ఫుల్ ఫ్లెజ్డ్ లేదు. సో బయట చేసుకుని అప్పుడు కూడా మళ్ళీ ఎప్పుడు వస్తావు టీచర్గా నా కాలేజ్కి అని. నా పిహెచ్డీ ఆల్మోస్ట్ ఫినిష్ అవుతా ఉంది 85లో. అప్పుడు కూడా ఒకసారి స్వామి చెప్తున్నారు, నువ్వు రా తొందరగా రా అని. నేను సరే అని చెప్తున్నాను కానీ నేను రాలేదు, ఎందుకంటే ఇంకా నా పిహెచ్డీ అవ్వలేదు, అది ఫినిష్ అవుతే బాగుంటుంది. కానీ ఆ లోపల ఏమైంది, ఐ థింక్ యాడ్ బ్లాక్లో నుంచి నాకు వేరే వాళ్ళు టీచర్ ఇక్కడ క్యాంపస్లో టీచర్ ఐ థింక్ హెచ్ఓడి చెప్తున్నారు, నాకు పిలిచి చెప్తున్నారు, మేము అడ్వర్టైజ్మెంట్ పెడుతున్నాము డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్కి, నువ్వు ఎందుకు అప్లై చేయలేదు. నేను చెప్తున్నాను, లేదు మేడం నేను ఇంకా నా పిహెచ్డీ అవ్వలేదు కదా అందుకే. లాస్ట్ ఇయర్ కూడా పెట్టినాము, ఈసారి కూడా మేము పెట్టినాము, నువ్వు అప్లై చేయటం లేదు, మేము నీకోసమే అది అడ్వర్టైజ్మెంట్ పెట్టమన్నారు స్వామి. కానీ దాని తర్వాత నేను వెంటనే కుటుంబరావు, అప్పుడు ఈ వాజ్ సెక్రటరీ ఆఫ్ ద ఆశ్రమ్, నేను అంకుల్ దగ్గర వెళ్ళి అడిగినాను స్వామికి ఒకసారి మెసేజ్ పంపిస్తారా అని. అంకుల్ నాకు అర్థం అవటం లేదు ఏం చేయాలా అని. సరే స్వామి సెంట్ మెసేజ్ బ్యాక్, జాయిన్ చేయమను. సో నాకు చెప్పినారు జాయిన్ చేయి అని చెప్పినారు స్వామి. సో దెన్ నేను అప్లై చేశాను. అప్పుడు నేను ఇంకా థీసిస్ కూడా సబ్మిట్ చేయలేదు కానీ జాయిన్ చేశాను. అందుకే నాకు ఎక్స్టెన్షనే అనిపిస్తుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ 46 ఇయర్స్ కంటిన్యూస్లీ వేరే వేరే రోల్లోనే నేను ఇక్కడ ఉన్నాను. అది జాయిన్ చేసిన తర్వాత 86 జనవరిలో నాకు డిగ్రీ వచ్చింది, ఎందుకంటే స్వామి బర్త్డే 60th బర్త్డేనే నేను సబ్మిట్ చేయాలని నా పిహెచ్డీ థీసిస్ అని నేను అనుకున్నాను. సో అట్లా హార్డ్ వర్క్ చేసి సబ్మిట్ చేసేసాను. ఇక్కడ వర్క్ చేస్తూ 2 o'clock వరకు కూర్చొని టైప్ చేసేది నేనే, సొంతంగా నా థీసిస్ నేనే టైప్ చేశాను, ఎందుకంటే నాకు మిస్టేక్స్ వస్తే లేట్ అవుతుంది, నేనే మాన్యువల్ గా అన్ని టైప్ చేశాను. అప్పుడు తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత నాకు రికార్డ్ టైంలో డిగ్రీ కూడా వచ్చేసాను. తర్వాత నేను ఇక్కడే కంటిన్యూ అయ్యి స్లోలీ మళ్ళీ ఐ థింక్ 2010-11 అప్పట్లోనే స్వామి ఫిజికల్ ఫామ్ అప్పుడు ఉన్నింది, ఐ థింక్ అప్పుడు హెచ్ఓడి నాకు చేసినారు స్వామి. కానీ తర్వాత నాకు ప్రొఫెసర్షిప్ వచ్చింది, అప్పుడు స్వామి ఫిజికల్ ఫామ్ లో లేరు. సో అది కానీ తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ పోస్ట్ కి వచ్చినాను 2017. సో నాకు అట్లా ఏం అనిపించదు వేరేగా అని. ఓకే, ఫస్ట్ ఐ వాజ్ అ స్టూడెంట్, తర్వాత టీచర్, ఇప్పుడు డైరెక్టర్, నాకు అట్లా అనిపించదు. నాకు ఓన్లీ ఎక్స్టెన్షన్ ఆఫ్ స్వామీస్ వర్క్ అని అనిపిస్తుంది నాకు. హ్యాపీనెస్ ఆర్ ఎక్సైట్మెంట్ అట్లా ఏమి లేదు. స్వామి వర్క్ చేస్తూనే ఉన్నాను, వేరే వేరే రోల్స్ స్వామి ఇస్తున్నారు. ఫస్ట్ నాకు స్టూడెంట్ రోల్, ఇప్పుడు తర్వాత టీచర్, తర్వాత హెచ్ఓడి, కొంచెం అడ్మినిస్ట్రేషన్ ఇచ్చినారు, ఇప్పుడు నాకు డైరెక్టర్ గా పెట్టినారు. ఓకే, స్వామి వర్క్ కంటిన్యూ చేయాలని స్వామి ఇట్లా నాకు వేరే వేరే, అది కూడా ఒక డ్రామానే స్వామిది. నేను యాక్టర్, ఐఎమ్ డూయింగ్ డిఫరెంట్ రోల్స్, కానీ డ్రామా ఒకటే, అది స్వామి డైరెక్ట్ చేస్తున్నాను. యాక్చువల్ నేను డైరెక్టర్ కాదు, స్వామి డైరెక్టర్.
1: మరి నిన్ను వచ్చిన ఓల్డ్ స్టూడెంట్స్ వాళ్ళ అనుభవాలు, వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు ఆ విషయాలు చెప్తారా?
0: వాళ్ళు ఫస్ట్ థింగ్ వాళ్ళు నాకు చెప్పినారు ఆ డ్రామా ఆఫ్కోర్స్ వాళ్ళకి చాలా బాగా నచ్చింది. వాళ్ళకి ఎట్లా అనిపించిందంటే బాబా అక్కడే ఉన్నారు, అది యాక్షన్ ఏం కాదు డ్రామా ఏం కాదు, స్వామి మాకు మంచి మెసేజెస్ కూడా ఇచ్చినారు ఆ ప్లే ద్వారా. ఇంకొకటి వాళ్ళకి క్యాంపస్లో చాలా స్వామి ప్రెజెన్స్ అనిపించింది, ఎందుకంటే మేము నేనే మీటింగ్ పెట్టి కొంతమంది మీటింగ్ పెట్టి నేను చెప్తున్నాను స్వామి క్యాంపస్కి తప్పగా వస్తారు, సో సాటర్డే ఈవినింగ్ స్వామి రూమ్లో దీపం లైట్ చేయాలి. తర్వాత సండే మార్నింగ్ అక్కడ సుప్రభాతం కూడా చేయాలి, ఎందుకంటే స్వామి వచ్చినారు క్యాంపస్కి, మేము ఆ భావంతోనే చేస్తున్నాము. సో ప్రొసెషన్ కూడా మార్బుల్ ఫ్లోర్ నుంచి కాదు, ఇక్కడ కామన్ రూమ్ నుంచి కాదు, స్వామి రూమ్ నుంచి కలశం తీసుకుని వస్తాం కిందకి, ఎందుకంటే స్వామికి అక్కడి నుంచి మేము తీసుకుని మళ్ళీ ఆడిటోరియం మెయిన్ ఎంట్రన్స్ నుంచి మేము దిగి వస్తాము. అది ఆ ఎక్స్టూడెంట్స్ కి చాలా హార్ట్ టచ్ అయింది, ఎందుకంటే ముందు ఎట్లా స్వామి వచ్చేది అట్లానే మీరు అన్ని ప్రొసెషన్ అరేంజ్ చేసినారని మాకు చాలా హ్యాపీ అని వాళ్ళకి అట్లా ఫీలింగ్. ఫుల్ ఈవెన్ ఈవినింగ్ టైం కూడా వాళ్ళు అదే స్వామి క్యాంపస్ లో ఉన్నారని అట్లా వైబ్రేషన్స్ చాలా పవర్ఫుల్ వాళ్ళకి అనుభవం అయింది. మేము ఇక్కడ ఉన్నాం మాకు అనిపిస్తుంది అది వేరే, కానీ వాళ్ళు బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా క్యాంపస్ చాలా మార్పు ఉంది, ఇప్పుడు స్వామి ఉన్నారని మాకు పూర్తి 100% విశ్వాసం అయిపోయింది. సో వాళ్ళు కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇన్స్పిరేషన్తో పని చేయాలా స్వామి పని చేయాలని వాళ్ళు అందరూ వెళ్ళినారు. అని ఇప్పుడు 21st మేము తప్పగా రావాలి. కానీ వాళ్ళు ఇంకొక విషయం ఏం చెప్పినారంటే అది 21st పుట్టపర్తి మేము వస్తే అది డెఫినెట్లీ అది మా ఫంక్షన్ మేము రావాలా, కానీ క్యాంపస్లో వచ్చినప్పుడు ఇట్ ఈస్ లైక్ కమింగ్ హోమ్, మా అమ్మాయి ఇంటికి మేము వచ్చినామని అట్లా అనిపించింది. ఎందుకంటే స్వామి మాకు అట్లే చూసుకున్నారు, బాగా ప్రేమం ఇచ్చి మాకు బాగా మంచి ఎడ్యుకేషన్ ఇచ్చాం. క్యాంపస్ వచ్చినాం అది వేరే ఎక్స్పీరియన్స్, అది దానికి కంపేర్ చేసేకే లేదు. సో వాళ్ళు చాలా వాళ్ళ హార్ట్స్ ఫిల్డ్ విత్ స్వామీస్ ప్రేమ అండ్ వాళ్ళు వెళ్ళినారు.
2: అనంతపురం మహిళా కళాశాలలో కొంతకాలం పనిచేసిన అధ్యాపకుల అనుభవాలు ఇప్పుడు మీకోసం. ముందుగా బాటనీ లెక్చరర్ శ్రీమతి ధనలక్ష్మి గారి అనుభవం.
3: నా పేరు ధనలక్ష్మి, నేను బాటనీ లెక్చరర్, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ జూనియర్ కాలేజ్ ఫర్ విమెన్. నేను ఇక్కడ 1984లో నేను ఈ కాలేజ్లో జాయిన్ అయినా, నవంబర్ 26th సూన్ ఆఫ్టర్ స్వామీస్ బర్త్డే. ఎందుకంటే అంతకుముందు ఇద్దరు ఇంటర్వ్యూకి వచ్చాం బాటనీ ఇంటర్వ్యూకి, నేను అందులో సెలెక్ట్ అవ్వలేదు యాక్చువల్లీ. తర్వాత అమ్మాయి సెలెక్ట్ అయింది, కానీ అకామిడేషన్ ఇక్కడ లేదన్న రీజన్ తో అమ్మాయి వెళ్ళిపోవడం నేను ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. అందుకనే అది స్వామి ఎక్కడున్నా కూడా నేను కర్నూలులో వర్క్ చేసేదాన్ని, నెల్లూరులో 2 ఇయర్స్ చేసి ఇక్కడికి పిచ్చుక కాళ్లకు దారం కట్టి లాగినట్టుగా నన్ను లాగారు నేను అనుకుంటున్నాను. తర్వాత 84లో నేను నవంబర్ జాయిన్ అయితే 85 ఆగస్ట్లో నా మ్యారేజ్ అయింది. ఫస్ట్ కార్డు స్వామికి ఇవ్వాలని నేను బ్యాగ్ లో పెట్టుకుని, అప్పటికి ఇంకా హేమలత మేడం గారు ప్రిన్సిపాల్ గా ఉన్నారు, స్వాతి సహా నా ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్, ఆ అమ్మాయి నాకు అక్కడేం తెలియదు తను తీసుకెళ్లింది, కూర్చున్నాం జయమా మేడం పక్కన కూర్చున్నాను, కూర్చోబెట్టుకున్నారు నన్ను యాక్చువల్ గా. ఆ తర్వాత స్వామికి జయమా మేడం చెప్తున్నారు స్వామి మన కాలేజీలో కొత్త అమ్మాయి జాయిన్ అయింది అని ఇంకా చెప్తున్నారు. నేను కార్డు ఇంకా బయటికి తీయలేదు, నా వెడ్డింగ్ కార్డు స్వామికి ఫస్ట్ కార్డు ఇవ్వాలని ఇంకా బయటికి తీయలేదు. స్వామి పెళ్ళా అని అడిగాను నేను. అసలు నాకు అప్పుడు గబగబా కార్డు తీసి స్వామి దగ్గర పెట్టి ఆ తర్వాత నా కళ్ళల్లో నీళ్లు వచ్చేసినాయి. తర్వాత 1990 ఐ వాజ్ బ్లెస్డ్ విత్ చైల్డ్ అండ్ దెన్ 1991లో మేము ఇక్కడే స్వామి కాలేజీకి ఎదురుగానే ఇల్లు కట్టుకున్నాం. 1991లో మళ్ళీ అగైన్ స్వామి గృహప్రవేశంకి ఇవ్వాలి కార్డ్ అనుకుని నేను ఒక్కదాన్ని వెళ్ళా. ఫస్ట్ వైపు కూడా రాలేదు స్వామి ఈవినింగ్. అందరూ నన్ను అన్నారు నువ్వు యు ఆర్ బ్లెస్డ్ చైల్డ్ వాడు, స్వామి దగ్గర వచ్చాక పుట్టాడు కాబట్టి నువ్వు బాబుని తీసుకురా అన్నారు. అదే ఇమ్మీడియట్ నైట్ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇమ్మీడియట్ మార్నింగ్ దర్శనంకి వచ్చేసా. అప్పట్లో 5 గంటలకు దర్శనం ఉండేది. ఆ టైంలో చిన్నవాడు బాబుకి ఇంకా 11th మంత్ ఇట్లా అప్పటికి ఎలా చేసేవాళ్ళు అక్షింతలు అవన్నీ కార్డు అన్ని తీసుకొని ఇట్లా బాబుతో తీసుకున్నప్పుడు స్వామి కార్డు తీసుకొని బాబుని అక్షింతలు వేసి బ్లెస్ చేసి నేను అనుకుంటాను ఇవన్నీ నేను ఇక్కడికి రావడానికి స్వామి నన్ను లాక్కున్నారంతే. తర్వాత నేను ఇక్కడికి వచ్చి ఎన్నో నేర్చుకున్నాను. ఈ 50th గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో అసలు నాకు ఇంత ఇన్విటేషన్ ఇచ్చిన రాజశ్రీ పటేల్ మేడం కి నేను చాలా థ్యాంక్ఫుల్ ఉంటాను. అసలు ఎందుకంటే ఇంతమందిని, నా ఓల్డ్ స్టూడెంట్స్ ని చూడడమే కాదు, నా సీనియర్ టీచర్స్ ని అందరినీ నేను చూడగలుగుతున్నాను. అండ్ ఐ విష్ ఎవ్రీబడి హియర్ స్వామి బ్లెస్సింగ్స్ అందరి మీద ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ సాయిరామ్.
1: జువాల్జీ లెక్చరర్ శ్రీమతి రమాసుందరి ఏం చెప్పారో వినండి.
4: నా పేరు రమాసుందరి అండి. నేను 1972 స్వామి దయతో జాయిన్ అయ్యాను. తర్వాత నియర్లీ 40 ఇయర్స్ సర్వీస్ అనమాట. ఇక్కడ నేను జువాలజీ డిపార్ట్మెంట్ లెక్చరర్ గా జాయిన్, జూనియర్ లెక్చరర్ గా జాయిన్ అయినాను. తర్వాత అసోసియేట్ ప్రొఫెసర్ గా రిటైర్ అయ్యాను అనమాట. తర్వాత కూడా కొన్నాళ్ళు వాలంటరీగా సేవ చేశాను. అలాగా నాకు నియర్లీ 40 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ స్వామి అనుగ్రహించారు ఆయన సన్నిధానంలో. ఇకపోతే మా పేరెంట్స్ కూడాను, మా అమ్మగారు మా నాన్నగారు వాళ్ళు కూడా సైడ్ ఓటీస్ అనమాట. స్వామితోటి అనుభవాలంటేను స్వామితో చాలా ఇప్పుడు మాట్లాడగలిగేదాన్ని అనమాట. చాలా ధైర్యంగాను స్వామి నాకు తల్లి తండ్రి దైవము అన్ని ఆయనే అనుకున్నట్లుగా ఆయన కూడా అలాగే ట్రీట్ చేసేవారు అనమాట. స్వామి ఒకసారి స్వామి కాలేజ్ డే జరుగుతుండింది. మామూలుగా ఆ రోజుల్లో కాలేజ్ డే జరుగుతున్నప్పుడు పబ్లిక్ కూడా వచ్చేసేవాళ్ళు. మా పేరెంట్స్, మా నాన్నగారు, అమ్మగారు, అమ్మగారు వచ్చారనమాట. మా చెల్లెలు కూడా వచ్చింది. వచ్చినప్పుడు వాళ్ళందరూ బయటే ఉన్నారు. సరే మేము స్టాఫ్ లోపల ఉన్నాము. ఇక్కడ మీటింగ్ అయిపోయి స్వామి ఇటువంటి లోపలికి వచ్చారు. వచ్చి ప్రిన్సిపల్ ఆఫీస్ రూమ్ నుండి స్టాఫ్ రూమ్ లోకి దీంట్లోకి వచ్చారు. ప్రిన్సిపల్ రూమ్ లోకి వెళ్ళి స్టాఫ్ రూమ్లోకి వచ్చారు. అక్కడ నిలుచుకున్నప్పుడు స్వామి దిగినప్పుడు స్వామి అమ్మ వాళ్ళు వచ్చారు. స్వామి అంటే ఎక్కడ ఉన్నారు అన్నారు. గేట్ బయట ఉన్నారు స్వామి. పిలుచుకురాపో పిలుచుకురాపో అన్నారనమాట. సరే వాళ్ళని పిలుచుకొచ్చాక స్వామి వాళ్ళని లోపల కామన్ రూమ్ లోకి తీసుకెళ్లారు. నేను లోపలికి వెళ్తే నువ్వెందుకు అన్నారు. స్వామి అమ్మ వాళ్ళు వచ్చారు కదా స్వామి అంటే నువ్వు నా దానివే కదా అన్నారు. మా చెల్లెలు, మా నాన్నగారు, మా అమ్మగారు లోపలికి వెళ్లారు. వెళ్ళాక మా చెల్లె సిక్నెస్ ఉండింది అనుకుంటాను. స్వామి వాళ్ళకి చాలాసేపు ఇంటర్వ్యూ ఇచ్చి మిగతా పిల్లలందరినీ మీకు పెళ్లిళ్ళు అవన్నీ మీరు చేసుకోండి, ఈ అమ్మాయి నా అమ్మాయి నేను చూసుకుంటాను అని చెప్పారు. అంటే అప్పటికి నేను ఫ్యామిలీని సపోర్ట్ చేస్తున్నాను, పెళ్లి చేసుకున్నాను డిటర్మినేషన్ అనమాట. అది మా నాన్నకు బాధాకరం. అందుకని స్వామికి బృందం ఎంచుకున్నాను అనుకుంటాను వాళ్ళు. నేను పోలే లోపలికి, నన్ను రానివ్వలేదు స్వామి నువ్వెందుకు అన్నారు. అందుకని నేను బయటే ఉండిపోయాను. తర్వాత మా చెల్లెలు స్వామి దగ్గరే కూర్చొని ఉన్నప్పుడు అమ్మాయి ఏమైంది ఏమని తెలియదు, నాకు తెలీదు, స్వామి ఊళ్ళో పడుకుంది. స్వామి మా అమ్మతో నాన్నగారితో మాట్లాడిన సరి దాదాపు హాఫ్ అన్ అవర్ పైనే ఉండి ఉంటుంది. ఆ అమ్మాయి స్వామి ఒడిలో తల పెట్టుకుని పడుకొని ఉండిందనమాట. మా నాన్నగారు లేకపోతే అయ్యో అంటే లేకపోతే వద్దు పండుకొనియండి అన్నారంట. అంత అయినా నిద్ర లేపితే బాగా అమ్మాయిని బాగా బ్లెస్ చేసి పంపించారు స్వామి. అఫ్ కోర్స్ షీఈస్ నో మోర్ నౌ అనమాట. అట్లాగా అది అదొక ఎక్స్పీరియన్స్. ఇక్కడ గోల్డెన్ జూబ్లీ అనేటువంటి నాకు ఎలా చెప్పాలో ఆనందం నాకు తెలియటం లేదు. నేను దాగ్రానా లేనో అనుకున్నాను. నాకు మోకాళ్ళ నొప్పి ఎక్కువ అనమాట. సరే ఇంటి దగ్గర బయలుదేరేటప్పటికి 2 బస్సులు ఫెయిల్ అయినాయి. టైం చూసుకున్నాను, స్టార్టింగ్ ప్రోగ్రామ్ చూడలేదు కదా అనుకున్నాను. సరే ఇక్కడికి వచ్చేటప్పటికి పాత జ్ఞాపకాలన్నీ చాలా బాగా గుర్తుకొచ్చాయి. స్వామి వారు స్టేజ్ పైన ఎక్కడము స్పీచెస్ ఇవ్వడము, మేమంతా ఆయన వెనక్కి నడుచుకుంటూ వెళ్లిపోయాడు. స్వామి స్పీడ్ గా నడుస్తుంటే ఆయన వెంట నడుచుకుంటూ వెళ్లిపోయాడము. అవన్నీ ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లాగా వచ్చాయి. తర్వాత మా అందరినీ గుర్తుపెట్టుకుని వీళ్ళు ఇన్వైట్ చేసి ఇంత మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు సాయి స్టూడెంట్స్ అంటే ఎగ్జాంపులరీ అండ్ ఎగ్జెంప్షనల్ స్టూడెంట్స్ అని వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. నాకు చాలా సంతోషం కావాలి. మా స్టూడెంట్స్ అందరు స్టూడెంట్స్ కూడా చేసుకున్నారు, నాకు చాలా హ్యాపీగా ఉంది. అదే ట్రెండ్ వాళ్ళు మెయింటైన్ చేస్తారని కూడా నాకు నమ్మకం ఉంది. స్వామి వాళ్ళ చేత చేయిస్తారు, ఆయనే వాళ్ళ దగ్గర నుండి నడిపిస్తారు. అంతేనమ్మా.
2: లెక్చరర్ శ్రీమతి పి ఝాన్సీరాణి ఇలా చెప్పారు.
5: ఓం శ్రీ సాయిరామ్. నా పేరు పి ఝాన్సీరాణి. నేను ఇక్కడ హోమ్ సైన్స్ డిపార్ట్మెంట్ లో ఫస్ట్ ఇంటర్వ్యూకి వచ్చాను. 77 ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు అప్పుడు ఎస్వీ యూనివర్సిటీ కింద ఉండేది. అప్పుడు ఎస్వీ యూనివర్సిటీ నుంచి అందరు ఎక్స్పర్ట్స్ వచ్చారు. నన్ను ఇంటర్వ్యూ చేసేటప్పుడు స్వామి ఎంటర్ అయినారు ఇంటర్వ్యూ రూమ్ లోకి. కరెక్ట్ గా నా ఎదురుగా బాలకృష్ణ వాళ్ళు ఉండ్రి, అప్పుడు భగవంతం గారు బాలకృష్ణ అని. వాళ్ల వెనుక నిలుచుకున్నారు స్వామి. నిలుచుకొని నాకు ఇట్లా 2 చేతులు ఇట్లా బ్లెస్ చేస్తే నేను ఇలా చూస్తే నాకు స్వామి హెయిర్ చుట్టూ కూడా మనకు భగవంతుని చుట్టూ ఏ రకంగా వెలుగు కనిపిస్తుందో ఆ రకంగా వెలుగు కనిపించింది. నాకు ఇంతకు ముందు ఏమి ఎక్స్పీరియన్స్ లేదు స్వామితో. ఆ ఎక్స్పీరియన్స్తో నేను ఇంటర్వ్యూ రూమ్ నుంచి బయటికి వెళ్ళి అందరు డివోటీస్తో పాటు బయట కూర్చున్నాను. అప్పుడు స్వామి మళ్ళా నేరుగా నా దగ్గరికి వచ్చి, మీరు కర్నూలు నుంచి వస్తున్నారు కదా అన్నారు. అవును అన్నాను. మీరు వెంటనే సెలెక్ట్ అయినారు, వెంటనే వచ్చి జాయిన్ అయిపోయింది అని చెప్పారు. తర్వాత మేము వెహికల్లో పోయేటప్పుడు మాకు కొన్ని కష్టాలు ఉండేవి. పిల్లలు చిన్న పిల్లల్ని తీసుకొని ఇంటర్వ్యూకి వచ్చాను. వాళ్ళని ఎవరింట్లో వదిలి వాళ్ళని తీసుకొని వెహికల్లో పోయేటప్పుడు వ్యాన్ పక్కనే నాతోనే స్వామి ఎప్పుడు నాతోనే వచ్చినట్టు ఇల్లు చేరే వరకు నాతోనే ఉన్నారు. కర్నూలులో చేరుతూనే మాకున్న ఒక కష్టం తొలగిపోయింది. అది నా బెస్ట్ ఎక్స్పీరియన్స్. తర్వాత నాకు చాలా ఉన్నాయి ఎక్స్పీరియన్సెస్. 24 సంవత్సరాలు. ఫస్ట్ డిపార్ట్మెంట్ ఓపెన్ చేసిన 1 ఇయర్ తర్వాతనే నేను చేరాను హోమ్ సైన్స్ డిపార్ట్మెంట్ లో. అప్పటి నుంచి చాలా నేను మానసికంగా చాలా వృద్ధి పొందినాను. నాకు స్వామి కంట ఇంట వెంట జంట ఉన్నారు. తర్వాత నేను మళ్ళీ బీఎస్సీ హోమ్ సైన్స్ తర్వాత ఎంఎస్సీ న్యూట్రిషన్ పెట్టినప్పుడు కూడా నేను ఇక్కడ ఇన్ఛార్జ్ హెచ్ఓడిగా ఉన్నాను. ఆ రకంగా నాది నేను అన్ని విధాలా డెవలప్ అయినాను. మా ఫ్యామిలీ కూడా అన్ని విధాలా డెవలప్ అయింది. ఇప్పుడు కూడా నేను స్వామిని నా హృదయంలోనే. నేను రిటైర్ అయినప్పుడు నాకు మా వాళ్ళు ఏదో రింగ్ చేపిస్తాము మెజర్మెంట్ ఇవ్వమంటే కాలేజీ వాళ్ళు వద్దు, నాకు రింగ్ అయితే ఎక్కడన్నా పెట్టి మర్చిపోతాను, అందుకని చిన్న డాలర్ చేయిస్తే నేను తల్లి తాలిపొట్టులాగా నా మంగళసూత్రానికి వేసుకుంటానని చెప్పినాను. అదే విధంగా వాళ్ళు చేయించిచ్చారు. ఇప్పటికి కూడా అది నాతోనే ఉన్నది. ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ నేను అటెండ్ అవుతున్నాను అనేదే నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఆ స్థితిలో ఉన్నాను, స్వామి నన్ను ఆ స్థితిలో ఉంచాడు అనేదే నాకు చాలా సంతోషంగా ఉంది. సాయిరామ్.
1: ఇక ఇంగ్లీష్ లెక్చరర్ రమా పంచుకున్న అనుభవాలను విందాం.
6: ఈ గోల్డెన్ జూబ్లీ స్వర్ణోత్సవంలోని మీరు పాల్గొని ఈ సంవత్సరం ఇక్కడ కళాశాలలో ఉండి మీరు పొందుతున్న ఆనందం ఎలాంటి?
7: నా పేరు రమాదేవి. ఎంత ఆనందం అంటే నేను చెప్పలేను. ఎందుకంటే ఎప్పుడు నాకు 40 ఏళ్ల నుంచి ఉన్న స్పానింగ్ 40 ఇయర్స్ ఆ పిల్లలందరూ వస్తూ ఉంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత అందరు రమక్క ఎలా ఉన్నారు ఏంటి, నేను గుర్తున్నానా, నా పేరు విజయలక్ష్మి, లేకపోతే నా పేరు సుజాత అని నాకు చెప్తారు అందరూ. నాకు బాగా గుర్తు, కొంతమంది గుర్తు, మరి కొంతమంది కొంచెం ఆలోచిస్తే ఏ బ్యాచ్ అమ్మా అంటే అలాగే. ఎంత ఎంత ఆనందం అంటే నిజంగా నేను అనుకున్నాను. నిజంగా నేను చాలా అదృష్టవంతురాలని. ఇంత అయిన తర్వాత కూడా ఐఎమ్ స్టిల్ హియర్. మన ఈ స్వర్ణోత్సవాల్లో పాల్గొనడం కూడా ఇంత అదృష్టం. నిజంగా నాకు చాలా సంతోషం ఉంది. స్వామిది ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు, స్వామి ఇక్కడే ఉన్నారు అది మాత్రం నాకు తెలుసు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఇక్కడ ఇలా ఉండి స్వామి దగ్గరే ఉండడానికి. నాకు చాలా పీస్ఫుల్ గా ఉంది నా లైఫ్. నాకు చాలు, ఎక్కడికి వెళ్లాలనేది నాకు ఏ లోటు లేదు. నాకు కావాల్సినవన్నీ నాకున్నాయి అంతే.
2: ఇప్పుడు మరొక లెక్చరర్ వెంకటలక్ష్మి గారు ఏం చెప్తారో విందాం.
8: ఓం శ్రీ సాయిరామ్. నా పేరు వెంకటలక్ష్మి. నేను 1981 నుంచి 86 వరకు స్టూడెంట్ గా పనిచేశాను. తర్వాత 2 ఇయర్స్ అడ్హాక్ పోస్ట్ లో పనిచేశాను. స్వామి ఆ రోజు నేను చదివినప్పుడు ప్రతి సంవత్సరం స్వామి వచ్చేవారు. నాకు స్వామి దగ్గర డాన్స్ చేయడం చాలా ఇష్టం అనమాట. మొత్తం నాకు అవకాశం రాలేదు. నేను కొన్ని డాన్స్ తెలుసు కూడా మాకు టీచర్ మాకు సెలెక్ట్ చేయలేదు అని నాకు అనిపించింది. మాత్రం ఒకసారి ఏమైందంటే స్వామి అనుకోకుండా నేను క్లాసికల్ డాన్స్ కాంపిటీషన్ లో నేను పాల్గొన్నాను. నాకు 2nd ప్రైజ్ వచ్చింది. అప్పుడు ఉన్న హేమలత మేడం ఈ అమ్మాయికి స్వామి వచ్చినప్పుడు డాన్స్ సెలెక్ట్ చేయలేదు చెప్పారన్నమాట. అప్పుడు నాకు డాన్స్ కి స్వామి ముందు చేయడం నా తక డిజైర్ ఫుల్ఫిల్ అయింది. అప్పుడు తాత ఏంటంటే మళ్ళీ స్వామి సిస్టర్ బర్త్డేకి పుట్టపతిలో జంతువు నామ నరజన్మ దుర్లభం అని ఒక నాటక ప్రదర్శించిన అయింది. అప్పుడు ఏంటంటే నాకు కూడా మంచి రోల్ వచ్చింది. అప్పుడు స్వామి వెనక్కొచ్చి మాకందరూ చూసి బ్లెస్ చేశారు. స్వామి ప్రతి సంవత్సరం ఆంధ్ర పూచినప్పుడు ఒక చెప్పలేని అనుభూతి, అది మర్చిపోలేము ఈజీగా. ఏమైందంటే ఒకసారి మొత్తం హాస్టల్ కిచెన్ వెన్ వైపు రోడ్ సమ్ లేకున్నా, నేను క్లినిక్ కౌంటర్ లో ఉన్నానమాట. నేను చెప్పాను మేడంకి, మేడం రోడ్ సమ్ లేదు, స్వామి గారి వెనక నుంచి వస్తే స్వామికి ఇబ్బంది అవుతుంది అని చెప్పానమాట. తర్వాత మేడం చెప్పారు, జయ మేడం చెప్పారు ఏంటంటే, ఏ స్వామికి నేను ముందు నుంచి ముందు తీసుకుని వస్తాం, ముందే గేట్ పండు వస్తాము, ఎందుకు స్వామికి వెనుక నుంచి తాడడానికి ఛాన్సే లేదు, వీల్ బింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ అమ్మా అని చెప్పారన్నమాట. సో సార్ నో నో మేడం, సపోజ్ స్వామి కమ్స్ బి అండ్ హౌ కెన్ యూ డిసైడ్ విచ్ వే స్వామి విల్ కమ్, డోంట్ వరీ వీల్ బింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ షీ సెడ్ లైక్ దాట్. బట్ వాట్ హ్యాపెన్ వాజ్ బట్ ఐ టుక్ మై స్టూడెంట్స్ అండ్ వి డిడ్ సమ్ కైండ్ ఆఫ్ రిపేర్. ఒక రిపేర్ చేస్తామన్నమాట, ఏదో చిన్నగా విసికేసి రాళ్ళేసి ఏదో ఒక రిపేర్ చేస్తాం స్వామి. ఒక ఆడగాని వెనక నుంచి వస్తే స్వామికి బాధ కలగకూడదు అని. తది ఏమైందంటే అనుకోకుండా స్వామి లైబ్రరీకి వచ్చి లైబ్రరీ నుంచి వెన్న గేట్ నుంచి వచ్చారన్నమాట. అప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. తదా ఎక్కువ ఉన్న ఎక్కువ వచ్చిన ఒక భావం ఉంటే స్వామి కష్టం అవుతుందేమో, స్వామి వస్తారేమో అనుకుని అది రోడ్ రిపేర్ చేశాం కదా స్వామికి. దానికి ఒక ఫలితంగా నేను ఉన్నాను, నేను గమనించాను మీకు ఫీలింగ్ అని నాకు అప్పుడు అనిపించింది. తర్వాత ఫ్రంట్ లో కూడా బాగా క్లీన్ చేశారన్నమాట. పొద్దున్నేగాన ఎక్కడ సమంగా ఉందా లేదా అని చూసానమాట. చూస్తే ఒక ఎక్కడో ఒక కాగితం పడింది, అయ్యో ఒక స్వామికి వస్తే బాగోదు కదని పరిగెత్తే కాగితం తీసాను. అంతా క్లీన్ గా ఉంది. వెళ్ళినప్పుడు స్వామి ముందుకు ఎట్లా వచ్చారు చూసి అంతా చూసి అబ్బా ఎక్కడ కూడా అటుకెళ్ళదు, అంతా చాలా క్లీన్ గా ఉందని చెప్పారన్నమాట. నాకు అనిపింది ఏంటంటే స్వామి అంత హృదయ నివాసి, మనకి రిఫ్లెక్షన్ రిసౌండ్ రియాక్షన్ గా ఎప్పుడు స్వామి ఉంటారు. తర్వాత ఇంకోసారి కూడా స్వామి 64th సెలబ్రేషన్ ఇక్కడ క్యాంప్ లో చేసాము. ఏదో మాసం బాధ అన్నమాట. తాతము స్వామి ఇంత క్రౌడ్ లా చూస్తారో లేదని మాత్రం స్వామి ఇలాగనే తల ఉంచుకొని దాణం పెట్టుకున్నారు. స్వామి ఇలాగా ఒక ప్రశ్నకు తెచ్చామట స్వామి బండి మీద ఉన్నారు అలాగా. అప్పుడము స్వామి నాకు తీవ్రంగా నవ్వి చూసారన్నమాట. నేను తల ఉంచుకున్న స్టూడెంట్ పక్కన చెప్పారు వెంకట్ వెంకట్ స్వామి నిన్ను నీ వైపు చూస్తున్నారు బ్లెస్డ్ చూడు చూడు అని అనమాట. అప్పుడు నాకు అనిపిస్తుంది మన మనసులో ఎంత ఫీల్ అవుతాం స్వామి కూడా అలాగే రియాక్ట్ అవుతారు మనకి. ఇంకోసారి ఏమిటంటే స్వామి కొత్త హాస్టల్ కొత్త డైనింగ్ హాల్ ఇంటాగ్రేషన్కి వచ్చారు. వచ్చి మేమందరం కూర్చున్నాము. అదే వైకుంఠ ఏకాదశి స్వామి వచ్చారన్నమాట. వచ్చి స్వామి అని చెప్పారంటే ఇంకే వైకుంఠము, నేను ఉన్నప్పుడు మీరు అందరికీ భోజనం చేస్తున్న ఇదే వైకుంఠము, ఇంక వైకుంఠం ఎక్కడా లేదు. ఈ రోజు ఇంత పవిత్ర రోజున నేనున్నాను మీరున్నారు, మీరు అందరు కలిసి భోజనం చేస్తున్నారని ఇదే వైకుంఠం అని స్వామి చెప్పారన్నమాట. అది చాలా మంచిగా అనిపించింది. అప్పుడు స్వామిలో చెప్తే అదక అవును కదా మనకి తెలియదు అసలు స్వామి మందుకున్నట్టు వీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ మాత్రం ఇది చెప్పలేని అనుభూతి ఒక మనసులో అలాగే తీవ్రంగా ఉండిపోయింది. తర్వాత ఇవాళ మాకు అనిపించదు ఇవాళ గోల్డెన్ జూబ్లీకి స్వామి వచ్చినప్పుడు మేము ఇలాగే చాలా హడబడి పడి పనిచేసేవారన్నమాట. కల్చరల్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ అందరూ చాలా నేను చాలా హడబడి పనిచేసేవారన్నమాట. ఈసారి కూడా స్వామి నిజం వచ్చినట్టే స్వామి వచ్చినప్పుడు ఎలా చేస్తామో అలాగే చేస్తాం. ఈచ్ వన్ ఆఫ్ అస్ అందరూ కలిసి మెలిసి ద బెస్ట్ పుట్ అప్ కల్చరల్ ప్రోగ్రామ్ కానీ క్లీనింగ్ కానీ డెకరేషన్ కానీ అందరూ వాళ్ళ ఏరియాలో చాలా కష్టపడి పనిచేస్తారు. స్వామి వచ్చినట్టు అనిపిస్తుంది, స్వామి స్వయంగా వచ్చినట్టు ఒక ఫీల్ మాకు వచ్చింది ఇవాళ. సాయిరాం.
1: కళాశాలలో చదువు పూర్తయిన నాటి నుండి పుట్టపర్తి ప్రైమరీ స్కూల్లో టీచర్లుగా పనిచేస్తున్న భవానీదేవి సాయి ప్రియల్ని పలకరిద్దాం.
3: ఓం శ్రీ సాయిరాం. నేను భవానీదేవి. నేను 1980లో స్వామి కాలేజ్కి వచ్చాను. అక్కడ బీఏ ఎంఏ రెండు చేశాను. నేను 5 సంవత్సరాలు మాత్రం నేను లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేను. ఎందుకంటే స్వామి నాకు స్కాలర్షిప్ ఇచ్చారు. ఇచ్చి నాకు హాస్టల్ ఫీజు స్వామే కట్టేవారు, ఇంకా కాలేజ్ ఫీజు కూడా స్వామే కట్టేవారు. అప్పుడు నేను వేరే మీడియం నుంచి వచ్చాను, నాకు ఇంగ్లీష్ అంతగా రాలేదు. అప్పుడు స్వామి దయతో నేను స్వామికి లెటర్స్ ఇచ్చేదాన్ని. స్వామి నాకు అంతగా ఇంగ్లీష్ రాదు స్వామి, నేను ఇంగ్లీష్ మీడియంలో ఫస్ట్ నుంచి చదువుకోలేదు స్వామి అని నేను అలాగా స్వామికి ఉత్తరాలు రాసేదాన్ని. కానీ స్వామి అట్లాగా సైలెంట్ గా నాకు బ్లెస్సింగ్స్ ఇస్తూ నేను బాగా కోపాప్ అయిపోయాను. ఇంకా స్వామి దయమూలన నేను బాగా మంచి మార్కులతో మంచి గ్రేట్ ఓ గ్రేడ్ కూడా తెచ్చుకొని నేను పాస్ అయ్యాను. ఇప్పుడు నేను స్వామి ప్రైమరీ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నాను. నేను ఈ రోజు ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నా కృతజ్ఞత స్వామికి అర్పించడానికి. స్వామి నువ్వు మాకు ఎంత చేశారు, మీరు మాకు ఎప్పుడు మేము మర్చిపోలేము స్వామి. ఎవరి ప్రేమైనా మర్చిపోతాం కానీ మీ ప్రేమ మాత్రం మర్చిపోలేము స్వామి. ఏ జన్మ అయినా సరే మీ కాలేజీలో వచ్చి చదువుకోవాలని కోరుతున్నాను స్వామి. సాయిరాం.
9: సాయిరాం, నా పేరు సాయి ప్రియ. నేను 1975-78 బ్యాచ్ లో స్వామి కాలేజీలో చదువుకోవడానికి అవకాశం ఇచ్చారు. చాలా కృతజ్ఞతలు స్వామికి. అంతేకాకుండా స్వామి తన వాళ్ళని ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి తీసుకొస్తారు అనే సత్యం తను ప్రకటించడము నా జీవితంలో సత్యమైందని మీకు చెప్పే ఒక చిన్న సంఘటన మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. ఒకసారి స్వామి కాలేజ్కి వచ్చారండి. అప్పుడు స్వామి ఫుడ్ కమిటీలో మ్యామ్స్ కి సహాయం చేయడానికి మేమందరం ఏదో మెంబర్స్ గా ఉన్నాము. అంత చేసిన తర్వాత ఈ మెంబర్స్ కూడా స్వామి నమస్కారం ఇస్తున్నారు. ఆ సమయంలో మా కుటుంబం గురించి, అన్నయ్య గురించి, తమ్ముడు గురించి, అందరి గురించి స్వామి. అప్పుడే నాకు స్వామితో పరిచయం ముఖాముఖిగా. తర్వాత అంటే నాన్నగారు భక్తులైనా కూడా వస్తూ ఉండేవాళ్లం, కానీ స్వామి నాతో మాట్లాడటం, నేను స్వామిని అడగటం అది ఫస్ట్ టైం కనుక చాలా అద్భుతంగా తోచింది. స్వామి తమ్ముడు కాలేజీలో చదువుతున్నాడు కదా, అన్నయ్య వస్తాడు, అన్నయ్య బాగున్నాడు కదా అని చెప్పేసి అన్ని చెప్పారు. అట్లాగే ఇంకొకసారి పర్తిలో ఇల్లు కొనుక్కొని ఉన్నప్పుడు గృహప్రవేశం సమయంలో నాన్నగారు తమ్ముడు వాళ్ళందరూ స్వామి రావాలి, స్వామి ఇంటికి రావాలి స్వామి అంటే ఆ తెలుసు, బస్ స్టాండ్ వెనకాల కొన్నారు కదా నాకు తెలుసు అని చెప్పి ఆశీర్వదించారు. అట్లాగే మేము ఆ సమయంలో భజన చేస్తుంటే ఇంట్లో అఖండంగా షిరిడీ బాబా ఫోటోలోంచి విభూతి వర్షించింది. ఈ రకంగా స్వామి సదా మాతోటి ఉండి మమ్మల్ని రక్షిస్తున్నారు అని చెప్పడానికి నేనెంతో ఆనందిస్తున్నాను. అదే అందరికీ కూడా వర్తిస్తుంది. స్వామి భగవంతుడు మనందరినీ తలుచుకుంటే సాయి అంటే ఓయి అని పలికేటువంటి స్వామి మనతో ఉన్నారు. సాయిరామ్, నేను ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కి రావడం కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఈ 30 సంవత్సరాల తర్వాత మళ్ళా కాలేజీలోకి అడుగుపెట్టడం, ఇదంతా ఆ మధుర స్మృతుల్ని జ్ఞాపకం తెచ్చుకోవడం చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అవకాశం కలిగించిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. రేడియో సాయి వారందరికీ కూడా కృతజ్ఞతలు. సాయిరామ్ అండి.
10: అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవం సందర్భంగా జూలై 20-21వ తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాలను ఇప్పుడు మీరు వింటున్నారు.
2: హైదరాబాద్ లో ఎంబీఏ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న మరొక ఓల్డ్ స్టూడెంట్ శ్రీమతి కస్తూరి పద్మజ గారు.
11: ఓం శ్రీ సాయిరామ్. నా పేరు కస్తూరి పద్మజ. నేను 89-92 బీకాం చదువుకున్న అనంతపూర్ క్యాంపస్ లో ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నాను. ఒక చిన్న ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు. నేను 92లో పాస్ అవుట్ అయినప్పుడు చాలా యావరేజ్ స్టూడెంట్ గా ఉండేదాన్ని. స్వామి నన్ను పాస్ అవుట్ అయ్యాక దర్శన్ గ్రౌండ్ లో ఒకరోజు మాట్లాడుతూ వేరే టీచర్స్ తో మనమ్మాయి డాక్టర్ డాక్టర్ అన్నారు. నాకు చాలా బాధపడ్డాను, ఇంత యావరేజ్ స్టూడెంట్ స్వామిలా అన్నారేంటి. బట్ 20 ఇయర్స్ లేటర్ టుడే ఐఎమ్ అ డాక్టర్ అండ్ ఐ హ్యావ్ టాట్ 18 ఇయర్స్ ఎంబీఏ స్టూడెంట్స్ ఇన్ హైదరాబాద్. అబ్సల్యూట్లీ స్వామీస్ గ్రేస్. నేను పీహెచ్డీ ఉస్మానియా యూనివర్సిటీ కామర్స్ డిపార్ట్మెంట్ నుంచి హెచ్ఆర్ ఏరియాలో చేశాను. ఇట్స్ అబ్సల్యూట్లీ బీన్ స్వామీస్ గ్రేస్. ఆయన లేకుండా ఏ క్షణం లేము. ఈరోజు క్యాంపస్ కు వస్తే చాలా హ్యాపీగా ఉంది. గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ టు ఆల్ మై సిస్టర్స్ హూ హ్యావ్ కమ్ అండ్ దోస్ హూ హ్యావ్ నాట్ కమ్ ఆల్సో. ఇది చాలా వండర్ఫుల్ మెమరీ మనకి, ఎందుకంటే స్వామి ఇన్స్టిట్యూట్ లో చదువుకునే ఎంత అదృష్టం అంటే అది మాటల్లో చెప్పలేను నేను. థ్యాంక్ యూ సాయిరామ్.
1: ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడిన శ్రీమతి సరస్వతి స్వామి ఆదర్శాలను తమ స్కూల్లో అమలు చేస్తున్నట్లు చెప్పారు.
12: నా పేరు సరస్వతి. నేను 1983-88 బ్యాచ్, 5 ఇయర్స్ ఇక్కడే చదువుకున్నాను. అయితే నేను ఇక్కడికి చాలా కోరికతోనే వచ్చాను. ఎంత కోరిక అంటే ఇంట్లో వాళ్ళని కూడా మర్చిపోయేదాన్ని. అందరూ హోమ్సిక్ ఫీల్ అయ్యేవారు, కానీ నేనే ఎవరికైనా బాధ ఉంటే వాళ్ళకి ఒక అక్కలాగా అట్లా ఉండేది. అయితే జూనియర్ ఇంటర్లో మా సీనియర్స్ కూడా అలాగే ఒక సొంత చెల్లెలాగా. నేను తెలుగు మీడియం నుంచి వచ్చాను కాబట్టి నాకు ఇంగ్లీష్ నేర్పిస్తూ అంతా చాలా హెల్ప్ చేశారు. తర్వాత ఇంటర్లో ప్రతిసారి పర్తికి వెళ్ళినప్పుడల్లా ఒక అనుభూతి, ఎప్పుడు వెళ్దాము అన్నట్టుండేది. ఇంకా డిగ్రీలో వస్తానో రానో అనుకొని చాలా బాధపడుతూ వెళ్ళాను. అయితే 3 డేస్ అన్నం తినకుండా ఉండి, ఎందుకంటే నాన్న లేరు, అమ్మ నేను చదివించాను అని చెప్తే మా పెద్దనాన్న మా మామయ్య వాళ్ళు మేము హెల్ప్ చేస్తామని చెప్పి నన్ను హాస్టల్లో జాయిన్ చేశారు. వాళ్ళే 5 ఇయర్స్ చదివించారు. నేను ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు అమ్మకి ఇంటర్వ్యూ ఇచ్చారు స్వామి. అయితే స్వామి ఈ పిల్లల్ని నేను ఎలా పెంచాలి ఎలా చేయాలి అన్నప్పుడు నేను చూసుకుంటాను బంగారు అన్నారు. ఇంకప్పటి నుంచి నాకు ఇప్పటి వరకు, ఇప్పుడు నేను ఒక హెడ్ మాస్టర్ని, ఒక హై స్కూల్ కి హెడ్ మాస్టర్ని, గవర్నమెంట్ జాబ్, కానీ ఇదంతా స్వామి వల్లనే అనిపిస్తుంది. ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే, చిన్నదాన్ని కాదు, నా జీవితంలో టర్నింగ్ పాయింట్ ఏంటంటే, నాకు మ్యారేజ్ సెట్ అయింది, పట్టు వస్త్రాలు అన్ని తీసుకొని వచ్చాము నేను మా పెద్దమ్మ. స్వామి ఆశీర్వదించి బ్లెస్ చేసి మంచిది బంగారు అని వెడ్డింగ్ కార్డు తీసుకున్నారు. అయితే ఒక 3 డేస్ తర్వాత నా వెడ్డింగ్ ఉండింది 2000లో. అది ఎంత వర్షాలంటే మొత్తం అన్ని నా ఫంక్షనల్ కూడా మునిగిపోయింది, సగం మునిగిపోయింది. పెళ్లి అవుతుందో కాదో అనుకున్నాము. అలాంటప్పుడు మార్నింగ్ అవ్వాల్సిన పెళ్లి సాయంత్రం 7:00 అయింది, అది కూడా చిన్న ఫంక్షనల్ వేరే దొరికింది, దాంట్లో కూడా చాలా అతి కష్టం మీద అయింది. అయితే అది ఒక మిరకిల్ నా జీవితంలో. పెళ్లి ఎక్కడ అయిపోతుందో అనుకున్నాను. స్వామి బ్లెస్ చేస్తారు కాబట్టి, వెడ్డింగ్ కార్డు తీసుకుని మంచిది బంగారు అన్నారు కాబట్టి నా పెళ్లి సక్సెస్ఫుల్ గా అయింది. అది ఇంకా నాకు మా అమ్మ లేదు కాబట్టి, అంటే నా పెళ్లప్పటికి అమ్మ లేదు, కానీ ఇప్పుడు మా అత్తయ్య మా అమ్మ కన్నా ఎక్కువ, మా అమ్మ ఉన్నా గానీ చేసేది కాదేమో, అంత మంచి అత్తయ్య దొరికింది. మా హస్బెండ్ మా ఆడబిడ్డలు అందరు కూడా ఒక స్వామి డివోటీస్ కాకున్నా గాని వాళ్ళు చెప్పినట్టు నేను వింటాను, నేను చెప్పినట్టు వాళ్ళు వింటారు. ఇంకొక అమ్మలేని లోటు తీర్చారు. అది ఒక నాకు టర్నింగ్ పాయింట్ అనుకుంటాను. ఎందుకంటే స్వామి నేను చూసుకుంటాను బంగారు నీ పిల్లల్ని అన్నారు. మా అమ్మకి ఇచ్చిన మాట ఎప్పుడు నెరవేరుతుందా, అప్పుడే మా అమ్మ చనిపోయింది అనుకున్నాను, కానీ ఇప్పటి వరకు కూడా నేను ఇలా ఉన్నాను అంటే స్వామి నా ప్రతి నిమిషం నా ఇట్లా నేను మర్చిపోలేను. కళ్ళు తెరిస్తే స్వామి, నేను ఇప్పుడు ఏం యాక్టివిటీస్ చేయట్లేదు, కానీ నా స్కూల్లో హై స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో నేను గ్రూప్స్ తయారు చేసి సత్య ధర్మ శాంతి ప్రేమ మా గ్రూప్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ అలా చేసి మార్చ్ పాస్ దగ్గర నుంచి అన్ని యాక్టివిటీస్ అన్ని మనసులో స్వామిని ఉంచుకొని అన్ని యాక్టివిటీస్ చేస్తున్నాను. ఇండైరెక్ట్ గా నేను చేస్తున్నాను. నేను సత్యసాయి ఆర్గనైజేషన్ లో ఏం చేయట్లేదు. కాకపోతే ప్రతి యాక్టివిటీ అందులో స్వామి వాల్యూస్ ఉంటాయి, హ్యూమన్ వాల్యూస్, అదొక్కటి చేస్తున్నాను. ఇంకా ఇప్పుడు కూడా ఇంకేమన్నా యాక్టివ్, ఇప్పుడు నాకు 50 ఇయర్స్, ఈ ఆర్గనైజేషన్ కి 50 ఇయర్స్, అది కోయిన్సిడెన్స్ గా అయింది. ఇంకా మన ఆశయాలన్నీ, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను ఇవన్నీ కూడా ఆశయాలన్నీ మా స్కూల్ పిల్లల ద్వారా అందరికి తెలియజేస్తాను అనుకుంటున్నాను. అందరికి గోల్డెన్ జూబ్లీ గ్రీటింగ్స్. ఇక్కడ రావడం ఎంత సంతోషంగా ఉందంటే మళ్ళీ మా అమ్మవారి ఇంటికి వచ్చినట్టు అనిపిస్తుంది. అందరినీ కలుసుకోవడం, స్వామి ఫోటో చూడగానే కళ్ళెంబడి నీళ్ళు తిరుగుతున్నాయి. మా డైనింగ్ హాల్, మా రూమ్స్ ఇవన్నీ చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి ఛాన్స్ ఎవరికి దొరకదేమో ప్రపంచంలో కూడా అనుకుంటున్నాను నేను. చాలా అందరికి బెస్ట్ విషెస్.
2: శ్రీమతి పల్లవి గారు.
13: సాయిరామ్, నా పేరు పల్లవి. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. నేను 1995-1998 లో ఇక్కడ చదివాను. ఫస్ట్ ఇయర్ ఎప్పుడైతే వచ్చాను, నేను మా సిస్టర్ ఒకటేసారి జాయిన్ అయ్యాం. యూ డోంట్ హ్యావ్ ఎ ఫాదర్, మై మదర్ ఇద్దరిని ఒకటేసారి జాయిన్ చేసింది. బట్ ఓన్లీ వన్ ఆఫ్ అస్ వాంట్ టు జాయిన్ హియర్ బికాస్ సంబడీ హ్యాస్ టు బి విత్ మదర్. మై స్వామి కేమ్ టు మై మదర్స్ డ్రీమ్ అండ్ హెల్ప్ గివ్ 2 స్వీట్ బాక్సెస్ ఇచ్చారు అమ్మకి కళ్ళలో. సో బోత్ ఆఫ్ అస్ జాయిన్ దేర్. ఇక్కడికి వచ్చాక జయమా మ్యామ్, పుష్ప మ్యామ్, దే ఎట్లా అంటే మమ్మల్ని తల్లి అనే లోటు లేకుండా టీచర్స్ ఎంత బాగా చూసుకున్నారంటే 3 ఏళ్ళు అలాగే గడిచిపోయాయి. ఒక్కోసారి అమ్మకి సైనస్ ఆపరేషన్ వచ్చింది, సో మేమిద్దరం ఇక్కడే ఉన్నాం. హూ హ్యాస్ టు టేక్ మా మామయ్య వాళ్ళు, మా అమ్మ వాళ్ళ బ్రదర్స్ చాలా కేర్ టేకింగ్ మాకు చిన్నప్పటి నుండి. వాళ్ళు చూసుకుంటారు అన్న నమ్మకం మాకు. వాళ్ళే చూసుకున్నారు కూడా, కానీ అయినా కూడా స్వామిని అడగాలి అనే దాంట్లో ఉన్నాం ఇద్దరం. ఉంటే నేను జయమామని అడగగానే ఫస్ట్ లైన్ లో కూర్చోబెట్టారు, అక్షింతలు ఇచ్చారు. నా పక్కన అన్ఎక్స్పెక్ట్ గా రమా అక్క కూర్చుంది. మా అమ్మ పేరు కూడా రమా అనమాట. స్వామి కేమ్ డైరెక్ట్లీ టు మీ, వచ్చి అక్షింతలు తీసుకున్నారు. తీసుకుని రమాక్కని నన్ను చూస్తూ రమాక్క మీద వేస్తారు. సో నేను అనుకున్నాను అక్కని బ్లెస్ చేస్తున్నారు కానీ నన్ను ఒట్టుగా చూసి వెళ్ళిపోతున్నారు అనుకున్నాను. అనుకుంటే స్వామి రమాక రమాక అన్నారు. అంటే నాకు అది అర్థం కాలేదు. స్వామి అంత దూరం వెళ్ళాక అర్థం ఏంటంటే స్వామి అమ్మ పేరు కూడా రమా కదా. సో అక్కడ స్వామి హస్ టేకన్ కేర్ అమ్మ విషయంలో మొత్తం చూసుకున్నారు. అండ్ తర్వాత మళ్ళీ ఏంటంటే వచ్చాను అనంతపూర్ నుండి ఇక్కడికి వచ్చాము, బయటకు వెళ్ళాను కానీ ఐ కుడ్ నాట్ స్టే అక్కడ చాలా రోజులు. చెల్లె మళ్ళీ ఇక్కడ ఎంఎస్సీ చేస్తుంది, ఆ దాంట్లో వచ్చాం. వచ్చి సెక్యూరిటీ డ్యూటీలో జాయిన్ అయిపోయాను. జాయిన్ అయినాక ఏంటంటే రోజు ఆ డ్యూటీకి అలవాటు అయిపోయి ఎప్పుడు వెళ్దాము అనేసరికి స్వామి ఏమనేవారు కాదు. స్వామి వెళ్తాను అంటే స్వామి వెళ్ళు అనేంత వరకు వెళ్ళను అన్నట్టుగా మొండిగా కూర్చున్నాను. అమ్మ పాపం ఎప్పుడు డీడీలు పంపుతూపుటి ప్రతికి అవెస్ట్ 9, D4, D2 అక్కడే ఉండేవాళ్ళం. ఎప్పుడు డీడీలు పంపించారు అక్కడికి, అలాగే గడిపేదాన్ని. ఒకసారి సడన్ గా వెంకటక్క బృందావన్ రమ్మనండి, వెళ్ళాం. వెళ్ళగానే ఎప్పుడు ఒక తపన ఏంటంటే స్వామి వెనకాల ఎప్పుడు బాయ్సే ఉంటారు, గర్ల్స్ ఉండరు. ఎందుకు అంత బాధ, మనల్ని ఎందుకు డిప్రైవ్ చేస్తారని. అన్ఎక్స్పెక్టెడ్ గా బృందావనలో డ్యూటీ చేస్తున్నాం. మా బ్యాచ్ మేట్ కూడా వచ్చింది డ్యూటీ చేయడానికి. ఇద్దరం చేస్తున్నాం, ఆ అమ్మాయికి కాస్త గోరు చిట్లింది అక్కడ కాంక్రీట్ మీద, కాలు గోరు ఊడిపోయింది. సో వి హావ్ టు గో టు హాస్పిటల్. అక్క వెళ్ళండి ఇద్దరు మీ ఇద్దరు బ్యాచ్ మేట్స్ కదా అన్న జనరల్ హాస్పిటల్కి వెళ్ళాం. బై ద టైమ్ వి వెంట్ అక్కడ వెళ్లి ఆమె ఫస్ట్ ఎయిడ్ చేయించుకున్నాము. బయటకు వచ్చే టైంలో ఏమైంది అనంటే సడన్ గా స్వామి కార్ వచ్చింది. ఇట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ టు జనరల్ హాస్పిటల్. రాగానే అక్కడ ఎవరూ లేరు, సేవాదేవి లేదు, డాక్టర్స్ లేరు, ఎవరూ లేరు. వీవర్ బోత్ అంటే స్కార్స్ ఉన్నాయి మెళ్ళలో, సెక్యూరిటీ డ్యూటీ స్కార్స్. వెళ్ళాం, వెళ్ళగానే అక్కడ స్వామిలో చూశారు, ఇలా అన్నారు, ఓన్లీ స్వామి వెనకాల మేమున్నాం, మా వెనకాల డాక్టర్స్ బాయ్స్ అందరు ఉన్నారు. దట్ టైమ్ ఐ గాట్ ఏ రియల్ ఛాన్స్ ఆఫ్ ఎస్కార్టింగ్ స్వామి, విచ్ ఐ హ్యాడ్ ఫ్రమ్ ఎందుకు బాయ్స్ కి ఆ ఛాన్స్. అంత స్వామి నడుస్తుంటే స్వామి రోబ్ ని మీద కాళ్లు పడుతున్నాయి, భయం వేస్తుంది, స్వామి చేతులు వెనకాల టచ్ అవుతున్నాయి మాకు, మా ఇద్దరికి. దట్ వాజ్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ విచ్ ఐ హ్యాడ్ అంట. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు గోల్డెన్ జూబ్లీ ఐఎమ్ సో ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ. అది కూడా పిల్లల్ని తీసుకొని వచ్చావు సంతోషంగా. మా టీచర్స్ ఆ అఫెక్షన్ ఎక్కడా దొరకదు బయట. ద టీచర్స్ విచ్ హూ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఎక్కడా దొరకదు. దే ఆర్ ఈక్వల్ టు మదర్స్. సాయిరామ్.
1: శ్రీమతి ఉషా చెరువురి.
14: ఓం శ్రీ సాయిరామ్. నా పేరు ఉషా అయ్యల సోమయాజుల. ఇప్పుడు నేను ఉషా చెరువురి. నేను బెంగళూరు నుంచి వచ్చాను. నేను 1996 నుంచి 1999 దాకా అనంతపూర్లో బీఎస్సీ జువాలజీ ఆనర్స్ చదివాను. నాకు స్వామితో ఉన్న బోల్డ్ అన్ని అనుభవాలు ఉన్నాయి. మొదలు పెడితే నా అడ్మిట్ కార్డ్ పోయిన దగ్గర నుంచి స్వామి నన్ను అది దొరకకుండా సీట్ రావడం దాకా, అక్కడి నుంచి స్వామి దగ్గర గోల్డ్ మెడల్ అందుకున్న దాకా అన్ని మధురమైన అనుభవాలే. స్వామి దగ్గర గోల్డ్ మెడల్ అందుకోవడం అందరికన్నా మధురమైన అనుభవం ఉన్నది. ఇంకా ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే మన లైఫ్ ఒక పజిల్. స్వామి అన్ని చక్కగా ఫిట్ చేశారు. వెనక్కి చూసి అనిపిస్తుంది చాలా సార్లు, అయ్యో స్వామి ఇవి హార్డ్ టైమ్స్, ఇవి చాలా హార్డ్ టైమ్స్. బట్ ఇప్పుడు చూస్తే అవన్నీ అనిపిస్తాయి. స్వామి హీస్ టేకెన్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి 20 ఇయర్స్ తర్వాత రావడానికి. కానీ అనిపించట్లేదు నేను 1 ఏళ్ళ తర్వాత వచ్చాను అని. ఎలా అనిపించిందంటే నాకు నా రూమ్ 33 నుంచి నేను ఆడిటోరియంకి ఇవాళే ఇప్పుడే వచ్చానని ఫీలింగ్ వచ్చింది. టీచర్స్ మారలేదు, ప్రొఫెసర్స్ ఎవ్వరూ మారలేదు, ఫ్రెండ్స్ అందరూ అలాగే ఉన్నారు. ఐ థింక్ అదే ఒక ఫీలింగ్ అనంతపూర్లో, ఏంటంటే ఏమీ మారదు, ఎప్పుడు ఏమీ మారదు, ఇట్స్ ఎవర్ గ్రీన్ అన్ని అన్నమాట. సాయిరామ్.
2: హుబ్లీకి చెందిన పూర్వ విద్యార్థిని శ్రీమతి సంధ్యా ప్రేమ్ శంకర్ స్వామి మాతృభాషలోనే మాట్లాడాలనే పట్టుదలతో తెలుగులో స్వామికి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు విందామా.
15: సరామ్. మీ పేరు సంధ్యా ప్రేమ్ శంకర్. నేను హుబ్లీ నుంచి ఇప్పుడు వచ్చి నేను ఈ ఫంక్షన్ కి చాలా హ్యాపీగా ఉన్నారు. నేను 1990-93 బ్యాచ్ నల్లి నేను చదువు. నేను ఇక్కడ 25 ఇయర్స్ తర్వాత ఇక్కడ వస్తున్నాను. అంత హ్యాపీ అంటే ఎక్స్ప్రెస్ చేసలికే మాకు వర్డ్స్ లేదు. మాకు తెలుగును అట్లా వస్తులేదు, అందుకే నేను బట్లర్ తెలుగు మాట్లాడుతున్నారు. మళ్ళీ మా ఎక్స్పీరియన్స్ అంటే నేను ఈ కాలేజ్ నల్లి అడ్మిషన్ గాట్ ఇట్ అంతే ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నేను మళ్ళీ నేను ఫ్రెండ్ మాలిని అంత చెప్పి ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి స్వామి దగ్గర వెళ్ళినారు. అప్పుడు స్వామి అత్ర లెటర్ ఇచ్చి నేను, సో నేను రాసినదు ననుగు మళ్ళీ మాలినికు కావాలి, సీట్ కావాలి అంతే. నేను వాళ్ళ దగ్గర చెప్పలేదు, వాళ్ళు అట్లే రాసినారు ననుగు మళ్ళీ సంధ్యకు కావాలి అంతే. మళ్ళీ స్వామి తీసుకున్నారు ఇద్దరుదు లెటరు. మళ్ళీ రిజల్ట్ వచ్చినారు. నేను ఎంపీసీ రాసి నేను, వాళ్ళు ఎంపీసీ. 10 o'clock రిజల్ట్ వచ్చింది. అప్పుడు చూడాలి, ఎందుకంటే నా పేరు లేదు అక్కడ. అంతా క్రై చేసాను నేను, ఎందుకంటే మా పేరే లేదు. మాలిని పేరు వచ్చింది. మాలిని ఎందుకంటే సంధ్యకి రాలేదు కదా, అందుకే వాళ్ళు క్రై చేశారు. అప్పుడు ఎవరో స్వామి పంపించిన తర్వాత ఒక వాలంటీర్ వచ్చినారు, ఎందుకమ్మా ఏడుస్తున్నారు అంత. అప్పుడు నేను చెప్పిన లేదు, నేను రాసినాలి మళ్ళీ నన్ను రాలేదు అంత చెప్పి నేను. తర్వాత వాళ్ళు చెప్పిన ఎందుకే రాసిన ఎంపీసీ రాసిన లేదమ్మా అక్కడే రిజల్ట్స్ ఉంది అక్కడ వెళ్ళి చూడండి అంత. మళ్ళీ నేను వేరే అక్కడ వెళ్ళి చూసినది బీసీజీనల్లి నేను పేరు లాస్ట్ ఉంది. మళ్ళీ మాకి బాగా ఖుషి అయిపోయింది ఎక్కడెప్పుడు అట్లాస్ట్ ఈ ఇద్దరులకే సిక్స్త్ అంతే అడ్మిషన్ అయిపోయింది కదా అంతే బాగా ఖుషి అయిపోయింది. తర్వాత స్కూల్ అడ్మిషన్ అయిపోయింది మళ్ళీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సాయిగీత వాళ్ళ కూతురు వాళ్ళు ఓకే చెప్పినారు స్వామి లాట్స్ తీసుకున్నారు కదా అప్పుడు నన్ను పేరు చూసి బీజెడ్సినల్లి లాస్ట్ స్వామి సెలెక్ట్ చేసి రాసినారు అంతే. అది చెప్పిన తర్వాత మాకు అంత ఖుషి అంతే ఖుషి ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్. సో దాట్ మచ్ హ్యాపీనెస్ ఐ ఫెల్ట్. సో దిస్ ఇస్ మై ఐ కెన్ సే దిస్ ఇస్ మై బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. అంతే అందరూ బాగా ఖుషిగా ఉన్నారు మా క్లాస్మేట్స్ మా బ్యాచ్ మేట్స్ అందరూ వచ్చినారు ఖుషి అంతే ఖుషి కెనాట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్ సాయిరామ్ థ్యాంక్ యూ.
1: స్వామి ఆధ్వర్యంలో వివాహం జరిగిన శ్రీమతి ప్రశాంతి బుడ్డిగా ఇలా అన్నారు.
16: సాయిరామ్ సిస్టర్స్ నా పేరు ప్రశాంతి బుడ్డిగా నేను బెంగళూరు నుంచి వచ్చాను. నేను స్వామి అనంతపూర్ క్యాంపస్ లో 1995 నుంచి 2000 వరకు చదివాను బీఎస్సీ హోమ్ సైన్స్ ఇంకా ఎంఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్. నేను ఎంఎస్సీ చదువుతున్నప్పుడు నాకు గోల్డెన్ ఆపర్చునిటీ ఏంటి అంటే స్వామి అప్పుడు మాస్ మ్యారేజెస్ పర్ఫామ్ చేస్తున్నారు. ఆ మాస్ మ్యారేజెస్ స్వామి 2000 లో మన అలుమ్నై పిల్లలే కండక్ట్ చేశారు. అప్పుడు సాయిలా మ్యామ్ ఇన్ఛార్జ్ అండ్ రాజేశ్వరి పటేల్ మేడం వాళ్ళు అడిగారు స్వామి ఇన్ కేస్ ఎవరన్నా పెళ్లి నిశ్చయమై ఉంటే మీ దగ్గర చేయించుకోవచ్చా అంటే స్వామి తప్పకుండా అన్నారు. అప్పుడు అది ఒక నా గోల్డెన్ ఆపర్చునిటీ కాబట్టి మా పేరెంట్స్ తో నేను మాట్లాడి మా పేరెంట్స్ కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. ఆ టైంలో నేను 4 స్టూడెంట్స్ కి స్వామి ముందు పెళ్లి అయింది ఆ మాస్ మ్యారేజెస్ లో. నాకు ఆ టైంలో చాలా తో థీసిస్ అవన్నీ ఉన్నా స్వామి ఎట్లా ప్లాన్ చేశారంటే నేను అన్ని ముందే సబ్మిట్ చేసి ఆ టైంకి అంతా రెడీగా ఉండేలాగా స్వామి నన్ను రెడీగా చేశారు. అండ్ ఆ మాస్ మ్యారేజెస్ లో పెళ్లి అవడం అనేది అది నాకు లైఫ్ లాంగ్ గోల్డెన్ ఆపర్చునిటీ. యాక్చువల్ గా మా అత్తగారికి పెరాలసిస్ ఉండింది నేను ఎంఎస్సీ చదువుతున్నప్పుడు. ఎప్పుడు నేను ముందు పెళ్లికి ముందు చదివేటప్పుడు స్వామికి లెటర్ ఇస్తున్నప్పుడు స్వామి అనేవాళ్ళు లెటర్ నహి ఇన్విటేషన్ దో అని హిందీలో. ఎన్ని 3 సార్లు అట్లా ప్రయత్నించినా ప్రతిసారి స్వామి అదే మాట లెటర్ నహి ఇన్విటేషన్ దో అని. అది నాకు అర్థం కాలేదు అప్పుడు. మేబీ అదేమో ఇండికేషన్ ఏమో స్వామి నాకు పెళ్లి చేస్తారని. ఇంకొకటి పెళ్లి రోజు మా మదరిన్లో అసలు నడిచే పరిస్థితే లేదు వాకర్తో నడిచేవాళ్ళు. కానీ స్వామి వచ్చే టైంకి మేము ఆమెను కింద కూర్చోపెట్టేస్తాము ఎందుకంటే మనకి మళ్ళీ చేయర్ అంతా ఎందుకని. కానీ స్వామి పర్టికులర్ గా నన్ను అడిగారు కింద కూర్చోగలుగుతుందా అని. అప్పుడు అడిగితే ఆవిడ కూడా నేను కూర్చోలేనని స్వామి ముందే చెప్పారు కుల్వంత్ హాల్లో. వెంటనే స్వామి చేయర్ తప్పించి నేను ఆవిడని కూర్చోబెట్టి కొంగు కప్పితే మళ్ళీ బ్లెస్ చేశారు స్టేజ్ పై నుంచి. ఇంకా పెళ్లి స్టార్ట్ అవుతుంది అన్న టైంలో కొంచెం ముందు టైంలోనే స్వామి మా దగ్గరికి వచ్చి విభూతి సృష్టించి ఆవిడకిచ్చారు. ఇంకోటి ఏంటంటే స్వామి ఎప్పుడైనా విభూతి ఇస్తే అది ఆ మనిషికి అని అర్థం ఎవరికైతే ఇస్తారో. ఇంకోటి నాకు తర్వాత లేట్ గా తెలిసింది ఏంటంటే ఆవిడ యాక్చువల్ గా ఆ ఇయర్ లోనే చనిపోవాలి అంత తీవ్రంగా ఉంది ఆవిడ డిసీజ్ అనేది. కానీ స్వామి 2000 ఫిబ్రవరి 29 ఆవిడకు విభూతి ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ 7 ఇయర్స్ తర్వాత ఆవిడ చనిపోయారు. సో విభూతి ఇచ్చినప్పుడు ఆ స్వామి ఎక్స్టెన్షన్ ఆఫ్ లైఫ్ మేబీ తన పిల్ల ఇంటికి రాగానే ఒక అత్తగారిని పోయిందన్న మాట తన అమ్మాయికి రాకూడదని కూడా ఇచ్చారని ప్లస్ ఆమెకున్న కష్టం కూడా పోవాలని కూడా ఇచ్చి ఉండొచ్చు. సో అది నాకు ఆవిడ చనిపోయిన తర్వాత తెలిసింది యాక్చువల్ గా. ప్లస్ పెళ్లి అప్పుడు కూడా మనకి తలపైన జీలకర్ర బెల్లం పెడతారు అది చాలా ఎక్కువ క్వాంటిటీ ఇచ్చారు మాకు. సో స్వామి నా దగ్గరికి ఫస్ట్ వచ్చి ఇమీడియట్ గా అమ్ము అంతొద్దు చాలా కొంచెం తీసుకొని చూపించారు చేత్తు ఎంత చిన్న గోళిక ఎంత అంత సైజ్ చాలు అందరికీ అదే చెప్పండి అని ఫస్ట్ నా దగ్గరకు వచ్చి చెప్పారు. తర్వాత గర్ల్స్ అందరికి మేము ఇన్ఫార్మ్ చేశాము. ఇంకోటి పెళ్లి అయిపోయిన తర్వాత ఆ రోజు మధ్యాహ్నం నేను అనంతపూర్ క్యాంపస్ వాళ్ళతో కూర్చున్నాను జయమా మేడం పక్కన. స్వామి రాగానే ఫస్ట్ నా దగ్గరకు వచ్చారు. అప్పుడు జయమా మేడం అన్నారు స్వామి ఈ అమ్మాయికి పొద్దున పెళ్లి అయింది అని. స్వామి అడిగారు మీ భర్త పేరేమిటి అని. నేను రాధాకృష్ణ అంటే స్వామి తెలుసు స్వామికి వినిపించింది కావాలని నవ్వుతూ ఏంటి అని మరి రెండోసారి అడిగారు. మళ్ళీ చెప్పాను స్వామి రాధాకృష్ణ అని. స్వామి అందరి వైపు చూస్తూ నవ్వుతూ విఐపీస్ ఎస్పెషల్లీ వైపు చూస్తూ ఏంటి పొద్దున పెళ్లి అయిపోతే భర్త అయిపోతాడా అని గట్టిగా నవ్వారు. అది కూడా నాకు చాలా చాలా లైఫ్ లాంగ్ ఇన్ఫాక్ట్ గుర్తుంటుంది ఈ విషయము. సో ఇది ఆ తర్వాత నుంచి ప్రతిసారి స్వామి ఫిజికల్ ఫామ్ లో ఉన్నప్పుడు మనతో ఉంటారు. కానీ తర్వాత కూడా నాకు నేను ఏమి స్వామితో మాట్లాడినా ఒక స్వామి కాకుండా ఒక అమ్మతో మాట్లాడినట్టు ప్రతిరోజు మాట్లాడతాను అని నేను అడిగిన దానికి నాకు సమాధానం కరెక్ట్ గా స్వామి ఇస్తారు. ఎస్ అంటే ఎస్, నో అంటే నో అది స్వామి ద్వారా నాకు ప్రతిరోజు లభిస్తుంది. ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఇక్కడికి అనంతపూర్ క్యాంపస్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు నిజంగా మళ్ళీ ఇంకోసారి కాలేజ్ లో జాయిన్ అయ్యి ఇంకో కోర్స్ చేయాలి అంత ఆనందంగా ఉంది. ప్లస్ ఇది ఒక మాకు మంచి ఆపర్చునిటీ. సో నేను మళ్ళీ 21st కూడా అప్పుడు పుట్టపర్తిలోకి వచ్చి అక్కడ కూడా చాలా రోజు అదే 2 డేస్ ఉందామని అనుకుంటున్నాను. సాయిరామ్, థ్యాంక్ యూ.
2: వీళ్ళందరి అనుభవాలు అనుభూతులు వింటూ ఉంటే మనకు కూడా ఎంత ఆనందంగా ఉందో కదా స్వప్న.
1: నిజం లలిత.
2: సరే, ఇప్పుడు మళ్లీ మనం కొద్దిగా వెనక్కి వెళ్దాం. పూర్వ ప్రస్తుత విద్యార్థినుల ఆత్మీయ కలయిక సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాల గురించి కూడా చెప్పుకోవాల్సిన కొన్ని విశేషాలున్నాయి స్వప్న. ముందుగా ఆనాడు ప్రదర్శించిన ఆర్ బిలవ్డ్ సద్గురు సాయి నాటకం గురించి తెలుసుకుందాం. నీకు ఒక విషయం తెలుసా, స్వామి ఆ నాటకాన్ని సుమారు 15 ఏళ్ల క్రిందటే ఆమోదించి ఆశీర్వదించారు. కాని ఎందుకో అది ప్రదర్శనకు నోచుకోలేదు. ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ నాటక రచయిత ప్రొఫెసర్ రాజేశ్వరి పటేల్ ఏమన్నారో విందామా?
1: తప్పకుండా.
0: డ్రామా చేసి డాన్స్ చేసి మేము మళ్ళీ వేరే ఐటమ్ వేరే ప్రోగ్రామ్స్ 22 జూలై పురుషానిలయంలో చేస్తాం. అప్పుడు ఈ డ్రామా నేను అనుకున్నాను, ఎందుకంటే 15 ఇయర్స్ బ్యాక్ మోర్ దాన్ 15 ఇయర్స్ బ్యాక్ ఈ స్క్రిప్ట్ నేను రాశాను అని. షిర్డీ సాయిబాబా గురించి అన్ని బుక్స్ చదివిన తర్వాత అన్ని నేనే అన్ని రాసి స్వామికి ఆ స్క్రిప్ట్ కాపీ కూడా ఇచ్చాను. స్వామికి తెలుసు మేము రెడీ. యాక్చువల్లీ ఎప్పుడైనా స్వామి చెప్పుంటే మేము వెంటనే ఆ డ్రామా ఎనాక్ట్ చేయొచ్చు, అంతవరకు మాకు ప్రిపరేషన్ ఉండేది. కానీ సడన్ గా స్వామి ఆ 25 డిసెంబర్ ప్రోగ్రామ్ వద్దు అని, కల్చరల్ ప్రోగ్రామ్ కూడా వద్దు అని మేము అట్లా చాలా నిరాశ అయిపోయింది అప్పుడు. సో ఒక పక్క పెట్టేశాను ఆ స్క్రిప్ట్, ఎక్కడ పెట్టాను కూడా నాకు గుర్తులేదు అప్పుడు. కానీ తర్వాత ఇక్కడ ఏం ప్రోగ్రామ్ చేసుకోవచ్చంటే ఒక నిరంజన మేడం చెప్పినారు, మంచి డ్రామా చేయొచ్చు కదా, మీరు బాగా ముందు చేసినారు కదా. అప్పుడు నా సిస్టర్ నాకు గుర్తు చేసింది, అప్పుడు నువ్వు 15 ఇయర్స్ బ్యాక్ ముందు కూడా నువ్వు ఆ స్క్రిప్ట్ రాసినావు కదా, ఎక్కడుంది అది? సో నాకు తెలియదు ఎక్కడుంది, నేను ఎక్కడ పెట్టానని నేను నా ఫైల్లో చూస్తే దొరకలేదు. మళ్ళీ తర్వాత నేను ఆ మెయిన్ క్యారెక్టర్ షిడి బాబా క్యారెక్టర్ అమ్మాయికి కాంటాక్ట్ చేశాను వేరే వాళ్ళ ద్వారా, అట్లా ఫోన్ నంబర్ తీసి. తన దగ్గర రఫ్ స్క్రిప్ట్ ఉండింది, అట్లీస్ట్ థ్యాంక్ గాడ్ అట్లా ఉండింది. కానీ అది చూస్తే నాకు జెరాక్స్ కాపీ చేసి నాకు పంపించింది. కానీ నాకు నచ్చలేదు, ఎందుకంటే అది ఫుల్ డీటెయిల్స్ లేదు, కొన్ని తనకి రిలేటెడే స్క్రిప్ట్ ఉంది. సరే, దెన్ మళ్ళీ మేము పుట్టపర్తి వెళ్తే అప్పుడు బై ఛాన్స్ అక్కడ ఒక కబర్డ్ లో మేము చూస్తూ అక్కడ ఒక సెల్ఫిన్ కవర్ లో స్వామికి ఇచ్చేది అది గ్రీన్ ఇంక్ తో నేను ప్రింట్ చేసుకుని అది రెడీ చేశాను స్వామికి ఆఫర్ చేయొచ్చు అని. ఆల్రెడీ ఒక కాపీ స్వామికి ఇచ్చేసాను స్వామి చేతిలోనే. కానీ ఇది మళ్ళీ ఆ ఒకేజన్ లో డ్రామా చేసినప్పుడు మీరు ఇంకొక కాపీ కూడా గ్రీన్ ఇంక్ తో ప్రింట్ చేసి పెట్టాను, ఆ స్క్రిప్ట్ దొరికింది. సో దెన్ నేను అనుకున్నాను ఓకే, స్వామికి ఆ ప్లే కావాలా, ఈ అవసరం కోసమే స్వామి వెయిట్ చేస్తున్నారు ఈ 50th ఇయర్ సెలబ్రేషన్స్ కి. ఎందుకంటే ఆ ప్లే ఎండింగ్ లోనే షిడి బాబా సమాధి గురించి మెన్షన్ ఉంది. సో ఓకే, స్వామికి ఇది ఈ ప్లే ఇష్టమని. అప్పుడు కూడా స్వామికి ఇష్టమే కానీ ఇనాక్ట్ చేయండి అని మాకు క్లియర్ డైరెక్షన్ ఇవ్వలేదు. సో ఇప్పుడు ఇక్కడ మేము చేస్తున్నాం.
1: లలిత, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకోవాలి. అదేంటంటే, అప్పుడు షిర్డీబాబా నాటకం వేయాలనుకున్నప్పుడు బాబా పాత్రకు ఎంపికైన లతా శర్మ ఆ రోజుల్లో అనంతపురం కళాశాలలో చదువుకునేవారు. ఇప్పుడు ఆమె పూర్వ విద్యార్థిని. చిత్రంగా ఆవిడే మళ్ళా ఇన్నాళ్లకు లతా శర్మ గారే అదే పాత్రను పోషించడం విశేషం.
2: అవునా?
1: అందుకోసం ఆమె డార్జిలింగ్ నుంచి 2 వారాల ముందుగానే అనంతపురం వచ్చి శ్రద్దగా రిహార్సల్స్ లోని పార్టిసిపేట్ చేశారు. నాటక ప్రదర్శనలో పాల్గొన్నందుకు ఆవిడ ఎంతో సంతోషాన్ని కూడా వ్యక్తం చేశారు. ఆవిడ తెలుగు మాట్లాడలేరు కాబట్టి ఆవిడ చెప్పిన విషయం యొక్క అనువాదాన్ని మనం విందాం.
17: సాయిరామ్, మై నేమ్ ఇస్ లతా శర్మ ఫ్రమ్ డార్జిలింగ్. ఐ వాజ్ అ స్టూడెంట్ ఆఫ్ అనంతపూర్ కాలేజ్, పాస్డ్ అవుట్ ఇన్ ద ఇయర్ 1993. అండ్ టుడే ఫర్ గోల్డెన్ జూబ్లీ we've enacted a play, Sadguru Sai. So there I had enacted as a role of Shirdi Baba, And actually this program was composed by our madam, the director ma'am, Rajeshwari Patel ma'am. And we were supposed to have this drama 10 years back before as a messenger, but we could not put it, but Swami had already blessed it. So maybe Swami had kept this drama for this day, for this special day. So today we were all like very, we felt the presence of Bhagwan in our college. And I was supposed to be the same character earlier 10 years before. So today the drama got over and we are all excited because we all felt Swami's presence here. I'm really happy to have all my sisters present here today.
18: Om Shri Sai Ram. Sadguru Sai Natakanni Ma Rajeshwari Madam Gare Rasi Direct Chesaru. Asli Natakanni Padela Kindate Pradarshi.

0: చాల్సింది. అప్పుడు వేయలేకపోయినా నాటకానికి స్వామి ఆశీస్సులు లభించాయి. బహుశా మా అందరికీ ప్రత్యేకమైన ఈ రోజునే ప్రదర్శించాలని స్వామి ఆపి ఉండొచ్చు. ఏమైనా ఈరోజు నాటకం వేయగలిగినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మాకందరికీ స్వామి మాతోనే ఉన్నట్టు అనుభవమై ఆనందించాం. ఇంతకుముందు నేను బృందావనం క్యాంపస్ ఆడిటోరియంలో ప్రదర్శించిన గౌతమ బుద్ధ నాటకంలో కూడా వేశాను. అందులో వృద్ధుడు, రోగి, బైరాగి లాంటి 4-5 చిన్న చిన్న వేషాలు వేశాను. నాటకం రిహార్సల్స్ చేస్తున్నప్పుడు నాకు స్వామితో ఉన్న ఫోటో కావాలనిపించింది. కానీ రిహార్సల్స్లో పడి ఆ సంగతే మర్చిపోయాను. ప్రదర్శన రోజున చివరి క్షణం వరకు అనుమతి తెలపని స్వామి తన ఉపన్యాసం చివర నా పిల్లలు ఇప్పుడు గౌతమ బుద్ధ డ్రామా ప్రదర్శిస్తారని ప్రకటించారు. ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని బాబా అంటారు కాబట్టి మేము రెడీగానే ఉన్నాం. స్వామి స్టేజ్ వెనక్కి వచ్చి, "ఏం రెడీయేనా?" అని అడిగారు. మేం రెడీ అన్నాం. ప్రోగ్రాం అయిపోయాక బాబా స్టేజ్ వెనక్కి వచ్చి ఒక్కొక్కరి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, "చాలా బాగుంది, చాలా బాగుంది" అన్నారు. తర్వాత స్వామి వచ్చి ప్రధాన పాత్ర వేసిన వారి పక్కన కాక నా పక్కన నించున్నారు. 15 రోజుల కిందటి నా కళ అలా నెరవేరింది. దేనికైనా సమయం రావాలి కదా. ఆనందంలో తేలిపోతూ ఆయన్నే చూస్తూ నిలబడిపోయాను. స్వామి నన్ను పాదనమస్కారం చేసుకోమన్నారు. చేసుకున్నాక ఇతరులకు అవకాశమిచ్చేందుకు పక్కకు తప్పుకున్నాను. హారతి సమయంలో స్వామి కర్పూరం వెలిగించి అగ్గిపెట్ట అందుకునేవారి కోసం చూస్తున్నారు. నేను స్వామి వెనకనే ఉన్నాను. వారు నా కేసి చూసి అగ్గిపెట్టె అందుకోమని కళ్లతోనే సైగ చేశారు. స్వామి చేతులమీదుగా అందుకున్న ఆ అగ్గిపెట్టెను జ్ఞాపికగా అట్టిపెట్టుకోవాలని నా కోరిక. వెళ్లి మేడంని అడిగాను, "ఆ సంగతి ఆలోచిద్దాం. స్వామి మిమ్మల్ని మెచ్చుకున్నారు, పోయి ఎంజాయ్ చేయ్" అన్నారు మేడం. ఆ రాత్రి మేడం ఇంట్లో మా అందరికీ తలో 2 అగ్గిపుల్లలు ఇచ్చారు. ఒకటి నా వివాహ సమయంలో మా ఇంట్లో జ్యోతి వెలిగించడానికి, మరోటి మా అత్తగారింట్లో జ్యోతి వెలిగించడానికి ఉపయోగించాను. ఇలా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్లో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉంది. స్వామికి మా కృతజ్ఞతలు. సాయిరాం.
1: అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవం సందర్భంగా జూలై 20-21వ తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాలను ఇప్పుడు మీరు వింటున్నారు.
2: షిరిడీ సాయి నాటకంలో లతా శర్మ తప్ప మిగిలిన పాత్రధారులందరూ ప్రస్తుత విద్యార్థులే. వారిలో ఒకరైన కుమారి లక్ష్మీ ప్రత్యూష ఇలా అన్నారు.
3: సాయిరాం, నా పేరు లక్ష్మీ ప్రత్యూష. నేను ఈరోజు డ్రామాలో పార్టిసిపేట్ చేశాను. నేను ఇప్పుడు ప్రస్తుతం 3rd BCOM హానర్స్ చేస్తున్నాను. ఇక్కడ ఈ డ్రామాలో పార్టిసిపేట్ చేసేందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఇంతకుముందు చాలా డ్రామాల్లో చేశాను, కానీ ఈ డ్రామా ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇది స్వామి బ్లెస్ చేసిన డ్రామా. ఇది షిరిడి సాయిబాబా జీవిత కథ పైన ఈ డ్రామా చేశాం మేము. ఇంతకుముందు చేయాలనుకున్నప్పుడు వాళ్ళు చేయలేకపోయారు, కానీ స్వామి బ్లెస్ చేశారు. ఆ డ్రామాలో నేను పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ఎగ్జామ్స్ టైంలో, సిఐఈ టైంలో మేము ఒక 2 వీక్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇది సిఐఈ టైంలో కూడా ఎవ్వరూ ఎందుకు ఇది చెయ్యాలి అని అనుకోకుండా అందరూ ముందుకొచ్చి, "ఇది చెయ్యాలి, ఇది మనం స్వామి కోసం చేస్తున్నాము." ఎంత నాది చాలా చిన్న రోల్ అయినా కూడా నేను 5 నిమిషాలే ఉన్న స్టేజ్ పైన నేను ఎందుకు రోజు రావాలి అని ఎవ్వరు కూడా అనుకోలేదు. ఈ షిరిడి సాయిబాబాగా చేసిన ఎక్స్ స్టూడెంట్ నిన్నటి వరకు ఇదైతే నాకు కలిగిన ఫీలింగ్, నిన్నటి వరకు నార్మల్ లతా మ్యామ్లా అనిపించారు, కానీ ఇవాళ ఎప్పుడైతే నిజంగా స్టేజ్ పైన ఎక్కారో నిజంగా నేను షిరిడి సాయిబాబా దగ్గరే ఉన్నట్టు, అక్కడే నిజంగా చేస్తున్నట్టు నాకు అనిపించింది. సాయిరాం, ఇంకా ఏంటంటే నేను ఇది మొత్తం ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇలా అనలైజ్ చేశాను. నేను యాక్చువల్గా ప్రతిసారి వేదాల్లో పార్టిసిపేట్ చేస్తాను. ఈసారి సడన్ గా డ్రామా అని చెప్పేసరికి, వేద కన్నా ముందు డ్రామా ఆడిషన్స్ అయ్యేసరికి నేను డ్రామాకి వెళ్ళాను. తర్వాత ఒకవేళ నేను వేదాల్లో ఉండుంటే యాజ్ అ ఫైనల్ ఇయర్ గా నాకు కలిసం పట్టుకునే ఛాన్స్ ఏదో ఒకటి ఖచ్చితంగా వచ్చేది, ఎందుకంటే ఎప్పుడు వెళ్తూ ఉండేదాన్ని కాబట్టి. దాని తర్వాత నేను ఏమంటున్నానంటే, స్వామి నాకు చిన్న రిగ్రెట్ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళ పొద్దున్న స్వామి రూమ్ లో సుప్రభాతం చేశామన్నమాట. వాళ్ళు చెప్పారు, అందరూ ప్రేయర్ హాల్ ఇన్ఛార్జెస్, స్వామి రూమ్ ఇన్ఛార్జెస్, మీరు వచ్చి స్వామి రూమ్ లో సుప్రభాతం చేయొచ్చు. ఒకవేళ నేను కలసం పట్టుకొని ఉంటే స్వామి రూమ్ లోకి వెళ్లే అవకాశం వచ్చేది. నేను ఇప్పుడు వేదాల్లో లేను కాబట్టి నాకు ఆ అవకాశం రాలేదు. కానీ దానికన్నా ముందే సుప్రభాతంకి నువ్వు వచ్చేసి నువ్వు కూర్చో, నువ్వు పర్వాలేదు చేసిన డ్రామాలో ఉన్నా నీ ఛాన్స్ ఏం మిస్ అవ్వలేదు అని చెప్పినట్టు అనిపించింది. ఇంకోటి ఏంటంటే, ఇలా కలసం పట్టుకుని వెళ్లేలాగా కాకుండా డ్రామాలో పార్టిసిపెంట్ గా నేను స్వామికి బొకే ఆఫర్ చేశాను. అది కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అంత అంటే స్వామి మొత్తం ప్రోగ్రామ్ అయ్యాక చాలా నేను వేదాలో ఉండుంటే ఇది చేసేదాన్నేమో అనే చిన్న థాట్ కూడా నాకు రానివ్వకుండా ముందే ఇది చేసి పెట్టేశారు. ఇంకా డ్రామా దగ్గరకు వచ్చేసరికి అందరూ లాస్ట్ లో ఎప్పుడైతే కూర్చున్నామో అంత గ్రాండ్ ఫినాలే కోసం ప్రతి ఒక్కళ్ళు, నేను ఇప్పుడు వేదాల్లో లేను కాబట్టి నాకు ఆ అవకాశం రాలేదు, కానీ దానికన్నా ముందే సుప్రభాతంకి నువ్వు వచ్చేసి నువ్వు కూర్చో, నువ్వు పర్వాలేదు చేసిన డ్రామాలో ఉన్నా నీ ఛాన్స్ ఏం మిస్ అవ్వలేదు అని

0: ఒక్కళ్ళు అది ఫీల్ అయ్యి ప్రతి చిన్న పార్టిసిపెంట్ దగ్గర నుండి షిరిడి బాబా వరకు అందరూ అది ఫీల్ అయ్యి అందరి కళ్ళంపట నీళ్లు వచ్చాయి. అంత హ్యాపీగా అంత రియల్ గా స్వామి ప్రెజెన్స్ ని మేము ఫీల్ అయ్యాము. ఎప్పుడైతే ప్రొసెషన్ వచ్చిందో అప్పుడు కూడా అసలు టీచర్లన్నా మీరు కనిపించకూడదు కనిపించకూడదు, ముందు ఏం కనిపించకూడదు, అక్కడ స్వామి వస్తున్నారు, ఎప్పుడైతే ఆ బ్యాండ్ నాదస్వరం అవన్నీ వస్తున్నాయి, నిజంగా ఒళ్ళంతా గూజ్ బంప్స్ వచ్చేసాయి. స్వామి వస్తున్నారు స్వామి అంటే ఆ స్టార్టింగ్ నుంచి వెనకాలే ఉన్న ప్రతి ప్రోగ్రామ్ ప్రతి పాట ప్రతి డాన్స్ ని ఫీల్ అవుతూ స్వామి చూస్తున్నారు చూస్తున్నారు అని ఎండ్ వరకు ఫీల్ అయ్యాము. ఎప్పుడైతే లాస్ట్ లో మళ్ళీ ఓ మా పాట పాడారో దానికి ఇంకా ఎక్కువగా ఫీల్ అయ్యామంటే స్వామి ఉన్నారు అక్కడ ఉండి మొత్తం ప్రోగ్రామ్ ని చూశారు. ఫస్ట్ నుంచి కూడా మాకు డైరెక్టర్ మ్యామ్ అదే చెప్తూ వచ్చారు, మీరు ఎవరి కోసం చేయట్లేదు స్వామి కోసం చేస్తున్నారు, ఎట్ లాస్ట్ ఈ ప్రోగ్రామ్ చేశాక స్వామి చాలా సంతోషం అని చెప్పాలి ఎప్పటిలాగా, అది చెప్పినట్టు అనిపించింది మా అందరికీ కూడాను. ఇంకా ఈ అవకాశం నాకు నా ఫైనల్ ఇయర్ లో రావడం చాలా సంతోషంగా ఉంది. దాని తర్వాత ఇలా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం ఇంకా ఆనందంగా ఉంది. డ్రామా గురించి కాకుండా హాస్టల్ ప్రిపరేషన్ గురించి, ఎక్స్ స్టూడెంట్స్ ని రిసీవ్ చేసుకోవడం గురించి చూస్తుంటే ఇక్కడ టీచర్స్ అందరూ కూడా వాళ్ళ స్టూడెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు మా స్టూడెంట్స్ వస్తారా, వాళ్ళకి ఏమేం చేయాలి అని చాలా వీక్స్ నుంచి ప్రిపేర్ చేస్తూ ఉండడం హాస్టల్. ఇప్పుడు ప్రెజెంట్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్స్ అందరూ కలిసి వచ్చి హాస్టల్ డెకరేషన్ చేయడం, కాలేజ్ డెకరేషన్ చేయడము, అందరూ చాలా ఆనందంగా స్పోర్టివ్ గా ముందుకొచ్చి పార్టిసిపేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ స్వామి నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు. సారమ్,
1: ఇంత చరిత్ర ఉన్న ఈ నాటకంలోని చిన్న భాగాన్ని రేడియో సాయి శ్రోతల కోసం అందిస్తున్నాం.
2: Come on, ladies. Baba prepares no wheat bread for himself. He subsists on alms. What will he do with all this flour?
3: సాంస్కృతిక కార్యక్రమాలలో ఇతర అంశాలు ప్రదర్శించిన విద్యార్థినుల అనుభూతులు కూడా ఇప్పుడు విందాం. కుమారి హర్షిణి.

నా పేరు హర్షిణి. నేను సెకండ్ బీకామ్ ఆనర్స్ చదువుకుంటున్నాను. మేము ఇవాళ 8 జూలై గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ సందర్భంగా మేము ఇక్కడ ఇవాళ కవాలి పాడాము. స్వామికి కవాలి చాలా ఇష్టము. శైలేష్ శ్రీవాస్తవ సార్ అక్కడ పర్తి క్యాంపస్ లో ఆయన కంపోజ్ చేసిన కవాలి ఇది. ఒకరోజు మేము మ్యూజిక్ గ్రూప్ వాళ్ళందరం కూర్చుని ఏం పాడాలి ఒక డిసైడ్ చేస్తుంటే మా సీనియర్ ఒక అమ్మాయికి థాట్ వచ్చింది, మనం ఇలాగా కవాలి పాడదామని. వెళ్ళి మా టీచర్ ని అడిగితే ఆవిడకి చాలా నచ్చింది. చాలా రెలెవెంట్ ఈ సాంగ్, అందరూ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తున్నారు. సో ఈ లిరిక్స్ కూడా సేమ్, తేరే దర్బార్ మే ఆయ్ హై ఆజ్ అది. సో చాలా రెలెవెంట్ అది. మాకి వెంటనే నచ్చి సో మేము అప్పటి నుంచి మొదలు పెట్టేశాము. సో 20 రోజుల నుంచి ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఇంకా మేము ఆల్మోస్ట్ ఒక 22 మంది పాడాము. చాలా కష్టపడి మేము ప్రాక్టీస్ చేశాము. ఒక్కొక్క ఇన్స్ట్రుమెంటేషన్, ఒక్కొక్క లీడ్ సింగర్, కోరస్ అందరికీ ఈక్వల్ గా ఛాన్స్ దొరికి ఇందులో కాంట్రిబ్యూట్ చేయడానికి మేము చాలా కష్టపడ్డాము. మధ్యలో ఎగ్జామ్స్ వచ్చినా కూడా రోజు మేము వచ్చి ప్రాక్టీస్ చేసేవాళ్ళం. సో మాకు చాలా హ్యాపీగా ఉంది గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కి ఒక పార్ట్ అయినందుకు. ఇంకా మాకు అంటిల్ లాస్ట్ ప్రాక్టీస్ వరకు లిటరలీ మేము ఏదో ఒక చిన్న మిస్టేక్స్ చేస్తూనే ఉన్నాం. మేము అసలు కాన్ఫిడెన్స్ రావట్లేదు మాకు, మేము ఎలా పాడాలి ఏంటి, ఎక్కడి నుంచైనా చిన్న మిస్టేక్ జరుగుతూనే ఉంది. మేము ఇంకా లాస్ట్ లిటరలీ స్వామికి ప్రే చేస్తాం, స్వామి ప్లీజ్ మీరే పాడండి మా, ఇంకా ఇంతమంది దగ్గర మేము మళ్ళీ చిన్న మిస్టేక్ అయితే మళ్ళీ మనకి రిగ్రెట్ ఉండిపోతుంది, 50 ఇయర్స్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ అయ్యో ఇంత చిన్న మిస్టేక్ అయిపోయింది అని. సో మేము అందరూ గట్టిగా స్వామికి ప్రే చేసుకున్నాము, స్వామి ప్లీజ్ మీరే పాడండి, జస్ట్ సింగ్ త్రూ అస్ అని. స్టేజ్ కి వచ్చే ముందర ఒక ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా ఏదో ఒక చిన్న మిస్టేక్ జరిగింది, ఇంకా మేము వదిలేసాం ఇంకా సరే అని. మేము స్టేజ్ కి వెళ్లిన తర్వాత పాట మొత్తం పాడేసిన తర్వాత చూస్తే ఒక్క చిన్న మిస్టేక్ కూడా జరగలేదు. మేము చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాం స్వామికి, మీరే పాడారు, థ్యాంక్ యూ సో మచ్ అని.

కుమారి నైనా.

0: సాయం, నా పేరు నయన. ఈరోజు జూలై 5 ప్రోగ్రామ్ లో డాన్స్ చేశాము, క్లాసికల్ డాన్స్ చేశాము. ఈరోజు మొత్తం డాన్సెస్ 3 ఉన్నాయి. దాంట్లో ఒకటి క్లాసికల్, ఒకటి సెమీ క్లాసికల్, ఇంకా గిద్దా నేపాలి డాన్స్, 4 డాన్సెస్ ఉన్నాయి. అందరిలోనూ యూనిటీ రావడం ఒక డిఫికల్ట్ టాస్క్ అని చెప్పుకోవచ్చు. అందరూ లాస్ట్ మూమెంట్ లో నేర్చుకున్నారు అనమాట. మేము మా క్లాసికల్ డాన్స్ కి వచ్చినట్లయితే మేము ఈ క్లాసికల్ సెల్ఫ్ లెన్స్ లో ఉన్నాం, డాన్స్ సెల్ఫ్ లెన్స్ లో ఉన్నాం. సో మేము చాలా డాన్సెస్ నేర్చుకున్నాం అనమాట. కొన్ని ఇయర్స్ నుంచి మాకు అసలు ఒక ఆపర్చునిటీ రావట్లేదు పర్ఫామ్ చేయడానికి. సో వీ హావ్ బీన్ వెయిటింగ్, చాలా రోజుల నుంచి వెయిట్ చేసినాం ఒక్క సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, స్వామి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని. నేను ఫస్ట్ లో ఈ సెల్ఫ్ లెన్స్ లో ఉన్నప్పుడు నేను అనుకున్నాను, నేను నా చిన్నప్పుడు డాన్స్ నేర్చుకున్నాను, మళ్ళీ ఆపేశాను కొన్ని రోజులు. మళ్ళీ ఇక్కడికి వచ్చాక వాళ్ళు నన్ను ఫోర్స్ చేశారు, నువ్వు డాన్స్ నేర్చుకున్నావు, నువ్వు అట్లా స్కిప్ చేయకూడదు, నీకు టాలెంట్ ఉంది, నువ్వు ఇక్కడే ఉండాలని చెప్పారు. కానీ నాకు ఎందుకో ఇక్కడ ఉండాలనిపించలేదు. సో నేను ఉండనని చెప్పాను. కానీ వాళ్ళు ఫోర్స్ చేసి నా పేరు ఆ దాంట్లో రాశారు. నేను స్వామి నువ్వు నా నుంచి ఏం తీసుకోవాలనుకుంటున్నావు, నేను ఉండాలనుకోవట్లేదు ఈ సెల్ఫ్ లెన్స్ లో ఇప్పుడు అనుకున్నాను. కానీ వాళ్ళు నా పేరు అప్పుడు ఎందుకు రాశారు నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను. నేను అప్పటి నుంచి నేర్చుకున్న డాన్స్ ఎంత ఇష్టమైన సాంగ్ ఇది, మేమందరూ చాలా డెడికేటెడ్ గా నేర్చుకున్న సాంగ్, ఈరోజు చేసిన సాంగ్. సో ఆ సాంగ్ ని ఈరోజు మేము స్వామి ముందర ప్రెసెంట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అది కూడా 50th బ్యాచ్ గా మేము రిప్రజెంట్ అయ్యాం ఆ డాన్స్ లో. ఇన్ని ఇయర్స్ నుంచి ఎంత మందికి అయితే ఛాన్స్ రాలేదో వాళ్ళందరూ ఛాన్స్ మేము తీసుకున్నట్టు అనిపించింది నాకైతే. ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంకా గిద్దా డాన్స్ వాళ్ళు, నేపాలీ డాన్స్ వాళ్ళు, ప్రతిసారి వాళ్ళకి చిన్న చిన్న కరెక్షన్స్, మాకు కూడా ప్రతిసారి చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయి కాస్ట్యూమ్ లో, కానీ అన్ని విషయాల్లో చాలా కరెక్షన్స్ చేయాల్సి వచ్చింది. లాస్ట్ మూమెంట్ నిన్న ఈవినింగ్ ప్రాక్టీస్ వరకు మాకు ఒక చిన్న కరెక్షన్ ఇస్తూనే ఉన్నారు, కానీ ఈరోజు కంప్లీట్ గా హ్యాపీగా ప్లెసెంట్ గా పర్ఫామ్ చేసాం అనిపించింది. నేను అనుకున్నా స్వామి ఈ ఫీల్ రావాలి మాకు, ఇన్ని రోజుల వరకు ఫీల్ ఉంది, 50th బ్యాచ్ ఆఫ్ అనంతపూర్ క్యాంపస్ అనే ఫీల్ ఉంది. కానీ నేను అనుకున్నా స్వామి ఇది ప్రౌడ్ ఏమో, ఇలా చేయకూడదు, నువ్వు చేయాలి స్వామి, నువ్వే మా నుంచి కోఆర్డినేట్ చేసి ఆ ఫీల్ వచ్చేలా చేయాలనిపించింది. కానీ ఎప్పుడైతే ఈరోజు స్టేజ్ మీదకి వెళ్ళామో కంప్లీట్లీ ఆ ఫీల్ ఉండింది, ఫుల్ పర్ఫార్మెన్స్ అందరిలోనూ ఉండింది, ఆడియన్స్ లో, ఈవెన్ పర్ఫార్మెన్స్ లో అందరిలోనూ స్వామి నువ్వే మమ్మల్ని సోర్స్, నువ్వే పుష్ చేస్తున్నావు అనే కాన్ఫిడెన్స్ కానీ యాటిట్యూడ్ కానీ అందరికి వచ్చింది. ఒక్కరు ఈగోతో చేయలేదు, అందరూ డివోషన్ తో చేశారు. ఆ డివోషన్ ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్ని స్వామి మాత్రమే చేయగలరు. సో థ్యాంక్ యూ సో మచ్ స్వామి ఫర్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ, అండ్ బీయింగ్ ఏ 50th బ్యాచ్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సాయిరామ్.
1: కుమారి అలేఖ్య.
2: ఓం శ్రీ సారామ్. నా పేరు అలేఖ్య, నేను 3rd BCOM ఆనర్స్ అవుతున్నాను. ఇక్కడ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ విషయంకి వస్తే నేను ఆడిటోరియం సెల్ఫ్ లెన్స్ లో ఉన్నాను. సో ఆడిటోరియం క్లీనింగ్ దగ్గర నుంచి స్వామి గార్లాండ్ మేకింగ్ వరకు ప్రతిదీ కూడా ప్రతి చిన్న విషయం కూడా చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతి ప్రోగ్రామ్ కూడా ఆడిటోరియంలోనే సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి స్పిక్ అండ్ స్పాన్ గా ఉండాలి. చైర్ డౌన్ పార్ట్ నుంచి చైర్ హ్యాండిల్ వరకు మొత్తం మేము ప్రతి చైర్ ఇన్ ద ఆడిటోరియం మేము క్లీన్ చేశాము. అండ్ సో నేను ఎట్ ద సేమ్ టైం నాకు స్వామి రూమ్ క్లీనింగ్ ఇన్ఛార్జ్షిప్ కూడా వచ్చింది. సో నేను ఎలా మేనేజ్ చేసుకోవాలి రెండు అని చెప్పి చాలా ఆలోచించాను. కానీ స్వామి నాకు రెండు మేనేజ్ చేసుకునే స్ట్రెంగ్త్ ఇచ్చారు. యాక్చువల్గా స్వామి రూమ్ గార్డింగ్ గురించి చెప్తే ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. మా ఫాదర్ స్వామి ఫిజికల్ గా ఉన్నప్పుడు స్వామి రూమ్ గార్డ్ చేశారు, స్వామి రూమ్ డోర్. మా డాడీ ఎప్పుడైతే ఇంటికి వచ్చారో ఇలా చెప్పారన్నమాట, నాకు స్వామి రూమ్ గార్డ్ చేసే అదృష్టం వచ్చింది, నీకు అలాంటి అదృష్టం వస్తుందో రాదు, ఎందుకంటే గర్ల్స్ కి చాలా లెస్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఎప్పుడైతే మ్యామ్ మాకు పిలిచి ఇలాగా స్వామి రూమ్ గార్డ్ చేయాలి, మీరు ఈచ్ ఆర్ 1-1 అక్కడ కూర్చొని ఉండాలి, ఎందుకంటే స్వామి ఉంటే మనం గార్డ్ వేసుకొని మనం వచ్చేయలేం కదా, సో మీరు అక్కడ ఉండి గార్డ్ చేయాలి స్వామి రూమ్. సో నాకు అన్ని సంవత్సరాల క్రితం మా డాడీ చేసిన ప్రేయర్ ఇప్పుడు స్వామి ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు స్వామి బ్లెస్ చేశారనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. అంటే స్వామి మనం చిన్న చిన్న ప్రేయర్స్ కూడా స్వామి వింటారనడానికి ఇది ఒక చాలా పెద్ద నిదర్శనం. సో నేను వెంటనే ఇంటికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాను. మమ్మీ డాడీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో అక్కడ స్వామి రూమ్ క్లీనింగ్ దగ్గర నుంచి మొత్తం కలశం పెట్టే వరకు అన్ని మేమే చేశాము. సో ఆ నేను 8 to 9:30 ఆడిటోరియం లో వర్క్ చేశాను. ఆడిటోరియం వర్క్ 9:30 వదిలిపెట్టి 9:30 నుంచి 10:30 వరకు స్వామి రూమ్ గార్డ్ చేశాం. సో నేను అనుకున్నాను, స్వామి చాలా థ్యాంక్స్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన, చాలా చాలా థ్యాంక్ యూ స్వామి అని నేను ప్రే చేసుకుంటుంటే, అప్పుడు కలశం ముందు మ్యామ్ నా చేతిలో పెట్టిన తర్వాతే వేద గర్ల్స్ కి వెళ్ళింది కలశం. సో స్వామి అంటే నేను వేద అంత ప్రాపర్ గా చాంట్ చేయలేను. సో నేను అనుకున్నాను, ఓ స్వామి ఐ మిస్ దిస్ ఆపర్చునిటీ యాజ్ ఎ ఫైనల్ ఇయర్, అంటే నేను ఫైనల్ ఇయర్ గా ఏదో ఒకటి చేయాలి. కానీ స్వామి నీకు వేద హాఫ్ అయినా పర్వాలేదు, కలశం మాత్రం నా చేతికి వచ్చేలా చేశారు. నా చేతికి వెళ్ళిన తర్వాత తను వేద గర్ల్స్ కి ఇచ్చాము మేము కలశం, దియాస్ కూడా. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. వేద మొత్తం అయిపోయిన తర్వాత ఆడిటోరియం కి వచ్చిన తర్వాత కూడా కలశం రిసీవ్ చేసుకోవడానికి నన్నే వెళ్ళమన్నారు మ్యామ్. సో నేను కలశం కూడా రిసీవ్ చేసుకుని స్వామి దగ్గర పెట్టడం కూడా నేనే చేశాను. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఒకే రోజు ఇన్ని ఆపర్చునిటీస్, యాజ్ ఏ ఫైనల్ ఇయర్ నాకు ఇన్ని స్వామి ఆపర్చునిటీస్ ఇచ్చారు. అంటే నేను చిన్నప్పటి నుంచి చదువుకోవాలని కోరుకుంటే నాకు స్వామి స్కూల్లో కాలేజ్లో, కానీ నాకు స్వామి ఓన్లీ డిగ్రీలో ఆపర్చునిటీ ఇచ్చారు. సో నేను అనుకున్నాను, స్వామి ఎంత ఆపర్చునిటీ అంటే ఎన్ని ఛాన్సెస్ ఉంటే అన్ని ఆపర్చునిటీస్ నేను ఎలాగైనా తీసుకోవాలి అనుకున్నాను. కానీ ఒకే రోజులో ఇన్ని ఆపర్చునిటీస్ ఇస్తానని నేను అస్సలు ఊహించుకోలేదు. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎక్స్ స్టూడెంట్స్ రిసీవ్ చేసుకోవడం విషయానికి వస్తే, అందరు ప్రతి ఒక్క ఎక్స్ స్టూడెంట్ ఫేస్ లో హ్యాపీనెస్, అంటే ఇప్పుడు మేము యాజ్ ఎ స్టూడెంట్ వాళ్ళు రిసీవ్ చేసుకోవడం, వాళ్ళ హ్యాపీనెస్ షేర్ చేసుకోవడం, మేము ఇక్కడ చదువుకున్నాం ఇక్కడ కూర్చున్న వాళ్ళం అని వాళ్ళు చెప్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. అంటే మేము మా ఫ్యూచర్ ఊహించుకున్నాం, ఒకవేళ మనం 75th సెలబ్రేషన్స్ కి వస్తే మనము ఇలాగే మన సిస్టర్స్ తో చెప్తాము, మేము ఇక్కడ కూర్చున్నాము, అలా కూర్చున్నాము, ఇలా చేసామని చెప్పి. సో వాళ్ళ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటే మాకు కూడా ఆ ఎంతుజియాజం చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ జయ సారా.
1: కుమారి దివ్య.
0: ఓం శ్రీ సారా, నా పేరు దివ్య, నేను 3rd BSc ఎంపీసీ చదువుతున్నాను. ఇక్కడ నేను ఆడియో విజువల్ డిపార్ట్మెంట్ నుంచి, అంటే అన్ని చూసుకుంటారు, మైక్స్ లైట్స్ ఇవన్నీ మేమే చూసుకుంటాం. అయితే మొన్న 3 డేస్ నుంచి స్వామి ఫొటోస్ పెట్టడం, డెకరేషన్ జరుగుతూ ఉంటే అనిపించేది, ఏంటి స్వామి మీరు పెట్టిన ఇన్స్టిట్యూట్ 50 ఇయర్స్ అయ్యింది, ఎంతో మంది స్టూడెంట్స్ ఇక్కడ నుంచి వెళ్ళుంటారు, ఎంతో మంది మారుంటారు, మీ మిషన్ 50 ఇయర్స్ ని సెలబ్రేట్ చేసుకుంటుంది, సో మీరు ఇక్కడ ఉంటే బాగుంటుంది, మీరు వస్తారని మాకు తెలుసు, బట్ మీరు వచ్చారని మాకు తెలిసేలారండి అని అనుకున్నాను. అయితే నాకు ఫీలింగ్ ఉండేదన్నమాట, స్వామి ఇక్కడ ఉండుంటే బాగుండేది, బాగా ఎక్కువైపోయింది. అన్ని ఫొటోస్ చూసి స్వామి ఇక్కడ వచ్చినప్పుడు ఉన్న ఫొటోస్ అన్నింటినీ పెట్టారు. సో నాకు అనిపించింది అన్నమాట, స్వామి ఇక్కడ ఉండుంటే ఇంకా బాగుండేది, స్వామి వస్తే బాగుండేది అనిపించింది. అయితే నాకు ఆడియో విజువల్ డిపార్ట్మెంట్ లో ఒక అమ్మాయి షేర్ చేసుకునింది అనమాట తన ఎక్స్పీరియన్స్, ఏంటి స్వామి తనకి కళలో కనిపించారంట, స్వామిని అడిగిందంట, స్వామి ఇక్కడ ఉండొచ్చు కదా మీరు అని. అయితే స్వామి అన్నారంటే, పిచ్చిమొహందానా, నేను ఇక్కడే ఉన్నాను, మీ రూమ్స్ ప్రతిదానికి వస్తున్నాను, మిమ్మల్ని చూస్తున్నాను, బట్ మీరే నన్ను గుర్తించట్లేదు అన్నారంట. సో అప్పుడు అనిపించింది, ఓకే స్వామి ఇక్కడే ఉన్నారనమాట, బట్ మనం చూడలేకపోతున్నాం కదా, అది ఫీల్ అవ్వలేకపోతున్నాం కదా అనిపించింది. అయితే ఇవాళ ప్రోగ్రామ్ లో ప్రతిసారి ప్రతిదానికి చాలా ప్రోగ్రామ్స్ జరుగుతాయి ఇక్కడ కాలేజ్ కాబట్టి, సో ప్రతి ప్రోగ్రామ్ లోని అన్ని చేస్తాం, బట్ ఎప్పుడు ఈ ఫీలింగ్ రాలేదు, స్వామి కోసం చేస్తున్నాము, ఓన్లీ స్వామి కోసం. ఇప్పుడు డ్యూటీ కింద చేసేదాన్ని కానీ ఇప్పుడు ఆ ఫీలింగ్ రాలేదు, బట్ ఇవాళ మొత్తం ప్రోగ్రామ్ అంతా ఇక చాలా సాటిస్ఫాక్షన్, స్వామి కోసమే చేసాము అని. ఎంత వర్క్ లోడ్ ఉన్నా సరే అనిపించలేదు ఇవాళ వర్క్ చేసామని. ఇప్పుడు ప్రోగ్రామ్ ఉంటే మేము ముందే రోజు వస్తాము, చూసుకుంటాం, దాని తర్వాత రోజు చేసేస్తాం. ఈసారి మేము 1 వీక్ నుంచి మేము కష్టపడ్డాం, బట్ ఆ ఫీలింగ్ రాలేదు, ఎస్ స్వామి కోసమే చేసాం అని అనిపించింది. ఇంకా ఆయన పక్కనే ఉన్నట్టు ఫీలింగ్ వచ్చింది. అండ్ ఫస్ట్ టైం ఆడియోవిజువల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక వర్క్ చేసాం ఓన్లీ స్వామి కోసం అనిపించింది, ఎప్పుడు డ్యూటీ కిందే ఉండేది అది. సారు
1: కుమారి చిన్మయ్.
3: గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చాలా బాగా అయ్యాయి. ఇంకా నాదస్వరం నేను వాయించాను ఇవాళ పొద్దున, అంటే స్వామికి నాదస్వరం అంటే చాలా ఇష్టమని అక్క వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. చిన్నప్పుడు కూడా మేము చాలా సార్లు చూసాము వాళ్ళు, స్వామి రాగానే ఫెస్టివల్స్ అప్పుడు వాళ్ళదే ఫస్ట్ తాళం వినిపిస్తుంది, శృతి వినిపిస్తుంది, నాదస్వరం వాయిస్తారు. అలాంటిది మొదటిసారి వాయించాను ఇవాళ. స్వామి నిజంగా నడుస్తున్నట్టు ఆ ఫీలింగ్ వచ్చింది. ఇంకా స్వామిని లీడ్ చేస్తున్నామంటే ఇట్స్ లైక్ ఇట్స్ లైక్ అ వెరీ గుడ్ ఫార్చ్యూన్. కానీ దీనికి ఈ ఫార్చ్యూన్ రావాలంటే చాలా ప్రాక్టీస్ కూడా చేయించాలి. అండ్ స్వామి మాకు అంత టైం కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు, ఈక్వల్ గా డివైడ్ చేశారు, అంత టైం అలాట్ చేశారు నాశనం రోజు వాయించి ప్రాక్టీస్ చేయడానికి. అంత అండ్ స్వామికి పర్ఫెక్షన్ అంటే చాలా ఇష్టం. ఆ పర్ఫెక్షన్ లెవెల్ కి రావడానికి కూడా మాకు చాలా రిసోర్సెస్ ఇచ్చారు. అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు స్వామి మాకు ఛాన్స్ ఇచ్చినందుకు. సారాం,
4: స్వామి కళాశాలలో విద్యార్థులకు వీడ్కోలు చెప్పే సాంప్రదాయం లేదు. అనంతపురం మహిళా కళాశాల ప్రిన్సిపల్ గా పనిచేసి రిటైర్ అయిన హేమలత గారు చెప్పినట్టు స్వామి విద్యార్థులు ఎప్పటికీ స్వామి విద్యార్థులే.
5: ఏమైనా స్వర్ణోత్సవ సందర్భంగా స్వామి ఆశీస్సులతో కళాశాలతో అనుబంధం ఉన్న అన్ని తరాల విద్యార్థినులు, అధ్యాపకులు, ఇతర సిబ్బంది తిరిగి కలుసుకునే అవకాశాన్ని కల్పించిన అనంతపురం మహిళా కళాశాల యాజమాన్యం, డైరెక్టర్, విద్యార్థులు అందరూ అభినందనీయులే కదా స్వప్న.

ఇంతవరకు మీరు అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవ సందర్భంగా జూలై 20-21వ తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాల్లో రెండవ భాగం ఆత్మీయ కలయిక విన్నారు. ఈ కార్యక్రమంలో మూడవ భాగాన్ని రేపు మీరు వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి జీవితమే నాటకరంగం కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు మీరు వినబోయే నాటకం ద్రౌపది. మరి ఇక నాటకంలోకి వెళ్దామా?

0: ఆహా ఆహా, నా కల ఫలించుచున్నది. ఎంతో కాలము నుండి ఈ శుభగడియల కొరకు వేచియుంటిని. యజ్ఞప్రసాదమగు మదీయ పుత్రిక ద్రౌపది స్వయంవరానికి దిగంతముల నుండి రాజాధిరాజులు శస్త్రాస్త్ర ప్రావీణ్యులు ఎందరెందరూ వేంచేసినారు. పాండవ మధ్యముడు విజయుడూ వచ్చును. అతను మత్స్యయంత్రమును ఛేదించును, కన్యను చేపట్టును.
1: ప్రభు, ఒకవేళ విజయుడు స్వయంవరానికి రాకపోతే?
2: దేవి, ఏమిటి అపశకునపు మాటలు?
1: క్షమించండి ప్రభు, అపశకునం కాదు. పాండవులు లక్క ఇంటిలో నిద్రిస్తుండగా కౌరవులు ఆ ఇంటికి నిప్పు పెట్టి వారిని హతమార్చారని అంతా చెప్పుకుంటున్నారు.
0: లేదు దేవి, నా మనసు దానికి అంగీకరించుటలేదు. విదురులు భీష్మాచారుల వంటి మహామహుల ఆశీర్వాదములుండగా ఏ విపత్తు వారికి సంభవించదని మా నమ్మకం. అన్నిటికీ మించి వారు దైవాంశ సంభూతులు, దైవభక్తులు. అట్టి గుణవంతులకు పాండుపుత్రులకు ఏ విపత్తు వాటిల్లదు. అదిగో పుత్రిక ద్రౌపది.
3: మాతాపితరులకు వందనాలు.
4: కళ్యాణమస్తు.
3: తండ్రి, పాండవ మధ్యమునకై మీరు నాకు జన్మనిచ్చితిరి. కాని వారు
1: నీ అంతరంగ మందలి ఆవేదన తపన నేనెరుగుదునమ్మా. రేపటి స్వయంవరం భగవంతుని సంకల్పం. పాండవులు తప్పక వస్తారు. వారు ధర్మస్థాపనకై పుట్టిన మహావీరులమ్మా. వారికి ఏ హాని జరగదు. ఎటుచూచినను నా మనసుకు శుభసూచకములే గోచరించుచున్నవి. రేపు దైవలీల మీరే దర్శించవచ్చు.

0: అమ్మా, ఈరోజు పెండ్లి ఇంటి నుండి ఓ దివ్య ఫలాన్ని తెచ్చామమ్మా.
1: కుమారులారా, తెచ్చిన ఆ దివ్య ఫలాన్ని కూడా ఐదుగురు సమానంగా పంచుకుని భుజించండి. అయ్యో, నేనెంత ఘోరం చేశాను అమ్మా. నిన్ను చూడకుండానే భిక్ష అనుకుని సమానంగా పంచుకుని భుజించమన్నాను. ఎంత నేరం చేశాను. అయ్యో, ఇప్పుడెలాగో, దీనికి పరిష్కారం లేదా?
2: అమ్మా, మీ నోట వచ్చిన మాట మాకు దైవశాసనంతో సమానం. ఏనాడు మీ మాట జవదాటి ఎరుగు. మీ నోటి వెంట వచ్చిన ఆ మాట దేవుని సందేశంగా భావిస్తాం.
1: అదెలా సాధ్యం నాయనా? ఐదుగురు సోదరులు ఒక్క వనితను వివాహమాడుట ధర్మమా? ఒక రాజుకు బహుభార్యలుండవచ్చునుగాని ఒక్క స్త్రీకి పెక్కుమంది భర్తలుండుట పాడియా?
3: అత్తా, నమస్కారం. ద్రుపద మహారాజుతో వియ్యమందుకున్నావు. రాజ్యసభలో నీ కుమారుల శౌర్య పరాక్రమాలను కళ్లారా చూశాను. పంచభూతాల రౌద్రం వారి శౌర్యమందు కనపడింది. భావధర్మరాజు పలికినది సత్యం. మాతృమూర్తి నోటి నుండి వెలువడిన పదము వేదముతో సమానము కదా. దానిని పాటించుట తనయుల ధర్మం. పైగా మీ ధర్మజుడు

0: అట్టి అత్తగారింట అడుగు పెడుతున్నావమ్మా. ఈ లోకాన్ని ధర్మబద్ధంగా నడపటానికి కావలసిన ధర్మం, శక్తి, నేర్పు, సహనం, మంచితనం అనే పంచమూలకాలకు ప్రామాణికమైన ఐదుగురు భక్తులు ఇప్పుడు నీకున్నారు. నీ చేతికి ఉన్న ఐదు వేళ్లను కలిపి ఒక్క పిడికిలిగా బిగించి ఎలా అన్యాయాన్ని ఎదిరిస్తావో, అలాగే నీ భక్తులకు సమయోచితమైన స్ఫూర్తినిస్తూ ధర్మపత్నివై స్త్రీజాతికి వన్నె తెచ్చి నారీ శిరోమణివై వర్ధిల్లు తల్లి.
1: అంతా నీ ఆశీర్వాదం అన్నా.
0: జయోస్తు.

0: గెలుచుకో ధర్మజ.
1: ఆగండి, మీ అసూయ మాత్సర్యాలు ఇంకా అంతరించలేదా? చేసిన మోసాలు, గెలుచుకున్న ఐశ్వర్యాలు చాలవా?
2: ఎండ కన్నీరుగని రాకుమారి, పరులను నొప్పించని ఉదారశీలి, మాట జవదాటి ఇరుగని మహాపతివ్రత పాండవ పత్నిని పణంగా ఉండటమా? అభిమానవతిక ఇట్టి దుస్థితి.
0: ఒక్కసారి ఆలోచించు ధర్మజ, ఇది మీ అదృష్టానికి అంతిమ పరీక్ష. దేశదిమ్మరులైన మీరు పాంచాలి కరగ్రహముతో ప్రభువులైనారు.
3: ఆ విధంగానే వక్రించిన మీ భాగ్యరేఖ ఆమె అదృష్టముతో చక్కబడవచ్చు. ఓడిన రాజ్యము, పోయిన స్వేచ్ఛ తిరిగి సంపాదించనూ వచ్చు. ధర్మజ, ఆలస్యం చేయకు. ఇవిగో సారెలు.
4: చెప్పు పందెం.
3: ఒకటి ఒకటి. గెలుపు మాదే.
0: పాంచాలి ఇక మా దాసి, ప్రతిగామి. వెళ్ళు, ఆ పాంచాలిని మా పాదదాసి అని చెప్పి మా సముఖానికి తీసుకురా. ఏమి సందేహమా? వెళ్ళు.
5: అమ్మా అమ్మా, పాండవులతో పాటు పాంచాలి కూడా మన దాసి అయిందమ్మా. ఏమన్నా నార్మల్?
6: ఏమిటి విధి వైపరీత్యం? ఈ ధరణి చక్రంలో నిజసతిని పణంగా వడ్డే పతులున్నారా? పణంగా వడ్డడానికి ధర్మజునికి వేరే సంపదే లేకపోయిందా?
7: క్షమించి తల్లి, ధర్మజుల వారు తమ రాజ్యాన్ని, తమతో పాటు తమ సోదరులను, మిమ్ములను వడ్డి ఓడిపోయినారమ్మా.
6: ప్రాతిగామి, ముందు ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకొనిరా. నా స్వామి తన్నోడి నన్నోడేనా, నన్నోడి తన్నోడేనా? నేను ధర్మ విజితనా అధర్మ విజితనా? సభను అడిగి సమాధానం తెలుసుకొనిరా.
7: ప్రభు, తాను ధర్మ విజితయో అధర్మ విజితయో మహాసభ నిర్ణయము తెలుసుకొని రమ్మని ద్రౌపదీదేవి ఆజ్ఞ ప్రభు.
0: సమాధానము తెలుపవలెనా అసమర్థుడా? ఇదేనా నీవు రాజాజ్ఞ నెరవేర్చుట? సోదరా దుశ్శాసన
8: అన్నా,
0: వీడు ఒట్టి పిరికి పంద, ఈ దాసులను చూసి భయపడుతున్నాడు. నీవు వెళ్లి తన ప్రశ్నకు ధర్మరాజే సభలో సమాధానము తెలుపగలడని చెప్పి తీసుకొనిరా.
8: పాంచాలి దురహంకారి, కౌరవ సార్వభౌముని ఆజ్ఞా తిరస్కారమా? నీవు ఇప్పుడు పాండవ పట్ట మహిషివి కావు, కౌరవుల దాసివి. సభకు మర్యాదగా నడు.
6: దుశ్శాసన! ఏమిటి అన్యాయం? నా ప్రశ్నకు సమాధానం లేదా? నేను ధర్మ విజితనా లేక?
8: ఆపునే అధిక ప్రసంగం. ఆ ప్రశ్న రారాజు సముఖంలో నీ మగలనే అడుగు.
6: ఆగు, ఆగు గాంధారి నందన, ఆగు.
8: నడు. అన్నా,
6: ధర్మ నిలయమైన ఈ కురుసభలో కర్మిష్ఠులున్నారు, విద్వాంసులున్నారు, గురుదేవులున్నారు, ఇంద్ర సమ తేజస్సులైన పితామహులు, పితృపాదులు ఉన్నారు. నిస్సహాయురాలైన ఆడది ఈ అన్యాయానికి బలి కావలసిందేనా? వీరాధివీరులైన పాండురాజు కోడలు, ధర్మపరాయణులైన పాండవుల పట్ట మహిషిని కొలువునకి ఈడ్చి తెస్తుంటే మౌనం వహిస్తారా? ఈ పతివ్రతను రక్షించేవారే లేరా? దుర్మదాంధుల అత్యాచారాన్ని ఆపలేరా? అధర్మమని మందలించలేరా? మీ అందరి సమక్షంలో జరిగిన ఈ జూదంలో నేను ధర్మబద్ధ అబద్ధంగా ఓడిపోయానో లేదో మీరే నిర్ణయించండి. ధృతరాష్ట్ర మహారాజా, విదుర మహాశయ, గురుకుల పితామహ, నాకు న్యాయం ప్రసాదించండి. నా భర్త నన్నోడి తన్నోడేనా, తన్నోడి నన్నోడేనా? నేను ధర్మ విజితనా అధర్మ విజితనా? మీరు కూడా మౌనం వహిస్తారా పితామహ?
9: అమ్మా సౌభాగ్యశాలి, నీకు తెలియనిది ఏమున్నదమ్మా? ఈ ధర్మ సూత్రం వివరించటం అంత సామాన్యం కాదు. ధర్మపరుడైన పాండవాగ్రజుడు ఎన్నడూ ధర్మాన్ని అతిక్రమించడు కదా. నేనెలా ధర్మ నిర్ణయం చేయగలను తల్లి? నీ ప్రశ్నకు సమాధానం చెప్పగల సమర్థుడు ఆ ధర్మనందరుడొక్కడే.
10: మాట్లాడరే, చేయండి ధర్మ నిర్ణయం, చెప్పండి సమాధానం. మహారాజువైన నీవు నీ రాజ్య సర్వస్వము జూదంలో పణంగా ఉడ్డి ఓడిపోవడం ధర్మం కావచ్చు. అన్నమాట జవదాటని అనుజలమైన మమ్ము ఒడ్డి ఓడిపోవడము ధర్మం కావచ్చు. కాని అభిమానవంతురాలిని, ఆగర్భ శ్రీమంతురాలిని నమ్మి కొలిచే ఇల్లాలిని ఒడ్డి ఓడిపోవడం ధర్మం కాదు, క్షంతవ్యము కాదు. తెలిసి తెలిసి వ్యసనామోహంతో అర్ధాంగికి అన్యాయం తలపెట్టిన ఆ ధార్మికుడి చేతులు నరికి నా పాపం లేదు.
11: అన్నా, ఏమిటి ఆవేశం? నలుగురిలో అన్నగారిని తోలనాడి ధర్మాన్ని భంగం చేయకు.
10: ధర్మం
11: అన్నగారి కంటే ధర్మవేత్తవా? క్షత్రియ ధర్మం పాటించి జూదం సాగించారు, వంచితులయ్యారు.
10: ధర్మం అట ధర్మం.
11: అన్నా, అన్నగారి అధర్మవర్తులైతే ఈ లోకం తలక్రిందులు కాదా?
7: అవును పాంచాలి, నీవు నిజంగా ధర్మ విజితవే.
12: కాదు, ఆమె ధర్మ విజిత కాదు. ముందే జూదంలో ఓడిపోయిన ధర్మరాజుకు అన్నదమ్ములందరికీ సమానధనమైన ద్రౌపదిని ఓడే అధికారం లేదు. ద్రౌపది ధర్మ విజిత కాదు.
10: వికర్ణ, ఆపు నీ అధిక ప్రసంగం. పాంచాలి ప్రశ్న ఆలకించిన వారందరికన్నా నీవు ధర్మజ్ఞుడవా సర్వజ్ఞుడవా? ధర్మ సూక్ష్మములో అర్భకుడవైన నీకు అంత సులభంగా అర్థం కాదు. ద్రౌపది ధర్మరాజు సొత్తు, అతనొడ్డిన సర్వస్వములో ఆమె కూడా ఉంది, కావున ఆమె ధర్మ విజితయే.
12: అయితే కులసతిని పతివ్రతను బలాత్కారంగా నిండు కొలువులోకి ఈడ్పించి నిలబెట్టడం కూడా ధర్మమేనా?
10: పతివ్రత? పాంచాలిని పతివ్రతగా శ్లాఘించడమే నీ అజ్ఞానానికి తత్కారణం వికర్ణ.
0: దుశ్శాసన, ఆ బంధకిని ఈడ్చుకురా.
10: రావే బంధకి.
0: ఒరి దుర్మదంత దుశ్శాసన,

0: ఈ ప్రతిజ్ఞ చెల్లించకపోతే నేను పితృపితామహుల గతి తప్పేవాడి అవుతాను. పంచాలి, ఈ దుష్ట దుశ్యాసన వేళలో తిగిన నీ కురులు అతని రక్తధారలతో తడిపి నేను ముడివేస్తాను.
1: ఛీ, అసందర్భ ప్రలాపి రా.

0: అమ్మా, మన్నించు తల్లి, ఆ పాపానికి తగిన పరిహారం చెల్లిస్తా. నీకేం కావాలో కోరుకో తల్లి.
1: భారత నారికి భర్త సౌభాగ్యం కన్నా మరేం కావాలి? ధర్మపరుడైన పాండవాగ్రుజుని దాస్య విముక్తిని చేయండి మహారాజా.
0: అలాగే తల్లి, మరో వరం కోరుకో.
1: ప్రభు, నా పతులు భీమార్జున నకుల సహదేవులను కూడా దాస్య విముక్తులను చెయ్యండి.
0: సంతోషంగా ఇచ్చానమ్మా, మరో వరం కోరుకో.
1: మహారాజా, క్షత్రియ స్త్రీకి రెండు వరాల కన్నా అడిగే అధికారం లేదు కదా.
0: తల్లి, నీవింత ధర్మపరురాలు కనుకనే పాండుకుమారులు విజయలేవర్ దిల్లుచున్నారు. నీ భర్తలు జూదంలో ఓడిపోయిన రాజ్యం సర్వస్వాన్ని తిరిగిచ్చేస్తున్నానమ్మా.
2: ఆడదాని కన్నీటితో ఆర్జించిన రాజ్యం ఒక రాజ్యమా, ఈ మగలదొక పౌరుషమా? చిచి
3: ధర్మజ, నీ పరువు తరగకుండా, రక్తపాతము లేకుండా నీ రాజ్యమే కాదు కౌరవ సామ్రాజ్యమంతా నీ కైవసమయ్యే ఉపాయము చెబుతాను. ఒకటే పందెం, ఒక్కటే విసులు, అంచలంచెలు కాకుండా అఖిల సామ్రాజ్యము ఒక్కటే పందెం.
2: అందుకు మేము సిద్ధమే.
4: కోరుకు నిలువలేని పిరికి పందలు.
3: ధర్మజ, ఏమంటావు?
5: విధి బలీయము. అలాగే.
3: ధర్మజ, కోరుకో. ఎన్ని?
5: నాలుగు.

0: మహాముని దూర్వాసులకు ప్రణామములు. మీ ఆగమనం మాకు మహా ఆశీర్వాదం.
1: ధర్మజ, అరణ్యమందున నివాసముండి మీ సోదరులను ఒకసారి చూచిపోదామని వచ్చి ఉంటివి.
0: మీ వంటి మహనీయులకు ఆతిథ్యమిచ్చుట మా జన్మల తపస్ఫలం మహాత్మ. మీకు ఏ విధముగా సహాయపడదమో వివరించుడు.
1: 10,000 శిష్య బృందముతో ఇచ్చటనే ఈ పూటకు పొస చేయుటకు నిశ్చయించుకుంటిమి. దూర ప్రయాణము సలిపి వారు అలిసినారు. వారికి సంతృప్తిగా భోజనము ఏర్పరిచిన మాకు అంతియే చాలు.
0: మీకు మీ శిష్యులకు భోజనమందించుట మహాభాగ్యం. తగిన ఏర్పాట్లు తక్షణము చేతుము.
1: మేము మా శిష్య బృందము స్నానాదులకై నదికి వెళ్లి వచ్చేదము. అంతలో ఏర్పాటు చేసిన సంతసింతు.
0: తప్పక మునీంద్ర.
2: అగ్రజ, అరణ్యమందుండెడి మనము ఇంత పరివారమునకు ఏ విధముగా భోజనము అందింపగలము? మనలను దుర్వాసుల శాపమున గురిచేయ తలంచి ఆ దుష్ట దుర్యోధనుడే వీరినిక్కడికి పంపి ఉండవచ్చు.
3: భీమసేన, చింత ఎలా? మనకు సూర్యభగవానుడు ప్రసాదించిన అక్షయ పాత్ర, ఎంతమందికైనను ఆహారము అందించును. దేవి పాంచాలి, మన అక్షయ పాత్రను ప్రార్థించి భోజనము సిద్ధము చేయుము.
4: స్వామి, అక్షయ పాత్ర మనము భుజించి శుభ్రపరచబడిన తరువాత మరల ఆహారం అందివ్వదని సూర్యభగవానుని వరం. మన మధ్యాహ్న భోజనము ముగిసినదన్న భావంతో పాత్రను శుభ్రపరిచి ఉంటిని. ఇప్పుడు ఆహారము దాని నుండి లభించుట సాధ్యము కాదు కదా?
0: కృష్ణ, ఏమిటి పరీక్ష? ఇంత జనమునకు ఆహారం అందించుట ఎలా సాధ్యమితుడు? మహామునులు ఏమి ఆగ్రహింతురో, ఏమి శపింతురో?
3: ఎందుకు మనకే ఈ బాధలు, ఈ భయాలు? ఒక కష్టము తరువాత మరొకటి నీడల వలె వెంటాడుతున్నవి. ధర్మమును నమ్మినందుక ఈ పరీక్షలు. వాసుదేవా, మమ్ము రక్షింపుము.

0: కృష్ణ.
1: బాధలు ఈ భయాలు ఒక కష్టము తర్వాత మరొకటి నీడల వలె వెంటాడుతున్నవి. ధర్మమును నమ్మినందుక ఈ పరీక్షలు. వాసుదేవా,

0: കൃഷ്ണ കൃഷ്ണ
1: അന്ന മമ്മ കാപ്പാടുമോ?
2: കാപ്പാടുട അട്ടുഞ്ചുമു. నాకు ఆకలిగా ఉన్నది, కొంచెము భోజనం పెట్టుము సోదరి.
1: అన్నా, ఎందుకీ పరిహాసము? మా వద్ద ఆహారం లేదని నీవెరుగవా?
2: అక్షయ పాత్ర ఉండనే ఉన్నది కదా.
1: ఉన్నది నిజమే, కాని అది శుభ్రపరిచి ఉంటుంది.
2: ఏది, ఒకసారి తీసుకునిరా. అరే, ఈ అన్నము మెతుకొక్కటి ఉన్నది కదా, ఇది నాకు చాలు.
1: అన్నం మెతుక? అసంభవం. ఎంతో జాగ్రత్తగా శుభ్రము గావించి తిని. కృష్ణ, ఇదేదో నీ మాయ.
2: నా మాయ కాదు సోదరి, ఇది నీ భక్తి. భీమసేన, దూర్వాసుల వారి బృందమును తోడ్కొని రమ్ము.
3: ఎంతటి దయామయుడవు, నీవుండగా మాకిక భయమేల కృష్ణ. ఇప్పుడే తీసుకుని వస్తాను.
4: కృష్ణ, ద్వారక ఎందు అంతా కుశలమేనా?
1: అన్నయ్యా, రుక్మిణి సత్యభామల్ని తీసుకురాకపోయావా?
2: వస్తున్నదమ్మా, రేపు ఉదయం నుంచి నీకు పని పెట్టబోతున్నది. నీ వదిన సత్యభామాదేవి గారు. ఏం బావా భీమసేన?
3: కృష్ణ కృష్ణ, అది ఏమి విచిత్రమో తెలియదు కాని, నేను వెళ్ళు సమయమునకు దూర్వాసునితో సహా వారి సమస్త శిష్య బృందము భుక్తాయాసముతో నది ఒడ్డున పొర్లుచుండిరి.
4: భుక్తాయాసమా? పాపం ఆకలితోనున్న మహాత్మునకు తినకుండానే భుక్తాయాసమేలా?
3: రమ్మని ఎంత ప్రార్థించినను వారు వినలేదు. చివరకు శ్రీకృష్ణుని రమ్మని పిలిచారన్నను రాలేదు సరికదా? ఇప్పుడు ఈ అకాల భుక్తాయాసమునకు కారణము తెలిసి వచ్చినది అంటూ పరుగు పరుగున పారిపోయిరి.
1: హా వాసుదేవా, ఇది నీ లీలా వినోదమే కదా.
2: నా లీల కాదు సోదరి, ఇది నీ భక్తి మహాత్మ్యము. హృదయాంతరాల నుండి వెలువడిన నీ ప్రార్థన రూపొందించిన ఓ అపురూప ఘట్టమిది. నీ భక్తి శూన్యం నుండి 10,000 చీరెలైనా సృష్టించుకుంటుంది. 10,000 మందికి ఒక్క మెతుకుతోనైనా భుక్తాయాసం తీర్చగలుగుతుంది. సోదరి, సత్యభామ వ్రతదీక్షలో ఉన్న కారణాన రేపు సత్రాజిత్తుతో వస్తుంది.

0: ద్రౌపది,
1: నేను నీలాగే నా భర్త కృష్ణుని నా చెప్పు చేతలలో ఉంచుకోవాలని ఆశ. కాని నాకది సాధ్యం కావటంలేదే. 5 వీరాదివీరుల్ని భర్తలుగా పొంది వారిని నీ ఇష్టానికి అనుకూలంగా నీ మాట జవదాట నీయకుండా చేసుకున్నావే, అందులో రహస్యమేమిటో కాస్త నాకు చెప్పవమ్మా.

0: ఇక ముగిశాయా వదినామరదళ్ల రహస్యాలు?
1: నేను రహస్యము పెట్టినా మీ సోదరి నుండి మీకు సత్యము సర్వము తెలియదా ఏమి?
0: సత్య, ద్రౌపది సంతోష రహస్యము తెలిపేదనా?

0: మాధవ, మిత్రకార్యం సాధించటానికి సమయం వచ్చింది. నీ మూలంగానే ఆ కుబుద్ధి అయిన దుర్యోధనుడితో పోరు లేకుండా మా రాజ్యం మేము అనుభవించే మార్గం ఏర్పడాలి. నువ్వు ఏం చెబితే అది అక్షరాలు ఆచరించడానికి మేము ఎప్పుడూ సన్నద్ధులమే. మేము వాళ్లు లాభపడేలాగా సర్ది చెప్పు.
1: బావా ధర్మజ, నీవు కోరినట్టే కౌరవ సభలో నీ మాటలు తెలియచెప్పి నీవు కోరిన సంధి సూచనలు చేస్తాను. దీనికి దుర్యోధనుడు ఒప్పుకోలేక పరుషంగా మాట్లాడితే, ఆ తండ్రిగాని అతన్ని వారింపకుండా ఉంటే మీరు పడ్డ కష్టాలు చెప్పి సభలోని వారందరూ వారిని గ్రహించేలా చేస్తాను. నా శక్తి వంచన లేకుండా నీవు కోరిన సంధి ప్రయత్నం చేస్తాను బావా.
2: మాధవ,
1: భీమసేన,
2: నువ్వు ఆ ధృతరాష్ట్రుని కళ్ళు తెరిపించే పని చెయ్యి. ఆ దుర్యోధనుడు నీ మాటలు ఎలాగూ వినడు. కాని గురువులు రాచవారు నాశనమయ్యే పని ధర్మరాజుతో పాటు మాకు ఇష్టం లేదు. నిజానికతడొక్కడే కులక్షయానికి కారణం అనటం తప్పు కాదు. ఓర్పు ఉన్నంతదాకా ప్రయత్నించు.
1: కీచకాంతగా భీమా, నువ్వేం మాట్లాడుతున్నావయ్యా? యుద్ధం మీద కోరిక లేదా? శత్రునాశనము నీకిష్టం లేదా? భయమంటే తెలియని నీకెవరయ్యా పిరికి మందు నూరిపోశారు?
2: ఈ భీముడిలాంటి ఒట్టి మాటలకు బెదిరిపోడు సుమా. యుద్ధమే వస్తే జయము లభించేదాకా పోరాటమే కదా.
3: ధర్మరాజు భీముడు చెప్పిన మాటల్లోని బాధ గ్రహించు మాధవ. మా శక్తికి ఏ కొదవా లేదు. అక్కడి పెద్దలు నువ్వు చెప్పినట్లు వినక నీ మాట కాదంటారా? నీ రాకను ఆ రారాజు మన్నించకుండా ఎలా ఉంటాడు? నువ్వు తప్పకుండా కార్యం సాధించుకురాగలవు.
4: అంధుడైన ధృతరాష్ట్రుడి కొడుకు ఆ దుశ్శాసనుడు నా కురులను పట్టి లాగుతున్నప్పుడు, ఈ పాండవులు సైతం చూస్తుండగా నన్ను అవమానపరిచినప్పుడు నువ్వుగాక మరెవరు నా గౌరవాన్ని కాపాడగలిగారు కృష్ణ? ఈ ఇరు పక్షాల వారు సమాధానులై వారి వారి రాజ్యాలు పాలించు నియతి కలిగిన ఎడల ఆ రోజు సభాసదుల ముందు దుర్యోధన దుశ్శాసనుల రక్తంతో తడిపిన తర్వాతనే నా ముంగురులు ముడువగలదాననే వారి ప్రతిజ్ఞ నెరవేరు కాలం ఎప్పుడు ఆసన్నం కాగలదు? లేక అసలు నెరవేరకనే పోవునేమో. ఇంత జరిగాక ఈ ధర్మరాజు ఐదోళ్ళిస్తే చాలునంటూ ఆ సంజయుని చేత వర్తమానం పంపుతాడా? ఇది నా మనస్సుకు తృప్తినిస్తుందా? తనంతట తనే ఐదోళ్లు చాలునంటూ చెప్పడంలోనే ఈయన గారికి తమ్ములంటే ఎంత దయో తెలుస్తూనే ఉంది. తాము మున్నుపడ్డ భంగపాటు, తమ్ములపై ఈ ప్రేమ చాలా బాగుంది కదూ కృష్ణ. రాజ్యభాగం ఇవ్వకపోతే వీరేం వీరులు అనుకోరా? అజ్ఞానాన్ని ఆపాదించరా? అయ్యో, వీరేం క్షత్రియులు కేశవ! యుద్ధం అంటే భయపడుతూ కాస్తైనా పౌరుషం లేకుండా సంధి అనడానికి, వీళ్ళేమైనా బ్రాహ్మణులా? ఏ కీడైనా ఓర్చుకోవడానికి ఓడిపోతానన్న శంకైనా లేకుండా ఆ దుర్యోధనుడు ఇంకా పంతం పెంచుకుంటాడు గాని. కృష్ణ, యుద్ధం అంటూ తప్పకపోతే ఈ పాండవులు యుద్ధం చేస్తారా లేక మళ్ళీ అడవుల్లో బ్రతకడానికే పోతారా? నేనిలా అన్నానని అన్యథా భావించకు. మనసులోని బాధని అణుచుకోలేక చాలా సహించాను. ఇప్పుడిలా బయటపడి చెప్పక తప్పడం లేదు కృష్ణ. దెబ్బతిన్న దాన్ని నాకు వివేకం ఉండదు కదా. శ్రీకృష్ణ, నువ్వు నీ సోదరి సుభద్ర కంటే నన్ను ఎక్కువగా చూస్తావు. అలాంటి నన్ను ఈ జుట్టు పట్టి అందరూ చూస్తుండగా సభకు ఈడ్చుకువచ్చాడా దుశ్శాసనుడు? కులాంగనలిది సహించగలరా చెప్పు, కులాంగనలిది సహించగలరా?

అన్నా కృష్ణ, నీవు సంధి మాటలాడే సందర్భంలో వీటిని గుర్తుంచుకోమని వేడుకుంటున్నాను. ఈ జుట్టు పట్టి ఈడ్చిన వాని చెయ్యి మొదట యుద్ధంలో ముక్కలు ముక్కలై పడేదాకా, అది నేను కళ్ళారా చూసేదాకా నాలో చిచ్చు ఆరిపోదు సుమా. బలవంతుడైన భీముని గద అర్జునుని గాంధీవం దేనికి? ఇంతటి కష్టాలు పడిన ధర్మరాజాదులు ఆ రారాజు అంతాన్ని కళ్ళారా చూడకపోతే ఈ అగ్ని చల్లారుతుందా?

సోదరి కృష్ణ, నీ కోరిక నెరవేరు కాలం అనతి దూరంలోనే ఉంది సుమా. బావా, మీరందరూ మీ మీ మాటలుగా నాకు చెప్పారు. నా ప్రియ సోదరి ద్రౌపది చెప్పినది వినటం ధర్మం కదా. ఆమె అక్షర సత్యాలు పలికింది. పార్థ, భర్తలు ఆదుకోనప్పుడు సోదరుడో కొడుకో ఆదుకోవాలి కదా. అదే నేను ఆమెకు చెప్పాను. సంధియో సమరమో త్వరలోనే తేలనుంది కదా.

0: భక్త సిక్త హస్తములతో ద్రౌపది కురులను ముడిచే
1: పంచని పంచని. ఇదిగో నీ పరాభవానికి వారు తెలుపుకుంటున్న ప్రాయశ్చిత్తము. నీ శిరోజాలను చేతబూనిన ఆ పాపి దుశ్శాసనుని రుధిరము. కాల భీకర భైరవుడనై హీంకార ధ్వరును లోకములను అల్లాడింప. దుర్మద కిరాతకులైన 99 కురు సోదరులను చంపితివి. తక్కిన దుర్యోధనుని సైతము అంతమందించదనము.

0: తీయమండి అగ్రజ. మహావీరుడైనను అర్ధరాత్రి ఎందు దొంగచాటున ప్రవేశించి పచివారిని చూడక వీరికి ఎట్టి ద్రోహమనర్చని ఉప పాండవులను హతమార్చిన ఈ పాపాత్ముని శిరస్సు ఒక్క వేటున బొద్దను కొట్టేదను.
1: వద్దు స్వామి వద్దు. ఓ మాతృహృదయం తనయుల చావుతో ఎంత కలత చెందునో నేను ఎరుగుదును. అశ్వత్థామ మీ గురుసుతుడు, అంతకన్నను ఒక బ్రాహ్మణోత్తముడు, వీనిని హతమార్చి మీ గురుభార్యను బాధించుట భావ్యము కాదు.

0: జరిగిన దోషమేదో జరిగియున్నది, వీనిని క్షమించి వదిలివేయమని నా ప్రార్థన.
1: కొడుకులను బట్టి చంపెనని కోపము నందదు, బాలఘాతికు విడువు మంచు చెప్పిదిని వెర్రిది ద్రౌపది.

0: నీవన్నట్లు అశ్వత్థామ బ్రాహ్మణుడే, గురుసుతుడే, మరి ధర్మమును విడిచి అబలులైన బాలుకులను ఈ విధంగా హతమార్చుట సరియందువా? నీ హృదయం నీ నిరుగుదును సోదరి, ఎంత భరించావు, ఎంత అనుభవించావు! నీ గుణసంపదను మాతృస్వరూపిణివై ఓ క్రూరుణ్ణి క్షమించమంటున్న నీ క్షమాగుణానికి సరిపడే ఏ వస్తువును ఇవ్వలేక నా హృదయాన నీకు కొంత స్థానమిచ్చుకుంటున్నాను సోదరి.
1: కృష్ణ,

మానవ జీవితానికి కొలికిపూస స్త్రీ. ఆమె లేనిదే ఏమీ లేదు. సామాజిక, రాజకీయ, ఆర్థిక, నైతిక విలువలన్నిటికీ మూలాధారం స్త్రీయేనన్న సత్యాన్ని ద్రౌపది లోకానికి చాటడం కోసమే కురుక్షేత్ర సంగ్రామంలో పాండవుల విజయానికి స్ఫూర్తిదాయకమైన పాత్ర పోషించింది. పాండవులు తమ రాజ్యాన్ని తాము పొంది ప్రజాహితంగా ధర్మపరిపాలన కొనసాగించి తదనంతరం మోక్షాపేక్షతో స్వర్గసుఖాలను చిధించి స్వర్గధామానికి ద్రౌపదీ సమేతంగా పయనమయ్యారు. చివరి మజిలీలో అందరికంటే ముందుగా ద్రౌపది దేహం వీడి మంగళిగా సుమంగళిగా స్వర్గధామం చేరింది. అత్యుత్తమ ధైర్య సాహసాలతో పాటు కరుణ కాఠిన్యాలను సందర్భోచితంగా ప్రదర్శిస్తూ సాటిలేని మేటిగా నిలిచింది ద్రౌపది. స్త్రీజాతి గౌరవాన్ని శిఖరాగ్రాన నిలిపిన మహిళా శిరోమణి ద్రౌపది మహాసాధ్వి.

ఇంతవరకు మీరు హైదరాబాద్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల సాయి భక్తులు ప్రదర్శించిన నాటకం ద్రౌపది విన్నారు కదా. వచ్చేవారం మరొక చక్కని నాటకంతో మిమ్మల్ని కలుసుకుంటాం. అంతవరకు సెలవు, మరి సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను విందాం.

Yeah, yeah.

सब सा गुरु बंधु तुम्हारा।